0: ఏ చిన్న పని ఉంది అన్నాడు.
1: When Swami asked him, why are you here? He said, small job. Said, come in now.
0: ఏమి పని అని.
1: What is that you want?
0: Swami, నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
1: Swami, I don't want to be in the
0: hands of anyone.
1: I should not be
0: indebted.
1: Everything should happen.
0: ఏదో నేను వ్యాపారం గ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
1: In during this financial transaction, there I might have given, I must have been due to somebody.
0: పరిహార నిమిత్తమై
1: to atone sins.
0: ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను.
1: I struggle hard, earn money.
0: అని 500 రూపాయలు.
1: 500 rupees.
0: అది నా చేతిలో పెట్టి
1: gave to Swami.
0: 5 మూటలు బియ్యం పెట్టాను.
1: 5 bags of rice here.
0: 2 మూటలు బెల్లం పెట్టాను.
1: And 2 bags of jaggery.
0: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంతా అన్నం పెట్టండి అన్నాను.
1: On the 12th day, let all these things be served to the poor.
0: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు పోయాడు.
1: He left this place. He was talking to everybody. Went home, slept and breathed his last.
0: ఇంకా ఈశ్వరమ్మ.
1: Then ఈశ్వరమ్మ.
0: సమ్మర్ కోర్స్ జరుగుతోంది బెంగళూరులో.
1: ఇట్ వాజ్ ఎ సమ్మర్ కోర్స్ టైమ్ ఇన్ బెంగళూరు.
0: సమ్మర్ కోర్స్కి వచ్చేసి స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడ నేను రావాలి.
1: She has a determination to follow Swami wherever he goes.
0: Summer course vachindi.
1: It was summer course time.
0: Aa pillalu aa yujjulu andaru vachunte vaallandini chusi aanandinchetundi.
1: She was so happy watching students there.
0: Vaallandiki bhojanam chesthappudu neellu kuda posi taapadaniki pichedi.
1: She also served water to students at the time of dying.
0: Maa kaalamlo mem eppudu itlu cheyaledu.
1: We never did like this.
0: Ee Swami maaki ilanti adrushtannanta chupistunnadu.
1: Swami gave us this fortune of witnessing what all
0: the prapti ani tan chaala santoshinchetundi.
1: She congratulated herself for her fortune.
0: Oka naadu
1: one day
0: bhojanam tiffin chesindi.
1: She made tiffin.
0: Ee summer class pillalakandarki tiffin oddistunnaru.
1: And all the breakfast was served.
0: Aa kuda tiffin chesindi.
1: She too had her breakfast.
0: Coffee teeskundi.
1: She had her coffee.
0: All went Venkamma undedi.
1: And Venkamma was by her side.
0: Appudu Venkamma aayamukanta chusukunteetundi.
1: Venkamma was, I mean, she used to attend on her.
0: Anta chesin tarvata taambulam danchukoni tineetundi paapam.
1: And then she made
0: Pandu.
1: A palm and that betel nut has to be crushed and made to pieces.
0: Adi kottukoni shabdam istundi adi paiki naaku.
1: And that sound was heard by Bhagavan.
0: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
1: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్.
0: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
1: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్.
0: వస్తున్నాను చెప్పాను కిందికి దిగారు ప్రాణం విడిచింది.
1: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
0: ఏ ఒక్క బాధ లేదు.
1: నో సఫరింగ్.
0: ఏ కంటి నొప్పి కాలు నొప్పి తలు నొప్పి కూడా లేదు.
1: నో పెయిన్ నాట్ ఈవెన్ ఎ హెడేక్.
0: ఇంకొకడు అట్లే పోయారు.
1: And both of them left like that.
0: కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
1: Because they are chosen, selected by Bhagavan, their lives are so
0: sacred. అదే విధంగానే రమేష్ ప్రవేశ్ వాడు కూడా వాడు చాలా స్వామికి సన్నిహితుడు.
1: రమేష్ అండ్ ప్రవేశ్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
0: 11-7, 13-7.
1: Age 11 and 13.
0: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానం ఇంత ప్రేమ.
1: At that young age, they had such an intense love for Swami.
0: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
1: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్డ్ డ్రెస్.
0: నా దగ్గర డబ్బు లేదు.
1: దేర్ ఇస్ నో మనీ విత్ స్వామి.
0: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
1: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: అప్పుడు రమేష్ 2 జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
1: రమేష్ గాట్ 2 pairs of dresses మేడ్ అండ్ కెప్ట్ హిడెన్ ఇన్ ద డెస్క్.
0: ఇది మీరు తీసుకోకుండా పోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
1: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
0: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
1: Swami said, this should not be our relationship.
0: హృదయానికి హృదయము హృదయానికి హృదయము.
1: It is only connection heart to heart.
0: Love to love.
1: Love to love only.
0: ఇది గాని మన సంబంధము ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏ మాత్రము శాశ్వతాలు కాదు.
1: It is only heart to heart, love to love, not giving and receiving.
0: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
1: That is Bhagavan.
0: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమీ పుచ్చుకునేలేదు.
1: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచే వస్తుంటాది భోజనాలు.
1: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
0: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
1: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
0: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్ ద నైట్.
0: ఎలా చేస్తానే ఈ ఇంటి నుంచి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
1: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
0: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అని.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ది డియర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
1: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ హెల్ప్ ఎవర్.
0: ఎవరిని నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ మేడ్ నో బడీ సఫర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
1: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
0: కొన్ని అవతారాలు
1: సమ్ ఇన్కార్నేషన్స్
0: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
1: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
0: కానీ నేను అట్ట కాదు.
1: స్వామి ఇస్ నాట్ లైక్ దాట్.
0: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నాను.
1: స్వామి హాజ్ చోజన్ హాజ్ డిజైర్డ్ హీ విల్డ్ దట్ వే.
0: ఈమె నా తల్లిగా ఉండాలి, ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేను కోరి వాడికి జన్మ ఇస్తున్నాను.
1: భగవాన్ హాజ్ డిసైడెడ్ విల్డ్ సో అండ్ సో షుడ్ బి ది ఫాదర్, సో అండ్ షుడ్ బి ద మదర్.
0: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి యొక్క సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము.
1: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
0: ఈనాటి వరకు ఎవ్వరికూ ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: He has not harmed anybody till this day.
0: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక నేను భక్తులందరికీ లోక సమస్తా సుఖినో భవంతు.
1: సో ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ ఇస్ ద డిజైర్ ఆఫ్
0: క్షేమంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి
0: ఎవరిని ఎవరు బాధ పెట్టుకోకూడదు.
1: ఆల్ షుడ్ లివ్ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
1: దిస్ హాస్ బీన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ప్రాపగేటెడ్ బై భగవాన్.
0: నా పెద్ద ప్రాపర్టీ
1: ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఆఫ్ స్వామి
0: వారేజీ పిల్లలే
1: ఆర్ ది చిల్డ్రన్ స్టూడెంట్స్
0: ప్రైమరీ స్కూల్
1: కాలేజీ
0: హైయర్ సెకండరీ స్కూల్ వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
1: ఆల్ దిస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
0: నన్ను వదిలి వారు పోరు, వారిని వదిలి నేను ఉండలేను.
1: దే డోంట్ లీవ్ స్వామి, స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
0: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
1: అండ్ స్వామిస్ లవ్
0: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
1: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
0: కనుక నేను నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లడి.
1: భగవాన్ వాంటెడ్ టు డిక్లేర్ హిజ్ నేచర్.
0: అక్టోబర్ సోమవారం 28వ తేదీ
1: అండ్
0: ఈ రావడానికి కారణం ఇది.
1: దిస్ ఈస్ ది రీజన్ ఫర్ ది డిసెంట్ ఆఫ్ భగవాన్.
0: ఈ విధమైనటువంటి నేను ఎప్పుడు జన్మదినోత్సవాలు ఎప్పుడు నేను చేసుకోను.
1: దిస్ హాజ్ నాట్ బీన్ అబ్జర్వ్డ్ నాట్ సెలబ్రేటెడ్.
0: కానీ ఈ భక్తులు నన్ను ఊరికే ఉండనివ్వరు.
1: బట్ డివోటీస్ వోంట్ లీవ్ హిమ్ ఎట్ దట్ స్టేజ్.
0: స్వామి ఇది బర్త్డే, ఇది బర్త్డే, ఇది చేయాలి, అది చేయాలంట నాకు ఏది ఇష్టం లేదు.
1: Bhagavan does not prefer nor like, but devotees
0: prefer it. Birthday.
1: Your bliss is the birthday of Bhagavan.
0: నాకు ప్రత్యేకమైనటువంటి బర్త్డే లేవు.
1: There is no separate birthday celebration.
0: నీ బర్త్డే నా బర్త్డే.
1: Your birthday is Bhagavan's birthday.
0: కాబట్టి దేహాలు వేరు వేరు ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి భావాలు ఉండకూడదు.
1: We should not have the dual mind.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: కనుక నాకు ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
1: దిస్ ఈజ్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
0: ఇదంతా ప్రేమ చేత లభించేటువంటివి.
1: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
0: ప్రేమ ముదిత మనసే కదా.

0: ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా, లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా.
1: దట్ వాట్ యు సేస్ నాన్ ఎగ్జిస్టెంట్ is actually present. That what you say is present is not there. Only God is present and there's no world as such. Understand this. Watch this point.
0: Premaswarupulaina vidyarthulara.
1: Embodiments of love, students, boys and girls.
0: Manava jeevitamu chala utkrishtamainatundi.
1: Human life is very noble.
0: ఇది కేవలము శరీర నిర్మాణం మాత్రమే కాక మేధాశక్తి ఎందుకును ఇది మరింత పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ సీక్రెట్ ఫిజికలీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఇంటెలెక్ట్ వ్యూ పాయింట్.
0: ఇప్పుడే మీ అందు జన్మించినటువంటి జీవరాశులన్నిటికంటే మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ లివింగ్ బీయింగ్స్ బోర్న్ ఆన్ ఎర్త్ human life is sacred.
0: Aithe ee prakrutamaina jeevitamunandu manava jeevitamu atyalpamainatundi.
1: However, human life is short.
0: Ee medha shakti kudanu chaala parimitamainatundi.
1: His intelligence is limited.
0: Ee parimitamainatundi jeevitamunandi ee parimitamainatundi shaktulanu sadviniyogam cheskoni saarthakam cheskovatame manavatvam yokka lakshyam.
1: The aim of human life lies in understanding the very purpose and making use of all the faculties within this limited span.
0: Kani ee naati manavudu taram parimitamaina shaktini amitanga durvinyogam cheskoni tana jeevitamunu vyarthamu gaavinchukuntunnadu.
1: But man today is misusing all the limited power within him and wasting his time.
0: నిజముగా ఈ మానవుని ఎందున్నటువంటి శక్తిని సద్వినియోగపరుచుకున్న ఎంతనో దేశమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించిన వాడవుతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హీ మేక్స్ యూ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది లేటెంట్ ఎనర్జీ హీ విల్ సర్టన్లీ మోల్డ్ హింసెల్ఫ్ ఇంటు ఎన్ ఐడియల్ పర్సన్.
0: దీనిని శ్రేయో మార్గమని ప్రేయో మార్గమని చెప్తూ వచ్చింది వేదాంతం.
1: వేదాంత సెడ్ దిస్ ఇస్ శ్రేయో మార్గ, ద అదర్ ప్రేయో మార్గ.
0: శ్రేయో మార్గమే నివృత్తి మార్గము, శ్రేయో మార్గమే ప్రవృత్తి మార్గము.
1: శ్రేయో మార్గ ఈజ్ ఇన్వర్డ్, ప్రేయో మార్గ ఈజ్ అవుట్వర్డ్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క శ్రేయో మార్గమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్వర్డ్ పాత్ శ్రేయో మార్గ క్లియర్లీ.
0: శ్రేయో మార్గము ఏమి చెయ్యాలి అని చెప్తుంది.
1: What is it that it advocates?
0: ప్రేయో మార్గము ఎట్లా చేయాలని బోధిస్తుంది.
1: The outward will tell you the procedural aspects.
0: కనుక నీ శ్రేయో ప్రేయస్సులందుండేటువంటి అంతరాత్మలు ఏమి చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనేటువంటి విధానాన్ని గుర్తింపచేస్తుంది.
1: With all said and done, both these things will tell you what is to be done, how it is to be done.
0: శ్రీరాముడు చిత్రకూట పర్వతంపై ఉండినంత వరకు అనేక మంది ఋషులు సమావేశమై ఈ ప్రేయస్సునకు శ్రేయస్సునకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసములు సంప్రదిస్తూ వచ్చారు.
1: సోలాంగ్ శ్రీరామ స్పెండ్ హిస్ టైమ్ ఆన్ చిత్రకూట మౌంటైన్, ఆల్ సేజెస్ గ్యాదర్డ్ దేర్ అండ్ డిస్కస్డ్ ఎట్ లెంగ్త్ దీస్ టూ పాత్స్.
0: సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహర్షులు రామదర్శనము గావించుకుని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సమావేశము మాకెప్పుడు లభ్యమవునా అని ఎంతో కాలం నుంచి కాచుకున్నటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రెనన్షియన్స్ ఓవర్ దేర్ హ్యావ్ బీన్ లాంగింగ్ ఫార్ సచ్ అన్ ఆపర్చునిటీ.
0: నిత్యము రాముల సన్నిధి యందు ఇలాంటి సమావేశములు జరుపుతూ మానవత్వం యొక్క దివ్యత్వాన్ని, దివ్యత్వం యొక్క పవిత్రతను, పవిత్రం యొక్క ఆత్మతత్వాన్ని కూడాను విమర్శించుకుంటూ వచ్చారు.
1: Every day they were basking, enjoying the darshan of Rama they have been discussing, deliberating on the divinity latent in man.
0: ఈ లోపల భరతుడు రావటము, అనేక విధములుగా ప్రార్థించటము, కానీ వల్లదని గట్టిగా చెప్పటం చేత ఈ యొక్క ఆశను విరమించుకుని పాదుకులు తీసుకుని అయోధ్యకు చేరిపోవటము జరిగింది.
1: ఇన్ ద మీన్ టైమ్ భరత కేమ్ అండ్ ప్రే టు రామా టు రిటర్న్ అండ్ రామా రిఫ్యూజ్డ్. దేర్ఫోర్ ద ప్రపోజల్ ఇస్ డ్రాప్డ్. అల్టిమేట్లీ భరత లెఫ్ట్ విత్ ద డివైన్ శాండిల్స్.
0: ఈ యొక్క సమావేశములన్నీ ముగిసిన తర్వాత చిత్రకూట పర్వతము ఒక విధమైనటువంటి యొక్క ప్రళయంగా మారుతూ వచ్చింది.
1: After this deliberation conference, the entire Chitrakuta mountain appeared. It is the time of extinction or annihilation.
0: Unna maharshulu lopala aneka vidhamainatundi aapohalu chelaregutu vachayi.
1: There are so many mental agitations among the sages gathered there.
0: Vaaru sadhana kodanu sakramanga charagalekapothunnayi.
1: They could not continue their spiritual pursuits.
0: Okarlo okaru gusagusalu aadukuntu ededo maatladukuntu vacharu.
1: They started murmuring, whispering towards each other.
0: ఈ విషయములకు కారణం ఏమిటి అని అనేక విధములుగా కూడా విచారిస్తూ వచ్చాడు శ్రీరాముడు.
1: శ్రీరామ థాట్ ఫర్ ఎ వైల్ ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్.
0: కానీ ఈ విచారమును గుర్తించినటువంటి ఒక మహర్షి, వృద్ధుడైనటువంటి వాడు రాముల దగ్గరికి ప్రవేశించి,
1: ఇట్ ఇస్ ది టైమ్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఆర్ ఎనిహిలేషన్.
0: ఉన్న మహర్షుల లోపల అనేక విధమైనటువంటి ఆపోహలు చెలరేగుతూ వచ్చాయి.
1: దర్ సో మెనీ మెంటల్ ఎజిటేషన్స్ అమంగ్ ద సేజెస్ గ్యాదర్డ్.

0: saint came, "Oh Rama, there's no mistake, no defect in
1: you." Dharma swaroopulu.
0: You are the embodiment of dharma.
1: Satyavat paripalakulu.
0: You uphold truth.
1: Kani ee pradeshamunandu ఈ విధమైనటువంటి సమావేశంలో జరగటము గుర్తించినటువంటి రాక్షసులు మితిమీరి పోతున్నారు.
0: The demons have come to know of this congregation conference here and therefore they are very much enraged.
1: క్రమక్రమేణా చిత్రహింసలు అధికమైపోతూ వచ్చాయి.
0: More and more of violence was taking place.
1: శిష్యుల యొక్క సాధనలకు చాలా ఆటంకములు జరుగుతూ వచ్చాయి.
0: There are many, many obstacles on the way of this spiritual person.
1: చిత్రకూట పర్వతంపై ఉండినటువంటి ఒక ఋషులు ఈ చిత్రకూట పర్వతమును విసర్జించి మరొక ప్రదేశంలో ప్రవేశించాలని తలుచుకుంటున్నారు.
0: Therefore, all sages were planning to leave the Chitrakuta mountain and to go elsewhere.
1: స్వామి ఇంత మాత్రమే కాదు.
0: స్వామి నాట్ ఓన్లీ దిస్.
1: మీరు కూడాను గృహస్థులు.
0: You are also householders.
1: మీరు కూడాను ఈ చిత్రకూట పర్వతాన్ని త్వరగా వదలటం మంచిది అన్నాడు.
0: They also said, pleaded with Swami, "It's also good if you also leave
1: this." శక్తివంతులే.
0: You are powerful.
1: శక్తి సామర్థ్యులే.
0: You have all packed.
1: అయినప్పటికీ స్త్రీలతో ఉండటం చేత ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక ప్రదేశంగా మారుతుంది.
0: Since there's women around, it's a dangerous spot.
1: అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి?
0: Where are we to go now?
1: అని ఆ ఋషులందరూ కూడాను కొన్ని రకమైనటువంటి ఒక సంప్రదింపులు జరిపి అక్కడ నుంచి ఒక విధమైనటువంటి యొక్క దండకారణ్యంలో ప్రవేశించాలని ఊహించారు.
0: All sages consulted among themselves and decided to go over to Dandakaranya.
1: ఈ దండకారణ్యంలో ప్రవేశించిన తక్షణమే
0: the moment they stepped there,
1: విరాధుడనేటువంటి రాక్షసుడు సీతను అపహరించాడు.
0: A demon by name Viraha kidnapped all women there.
1: సీతను అపహరించిన తక్షణమే సీత చాలా గోల చేస్తుండాలి.
0: Because they were kidnapped, there's a lot of agitation.
1: నన్ను ఏ విధంగానైనా రక్షించమని రామలక్ష్మణులు ప్రార్థిస్తూ ఉండాలి.
0: Went on praying that they should be rescued and protected.
1: ఆ విరాధుడు ఒక్కటే మాట చెప్పాడు.
0: Viraha said only one.
1: మీరు ఈ అరణ్యంలో బ్రతకవాలనుకుంటే సీతను మర్చిపోండి అన్నాడు.
0: If you want to live in this forest, forget Sita, he said.
1: ఇంకా సీతను నేను వదలటం లేదు.
0: Said, I am not going to leave.
1: సీత మీ సీత కాదు ఇంకా.
0: Sita doesn't belong to you any longer.
1: అని కఠినంగా తాను ఈ విధమైనటువంటి యొక్క మాటలు మాట్లాడాడు.
0: And he used all harsh words.
1: ఇది విన్నటువంటి రాములు
0: Rama having
1: heard అనిత క్రోధుడై విరాటుని పైన అనేక రకమైనటువంటి యొక్క యుద్ధములు జరపడానికి ప్రయత్నించాడు.
0: Listening to all this, Rama was prepared to fight with his Viraha.
1: ఈ యొక్క అంబులకు తాళలేక విరాట్ సీతను వదిలిపెట్టి రామలక్ష్మణతో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు.
0: As he could not bear all this, he dropped his arrows there.
1: ప్రయత్నించటమే కాకుండా ఈ విరాధుడు రాముని ఒక చేతిలో లక్ష్మణుని ఒక చేతిలో పట్టుకుని పరిగెత్తాడు.
0: నాట్ ఓన్లీ హీ జస్ట్ లెఫ్ట్ ది ఆరోస్ దేర్, హీ స్టార్టెడ్ రన్నింగ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ రామ లక్ష్మణ.
1: అప్పుడు సీత మరింత బాధపడుతుంటుండాలి.
0: సీత వాస్ మోర్
1: ఈ క్రూరమృగం ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల రాక్షసులు ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల నన్ను ఒంటరిగా వదిలిపోతున్నారా, నా ప్రాణమును కూడా తీసుకుని పోండి అని ప్రార్థిస్తూ ఉంటుండాలి.
0: సీత వెంట్ ఆన్ క్రైయింగ్ అండ్ ప్రేయింగ్, ఐఎమ్ లెఫ్ట్ హియర్ ఆల్ అలోన్ ఇన్ దిస్ ఫారెస్ట్, వై డోంట్ యూ టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యూ.
1: ఈ విధంగా ఉండినట్టే రామలక్ష్మణుడు ఈ విరాధుని చేతులు రెండు ఖండించాడు.
0: As things went on, రామలక్ష్మణ
1: ఎన్ని అంగములు ఖండించినప్పటికీ ఈ విరాధుడు ప్రాణం పోలేదు.
0: Viraha didn't die.
1: తక్షణమే విరాధుడే చెప్పాడు.
0: Immediately he said,
1: అయ్యా నేను శాపం చేత ఈ రూపమును ధరించాను.
0: I have taken this form because of the curse.
1: నేను ఒక గాయకుడను.
0: I am a singer.
1: కానీ నేను ఒక శాపం చేత దోషమును గావించటం చేత నీ రాక్షస స్వరూపాన్ని పొందవలసి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ దిస్ సో మెనీ మిస్టేక్స్ ఐ కమిటెడ్ ఐ వాస్ కర్స్డ్.
1: నన్ను ఏ విధంగా మీరు హింసించినప్పటికీ నాకు మరణము రాదు.
0: యు మే ట్రై టు పనిష్ మీ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై.
1: నన్ను మట్టిలో వేసి బూడ్చండి అన్నాడు.
0: యు బరీ మీ, హీ సెడ్.
1: అదే సమయమునందు లక్ష్మణుడు పెద్ద గుంత తీసి ఆ విరాధుణ్ణి అందులో బూడ్చివేశాడు.
0: లక్ష్మణ డగ్ ఏ బిగ్ పిట్ అండ్ బరీడ్ హిమ్ దేర్.
1: అప్పుడు విరాధుడు చెప్పాడు.
0: Then Viraha said,
1: ఓ రామచంద్ర,
0: ఓ రామచంద్ర,
1: నీ నిమిత్తమై శరభంగుడు చాలా కాచుకొని ఉన్నాడు.
0: ఓ రామ, శరభంగ సేజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్
1: మీరు ఎక్కడ జీవించడం ఆ మంచిదో శ్రేయస్సు అవుతుందో ఆ యొక్క విషయమును శరభంగుడు మీకు తెలపగలడు.
0: శరభంగ విల్ టెల్ యూ ఏ గుడ్ ప్లేస్ వేర్ యూ షుడ్ గో.
1: కనుక మీరు తక్షణమే శరభంగుని ఆశ్రయించండి అన్నాడు.
0: బెటర్ యూ అప్రోచ్ శరభంగ సేజ్.
1: కొంత దూరం నడుచుకుని పోతుండగానే ఇదే శరభంగ ఆశ్రమము అని తెలిసింది.
0: As they are walking, they have come to know this is the place of శరభంగ.
1: శరభంగుడు కూడాను ఏ విధంగా కాచుకుని ఉన్నాడంటే
0: హౌ శరభంగుడు సేజ్ వాస్ వెయిటింగ్.
1: ఈ యొక్క చకోర పక్షులు

0: ఈ యొక్క నీటి బిందువునకై ఆశించినట్టుగా రామదర్శనమునకై ఈ శరభంగుడు క్షణక్షణమునకును ఎదురు చూస్తూ వచ్చాడు.
1: జస్ట్ ఎస్ చకోరా బర్డ్స్ వెయిట్ ఫర్ రెయిన్ డ్రాప్స్, ద సేజ్ శరభంగా ఇస్ వెయిటింగ్ ఫర్ రామ.
0: చూచాడు రాములను.
1: రామా సా.
0: రామా, నేను జీవించినందుకు నేను ధన్యుడైనాను.
1: మై లైఫ్ ఇస్ రిడీమ్డ్ హావింగ్ సీన్ యూ.
0: నాకింక జీవించనక్కరలేదు.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్.
0: అనేక పర్యాయములు స్వర్గము తీసుకుని పోవడానికై వచ్చారు.
1: Many times I was about to be taken to heaven.
0: కాని శ్రీమన్ నారాయణమూర్తి మానవాతారంతో ఈ జగత్తునికి వచ్చాడని, దండకారణ్యంలో ప్రవేశిస్తున్నాడని నేను విన్నాను.
1: I have come to know that Lord himself has incarnated in a human form and he is in Dandakaranya.
0: వెతకబోయిన తీగి కాలికే చుట్టుకున్నట్టుగా నా భగవంతుడు నా చెంతకే వస్తున్నాడు కదా అని నేను ధైర్యం చేత ఓపిక పట్టుకుని ఇంతకాలం జీవించాను.
1: I picked up courage and I am patient all the while waiting for your arrival.
0: మిమ్మల్ని దర్శించాను.
1: I have seen you.
0: నేను ధన్యుడనైనాను.
1: I am ready.
0: అయితే కొంతసేపు ఉండండి అన్నాడు.
1: Stay here for some time.
0: అక్కడ రామలక్ష్మణుడు సీత ఉండగానే ఈ యొక్క చితిని పేర్చుకున్నాడు.
1: As Rama Lakshmana Sita were there, he kept fire there.
0: వీరు చూస్తుండగానే ముగ్గురికి నమస్కారం చేశాడు, ఆ యొక్క చితిలో పడిపోయాడు.
1: He did namaskar to both of them and jumped into the fire.
0: చితి భస్మం అయిపోయింది ఈ శరీరం.
1: And the body is burned.
0: అక్కడ నుంచి కూడా ఒక వ్యక్తి బయలుదేరింది.
1: There started a person.
0: అతనే తుమ్మురుడు.
1: He is తుమ్మురుడు.
0: అతనే గాయకుడు.
1: He is the singer.
0: ఆ శాపము చేతనే ఈ తుమ్మురుడు ఈ విధమైనటువంటి ఒక రూపం ధరించాడు.
1: తుంబురా ద సింగర్ ఇస్ కర్స్ దేర్ ఫర్ హస్
0: టేకెన్ దిస్ ఫామ్. రామకు నమస్కరించి తన స్వస్థానమునకు వెళ్ళాడు.
1: He did namaskar to Rama and went.
0: అప్పుడు చెప్తూ వచ్చాడు.
1: Then he started telling.
0: మీరు ఇక్కడ జీవించడానికి వీలు కాదు.
1: It's not possible for you to stay here.
0: మీరు అగస్త్యాశ్రమం చేరండి.
1: You reach అగస్త్యాశ్రమ.
0: అక్కడ నుంచి కూడాను అగస్త్యుడు మీరు ఎక్కడ జీవించటం ఉత్తమమో తానే మీకు బోధిస్తాడన్నాడు.
1: దేర్ ఆఫ్టర్ సేజ్ అగస్త్య విల్ టెల్ యూ ద బెస్ట్ ప్లేస్ ఫర్
0: యూ టు గో. ఈ వస్తు ఉండగానే సుశిక్షుని యొక్క ఆశ్రమం చేరింది.
1: యాజ్ దే వర్ పాసింగ్ బై దే రీచ్ అనదర్ ఆశ్రమ.
0: ఈ ఆశ్రమంలో ఒకనాడు ఉండి అక్కడ నుంచి అగస్త్యాశ్రమంలో ప్రవేశించారు.
1: ఫ్రమ్ దేర్ దే వెంట్ టు అగస్త్యాశ్రమ.
0: ఈ ఋషులకందరికి కూడాను ఇతను సాక్షాత్ నారాయణమూర్తి అని తెలుసు.
1: All sages know that Rama is the very incarnation of God.
0: కాని జరగవలసినటువంటి కార్యములకు అడ్డు తగులుతుందని ఎవ్వరూ ఏ రహస్యాన్ని కూడా చెప్పలేదు.
1: Nobody reveals the secrets because they don't want any obstacles to come on the way.
0: అగస్త్యుడు కూడాను తమ ఆశ్రమంలో ఉంచుకోవటం చేత రామ సంకల్పానికి విరుద్ధమవుతుందనే ఉద్దేశంతో, రామ నీవు కొంత దూరం లోపల వెళ్లి అక్కడ పంచవటి అనేటువంటి ఇది ఉంది గోదావరికి దగ్గర, అక్కడ మీరు జీవించండి అన్నారు.
1: ఈవెన్ అగస్త్య didn't keep quiet there. He told Rama, better you go to Panchavati and spend some time over there.
0: ఈ పంచవటి అంటే దీనికి అంతరార్థం కూడా ఉంటుందని.
1: పంచవటి హ్యాస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: పంచవటి అంటే ఎక్కడో గోదావరికి పక్కలో ఉండేటువంటి ఒక ఆశ్రమం కాదు, లేక పవిత్రమైన స్థానము కాదు.
1: పంచవటి ఇస్ నాట్ మియర్లీ సీక్రెట్ ప్లేస్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోసమే ఈ పంచవటి యొక్క అంతర్భాగమే. ఈ అంతర్కోసమే పంచవటి.
1: పంచవటి సిగ్నిఫైస్ all the five life principles, five life sheets, that are the food, the life, the mind and the bliss.
0: అక్కడ ఒక భద్రత ఉంటుంది అన్నాడు.
1: There is security.
0: అక్కడ చల్లని జలము.
1: There's cool water.
0: తీయని కాయలు.
1: Your sweet foods.
0: అనేక విధమైన ఫలములు మీకు లభిస్తాయి.
1: You have many varieties.
0: సుఖముగా జీవించవచ్చు అన్నారు.
1: You can lead a comfortable life.
0: సమశీతోష్ణంగా ఉంటుంటారు.
1: It's good climate.
0: కనుకనే అక్కడ వాతావరణం కూడా సరైనటువంటిదిగా ఉంటుంది.
1: The environment is very good.
0: మీరు రాజకుమారులు.
1: యువర్ ప్రిన్సెస్.
0: తప్పక మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు.
1: సర్టెన్లీ యూ గో ఓవర్ దేర్.
0: అంటే అగస్త్యుని యొక్క ఆలోచన ఏమిటి?
1: వాట్ ఈస్ ది థాట్ ఆఫ్ అగస్త్య?
0: అగస్త్యాశ్రమంలో ఉంటే సీతాపహరణ జరగదు. సీతాపహరణ జరగకుండా ఉండినప్పుడు ఈ రాక్షస సంహారం కూడా జరగదు. కనుకనే ఇతను ఎట్టైన ఆశ్రమం నుంచి దూరం పంపాలని సంకల్పం చేతనే అగస్త్యుడు ఈ ప్లాన్ వేశాడు.
1: ఇఫ్ రామ అండ్ సీత ఆర్ టు స్టిల్ స్పెండ్ టైమ్ విత్ అగస్త్య, ది సీత కెనాట్ బి అబ్డక్టెడ్. Thereafter, the demons cannot be killed. Therefore, he directed them to move over to Panchavati.
0: కనుక అక్కడ పంచవటిలో ఇద్దరు ముగ్గురు కూడాను చక్కని పర్ణశాలను వేసుకుని అందులో కాలం గడుపుతూ ఉన్నారు.
1: All the three reached Panchavati, built a beautiful hut and spent time there.
0: ఇంతే కాకుండా,
1: not only this,
0: ఈ రాములు లక్ష్మణుడు నిరంతరం కూడా ఏదో ఒక జీవహింస జరుపుకుంటూ వచ్చారు.
1: రామ లక్ష్మణ, they noticed the violence all around.
0: సీత చాలా బాధపడుతూ వచ్చింది.
1: సీత వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు పర్ణశాలలో కందమూలాదులు కనుక్కుంటున్నాయి లక్ష్మణుడు వెళ్లగా సీత రామును సమీపించి నాథ, కోరికలు కలగలేటువంటి వారికి మూడు దుర్గుణములు ఉంటుంటాయి.
1: When Lakshmana went there to collect all the tubers and the leaves, Sita pleaded with Rama till there are three bad qualities.
0: మొదటిది అసత్యమాడటం.
1: One, uttering lies.
0: రెండవది పరపతిని గమనించటము.
1: Observing the wife of someone else.
0: మూడవది ఈ విధమైనటువంటి యొక్క దీంతో హింసను జరపటము.
1: Resorting to violence.
0: ఈ దుర్గుణములు ఉన్నటువంటి వాడికి ఈ మూడు కూడాను పరమ ప్రాపర్టీస్ గా ఉంటుంటాయి వాళ్లకు.
1: ఫర్ ఎ బ్యాడ్ పర్సన్ దీస్ ఆర్ త్రీ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ద ప్రాపర్టీ.
0: అనగా ఇది యవ్వనంలో ప్రాప్తించేటువంటి యొక్క దుర్గుణములు.
1: దీస్ ఆర్ ద బ్యాడ్ క్వాలిటీస్ దట్ స్టెప్ ఇన్ ది ఏజ్ ఆఫ్ యూత్.
0: ఈ వయసు లోపల ఈ దుర్గుణములు ప్రవేశించినా ఇంకా మానవత్వం అనేటువంటిది ఏముండదు.
1: వెన్ వన్స్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ దేర్ దేర్ విల్ బి నో హ్యూమన్ క్వాలిటీ.
0: అయితే మీ యందు రెండు క్వాలిటీస్ మాత్రం చాలా దృఢంగా నేను నమ్ముతున్నాను.
1: You have very good qualities too in you.
0: మొదటిది అసత్యము మీరు చెప్పరు.
1: Falsehood, you never utter a lie.
0: ఇంతకు పూర్వము మీరు అసత్యం ఆడలేదు.
1: Never before.
0: ఇప్పుడు ఆడటం లేదు.
1: Not now.
0: ముందుకు కూడా మీరు అసత్యం చెప్పరు.
1: Nor in future.
0: కనుక మీరు సత్య స్వరూపులు.
1: You are the form of truth.
0: నేను పరిపూర్ణంగా విశ్వసించాను.
1: I have full faith in that.
0: అనేటప్పటికీ రాముడు చెప్పాడు.
1: And Rama said.
0: పత్తుల చేత పతిని సద్గుణములు కలవాడనేటువంటిదిగా వర్ణించటమే నిజమైన పతికి సరి అయినటువంటి గుణము అన్నారు.
1: టు గెయిన్ రికగ్నిషన్ ఫ్రమ్ వైఫ్ ఇస్ అ గుడ్ టెస్టిమోనియల్ ఫర్
0: పతి. మంచివాడు అనేటువంటిది సతే అంగీకరించాలి, కానీ మరొక అంగీకరించడానికి వీలు కాదు.
1: ఇస్ ద వైఫ్ హూ షుడ్ సర్టిఫై దట్ ద హస్బెండ్ ఈస్ గుడ్.
0: అప్పుడే పతి అనేటువంటి పదమునకు సరైన విలువ ఉంటుంటాయి.
1: దెన్ ద హస్బెండ్ విల్ హ్యావ్ వాల్యూ.
0: కనుక సీత, నీవు నేను సత్యవంతుడని నీవు అంగీకరించావు, అదే నా సంతోషం అన్నాడు.
1: So Rama said, Sita, you accepted that I speak truth. I am happy about
0: ఇంకా రెండవది.
1: Second.
0: పరపత్ని గమనం అనేటువంటిది మీలో లేదు.
1: You don't have that bad quality of staring at wives of others.
0: ఇతర స్త్రీలను చూడటమే ఒక పెద్ద చెడ్డ క్వాలిటీ.
1: It's a bad quality to stare at women.
0: ఎప్పుడూ చూడలేదు.
1: You never looked at them.
0: ఇయం సీత మమ పతి మన పత్ని అనగా జనకుడు చెప్పాడు. ఇయం సీత.
1: జనక సార్, షీఈ్ మై డాటర్ సీత.
0: ఎక్కడో చూస్తున్నావు రామ, సీత ఇక్కడ ఉంటుండాలి.
1: రామాయోమపుత్రి
0: ఇయం సీత అన్నాడు.
1: యు ఆర్ లుకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ రామ. హియర్ ఇస్ మై సీత డాటర్.
0: చూడలేదు.
1: ఈవెన్ దెన్ యూ డిడ్ లుక్ ఎట్ హర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: వివాహమయ్యేంత వరకు కూడాను ఒక స్త్రీని చూడకూడదు అనేటువంటిది పెద్ద ప్రామిస్.
1: యూ హ్యావ్ టేకెన్ ఎ ప్రామిస్.
0: ఇది పెద్ద గుణము.
1: It's a very good, great quality.
0: గొప్ప గుణం అనేటువంటిది మీలో ఉంటుండాలి, అది నేను గమనించాను.
1: You have got this great quality not look at any woman until you are married.
0: ధర్మము.
1: That is dharma.
0: కనుకని సత్యం వద ధర్మం చెర అనేటువంటిది మీ యందు ఈ రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణంలో నింది.
1: That's direct evidence with regard to these two principles that you tell to follow dharma.
0: హింస.
1: Third, violence.
0: దీనిని నేను అంగీకరించను.
1: This I don't accept.
0: మీరు తాపస వేషమును ధరించి అరణ్యములో సంచరిస్తూ ఈ యొక్క ఆయుధమును చేపట్టి మీ యొక్క ఏమాత్రం కూడా నీకు అపకారం చేయనటువంటి యొక్క జంతువును హింసించడము ఇది సరైనటువంటి ధర్మం కాదన్నింది.
1: యు ఆర్ వేరింగ్ ది అటైర్ ఆఫ్ ఎ రెనన్షియంట్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ యు క్యారీ ఆల్ ద వెపన్స్ బట్ యు కిల్ అనిమల్స్.
0: అయోధ్యలో జీవించేటప్పుడు నీ ఆయుధాలు నీకు అవసరం.
1: When you are in Ayodhya, you need all
0: the weapons. In the attire of renunciant, you
1: should never make use of weapons.
0: Not only
1: making use of
0: them. What harm
1: the animals
0: have done to you? They are not
1: doing any harm.
0: నీ జోలికి రావటం లేదు కదా.
1: They don't.
0: అలాంటి పరిస్థితిలో నీవు నిష్కారణంగా దీనిని హింసించడము ఎంత తప్పు.
1: It is a big mistake to harm
0: them. ఏనాడు కూడాను సీత నోరెత్తి ఈ విధంగా పలికినటువంటిది కాదు.
1: Sita never said like that at any time before.
0: కానీ పురుష సింహమునకు ఉండవలసినటువంటి లక్షణములు నీలో రెండు మాత్రమే ఉన్నది, మూడవది లేదు.
1: There the lion of man should have two qualities you have, but the third quality is missing.
0: ఆదర్శ పురుషుడు నీవు.
1: You are an ideal man.
0: అలాంటి వాని దగ్గర హింస అనేటువంటి పదము ఉండకూడదు.
1: You should not resort to violence.
0: అప్పుడు మెల్లగా రాములు నవ్వుతూ, సీత నీవు చెప్పినది నిజమే.
1: రామ స్మైలింగ్లీ సెడ్, సీత వాట్ యు సెడ్.
0: కానీ మునులకు తాపసులకు ఋషులకు అనేక రకములైనటువంటి కష్టములు కలిగిస్తున్నారు రాక్షసులు.
1: డెమన్స్ హావ్ బీన్ పుట్టింగ్ టు సఫరింగ్ ఆల్ ద సేజెస్ అండ్ సేజెస్.
0: నీకు నావలని ఏం సహాయం కావాలని నేను అడగకపోరమే. వారే వచ్చి నా సహాయాన్ని కోరుతున్నారు.
1: ఐ నెవర్ ఆస్క్డ్, దే దెంసెల్వ్స్ ప్లీటెడ్ విత్ మీ ఫర్ మై హెల్ప్.
0: హే రామ, మా కష్టమును దూరం చేయి, ఈ రాక్షసు సంహరించు, మా తపస్సులకు భంగం కావించకుండా చూసుకో.
1: దే ఆల్ ప్రేడ్ టు మీ వాంటింగ్ మై హెల్ప్ సో దట్ దే కెన్ క్యారీ ఆన్ విత్ దేర్ యాగస్.
0: కనుక వారికి నేను వాగ్దానం ఇచ్చాను.
1: ఐ మేడ్ ఎ ప్రామిస్ టు దెమ్,
0: సీతనైనా వదులుతాను,
1: ఐఎమ్ రెడీ టు గివ్
0: అప్ లక్ష్మణ్నైనా వదులుతాను, కానీ నా ప్రామిస్ నేను వదలను.
1: ఐఎమ్ రెడీ టు గివ్ అప్ సీత, ఐఎమ్ రెడీ టు గివ్ అప్ లక్ష్మణ, బట్ ఐ నెవర్
0: పాపమో పుణ్యమో
1: యజ్ఞ
0: యాగాది క్రతువులు చాలా పవిత్రమైనటువంటివి.
1: యజ్ఞ యాగాస్ ఆర్ సేక్రెడ్.
0: వాటిని సంరక్షించడము, వాటిని ఆచరించేటువంటి ఋషులను నేను పోషించడము, ఇది నా కర్తవ్యం.
1: ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది సేజ్ అండ్ సెయింట్స్ అండ్ టు ప్రొటెక్ట్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్.
0: కనుక నేను వారికి వాగ్దానం చేశాను.
1: సో ఐ మేడ్ ఎ ప్రామిస్,
0: చెప్పిన మాటను తప్పను.
1: ఐ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: పలికి బొంకుట కంటే పాపమున్నా,
1: దేర్ కెనాట్ బి ఎనీ,
0: ఇంతకంటే మహాపాపం ఏమిటి?
1: కెన్ దేర్ బి ఎనీ అదర్ సిన్ వర్స్ దాన్ దట్?
0: మాట ఇచ్చి వదులుకోవటం కంటే పాపముందా?
1: హావింగ్ గివెన్ ఎ ప్రామిస్, ఇఫ్ యూ డ్రాప్ ఇట్.
0: ఈ హింస చేయటంలో కూడా పాపం లేదు, కానీ చెప్పి తప్పిపోవటంలో పాపముంది.
1: బట్ దిస్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు గో బ్యాక్ ద ప్రామిస్.
0: సీత, నీవు దీన్ని మర్చిపో.
1: సీత, యూ ఫర్గెట్ దిస్.
0: హింస చేయక తప్పదు.
1: వయలెన్స్ ఇస్ ఎ మస్ట్.
0: నా నిమిత్తమై కాదు,
1: నాట్ ఫర్ మై సేక్.
0: కేవలము ఈ తపస్సులు చేసేటువంటి తపస్సుల యొక్క శ్రేయస్సును కోరి.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సేజెస్ హూ హావ్ అండర్టేకెన్ పెనెన్స్.
0: ఇంతేకాక యజ్ఞయాగాది క్రతువుల వల్ల దేశములకు ఎంతో శ్రేయస్సు కలుగుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్ యజ్ఞయాగాస్ విల్ ఎన్షోర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: శ్రేయస్సు నిమిత్తమై నేను ఈ హింసను చేయక తప్పదు అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ ఐ మస్ట్ డూ దిస్ వయలెన్స్.
0: తిరిగి సీత పాదములంటి క్షమించమని ప్రార్థించింది.
1: సీత కాట్ హోల్డ్ ఆఫ్ హిస్
0: ఫీట్. నాకు తోచిన నేను చెప్పినాను.
1: ఐ జస్ట్ ఎక్స్ప్రెస్డ్.
0: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ, మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి, పతికి హితమును గరపుగా పడతులెప్పుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని. పతికి అనేక హితమైనటువంటి హితములంతా బోధిస్తూ వచ్చింది మండోదరి.
1: మండోదరి వెంట ఆన్ గివింగ్ గుడ్ టీచింగ్.
0: ఆమె హితములను తాను మనసారా తీసుకోవటం చేతనే సీతను ఏ విధంగా కూడా హింసించలేకపోయాడు.
1: బికాస్ హీ యాక్సెప్టెడ్ వాట్ ఆల్ సీత సెడ్ గుడ్, హీ డిడ్న్ట్ పుట్ హర్ ఎనీ.
0: కనుక సాత్వీమణులైనటువంటి స్త్రీలు అనేక విధములుగా పతులకు బోధించవలసినటువంటి ఒక రైట్ కూడా వారికి.
1: సో ఆల్ చేస్ట్ విమెన్ హావ్ గాట్ దిస్ రెస్పాన్సిబిలిటీ.
0: వారు దారి తప్పిపోయినప్పుడంతా కూడా సరైన మార్గంలో ప్రవేశించడానికి స్త్రీలు కూడా వారికి అధికారం ఉంటుండాలి.
1: విమెన్ హావ్ గాట్ రైట్ టు కరెక్ట్ దేర్ హస్బెండ్స్ విన్ దర్ ఆల్.
0: ఎందుకనగా వారు అర్ధాంగి.
1: Because they are half body.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: వారి యొక్క జీవితం లోపల ఇల్లాలు దీనికి తగినటువంటి బాధ్యతంతా వహించినటువంటిది.
1: ఉమెన్ ఇస్ కాల్డ్ ఇల్లాలు, ద క్యారీస్ ద బర్డెన్ ఆఫ్ ది హౌస్.
0: కనుక రామచంద్ర, నీవు చేస్తున్నటువంటి విషయంలో నాకు చెప్పే అధికారం ఉంది, నేను చెప్పాను.
1: దేర్ ఫోర్ రామచంద్ర, ఐ గాట్ ఎవ్రీ రైట్, దేర్ ఫోర్ ఐ టోల్ యూ.
0: నేను నీ అర్ధాంగిని,
1: ఐఎమ్ యువర్ హాఫ్ బాడీ.
0: నీ ధర్మపత్రిని,
1: ఐఎమ్ యువర్ వైఫ్.
0: నీ ఇల్లాలను, నీ గృహలక్ష్మిని.
1: అది
0: అధికారం లేదా?
1: Don't I have that right?
0: నీవు చేసేది ఇప్పటికైనా కూడా నాకు తప్పే.
1: Even now I say what you do is wrong.
0: నీవు అంగీకరించు లేక నీవు విసర్జించు, తప్పు తప్పే.
1: You accept it or not, it's a mistake.
0: ఈ పులులు సింహాలు నీ జోలికి ఏమైనా వచ్చినాయా?
1: The lions and tigers have
0: వాటి పాటికి ఏమో దారి తప్పి వెళ్ళిపో. అడవిలో జీవించవలసినటువంటివి ఆ మృగములు తన స్వస్థానంలో తాము జీవిస్తున్నాయి.
1: The lions and tigers are moving in their own way.
0: వాటిని మీరు కొట్టడం.
1: Why should you kill them?
0: ఇంకా ఋషులు, మీరు రాకపోయిన పూర్వం కూడా ఆ ఋషులు ఈ అరణ్యంలో జీవిస్తున్నారు.
1: The sages are here even prior to your coming here.
0: మీరు చిక్కారు కదా అని మీ దగ్గరికి వచ్చి వారు ప్రార్థిస్తున్నారు.
1: Because you are here they pray to you.
0: కానీ అంత మాత్రం చేత ఈ విధమైన రాక్షసుని హింసించకూడదు.
1: For that reason you should not harm anybody.
0: రాక్షసు నీపైన ఏమైనా అపకారం చేసినప్పుడు నీవు దానికి ప్రతిపకారం చేయొచ్చు.
1: If demons did anything to you, you can certainly react.
0: ఈ మాటలు ఏమాత్రం కూడా రాముని చెవులకు పోలేదు.
1: రామునికి
0: ఒక్కటే ఒకటి, ధర్మ సంస్థాపనార్థము, ధర్మమే నేను సాధించాలి.
1: రామ కేమ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: నా కంటెదురుగా ఎవరైనా బాధలు పడుతుంటే నేను సహించలేను.
1: ఐ కెనాట్ బేర్ ఇఫ్ ఎనీవన్ ఇస్ సఫరింగ్ ఇన్
0: ఫ్రంట్ ఆఫ్ మీ. పవిత్రమైన కార్యములు ఆచరించేటువంటి ఋషులను నేను రక్షించక తప్పదు.
1: ఐ యామ్ బౌండ్ టు ప్రొటెక్ట్ ది సేజెస్ దట్ డూ సీక్రెట్ యాక్ట్స్.
0: కనుకనే దైవం అనేటువంటిది ధర్మాన్ని రక్షించినప్పుడే ధర్మమే దేశాన్ని రక్షిస్తుంది.
1: Therefore when God protects dharma, that dharma will protect the country.
0: కనుకనే ధర్మో రక్షతి రక్షితః. ధర్మయేవ హతోహంతి. ధర్మమును మనం హతం చేస్తే ధర్మమే మనమును హతం చేస్తుంది.
1: If you kill dharma, that very dharma will kill you in turn.
0: కనుక సీత, నీ విషయంలో జోక్యం తీసుకోవద్దు.
1: సో సీతా డోంట్ ఇంటర్ఫేర్ ఇన్ దిస్ మ్యాటర్
0: అనింది. ఆమె చాలా బాధపడి ఈ దండకారణ్యం రావటమే నాకు ఒక దండనగా ఉంటుందది.
1: షీ ఫెల్ట్ ఇట్స్ ఎ సాడ్ థింగ్ టు స్టెప్ ఇంటూ దండకారణ్య.
0: ఎందుకు ఈ దండకారణ్యం వస్తుంది?
1: వై
0: మరొక అరణ్యమునికి ఎక్కడైనా పోయి ఉండకూడదా?
1: వీ వుడ్ హావ్ గాన్ టు సెపరేట్.
0: ఈ దండకారణ్యంలో ఇంతే కాదు, ఇంకా ఎన్నెన్ని ప్రమాదములు సంభవిస్తాయో.
1: What accidents, incidents await in future.
0: అని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుందని.
1: She was feeling very sad within herself.
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీలయందు ప్రతి ఒక్కటి భవిష్యత్తు కూడాను ప్రతిబింబిస్తూ ఉంటుంటాది.
1: In the hearts of women with pure hearts, all the future incidents will reflect.
0: వసంతకాలం బయలుదేరింది.
1: It's the winter season.
0: పచ్చని ఆకులు చెలరేగినాయి.
1: There's greenery around.
0: చల్లని గాలులు వీస్తూ వచ్చాయి.
1: Cool breeze.
0: మృగములంతా కూడా సంచరించడం తగ్గిపోయింది.
1: All animals are not actively
0: moving. ఈ సమయాన్ని పురస్కరించుకున్నాడు.
1: He took the time.
0: వచ్చింది ఒక బంగారు లేడీ.
1: There came a golden deer.
0: సీతకు తెలుసు.
1: సీత నోస్.
0: ఈ ప్రపంచంలో బంగారు జింక లేదని తెలుసు.
1: సీత నోస్ దట్ దేర్ కెనాట్ బి గోల్డెన్ డియర్.
0: సర్వసంగమును సర్వమును త్యాగం చేసినటువంటి సీతకు ఈ బంగారు లేడిపైన ఎందుకు ఆశ కలిగింది?
1: సీత సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, వై షుడ్ షీ?
0: తన సర్వ నగరం కూడాను రాజ్యమును అన్నిటినీ త్యజించింది.
1: షీ సాక్రిఫైస్ హర్ కింగ్డమ్ అండ్ ఎవ్రీథింగ్.
0: అన్ని త్యజించడం చేతనే రామును పొందగలిగింది.
1: బికాజ్ షీ సాక్రిఫైస్ షీ కుడ్ హ్యావ్ రామ.
0: ఎప్పుడు ఈ యొక్క జింకను కోరిందో రాముడు దూరమయ్యాడు.
1: ద మూమెంట్ షీ డిజైర్డ్ దిస్ గోల్డెన్ డియర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
0: కనుకనే త్యాగి అనేకి అమృతత్వ మానసు త్యాగం చేసినప్పుడు రాముడు దక్కాడు.
1: Because of sacrifice she could have Rama.
0: ఆశను పెంచుకున్నప్పుడు రాములు దూరమయ్యాడు.
1: It's only the desire that has taken away from Rama.
0: Rama, నాకు ఈ జింకను కావాలి.
1: Rama, I want this deer.
0: కావాలనేటప్పటికీ సీత ఏనాడు కూడా ఏ కోరిక కోరింది కాదు.
1: Sita never asked for anything earlier.
0: ఈనాడు నోరు తెరిచి నాకు ఈ జింక కావాలని కోరింది.
1: Today she asked directly.
0: కనుక తప్పక దీన్ని తీసుకుని వచ్చి సీతకు అందించి తృప్తి పెట్టాలి అని అనుకున్నాడు.
1: So Rama wanted to satisfy her by bringing the deer to her.
0: లక్ష్మణుడు చెప్పాడు,
1: అన్నా
0: ఇది చాలా మాయ జింకగా ఉంటుండాలి.
1: ఇట్ ఆల్ జస్ట్
0: ఈ సమయంలో మీరు పర్ణశాల వదలకూడదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు లీవ్ దిస్.
0: ఇంకా సీతకు తెచ్చి ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ డియర్.
0: అవసరమైతే నేను వెళ్తానన్నాడు.
1: ఇఫ్ నెసెసరీ ఐ విల్ గో అండ్ బ్రింగ్ ఇట్.
0: కానీ రాములు వినలేదు.
1: రామా డిడ్ంట్ హియర్ దిస్.
0: కారణం ఏమిటి? రాములకు తెలియదా? తెలుసును.
1: వాట్స్ ది రీజన్? డస్ హి నాట్?
0: జరిగేది జరిగే తీరాలి.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్.
0: నేను పోయినప్పుడే సీతాపహరణ జరుగుతుంది.
1: సీతా క్యాన్ బి
0: సీతాపహరణ జరిగినప్పుడే రావణ మర్దన కూడా జరగడానికి వీలవుతుంది.
1: దాట్ వుడ్ లీడ్ టు ది కిల్లింగ్ ఆఫ్ రావణ.
0: ఇవన్నీ కూడా మొదలే వేసుకున్న మాస్టర్ ప్లాన్లు.
1: ఇట్ ఇస్ ఆల్ ద మాస్టర్ ప్లాన్ ప్రిపేర్డ్ అహెడ్.
0: కనుకనే ఆ బంగారు లేడిది ఏదని తెలిసి కూడాను రాముడు తిరిగి దాన్ని తరుముకుంటూ వెళ్లాడు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దేర్ కెనాట్ బి గోల్డ్ అండ్ దేర్ స్టిల్ రామా వాజ్ ఆఫ్టర్ ఇట్.
0: అక్కడ పోతానే రాముల బాణం తగిలిన తక్షణమే ఆ యొక్క శాప విమోచనమైపోయింది.
1: ద మూమెంట్ హీ షాట్ ద యారో దిస్ రిలీవ్డ్ ది కర్స్.
0: రామస్పర్శ జరిగిన తక్షణమే వాడు మారీచుడుగా లేచాడు.
1: బికాస్ ద టచ్ ఆఫ్ రామా హీ కేమ్ మారీచ.
0: జింక కాదు, జింక కాదు.
1: ఇట్స్ నాట్ ద డే.
0: మాయ లేడి.
1: ఇట్స్ ఇట్స్ వన్ దట్స్ ఇన్ అనదర్ ఫామ్.
0: పూర్వం కూడా దెబ్బలు తిన్నాడు.
1: హీ హాడ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ అర్లీ.
0: విశ్వామిత్ర యాగ సంరక్షణ నిమిత్తమైపోయినప్పుడు మారీచుడిని సముద్రంలో పడగొట్టాడు.
1: When he went there to disturb Vishwamitra Yaga, he was
0: కనుక రాముల శక్తి అది మారీచునికి చక్కగా తెలుసును.
1: సో మారీచా నోస్ ద పవర్ ఆఫ్ రామ.
0: అప్పుడు ఈ మారీచుడే హా సీత హా లక్ష్మణ అని అరిచాడు.
1: మారీచా హూ షౌటెడ్ హా సీత హా లక్ష్మణ.
0: అరిచేటప్పటికీ సీత వినింది.
1: సీత హర్డ్ దిస్.
0: శ్రీరాముని గొంతు వలె ఉంటుండది.
1: ఇట్ అపియర్స్ టు బి ది వాయిస్ ఆఫ్
0: లక్ష్మణ. నీవు తక్షణమే వెళ్లి నీవు శ్రీరామచంద్రుడికి ఏమి ఆపత్తు జరిగిందో చూసుకుని రమ్మని.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ది వాయిస్ ఆఫ్ శ్రీరామ. వాట్ పాయింట్ ఆఫ్ డేంజర్ ఈస్.
0: లక్ష్మణ సీత మాట వినలేదు.
1: లక్ష్మణ డిడ్ంట్ హియర్ దిస్.
0: రాముని యొక్క కంఠం కాదు ఇది.
1: ఇస్ నాట్ ది వాయిస్ ఆఫ్
0: రామ. మాయరాక్షసుల యొక్క స్వభావములు.
1: ఇట్ ఈస్ దట్ డెల్యూషన్.
0: కనుక రాములకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ బీ ఇన్ డేంజర్ పాయింట్.
0: రామ నారాయణమూర్తి.
1: రామ ఇస్ గాడ్.
0: వదినా నీకు అంత మాత్రం తెలియదా?
1: సిస్టర్ లా డోంట్ నీ
0: విచారించవచ్చు ని విచారించవద్దని చాలా ధైర్యం చెప్పాడు.
1: హి వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హర్ నాట్ టు వరీ.
0: కానీ ఈమెకు తెలుసును ముందు రామకార్యం జరగడానికి నేను ఒక ఉపకరణము అని.
1: షీ నోస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ బట్ షీ షుడ్ బి ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: లక్ష్మణ్ ఎట్టైనా కానీ పంపాలి అని.
1: లక్ష్మణ హ్యాస్ టు బి సెంట్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
0: మంచి మాటలతో లక్ష్మణుడు కదలలేదు.
1: లక్ష్మణ డిడ్ంట్ పే హీ టు ఆల్ దిస్ గుడ్
0: వర్డ్స్. కఠినమైనటువంటి వాక్కు ఉపయోగపెట్టింది.
1: దెన్ షీ యూజ్డ్ హార్ష్ వర్డ్స్.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ అరణ్యంలో నీవు నేను రాములు ముగ్గురు తప్ప ఇంక మరెవరు లేరు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ వీ త్రీ ఆర్ హియర్ నన్ ఎల్స్.
0: రాములు మరణిస్తే నీవు నన్ను పొందాలనుకున్నావా అని అడిగింది.
1: ఇస్ ఇట్ యువర్ ఐడియా టు హ్యావ్ మీ ఇన్ కేస్ రామా డైస్?
0: ఆ మాట వినలేక తాను బయలుదేరాడు.
1: లక్ష్మణ కుంట్ హియర్ దిస్ హార్ష్ వర్డ్స్ వెళ్తూ
0: వెళ్తూ కూడాను తనకు హద్దును గీచాడు.
1: హౌఎవర్ హి సెట్ ఎ బౌండరీ దేర్
0: తల్లి ఈ యొక్క గీటును దాటి మాత్రం మీరు బయటకు రాకూడదు.
1: మదర్ డోంట్ గో బియాండ్ దిస్ లైన్ హి సెడ్.
0: కానీ అన్ని విపరీత కాలం వచ్చేటప్పటికి వినాశం అయ్యేటప్పటికి ఈ రకమైనటువంటివన్నీ ఉద్భవిస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ టైమ్స్ ఐ వెయిటింగ్ అహెడ్
0: ఆఫ్ ఆల్ సచ్ థింగ్స్. బ్యాడ్ టైం కాదు సీతారాములకు.
1: బట్ ఫర్ సీతారామ ఇస్ నాట్ బ్యాడ్ టైం.
0: ఇది గుడ్ టైమ్.
1: ఇట్స్ ఎ గుడ్ టైం.
0: ఎందుకంటే జరపవలసినదంతా జరగాలి. రామావతారం ఎందుకు వచ్చిందో దాని యొక్క వృత్తాంతం అంతా ముందుకు జరగాలి.
1: దేర్ఫోర్ ద టాస్క్ ఆఫ్ రామావతార మస్ట్ బి ఫుల్ఫిల్డ్.
0: వచ్చిండేదే రాక్షస సంహారం కోసమని.
1: హి కేమ్ డౌన్ టు కిల్ దెమన్.
0: ఇప్పుడు ప్రారంభమైంది.
1: నౌ ఇట్స్ ది కమెన్స్మెంట్.
0: కనుకనే ఇది జరగాలని చెప్పినని లక్ష్మణుడు వెళ్లాడు.
1: సో లక్ష్మణ వెంట్.
0: రావణుడు వచ్చాడు మారు వేషంతో.
1: రావణ కేమ్
0: సీతను అపహరించాడు.
1: ఇన్ దిస్ గైస్ అండ్ అబ్డక్టెడ్ సీత.
0: అక్కడ నుంచి రామలక్ష్మణుడు ఇద్దరు వచ్చేటప్పటికే పర్ణశాల ఖాళీగా ఉంటుండాలి.
1: బై టైమ్ రామలక్ష్మణ్ రిటర్న్
0: దీనికి మధ్యలో మరొకటి జరిగింది.
1: సంథింగ్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్
0: దండకారణ్యం. బయలుదేరే ముందుగా
1: ప్రయర్ టు గోయింగ్ టు దండకారణ్యం
0: ఒక చెట్టు పైన ఒక పెద్ద పచ్చి కూర్చొని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బర్డ్ ఆన్ ఎ ట్రీ.
0: ఇది ఏమో ఒక రాక్షసి అనేటువంటి ఉద్దేశంతో సీత సందేహించింది.
1: సీత డౌటెడ్ దట్ ఇట్ మైట్ బి పాసిబ్లీ ఎ డెమన్.
0: ఇప్పుడు రాముడు అడిగాడు.
1: రామ ఆస్క్డ్
0: నీవెవరు పచ్చి అని ప్రశ్నించాడు.
1: హూ ఆర్ యూ వాట్ బర్డ్ ఆర్ యూ.
0: రామచంద్ర నేను మీ తండ్రి గారి స్నేహితులుండను.
1: రామచంద్ర ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్
0: దశరథుడు నేను స్నేహితులం పూర్వము.
1: ఐ అండ్ దశరథ ఆర్ ఫ్రెండ్.
0: నా పేరు జటాయువు.
1: మై నేమ్ ఇస్ జటాయువు.
0: నాకు వయసు అయిపోయింది.
1: ఐఎమ్ ఏజ్డ్.
0: కానీ నేను ఇక్కడే ఉంటున్నాను.
1: ఐఎమ్ హియర్.
0: మీరు ఇక్కడ పర్ణశాలను నిర్మించుకోండి.
1: బెటర్ యూ కన్స్ట్రక్ట్.
0: మీ ఇంటిలో లేనప్పుడు సీతను యొక్క మంచి చెడ్డలు నేను చూసుకుంటుంటాను అని ప్రామిస్ చేసింది.
1: జటాయువు మేడ్ ఎ ప్రామిస్ దట్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ సీతా దేర్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ రామలక్ష్మణ్.
0: ఈ అరణ్యంలో మీకు ఒక్కరు సహాయం లేరు.
1: యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్ప్.
0: నా సహాయం ఎంతైనా మీకు అవసరమే.
1: ఐ విల్ హెల్ప్ యూ.
0: ఇది నా అదృష్టము.
1: ఇస్ మై లక్.
0: కనుకనే ఈ సేవలో నన్ను పాల్గొనించినట్టుగా మీరు అనుగ్రహించండి అనింది.
1: గివ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సర్వ్ యూ.
0: సరే అప్పుడు జటాయువు అక్కడ పెట్టింది.
1: జటాయువు
0: రావణుడు తీసుకుని పోతుంటే జటాయువు అతన్ని అనేక విధముల అడ్డు తగిలింది.
1: అండ్ జటాయువు ఇంటర్ఫీర్డ్ ఆన్ ద వే యాజ్ రావణ అబ్డక్టెడ్ సీత.
0: కానీ ఎంత అడ్డు తగిలినప్పటికీ
1: ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్
0: ఆ రాక్షసుడు ఈ జటాయువును రెక్కలు కొట్టివేసి తిరిగి వెళ్లిపోయాడు.
1: రావణ హాస్ హిట్ ది టూ వింగ్స్ ఆఫ్ జటాయువు.
0: రెక్కలు పడిపోయినటువంటి జటాయువు ప్రాణం పోయే ముందుగా ఏ విధమైన అవస్థలో ఆ విధమైన అవస్థలు పడుతుండాలి.
1: జటాయువు హ్యావింగ్ లాస్ట్ బోత్ ఆఫ్ ది వింగ్స్ ఫెల్ డౌన్ అండ్ జస్ట్ ఎట్ ద లాస్ట్ మోమెంట్
0: రామలక్ష్మణుడికి తెలుసును.
1: రామానోస్
0: ఈ ప్రమాదం జరుగుతూ ఉండాలని.
1: దిస్ ఇస్ ది డేంజరస్ సిచ్యువేషన్.
0: చూసేటప్పటికీ చాలా బాధ కలిగింది.
1: హీ కేమ్ అండ్ సా దిస్ సిచ్యువేషన్.
0: సీత ఎక్కడ ఇద్దరు సాధించడానికి శోధించడానికి బయలుదేరారు.
1: దే వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత హిదర్ అండ్ థిదర్.
0: శోధించి దారి తప్పిపోతున్నప్పుడు అక్కడ ఏదో ఇరువురికి జగడం చదివినట్టుగా ఆ మట్టి యొక్క దీన్నంతా గుర్తును కనిపెట్టారు.
1: యాజ్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత దే కుడ్ ఫైండ్ సర్టన్ ఫుట్ ప్రింట్స్ దట్ మేడ్ దెం టు నో దట్ దేర్ ఇస్ సమ్ కాన్ఫ్లిక్ట్.
0: రెక్క విరిగి పడింది.
1: దేర్ దే సా ద వింగ్స్ కట్ ఆఫ్.
0: రామా రామా రామా అని అరుస్తుండాలి.
1: జటాయు వాజ్ షౌటింగ్ రామా రామా.
0: రాములు పరిగెత్తాడు.
1: రామా ర్యాన్ దేర్.
0: ఆ జటాయుని తన తొడపైన వేసుకున్నాడు.
1: మేడ్ జటాయు సిట్ ఆన్
0: ద ల్యాండ్. ఇది ఏమిటో చెప్పమని చెప్పాడు.
1: హి ఆస్క్డ్ వాట్ హ్యాపెండ్.
0: అప్పుడు చెప్పింది జటాయువు.
1: జటాయువు సెడ్
0: ఈ రావణుడు ఈ సీతను అపహరించాడు.
1: ఇట్స్ ఓన్లీ రావణ దట్ హస్.
0: నేను అతనితో అనేక రకములుగా పోరాడినాను.
1: ఐ ఫాట్ విత్ హిమ్.
0: కానీ నా చేత కాలేదు.
1: బట్ ఐ కుడ్ హెల్ప్.
0: కడపటికి నా గతి ఈ విధంగా మారిపోయింది.
1: దిస్ ఇస్ ది మై ప్లైట్ నౌ
0: అని చెప్పేటప్పటికి లక్ష్మణ్ణి పంపించి జలమును తెప్పించి ఆ జటాయువు నోట్లో పోసి దాని ప్రాణము రాముడు తొడపైనే పోయింది.
1: హి సెండ్ లక్ష్మణ టు బ్రింగ్ వాటర్ అండ్ రామా మేడ్ జటాయువు డ్రింక్ వాటర్ అండ్ జటాయువు బ్రీత్ దిస్ లా.
0: అడిగినటువంటి దశరథునికి చిక్కలేదు ఈ ప్రాప్తి.
1: దశరథ డిడ్ డిజర్వ్ దిస్.
0: అడగనటువంటి జటాయువుకు లభించింది ఈ ప్రాప్తి.
1: జటాయు వితౌట్ ఆస్కింగ్.
0: అందువలనే అడుగకువేమో మనస అడుగకువేమో మనస.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ ఓ మైండ్ డోంట్ ఆస్క్.
0: అడుగుకొలది అది అడుగునబడునని.
1: ఇఫ్ యు ఆస్క్ మోర్
0: అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్ నెవర్ ఆస్క్. ఇఫ్ యు బిగిన్ టు ఆస్క్ ఇట్ విల్ బి ఫర్దర్
0: అడుగని శబరిని ఆదరించడే.
1: వితౌట్ ఆస్కింగ్ శబరి
0: అడుగక తనకై మడియు జటాయువు కడకునేగి సద్గతి కలిగించడే. అడుగకువే ఓ మనస.
1: వితౌట్ ఆస్కింగ్ ప్లీడింగ్ జటాయువు కూడ
0: జటాయువు అడుగుకుంటే సద్గతిని కలిగించాడు రాముడు.
1: Rama gave all the redemption.
0: అడిగినప్పటికీ తన తండ్రి అయినటువంటి యొక్క దశరథునకు ఈ సద్గతి కలిగించలేదు.
1: దో ద ఫాదర్ దశరథ ఆస్క్ ఫర్ ఇట్ బట్
0: ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి ప్రాప్తి ఆ విధమైన ప్రాప్తి లభ్యమవుతుంటారు.
1: వేర్ అండ్ వెన్ అండ్ హౌ వాట్ ఈస్ గోయింగ్ కెప్ట్
0: అది వారి వారి పూర్వజన్మ పుణ్యము వల్లనే లభ్యమవుతుంటాయి.
1: ఇట్స్ ఆల్ బికాస్ మెరిట్ ఆఫ్ ది పాస్ట్.
0: అందరికీ సమానమైనటువంటి యొక్క స్థితి ఎవరికి లభ్యం కాదు.
1: దేర్ కెనాట్ బి ఈక్వాలిటీ.
0: దైవానుగ్రహం ఎవరిపైన పోతుందో, ఎవరు ఏ జన్మంలో ఏ విధమైనటువంటి పుణ్యమును ఆచరించారో ఆ పుణ్యాన్ని పురస్కరించుకుని ఈ దయము దైవం యొక్క దయ తాకుతూ ఉంటుంది.
1: వి డు నాట్ నో వాట్ మెరిట్ వన్ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్, ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: ఆ జటాయువుకు సద్గతి కలిగించాడు, కర్మకాండం చేశాడు.
1: జటాయువు had the fortune of reaching last rites in the hands of Rama.
0: అప్పుడు చెప్పింది ఈ జటాయు.
1: Then Jatayu said,
0: తన ప్రాణం విడిచేక ముందుగా రామ,
1: before death he said, Rama,
0: మీరు మతంగ పర్వతం పైన ఉన్నాడు సుగ్రీవుడు.
1: దేర్ సుగ్రీవ అన్న మతంగ మౌంటెన్.
0: ఆ సుగ్రీవుని స్నేహం మీరు చేసుకుంటుంటే తప్పక మీకు విజయం సంభవిస్తుంది అని.
1: If you have friendship with Sugriva, you are bound to be successful.
0: ఇంకా ఆ సుగ్రీవు నిమిత్తమై రామలక్ష్మణుడు ప్రయాణమయ్యారు.
1: సో రామలక్ష్మణ స్టార్టెడ్
0: ఈ మధ్య కాలంలో ఎన్నెన్ని రాక్షసులు ఎన్నెన్ని విధంగానో వీరిని బాధిస్తూ వచ్చారు.
1: సో మెనీ డెమన్స్ స్టార్టెడ్ హర్టింగ్ దెమ్.
0: కానీ
1: బట్
0: హింసను చేయకూడదు అని సీత ఏ విధంగా రాములకు బోధించిందో ఆ హింస చేయవలసే వచ్చింది.
1: దో సీత సెడ్ నాట్ టు బి వైలెంట్, నాట్ టు రిసార్ట్ టు వైలెన్స్.
0: మన జోలికి ఎవరు రావటం లేదు కదా అని చెప్పింది సీత.
1: సీత సెడ్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: ఇప్పుడు ఏ విధంగా వచ్చారు సీత జోలికి?
1: How did they come and interfere?
0: సీత ఎవరి జోలికైనా వెళ్ళిందా? లేదు.
1: సీత డిడ్ కమ్ ఇన్ ది వే ఆఫ్ ఎనీబడీ.
0: రాక్షస గుణములు ఆ విధంగా ఉంటుంటాయి.
1: డెమన్స్ హ్యాబిట్స్ ఆర్ లైక్ దాట్.
0: వారు కారణం లేని కార్యంలో ప్రవేశిస్తుంటారు.
1: అన్నెసెసరీ
0: అవసరం లేని పనుల్లో కూడా వాళ్ళు ప్రవేశిస్తుంటారు.
1: ఎంటర్ ఇస్ అన్నెసరీ.
0: దుర్మార్గమైన విషయాల్లో ముందంజ వేస్తుంటారు.
1: ఇన్ ఆల్ వికెడ్ వేస్ దే గో హెడ్.
0: దీనికంతా కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ కామమే మూల కారణం.
1: ఇట్స్ ఆన్ ద డిజైర్.
0: కనుకనే అసత్యం ఆడడానికి ఇదే మూల కారణము.
1: బికాస్ ద అటర్ లైస్.
0: పరస్త్రీలను చూడడానికి ఇదే మూల కారణము.
1: బికాస్ ద లుకేట్ ఆఫ్ ద విమెన్.
0: హింస సాగించడానికి ఇదే మూల కారణము.
1: ఇస్ ద కాజ్ ఫర్ వైలెన్స్.
0: ఈ మూడు కూడా మంచిది కాదు చెప్తని సీత ద్వారా లోకానికి చక్కని ఆదర్శాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఈ స్త్రీ ఐడియల్స్ ఆర్ టాట్ బై సీత.
0: కనుకనే రామాయణం అనేటువంటిది సీతారామాయణమే కాని రామాయణం కాదున్నారు.
1: సో రామాయణ ఇస్ ది హిస్టరీ ఆఫ్ సీత.
0: రామ అంటే సీత అని అర్థం. సీత యొక్క అయనమే రామాయణం.
1: ఇట్స్ ది స్టోరీ అండ్ హిస్టరీ ఆఫ్ సీత, దట్స్ రామాయణ.
0: కనుక మార్గదర్శకురాలైనటువంటి సీతనే కాని రాములు కాదు.
1: సో సీత ఇస్ ఐడియల్ అన్నట్టు రామ.
0: ప్రతి విషయమునందు కూడా సీత అనేక విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ సీత గేవ్ సో మెనీ అడ్వైజెస్.
0: ఎందుకనగా ఆమె భూజాత.
1: బికాస్ షీ ఇస్ ద డాటర్ ఆఫ్
0: ఈ భూమి యందు ఎక్కడెక్కడ ఏమేమి పరిస్థితిలో ఏ విధంగా సంచరిస్తుంటాదో అది ఆమెకే తెలుసును.
1: షీ నోస్ ప్రెటీ వెల్ వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఆన్ అర్త్.
0: కనుక ప్రకృతి యొక్క పరివర్తన అంతా, ప్రకృతి యొక్క రహస్యం అంతా సీతకే చక్కగా తెలుసు.
1: సీత నోస్ క్లియర్లీ వెల్ ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్.
0: కనుకనే ప్రకృతి యొక్క ప్రమాణము సీత యొక్క ప్రమాణమే.
1: వాట్ ఆల్ దట్ సీత సేస్.
0: కనుక సీత సంకల్పములన్నీ కూడా సత్య సంకల్పములే.
1: సో ఆల్ హర్ థాట్స్ ఆర్ ట్రూత్ఫుల్.
0: ఆమె దృష్టి అంతా కూడా సత్య దృష్టియే.
1: షీ హ్యాడ్ ది కరెక్ట్ విజన్ ఆఫ్ ట్రూత్.
0: ఆమె చర్యలన్నీ కూడా ధర్మచర్యలే.
1: ఆల్ హర్ యాక్షన్స్ ఆర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సీతారాముల యొక్క చరిత్రమునందు సర్వధర్మములు కూడాను సర్వ సత్య స్వరూపము కూడా ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది స్టోరీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సీతారామ యు ఫైండ్ ధర్మ.
0: కనుక సీతారాములనగా ఏమి? సత్య ధర్మ స్వరూపులే సీతారాములు.
1: సీతారామ స్టాండ్ ఫర్ ద ట్రూత్ సత్య అండ్ ధర్మ ద రైచియస్నెస్.
0: కనుక వీరిద్దరు కూడాను ఈ చిత్రకూటంలో ఉంటున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఆన్ చిత్రకూట.
0: ఈ చిత్రకూటంలో ఉంటున్నప్పుడు
1: వెన్ దే వర్ దేర్
0: వివేకము అనేటువంటి లక్షణుడు కూడా ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఆల్సో లక్ష్మణ ది ఇంటెలిజెన్స్.
0: జీవి సీత.
1: సీత ఇస్ ఇండివిజువల్.
0: దేవుడు రాముడు.
1: రామ ఇస్ గాడ్.
0: సీతాదేవు అనగా పరమాత్మ ప్రకృతి రెండు కలిసేటప్పటికీ ఆనందం అనేటువంటిది ఉట్టి పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ యూనియన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్
0: దీనినే ఉపనిషత్తునందరూ కూడాను అన్ని విధములా భగవంతునికి సరి అయినటువంటి సహస్ర నామంలో సత్ చిత్ ఆనందము సరి అయిన నామము అన్నారు.
1: ఉపనిషత్ గేవ్ ఎ లిస్ట్ ఆఫ్ సో మెనీ నేమ్స్. సచ్చిదానంద ఇస్ ది కరెక్ట్ ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ద డివినిటీ.
0: సత్
1: సత్
0: సత్యమైన స్వరూపము.
1: సత్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: చిత్తు సత్య జ్ఞానము.
1: చిత్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ ట్రూత్.
0: కనుకనే జ్ఞానము సత్యము రెండు చేరేటప్పటికీ ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ద కాంబినేషన్ యూనియన్ ఆఫ్ ట్రూత్ అండ్ విజ్డమ్ దేర్ ఇస్ బ్లిస్.
0: కనుకనే మన ఎందుండేటువంటి యొక్క సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క ఏకత్వానికి మనము తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బ్రింగ్ యూనిటీ ఆఫ్
0: ట్రూత్. మన జీవితత్వమునకు ఆనందము హాయి చేకూరుతుంది.
1: అండ్ దెన్ యూ లివ్ అవర్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
0: కనుక ఆనందం ఆనందం అని చెప్పి ప్రపంచం ఉన్నటువంటి యొక్క ప్రకృతి విషయాల్లోపల మనం ప్రవేశిస్తే ఆనందం మనకు లభ్యం కాదు.
1: యు కెన్ నెవర్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్ ఇమేజ్.
0: ఇదంత ప్రవృత్తి లక్షణములే.
1: ఇట్స్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ నేచర్.
0: ప్రవృత్తిని మనం లక్ష్యంలో ఉంచుకుని నివృత్తిని సాధించాలి.
1: యు జస్ట్ లివ్ ఇన్ ది వరల్డ్
0: నివృత్తి లక్ష్యం ఉంచుకుని ప్రవృత్తిలో మనం బ్రతకాలి.
1: యు కెన్ లివ్ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్సైట్.
0: ఈ ప్రేయో మార్గం అనేటువంటిది క్షణభంగురము.
1: And therefore the outward vision is momentary.
0: Preyo margame shashvatamainatundi.
1: The inward path is permanent.
0: Adiye mukti margamu ani.
1: And that is the proper path.
0: Mukti anaga emiti?
1: What do you mean by this?
0: Anaga tana yokku unnatundi vanchanu vimukti gavinchukotame mukti.
1: The mukti liberation means to give up all the desire.
0: Kariku vanchanalu kramakramena manamu tagginchukuntu povali.
1: Therefore we have to reduce our desires.
0: Vanchanalu perige kolani kudanu aanandamu tarigipothu vastuntadi.
1: When we have more and more of desires, our happiness will diminish.
0: Kariku vanchanalu perigala emi vanchalu perigali?
1: What type of desires?
0: దైవ సంబంధమైనటువంటి వాంఛలు పెరగాలి.
1: All desires of godly desires.
0: ప్రకృతి సంబంధమైన వాంఛలు తరగాలి.
1: Worldly desires should be reduced.
0: అప్పుడే ఆనందం కూడా మనకు అభివృద్ధి అవుతుంది.
1: Then our bliss will increase.
0: మానవుడు ఈనాడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
1: Today man wants happiness.
0: సుఖాన్ని ఆశిస్తున్నాడు.
1: He wants happiness.
0: ఈ ఆనంద సుఖములు అనేటువంటి ఎక్కడ ఉంటున్నాయి?
1: Where do you find them?
0: దైవ సన్నిధిని తప్ప మరొక చోట మనకు లభ్యం కాదు.
1: It's only the proximity of God you find this
0: to. అనుభవించేటువంటి ఆనందములంతా కూడా క్షణభంగురాలు.
1: All the happiness that you have in the world is momentary.
0: అప్పటికప్పటికి తృప్తి పరిచేటువంటివి.
1: They satisfy for the moment.
0: కాబట్టి ఇది కాదు మన ఆనందము.
1: It's not that happiness.
0: ఆత్మానందమే ఆనందము.
1: It is the bliss of the spirit.
0: ఈ దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయాలి.
1: We should make an effort to attain divinity.
0: కనుక దైవమే మన యొక్క ప్రధానమైన ఆనందము.
1: Therefore we find bliss in
0: God. ఈ దైవానందాన్ని పెంచుకుంటూ ఉంటే క్రమక్రమేణ మనకు బాధలే ఉండవు.
1: If you enjoy that bliss you will not suffer.
0: కనుక ఈ రామాయణం లోపల అనేక విధమైనటువంటి యొక్క ప్రతి చర్య కూడాను ఒక ఆదర్శవంతమైనటువంటి చర్యలే.
1: దేర్ఫోర్ ఇన్ రామాయణ ఆల్ ఎపిసోడ్ సెక్షన్ ఐ
0: రాముడు కాని సీత కాని లక్ష్మణుడు కాని ఈ మూవరు కూడాను అందించినటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆదర్శ సూత్రములే. మానవులు బాధలు అనేటివేటివే ఉండవు.
1: దేర్ బి నో సఫరింగ్.
0: మానవులకి అశాంతియే ఉండదు.
1: దేర్ బి నో రెస్ట్లెస్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ ఆదర్శాన్ని మనం అనుసరించడం లేదు.
1: Because we are not following ideals.
0: అభిష్టాల్లోనే మన జీవితం అంకితం చేసుకుంటున్నాము.
1: We spend our life in desires.
0: కనుకనే అభిష్టముల కంటే ఆదర్శం చాలా శాశ్వతమైనటువంటిది.
1: మోర్ దాన్ ది డిజైర్ ఐడియల్ ఇస్
0: మనిషి మరణించినప్పటికీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
1: మ్యాన్ మేడ్ ఐ బట్ ద ఐడియల్
0: ఆదర్శములు అన్ని కూడా చిరంజీవులు.
1: ఆల్ ఐడియల్స్ ఆర్ ఇమోర్టల్.
0: దీనికి మృత్యు అనేటువంటిదే లేదు.
1: హావ్ నో డెత్.
0: కనుకనే ఇట్టి ఆదర్శం అనేటువంటిది ఎన్నో వేల సంవత్సరముల కిందట జరిగినటువంటిది రామాయణం.
1: రామాయణ హ్యాపెన్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: ఇన్ని వేల సంవత్సరములు జరిగినప్పటికీ ఈ ఆదర్శములు ఇప్పటికి కూడా భారతీయుని హృదయం నందు ప్రకాశిస్తూనే ఉంటున్నాయి.
1: Though thousands of years pass by, these ideals are shining.
0: ఎవరూ దీనిని చెడపడానికి వీరు ప్రయత్నించలేదు.
1: No one can wipe them out.
0: ప్రయత్నించినప్పటికీ ఇది చెడిపోయేటువంటివి కాదు.
1: Even they try to do it, they cannot be wiped.
0: వజ్ర సంకల్పములు,
1: a strong determination.
0: ఇలాంటి వజ్ర సంకల్పములు అయినటువంటి యొక్క రామ సంకల్పములు సీత సంకల్పములు ఎవరు చేరిపగలరు?
1: The determination as strong as that of a diamond, who can wipe them out?
0: ఈ అమృతమయమైనటువంటి సంకల్పములు అందరూ ఆశ్రయించవలసింది.
1: The nectarine thoughts one should follow.
0: అందరూ ఆశ్రయించే నిమిత్తమై వారలు కూడాను మానవాకారాన్ని ధరించి వచ్చారు.
1: In order to benefit everyone of us to follow their path, they have taken human form.
0: నిమిత్తమే మానవాకారం ధరించారు.
1: To teach to humanity they have come in human form.
0: ఆకారం ధరిస్తే మానవులు దీన్ని ఏమాత్రం అనుసరించలేరు.
1: It should be different form. Humanity cannot follow.
0: ఇంత భగవంతుడు ఇంత తక్కువ స్థాయికి దిగి కూడాను ఇంత బోధిస్తూ ఉండినప్పటికీ ఇంకా మానవులు దీన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: Though God has come down in such a low level, but man is not able to understand that.
0: ఎంత హై స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఒక భగవంతుడు.
1: God is in a very high standard.
0: అలాంటి వాడు ఎంతో క్రిందికి దిగి
1: he has come down to such a low level.
0: దీన్ని ఆదర్శవంతంగా కాపాడాలని ఆదర్శ మార్గాన్ని చూపించాలని ఎన్ని విధములు బోధించినప్పటికీ కానీ వీరి మతికి ఏమాత్రమూ చేరటం లేదు.
1: ఈ టీచింగ్ ఆల్ ఐడియల్ షోయింగ్ ది ఐడియల్ పాత్.
0: విరుద్ధమైన మార్గమును అనుసరించి
1: ఫాలోయింగ్ రాంగ్
0: విపరీతమైన బాధలు గురి అవుతున్నారు.
1: అండ్ దే వర్ పుట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
0: కట్టగలిపటికి మేము చేసింది రైట్ అని చెప్పి భావిస్తున్నారు.
1: దే థింక్ దట్ వాట్ దే హావ్ డన్ ఇస్ రైట్.
0: ఇది చాలా తప్పు, చాలా తప్పు. సత్య అసత్యములు రెండింటినీ గుర్తించడానికి మనం ఒక విధమైనటువంటి ప్రమాణపూర్వకంగా జీవించాలి.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో. యూ షుడ్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: మన కాన్షియన్స్ కి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ లివింగ్ నాట్ సాటిస్ఫైడ్.
0: మన ఆత్మకి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ నాట్ లివింగ్
0: ఫర్ భగవంతుని యొక్క తృప్తే నీ తృప్తి.
1: ఇఫ్ గాడ్ ఈస్ సాటిస్ఫైడ్ యూ ఆర్
0: సాటిస్ఫైడ్. తృప్తికరమైనటువంటి కర్మలే నీ యొక్క నిజ కర్మలు ధర్మములు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి సాటిస్ఫైయింగ్ ప్లీజింగ్ టు గాడ్.
0: ఏ కర్మను చేసినప్పటికీ భగవత్ తృప్తే.
1: Whatever you do, it should be pleasing unto God.
0: వేదములు చెప్తూ వచ్చాయి.
1: సో వేద
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం భగవంతుని ప్రీతి కోసం నేను చేస్తున్నాను.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు గాడ్.
0: అలాంటి వారి జన్మనే నిజమైన జన్మ.
1: దట్స్ ద రియల్ లైఫ్.
0: అలాంటి వారి జీవితమే నిజమైన జీవితం.
1: దట్స్ ద ట్రూ లైఫ్.
0: అతను పొందాడు పెద్ద ఆనందమైనటువంటి యొక్క దివ్య స్థితిని.
1: దే కుడ్ రీచ్ దట్ బ్లిస్ఫుల్ డివైన్
0: శరభంగుడు. శరభంగుడు
1: శరభంగుడు
0: భగవంతుడా, నీకు ఇష్టమైన కార్యమే నేను చెయ్యాలి.
1: శరభంగుడు సెడ్ గాడ్ ఐ వాంట్ టు డు దట్ దట్ విల్ మేక్ యు
0: నీ ఆజ్ఞనే నేను శిరసా వహించాలి.
1: ఐ మస్ట్ ఫాలో యువర్ కమాండ్.
0: నాకు ఇష్టం మరొకటి లేదు.
1: ఐ హావ్ నో సెపరేట్ లైఫ్.
0: నీ ఆజ్ఞ తప్ప మరొకటి లేదు.
1: అదర్ దాన్ యువర్ కమాండ్ ఐ హావ్ నథింగ్ ఎల్స్.
0: నీతో మాట్లాడాను, నీకు నమస్కరించాను, ఇంకా నాకు ఈ శరీరం నాకు అక్కర్లేదు.
1: ఐ హావ్ సీన్ యూ, ఐ టాక్ టు యూ, ఐ కాట్ హోల్డ్ యువర్ ఫుట్, ఐ డోంట్ వాంట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఈ జీవితం చాలించమని ప్రార్థించాడు.
1: ఐ విల్ ఎండ్ అప్ మై లైఫ్ నౌ.
0: అలాంటి మహర్షులు, అలాంటి మహనీయులు, అది అంటే మహామహతల్లు ఎంతమందో ఉంటున్నారు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ సేజెస్ సెయింట్స్ నోబుల్ సోల్స్ ఆర్ నంబర్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది
0: వరల్డ్. కనుకనే ఆదర్శ పురుషులైనటువంటి యొక్క అవతారములను చక్కగా మనం అనుసరిస్తూ రావాలి.
1: సో వీ షుడ్ ఫాలో దిస్ ఇన్కార్నేషన్ ఇస్ ఎన్ ఐడియల్ మ్యాన్.
0: వారి నిమిత్తమై వారు రాలేదు.
1: దే హావ్ నాట్ కమ్ ఫర్ దేర్
0: లోక నిమిత్తమై వారు ఉద్భవిస్తున్నారు.
1: దే హావ్ కమ్ ఫర్ ద వరల్డ్.
0: లోక నిమిత్తమై శరీరమును ధరిస్తున్నారు.
1: దే హావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్ ఫర్ ద వరల్డ్.
0: కర్మను కూడాను లోక నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ సొసైటీ.
0: ఇన్ని కంటితో చూచి కూడాను, చెవులతో విని కూడాను వారి చెవులను వారు నమ్మలేకపోతున్నారు.
1: దో యు లిసన్ దో యు సీ
0: వారి కన్నులను వారు నమ్మలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ యువర్
0: ఓన్ పర్ల చెవులతో వింటున్నారు, పర్ల కన్నులతో చూస్తున్నారు.
1: యు సీ విత్ అదర్స్ ఐస్. యు లిసన్
0: ఇదే నా మానవత్వము.
1: Is that human life?
0: నీ చెవులేమైపోయినాయి, నీ కన్నులేమైపోయినాయి.
1: What happened to your ears? What happened to your eye?
0: నీ కన్నులను నీవు నమ్మలేకపోయినప్పుడు నీవెంత మనిషివైపోతావు.
1: If you don't have any belief in yourself,
0: నీ చెవులను నీవు నమ్మలేనప్పుడు నీవే విధంగా నీవు మానవుడవుతావు.
1: When you don't rely on your own hearing, how can you be
0: human? కనుక నీవు మానవుడు కావాలంటే నీ చెవులను నీవు నమ్ము, నీ కన్నులను నీవు నమ్ము.
1: In order to be human, have full faith in
0: yourself. ఎవరెన్ని చెప్పినప్పటికీ నీ వినవద్దు.
1: Never pay heed to others' words.
0: ఎవరెన్ని చూసినప్పటికీ నీవు లక్ష్యం చేయవద్దు.
1: Don't care others' eyes.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
1: Follow your own truth.
0: నీ ధర్మాన్ని నీవు అనుసరించు.
1: Follow your dharma.
0: సత్య ధర్మములే మానవునికి సరియైన నేత్రములు.
1: These two satya dharma are the eyes of mankind.
0: ఈ సత్య ధర్మములనే నేత్రములు లేనటువంటి వాడు కేవలం అంధుడే కదా.
1: Without these two eyes, one is blind.
0: ఇలాంటి అంధత్వమైనటువంటి విద్యలు ఎన్ని నేర్చి ప్రయోజనమే?
1: What is the use of all education then?
0: కనుకనే అంధత్వుడు అనేటువంటి వాడు దేనిని గుర్తించలేడు.
1: A blind man cannot see anything.
0: కన్ను డిగ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరలైరి.
1: దో దే హ్యావ్ ఐస్ బి దే ఆర్ బ్లైండ్ దట్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ బ్యూటిఫుల్
0: చెవటులై అతి మనోహరమైన నీ గానమాలింప నెరలైరి.
1: దో దే హ్యావ్ ఇయర్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు యువర్ మెలోడియస్ మ్యూజిక్.
0: ఏమి ప్రయోజనం? చెవులున్నాయి వినటం లేదే.
1: What is the use? You have ears, you don't
0: listen. కన్నులున్నాయి చూడటం లేదే.
1: You have eyes, you don't see.
0: చూస్తున్నాయి దేన్నో చూస్తున్నాయి.
1: You see so many things.
0: వింటున్నాయి దేన్నో వింటున్నాయి.
1: You listen many other things.
0: కానీ భగవంతుని చూడటం లేదు, భగవంతుని వాక్యములు వినటం లేదు.
1: You don't see God. You don't listen to divine words.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మహాప్రాప్తి సంబంధమైనటువంటిది.
1: Human life is meritorious.
0: ఎన్ని జన్మముల యొక్క పుణ్య ఫలమో ఈ మానవత్వంగా వస్తుండాలి.
1: It is the result of past merits.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మం నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ శరీరం.
1: బాడీ ఈజ్ గిఫ్టెడ్ టు ఫాలో ద పాత్ ఆఫ్
0: ధర్మ. జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఫాలో ద బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: ఈ నరజన్మం ఇంత దుర్లభమైనటువంటి నరజన్మం వచ్చి కూడాను కేవలం వానరుల వలె, రాక్షసుల వలె, పశువుల వలె మనం ప్రవర్తిస్తున్నామంటే మానవులు అనే దానికి సార్థకం ఏమిటి?
1: హ్యాంగ్ బీన్ బోర్న్ being born a human, we behave like a monkey and a demon and everything.
0: ఏమీ మీరు చేయనక్కర్లేదు.
1: You don't need to do anything.
0: సత్యమే దైవము.
1: Truth is God.
0: ధర్మమే దైవము.
1: ధర్మ ఈ
0: రెండింటిని మనం విశ్వసించాలి.
1: We should have full faith in this.
0: మన వేదం చెప్పింది సత్యం వద ధర్మం చర.
1: Tell truth and follow dharma.
0: ఈ రెండింటిని మనం అనుసరించాలి.
1: We should follow these two.
0: అనుసరించడం అంటే ఏమిటి? మన చేతనైనంత వరకు కూడాను మనం ఆచరణలో పెట్టాలి.
1: To the extent possible we should practice.
0: ఎవరిని చూచినా కానీ దైవ స్వరూపంగానే చూచు.
1: Whomsoever you may see,
0: అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
1: We should know the spirit is same in all.
0: శరీరములు వేరు వేరు.
1: Bodies are different.
0: ఆభరణములు వేరు వేరు.
1: Jewels are many.
0: కానీ బంగారం ఒక్కటే.
1: But gold is one.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: We should know this truth.
0: కనుక
1: so
0: రామాయణం లోపల ఏ ఘట్టము తీసుకున్నప్పటికీ, ఏ అంశము తీసుకున్నప్పటికీ, ఏ పరిస్థితి తీసుకున్నప్పటికీ అన్నింటి యందు కూడా ఆదర్శం ఆదర్శం ఆదర్శం.
1: In Ramayana, if you take any event or an episode or any situation, it's full of ideals.
0: Kanuka ramacharitamunu hrudayamunandu chitrinchukoni tadwara jeevithanni sarthakam gavinchukodaniki yagina krushi cheyali.
1: Therefore we should make an attempt to picturize Ramayana in our hearts.

చింతనే చాలు రామనామమి మేలు, రామ చింతనే చాలు రామనామమి మేలు, రామ చింతనే చాలు రామనామమి మేలు, నీ చింతనే చాలు నీ నామమి మేలు, నీ చింతనే చాలు నీ నామమి మేలు, నీ చింతనే

పునర్లభ్యం నా శరీరం పునః పునః

0: మన జీవితంలో ధనమును కోల్పోతున్నాం, కానీ తిరిగి దానిని పొందుటకు అవకాశం ఉన్నది.
1: We lose the money in our life and it can be recovered, gained again.
0: పునర్మిత్రం, మిత్రులను కూడాను మనం కోల్పోతున్నాం. కానీ దానికంటే ఉత్తమమైనటువంటి మిత్రులు కూడాను మనకు లభ్యమవుతారు.
1: We also lose our friends, but it is possible to have better friends later.
0: పునర్పత్నీ,

0: భార్యలను కోల్పోతున్నాం, కానీ రెండవ వివాహం చేసి తిరిగి భార్యను పొందగలుగుతున్నారు.
1: The wife is lost, one can get married again.
0: పునర్మహి, భూములు కోల్పోతున్నాం కానీ తిరిగి ఏదో ఒక విధంగా శ్రమించి ఆ భూమిని పొందగలుగుతున్నాం.
1: We lose our land property, but however, we can buy it later, putting in effort.
0: సర్వం పునర్లభ్యం, ఇవన్నీ కూడాను తిరిగి ఏదో ఒక విధంగా మనకు లభ్యమవుతున్నాయి.
1: By one way or other, all these can be regained and recovered.
0: Kani na shariram punapunaha punapunaha. Shariramanu manam kolipoyina tirigi idi manaku labhyam kaadu.
1: When once the body is gone, you cannot get it back.
0: Kanuka శరీరము ఉండినప్పుడే మనం పొందవలసినటువంటి ఆనందములు, చెందవలసినటువంటి సుఖ సౌఖ్యములు, అనుభవించినటువంటి ఆనందములను మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make every attempt while in this life itself to experience the state of bliss, the happiness and pleasure.
0: మన ప్రాచీనులు అనేక విధములైనటువంటి కష్టములకు లోబడి ఎన్నియో బాధలను అనుభవించి ఈ శరీరమును కాపాడుకుంటూ వచ్చారు.
1: Ancients could bear all the suffering and the difficulties, however they maintained their body.
0: అయినప్పటికీ దీన్ని శాశ్వతంగా నిలుపుకోలేకపోతున్నారు.
1: But yet they could not keep their body permanent or eternal.
0: శరీరమును నిలుపుకోలేకపోయినప్పటికీ శరీరం ద్వారా పొందవలసినటువంటి యొక్క ప్రాప్తులను మనం పొందుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Though the body is not everlasting, while alive in this body, we should acquire that state of bliss.
0: పవిత్ర భారతదేశము అనాది కాలము నుండి అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి యొక్క ప్రదేశం.
1: భారత్ హ్యాపన్స్ టు బి ది సెంటర్ of seat of learning.
0: Vidyalanni kudanu Bharat desam nundiye labhyamainatundi.
1: The all knowledge was disseminated from the center Bharat.
0: 1 2 3 anetundi sankhya shastram kudanu Bharat desam nunde aavirbhavinchinatundi.
1: In fact, Bharat has been the birthplace for numerology.
0: Ee vyakaranam kudanu ee Bharat desam nunde aavirbhavinchinatundi.
1: Grammar had its birthplace this Bharat.
0: ఇలాంటి సమస్త విద్యలు కూడాను సంగీత సాహిత్యములు కూడాను ఈ భారతదేశం నుండే లభ్యమైనటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ భారత్ హస్ బీన్ ద సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: భారతదేశం నందు లభ్యం కానటువంటిది ఎక్కడ కూడాను మనకు లభ్యం కాదు.
1: దాట్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: కనుకనే ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది ఇంక ఎక్కడ కూడాను మనం పొందలేము.
1: That's why it is said, everything is present over here. If it's not available, you don't get it anywhere.
0: Gata jeevudagu patin bratikinchi emugalchi Savitri Bharata Sadhyakadi.
1: Savitri belongs to this holy land because she could have her husband back to life after death.
0: Ilanti maraninchinatvanti yokka vyaktulu kudanu poshinchi prarthinchi daivani angikarimpa chesi తద్వారా పొందగలిగినటువంటి సాధ్వీమణులు కూడాను ఈ భారతదేశంలో పుట్టినటువంటి వారే.
1: దర్ మెనీ నోబుల్ సోల్స్ విమెన్ ఇన్ పర్టికులర్ హూ కుడ్ హ్యావ్ దేర్ రిజరక్షన్ ఆఫ్ దేర్ హస్బెండ్స్ ప్లీజింగ్ గాడ్ వర్షిపింగ్ గాడ్.
0: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాదే.
1: చంద్రమతి హూ పాసిఫైడ్ extinguished the flames or the fire belongs to this land.
0: Kulasatitvam agni gundana prakatinchi sita bharata dhara jatagade.
1: Sita belongs to this land because She allowed herself to pass through the test of the fire to demonstrate, prove her character.
0: Kinisi durmaguni tinituni kitigavinchi damayanti bharata ramanigade.
1: Damayanti belongs to this land and was successful to see the annihilation of all the wicked people.
0: Satpa sagara veshti tachmatalamuna dharata bharata dhati pativrata prabhava bhava sampannata kugade pantabhumi.
1: Of all that has been the benefit of all the harvest and the crop, which is most important, it is all the effort of many of the noble souls.
0: Akhila deshalakiti upadhyayikade.
1: Bharat is the teacher, the master, preceptor to the entire world.
0: Kani ee naati murkhulu Bharat deshamlo lenatvanti videshamlo pondagalugutamani pichito aneka rakamulainatvanti manasulu bhranti chesukoni videshalaku parigetutunnaru.
1: The modern foolish man wants to acquire certain of the things abroad, not knowing that they're available well even here.
0: ఇట్టి సమస్త శాస్త్రములకు, సమస్త కర్మలకు, సమస్త ఫలములకు, సమస్త ప్రాప్తులకు ఆలవాలమైనటువంటి భారతదేశం నందు ఏది మనకు లభ్యం కాదు.
1: What is it that you cannot get in this holy land of sacred knowledge, the land of action, the land that confers deservedness on everyone?
0: మనం పట్టుబట్టి సాధించలేకపోతున్నామే కానీ పట్టుపడితే సాధించినటువంటిది భారతదేశంలో ఒక్కటి కూడా లేదు.
1: We are not able to accomplish for want of determination. If you are determined, you can achieve anything.
0: Vidya vidhanam nandu bharatiyulu enni vidhamulainatundi yokka sevalako orchi tama yokka medhavini upayoga petti nootanamainatundi marganni kanipetti vacharu.
1: In fact, the new system of learning, the modern form of education, has been introduced because of the exertions and the strain and the labor spared by many educators.
0: Okka university lopala kodanu okka pradhanamainatundi yokka bhavamga bhatiga angikarinchi deeni nilabettu vacharu.
1: Each one has mastered a particular school of wisdom, particular form of learning and knowledge, and mastered it.
0: Kasi kshetramulandu
1: there in Kasi
0: vyakaran shastram anetundi abhimana shastranga ennukoni dalini prapanchamunakunta chaatutu vacharu.
1: Kasi has been the center of learning where people have mastered grammar, vyakarana.
0: Kashmir desham nandu alankara shastram anetundi danni pradhananga ennukoni ee alankara shastramanu anni deshamulakunu panchutu vacharu.
1: Kashmir has specialized this knowledge, alankara shastra.
0: Ujjaini desham nandu Ujjaini university yandu,
1: in the university of Ujjaini,
0: pradhanamga nyaya shastramanu varu angikarinchi dani pracharinchutu vacharu.
1: They specialized law and propagated it.
0: Ee vidhamuga okkokka university ani okkokka shastramanu maatrame pratyekanga vibhajinchi dani poshistu vacharu.
1: Like this, each of the universities have taken up a specialization, a specialty, and have developed it.
0: Ramani sodarudainatundi Bharatudu yelinatundi rajyamulo
1: and the kingdom ruled by Bharata, who happens to be brother of
0: pradhanamainatundi vidya arogya shastramu,
1: the main branch that has
0: panini gramamu, panini gramam,
1: and that is the knowledge panini grama.
0: Dinini చరకుడు అనేటువంటి గొప్ప పండితుడు దీన్ని స్థాపించుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వాస్ ఫౌండెడ్ బై ఏ గ్రేట్ స్కాలర్ అయిన చరకుడు.
0: కానీ ఇది ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీ.
1: ఇట్ వాస్ క్వైట్ అన్ ఓల్డ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్. ఈ
0: విశ్వవిద్యాలయము ఎక్కడ కూడా ఇప్పటి వరకు కనరాదు.
1: దట్ సార్ట్ ఆఫ్ యూనివర్సిటీ హాస్ నాట్ బీన్ సీన్ టిల్ దిస్ డేట్.
0: అలాంటి పేరుగాంచినటువంటి యొక్క విద్యా సంస్థలు మన భారతం నందు ఎన్నియో ఉన్నవి.
1: Such reputed universities are quite in good number in this country Bharat.
0: Aithe ee university lanetvantivi goppa goppa bhavanalato goppa goppa anukoolalato erparchinatvantivi kaadu.
1: The universities are not composed of mansions of architectural beauty.
0: Guruvu nivasinchetvanti gruhame oka university.
1: The home or the residence of the teacher itself happens to be the university.
0: Vidyarthulu sankhya kudanu chala mitamuga undetvantidi.
1: The number of the students also was very much limited.
0: Vidyarthulu sankhya mitamu, bodhana shakti amitamu.
1: Students number is very less, but the ability of communication teaching was of high standard.
0: ఆనాటి విద్యా విధానములో చిన్న పిల్లలకు కూడాను అర్థమయ్యే రీతిగా కూడాను పెద్ద శాస్త్రాలను ప్రబోధిస్తూ వచ్చారు.
1: The teachers taught in such a way as to be understood by tiny tots, young children.
0: ఏ వృక్షం కింద కూర్చున్నప్పటికీ ఆ వృక్షమే వారికి భవనము.
1: They may sit under any tree and that place happens to be a classroom.
0: గురువు చెప్పేటువంటి మెల్లని వాక్యముల్లో ఉన్నటువంటి అంతరార్థంను మధురమైన రీతిగా రోలుతూ వచ్చారు విద్యార్థులు.
1: ద స్టూడెంట్స్ ఆల్వేస్ రిసీవ్డ్ ద సాఫ్ట్ ద టెండర్ ద నెక్టరైన్ టీచింగ్స్ ఫ్రమ్ ద టీచర్.
0: ఇలాంటి విద్యా సంస్థలు అనాది కాలం నుండి భారతదేశం నందు అభివృద్ధి గాంచుతూ వచ్చాయి.
1: సచ్ యూనివర్సిటీస్ వర్ ఆన్ ద రైజ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ.
0: 400-500 సంవత్సరాల కిందట బ్రిటిష్ వారు ప్రవేశించి దీనికి తగినటువంటి యొక్క ఉపాయం ఏమిటి, ఇంత గొప్పలు విద్యలు ఈ భారతీయులు గడపడానికి ఏ విధమైనటువంటి యొక్క ఉపాయం కలుగుంది అని విచారిస్తూ వచ్చారు.
1: బ్రిటిషర్స్ ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ద ఇండియన్ యూనివర్సిటీస్ ఆఫ్ హై స్టాండర్డ్స్ అండ్ ప్రెస్టీజ్.
0: కానీ వారు గుర్తించుకోలేకపోయారు.
1: దే కుడ్ నాట్ నో ద రీజన్.
0: భారతీయులు కేవలం అక్షస్వీకారం చేసేటువంటి వారు కాదు.
1: Bharatiyas have not limited themselves to mere lettering.
0: The sadya pramaname nijamainte aadharam.
1: They go by the evidence of the sound.
0: Sound nu maatrame teeskoni vaadu ee vidyalu abhyasistu vacharu.
1: They go by the proof of the sound and have learned.
0: Oka slate paina kaani leka notebook paina kaani raaseetunte alavate ledu variki.
1: They didn't have this practice of writing on paper or on a slate either.
0: Guru vakyam nunchi raavatamu శిష్యుని యొక్క కర్ణము నుంచి చేరటము, ఈ విధమైనటువంటి రెండింటి సంబంధ బాంధవ్యమే ఈ విద్యలు ఇంత అభివృద్ధికి రావడానికి మూల కారణం.
1: ద మెయిన్ రీజన్ ఫార్ ద రైజింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఇన్ దిస్ కంట్రీ హ్యాపెన్ టు బి ఓన్లీ దిస్ దట్ వాట్ ఈస్ సెడ్ బై ద టీచర్ ఈస్ డైరెక్ట్లీ రిసీవ్డ్ బై ది స్టూడెంట్.
0: అంతకును వాక్యం చేతనే, శబ్ద ప్రమాణం చేతనే వారిని విద్యలు అభ్యసిస్తూ పోషించుకుంటూ వచ్చారు.
1: ద కమ్యూనికేషన్ వాస్ వోకల్ ఓరల్ వెర్బల్ బై వర్డ్.
0: వారికి ఒక టైం టేబుల్ అనేటువంటిది లేదు.
1: దే డిడ్ హ్యావ్ ఎనీ టైం టేబుల్.
0: ఏ టైం టేబుల్ ఏ యొక్క వాక్యము ఏ యొక్క శాస్త్రము ఉచ్చరించాలి అనేటువంటి నిర్ణయాలు ఏమి లేవు.
1: దే డిడ్ హ్యావ్ ఎనీ టైట్ షెడ్యూల్ ఆర్ టైం టేబుల్.
0: పిల్లలకు ఏ శాస్త్రం ఇష్టమో దానిని ప్రబోధిస్తూ వచ్చేటువంటి వారు.
1: టీచర్స్ థాట్ వాట్ ఈస్ లైక్డ్ బై స్టూడెంట్స్.
0: ప్రభుత్వం యొక్క నిబంధనలు కూడా దీనిపైన ఏమాత్రం కూడా పనిచేయలేదు.
1: దేర్ వాస్ నో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్.
0: కనుక ఈ పిల్లల యొక్క విద్యలు ఆనాటి నుంచి హృదయం నుంచి హృదయానికి, హార్ట్ టు హార్ట్.
1: దేర్ఫోర్ ద టీచింగ్ కమ్యూనికేషన్ హ్యాపెన్ టు బి హార్ట్ టు హార్ట్ కనెక్షన్.
0: విద్యార్థులు హృదయం తెరుచుకుని ఉండేటువంటి వారు.
1: స్టూడెంట్స్ ఓపెన్ దే హార్ట్స్.
0: గురువులు దానిని నింపడానికి తగినటువంటి సిద్ధంగా ఉండేటువంటి వారు.
1: అండ్ టీచర్స్ వర్ రెడీ టు ఫిల్ దేర్ హార్ట్స్.
0: రాత్రి రాత్రి తెల్లవారుజామున తెల్లవారుజామని ఏ టైం పడితే అనే టైంలో లేచినప్పుడంతా కూడా వాళ్ళకు బోధిస్తూ ఉండేటువంటి వారు.
1: ద టీచర్ వాజ్ రెడీ టు టీచ్ బీ దట్ ద డాన్ ఆర్ ద డస్క్ ఆర్ ద నైట్ వాట్ ఎవర్ మే బీ.
0: ఆనాటి నుండి నేటి వరకును విద్యా సంస్థలు ఎందు ఎట్టి నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: దే డిడ్ నాట్ అక్సెప్ట్ ఆర్ రిసీవ్ ఎనీ ఫీజ్ ఫ్రమ్ స్టూడెంట్స్.
0: ఆ గురువుల యొక్క హృదయాలు అంత పవిత్రంగా ఉండేటువంటివి.
1: దాట్ వాస్ ద సీక్రెట్ హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ దోస్ డేస్.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయములు హృదయానికి తోడుగా నిలిచి
1: అండ్ ద హార్ట్ టు హార్ట్ కనెక్షన్
0: ఈ జగత్తుకు ఇన్ని గొప్ప విద్యలంతా కూడా అందిస్తూ వచ్చారు.
1: హెల్ప్ ద వరల్డ్ టు రిసీవ్ నాలెడ్జ్ ఇన్ఫినిట్.
0: కనుక భారతీయుల యొక్క విద్యా విధానం అనేటువంటిది చాలా గోప్యమైనటువంటిది, ఆనందమైనటువంటిది, అతిమూల్యమైనటువంటిది.
1: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ భారత్ ఈజ్ హైలీ వాల్యుబుల్. ఇట్ ఈస్ ఆల్వేస్ లేటెంట్. ఇట్ ఈస్ కెప్ట్ ఎస్ ఎ టాప్ సీక్రెట్.
0: ఇలాంటి గోప్యమైన ఇలాంటి అమితమైన ఆనందమయమైనటువంటి యొక్క విద్యలను ఈనాడు కోల్పోతూ ఉన్నారు భారతీయులు.
1: భారతీయస్ హావ్ టోటలీ ఫర్గాటన్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్, విచ్ ఇస్ హిడెన్.
0: ఇది కోల్పోతే తిరిగి మనం లభ్యం చేసుకోవడం చాలా కష్టం.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ లాస్ట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు రిగెయిన్ ఇట్.
0: ఈ పరిస్థితి లోపల ఈనాడు మనం విద్యను ఏమాత్రం కూడా కోల్పోకూడదు.
1: వి షుడ్ నాట్ మిస్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్.
0: మనం హృదయాన్ని ఎప్పుడు కూడా పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి సిద్ధంగా ఉండాలి.
1: వి షుడ్ ఆల్వేస్ బి రెడీ టు కీప్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: ఆ గురువుల యొక్క పోషణ కూడాను ప్రజలపైనే ఆధారపడి ఉండేటువంటిది.
1: ఇన్ఫాక్ట్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద టీచర్స్ రెస్ట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ద సిటిజన్స్.
0: వారి స్థితిగతులను పురస్కరించుకుని ప్రజలే వారికి తగినటువంటి ఆనందంగా అనుకూలాలు అందించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: ద సొసైటీ హెల్ప్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ద టీచర్
0: విద్యార్థి ఒక నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: అండ్ ద టీచర్స్ నెవర్ రిసీవ్డ్ ఎనీ ఫీ ఫ్రమ్ స్టూడెంట్.
0: ఆనాటి విద్యార్థుల యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి?
1: వాట్ వాజ్ ది మెయిన్ డ్యూటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్?
0: లేచినది మొదలుకొని స్నాన సంధ్యాదులు ఆచరించి భగవత్ ప్రార్థనలు అంగీకరించి తదుపరి ఇంటింటికి వెళ్లి బిచ్చమెత్తేటువంటి వారు.
1: వాట్ ఇస్ దే డిడ్ ఇన్ దోస్ డేస్? ద మూమెంట్ ద గెట్ అప్ దే అటెండ్ టు దేర్ డైలీ రొటీన్ అండ్ గో ఆఫ్టర్ హౌస్ టు హౌస్
0: బెగ్గింగ్. బిచ్చమును
1: హ్యాండ్ అవుట్ ద ఫుడ్ కలెక్టెడ్ లైక్ దాట్
0: గురువులకు అందించి
1: దే ఆల్సో షేర్డ్ విత్ ద టీచర్.
0: అందించిన తర్వాత ఆ ప్రసాదమును ఈ యొక్క పిల్లలు కూడా ఆరగించేటువంటి వారు.
1: And the students had their food after the teacher received his food.
0: ఈ విధమైనటువంటి పద్ధతిలో ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు కూడాను ప్రబోధిస్తూ ప్రచారం చల్పుతూ వచ్చారు.
1: Under these circumstances, Bharat propagated the sacred knowledge of great epics and sacred texts.
0: కనుక భారతీయ విద్యలనగా మహా విలువైనటువంటివి, ఘనమైనటువంటివి, సులభమైనటువంటివి.
1: దెర్ఫోర్ ద నాలెడ్జ్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సీక్రెట్, హైలీ వాల్యుబుల్, ద నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
0: అమృతమయమైనటువంటి యొక్క ఈ విద్యను ఈనాడు మనము అమృతంగా మార్చుకుంటున్నాము.
1: దట్ అమృత విద్య, ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఈస్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అమృత.
0: ఉజ్జయిని యూనివర్సిటీ యందు న్యాయశాస్త్రమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: ద లా ఆల్సో వాస్ టాట్
0: ఉజ్జయిని.
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ
0: అక్కడ ఈ న్యాయశాస్త్రమునకు ఏమాత్రం కూడా కించిత్ కళంకం లేకుండా చూసుకుంటూ వచ్చారు.
1: ద లా వాస్ టాట్ దేర్ ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ ఫ్లాలెస్.
0: ఈనాటి న్యాయములంతా కూడా అన్యాయములుగా మారిపోతున్నాయి.
1: యు నో హౌ లా టుడే ఇస్ అన్లాఫుల్.
0: ఆ ఉజ్జయిని యూనివర్సిటీ యందు అన్యాయం కూడా న్యాయంగా మారుతూ వచ్చింది.
1: ఉజ్జయిని యూనివర్సిటీ మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంజస్టిస్.
0: అన్యాయములకు కూడా అవకాశం ఇచ్చేటువంటి వారు కాదు.
1: దేర్ వాస్ నో ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ ఇంజస్టిస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యార్థులు, ఇట్టి పవిత్రమైనటువంటి విద్యా ప్రబోధనలు అనాది కాలం నుండి కూడా భారతదేశంలో కలుపుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ ద స్టూడెంట్స్ ఆఫ్ హై స్టాండర్డ్స్ ఆఫ్ సేక్రెడ్నెస్ ద టీచర్స్ వర్ దేర్ మోర్ అండ్ మోర్ ఇన్ దోస్ డేస్.
0: దీనికి అవధులు కూడా ఎలాంటివి? దీనికి నివాస స్థానం ఎట్ట ఉండేటువంటివి?
1: వాట్ వాజ్ ద డ్వెల్లింగ్ ప్లేస్?
0: బుద్ధుని యొక్క స్థితి నుంచి అజంతా ఎల్లోరాలు వాళ్ళ యొక్క నివాస స్థానములుగా ఉండేటువంటివి.
1: దే ఆర్ ప్లేసెస్ లైక్ అజంతా అండ్ ఎల్లోరా.
0: అజంతా లోపల అనేక మంది పిల్లలు చేరిపోయేటువంటి వారు.
1: మెనీ స్టూడెంట్స్ గ్యాదర్ దేర్ ఇన్ అజంతా.
0: వాళ్ళ నివాస స్థానం అలాంటిదే.
1: దాట్ వాజ్ దేర్ ప్లేస్ ఆఫ్ లైఫ్.
0: ఎల్లోరా లోపల వాళ్ళ భోజనశాలలు.
1: And Ellora happened to be the seat of learning.
0: Ajanta Elloralu varaku nivasa sthanamulu bhojana sthanamulu.
1: Ajanta and Ellora were the places where they stayed and learned.
0: Guruvulu kudanu swartharhitamainatunti varu.
1: The teachers were totally selfless.
0: Varu hrudayamulo aavirbhavinchinatunti yokka prati madhuramainatunti vakyamu aanandanga pillalaku andincheatunti varu.
1: The teachers shared all the knowledge that came out of their hearts in a sweet acceptable way.
0: Yenadu ఈ భోజనములు, ఈ చదువులు విక్రయాలుగా మారిపోయినో ఆనాటి నుంచి మనుషుల యొక్క బుద్ధులంతా వికారములుగా మారిపోతూ వచ్చాయి.
1: దట్ డే ది టీచింగ్ హ్యాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ స్టాండర్డ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్. వి ఆల్ అవర్ మైండ్స్ హావ్ బీన్ పర్వర్టెడ్.
0: ఏనాడు కూడా భోజనం కానీ, భజనలు కానీ, లేక ఏ విధమైనటువంటి యొక్క తిండి పదార్థములు కానీ విక్రయాలు జరిగేటువంటివి కాదు.
1: నెవర్ ఫుడ్ వాజ్ సోల్డ్, నెవర్ ఎడ్యుకేషన్ వాజ్ సోల్డ్.
0: విద్య పరిపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛగా నడిచేటువంటిది.
1: ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్ టోటలీ ఫ్రీ.
0: సరస్వతి ఎవరి పోయిన కూడా బంధించేటువంటిది కాదు.
1: సరస్వతి ద గాడెస్ ఆఫ్ నాలెడ్జ్
0: స్వేచ్ఛావిహారం సల్పుతూ వచ్చింది.
1: ఇస్ నెవర్ ఆఫ్టర్ మనీ.
0: అలాంటి స్వేచ్ఛతో ఉండినటువంటి యొక్క ఈ సరస్వతిని ఈనాడు బంధించి అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టుకు గురి చేస్తూ వచ్చారు.
1: టుడే ది గాడెస్ సరస్వతి ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ చైన్డ్ నౌ.
0: ఆమె పేరు మహాభారతి.
1: మహాభారతి
0: ఈ భారతదేశమును అనేక రకములుగా పోషించి పెంపించి విద్యను భరిపించి చాలా ఆనందాన్ని అనుభవించినటువంటిది భారతి.
1: భారతి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్ప్రెడింగ్ ఆఫ్ ద నాలెడ్జ్, ద డిస్సిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ టు ఎవ్రీబడి.
0: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి వద్యుద్వేసిన పద్మ పచ్చి విచారాచ్మి పద్మకేశరవర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి అని ప్రార్థించేటువంటి వారు.
1: డైలీ ప్రేయర్ వాజ్ ఆఫర్డ్ టు గాడెస్ సరస్వతి ఎవ్రీడే.
0: సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాలన.
1: సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాలన
0: ఇవన్నీ కూడాను ఈ సరస్వతి యొక్క వర్ణనలు.
1: దట్స్ ఆల్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడెస్ సరస్వతి.
0: అలాంటి సరస్వతి యొక్క నామము ఈనాడు ఉచ్చరించడానికి కూడాను మానవులకు అర్హత లేనట్టుగా ఈ ప్రభుత్వం బోధిస్తూ ఉంటుంది.
1: టుడే ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ సచ్ దట్ యు హావ్ నో ఛాన్స్ ఈవెన్ టు ప్రే టు గాడెస్ సరస్వతి.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ సరస్వతి ప్రజలను ఎన్నో విధంగా కూడాను కాపాడుకుంటూ వాక్యములు కూడాను పవిత్రమైన వాక్యములుగా ఉచ్చరిస్తూ వచ్చింది.
1: ఇన్ఫాక్ట్ గాడ్ ఇస్ సరస్వతి ప్రొటెక్టెడ్ ది ఎంటైర్ కంట్రీ అండ్ మేడ్ అవర్ అటరెన్స్
0: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి విద్యుత్పోత ఉతవేసిన పద్మ పద్మాది చారాక్షి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి అన్నారు. కనుక సరస్వతిని ఇన్ని విధములుగా కూడా వర్ణిస్తూ వచ్చారు.
1: దాట్ వాస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ సరస్వతి.
0: తర్వాత ఈమెకు తగినటువంటి ఒక లక్ష్మి ఇందిర.
1: దెన్ కమ్స్ లక్ష్మి.
0: ఇందిర లోకమాతామ రమామంగళ దేవత భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక.
1: సో ఆల్సో గాడ్ లక్ష్మి వాస్ ఎక్స్టోల్డ్.
0: ఇలాంటి భగవత్ స్వరూపాలంతా కూడాను ఈ లోకము లోపల మనుష్య స్వరూపంగా ఆవిర్భవించుతూ వచ్చాయి.
1: It is in this land that God has taken up human form.
0: దైవమనగా ఏదో అగోచరమైనటువంటి యొక్క స్వరూపాలు కాదు.
1: లెట్స్ నాట్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ నాన్ అపారెంట్
0: ఆర్ హిడెన్. సగోచరమైనటువంటి యొక్క స్వరూపాలు.
1: గాడ్ అస్యూమ్స్ హ్యూమన్ ఫామ్.
0: దైవం మానుష రూపేణ మనుష్య స్వరూపంతో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: గాడ్ ఇన్కార్నేట్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ మూవ్స్ అమిడ్స్ట్ అస్.
0: కానీ ఈనాటి మనుష్య ఆకారమును ఏమాత్రం కూడా అంగీకరించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దిస్ వ్యూ దట్ గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్.
0: కనుక భగవద్ విషయంలో కూడాను మన కర్మలు ఎందు కూడాను జ్ఞానం నందు కూడాను ఉపాసన ఎందు కూడాను మనం ఎన్నియో విధములకు దీన్ని ఆరాధన సరుపుతూ వచ్చాయి.
1: Therefore we have been worshipping God in every one of our actions, in our acquisition of the knowledge.
0: యస్య జ్ఞానోదయాసిందో ప్రగాఢస్య నగాగుణః సేవితావచ్చయో ధీరో శస్త్రియైతామృతాయ చ. అమరా నిర్జలాదేవ త్రిసా విభుజాసుర సుపర్వాణ సుమనస త్రివేశాది ఒకోష ఆదిత్యో దివితో ఆదిత్యనందన ఆదిత్య భవస్వప్న అమృతాంజన అన్నాడు. కనుక భగవతత్వాన్ని ఇన్ని రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ ద డివినిటీ ద డివైన్ ప్రిన్సిపల్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరియడ్ ఫార్మ్స్.
0: కనుక అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను విద్యా విధానం అనేటువంటిది ఉచితంగా బోధిస్తూ వచ్చారు.
1: Therefore, all the sacred knowledge was offered totally free.
0: శ్రీమంతులైనటువంటి వారి గృహం నుంచి ఇంత అన్నం తీసుకుని వచ్చి ప్రతి బిడ్డకు పెట్టేటువంటి వారు.
1: In fact, the food that was received from those people who can afford to share was distributed.
0: దానిని అమృతంగా భావించుకుని వారు ఆరగించి తదుపరి ఈ విద్యను అభ్యసించేటువంటి వారు.
1: They considered that food received that way as sacrificial food and shared with
0: others. జాతి మత భేదములు ఏమాత్రం కూడాను ఆనాడు కనిపించేటువంటివి కాదు.
1: And there were no differences whatsoever in those days.
0: సర్వులు ఒక్కటే.
1: All are one.
0: అన్ని విధములైనటువంటి యొక్క మార్గములు కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
1: దాట్ వాజ్ ది టీచింగ్ ఆఫర్డ్ టు
0: సంగీత సాహిత్య నృత్య సత్య ఇలాంటి మార్గములంతా కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
1: దేర్ ఆర్ వెరీ మెనీ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ లైక్ మ్యూజిక్ ఇంతియే
0: కమ్మరి కుమ్మరి దొమ్మరి మిమ్మరి వీరందరూ కూడాను ఈ విద్యలు అంటే గర్భితూ వచ్చారు.
1: ఇన్ ఎడిషన్ టు దట్ వి హావ్ గాట్ ది కార్పెంటరీ అండ్ ది పాటరీ అండ్ ది బ్లాక్ స్మిత్ ఆల్సో గివెన్ నాలెడ్జ్.
0: ఇలాంటి కమ్మరి కొమ్మరి దొమ్మరి అందరినీ కూడాను ఈ విద్యల చేతనే వాళ్ళను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ఆల్ కుడ్ ఎక్వైర్ దిస్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కమ్అప్ ఇన్ లైఫ్.
0: ప్రతి విద్యార్థి కూడాను గురువుల చేత అందుకున్నటువంటివి.
1: ఎవ్రీ స్టూడెంట్ రిసీవ్ డైరెక్ట్లీ ఫ్రమ్ టీచర్.
0: గురువే లేకపోతే వీరికి విద్యలే రాదు.
1: వితౌట్ ద టీచర్ యూ కెనాట్ లెర్న్.
0: కానీ ఈనాటి గురువులు గురు చూపేటువంటి వారిగా ఉండాలి.
1: ద మోడర్న్ టీచర్ needs to show, needs to demonstrate.
0: ఆనాటి గురువులు ఎట్టి విద్యలను అభ్యసించిన వారు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ నాట్ ది సిచ్యువేషన్.
0: చరకుడు అనేటువంటి ఒక విద్యావంతుడు గొప్పవాడు.
1: ద టీచర్ ఇన్ దోస్ డేస్ వాస్ ఎ నోబుల్ వన్.
0: మెడికల్ అనేటువంటి ఈ ఆరోగ్య శాస్త్రాన్ని తప్పక తాను తరిదిద్దుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఆథర్డ్ దిస్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ మెడిసిన్.
0: ఆనాడు ఈ చరకుడు అనేటువంటి పేరు చాలా గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటిది.
1: అండ్ హీ వాస్ హైలీ రెప్యూటెడ్ వన్ ఇన్ దోస్ డేస్.
0: హార్ట్ ఈనాడు హార్ట్ జబ్బులని వచ్చితే దీనికంతా కూడా హార్ట్ రంగ మిషన్ పెట్టి దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థతో దీన్ని ఆపరేషన్ చేస్తూ వచ్చారు.
1: అండ్ టుడే యు నో ఆఫ్ ది హార్ట్ కంప్లైంట్స్ విత్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది హార్ట్ రంగ మిషన్ ది కార్డియోలజీ సర్జరీ వాస్ అడ్మిషన్
0: కూడా ఉపయోగించేటువంటి వారు కాదు.
1: అండ్ దట్ వాస్ నాట్ ది సిచ్యువేషన్ ఇన్ దోస్ డేస్.
0: చరకుడు భగవత్ మంత్రాన్ని చెప్పుకుంటూ హార్ట్ పైన చేయి పెట్టి తన్మయత్తునిగా మర్చిపోయేటువంటి వాడు.
1: ద సర్జన్ కండక్టెడ్ ద ఆపరేషన్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఆ హార్ట్ జబ్బే ఉండేటువంటిది కాదు.
1: అండ్ ద హార్ట్ కంప్లైంట్ నేచురలీ గోస్.
0: ప్రతి రోగమునకు కూడాను భగవత్ యొక్క ఆనంద రాగమే ప్రధానమైనటువంటిది.
1: దేర్ఫోర్ గాడ్స్ నేమ్ ఈస్ రిసీవ్డ్ ఈస్ చాంటెడ్ అగైన్ వై ట్రీటింగ్ ఎనీ పేషెంట్.
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక బలములన్నీ కూడా ఆనందమైనటువంటి ఒక భగవత్ నామం చేతనే ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: మ్యాన్ కెన్ బి బ్లిస్ఫుల్ బై చాంటింగ్ బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క అనుగ్రహము లేకుండా ఏ చింతితైన కూడా మనం అడుగు పెట్టలేము.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ ఎ స్టెప్.
0: ఈనాటి మానవుడు అడుగు పెట్టినంతా అన్యాయమే అధర్మమే.
1: Wherever we go, wherever we put our step, it's towards
0: injustice.
1: All our mind is full of desires.
0: చూచే దృష్టి అంతా కూడాను ప్రేమమయమైన కాకుండా ప్రేమ రహితమైన ప్రతిగా ఉంటుండాలి.
1: We don't have looks of love, but they're full of hatred.
0: అభ్యున్నత స్థితిని అడుగంటిపోయింది.
1: And there's no progress at all.
0: ప్రతి మానవుని ఎందుకు ప్రేమతత్వము పండించుకోవాల్సింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ లవ్.
0: చెరగని యొక్క బోధ ఇవియే.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ దట్ సర్జన్.
0: భగవంతుడు ఎక్కడో లేడు.
1: గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
0: దేవుడనగా వేరు, దేశమంతులు లేడు, దేవుడు తన దేహమంది.
1: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ.
0: కనుక భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో పరదేశంలో లేడు.
1: God is not separate from you.
0: తన హృదయమునందు ఉంటున్నాడు.
1: He is installed in you.
0: తనతోనే ఉన్నాడు.
1: He is
0: తన వెంటనే ఉన్నాడు. తన జంటనే ఉన్నాడు.
1: He is with you, in you, above you, below you, around you.
0: అలాంటి సులభమైనటువంటి మార్గాన్ని ఈనాడు విస్మరించి,
1: we have forgotten that easy path.
0: కష్టమైనటువంటి మార్గాన్ని అవలంబించి,
1: we want to follow the tough path.
0: అనేక శ్రమలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: We strain ourselves.
0: మానవునికి వచ్చినటువంటి బాధలను ఎలాంటివైనా కూడా క్షణంలోపల నివారణ గావించుకునేటువంటి వారు.
1: ఆల్ అవర్ సఫరింగ్ కెన్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: ఇవన్నీ కూడా భగవత్ నామస్మరణ చేతనే.
1: దిస్ ఈస్ పాసిబుల్ బై సింగింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతి నిందత. ఈ దీనికంటే ముఖ్యమైనటువంటి మరొక మార్గం లేదు.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఇట్ వాస్ సెడ్ the God's name is only the refuge to cross the all the difficulties and obstacles.
0: నామం కంటే మించినటువంటి శక్తి మరొకటి కనరాదు.
1: There is nothing greater, mightier than God's name.
0: ఒక్కతూరి నామం తెలిస్తే పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: The moment you chant his glory, sing his name, you will attain bliss.
0: ఆ నామం యొక్క శక్తిని ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: None can comprehend the power of name of God.
0: కృతజ్ఞత ధ్యానము,
1: మెడిటేషన్,
0: త్రేతాయుగ యజ్ఞము,
1: అండ్ ద సీక్రెట్ రిచువల్,
0: ద్వాపర యుగ అర్చనము,
1: ద్వాపర
0: కలియుగ నామస్మరణ,
1: అండ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి
0: కలుగునే నాలుగు నామస్మరణ నుంచి కూడాను ఎన్నో విధములైనటువంటి మార్గంలో భగవత్ నామాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: దట్స్ రీజన్ వై ద శాంక్టిటీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ నామస్మరణ ఐ స్ప్రెడ్ ఆల్ ది వరల్డ్ ఓవర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు సరైనటువంటి అర్థాన్ని ప్రబోధించుకుంటే మీ నుంచి లేనటువంటి యొక్క శక్తి ఎక్కడి నుంచి లభ్యమవుతుంది?
1: సో యు నో ది ట్రూత్, దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: అయస్కాంత శక్తి, మానవుని యందు ఉండేటువంటి శక్తి ఇక్కడ కూడా కనిపించదు.
1: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ ప్రెసెంట్ టు ద మ్యాక్సిమం ఇన్
0: ఈ ప్రపంచంలో ఎన్ని శక్తులు ఉంటున్నావో అన్ని శక్తులు కూడా ఒక మానవుని యందే నుంచి ఉన్నవి.
1: ఆల్ ద కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ లేటెంట్ ఇన్ యూ.
0: అంతటి అధికమైనటువంటి మానవుడు ఈనాడు అల్పునిగా భావించుకుని కృంగిపోతున్నాం మనం.
1: దట్ మైటీ మ్యాన్ ఇస్ కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ ఏ వీక్లింగ్ టుడే.
0: కనుక మీరందరూ కూడా దైవాత్మ స్వరూపులు.
1: You are essentially divine.
0: దైవం ప్రత్యేకంగా మీకంటే వేరుగా లేదు.
1: God is not separate from you.
0: మీ హృదయములందే ఉంటున్నాడు.
1: God is installed in your heart.
0: దేవుణ్ణి చూడాలనుకుంటే మీ కన్నులు మూసుకుంటే ఆనందంగా మీకు కనిపిస్తాడు.
1: Once you close your eyes, you can see God within you.
0: ఇలాంటి విశ్వాసంని మీరు కోల్పోవడం చేతనే మీకు కనిపించడం లేదు.
1: Because the faith is lost, you are not able to visualize God.
0: ఉజ్జయిని,
1: ఉజ్జయిని,
0: కాశీ,
1: కాశీ,
0: ఈ అలంకార శాస్త్రమైనటువంటి యొక్క కాశ్మీరు,
1: కాశ్మీర్,
0: ఇవన్నీ గొప్ప భారతీయుల యొక్క మహత్తరమైనటువంటి శక్తులతో కూడినటువంటి స్థానములు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ భారత్.
0: నవద్వీపపురం లోపల న్యాయశాస్త్రము ప్రభావితం చేసుకుంటూ వచ్చారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ లా వాజ్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్.
0: నవద్వారపురం అనేటువంటిది న్యాయమైన దీని స్థానము.
1: అండ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ లా హ్యాస్ బిన్
0: ఎక్కడి గురు తేలినటువంటి న్యాయము అక్కడ వచ్చి తేలుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ప్రాబ్లమ్ విచ్ హాస్ నాట్ బీన్ సాల్వ్డ్ ఎనీవేర్ ఈజ్ సాల్వ్డ్ దేర్.
0: ఇలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి భారతదేశంను మనం విస్మరించి
1: వీ హావ్ ఫర్గాటన్ ద గ్లోరీ గ్రాండియర్ ఆఫ్ భారత్.
0: ఏదో విదేశంలో ఈ శక్తులు కలవని మనం ప్రయాణం చేస్తున్నాము.
1: ఇమాజినింగ్ దట్ దిస్ పవర్ ఇస్ ప్రెసెంట్ అబ్రాడ్,
0: చాలా
1: అవే ఫ్రమ్ దిస్ కంట్రీ, ఇట్ ఈస్ ఎ మిస్టేకెన్ వ్యూ.
0: కనుకని మనం ఈ అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్.
0: ప్రజ్ఞాన ప్రకాశాన్ని మనం వెలిగించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ అవేర్నెస్, ద ప్రాపర్ అండర్స్టాండింగ్.
0: అప్పుడే మనకు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి యొక్క ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క విద్యా సంస్థల యొక్క ప్రభావములు,
1: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్,
0: మున్ముందంతా నేను చెప్తాను.
1: భగవాన్ విల్ టెల్ అస్.
0: కానీ ఈనాడు మీకు కావలసినటువంటిది
1: వాట్ వీ నీడ్ టు
0: సర్వ శక్తులు కూడాను ఒక భారతదేశం అందే ఉన్నవి.
1: వాట్ వీ నీడ్ టు నో టుడే ఇస్ దట్ ఎవ్రీథింగ్
0: సమస్త ప్రభావములు కూడాను ఒక భారతీయుల నుండి ఆవిర్భవిస్తున్నవి.
1: అండ్ ఎవ్రీథింగ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సీక్రెట్ ల్యాండ్ ఓన్లీ.
0: ఒక సంగీత సాహిత్య విద్యలంతా కూడాను భారతీయులే దీనికి ప్రధానమైన సూత్రధారులు.
1: భారత్ హ్యాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: కనుకని ఇలాంటి పవిత్రమైన మన దేశమును ఎందుకు మనం విస్మరిస్తున్నాం?
1: వై షుడ్ వి ఫర్గెట్ దిస్ సీక్రెట్ ల్యాండ్?
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: దిస్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈనాటి విద్యార్థులు ఈ సత్యాన్ని గుర్తించగలలేక
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: ఏదో భౌతికమైనటువంటి యొక్క ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారు.
1: దే హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ వరల్డ్లీ ప్లెజర్స్.
0: ఇదంతా కూడా మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: యూ కెనాట్ హ్యావ్ బ్లిస్ అవుట్ ఆఫ్
0: లభ్యమైన కూడా ఇవి మనకు శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: దే విల్ నెవర్ స్టే విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: కనుకని మనం ఈ యొక్క తోలుబొమ్మలోనే సర్వము చీరి ఉంటున్నది.
1: దేర్ఫోర్ విత్ ఇన్ దిస్ బాడీ ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: పూర్వము రెండవ భారత యుద్ధం నందు, మహాయుద్ధం నందు,
1: అండ్ ఇన్ దట్ బ్యాటిల్
0: రష్యన్స్ అంతా వచ్చి,
1: many people came,
0: jainis anta vachi,
1: chinese russians came,
0: inte kaadu,
1: not only this,
0: ee yokka itara deshiyulandaru kudanu ee desham paina padi,
1: the foreigners wanted to invade this country,
0: german desham nunchi kudanu hitler bayil deraadu,
1: hitler started from the germany,
0: appudu nenu chinna vaadu,
1: bhagwan was so young at that time,
0: oka communist leader vachi, babu nivu emo chaala baa kavitvam kattavata, మా యొక్క లీడర్ దీనిపైన ఒక కవిత్వం కట్టి పాడండి అన్నారు.
1: వన్ పర్సన్ అప్రోచ్ భగవాన్ వెన్ యూ వర్ సో యంగ్ అండ్ హీ సెడ్ దట్ యు ఆర్ అన్ ఎక్సలెంట్ కంపోజర్, వై డోంట్ యూ కంపోజ్ ఏ పోయమ్ ఆన్ అవర్ లీడర్.
0: అప్పుడు నేను చెప్పాను ఒక తొట్టె తీసుకుని రామన్నాను.
1: అండ్ హీ వాంటెడ్ ఏ స్మాల్,
0: చిన్నపిల్లలు ఊపేటువంటిది.
1: ఓ హీ వాంటెడ్ ఏ స్వింగ్ టు బి బ్రాట్, క్రేడిల్ టు బి బ్రాట్.
0: అప్పుడు నేను ఒక పాట అప్పుడే చేశాను.
1: భగవాన్ కంపోజర్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.

0: రోజు
1: ఇట్ వాజ్ ఎ ఫైనెస్ట్ పీస్ ఆఫ్ లలబే. ఓ మై డియర్ చైల్డ్ డోంట్ క్రై, ఇఫ్ యూ క్రై యూ కెనాట్ బి ఎ వారియర్ ఎవర్ ది సిటిజన్ ఆఫ్ భారత్.
0: ఏడువకు పసిబాల ఏడువకు తండ్రి, ఏడిస్తే నిన్ను భర్త వీరుడనరయ్యా. జో జో హంతకుడు హిట్టరు అమర రష్యాపై దండెత్తి వచ్చినని జడిసి ఏడ్చితివా. జో జో హిట్టరును చంపుటకు ఎర్ర సైన్యంబు వీరుడవు స్థాళీలు కలరు ఏడువకు. జో జో ఐక్యతగా ప్రజలంతా చేరి పోరాడి స్వాతంత్రమును పొందగలరు ఏడువకు. జో జో ఈ విధమైనటువంటి యొక్క పాటలు రాసి ప్రజల లోపల కూడాను మంచి ఆనందకరమైనటువంటి యొక్క లాలిపాటలుగా అందరికీ ప్రచారం చేసేవాడిని.
1: ద కంపోజిషన్స్ ఆఫ్ భగవాన్, దే వర్ రిసీవ్డ్ వెరీ వెల్ బై ద హోల్ పబ్లిక్. దే వర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ కంపోజిషన్.
0: ఈ హీటరు ఈ అంతకుడు వీరందరూ సాయిబాబాకి ఎట్ట దర్శనం, చాలా చిన్నపిల్లవాడే అని చాలా ఆశ్చర్యపడేటువంటి వారు.
1: పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్
0: ఈ స్టాలిన్ వస్తున్నాడని చెప్తున్నారే, ఏ వీరికి తెలియనటువంటి పేర్లే, ఎట్ట తెలిసింది ఈ పిల్లవాడికి.
1: హౌ ఇస్ దట్ దిస్ యంగ్ బాబా నో ద నేమ్స్ ఆఫ్ హిట్లర్ అండ్ స్టాలిన్?
0: సాయికి తెలియనటువంటివి లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ సాయి డస్ నాట్ నో.
0: కానీ తెలియనట్టుగానే నేను నటన చేస్తుంటాను.
1: బట్ హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాట్ నో.
0: ఎప్పుడు వచ్చారండి మీరు అని నేను ప్రశ్నిస్తాను.
1: భగవాన్ పుట్స్ ఎ క్వశ్చన్, వెన్ డిడ్ యు కమ్?
0: అయ్యో నేను వచ్చింది తెలియదు సాయిబాబాకు.
1: Does he not know when I came?
0: తెలుసు
1: కాని
0: నిన్ను సంతోషపెట్టే నిమిత్తమై నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను.
1: But he puts that question to make you happy.
0: ఎప్పుడు వచ్చారని అడిగితే నన్ను పలకరించాడు స్వామి పోతానే అని ఆనందిస్తారు.
1: When once Bhagavan puts this question, when you come, you are so happy that you have spoken.
0: నేను ప్రశ్నించాను కాని నేను వీళ్ళు సందేహిస్తారా, నాకు తెలిసినా తెలియదని ఏ విధంగా అనుమానిస్తారా అని ఈ భావం నాకేనాడు రాలేదు.
1: Bhagavan never thinks that he doubts you, never thinks that he that you feel that whether he knows when you came here or not.
0: Tarvata konni dinamla ayin tarvata school pillalu vacharu.
1: After a couple of days school children gather.
0: Pillalu vachi
1: they came.
0: Babu nannu pilicheetundi varu satya satya ani pilicheetundi varu.
1: They all address Bhagavan as satya.
0: Satya neevu meemu oka drama vestunnamu.
1: We want to enact a play.
0: Ee drama lo unnatundi dinigata oka katha maadiri raasi.
1: We want you to compose.
0: దాన్ని ఒక పాట మాదిరి కట్టి.
1: We also include a song.
0: ఈ ప్రపంచానికి ప్రబోధం సాధించాలి, మీరు మాకు సహాయం చేయాలి అన్నారు.
1: And this has to be publicized and propagated. We want your help.
0: అప్పుడు నేను చెప్పాను.
1: Then Bhagavan said,
0: సరే సిద్ధంగా ఉండండి, ఇద్దరు పిల్లలు నాకు ఇవ్వండి అన్నాను.
1: He said, be ready, I want two boys.
0: ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చాను.
1: Two boys came.
0: వాళ్ళకు నేను నేర్పిస్తూ వచ్చాను.
1: And Bhagavan taught them.
0: ఏమిటని?
1: What is it?
0: ఆ పిల్లలకి ఈ పాటలు నేర్పించి పబ్లిక్ లో పోయి పాడాలి.
1: దీస్ టూ బాయ్స్ షుడ్ సింగ్ ఇన్ పబ్లిక్.
0: ఏమి కాలంబు వచ్చెను ఓ జనులారా, ఏమి కాలంబు వచ్చెను.
1: ఓ పీపుల్ వాట్ టైమ్స్ ఆర్ అహెడ్ ఆఫ్ అస్, వాట్ టైమ్స్ వీఆర్ ఇన్.
0: ఫేస్ పౌడర్ అంతరించి మోసగించి పసుపు పోయే, ఏమి కాలంబు వచ్చెను.
1: What are the times that we are in? In the name of face powder, we have given up that habit of applying
0: turmeric. And
1: we have got artificial jewelry here in the place of genuine.
0: ఈ విధంగా జైనాలకంతా కూడా తగినటువంటి అంతా కూడా చక్కగా బోధిస్తూ వచ్చేటువంటి వాడిని.
1: భగవాన్ టాట్ ఎవ్రీబడి ఇన్ అప్రోప్రియేట్ వే ఇన్ దోస్ డేస్.
0: ఎడమ చేతి కడాన ఎందు తెల్తెల బిల్ల తోలు పట్టిడి గట్టి ఆరాడగడతారు, ఏటి ఏషాలప్ప ఇవి.
1: వాట్ ఎ కైండ్ ఆఫ్ డేస్ వీఆర్. We have got this wrist watch with the leather
0: strap. What
1: is this kind of modern fashion?
0: Yedama cheti kadana yendu teltela billa tholu pattidi gatti yanaadagartha gadiyaram appudu vachindi kottaga.
1: It was the wrist watch that was newly introduced here in this country.
0: పొడుగాటి మీసములు కొరికి కత్తిరించి నాసికాముల దగ్గర నాలుగుంచుకుంటారు, ఏటి ఏషాలప్ప ఇవి.
1: The long moustache has been made cut short, a fringe cut.
0: ఈ విధంగా పిల్లల లోపల కొన్ని ఆధునికమైనటువంటి భావాలంతా పోగొట్టి ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క భావాలు విద్వించేది కోసమని నేను ఈ విధంగా పాటలు రాస్తూ పిల్లలకు బోధిస్తూ వచ్చాను.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్. హీ మేడ్ ఫన్ ఆఫ్ ది మాల్ దట్ ఈస్ మోడర్న్ సో దట్ పీపుల్ కెన్ థింక్ ఆఫ్ ద పాస్ట్ ది ఏన్షియంట్ గ్లోరీ.
0: కరణం సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు.
1: కరణం సుబ్బమ్మ వాజ్ ఎ చెస్ట్ వన్.
0: ఆమె ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చేది సత్య సత్య సత్య అని.
1: He always used to approach Bhagavan, calling him Satya.
0: నేను అప్పుడు 7వ సంవత్సరము.
1: Bhagavan was aged 7.
0: ఆమె పిలుస్తానే ఇంటికి పోయేటువంటిది కాదు నా గుణం.
1: He never responded immediately.
0: మా ఇంటికి ఎందుకు రాకూడదు బాబు?
1: They said, why don't you visit us today?
0: నేను ఇంకొకరి ఇంటికి రావడానికి నేను బిచ్చవాణి కాదే.
1: I am not a beggar to be at your doorstep.
0: మీరు పిలిస్తే వస్తానే కానీ పిలవండి నేను రాను.
1: I only come to you only after invitation.
0: అప్పుడు ఆమె చెప్పేటువంటిది.
1: Then she said,
0: నాయనా, మా భర్త కొంత చెడు పదార్థం లోపల చెడు ప్రాక్టీస్ లోపల ఉండి చాలా చెడిపోతున్నాడు, అతన్ని కొంచెం చక్క చేయండి.
1: అండ్ షీ ప్రేడ్, లుక్ హియర్, మై హస్బెండ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ వైసెస్, ఐ ప్రే టు యూ టు కరెక్ట్ హిమ్.
0: చెప్పాను, అతనిపై కఠినమైన చర్య తీసుకుంటాను.
1: భగవాన్ సెడ్, ఐ విల్ టేక్.
0: నీవేమాత్రము బాధపడకూడదు.
1: డోంట్ ఫీల్ సాడ్.
0: కనుక ఆ విధంగా ఉంటే నేను చిన్నపిల్లలతో తెలియకుండా ఆయన ఎదురుగా పాటలు పాడిస్తూ ఉంటాను.
1: అండ్ భగవాన్ మేడ్ ఆల్ యంగ్ బాయ్స్ సింగ్ సాంగ్స్ అట్ హిస్ రెసిడెన్స్.
0: ఆయనకి ఏమైనా కోపం వస్తుందో ఏమో అన్నది.
1: అండ్ షీ సెడ్, ద హస్బెండ్ మే బి యాంగ్రీ విత్ యూ.
0: ఎవరి కోపం వారికే శత్రువు.
1: వెల్, యువర్ యాంగర్ ఇస్ యువర్ ఎనిమీ.
0: నన్నేం చేయలేదు.
1: నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ
0: అని నేను పాటలు రాసేది చిన్నపిల్లల్ని పంపించేటువంటిది.
1: హావింగ్ కంపోజ్డ్ ద సాంగ్ స్వామి మేడ్ బాయ్స్ సింగ్.
0: ఏ విధంగా అతనికి బుద్ధి వచ్చేటట్టుగానే.
1: ది రీజన్ ఇస్ ద మోటివ్ ఇస్ టు కరెక్ట్ దట్ మ్యాన్.
0: అతనికి సరైనటువంటి ఒక చిన్న మాటలతో వస్తే అది వచ్చేటువంటిది కాదు.
1: ఇఫ్ ఇట్ సెట్ సాఫ్ట్లీ,
0: కొంచెం కఠినమైనటువంటి మాటల చేతనే అతని గుండెపై నొప్పి వేయాలి.
1: బై యూజింగ్ హార్ష్ వర్డ్స్ ఓన్లీ హీ కెన్ బి కరెక్టెడ్.
0: చెప్పి రెండు పాటలు రాపించి పిల్లల్ని పాడుకుంటూ పోమన్నాను.
1: భగవాన్ కంపోజ్ టూ సాంగ్స్ అండ్ వాంటెడ్.
0: కానీ పిల్లలు భయపడుతూ వచ్చారు.
1: బట్ చిల్డ్రన్ వర్ అఫ్రైడ్.
0: నేను వెంట ఉంటాను, నీకేం భయం లేదు, పోమని చెప్పాను.
1: భగవాన్ గేవ్ దెమ్ ఆల్ అష్యూరెన్స్ దట్ నథింగ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.
0: ఆయన కర్ణం పేరు నారాయణ రావు.
1: నారాయణరావు. ద నేమ్ ఆఫ్ కర్ణం ఈస్ నారాయణ రావు.
0: అతను చెడు మార్గంలో ప్రవేశిస్తూ వచ్చాడు.
1: హీ వాస్ లివింగ్ ఇన్ ఎ రాంగ్ వే.
0: అప్పుడు అతను చప్పక చెప్పాలి.
1: హీ షుడ్ బి టాట్ ఎ లెసన్.
0: కులము వారలు నిన్ను కుండముట్టనివరు.
1: యు విల్ బి అవుట్ కాస్ట్ బై యువర్ ఓన్ కమ్యూనిటీ.
0: బంధువులు నిన్ను చూచి బయట వెళ్ళగొడతారు.
1: ఆల్ యువర్ రిలేషన్స్ విల్ కిక్ యు అవుట్.
0: స్నేహితులు నిన్ను చూస్తే చెప్పుతో కొడతారు.
1: ఫ్రెండ్స్ ఆల్సో విల్ బీట్ యు విత్ దేర్
0: స్టిక్. ఇంత కఠినమైనటువంటి వేసి
1: సచ్ హార్ష్ వర్డ్స్.
0: నీ యొక్క ఆటలంతా మానివేయమని చెప్పని బోధిస్తూ వచ్చాను.
1: భగవాన్ వాంటెడ్ హిమ్ టు మంచి
0: రాగమనే వేస్తూ వచ్చాను.
1: అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ రైట్ ఫ్రమ్ ద
0: బిగినింగ్. దానితో అతను మంచి వాతపడిపోయింది అని నిలిపివేశాడు.
1: అండ్ దెన్ ఇట్సెల్ఫ్ హి స్టాప్డ్ ఆల్ దిస్.
0: సుబ్బమ్మ చాలా ఆనందపడి.
1: సుబ్బమ్మ వాస్ హ్యాపీ.
0: చిన్నవాణ్ణి నేను అట్లా పోతుంటే పరిగెత్తి వచ్చి నా పాదాలపైన పడింది పాపం.
1: వైల్ భగవాన్ వాస్ ప్రొసీడ్ పాసింగ్ బై షీ ఫెల్ ఇట్ ఇస్.
0: రాజు, నీవు చిన్నపిల్లవాడు కాదు.
1: రాజు,
0: ఆకారం చిన్నదే కానీ గోపాల మహాశక్తి ఉంటున్నది.
1: రాజు, యూఆర్ దో యూఆర్ సో స్మాల్ యూ హావ్ గాట్ మైటీ.
0: ఇంత ధైర్యంగా ఇంత సాహసంగా పెద్దలను ఎదిరించేటువంటి వాడు లోకంలో ఎక్కడా కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ హూ కెన్ టీచ్ ఎ లెసన్ టు ఎన్ ఎల్డర్లీ పర్సన్ లైక్ దిస్.
0: కులము వారం నిన్ను కుండముట్టాను ఎవరు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ పీపుల్ విల్ అవుట్ కాస్ట్ యూ.
0: స్నేహితుల నుండి చూస్తే చెప్పుతూ కొడతారంటే ఎవరైనా ఊరుకుంటారా?
1: విల్ ఎనీబడీ కీప్ క్వైట్ ఆన్ లిసనింగ్ టు ద స్టేట్మెంట్ దట్ యూ విల్ బి బీటెన్ బై స్లిప్.
0: ఈ విధమైన వ్యాసి అతనికి చేస్తే అప్పుడు ఆమె తెలుసుకుంది.
1: Then she could understand.
0: Venkappa grumabbayani pilchindi.
1: And she called, Venkappa,
0: ee pillavaadi nee emo chinna pillavaadi ga nee kumarudu ga nee bhavisthunnavu.
1: You consider that he is so young.
0: Chaala mosapadi pothunnavu.
1: You are totally deceived.
0: Kaadu kaadu.
1: No.
0: Goppa shaktivantudu.
1: He is highly powerful.
0: Inka munmundanta kuda lokaniki chaala aadarshanni nirupistu vastadu.
1: In future he is going to be an ideal to the entire world.
0: కనుక నీవేమాత్రం కూడా కుమార భావంతో పెట్టుకోవద్దు.
1: డోంట్ హ్యావ్ అటాచ్మెంట్ టువర్డ్స్ సన్.
0: నా ఇంటికి పంపించు అని.
1: అండ్ యూ సెండ్ హిమ్ టు మీ.
0: ఆయన చెప్పాడు.
1: హీ సెడ్,
0: మాకు ఈ దత్తత అనేటువంటిది ఎప్పుడు చెల్లేటువంటిది కాదు.
1: ఐ డోంట్ గివ్ మై.
0: మాకున్నటువంటి శక్తితో మేమే పోషించుకుంటాం.
1: ఐ విల్ బి ఏబుల్ టేక్ కేర్ ఆఫ్ మై ఓన్.
0: కాబట్టి నేను ఇంకొక ఇంటికి పంపను అనేది.
1: ఐ యామ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ హిమ్.
0: ఈ విధంగా కూడా ఎవరి చేత కూడా చిక్కుకోకుండా.
1: Without being caught by anybody.
0: సాహస ధైర్యం చేత ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: విత్ ఆల్ ద కరేజ్ జీవితమే. It is a truthful lie.
0: ఎందుకనగా దోషములు ఏమాత్రము లేవు.
1: Because there is no mistake whatsoever.
0: దోషరహితమైనటువంటి వారికి భయం ఎందుకు ఉంటుంది?
1: When there is no mistake, why
0: do you
1: fear? No fear.
0: ధైర్యంతో సాహసంతో ముందు పోయేటువంటి వాడిని.
1: With all the courage and valor, he proceeded.
0: ఈ విధమైనటువంటి దీంట్లో కొన్ని కొన్ని నాటకాలు కూడా రాస్తూ వచ్చేటువంటి వాడిని.
1: భగవాన్ composed dramas also.
0: చిన్న డ్రామాలు వేసేది.
1: He has written small drama.
0: పిల్లలందరినీ తీసుకునేటువంటిది. చెప్పినట్టు చేస్తారా అనేటువంటిది వేసేది.
1: One drama written by him is, would you act according to what you say?
0: ఇంట్లో అమ్మ,
1: మదర్ అట్ హోమ్,
0: తల్లి తండ్రి గురువు, ఈ ముగ్గురే చాలా ప్రధానమైనటువంటి వారు.
1: Three are most important, mother, father and the teacher.
0: తల్లి సాయంకాలము 10 మంది స్త్రీలను కూర్చోబెట్టుకుని వేదాంతాన్ని బోధించేటువంటిది.
1: ఇన్ ది ఈవినింగ్ టైమ్ మదర్ షేర్స్ హర్ నాలెడ్జ్ ఆన్ స్పిరిచువాలిటీ విత్ ఇన్ ది నైబర్హుడ్.
0: కూర్చునేటువంటి వాడిని.
1: భగవాన్ యూజ్డ్ టు సిట్ దేర్.
0: అప్పుడు ఆమె చెప్తుంది,
1: దెన్
0: ఏమని పంచాంగము రామప్ప భార్య,
1: షీజ్ వైఫ్ ఆఫ్ పంచాంగం రామప్ప,
0: ఆమె పేరు కూడా కామేశ్వరి.
1: హర్ నేమ్ ఇస్ కామేశ్వరి.
0: ఆమె పుస్తకాన్ని చదివేటువంటిది.
1: షీ యూజ్డ్ టు రీడ్ ద బుక్.
0: ఏ పుస్తకాలు? గొప్ప వేదాంత పుస్తకాలు.
1: దే ఆర్ వేదాంతిక్ టెక్స్ట్.
0: ఈ వేదాంత పుస్తకాలు చదివితే ఆమెకి ఏమాత్రం అర్థమే రాదు.
1: బట్ దే కెనాట్ ఫాలో వాట్ ఈస్
0: అక్షరాలు కూడా సరిగ్గా తెలియవు.
1: దే డోంట్ నో ఈవెన్ లెటర్స్ ఆల్సో.
0: ఏదో చెప్పేటువంటిది పాపం.
1: షీ యూజ్డ్ టు టీచ్ ఇన్ హర్ ఓన్ వే.
0: అయ్యో భగవంతుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు, ధర్మసిద్ధుడు, భగవంతుడు మహా ప్రవీణుడు, చాలా సత్యవాక్ పరిపాలకుడు అని బోధించేటువంటిది.
1: షీ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ గాడ్ హుడ్ as most powerful one, the all knowing one, an expert in every field.
0: అప్పుడు
1: then
0: oka paat rasanu.
1: Bhagwan has written a song.
0: Emani,
1: what is it?
0: ఎరుకరమ ఎరుపు మరపనకుండా జాగ్రత్త నిర్తముగ స్వప్నాశ శక్తులు అరమరం లేకుండా ఎప్పుడు తరచుకున్న జీవాత్మ చదివిడి తారకం అన్నాను. ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త నిరతముగా స్వప్నాశుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివి తారకము సూటెరుగవలనన్న సద్గురుని కృపచే తారతమ్యము అనవన్న.
1: ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ ఇన్ ద డీప్ స్లీప్.
0: చెప్పేది ఆమె దీనికి అర్థం చెప్పేది, తారకం తారకము సూటు సూటు ఎరుగవలనన్న ఎరుగవలనన్న, ఇదే అర్థం.
1: షీ యూజ్ టు రిపీట్ ఇన్ వెర్బాటమ్ వాట్ ఆల్ దట్ ఈస్ రిటన్ బై భగవాన్.
0: ఈ విధంగా చెప్తుంటే నేను పోయేది రాత్రి సమయం చూసుకొని, అవగారు మీరు దీనికి తగినట్టుగా చెప్తే బాగుంటుంది కానీ తారకం తారకము సూటు సూటు ఎరుగవన్న నీవేం అర్థం చెప్పినట్టు అవుతుంది, సరైనటువంటి అర్థం చెప్పాలి అని.
1: భగవాన్ యూజ్ టు టెల్ హర్ వై డోంట్ యూ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ, ఇఫ్ యూ రిపీట్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ పీపుల్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: కనుక మీరు తగినటువంటి రీతిగా పెద్దలకంత ఆడవాళ్ళకంతరికీ బోధించమని చెప్పి.
1: సో యూ టీచ్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్.
0: ఆనాటి స్త్రీలకు చదువులు తక్కువ.
1: And we, most of the women were illiterate.
0: ఇలాంటి పెద్దవారి దగ్గర ఇంత కూడా స్త్రీలు చేరి సాయంకాల పూట ఏదో ఒక భగవత్ పారాయణం జరుపుతుండేటువంటి వారు.
1: Women in the neighborhood assemble at one place, go through a text.
0: ఈ విధమైనటువంటి సంస్థలు ఆనాటి నుండి కూడా నేను ప్రారంభం చేస్తూ వచ్చాను.
1: That was the beginning of the starting of the institution.
0: సంఘ ప్రభావము అని చెప్తూ వచ్చాను.
1: And it affects the good company.
0: పిల్లల్ని పిలిచాను, పండర భజన చేయండి.
1: And Bhagavan wanted boys to do pandari bhajan.
0: మంచి కాడకి గజ్జలు కట్టుకునేది.
1: అండ్ దే షుడ్ హ్యావ్ ఆల్ దట్ విచ్ ఇస్ నీడెడ్.
0: మంచి తాళం తీసుకునేది.
1: అండ్ దే ఆల్సో పిక్డ్ అప్ ది సింబల్స్.
0: మంచి ఎగురుతూ పోయి పిల్లలంతా కూడా బజారు బజారులో అన్నప్పుడు అందరినీ నిద్రపోయేటువంటి వారు కూడా మేల్కొల్పేటట్టు.
1: బాయ్స్ సింగ్ డాన్స్ అలాంగ్ ది స్ట్రీట్స్ వేకింగ్ అప్ ఎవ్రీబడి ఇన్ ద నైబర్హుడ్.
0: తెల్లవారు 7 గంటల వరకు లేచేటువంటి వారు కాదు ఆ గ్రామంలో.
1: That was the situation. People didn't get up at 7 o'clock in the morning.
0: Kani, nini, nini, nini, nini, nini, nini, nini, nini,
1: because of this bhajan singing,
0: chesi, bhagavat prarthana jaripetunte vaallu.
1: Because of singing along the street, people woke up at 5 o'clock in the morning.
0: Karataalamunanu chebatti, dattilambiga jutti, kamakrodhamula kotti, ee shiridi margamu batti, jai jai ranga, jai jai sai, jai jai anuchunura yamuna randi.
1: Taking symbols, we proceed towards the Shirdi. Come on, dance. Step after step, let us reach Shirdi. That was the song composed by him.
0: లేపినట్టుగా వాళ్ళు లేపించేది.
1: And that's the way people woke up.
0: అప్పుడు అందరూ లేచేటువంటి వాళ్ళు.
1: All people.
0: అదే నగర సంకీర్తన.
1: That was the mark of the beginning of నగర సంకీర్తన.
0: నేను ప్రారంభించాను.
1: When was it was
0: commenced? ఈ శరీరమునకు 7వ సంవత్సరము.
1: Bhagavan started this movement of Nagar Sankirtan at the age of 7.
0: ఈ సుబ్బమ్మ పాపం రాత్రి పండుకునేటువంటి ఈ భజన లోపల నాకు చూస్తే ఏమంటాడో ఏమో అని నాకు తెలియకుండా వెనక వెనక వచ్చి ఆమె కూడా తాళాలు కొట్టుకుంటూ వచ్చేటువంటిది.
1: సుబ్బమ్మ ఆల్సో యూస్ టు జాయిన్ ద కోరస్ ఇన్ ఎ సైలెంట్ వే.
0: ఈ విధంగా కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఈ శరీరము ప్రచార ప్రబోధంలోనే కాలంలో కావించుకుంటూ వచ్చింది.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ది అడ్వెంట్ ఆఫ్ భగవాన్ హ్యాస్ బిన్ సెంటర్డ్ అరౌండ్ దిస్ యాక్టివిటీ ఆఫ్ డిసెమినేటింగ్ నాలెడ్జ్, passing on the sacred teaching to the world.
0: ఈ పండరి భజన చేస్తుంటే పల్లెల నుంచి వచ్చేటువంటి వాడు,
1: people from the neighboring villages also attended, but this
0: ఈ పండరి భజన లోపల అందరూ తన్మయత్తులైపోయేటువంటి వాడు,
1: all have forgotten themselves in ecstasy.
0: పాపం సుబ్బమ్మ చాలా ఆనందపడేటువంటిది.
1: సుబ్బమ్మ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: ఆనాడు 2 రూపాయలు ఇచ్చేస్తే ఒక పెద్ద బరుగుల మూట వచ్చేటువంటిది.
1: విత్ 2 రూపీస్ యూ కెన్ హ్యావ్
0: బరువుల మూటలు తెప్పించి అందరికీ పంచేటువంటిది పాపం.
1: అండ్ ఆల్ దిస్ ప్రసాద్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీబడి.
0: కనుక బాల్యం నుండియే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని మనం అలవర్చుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ డివైన్ థాట్స్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్.
0: నన్ను చదువు నిమిత్తమై కమలాపురం అని పంపారు.
1: భగవాన్ వాజ్ సెంట్ టు కమలాపూర్ ఫర్ స్టడీస్.
0: కడపకు సమీపంలోనే ఉంటుంటాది.
1: అండ్ ఇట్ ఇస్ సో క్లోజ్ టు కడప.
0: తాడిపత్రికి కడపకు మధ్యలో ఉంటుంటాది కమలాపురం.
1: ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ తాడిపత్రి అండ్ కడప.
0: ఆ కమలాపురంలో పోతే
1: దేర్ ఇన్ కమలాపురం
0: ఎట్ట తెలిసిపోయిందో ఏమిటో కొట్టే సుబ్బన్న అనేటువంటి వాడు పరిగెత్తొచ్చాడు నా దగ్గరికి.
1: ఎ పర్సన్ బై నేమ్ కొట్టే సుబ్బన్న కేమ్ రన్నింగ్ ఆల్ ద వే.
0: సత్యం రాజు మీరు చాలా మంచి కవిత్వం కడతారట.
1: He said, "Oh Raju, you are an excellent composer."
0: నేను కవికాదయ్యా, నేను కవిత్వం కట్టటం లేదు, నాకు నోటుకొచ్చినవన్నీ కవిత్వమే, నేను చెప్పినవన్నీ కవిత్వమే.
1: భగవాన్ సెడ్, "It's not composition. Whatever I say is poetry. Whatever I write is literature."
0: చూడండి, మీకు ఒక జత నేను చొక్కా నిక్కరు గుచ్చాను.
1: I'll get it a pair.
0: చీ, అట్లాంటి మాటలు ఇక్కడ రావద్దు. నీ బిచ్చం కోసం నేను కాచుకున్నానా? అట్టయితే నేను నీతో మాట్లాడను అని చెప్పాను.
1: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఆల్ యువర్ గిఫ్ట్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు యూ ఇఫ్ యూ కమ్ విత్ సచ్ ప్రపోజల్.
0: అప్పుడు ఆయన వచ్చి నాకు కొత్తది ఒక మందు వచ్చింది.
1: ఇట్ వాజ్ ఎ టైమ్ వెన్ ఎ న్యూ మెడిసిన్ వాజ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ద మార్కెట్.
0: ఆ మందు యొక్క ఫలితములంతా రాసిచ్చాడు.
1: హీ నరేటెడ్ ఆల్ ద రిజల్ట్స్.
0: దాని పేరు బాలభాస్కర అని పేరు.
1: ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్ హ్యాపెన్ టు బి బాలభాస్కర.
0: ఆ బాలభాస్కర్ అనే పేరు పైన ఒక పాట రాసిచ్చి పిల్లల్ని ఇస్తాను నేను, ఆ పిల్లలతో బజారు బజారు పాడించండి.
1: హీ వాంటెడ్ భగవాన్ టు రైట్ ఎ సాంగ్ ఆన్ బాలభాస్కర మెడిసిన్ విచ్ వుడ్ బి లెర్న్ బై బాయ్స్.
0: ఇంకో గంటకు రాపోమన్నాను, ఇంకో గంటకు రామన్నాను.
1: భగవాన్ వాంటెడ్ హిమ్ టు రిటర్న్.
0: క్లాసులు ఉన్నాయి, క్లాసులు జరుగుతున్నాయి.
1: అండ్ ఇట్ వాజ్ ద టైమ్ ఇన్ క్లాసెస్ వర్
0: కొండప్ప చాలా కఠినమైన వాడు.
1: కొండప్ప ఈజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్.
0: అబ్దుల్ ఖాదర్ చాలా మంచివాడు,
1: వెరీ గుడ్.
0: కనుక ఇలాంటి వీటితో నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి.
1: సో ఐ షుడ్ డిశ్చార్జ్ మై డ్యూటీ.
0: ఇది గడిచిన తర్వాత నేను వస్తాను, మీరు రండి ఒక గంట అయిన తర్వాత అన్నాను.
1: బెటర్ యు కమ్ ఆఫ్టర్ ఎన్ అవర్.
0: మెట్టు వేశాను, పాట చెప్పాను.
1: అండ్ హీ జస్ట్
0: దొరికే బాల భాస్కర బాలకులారా, రండి బాలకులారా.
1: ఓ బాయ్స్ కమ్ హియర్, వీ కుడ్ హ్యావ్ దిస్ న్యూ మెడిసిన్ బాలభాస్కర.
0: కడుపు బురము కాళ్ల వాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అకృత్పిల్హ వ్యాధుల నుండి అజీర్ణ విరేచనముల నుండి అఖండ మగు బాగా పరిచేయండి బాలకులారా, రండి బాలకులారా.
1: ఓ బాయ్స్ కమ్ హియర్, టేక్ దిస్ బాలభాస్కర. ఇట్ విల్ గివ్ యు రిలీఫ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జాయింట్ పెయిన్.
0: అది ఎక్కడ అని అడిగేరన్న,
1: ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇట్ ఇస్ అవైలబుల్,
0: అదిగదిగో కొట్టే సుబ్బన్న,
1: దేర్ ఇస్ ద షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న,
0: అంగడి ఎందే దొరుకును అన్న,
1: ఇట్ ఇస్ అవైలబుల్ దేర్.
0: బాలకులారా,
1: ఓ బాయ్స్,
0: రండి బాలకులారా.
1: కమ్ అలాంగ్ హియర్ బాయ్స్.
0: ఈ విధంగా వాడికి రాస్తే వాడికి పండిత జీ గోపాలాచార్యుల పవనమైన టానిక్ కన్నా బాలకులారా, రండి బాలకులారా.
1: ఇట్ ఇస్ ఎన్ ఎక్సలెంట్ టానిక్ విచ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై గోపాలాచార్య.
0: ఇవన్నీ చెప్పేటప్పటికి ఆ కొట్టే సుబ్బన్నకు చాలా ఉల్లాసం అయిపోయింది.
1: కొట్టే సుబ్బన్ వాస్ వెరీ మచ్ ఎంకరేజ్డ్ బై దట్.
0: బుట్టడు లడ్డు తీసుకొచ్చాడు.
1: అండ్ హీ బ్రాట్ లడ్డూస్.
0: నేను చెప్పాను నా దగ్గర తీసుకురాదు, అందరికీ మొదలు పంచు అన్నాను.
1: హి సెడ్ డోంట్ బ్రింగ్ ఇట్ హియర్, డిస్ట్రిబ్యూట్ ఎవ్రీబడి.
0: నేను తీపి ముట్టను.
1: భగవాన్ నెవర్ టచ్ ది స్వీట్.
0: ఏ పుట్టినప్పటి నుంచి నేను ఆ తీపినే ముట్టలేదు.
1: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ హి నెవర్ టచ్డ్ ఎనీ స్వీట్.
0: నా దగ్గర కావలసినంత తీపి ఉంది, నా మనసే తీపు, నా ప్రేమనే తీపు, ఇంక ఈ ప్రేమనంత నాకంటే.
1: వై స్వీట్ ఈస్ నీడెడ్ హీస్ ఆల్ స్వీట్నెస్ హీస్ ఆల్ స్వీట్.
0: అందరికీ పంచిచ్చాను.
1: And the sweets were distributed to all.
0: ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఏదో ఒక రీతిగా సహాయం చేసి వాళ్ళకు ఉత్సాహపరిచి వాళ్ళకి ఆనందపరిచేటువంటిది నా యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: భగవాన్ మేడ్ ఎవ్రీబడి హ్యాపీ, ఎంకరేజ్డ్ ఎవ్రీబడి. and he has shown the correct path to everyone.
0: నిజంగా ఈ విద్యల యొక్క సంబంధంలో నాకు ఏమాత్రము తృప్తిగా ఉండటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్.
0: విద్యను కావాల్సిన చదువుతున్నారు.
1: దిస్ ఎడ్యుకేషన్
0: చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఈ ధనార్జన కోసం పరిగెత్తున్నారే కానీ గుణార్జన కోసం ఏమాత్రము ప్రయత్నించటం లేదు.
1: యూఆర్ ఆఫ్టర్ ధనార్జన టు ఎర్న్, నాట్ ఫర్ గుణార్జన. మనీ ఇస్ నెసెసరీ ఎనీవే.
0: కానీ ధనమే ముఖ్యం కాదు,
1: ఇట్స్ నాట్
0: కూడా చాలా ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ది బీ ఆల్ అండ్ ఎండ్ ఆల్.
0: నేను ఎన్ని చదువులు చెప్పినప్పటికీ, ఎన్ని విద్యలు బోధించినప్పటికీ అవి మధ్యలో నిలిచిపోతున్నాయి.
1: ఆల్ దట్ యు లెర్న్ యు ఫర్గెట్ ఇన్ ద మిడిల్.
0: ఈనాడు అవసరమైన విద్య ఆధ్యాత్మిక విద్య.
1: వాట్ యు నీడ్ టుడే ఇస్ స్పిరిచువల్
0: నాలెడ్జ్. విద్యానాం ఆధ్యాత్మిక విద్యా విద్యానాం.
1: ఇట్ ఇస్ ఓన్లీ స్పిరిచువల్ నాలెడ్జ్ విచ్ ఇస్ ది కరెక్ట్.
0: దానిని హృదయానికి అందించాలి.
1: దట్ హాస్ టు బి అక్సెప్టెడ్.
0: ఆ పవిత్రమైనటువంటి ఒక తారము ఒక రామాయణం నందే ఉన్నది.
1: And then comes Ramayana.
0: Ramayanamu mahapuratamainatuvanti grantham.
1: Ramayana is an ancient text.
0: Enni vidhamainatuvanti okka deento avantaramlo vachinappatikini danni sadinchi tattukoni nettukoni munduku saginatuvanti Ramayana.
1: In spite of all problems, obstacles on the way, Ramayana could survive.
0: Aa Ramayanamlo unnatuvanti sutramulu evvariki artham kaanatuvanti kuda unnayi aneka.
1: There are many principles in Ramayana that we do not know.
0: Chinna chinna roopamunnanta kuda teesi
1: all vidya. What you need today is spiritual knowledge.
0: Vidyanam adhyatma vidya vidyanam.
1: It is only spiritual knowledge which is the correct
0: one. Dani hrudayaniki andinchali.
1: That has to be accepted.
0: Aa pavitramaitvanti yokka taramu

0: ఆనందంగా విశ్రాంతి తీసుకోమని చెప్పే కోసమని నేను రేపటి నుంచి ప్రయత్నం చేస్తాను.
1: భగవాన్ విల్ మేక్ అస్ ఆల్ రెస్ట్ అండర్ దట్ హ్యూజ్ ట్రీ బై ఎక్స్ప్లెయిన్ ది సటిల్టీస్ ఆఫ్ రామాయణ.

0: There are none on this earth who know everything, and everyone knows a fraction, a little at least. But the all-knowing one is Sambhashiva himself.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: శివరాత్రి యొక్క సందేశము, శివరాత్రి యొక్క ఆదర్శము, శివదాత్రి యొక్క ప్రబుద్ధత సర్వ కుటుంబములకును ఆదర్శమును అందించటమే.
0: ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివరాత్రి హెస్ గాన్ టు ది డోర్ స్టెప్ ఆఫ్ ఎవ్రీబడి, పాసింగ్ ఆన్ ది ఐడియల్.
1: ఈనాడు విశ్వ కుటుంబమునందు మానవులకు ఐకమత్యము సన్నగిలింది.
0: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ దిస్ యూనివర్స్ యూనిటీ ఇస్ లాకింగ్.
1: ఒక కుటుంబమునందు ఇరువురు ఉండినా కూడాను అనేక విధములైనటువంటి సమస్యలు వారిని ఎదుర్కొంటుంటాయి.
0: దెర్ మే బి టూ రెసిడెంట్స్ ఇన్ ఎ ఫ్యామిలీ బట్ దే హ్యావ్ డిఫరెన్సెస్.
1: కానీ ఈశ్వర కుటుంబమునందు కుటుంబీకులు నరుగులే.
0: ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ఈశ్వర దర్ ఆర్ ఫోర్ రెసిడెంట్స్ మెంబర్స్.
1: పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్యం, గణపతి, ఇరువురు కొడుకులు, భార్యాభర్తలు.
0: దర్ ఆర్ ఫోర్ మెంబర్స్, పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్య అండ్ వినాయక, ద టూ సన్స్ అండ్ ద టూ పేరెంట్స్.
1: ఇటువంటి నలుగురు కుటుంబంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలు లేక ప్రతి కుటుంబమునకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు వాళ్ళ జీవితాలు.
0: దే హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ వాట్ ఐడియల్ ఈజ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ అమంగ్ ద ఫోర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: ఇరువురు కొడుకులయో ఒకరికి ఒకరికి ఏమాత్రం కూడా భేదములు లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ బిట్వీన్ ద టూ సన్స్.
1: భార్యాభర్తల్లో అసలే భేదము లేదు.
0: నో డిఫరెన్స్ ఐదర్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: నలుగురు చేరి ఏకోన్ముఖులై జగత్తును ఏలుతూ వస్తారు.
0: ఆల్ ద ఫోర్ హ్యావ్ బీన్ రెయినింగ్ ద హోల్ వరల్డ్ ఇన్ ఎ యునైటెడ్ వే.
1: అన్నదమ్ములు ఏ విధంగా జీవించాలి, భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలి, లోకానికి ఆదర్శాన్ని అందించటమే మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని విశ్వసించి ఆ విశ్వ కుటుంబకులైనటువంటి యొక్క పార్వతి ఈశ్వరులు ఈ సంకల్పం సంకల్పించారు.
0: ద వే హౌ బ్రదర్స్ హ్యావ్ టు మింగిల్ విత్ ఈచ్ అదర్, ద వే హౌ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ కండక్ట్ దెమ్ సెల్వ్స్ ఇన్ అన్ ఐడియల్ వే వాజ్ ద మెయిన్ డ్యూటీ దట్ దిస్ ఫ్యామిలీ హ్యాస్ అండర్టేకెన్ టు టీచ్ టు ద వరల్డ్.
1: జగత్తునకు కుటుంబమే చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఇస్ ద ఫ్యామిలీ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ కుటుంబమే సక్రమమైనటువంటిదిగా ఉండినప్పుడే జగత్తంతా సక్రమంగా నడుస్తుంది.
0: వెన్ దిస్ ఫ్యామిలీ ఈజ్ ప్రాపర్ ద హోల్ వరల్డ్ విల్ బి ప్రాపర్.
1: ఐకమత్యం ఏమైనా కూడా కొంత నశించినా జగత్తే చాలా బాధలకు గురి అవుతుంది.
0: When the unity is lost, the world will have to suffer.
1: ఈ యొక్క ఐకమత్యమే జీవితానికి బలం.
0: Unity is the strength of life.
1: అన్యోన్యతే ఆదర్శమైనటువంటి జీవితము.
0: Mutual relationship, understanding is an ideal.
1: కనుకనే పార్వతీశ్వరు యొక్క కుటుంబము ఆదర్శవంతమైనటువంటి కుటుంబము.
0: Therefore, the family of Parvati and Ishwara is an ideal one.
1: దీనిని ప్రతి కుటుంబకుడు కూడాను అనుసరించి ఆనందాన్ని అందించి జగత్తునకు శాంతిని కలిగించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఫ్యామిలీ మస్ట్ ఫాలో ఈశ్వర ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ నేచర్ అండ్ బి అన్ ఐడియల్ టు ద రెస్ట్.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు వీరికి భేదాభిప్రాయములు ఎక్కడ కూడా కలగలేదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దెర్ వాజ్ నో స్కోప్ ఫర్ ఎనీ డిస్యూనిటీ.
1: ఏకోన్ముఖులై జీవిస్తూ వచ్చారు.
0: దే ఆల్ లివ్డ్ యాజ్ వన్ ఫ్యామిలీ.
1: లోకానికి ఆదర్శం అందిస్తూ వచ్చారు.
0: దే వర్ ఐడియల్స్ టు ద వరల్డ్.
1: అన్యోన్యతను పోషిస్తూ వచ్చారు.
0: దే వర్ టుగెదర్ ఇంటిగ్రేటెడ్.
1: ఐకమత్యమే జగత్తునకు మృదాధారమైనటువంటిదని భావించి ఈ ఐకమత్యాన్ని జగత్తునకు అందిస్తూ వచ్చారు.
0: దే కన్సిడర్డ్ దట్ ద యూనిటీ ఇస్ ద ఫండమెంటల్ ఫ్యాక్టర్ నెసెసరీ ఫర్ ద వరల్డ్ అండ్ దే డిమాన్స్ట్రేటెడ్ సో.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి మానవుడు ఇలాంటి ఈశ్వరి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నాడా?
0: మ్యాన్ టుడే హ్యాస్ హీ టేకెన్ దిస్ యూనివర్సల్ ఫ్యామిలీ యాజ్ అన్ ఐడియల్ వన్?
1: దైవం యొక్క కుటుంబీకం యొక్క సంఘంపై మనం అన్యోన్యతగా గుర్తించినప్పుడే మన జీవితం కూడాను శాంతి భద్రతలకు నొందుతుంది.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ద ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ ద యూనిటీ ఇన్ ద డివైన్ ఫ్యామిలీ, ద హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్ అండ్ సెక్యూర్.
1: ఈనాడు ఇద్దరు కొడుకులు ఉంటుంటే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతున్నాయి.
0: టుడే విత్ దేర్ ఆర్ టూ సన్స్ దేర్ అరైజ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: ఒకరికొకరికి ఏమాత్రం కూడాను అన్యోన్యత లేదు.
0: దేర్ ఇస్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ ది టూ.
1: భార్య భర్తల యందు అది కూడాను చాలా విరుద్ధంగానే జరుగుతుంటుండాలి.
0: ద హస్బెండ్ అండ్ వైఫ్ దే ఆర్ కాంట్రడిక్టరీ ఇన్ దేర్ నేచర్.
1: వారి సామాన్లు ఎందుకని, వారి యొక్క పరిస్థితులు ఎందుకని, వారి యొక్క సంపత్తి ఎందుకని ఇలాంటి అన్యోన్యతను దీర్ఘంగా నిరూపిస్తూ వచ్చారు.
0: ఇన్ ద యూజువల్ ఫ్యామిలీ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ ఫేవరబుల్ టైమ్స్ దే హావ్ డిమాన్స్ట్రేటెడ్ యూనిటీ.
1: ఇలాంటి అన్యోన్యతను మనము ఈనాడు పెంచుకోవాలి.
0: This intimate association we have to develop today.
1: ఐకమత్యమును మనం సాధించాలి.
0: We should achieve unity.
1: అలాంటి సాధించే నిమిత్తమై ఈశ్వర కుటుంబము ఈ విశ్వ కుటుంబానికి ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు.
0: The Ishwara family is the most ideal for the entire world.
1: ఈశ్వరుడు ఉన్నాడు.
0: Here is Ishwara.
1: ఇతని వాహనము ఏది? నంది.
0: The chariot of Ishwara is Nandi.
1: ఇక భౌతిక లౌకిక చూస్తే వీళ్ళ వాహనాలు వీళ్ళ యొక్క పరిస్థితులు లౌకికంగానే మనం కూడాను దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
0: Though they are from the worldly sense, we have to consider them as ideals in our worldly life.
1: పార్వతి వాహనము సింహము.
0: The chariot of Parvati is the lion.
1: సుబ్రహ్మణ్య వాహనము నెమలి.
0: The chariot of Subramanya is peacock.
1: వినాయకుని వాహనము ఎలుక.
0: ఇట్ ఇస్ ద మౌస్ దట్ హ్యాపెన్స్ టు బి ద చారియట్ ఆఫ్ వినాయక.
1: ఇలాంటి వాహనాలను ధరించి జగత్తునంతా సంచరిస్తూ కుటుంబమును పోషిస్తూ అన్యోన్యతలు బోధిస్తూ జీవితాన్ని ఆదర్శంగా అందిస్తూ వచ్చారు.
0: విత్ దీస్ చారియట్స్ దే వెంట్ ఆన్ మూవింగ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ సస్టైనింగ్ ది ఎంటైర్ వరల్డ్ and they proved to be ideals to the rest of the universe.
1: Kevalam veeri oka aadarshamainatundi vaahanamulu maatrame kaadu.
0: Their chariots are not merely ideals.
1: Kutumbamlo vaaru dharinchetundi oka aabharanamulu kudanu anyonyathiga vachayi.
0: All the jewels they wore also were equally ideal.
1: Itti aadarsham uyinaadu manaku ekkadi kudanu kanipinchatam ledhu.
0: Such an exalted ideal we don't find anywhere today.
1: Kammuni bhari edaina oka naga veskuntadante anna bharyaku kasi galugutundi.
0: If younger brother's wife has any jewel, the wife of the elder brother would be jealous.
1: Adhe vidhamgane okarikokaru edaina okati chuchinappudu aanandanni anubhavinchadaniki dooram ayipoyi ashantini pondustunnaru.
0: That's why they have distanced themselves from bliss and are put to restlessness.
1: ఈ దేవి వాహనము సింహం.
0: ఇట్ ఇస్ ద లయన్ విచ్ ఇస్ ది చారియట్ ఆఫ్ దేవి.
1: ఈశ్వరుని వాహనము నంది.
0: నంది ఇస్ ద చారియట్ ఆఫ్ ఈశ్వర.
1: నంది అనగా బుల్.
0: నంది ఇస్ ద బుల్.
1: ఈ యొక్క పశువును చూస్తే సింహం ఊరుకోదు.
0: ద లయన్ వుడ్ నాట్ రిమైన్ లైక్ దాట్ వాచింగ్ ది బుల్.
1: ఈ సింహం చూస్తే నంది చాలా భయపడిపోతుంది.
0: బుల్ విల్ బి ఫియర్ స్ట్రికెన్ ఆన్ వాచింగ్ ద లయన్.
1: ఇలాంటి భయములు ఏమాత్రము లేకుండా ధైర్యంగా ఆ యొక్క వాహనములైనటువంటి యొక్క ప్రాణులు కూడాను అన్యోన్యతగా జగత్తునకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: దీస్ చారియట్స్ దో దే వర్ కాంట్రడిక్టరీ అఫ్రైడ్ ఆఫ్ ఈచ్ అదర్ బట్ స్టిల్ దే లివ్డ్ ఇన్ యూనిజన్.
1: ఏమాత్రము భయం కాని ఏమాత్రము దిగులు కాని వాటికి వచ్చేటువంటివి కాదు.
0: దే హ్యాడ్ నో వరీ, యాంగ్జైటీ ఆర్ ఫియర్.
1: ఎప్పుడు భయం ఏర్పడుతుంది? మనలో దోషం ఏర్పడినప్పుడే భయం ఆవిర్భవిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
1: రాంగ్.
0: వేర్ దేర్ ఇస్ రాంగ్ దేర్ ఇస్ ఫియర్.
1: కనుకనే ఎవరి ఎందుకును ఏ యొక్క దోషములు లేకుండా ఉండినప్పుడు ఈ భయమే ఉండదు.
0: వెన్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ యూ దేర్ విల్ బి నో ఫియర్.
1: ఈనాటి మానవుడు ప్రతి చిన్న విషయమునకును భయభ్రాంతులకు గురి అవుతున్నాడంటే వారిలో అన్ని కూడా దోషములే ప్రారంభమవుతున్నాయి.
0: మ్యాన్ టుడే ఈజ్ అబ్సల్యూట్లీ ఫియర్ఫుల్ బికాస్ ఆఫ్ ఆల్ మిస్టేక్స్ అండ్ రాంగ్స్ ఇన్ హిమ్.
1: వారి దోషములే ఈ భయభ్రాంతులకు మూల కారణము.
0: ఇట్స్ వెరీ రాంగ్ థింగ్ దట్ హీ హాస్ డన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫియర్.
1: ఈ ద్వేష ఆవేశములకు కూడా ఇది ఏ మూల కారణము.
0: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఎమోషన్ అండ్ హేట్రెడ్.
1: కనుకనే అన్యవంత కావాలంటే అందరి ఎందు దోషము లేకుండా చూసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు లివ్ ఇన్ యూనిసన్ వీ షుడ్ సీ దేర్ విల్ బి నథింగ్ రాంగ్ విత్
1: మన దోషములే మనకు భయభ్రాంతులను అందిస్తున్నాయి.
0: ఆల్ దీస్ రాంగ్ థింగ్స్ దట్ వీ డూ
1: మన దోషములే మనకు అశాంతిని దుఃఖమును చేకూరుస్తున్నాయి.
0: దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ సాడ్నెస్.
1: ఈనాటి మానవుడు దుఃఖంలో మునిగి ఉన్నాడంటే ఈ దుఃఖములకు మూల కారణం ఏమిటి?
0: మ్యాన్ ఇస్ డ్రౌన్డ్ ఇన్ గ్రీఫ్. వాట్ ఈస్ ద రీజన్?
1: నిజంగా చూస్తే మానవునికి దుఃఖమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ నాట్ గ్రీవ్ ఎనీ మోమెంట్.
1: దుఃఖము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దుఃఖము ఎవరందించారు? ఈ దుఃఖము
0: వేర్ ఫ్రమ్ హీ గాట్ దిస్ సారో, వేర్ ఫ్రమ్ హీ రిసీవ్డ్ ఇట్.
1: తనలో నుంచి వచ్చినటువంటి యొక్క దుర్గుణముల యొక్క రిఫ్లెక్షన్ ఏ దీనికి?
0: The sorrowfulness is the reflection of all the bad qualities within.
1: వాడి లోపల ఉన్నటువంటి యొక్క పాపములే దీనికి రియాక్షన్ కు మూల కారణము.
0: The sin within is the main cause for the reaction.
1: వారి ఎందున్నటువంటి యొక్క దుర్భావముల యొక్క రియాక్షన్ ని నిజమైనటువంటి యొక్క మానవులకు ఆదర్శవంతమైనది కాకుండా దుర్బోధనలుగానే రూపొందుతున్నాయి.
0: All the bad feelings within come back to you as the reflection reaction and do not give scope for good thoughts.
1: తన ఎందున్నటువంటి ఒక దోషములే తనకు రీసౌండ్ గా ప్రతిబింబిస్తున్నాయి.
0: ఆల్ ద మిస్టేక్స్ అండ్ రాంగ్ థింగ్స్ ఇన్ హిమ్ వుడ్ కమ్ బ్యాక్ టు హిమ్ యాజ్ రియాక్షన్.
1: ఏదో ఒక వ్యక్తి నన్ను దూషిస్తున్నాడంటే ఆ దృష్టి కాదు నిన్ను దూషించేది, వేరొక వ్యక్తి కాదు నిన్ను దూషించేది, నీ యొక్క భావములే నిన్ను ఆ విధమైన రూపాన్ని ధరించి దూషిస్తున్నాయి.
0: యూ థింక్ దట్ ద అదర్ పర్సన్ ఇస్ క్రిటికల్ అండ్ క్రిటిసైజ్ యూ, బట్ ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ విదిన్ దట్ ఇస్ ద మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: కనుకనే పార్వతీశ్వరు యొక్క కుటుంబము చాలా అన్ని విషయం ఎందుకును అడుగడుగులకు కనకణమునకును ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి జగత్తుకు.
0: దేర్ఫోర్ ద ఫ్యామిలీ ఆఫ్ పార్వతీని ఈశ్వర హ్యాస్ గివెన్ వాట్ ఐడియలిజం ఈజ్ టు ద రెస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: యొక్క ఆభరణములు ఏమిటి?
0: వాట్ ఆర్ జ్యువెల్స్ ఆఫ్ ఈశ్వర?
1: అతనికి ఎట్టిది ఆభరణములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యాస్ నో జ్యువెల్స్ వాట్ ఎవర్.
1: తల నిండు జనల సంపంతి వాడు.
0: And he has got all affluence all over the matter.
1: అతని ఆభరణములు నాగములే.
0: And the snakes are the real decoration to him.
1: ఆ యొక్క వాహనములు ఈ విధంగా విరుద్ధంగా ఉండినప్పటికీ వీరి యొక్క ఆభరణములు కూడాను చాలా విరుద్ధంగా ఉంటున్నాయి.
0: All the jewels decoration they have put on also seem to be quite strange.
1: తలనిండ జడల సంపత్తి వాడు.
0: Has got the matted hair.
1: మౌళి కులుకెడు చంద్ర మక్కండ కళతోడ బెడదారు గుంపెడు జడదవాడు.
0: అండ్ హస్ గాట్ దిస్ మూన్ షైనింగ్ ఓవర్
1: జడలో ప్రవహించి చెదరేటి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ
0: విత్ ఫోర్ హెడ్ విచ్ ఇస్ క్వైట్ బ్రాడ్ విత్ థర్డ్ ఐ
1: నల్ల నేరడి వంటి నల్లని మెడతోడ.
0: అండ్ హస్ గాట్ ద డార్క్ నెక్
1: కరమున నాగ కంకణముతోడ.
0: అండ్ హస్ గాట్ ద యాంకిల్స్ ఓవర్
1: నడుమున చుట్టిన నాగ చర్మముతోడ.
0: అండ్ ఇట్ దిస్
1: మైనింద నల్లటి భస్మముతోడ.
0: అండ్ the bhasmadi vibhuti smeared
1: mainind nadu bhasmamu toda
0: with all this ash on
1: the body kutrudichina dodda kunkuma bottuto
0: and with the central vermilion on the
1: tambula raga harambu toda
0: with all the color because of tambula
1: tadhayamame vajja tatankamula toda vichastra vadya vrushti toda nallakulavulu tunumadu kollalaadu మెరుగు చామల ఛాయల మేని తోడ.
0: హిస్ కాంప్లెక్షన్ ఇస్ యావరేజ్ చామల
1: ఛాయ. ఈశ్వరుని యొక్క ఆభరణములు ఎవరికున్నవి?
0: దిస్ కైండ్ ఆఫ్ డెకరేషన్ ఆఫ్ ఈశ్వర హూ ఎల్స్ హస్ గాట్ ఇట్.
1: కనుకనే పార్వతి దీనికంతా కూడాను వైరాగ్యాన్ని బోధించేటువంటి ఒక తత్వంగా తాను నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ ప్రూవ్స్ టు ద వరల్డ్ వాట్ డిటాచ్మెంట్ అండ్ రెనన్సియేషన్ ఈజ్.
1: పార్వతి ఏమైనా కూడా దీనిపైన ద్వేషమును పోనలేదు. అసూయ కలుగలేదు.
0: పార్వతి హ్యాడ్ నో హేట్రెడ్ నార్ జెలసీ.
1: ఎట్టి భేదములు వారి యందు కలుగలేదు.
0: దేర్ వర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ బిట్వీన్ దెమ్.
1: ఇట్టి భర్తను తాను కోరటం చేత తనకేమైనా కూడా దుర్భావములు ఏమైనా వస్తున్నాయా?
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ హస్బెండ్ హ్యాస్ షీ గివెన్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ ఫీలింగ్స్?
1: ఆమె అన్యోన్యతగా అనుసరిస్తూ వచ్చింది.
0: షీ వాజ్ సో ఇంటిమేట్ అండ్ ఫాలోడ్ హిమ్ కంప్లీట్లీ.
1: ఇతను దినదినమ్మును బిచ్చమెత్తుటి కాని ఇంటి పూటికి ఇరువరీ లేదు.
0: హీ వెంట్ ఆన్ బెగింగ్ స్ట్రీట్ టు స్ట్రీట్ అండ్ హీ నెవర్ పార్టేకెన్ ఎట్ హోమ్.
1: బిచ్చమెత్తేటువంటి ఒక భర్తను పెట్టుకుని భార్య ఈ విధంగా జీవిస్తుందంటే ఇది చాలా విరుద్ధమైనటువంటిది.
0: ద వైఫ్ బీయింగ్ ఏబుల్ టు బేర్ విత్ ది హస్బెండ్ హూ లివ్స్ బై బెగింగ్ ఎవ్రీ డే.
1: ఇట్టి కాపురమ్ము నేను ఎట్లు చేతు అని తాను పారిపోలేదు.
0: షీ కుడ్ నాట్ స్టే దేర్ బీయింగ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ద ఫ్యామిలీ.
1: కాదు, అనుసరిస్తూ వచ్చింది.
0: బట్ షీ ఫాలోడ్ హిమ్ థరోలీ.
1: నీ అనుకూలమే నీ ఆనందమే నా ఆనందమని విశ్వసిస్తూ వచ్చింది.
0: షీ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ ది బ్లిస్ ఆఫ్ శివ ఈస్ ద బ్లిస్ ఆఫ్ పార్వతి.
1: ఈ విధమైనటువంటి అన్యోన్యతను వారు అనుసరిస్తూ వచ్చారు.
0: దిస్ కైండ్ ఆఫ్ ఇంటిమేట్ అండర్స్టాండింగ్ అండ్ రిలేషన్షిప్ వాస్ అమంగ్ దెమ్.
1: కుమారుడు యొక్క వాహనం చూసినప్పుడు మీకు తెలుసును.
0: యు నో ద చారియట్ ఆఫ్ ది సన్.
1: నెమలి వాహనము సుబ్రహ్మణ్యుడు.
0: అండ్ ద చారియట్ ఆఫ్ సుబ్రహ్మణ్య ఇస్ పీకాక్.
1: ఈ పీకాక్ చూస్తే తండ్రి యొక్క ఆభరణములైనటువంటి సర్పములు చాలా బుసకొడతాయి.
0: ద స్నేక్స్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద పీకాక్ ఆఫ్ ద సన్ ఆర్ అపోజ్ టు ఈచ్ అదర్.
1: ద్వేషములు వస్తున్నాయి.
0: అండ్ హెవ్ హేట్రెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్.
1: ఇంతే కాకుండా గణపతి వాహనము ఎలుక.
0: అండ్ ద చారియట్ ఆఫ్ గణపతి ఈస్ ద ర్యాట్.
1: ఈ ర్యాట్ ను అనగా ఎలుకను చూస్తే పాము ఊరుకుండదు.
0: And the snake would not keep quiet on watching the rat.
1: ఈ రెండింటికి చాలా పరమ విరోధము.
0: They are opposites, the two of them.
1: ఇట్టి విరోధమైనటువంటి ఒక కుటుంబమును ఏనాడు కూడాను కలహింపలేదు.
0: Though with all contradictions, they never fought with each other.
1: ఎవరికి ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ జగత్తులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
0: They discharged their duties on their own and set an ideal to the world.
1: శిరమునందు గంగ.
0: There is Ganges on the head.
1: శిఖమునందు నెమలేక చంద్రుడు.
0: And we find the moon over.
1: చంద్రుడు చాలా చల్లదనవాడు.
0: And the moon is so cool.
1: మూడవ నేత్రము అగ్ని.
0: The third eye is the fire.
1: ఈ అగ్నికి పైనుండి నీరు పోస్తే ఆరిపోతుంది.
0: The fire will be extinguished because of the water.
1: శిఖమలో అగ్ని.
0: And we find the water above and the fire.
1: ఈ రెండింటికి నీ పరమ విరుద్ధము.
0: Both are opposites.
1: కాని ఇది ఏ మాత్రం కూడా విరుద్ధంగా సంచరించలేదు.
0: But they have never moved in an opposite direction.
1: అన్యోన్యతగా ఉంటుండి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాయి.
0: They lived together in unison and were ideals to the world.
1: ఇట్టి విరుద్ధమైనటువంటి భావములు జగత్తులో రావచ్చు.
0: Such contradictory ideas may come in the world.
1: ఇట్టి ద్వేషములు జగత్తులో కలగవచ్చును.
0: There may be hatred in this world.
1: కాని దీనికంతకూడను మా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు శాంతిగా జీవించండిని ప్రబోధిస్తూ వచ్చారు.
0: But that gave a lesson and a teaching to the world that whole world should follow them.
1: ఏ చిన్న కార్యమునందుకూడను వారికి ఏమాత్రము భేదములు కలగలేదు.
0: In any simple task there was no difference of opinion among them.
1: ఇటువంటి భేదరహితమైనటువంటి కుటుంబమును ఇది విశ్వమునకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మనం విశ్వసించాలి.
0: We should have full faith that this family is an ideal family because it lived without any differences.
1: ఈనాటి పరిస్థితిని దీనికి పోల్చుకోవడానికి వీలేదు.
0: We cannot compare in any sense the present position.
1: ఆనాటి పరిస్థితులకు ఆనాటి ప్రభావములకు ఆనాటి దివ్యత్వములకు ఇట్టి ఐకమత్యము ఎంతనో ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది.
0: It was the ideal of those days. Under those circumstances, in that position.
1: ఈనాడు ప్రతి అణువుకును ప్రతి కణములకును ద్వేషమే ద్వేషమే ద్వేషమే.
0: We find hatred in every moment, in every cell.
1: అన్ని రంగముల యందుకును ఈనాడు ద్వేషమే ప్రజ్వలిల్లుతూ వస్తుండాలి.
0: In every field in life, we find hatred that's rampant.
1: తల్లి కొడుకులకు ద్వేషము.
0: There's hatred between mother.
1: భార్యాభర్తలకు ద్వేషము.
0: Hatred between husband and wife.
1: అన్నదమ్ములకు ద్వేషము.
0: Hatred among brothers.
1: అన్ని ఆస్తిపాస్తులకు ద్వేషము.
0: Hatred because of property
1: అన్ని
0: matters.
1: ద్వేషమే ఈనాటి మానవుని యందు కూరి ఉన్నది.
0: This hatred is full in the modern man.
1: ఇట్టి ద్వేషమునకు ఏమాత్రమో అవకాశం అందించకూడదని పార్వతీ ఈశ్వరులు ప్రత్యక్షంగా జగత్తునంతా చాటుతూ వచ్చారు.
0: పార్వతి అండ్ ఈశ్వర have demonstrated and publicized to the world that they should not be any hatred.
1: ఈ బోధనలు ఎవరు వింటున్నారు?
0: But this teaching, who is
1: ఎవరు ఆచరిస్తున్నారు?
0: Who is practicing?
1: భక్తిగా భగవంతుని స్మరిస్తున్నారే కానీ
0: they think of God with all devotion.
1: భగవంతుని యొక్క ఆదర్శాలు ఎవరు ఆలోచించారు?
0: Who are following the ideals of God?
1: అనుసరించడమే లేదు.
0: They are not following.
1: అదే విధంగానే భగవంతుని పూజించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ వర్షిపింగ్ గాడ్?
1: ఈశ్వర ఈశ్వర అని ఈశ్వర నామాన్ని స్మరిస్తూ కూడాను ఈశ్వరు యొక్క వాక్యములను విరుద్ధంగా మనం అనుసరించినప్పుడు ఈశ్వరు యొక్క తత్వము మనకి ఏ విధంగా కలుగుతుంది?
0: దో వీ రిపీట్ గాడ్స్ నేమ్ ఈశ్వర, ఇఫ్ యూ డోంట్ ఫాలో ఈశ్వర, వాట్ బెనిఫిట్ వీల్ గెట్?
1: కనుక మనము ఐకమత్యాన్ని ఈనాడు పెంచుకోవాలి.
0: Therefore today we have to develop unity.
1: మానవుని యందు ఈ ఆహార విహారముల చేత అనేక ద్వేషములు ఆవిర్భవిస్తాయి.
0: The food and habits are responsible for hatred.
1: ఎన్ని విధమైనటువంటి దుర్గుణములు ఆవిర్భవించినప్పటికీ మనసులో దానిని దాచుకోవాలి.
0: There may be any number of bad feelings and bad qualities.
1: దానిని ఏమాత్రం కూడా ద్వేష రూపంలో ప్రదర్శించకూడదు.
0: They should never manifest in the form of hatred.
1: అసూయ మనయందు ఏమాత్రం కూడా కలగకూడదు.
0: You should never be jealous or envious.
1: ఈ నాటి ప్రతి మానవునికి కూడాను అసూయ ద్వేషము అధికంగా పెరుగుతూ వచ్చింది.
0: There is envy and hatred in every man more and more.
1: అసూయనే మనకు దుర్గుణములకు మూల కారణము.
0: Jealousy is mainly responsible for all bad qualities. ఈ
1: అసూయ వల్లనే మనలో క్రోధం బయలుదేరుతుంది.
0: The envy leads to anger.
1: ఈ అసూయ ద్వేషములు రెండే మానవునికి పూర్తి నాహతం చేస్తుంటాయి.
0: The envy and hatred ruin man.
1: మానవుడు ఎంత ఆనందాన్ని అనుభవించవచ్చును.
0: One can enjoy the bliss to an extent.
1: ఎన్ని సుఖములో పొందవచ్చును.
0: You can acquire all sorts of pleasures.
1: కానీ సుఖమును పొందలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to find happiness.
1: దగ్గరికి వచ్చినటువంటి ఆనందాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు.
0: He forgets the happiness at the doorstep.
1: ఆనందమునకే మూల కారణమైనటువంటి వాడు మానవుడు.
0: Man is primarily responsible.
1: తన ఎందున్నటువంటి ఆనందమునే తాను మర్చిపోతున్నాడు.
0: He has forgotten the innate bliss.
1: తన యందున్నటువంటి యొక్క సంతోషమునే తాను కూల్పోతున్నాడు.
0: In fact, he has lost the happiness that is latent in him.
1: ఇటువంటి మానవుడు ఇంకా ఏనాడు సంతోషాన్ని అనుభవిస్తాడు?
0: When do you expect a man to be joyful?
1: జీవితమంతా ఇదే కష్టాలతో కూలి ఉంటాడు.
0: His life is full of miseries and problems.
1: మానవుడికి నిజంగా దుఃఖము ప్రధానమైనటువంటిది కాదు.
0: The sadness is not that important in
1: life. ఆనందమయుడు మానవుడు.
0: Man is the embodiment of bliss.
1: మానవుడు
0: is the personification
1: of శాంతి. మానవుడు
0: is the embodiment of peace.
1: అలాంటి మానవునికి ఈ దుఃఖములు ఎందుకు కలుగుతున్నాయి?
0: Such a man, why should he grieve?
1: దైవాజ్ఞను ధిక్కరించడం చేతను,
0: because he is disobedient to the
1: దైవాజ్ఞను ఉల్లంఘించడం చేతను,
0: because he has disobeyed God's command.
1: దీని యొక్క రియాక్షన్ అంతా కూడా మనకు కలుగుతూ ఉన్నాయి.
0: It will come back to you by way of reaction.
1: ఈ రియాక్షన్, ఈ రీసౌండ్, రిఫ్లెక్షన్ మానవునికి ఇన్ని కష్టములకు మూల కారణము.
0: ఫర్ ఆల్ ది డిఫికల్టీస్ అండ్ సఫరింగ్స్ టు మ్యాన్ కైండ్ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి నాకు ద్వేషి అని మీరు భావిస్తున్నారు.
0: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ద ఫ్రంట్ హేట్స్ యూ.
1: ఆ ద్వేషి అని భావించుకొని తన ఎదురుగా పోయినప్పుడు మీరిద్దరు కూడాను ఆ రోడ్ లోపలే పెద్ద వార్ జరుగుతుంది.
0: దేర్ మే బి వార్ రైట్ ఆన్ ద స్ట్రీట్ because of hatred between you.
1: Neeku deshini chuchina tachchame, hello brother, how are you ani prashninchu.
0: The moment you find the person whom you hate, just greet him, hello brother, how are you.
1: Appude vaadu kudanu brother, brother, how are you antadu.
0: Then also he will respond, brother, how are you.
1: Neevu premanu pradarshinchinappude ediru prema manaku kudanu pratibimbanga vastundi.
0: When you love the other man, you'll get the love as reflection.
1: Adani chuchina tachchame నీవు ఇంకొక ప్రక్కన పోతే వాడు కూడా మరొక ప్రక్కన పోతుంటాడు.
0: ది మూమెంట్ యూ గెట్ అప్ అండ్ లీవ్ ది స్పాట్ ది అదర్ పర్సన్ ఆల్సో విల్ గో అవే.
1: మన యాక్షన్ ఎట్లుంటుందో రియాక్షన్ అట్లనే వస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: మనము ఈ యాక్షన్ మంచిదిగా తీసుకోవాలి.
0: సో అవర్ యాక్షన్ షుడ్ బి గుడ్.
1: దుర్మార్గులే లేరు జగత్తులో.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో వికెట్ పీపుల్.
1: నా విరోధి నాకు దుర్మార్గుడు అంటున్నావు.
0: You call your enemy as wicked one.
1: నీలోనే దుర్మార్గం లేకపోతే నీకు ప్రక్కన వాడు దుర్మార్గంగా ఎట్టు ప్రవర్తిస్తారు?
0: Without wickedness in you, how do you understand, know the wickedness in another man?
1: నీ యొక్క దుర్మార్గమే ఎదురు వ్యక్తి యందు ప్రతిబింబిస్తూ ఉండాలి.
0: The inner cruelty reflects in the man in the front.
1: ఏదైనా కూడాను మన యొక్క మంచి భాగము మంచి ప్రవర్తనలే మనకు ప్రతిబింబిస్తుంటాయి.
0: Anyway, our good feelings and good thoughts, good actions,
1: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన భావమును పెంచుకోవాలి.
0: Every man should foster sacred thoughts.
1: పవిత్రమైన ఆచరణలు మనం ఆదరించాలి.
0: వన్ షుడ్ రిసార్ట్ టు సీక్రెట్ ప్రాక్టీసెస్.
1: దైవాజ్ఞను మనం ఉల్లంఘించకుండా నడుచుకోవాలి.
0: వి షుడ్ కండక్ట్ అవర్ సెల్స్ వితౌట్ డిసోబేయింగ్ గాడ్స్ కమాండ్.
1: మన జీవితానికి శాంతి భద్రత చేకూరుతాయి.
0: దెన్ ఓన్లీ ది పీస్ అండ్ సెక్యూరిటీ ఆర్ ఎన్ష్యూర్డ్.
1: ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధములైనటువంటి ఒక ఇది చేసినా, నిజం మనసు మానవుని మనసునందు పవిత్రమైన భావములే లేకుండినా,
0: ఇన్ స్పైట్ ఆఫ్ భజన్స్, ఇన్ స్పైట్ ఆఫ్ వర్షిప్, ఇన్ స్పైట్ ఆఫ్ సీక్రెట్ రిచువల్స్, ఇది
1: మానవుని మనసునందు కోమలత్వం అనేటువంటి గుణం అభిర్భవించాలి.
0: వీ షుడ్ సీ దట్ ద మైండ్ విల్ హ్యావ్ ఆల్ ద సెన్సిటివిటీ,
1: ప్రేమ అనేటువంటిది ప్రతిబింబించాలి.
0: We should also see the compassion.
1: కోమల హృదయము, దయ ప్రేమలు లేకుండా వాడు రాక్షసుడుగానే ఉంటాడు.
0: If the heart is not full of compassion and kindness, he becomes a demon.
1: కరుణనే దీనికి హృదయము అని పేరు పెట్టారు.
0: For that reason it is called హృదయా.
1: హృత్ ప్లస్ దయా హృదయము, కంపాషన్ తో కూడినటువంటి వాడు మానవుడు.
0: హృత్ దయా means the one who is compassionate.
1: ఒక్క మానవునికి మాత్రమే ఈ విధమైనటువంటి హృదయం అనే పేరు పిలుస్తూ వచ్చారు.
0: దిస్ హృదయ ఇస్ అప్లికబుల్ టు మ్యాన్ ఓన్లీ.
1: పశుపక్షి మృగాదులకు కూడా హృదయం ఉన్నది, కానీ వాటిని హృదయం అని చెప్పరు.
0: దో దిస్ హృదయ ఇస్ ప్రెసెంట్ ఇన్ బర్డ్స్ అండ్ బీస్,
1: ఆదర్శవంతమైనటువంటి మానవుడికి ఈ పవిత్రమైనటువంటి హృదయం పెట్టుకోవడం చేతనే ఇతను మానవుడిగా పోషిస్తున్నారు.
0: An ideal man has this sacred heart and so he befits the name man.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఇటువంటి హృదయం మనం ధరించి,
0: having had such a heart,
1: ఇటు ఆదర్శాన్ని మనం పొందుకుంటూ,
0: without all the ideals,
1: మనం ఎందుకు దుఃఖంలో కుమిలిపోవాలి?
0: Why should we be sorrowful?
1: ఎందుకు విచారంలో మునగాలి?
0: Why should we worry?
1: ఇది కేవలము మన యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: This is merely reaction, reflection and resound.
1: కనుకనే మనము మనలో ఉన్నటువంటి దోషములే మనం ఎదుటి వ్యక్తి యందు మనము నిరూపిస్తూ వస్తున్నాము.
0: All the wrongs within us we see in the person in front of us.
1: మీకు తెలుసు చూడండి, తెల్లవారు లేచిన తక్షణమే మీరు పేపర్ తీస్తుంటారు.
0: The moment you get up in the morning,
1: ఎక్కడ చూసినా కానీ అశాంతి.
0: Everywhere there is restlessness.
1: ఎక్కడ చూసినా కానీ చంపుకోవటాలు.
0: You find the mask killing.
1: ద్వేషించాలు. ఇలాంటి ద్వేషాలు క్రోధములు చాలా అపవిత్రంగా ఆవిస్తుంటాయి.
0: You find hatred, anger, temper everywhere all over the world.
1: తెల్లవారు లేచిన తక్షణమే ఎంత శాంతిగానో ఉండాలి.
0: In fact you have got to be peaceful the moment you get up.
1: అప్పుడే మనకు జీవితం అశాంతికి అవకాశం ఉండదు.
0: Then only there is no cause for agitation or restlessness.
1: మనము తెల్లవారు లేచింది మొదలుకొని ఆనందాన్ని మనం అనుభవిస్తూ రావాలి.
0: We should start experiencing the bliss right from the time we get up.
1: కష్టములు దుఃఖములు విచారములు ఉండవచ్చును.
0: There will be certain difficulties and
1: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass.
1: ఏవి మనల్ని బాధించవు.
0: None will trouble you forever.
1: వాటిని తీసుకుని నీవు అనుభవించినప్పుడే అవి నిన్ను బాధిస్తుంటాయి.
0: Then once you accept, you will be affected.
1: దాన్ని ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకుండా ఉంటే నీకు బాధలే నిన్ను అంటవు.
0: You should never identify nor receive such troubles.
1: నీకు ఎవరైనా ఒక కవర్ రాస్తుంటాడు.
0: If anyone writes a letter to you,
1: ఇది పోస్ట్ లో వచ్చేస్తుంది.
0: You receive by post.
1: దాంతో రీ అడ్రస్ ఉంటుంటది.
0: And you also find the address that has to be sent back.
1: From address untadi.
0: This from address.
1: Ee from address to address aa cover pai lekapothe evaru danni muttaru.
0: The letter which has no these two addresses from and to, it will not reach anybody.
1: Kanukane bhagavantuni yokka aadnalu anni kudanu adi from address lu.
0: The command of God is the from address.
1: Evariki vachinayi manavuniki vachinayi adi two address.
0: The letters are addressed to man, mankind.
1: Kaani ee naatu టూ అడ్రస్లు మాత్రమే తీసుకుంటున్నారు, కానీ ఫ్రమ్ అడ్రస్ ఎక్కడుందో ఎవరు కనిపించలేదు.
0: టుడే వీ కన్సిడర్ టూ అడ్రస్, ఇగ్నోరింగ్ ద ఫ్రమ్ అడ్రస్.
1: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తాం?
0: Without this from address and two address, what will happen to the letter?
1: Letter office లో పడేస్తాం.
0: It will be kept in the dead letter office.
1: కనుకనే మనము ఈ రెండు అడ్రస్లను మనం గుర్తించాలి.
0: సో వీ హావ్ టు కాగ్నైజ్
1: మొట్టమొదట ఫ్రమ్ అడ్రస్, మనం ఎక్కడి నుంచి వచ్చాము. వేర్ డు యు కమ్ ఫ్రమ్?
0: First, from address, where do you come from?
1: నేను ఎక్కడి నుంచి వచ్చానని తెలుసుకుంటే నేను దైవం నుంచి వచ్చాను.
0: You will know that I am from God.
1: అప్పుడే నీకు మంచి భావాలు ఆవిర్భవిస్తాయి.
0: Then only there will be good thoughts arising in you.
1: నేను ఎక్కడ ఉన్నాను?
0: Where am I?
1: మానవత్వంలో ఉంటున్నాను.
0: I am in human quality.
1: కనుక నీ ఫ్రమ్ అడ్రస్, ఈ టూ అడ్రస్ రెండు మనం దినము తలుచుకుంటూ రావాలి.
0: So we have to think of this. From address and to address every day.
1: ఈ రెండింటిని మనం తలుచుకుంటూ ఉంటే ఫ్రమ్ అడ్రస్ ను అనుసరించేటువంటి మానవుడే టూ అడ్రస్ వాడు.
0: Therefore, he is the true man who follows this from address.
1: కనుకనే దీన్ని మనం ఫాలో చేసేటువంటి వాడిగా ఉండాలి, కానీ దీన్ని ధిక్కరించేవాడిగా ఉండకూడదు.
0: హీ షుడ్ ఫాలో ది ఫ్రమ్ అడ్రస్, హీ షుడ్ నెవర్ డిసోబే.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శము ఒక మానవులకు మాత్రమే ఉంటుండాలి.
0: ది సీక్రెట్ ఐడియల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ ఓన్లీ.
1: ఇంతే కాకుండా ఈ అన్ని దేశములు ఎందుకు కూడాను ఇలాంటి అవకాశం ఎక్కడ కూడా కలుగుతడం లేదు.
0: We don't find such a chance in any country.
1: Oka bharatiyulu yokka bhagyame ilanti pavitramainatundi oka aarachani andistu vachindi.
0: It is only the good fortune of Bharat to have had these sacred ideals.
1: Ilanti aadarshanu manaku undi kudanu manam andukonalekunda aacharinchalekunda ashanti guri ayipothunnamu.
0: With all the ideals around us, we are not able to practice, we are not able to enjoy the benefits.
1: Enni bhakti pravartalu chesinappudiki మనలో ఉన్నటువంటి భావము సున్నితంగా లేకపోతే,
0: విత్ ఆల్ ది డివోషన్ అండ్ వర్షిప్, ఇఫ్ అవర్ ఫీలింగ్స్ ఆర్ నాట్ సెన్సిటివ్ అండ్ టెండర్,
1: అయిపోతాయి.
0: ఆల్ వుడ్ అమౌంట్ టు జస్ట్ ఎ వేస్ట్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విచ్యు,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సెల్ఫ్ సరెండర్.
1: ఈ నవవిధమైన మార్గములు మానవునికి అందించడంలో మూల కారణమేమిటి?
0: వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ ద మెయిన్? ఇవన్నీ
1: ఉండినా కూడా ఏదో ఒక మంచి మార్గాన్ని నీవు అనుసరించు.
0: అమంగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ అట్లీస్ట్ ఫాలో వన్.
1: ఏ ఒక్కటి నీవు అనుసరించకపోయినప్పటికీ ఈ 9 పాత్స్ అనగా 9 మార్గములు కూడా నీకు దుర్మార్గంగానే ప్రవేశపెడతాయి.
0: If you don't follow anyone, the ninefold path would ruin you, spoil you.
1: Annintikante mukhyam sneham.
0: Of all, most important is friendship.
1: Atmanivedanam.
0: Self-surrender.
1: Surrender eppudu avutundi? Snehanni penchukunnappude surrender avutundi.
0: When can you surrender? When you develop friendship, you can surrender.
1: Ee naati friendship aa vidhanga ledu, deeniki viruddhanga untundali.
0: The modern friendship is not of this nature.
1: కనుకనే ఈ విధమైనటువంటి మార్గములు రావడానికి మూల కారణము మనలో ఉన్నటువంటి సున్నితమైన హృదయం లేకపోవటమే.
0: As we don't have sensitive tender heart within, it is responsible for all the problems.
1: ప్రేమ భక్తులు అనగా లేకపోవటమే దీనికి మూల కారణము.
0: There is no love and there is no devotion.
1: కనుకనే మనకు ప్రేమ ఉండాలి.
0: Love is essential.
1: అందరి యందు ప్రేమను మనం ప్రదర్శించాలి.
0: We have to exhibit, demonstrate.
1: ప్రేమను అందించాలి.
0: We should share love.
1: ప్రేమను అందుకోవాలి.
0: We have to receive love.
1: కేవలము one way traffic కాదు, కేవలం తీసుకోవడానికి మాత్రమే సిద్ధంగా ఉంటున్నామే నాడు.
0: This love is not one way traffic. Today we are prepared to receive only.
1: Take and give. నీవు ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి.
0: It should be by way channel. Take and give.
1: ఇచ్చుకోవటం మాత్రమే ఉంటుండే పుచ్చుకోవటం లేకపోతే ప్రయోజనం ఉండదు.
0: It's not enough if you give, you should also
1: receive. You
0: get the result.
1: దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
0: You have to receive the result too.
1: నీవేదో మంచి చేసి నీకు మంచి వచ్చిందంటే నాకు అక్కర్లేదని దూరం చేయకూడదు.
0: If you do something good, you cannot disown the good.
1: దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
0: You have to accept them.
1: నీకు ఇష్టం లేకపోతే ఇంకొకరికి అందించు.
0: If you don't like it, share with others.
1: ఇంకా ద్వేషము, నీవేమైనా కూడా దాన్ని భగవంతుడు ఇచ్చినప్పటికీ దాన్ని నీవు సానందంగా ఆనందంగా అందుకోవాలి.
0: The hatred then, whatever that is given to you by God, we have to
1: accept delightfully.
0: Whatever God gives, it is only for your good only.
1: Doctor nadu rogalu nivarana chesetunte vaadu doctor ani.
0: So doctor who gives you cure.
1: Kaani pottalo oka pedda pundu puttindi.
0: There is ulcer in the stomach.
1: ఆ పుండు పుట్టినప్పుడు డాక్టర్ పెద్ద కత్తి తీసుకుని కోసి వేస్తాడు.
0: With the help of a knife, the surgeon would conduct surgery.
1: ఈ యొక్క డాక్టర్ ఈ పొట్టలు కోసినంత మాత్రం డాక్టర్ నీకు ద్వేషమా? కాదు.
0: బికాస్ ఆఫ్ ద ఆపరేషన్ దట్ హి కట్స్ యువర్ స్టమక్ విత్ ది నైఫ్, ఇట్ డజంట్ మీన్ దట్ హి ఇస్ ఎనిమీ.
1: గుర్తించే తాను ఆ విధమైనటువంటి ఆపరేషన్ కు సిద్ధమైపోయాడు.
0: హి హస్ నోన్ యువర్ ఎయిల్మెంట్ అండ్ దేర్ఫోర్ హి హస్ టేకెన్ టు సర్జరీ.
1: కనుక నీ కోయటం కూడాను నీ యొక్క క్షేమమే.
0: అండ్ దీస్ ఆల్సో డిజైర్స్ ఆల్సో.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని దుఃఖాలు అందిస్తుంటాడు.
0: God also will make you suffer.
1: అది కూడా నీ క్షేమం కోసమని.
0: It is also for your good.
1: నీకు మంచి కోసమనే భగవంతుడు అన్ని చేస్తుంటాడు.
0: It's for your own benefit God does all.
1: సుఖదుఃఖముల రెండు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
0: The good and bad are God's gifts.
1: ఏ యొక్క దీనిని దీన్ని సమాప్తి చేస్తుందని అందిస్తున్నాడో ఎవరికి గుర్తించడానికి వీలు కాదు.
0: Nobody can know for what purpose God is giving this.
1: కలుగునే మనము ఐకమత్యం చేత అన్ని కార్యములు మనం చేయాలి.
0: With all unity we have to undertake every task.
1: అందరితోనూ మనం ఐకమత్యంగా జీవించాలి.
0: We have to lead our life in unity.
1: నిన్న చూడు, నిన్న తెల్లవారి భజనలు చేశారు.
0: Yesterday the morning you heard bhajans.
1: ఈ భజనలు ఎంత శ్రావ్యంగా ఉంటున్నాయి.
0: How melodious.
1: ఎంత మధురంగా ఉంటున్నాయి.
0: How sweet.
1: ఎంత ఆనందంగా ఉంటున్నాయి.
0: They were delightful.
1: కారణం ఏమిటి? అందరూ ఐకమత్యంగా చేశారు.
0: The reason is they have all participated in unity.
1: శివరాత్రి శివరాత్రి అని చెప్పుకుంటారు.
0: We declare శివరాత్రి.
1: ఎక్కడ చూసినా శివరాత్రి అల్లర్లి.
0: Everywhere you find
1: దేవాలయం పోయినా కూడా అల్లరి.
0: Even a temple there is noise.
1: కానీ ప్రశాంత నిలయంలో జరిగేటువంటి యొక్క ఈ శివరాత్రులు ఎక్కడి కూడా జరగవు.
0: ది శివరాత్రి ఆఫ్ ప్రశాంత నిలయం ఇస్ ది ఓన్లీ వన్
1: ప్రశాంతంగా జరుగుతుంటాయి. అన్ని కార్యములు కూడా ప్రశాంతమయంగా ఉంటుంటాయి.
0: ఆల్ టాస్క్స్ ఆర్ అండర్ టేకెన్ ఇన్ పీస్.
1: అన్ని ప్రేమమయంగా ఉంటుంటాయి.
0: ఆల్ యాక్టివిటీస్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ఐకమత్యంతో చేసినటువంటి పనులు అన్ని ప్రేమమయంగానే ఉంటుంటాయి.
0: ఆల్ ది యాక్టివిటీస్ దట్ వీ డూ విత్ యూనిటీ విల్ బి
1: ప్రేమే దైవము, దైవం ప్రేమ.
0: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
1: ఇలాంటి ప్రేమ చేతనే దైవత్వాన్ని పొందాలి.
0: ఇట్స్ ఓన్లీ విత్ లవ్ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మీరందరి కొడును ప్రేమమేలు కావాలి.
0: యూ షుడ్ బి ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అన్యోన్యతగా జీవించాలి.
0: యూ షుడ్ లివ్ యునైటెడ్
1: ఐకమత్యాన్ని పెంచాలి.
0: యూ హావ్ టు డెవలప్.
1: కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మీరు ఎక్కడ పోయినప్పటికీ ఆ ప్రదేశంలో ఏదైనా అశాంతికి గురి అయినటువంటి ఏదైనా కారణం ఉంటే దాన్ని అక్కడ నిర్మూలన చేసి ప్రశాంతిని పెంచాలి.
0: Not only here, wherever you go, you have to foster and help unity.
1: దేశములకు ఏ మాత్రం కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు.
0: Never give any chance for hatred.
1: అప్పుడే మీరు మంచి ప్రశాంతి నిలయం భక్తులుగా మీరు రూపొందుతారు.
0: దెన్ ఓన్లీ విల్ బి ట్రూ డివోటీస్ ఆఫ్ ప్రశాంతి నిలయం.
1: ఎవరైనా మీకు విరోధి, మీకు అడ్డు తగిలినా అతన్ని ప్రేమగా పలకరించు.
0: ఈవెన్ ఇఫ్ యూఆర్ టు ఫేస్ యువర్ ఎనిమీ, టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
1: నిజంగా అతను కూడా నిన్ను ప్రేమగా పలకరిస్తారు.
0: అండ్ ది అదర్ మ్యాన్ ఆల్సో విల్ టాక్ టు యూ ఇన్ హిస్ టాక్ టు యూ స్వీట్.
1: కానీ నీవు ప్రేమగా పలకరించకుండా ఉండినా అతను కూడా నిన్ను ద్వేషంగా రూపిస్తున్నాడు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఇన్ యూ, ది అదర్ మ్యాన్ విల్ ఆల్సో హేట్ యూ.
1: కనుక ఆ యొక్క దుర్మార్గములకు మూల కారణం మనమే.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద వికెడ్నెస్.
1: మనం మంచిగా ప్రేమిస్తే వారు మనకు మంచిగానే ప్రేమిస్తారు.
0: ఇఫ్ యు లవ్ ద అదర్ మ్యాన్ ఇన్ పర్ఫెక్ట్ వే, యూ విల్ బి లవ్డ్ ఇన్ టర్న్.
1: కనుకనే ఈ జగత్ అంతా కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ తో నిండి ఉంటుంది.
0: సో ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
1: ఏ అశాంతి నీలో ఆవిర్భవించినా దీనికి నీవే మూల కారణము.
0: ఎనీ ఎడ్యుకేషన్ విత్ ఇన్ యూ ఆర్ ది కాజ్.
1: ఇంకొకరు కారణం కాదు.
0: ది అదర్ మ్యాన్ ఇస్ నాట్.
1: ఎవరు నెపంగా పెట్టకూడదు.
0: యూ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి.
1: అన్ని మన దోషములే మనకు ప్రతిబింబిస్తున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ అవర్ ఓన్ మిస్టేక్.
1: మన మంచి మనకు ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: అండ్ యువర్ గుడ్ విల్ గివ్ యూ బ్లెస్.
1: కనుక మన ఆనందం పొందాలనుకుంటే మనం ఆనందాన్ని జీవించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ, లీడ్ ఎ హ్యాపీ లైఫ్.
1: దీనికంతా కూడా విశ్వ కుటుంబకుడైనటువంటి యొక్క ఈశ్వర పార్వతి సుబ్రహ్మణ్య గణపతి కూడాను మనకు ఆదర్శాలు.
0: For all this, for the whole universe, the ideal family is Ishwara family.
1: ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటుంటే,
0: if a father has two sons,
1: ఇద్దరు రెండు పార్టీలు,
0: both of them belong to different parties.
1: ఒక పార్టీలో ఉండరు.
0: They don't belong to same
1: ఒక మాటలో ఉండరు.
0: They are not in the same
1: ఒక మాటలో నడచరు.
0: They don't tread in the same direction.
1: విరుద్ధమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తారు.
0: They move about in opposite directions.
1: ఇవన్నిటి కూడాను మనమే మూల కారణము.
0: We are responsible for all this.
1: మన భావములే దీనికి ప్రతిబింబిస్తూ వచ్చాయి.
0: Our own feelings will come back to you as reflection.
1: కనుకనే మన దీన్ని మనం దోషాన్ని గుర్తించుకొని,
0: we have to recognize our own mistakes.
1: కొంతమంది సైలెంట్ గా ఉంటారు.
0: Some are silent.
1: అది కూడాను చాలా తప్పే.
0: It's also a big mistake.
1: ఒక విధంగా మంచి మాటలు,
0: అట్లీస్ట్
1: ఆ మాటల చేత పత్తిని ఫ్రెండ్షిప్ చేసుకో.
0: టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ, డెవలప్ ఫ్రెండ్షిప్.
1: యూ మే వర్షిప్ ఏ పిక్చర్ యాజ్ ఎ గాడ్,
0: యూ
1: బట్ నాట్ గాడ్ యాజ్ ఎ పిక్చర్.
0: యూ మే వర్షిప్ ఏ పిక్చర్ యాజ్ గాడ్, నాట్ గాడ్ యాజ్ ఎ పిక్చర్.
1: అట్లాంటి పరిస్థితిలో అందరితోనూ మనం ప్రేమతో మనం మాట్లాడాలి.
0: టాక్ లవింగ్లీ విత్ ఎవ్రీబడి.
1: అప్పుడే నీకు ప్రతిబింబం లభిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ట్రూ రిఫ్లెక్షన్.
1: ఈ శివరాత్రి యొక్క మహత్తరమైనటువంటి ప్రభావము,
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ శివరాత్రి,
1: అందరితోనూ ఐకమత్యంగా అన్యోన్యతగా జీవించటమే.
0: దట్ వీ షుడ్ లివ్ ఇన్ యునైటెడ్లీ.
1: ఎలాంటి పరిస్థితి సోదరులు మాత్రం ఏమాత్రము ద్వేషాన్ని పొందకూడదు.
0: దే షుడ్ నాట్ బి హేట్రెడ్ అమంగ్ బ్రదర్స్.
1: అన్యోన్యతగా ఉండేటువంటి పంచపాండవులు ఎలాంటి పరిస్థితిని పొందారు? పరమాత్మ ప్రేమకు గురి అయ్యారు.
0: ద ఫైవ్ పాండవర్స్ హూ లెడ్ దేర్ లైఫ్ ఇన్ యూనిటీ,
1: ఏదో మధ్య మధ్యలో కొన్ని జరిగినప్పటికీ దాన్ని వారు లక్ష్యం చేయలేదు.
0: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ సర్టెన్ ప్రాబ్లమ్స్.
1: ఐదుగురు ఐకమత్యంగానే చేరారు.
0: ఆల్ ద ఫైవ్ ఐక్యమత్యం
1: ఉన్నప్పుడు విజయాన్ని అనే మనం సాధించవచ్చును.
0: Therefore they were triumphant ultimately.
1: హస్తంలో ఐదు వేళ్లు ఉంటున్నాయి.
0: The hand has five fingers.
1: ఈ ఐదు వేళ్లు చేరినప్పుడే మనం ఒక పనిని పూర్తిగా ఉంచవచ్చును.
0: With all the five fingers working in a coordinated way, you can do anything.
1: కలుగునే కౌరవులు 100 మంది ఉంటున్నారు.
0: 100 కౌరవస్.
1: కానీ ఒకరిలో ఒకరికి ఏమాత్రం గిట్టదు.
0: But they hate each other.
1: ఒకరి మాట వారికి పట్టదు.
0: నో వన్ ఫాలోస్ ది అదర్.
1: వారు ఏ విధమైన సుఖాన్ని అనుభవించారు.
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ది హ్యాడ్.
1: కనుకనే ఐకమత్యంతో ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించవచ్చును.
0: సో విత్ ఆల్ యూనిటీ యు కెన్ బి విక్టోరియస్.
1: వాలి సుగ్రీవులు వచ్చారు.
0: వాలి సుగ్రీవు
1: వారిద్దరు సోదరులే.
0: బోత్ ఆర్ బ్రదర్స్.
1: కానీ కొన్ని కారణాల చేత భేదాభిప్రాయం జరిగి
0: బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్
1: ద్వేషాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: అండ్ దేర్ వాస్ అటర్ హేట్రెడ్.
1: కానీ ద్వేషం ఉండినా కానీ లోపల మాత్రం ప్రేమతత్వం మానలేదు.
0: Though they hated each other, there's love within.
1: ఇలాంటి ఐకమత్యం అనేటువంటి దాన్ని మనం ఎన్ని కష్టములకైనా కూడా ఓర్చుకొని సహించుకొని భరించుకొని సాధించడానికి ప్రయత్నించాలి.
0: We have to bear all the difficulties and problems and maintain unity in life.
1: ఇలాంటి ఐకమత్యాన్ని పెంచుకోవటమే ఈ మహాశివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: To foster and to demonstrate unity is the chief objective in the celebration of Shivaratri.
1: కఠినమైనటువంటి వాక్కులు కూడా మనం ఉపయోగించకూడదు.
0: We should never use harsh words.
1: ఎప్పుడు కూడా ప్రేమతో నీవు బోధించు, ప్రేమతో నీవు పలకరించు.
0: Talk to people with all the love and affection.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: పవిత్రమైనటువంటి భక్తులారా,
0: సేక్రెడ్ డివోటీస్,
1: అందరు కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క ప్రవేశంలో మీరు పవిత్రంగా చేరారు.
0: యు ఆల్ హావ్ అసెంబ్లీ.
1: ఎక్కడ చేరినప్పటికీ భక్తులైనటువంటి వారు పవిత్రమైన హృదయాన్ని మార్చుకోవాలి.
0: అండ్ ఎవ్రీ డివోటీ వేర్ ఎవర్ హీ ఈజ్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ హార్ట్.
1: ఇది పవిత్రంగా ఉండినప్పుడే హార్ట్ పవిత్రమైన కార్యములు మనం చేయగలము.
0: వెన్ ద హార్ట్ ఈజ్ సేక్రెడ్ ఇట్ విల్ లీడ్ యూ టు సేక్రెడ్ యాక్షన్.
1: పాత్ర పరిశుద్ధంగా ఉండినప్పుడే అందులో పోసినటువంటి పాత్ర ప్రదాతం కూడా పరిశుద్ధంగా ఉంటుంది.
0: వెన్ ది కంటైనర్ ఈజ్ క్లీన్ ద కంటైన్డ్ వుడ్ బి ప్యూర్.
1: కానీ మంచి బంగారు పాత్రలో కూడాను విషం కలిపి పెట్టినప్పుడు కూడాను అది చాలా విషంగానే రూపొందుతుంది.
0: ద కంటైనర్ మే బి మేడ్ అప్ ఆఫ్ గోల్డ్ బట్ దేర్ ఇస్ పాయిజన్ విత్ ఇన్.
1: కానీ మట్టి పాత్ర లోపల బంగారు పెట్టినా కానీ భద్రంగా ఉంటుంది.
0: బట్ ద గోల్డ్ ఇన్ అన్ ఎర్తన్ పాట్ వుడ్ బి సేఫ్.
1: పాత్ర ముఖ్యం కాదు.
0: ఇట్ నాట్ ద కంటైనర్ దట్స్ ఇంపార్టెంట్.
1: పాత్ర ముఖ్యము.
0: ఇట్ ఇస్ ద మెటీరియల్ దట్స్ ఇంపార్టెంట్.
1: కనుకనే మనము బంగారు పాత్ర లోపల పాయిజన్ పెట్టినామంటే అది బంగారు పాత్ర కానేది.
0: Then once there's poison in a golden container, it is useless.
1: మన హృదయం అనేటువంటిది కేవలము బంగారుగా పెట్టుకొని
0: the heart that is golden,
1: దాంతో పవిత్రమైన మాధుర్యాన్ని నింపుకోవాలి.
0: We have to fill it up with all the sweetness.
1: ఏ పాత్రకు అలాంటి పరిస్థితియో అలాంటి పదార్థాన్ని మనం నింపుకోవాలి.
0: And we should fill the container with the proper material inside.
1: మీరు విద్యార్థులుగా ఉన్నారు.
0: You are students.
1: ఎలాంటి విద్యార్థులు?
0: What sort of students?
1: సాయి సంస్థలో పెరిగేటువంటి విద్యార్థులు.
0: You are students of Sai institutions.
1: సాయి ఏ ఒక్క దేన్ని కూడా మీరు ఆశించటం లేదు.
0: Sai is not expecting anything from you.
1: అన్ని ఫ్రీ ఎడ్యుకేషన్.
0: Everything is offered free.
1: మీకు ఏది కావాల్సినా కానీ నేను ఫ్రీగా అందిస్తున్నాను.
0: భగవాన్ గివ్స్ యు ఫ్రీలీ.
1: ఇలాంటి ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి స్కూల్స్ మీరు చూచారా, విన్నారా?
0: In this world, do you find any such institutions?
1: బిడ్డ పుట్టకటకు పూర్వమే కూడాను బుక్ చేసుకుంటారు.
0: Prior to the birth of the baby, there will be reservation.
1: స్టాండర్డ్ బుక్ చేసుకుంటారు, ఇంత డబ్బుని కట్టేస్తారు.
0: There will be advance booking and pay money.
1: ఈనాడు అన్ని కూడాను అడ్వాన్స్ బుకింగ్ లే.
0: అడ్వాన్స్ బుకింగ్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
1: కానీ మన ప్రశాంతంలో ఏ ఒక్క అడ్వాన్స్ లేదు.
0: బట్ ఇన్ అవర్ ప్రశాంతి నిలయం దేర్ ఇస్ నో అడ్వాన్స్ రిజర్వేషన్.
1: మీరు సరైనటువంటి ఆదర్శాన్ని అందించటమే పెద్ద అడ్వాన్స్.
0: The advance is the true ideal that Bhagavan gives to us.
1: ఎక్కడికి పోయినప్పటికీ ఈ చదువుకున్న చదువును సార్థకంగా గావించుకోవాలి.
0: Wherever you go, you see that the aims of education are fulfilled. And you should make every effort to fulfill the objectives of education. This is the significance of Shivaratri.
1: శివరాత్రి అనగా విశ్వ కుటుంబంతో కూడినటువంటి శివరాత్రి.
0: శివరాత్రి ఇస్ వన్ ఆఫ్ యూనివర్సల్.
1: మీరు అందరూ కుటుంబీకులే.
0: యూఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్.
1: ఈ కుటుంబం అంతా కూడా విశ్వ కుటుంబంగా మార్చుకోవాలి.
0: ఇండివిజువల్ ఫ్యామిలీ షుడ్ బి యూనివర్సల్ ఫ్యామిలీ.
1: ఆ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క దివ్యత్వము.
0: ది యూనిటీ ఆఫ్ ది టూ ఈస్ ది డివినిటీ.
1: ఈ దివ్యత్వాన్ని పొందడం కోసమనే ఐకమత్యము.
0: ఫర్ ది డివినిటీ యూనిటీ ఇస్ నెసెసరీ.
1: ఈ ఐకమత్యమే నిజమైనటువంటి సత్సంగము.
0: అండ్ దిస్ యూనిటీ ఇస్ ట్రూ సత్సంగం.
1: నేను చెప్పాను సత్సంగము. అటువంటి సత్సంగంగా మీరు ప్రవర్తించాలి.
0: భగవాన్ మెన్షన్డ్ ఆఫ్ సత్సంగం యెస్టర్డే, యు షుడ్ జాయిన్ సత్సంగ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ప్రాపర్టీ ప్రేమనే.
0: యువర్ ప్రాపర్టీ ఇస్ లవ్.
1: అదే నా ప్రాపర్టీ.
0: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: కనుక మీరు అంత ప్రేమను పెంచుకుంటుంటే అంత పెద్ద ప్రాపర్టీకి నేను అధికారిగా ఉంటాను.
0: When you develop more and more of love, Bhagavan is the owner of your love.
1: కనుకనే నాకేది అక్కర్లేదు.
0: Bhagavan doesn't want anything.
1: మీరు ప్రేమగా జీవించండి.
0: Lead your life in love.
1: ప్రేమగా మీరు బ్రతకండి.
0: Lead your life.
1: ప్రేమను ఆదర్శంగా అందించండి.
0: Let love be the ideal.
1: అలాంటి జీవితాన్ని గడిపినప్పుడే అలాంటి విద్యార్థులు పవిత్రులవుతారు.
0: When you lead such a life, your lives would be sacred.
1: నిజంగా ప్రశాంతంలో జరిగేటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడాను ప్రశాంతంగానే ఉంటుంటుంది.
0: ఎవ్రీ ప్రోగ్రామ్ ఇన్ ప్రశాంతనిలయం ఇస్ కంప్లీట్లీ పీస్ఫుల్.
1: ఇన్ని వేల మంది ఇటువంటి ప్రదేశంలో చేరినప్పుడు ఏ కించిత్తైనా శబ్దం ఇస్తుందా?
0: దోస్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్.
1: ఒక బిడ్డనే పసి బిడ్డనే కూడా ఏడ్చదు.
0: నాట్ ఈవెన్ ఎ బేబీ క్రైస్. నో,
1: లేదు. ఒక ఎవరైనా తుమ్ముతారా అంటే తుమ్మడం, దగ్గుతారా అంటే దగ్గరు.
0: Nobody coughs, nothing whatsoever.
1: Inta pavitramaina prashantana andistuntaru.
0: You find absolute peace abiding.
1: Prashantalone meeru prashantini pondakapothe inge ekkada meeru prashantini pondagalaru?
0: If you are not peaceful here, where else can you be peaceful?
1: Kabatti andariki aadarshavantamainatundi prashantini nilayam.
0: ప్రశాంతి నిలయం ఈజ్ ది ఐడియల్ టు ద హోల్ వరల్డ్.
1: భౌతికంగా, నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయం అన్నింటి కూడా ప్రశాంతి నిలయం ప్రధానమైనటువంటిది.
0: ప్రశాంతి నిలయం ఈజ్ అన్ ఐడియల్ ఇన్ ద మోరల్, ఎథికల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: కనుకనే ఈ ప్రశాంతి నిలయంలో మనం మీరు ప్రశాంతిని ప్రోగు చేసుకుని పోవాలి.
0: Therefore, collect, gather peace from ప్రశాంతి నిలయం.
1: ఈ బజార్లో మీరు ప్రవర్తన చేస్తున్నప్పుడే ఏ విధమైన కఠినమైనటువంటి వాకులు ప్రవేశపెట్టి పెట్టకండి.
0: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఎనీవేర్.
1: కానీ చాలా మంది భక్తులము భక్తులము భక్తులము అని చెప్పుకుంటూ
0: మెనీ డిక్లేర్ దెమ్సెల్స్ అస్
1: దుర్మార్గమైన మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: దే ప్రొసీడ్ ఇన్ ది వికెట్ డైరెక్షన్.
1: ఇది భక్తికి చాలా మూల కారణం కాదు.
0: ఇట్ కెనాట్ బి డివోషన్.
1: విరుద్ధమైనటువంటిది.
0: ఇట్స్ అగేన్స్ట్
1: ప్రవర్తనలు కూడా భక్తి భక్తి అంటారు, కానీ ప్రవర్తనంత దుర్మార్గంగా ఉంటాయి.
0: It is against the path of devotion. Their behavior is against the devotion.
1: మనసులో ఒకటి, మాటలో ఒకటి.
0: They think one thing, they say different.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
0: It's only wicked man whose action, whose thought and word are at variance. He is a wicked man.
1: సంఘములో కూడా చేరడానికి వీలు కాదు.
0: Who should not join the company.
1: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
0: A noble soul will have harmony in thought, word and deed.
1: ఈనాటి భక్తులు కూడా చాలా మంది పవిత్రంగానే ఉంటున్నారు.
0: ద మోడర్న్ డివోటీస్
1: కానీ కొంతమంది మాత్రము మనస్సులో ఒకటి, బయట ఒకటి.
0: బట్ సమ్ పీపుల్ హ్యావ్ వన్ థింగ్ ఇన్ సైడ్,
1: ప్రవర్తనలో చూస్తే మరి ఒకటి.
0: అండ్ ద బిహేవియర్ ఇస్ డిఫరెంట్.
1: ఈ ప్రవర్తనే చాలా ముఖ్యమైనటువంటిది.
0: ద ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ప్రవర్తనలో సక్రమమైనప్పుడు వాడు పవిత్రుడే కాడు.
0: ఇఫ్ యు డోంట్ ప్రాక్టీస్ పర్ఫెక్ట్లీ
1: పాపి అని చెప్పవచ్చు.
0: వి కెన్ సే ది వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్స్.
1: కాదు కాదు, మనం ఆ విధమైన మార్గంలో పోకుండా ప్రవర్తన చాలా పవిత్రమైనటువంటిదిగా చూసుకోవాలి.
0: ఇట్స్ అవర్ కండక్ట్, ద ప్రాక్టీస్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఎటువంటి ప్రదేశంలో పోయినప్పటికీ మనం ప్రశాంతినే ప్రదర్శించాలి.
0: వేర్ ఎవర్ యూ గో, యూ డిమాన్స్ట్రేట్ దిస్
1: ప్రశాంతిని. విద్యార్థులు మీరు,
0: యూఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ప్రశాంతిని.
1: మీ మాటలు చెందే, మీ ప్రవర్తన ఎందే మీరు ప్రశాంతిని ఇవ్వాలని వారు గుర్తించాలి.
0: ఎవ్రీబడి షుడ్ రికగ్నైజ్ యూ as students of prashanti nilayam by your word and behavior.
1: అలాగే జపాన్, జర్మనీ ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చూసేటప్పటికి వాళ్ళ ప్రవర్తన పట్టి వీళ్ళు ఎవరో ప్రశాంతి నిలయం పిల్లలుగా ఉంటున్నారే అంటారు.
0: You find everybody, they may be from America, Japan, Germany, they identify the students of prashanti nilayam.
1: ఎంతమందియో అట్టు సత్కీర్తిని తీసుకుని వస్తున్నారు.
0: Many people bring good name.
1: మీరు ఏది ఇవ్వనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ.
1: మీరు ఖర్చు పెట్టనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఈ ప్రవర్తన మంచిదిగా పెంచుకోండి.
0: యువర్ బిహేవియర్ షుడ్ బి పర్ఫెక్ట్.
1: అదే నాకు ఆనందము.
0: దాట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
1: ఇంతే మీరే కాదు, చేరినటువంటి భక్తులు కూడాను వారి ప్రవర్తనను చక్రమైనటువంటిగా తీసుకోవాలి.
0: ద కండక్ట్ ఆఫ్ ద డివోటీస్ ఆల్సో షుడ్ బి పర్ఫెక్ట్.
1: మేము విశ్వ కుటుంబకులము.
0: వీ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ యూనివర్స్.
1: హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కి ఈశ్వరి పార్వతులే ప్రధానము.
0: అండ్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఈశ్వర పార్వతి ఆర్ ఐడియల్.
1: పార్వతి అనగా దేహము.
0: Parvati is the body.
1: ఈశ్వరుడు అనగా హృదయము.
0: ఈశ్వర ఇస్ హృదయ.
1: హృదయ దేహములు రెండింటి ఎందే మానవత్వం ఉంటుండాలి.
0: హృదయ అండ్ ద బాడీ మేక్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: దీన్ని ప్రవృత్తి, ప్రకృతి అన్నారు.
0: దిస్ వీ కాల్ నేచర్.
1: కనుక భగవంతుని యొక్క విషయం లోపల ప్రవృత్తి నివృత్తులుగా రూపొందింపచేశారు.
0: We have got the pravruti outward and nivruti inward.
1: Pravruti dehamu, nivruti atma.
0: So pravruti is external, the body. Nivruti atma is internal.
1: Ee rendu ekatvame manavattamu.
0: The unity of the external and internal is human life.
1: Ilanti pavitra manavattvanni putti perigi anni vidhala dini chuchukokunda adarshanni vismaristunnaru.
0: Having been born a human being, we have forgotten the ideal.
1: Nenu bhagavantuni prasadame.
0: And God's gift.
1: ఇది కేవలం నీకు నేనుగా భావించుకుని అహంకార పడద్దు.
0: ఇట్స్ నాట్ ఆఫ్ మై ఓన్ మేకింగ్.
1: ఈ అహంకారం ఎక్కడ చేరునో అక్కడ నీకు అన్ని విధాలా ప్రమాదంలే వస్తుంటాయి.
0: వేర్ దేర్ ఇస్ ఈగో దేర్ విల్ బి డేంజర్ ఎట్ ఎవ్రీ పాయింట్.
1: కనుక ఈ అహంకారాన్ని ఏమాత్రం అవసరం.
0: నెవర్ బి ఈగోయిస్టిక్.
1: ప్రేమను మాత్రమే పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటిది ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ వితౌట్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కదా

0: ఈనాటి నామకీర్తనలంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఈ గాలిలో చేరి ప్రతిధ్వనిస్తూ జగత్కంతా వ్యాపించి సర్వులకును సద్గుణములు సదాచారములు సత్ప్రవర్తనలు అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ నిన్న ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: All the bhajans we have done till now, let all the whole of the atmosphere, the environment, air be filled with the resonance of the matchless name of God and confer you the peace, happiness and bliss. So saying, Bhagavan, blessing everyone, brings his divine discourse to a close.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on March 2nd, 2003 in Prashanti Nilayam on the occasion of Shivratri. Bhagwan stressed that the message of Shivratri is to live in unity and harmony with everyone. Baba urged us to lead a life of good character and good behavior and said that is

0: మాట తెలుపుచున్న మాట.
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ విదౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఎంప్టీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాన్ విత్ ది ప్యూరిటీ విల్ అండర్స్టాండ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. దిస్ ఇస్ ది ట్రూత్ వాట్ భగవాన్ టెల్స్ అస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు దేశము ఎచ్చర చూచిన అశాంతితో కుమిలిపోవచ్చున్నది.
1: టుడే వీ ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ రెస్ట్లెస్నెస్.
0: శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే.
1: ద మెయిన్ రీజన్ ఫార్ రెస్ట్లెస్నెస్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: తలంపుల యొక్క చేరికనే మనస్సు.
1: మైండ్ ఇస్ జస్ట్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది.
1: When once we control our thoughts, naturally we'll have a control on our mind.
0: ఇది ఒక వస్త్రము.
1: This is a cloth.
0: ఈ వస్త్రమునకు అనేక దారములు చేరికండి.
1: This is a combination of many threads.
0: ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు.
1: When once you separate out the threads, the cloth does not exist.
0: కనుకనే bundle of desires is mind.
1: So mind is the bundle of desires.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ధి అవుతుంది.
1: When once we reduce the luggage of desires, naturally mind will attain the state of purity.
0: ఈ వాంఛల చేతనే ఈనాటి ప్రతి మానవుడు కూడాను ప్రతి దేశమునందు కూడాను నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము అనేటువంటి మూడు స్థానములను మర్చిపోతున్నాడు.
1: Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values.
0: నైతికమనగా ఏమిటి?
1: What is moral value, morality?
0: నిత్య జీవితములో మానవుడు సత్యమార్గమును అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: True morality lies in speaking truth and setting an ideal to the rest of the society.
0: దీనిని వేదము సత్యం బ్రూజాత్.
1: This Veda tells us to speak truth.
0: నీవు సత్యమునే పలుకు.
1: You utter truth alone.
0: పలికిన సత్యమునే ఆచరణ యందుంచు.
1: Take to practice the truth.
0: ఆచరణ యందుంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి.
1: The truth that is practiced must be said verbally.
0: కనుక సత్యం బ్రూయాత్, ఇది నైతికం యొక్క ధర్మం.
1: So the moral conduct requires us to speak truth.
0: ఇంకా ధార్మికం అంటే ఏమిటి?
1: What is dharmic value?
0: Na bhrujat satyam apriyam.
1: Do not say unpalatable truth.
0: Idi priyamainatundi kada ani asatyam cheppavaddu.
1: As it is acceptable, never utter a lie.
0: Intiye kaaka ee satyamulaku viruddhamainatundi yokka asatyamunu manamu pracharamlo pravesipettaku.
1: We should never publicize or propagate untruth.
0: సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ టు స్పీక్ ట్రూత్, వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ ఎ ప్లీజింగ్, అక్సెప్టబుల్ మ్యానర్.
0: సత్యమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: వీ షుడ్ నాట్ టెల్ ట్రూత్ ఇన్ ఎన్ అన్అక్సెప్టబుల్ హార్ష్ వే.
0: అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది.
1: ద ట్రూత్ దట్ ఇస్ నాట్ ప్యాలెటబుల్ సమ్ టైమ్స్ పెయిన్స్ మ్యాన్.
0: అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తే. సత్యమనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు.
1: ట్రూత్ షుడ్ నాట్ లీడ్ టు అజిటేషన్స్, డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ అవర్ మైండ్. ఇట్ షుడ్ నాట్ బి బిటర్ టు అవర్ ఇయర్.
0: కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి, కాని అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు.
1: therefore truth must be acceptable and pleasing.
0: ఇదే ధర్మము.
1: This is dharma.
0: ఇంకా ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
1: Then what is the spiritual value?
0: సత్యం బ్రూయాత్ నైతికం.
1: Telling truth is
0: moral. నా బ్రూయాత్ సత్యం అప్రియం.
1: Not telling truth in an unacceptable way.
0: ఇంకా ధర్మం అనేటువంటి ఈ విధమైనటువంటి మార్గంలో ఉండినప్పుడు దీనికి ఆదర్శమైనటువంటిదే ఆధ్యాత్మికము.
1: దాట్ విచ్ సెట్స్ అన్ ఐడియల్ నేచురల్లీ బికమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్?
0: ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం.
1: టీచింగ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ స్పిరిచువాలిటీ.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ దిస్ ఆత్మ?
0: సర్వత్రా ఉన్నది.
1: ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
1: However, it's very difficult to recognize,
0: identify.
1: To catch hold of it, still more difficult.
0: కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహం గురి అవుతున్నారు.
1: It is for that reason we have so many doubts regarding the atmic principle.
0: ఈ ఆత్మిక తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు.
1: We can take this atmic principle as a small illustration.
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical eye.
0: ఇది పట్టడానికి రూపం లేదు.
1: You can't catch it as it has no form.
0: మన చుట్టూ గాలి ఉన్నది.
1: There is air around us.
0: గాలియే లేకుండా మనం బ్రతకలేము.
1: Without air we cannot live.
0: కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తుందా?
1: But do you see the very air with your eye?
0: లేదు.
1: No.
0: ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు?
1: When you can't see with the physical naked eye the air, how do you catch hold of it?
0: కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి.
1: So the spiritual value lies in the experience of the truth.
0: మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది.
1: Man has the five elements within.
0: పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది.
1: He has got as the basis
0: పంచప్రాణముల యొక్క తత్వం ఉన్నది.
1: He has got five life breaths.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి.
1: We have to investigate the nature of the five elements.
0: మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు.
1: Man has got five kinds of faculties, the powers.
0: సత్యము,
1: truth,
0: dharmamu,
1: righteousness,
0: shanti,
1: peace,
0: prema,
1: love,
0: ahimsa,
1: non violence.
0: ఈ ఐదు కూడాను మానవుని యందు ఉన్నటువంటి యొక్క మానవతా విలువలు.
1: All these constitute human values.
0: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: What are human values?
0: మానవుడై పుట్టి ఎంత కాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతను మానవాకారుడే కాదు.
1: Having been born as a living being, a man, however long he might live without realization of the human value, is no man.
0: కేవలం ఒక అద్వేషము ఇట్లాంటివంతా కూడా మానవతా గుణములు కాదు.
1: Anger, hatred are not human values.
0: ఇవన్నీను పశుగుణములే.
1: They are animal qualities.
0: ఇలాంటి పశుగుణములను మనం పెంచుకొని మానవతా గుణములను తగ్గించుకొని కేవలం ఈనాడు పశువుగా జీవిస్తున్నాడు మానవుడు.
1: Man is leading an animal life with all the animal qualities, with the human qualities totally missing in him.
0: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు.
1: Man suffers misery because of bad thoughts.
0: సత్య సంకల్పముల చేత సాధువగును.
1: With truthful thoughts he becomes a pious man.
0: సకల సంకల్ప రహితుడే శాంతి నొందు.
1: The man beyond the thought remains in peace.
0: ఈనాడు శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are not peaceful?
0: సకల సంకల్ప రహితుడే సాధువగును.
1: He is the pious man who goes beyond the level of thought.
0: అతనే శాంతి నొందు.
1: He will be in peace.
0: శాంతికి మూల కారణం ఏమిటి?
1: What are the cause for peace?
0: సంకల్పముల చేతనే శాంతి లేకపోతున్నది.
1: Our thought flow is the cause for restlessness.
0: సకల సంకల్ప రహితుడే శాంతి నొందు.
1: If we are beyond the thought, we will remain in peace.
0: కనుక శాంతికి ఏది మూల కారణము?
1: What are the cause for peace?
0: మన సంకల్పమును అరికట్టుకోవాలి.
1: We have to control our thought process.
0: ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము.
1: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ఈజ్ ట్రూత్.
0: సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది.
1: వెన్ వన్స్ ట్రూత్ ఈజ్ లాస్ట్ వీ లూజ్ వన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువలో రెండు భాగములు వ్యర్థమైంది.
1: When once dharma, righteousness is gone, we'll be losing two parts of the human value.
0: ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా,
1: if we lose the third value, peace,
0: మానవతా విలువలు మూడు విలువలు,
1: three human values are totally gone.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండాలి.
1: As each value is lost, it amounts to amputation of each of the limbs of our body.
0: సత్యము అనేటువంటిది ప్రథమ విలువ.
1: Truth is the first value.
0: ఈ ప్రథమ విలువైనటువంటి సత్యాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము.
1: The very first value, truth, is lost.
0: సత్యం చెప్తే మన వ్యాపారం జరగదు, మన ఉద్యోగం చిక్కదు.
1: If we tell truth, we cannot run our business. We cannot be successful in a job.
0: ముందుకు పోలేము.
1: So we cannot proceed, advance in life.
0: కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందు కూడాను ఈ సత్యమును కోల్పోయిన వాడికి జీవించలేడు.
1: Therefore, when once the truth is lost and gone, one cannot sustain, continue in the moral, spiritual life.
0: కానీ పరిస్థితి ఎందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు.
1: But man today is deluded with the feeling that he is able to live by uttering untruth.
0: ఈ విధంగా సత్యమును కోల్పోయి,
1: like this truth is lost,
0: మానవతా విలువను కూడా కోల్పోతున్నాడు.
1: And human values are also given up.
0: మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు.
1: The first human value, truth, is our head.
0: ఈనాడు శిరస్సు లేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు.
1: Man is headless almost in nature.
0: కారణం ఏమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు.
1: He is headless because he has lost the first value, truth.
0: ధర్మము,
1: సెకండ్ ధర్మ,
0: అదే మన భుజములు.
1: ధర్మ, righteousness,
0: సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే.
1: The shoulders will bear all the responsibilities.
0: ధర్మాన్ని మనం కోల్పోయిన మన భుజబలమునే కోల్పోయినటువంటి వారం అవుతాం.
1: When once we lose this righteousness, almost we are handicapped.
0: శాంతిని మనం కోల్పోయిన,
1: if peace is gone,
0: మన కడుపే కోల్పోయినటువంటి వారం అవుతాం.
1: We will be losing our very stomach.
0: స్టమక్ లేనప్పుడు దీనికి భుజించేది ఎట్లా, ఈ దేహంను కాపాడుకునేది ఎట్లా?
1: Without stomach, how do you partake and how do you continue to live?
0: కనుక దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు.
1: సో స్టమక్ ఈజ్ టేకెన్ యాజ్ ద సెంటర్.
0: ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం.
1: దిస్ సెంటర్ ఈజ్ లాస్ట్.
0: ఈ మూడింటిని కోల్పోవటం చేతనే,
1: as we have lost this three,
0: ప్రేమలేని మానవుడిగా జీవిస్తున్నాడు.
1: Life is almost without love.
0: ప్రేమనే లేకుండా జీవితమే లేదు.
1: Life without love is valueless. There is no life at all.
0: ప్రతి మానవుని కూడాను ప్రేమనే ప్రాణము.
1: For every man, love is life.
0: ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం.
1: Love is the life principle. Without it is the life at dead body.
0: అన్ని రంగములందు కూడాను ద్వేషము, ద్వేషము, ద్వేషము.
1: In every field of human activity, we find hatred.
0: మన హృదయము ఒక సింగిల్ చైర్.
1: Our spiritual heart is a single chair.
0: Not double sofa.
1: It's not a double sofa.
0: Or not musical chair.
1: Not musical chair.
0: ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము.
1: This heart is full of love.
0: కానీ ఈనాటి ప్రేమ లేకపోతున్నది.
1: But in the modern society, there is no love.
0: ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతున్నది.
1: The absence of love leads to the absence of unity.
0: యూనిటీ కోల్పోవటం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ, దేర్ ఇస్ నో ప్యూరిటీ ఎయిదర్.
0: ప్యూరిటీ కోల్పోవటం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ప్యూరిటీ, హీ హాస్ లాస్ట్ కంప్లీట్లీ ద డివినిటీ.
0: సంపాదిస్తున్నాడు ఈ మానవుడు.
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ అక్వైర్స్ టుడే?
0: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు.
1: టూ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై మ్యాన్ టుడే, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండాలి.
1: Enmity is limitless today.
0: హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనిమిటీ టుడే.
0: ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నాభిన్నమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ ది హోల్ కంట్రీ ఇస్ బ్రోకెన్.
0: ప్రేమనే ఉంటే ఈ విధమైనటువంటి చిన్నాభిన్నం కావడానికి దేశం అవకాశం లేదు.
1: విత్ లవ్ ద కంట్రీ కెన్ నాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్.
0: కానీ లోపల ఎనిమిటీ,
1: there is enmity within.
0: బయట ప్రేమ చూచినట్టుగా హలో హలో హలో హలో అని వాక్కు.
1: ఎక్స్టర్నలీ వీ సే హలో హలో.
0: ఇది హలో అనేటువంటిది కేవలం లో.
1: హలో ఈజ్ మియర్లీ లో.
0: కానీ హలోతో మనం పెంచుకోలేము.
1: వీ కాంట్ హ్యావ్ లవ్ బై మియర్లీ సేయింగ్ హలో.
0: ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ లవ్ యూ షుడ్ లవ్ అదర్స్.
0: ప్లస్ ప్రేమ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్.
1: లవ్ ఈజ్ మియర్లీ ఎడిషన్ దట్ గోస్ ఆన్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్.
0: ప్లస్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
1: ఇఫ్ లవ్ ఈజ్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్ మోర్ అండ్ మోర్ ఇట్ బికమ్స్ లిమిట్లెస్.
0: ప్రేమ అధికమైనప్పుడు,
1: వెన్ లవ్ ఈజ్ మాక్సిమం,
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి, మనుషుల యొక్క భేదమే ఉండదు.
1: దేర్ బి నో డిఫరెన్సెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: అందరూ ఒక్కటైపోతారు.
1: ఆల్ బికమ్ వన్.
0: ఈ ఒక్కటైనప్పుడు,
1: వెన్ వీఆర్ వన్,
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అన్ని భూతముల యందు కూడా ఒకే ఆత్మ ఉంటుంటుంది, ప్రేమ స్వరూపమై.
1: వెన్ వీఆర్ వన్ వీ విల్ నో దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే
1: as love is lost
0: సర్వమును కోల్పోయినటువంటి వారమైపోతున్నాం.
1: as love is lost today we are losing everything in our life.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమని.
1: what we have to grow and develop
0: ప్రేమ అనేటువంటిది.
1: the love
0: వాక్కులో చేరినప్పుడు,
1: when once it is expressed by word
0: సత్యం అవుతుంది.
1: love expressed by word
0: ఈ ప్రేమ అనేటువంటిది.
1: love
0: ఆచరణలో చేరినప్పుడు,
1: in action
0: అదే ధర్మం అవుతుంది.
1: ఈజ్ ధర్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: లవ్
0: మన యొక్క థాట్ లో చేరినప్పుడు,
1: లవ్ ఇన్ థాట్
0: అదే శాంతి అవుతుంది.
1: ఈజ్ పీస్.
0: కనుక ఈ ప్రేమ చేతనే సత్యము, ధర్మము, శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం.
1: సో లవ్ ఎనేబుల్స్ us టు ఎక్వైర్ ద అదర్ త్రీ వాల్యూస్ ఆఫ్ ధర్మ, శాంతి అండ్ ప్రేమ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తాత్కాలికమైనటువంటి ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటు పడుతున్నాం.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫార్ దిస్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
0: భంగురమైనటువంటిది.
1: ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: ఇదంతా ఒక క్షణంలో పోతుంటది.
1: ఇట్ వుడ్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: యవ్వనము ఒక క్షణంలో పోతుంటది.
1: యూత్ వుడ్ బి లాస్ట్ ఇన్ ఎ మోమెంట్.
0: కురుదన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your
0: Parati
1: wealth.
0: Nimisha kala sarvam makuru dhanajana yavana garvam.
1: Understand that the wealth, the authority and youth
0: Oka
1: would pass off.
0: Yavanamu.
1: The youth would pass off in a moment
0: Oka
1: of time.
0: Chanamalo poyetvanti dhanamu.
1: Money also would be lost
0: Oka
1: accordingly.
0: Oka chanamalo poyetvanti kirti.
1: And reputation, name also would be lost in a
0: moment.
1: These are all the passing clouds. None of these are permanent.
0: Kani,
1: but
0: okkati matram,
1: one is permanent.
0: Adi satyam kirti stiram stiram.
1: The truth and good name are permanent.
0: Manam manchi perunu sampadinchukovali.
1: We should get a good name, reputation.
0: Manam aa manchi perutone mana kirtini sampadinchukovali.
1: And we should be highly reputed, be famous.
0: ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు.
1: స్పీక్ వెల్ సాఫ్ట్లీ, దిస్ వన్ వే ఆఫ్ బికమింగ్.
0: నీవు మంచినే మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: నీ చెవులను మంచినే విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ గుడ్.
0: నీ చేతులు మంచి పనినే చేయి.
1: లెట్ యువర్ హ్యాండ్స్ డూ గుడ్.
0: నీ హృదయమును మంచి థాట్స్తో నింపుకో.
1: లెట్ యువర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ గుడ్ థాట్స్.
0: అంతా మంచిగా మారుతుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్ దెన్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియరు, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది?
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ అండ్ ద స్టేట్ ఆఫ్ గుడ్నెస్ విత్ దీస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ లిసనింగ్, బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ యాక్షన్స్, హౌ వి ఎక్స్పెక్ట్ ఇట్.
0: రాత్రి పరుగునంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతావు.
1: డాన్ టు డస్క్ we listen bad things, we see bad things, we think of bad things, naturally we become bad.
0: Become bad.
1: We become bad.
0: Karuga ee bad ekkada nunchi vastundadi?
1: Where from you got this
0: mana
1: bad?
0: Mana choopu nunchi kalugutundadi.
1: Yes, this badness is out
0: of
1: the
0: mouth nunchi kalugutundadi.
1: The listening is the cause.
0: Mana vaaku nunchi kalugutundadi.
1: The words that we speak.
0: Mana thoughts nunchi kalugutundadi.
1: The thoughts.
0: Mana action nunchi kalugutundadi.
1: And actions too.
0: Kanukone మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ ఐదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడాను సరైన మార్గంలో ప్రవేశపెట్టడం.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ హ్యూమన్ వాల్యూస్ వీ షుడ్ హావ్ అబ్సల్యూట్ చెక్ అండ్ కంట్రోల్ ఆన్ దీస్ ఫైవ్ సెన్సెస్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ.
0: కనుక మొట్టమొదట మనము ధ్యానము జపము యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది.
1: ఇస్ నాట్ ద మెడిటేషన్, ఇట్ ఇస్ నాట్ ద పెనెన్స్, ఇస్ నాట్ చాంటింగ్ దట్ ఆర్ నీడెడ్.
0: గుడ్ వర్క్స్,
1: they are all merely good works.
0: ఇది పవిత్రమైన కర్మలే.
1: They are sacred works, no doubt. But
0: నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే
1: to make your heart sacred,
0: మొట్టమొదటి ఈ ఫైవ్ సెన్సెస్ ని పవిత్రం చేసుకోవాలి.
1: ఫస్ట్ మేక్ దీస్ ఫైవ్ సెన్సెస్ సేక్రెడ్.
0: దీనిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దిస్,
0: దీనికోసమని ఐదు సెన్స్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు కంట్రోల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: 28 సంవత్సరం వరకు
1: ఫర్ 28 ఇయర్స్
0: అనేక గ్రంథాలు చదివాడు.
1: He has gone through good
0: things. అనేక మంది మహనీయులను దర్శించాడు.
1: He visited noble souls.
0: అనేక ప్రబోధనలు విన్నాడు.
1: He heard many teachings.
0: కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు.
1: But he was not satisfied.
0: దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి మనకు?
1: What is that we get out of them?
0: ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను.
1: Elders teach, I hear them.
0: కానీ విన్నది వెళ్లిపోతుండాలి.
1: All that is heard is forgotten.
0: అనేక పెద్దలను దర్శిస్తున్నాను నేత్రముల చేత.
1: I visit many noble souls and see them.
0: చర్మ చిచ్చులే గాని జ్ఞాన చిచ్చులు కాదు.
1: The eyes that we have are physical eyes, but not the eyes of wisdom.
0: చూచినటువంటి చర్మ చిచ్చులు దానే పోతుండాలి.
1: Therefore that which is watched with the eye of wisdom is lost through this eye, physical eye.
0: ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది.
1: These are the things that are not needed.
0: నేను వెళ్ళని నిర్వాణం చెందాలి.
1: I need liberation.
0: అప్పుడు అనుకున్నాడు, యోచించాడు.
1: Then he thought over.
0: అప్పుడు MAN man అన్నాడు.
1: Then we know MAN is man.
0: తను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు.
1: He inquired, investigated the meaning.
0: అనగా మాయా.
1: M means maya, illusion.
0: ఆ మాయని వశం చేసుకో.
1: See that maya illusion submits to you.
0: ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: ఏ ఆత్మిక్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ ఇట్ వెల్.
0: మాయను వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు.
1: వెన్ వన్స్ యూ పుట్ అండర్ కంట్రోల్ ది ఎన్ మాయా ద ఇల్యూజన్, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా ద ఏ, దెన్ యూ విల్ అటైన్ ఎన్ నిర్వాణ లిబరేషన్.
0: నిర్వాణం అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే సరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: హి అండర్స్టూడ్ ద ట్రూత్ దట్ నిర్వాణ లిబరేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ దీస్ టూ.
0: నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం.
1: ఫర్ లిబరేషన్ ద సెన్స్ కంట్రోల్ ఈజ్ నెసెసరీ.
0: దృష్టి,
1: good looks,
0: samyak shravanam,
1: good listening,
0: samyak vaku,
1: good word,
0: samyak thought,
1: good thought,
0: samyak work
1: and good work.
0: కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి.
1: వి కెన్ సాంక్టిఫై అవర్ హ్యాండ్స్ బై టేకింగ్ గుడ్ వర్క్.
0: చెవులను పవిత్రం చేసుకోవాలి.
1: ఇయర్స్ కెన్ బి మేడ్ సేక్రెడ్ బై లిసనింగ్ టు గుడ్ థింగ్స్.
0: సమ్యక్ థాట్, దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: గుడ్ థాట్స్ విల్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: సమ్యక్ వాక్, మన పదములు సరైనట్టుగా ఉండాలి.
1: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
0: కనుక ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: చేసే సాధనలన్నీ కూడాను
1: all spiritual
0: కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి.
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆర్ వర్ల్డ్లీ, ఫిజికల్ యాక్టివిటీ.
0: ఇంద్రియాలను అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం?
1: విదౌట్ సెన్స్ కంట్రోల్ వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకో.
1: సో వీ షుడ్ నో ద ప్రొసీజర్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సరైనటువంటి ఒక స్థానం మనం పొందగలము.
1: దెన్ వన్స్ వీ నో ద ప్రొసీజర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ వీ కెన్ రీచ్ హైట్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు.
1: హీఈస్ నాట్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్.
0: కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
1: ద జాబ్ హీ డస్ విత్ హ్యాండ్స్,
0: కన్నులతో చూసేటువంటి చూపులు,
1: ద సీన్స్ దట్ హీ వాచెస్,
0: మనస్తో తలచేటువంటి తలపులు,
1: థాట్స్ ఎంటర్టైన్ బై మైండ్,
0: వీటితోనే మనం జీవితాన్ని వెంటర్ చేసుకుంటున్నాం.
1: వీ క్యారీ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: ఇది కాదు మన యొక్క జీవితము.
1: దిస్ ఇస్ నాట్ ద లైఫ్.
0: మనం మానవుడము.
1: వీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: వీ షుడ్ నో ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్ హ్యూమానిటీ.
0: ఎట్ల ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి?
1: హౌ టు నో డివినిటీ?
0: అందరికీ తెలుసును.
1: ఆల్ నో దిస్.
0: కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: దో వీ నో, వీ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్.
0: ఏమిటి ఆత్మతత్వం?
1: వాట్ ఇస్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్?
0: అది ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు.
1: దిస్ ఇస్ దిస్ speak truth.
0: అసత్యం చెడ్డదేని మనకు తెలుసును.
1: వీ నో ఫాల్స్ హుడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ తాత్కాలికమైనటువంటి చిక్కులను తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం.
1: టు అవాయిడ్ ఎస్కేప్ ఫ్రమ్ టెంపరీ ప్రాబ్లమ్స్ వీ అటర్ అన్ట్రూత్.
0: తాత్కాలిక కష్టములు మాత్రం తప్పించుకుంటున్నాం కానీ
1: వీ ఎస్కేప్ ఫ్రమ్ టెంపరీ డిఫికల్టీస్,
0: కష్టాన్ని పెంచుకుంటున్నాం.
1: బట్ వీఆర్ షూర్ టు ఫేస్ పర్మనెంట్ ప్రాబ్లమ్స్.
0: ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: దిస్ హైలీ డేంజరస్.
0: కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ టెంపరీ బెనిఫిట్ బై స్పీకింగ్ లైస్.
0: ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము.
1: దిస్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఇన్ ద మోరల్ ఆస్పెక్ట్.
0: సత్యాన్ని పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చును.
1: వైల్ స్పీకింగ్ ట్రూత్ వీ ఫేస్ డిఫికల్టీస్.
0: క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు.
1: గ్రాడ్యువల్లీ యువర్ రెప్యుటేషన్ విల్ గ్రో.
0: అతను సత్యస్వరూపుడురా.
1: He speaks truth.
0: సత్య హరిశ్చంద్రుడు.
1: సత్య హరిశ్చంద్ర ద కింగ్.
0: తన యొక్క మాట నిమిత్తం నిలిపించుకునే నిమిత్తమై
1: టు కీప్ అప్ టు హిస్ ప్రామిస్.
0: సత్యం కోసం సర్వ అవస్థలకు గురి అయ్యాడు.
1: హీ సఫర్డ్ ఫర్ ట్రూత్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. హౌ?
0: తన భార్యను కూడా అమ్ముకున్నాడు.
1: హీ హ్యాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్.
0: కుమారుని చంపుకున్నాడు.
1: హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ హిస్ సన్.
0: తనంతానే అమ్ముకోబడ్డాడు.
1: హీ సోల్డ్ అవుట్ ఆల్ బై హిమ్సెల్ఫ్.
0: కట్టకడపడి కాటి కాపరిగా జీవించాడు.
1: అల్టిమేట్లీ హీ సర్వ్డ్ యాజ్ అ వాచ్మన్ ఇన్ ద బరియల్ గ్రౌండ్.
0: సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు.
1: వై డిడ్ హీ ఫేస్ ఆల్ దీస్ ట్రబుల్స్? టు హోల్డ్ ఆన్ టు ట్రూత్.
0: అదే చెప్పాడు విశ్వామిత్రుడు.
1: దట్స్ వాట్ సేజ్ విశ్వామిత్ర సెడ్.
0: ఓ చక్రవర్తి,
1: ఓ ఎంపరా,
0: నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు ఈ కష్టమే ఉండవన్నాడు.
1: సేజ్ విశ్వామిత్ర సెడ్, ఓ ఎంపరా, టెల్ వన్ లై నౌ, ఐ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
0: నా ప్రాణమైనా ఇస్తాను కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు.
1: ది ఎంపరా హరిశ్చంద్ర సెడ్, ఐఎమ్ రెడీ టు డై బట్ ఐ విల్ నెవర్ అటర్ ఎ లై.
0: తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాదములు పట్టి ప్రార్థించింది.
1: హిజ్ వైఫ్ చంద్రమతి కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ అండ్ ప్రేడ్,
0: ప్రభు,
1: ఓ లార్డ్,
0: మీరు ఇన్ని కష్టములు పడ్డప్పటికి నాకే చింతను లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్
0: సత్యాన్ని మీరు కాపాడుతూ వచ్చారు.
1: యు హావ్ బీన్ అప్హోల్డింగ్ ట్రూత్.
0: నిగురు సిరి, నేను మీకును, మీరు నాకు.
1: అల్టిమేట్లీ ఐఎమ్ ఫర్ యూ అండ్ యు ఆర్ ఫర్ మీ.
0: కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకుండు.
1: యు పుట్ మీ ఆన్ సేల్ టు ఎనీ రిచ్ మ్యాన్, స్టిల్ హోల్డ్ ఆన్ టు ద ట్రూత్.
0: నమ్ముకోనైనా కూడా నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు.
1: యు బీ ప్రిపేర్ టు సెల్ మీ అవుట్ బట్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: అనేక విధములైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది డిఫికల్టీస్ అంటీన్ నంబర్ హి పాస్ త్రూ, హి హెల్డ్ ట్రూత్. వాట్ హ్యాపెన్?
0: దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత,
1: హావింగ్ బీన్ రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్,
0: మరణించిన కుమారుడు కూడా బ్రతికాడు.
1: హి కుడ్ హ్యావ్ ద డెడ్ సన్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్.
0: కుమారుని రాజ్యం కూడా తిరిగి వచ్చింది.
1: హి కుడ్ హ్యావ్ హిస్ కింగ్డమ్.
0: భార్య కూడా చేరింది.
1: అండ్ హిస్ క్వీన్ జాయిన్డ్ హిస్ కంపెనీ.
0: ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు.
1: Because of God's grace, he could attain divinity.
0: పూర్వం కేవలము హరిశ్చంద్రుడు అనే పేరు మాత్రమే ఉండేటువంటిది.
1: Earlier, his name was హరిశ్చంద్ర.
0: ఈనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అనే సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హిజ్ నేమ్ సత్య హరిశ్చంద్ర ఈస్ దేర్ టిల్ దిస్ డే ఓవర్ ఏజెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును.
1: ఆల్ నో ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
0: కానీ
1: బట్
0: సత్యం చెప్తే తమ పనులు జరగవని,
1: they think that their life cannot be peaceful,
0: కొన్ని చిక్కులు కలుగుతాయని,
1: that they face difficulties,
0: కొన్ని అవస్థలకు గురి అయిపోతామని,
1: that they will have problems,
0: భయపడి,
1: they are afraid of it.
0: ఈ భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం.
1: Because of fear they don't speak truth but they utter lies.
0: ఎందుకు ఈ భయం?
1: Why should we be afraid of?
0: ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి?
1: What is that we get?
0: భయం ఎప్పుడు వస్తుంది?
1: When do you have fear?
0: తప్పు చేసినప్పుడే భయం వస్తుంది.
1: Where there is a mistake there is fear.
0: కనుక తప్పే లేకపోతే భయమే రాదు.
1: వెన్ దర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి ఫియర్ఫుల్.
0: ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
1: వీ ఫైండ్ ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం భయం బ్రతుకు భయం.
1: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ ఫియర్.
0: అన్నా దయం దయం బ్రతుకు భయం.
1: ఓ బ్రదర్, లైఫ్ ఇస్ ఫియర్ స్ట్రికెన్ మోమెంట్ టు మోమెంట్ ఎవ్రీవేర్.
0: కష్టాలే జీవితమా?
1: Should the life be full of difficulties?
0: Kadagande jeevitama.
1: Are these problems the life?
0: Kashtale jeevitama. Kadagande jeevitama. Ee kathora narakam anetundi inka anubhavinchalemu. Manaku oddu oddu oddu oddu.
1: I cannot be in this hell any longer, suffering, passing through difficulties.
0: Kanuka manam satyanni sadinchali.
1: So we should achieve truth.
0: Dharmanni nadchukovali.
1: We should tread along righteousness.
0: Shantini sampadinchukovali.
1: We should acquire peace.
0: Ee mooditini sampadinchukunte mana jeevitham poorna jeevithanga maaripothundi.
1: With these three acquired, life is a total life.
0: కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు బి టోటల్ హ్యూమన్ బీయింగ్
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్
0: అసత్యం ఆడకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ స్పీక్ అన్ట్రూత్.
0: ఒకవేళ అసత్యమైనటువంటి పలకవలసి వచ్చిందా అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు నీవు క్వైట్ గా ఉంటుంది.
1: ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్ బెటర్ యూ రిమైన్ సైలెంట్.
0: సత్య స్వరూపుడైనటువంటి మహర్షి
1: a sage, the embodiment of truth,
0: నిరంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు.
1: He has been struggling for truth all along.
0: అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు.
1: He was doing penance in a forest.
0: ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై
1: Lord wanted to test him.
0: ఒక జింకను తరుముకొని వచ్చాడు.
1: He was chasing a deer.
0: అతను హంటర్ కాదు.
1: He is not a hunter.
0: అతను ఈశ్వరుడు.
1: He is God himself.
0: ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడి కంటే ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు.
1: He has driven out the deer in such a way that it would run in front of the sage in penance.
0: చూచాడు ఈ ఋషి.
1: The sage watched this deer running.
0: ఈ హంటర్ వచ్చాడు.
1: The hunter came.
0: ఋషి వానియా.
1: Oh sage,
0: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను మీరు చూచారా?
1: I have been chasing a deer. Did you watch it?
0: చూడలేదు అంటే అసత్యము.
1: If he says I have not seen, it is a lie.
0: చూచితి అంటే అపకారము.
1: If he says I have not seen, it's a blatant lie. If he says I have seen, it will put the deer to danger.
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు.
1: To uphold the truth, one should not put anyone to danger.
0: అపకారం నిమిత్తం సత్యాన్ని లూజ్ చేయకూడదు.
1: That doesn't mean that you should give up truth.
0: రెండు రెండు నేత్రముల వంటివి.
1: These two are like two eyes.
0: కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు.
1: In order to safeguard and uphold truth, he remains.
0: ఉపయోగము ఉపకారము ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ సెట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఇలస్ట్రేషన్ అండ్ ది ఐడియా.
0: ప్రార్థించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ ప్రేడ్.
0: నా సత్యము తప్పకుండా.
1: దట్ ఐ షుడ్ గో బ్యాక్ ద
0: ఆ మృగము అపకారం జరగకుండా.
1: ఐ డోంట్ వాంట్ ద డేర్ టు బి పుట్ ఇన్ డేంజర్.
0: నాకు ఒక భావం అందించి నన్ను రక్షించమన్నాడు.
1: ఓ గాడ్ షో మీ ఎ పాత్ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎ గుడ్ వైబ్రేషన్ కేమ్ టు హిమ్.
0: ఆ ఈశ్వరుడితో చెప్తున్నాడు ఈ ఋషి.
1: అండ్ ది సేజ్ స్టార్టెడ్ టెల్లింగ్ ఈశ్వర. ఏది చూచినో అది
0: పలుకదు.
1: దట్ విచ్ హస్ సీన్ కెనాట్ స్పీక్.
0: ఏది పలుకునో అది చూడలేదు.
1: దట్ విచ్ స్పీక్స్ కెన హస్ నాట్ సీన్.
0: ఏ వందు భువి.
1: వాట్ యామ్ ఐ టు సే.
0: చూచిండేది కన్నులు.
1: ఇస్ ద ఐ దట్ సా.
0: కానీ కన్నులకు నోరు లేదు.
1: బట్ ద ఐ కెనాట్ స్పీక్.
0: చెప్పగలిగేది పెట్టేది నోరు.
1: ద వన్ దట్ స్పీక్స్ ఇస్ ద టంగ్. ద టంగ్ హాస్ నాట్ వాచ్డ్.
0: నేనేం చేస్తున్నాను?
1: వాట్ ఆమ్ ఐ టు సీ నౌ.
0: ఏది చూచిందో అది చెప్పాలి.
1: వాట్ దట్ సీస్ మస్ట్ సే.
0: ఏది చెప్తుందో అది చూడాలి.
1: వాట్ దట్ సేస్ మస్ట్ సీ.
0: కాబట్టి చూచిండేది కన్నులు చెప్పేది నోరు.
1: సో ఐ సీస్ అండ్ ద టంగ్ స్పీక్స్.
0: కనుక ఇది సత్యం కాదు అని చేశాడు.
1: సో ఇట్ కెనాట్ బి ట్రూత్ ఎనీ లాంగర్.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై
1: దెన్ ఈశ్వర మేనిఫెస్టెడ్.
0: నీ సత్యానికి నువ్వు సాధించావు.
1: ఎస్ యు హావ్ అచీవ్డ్ ట్రూత్.
0: త్వరలోపల నీకు మోక్ష ప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్ళాడు.
1: అండ్ హీ బ్లెస్డ్ ది సేజ్ విత్ లిబరేషన్ అల్టిమేట్లీ అండ్ బ్లెస్డ్ హిమ్సెల్ఫ్.
0: అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం అవద్దు సత్యం అవద్దు.
1: ఎట్ టైమ్స్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్ రిమైన్ సైలెంట్. టేక్ సమ్ టైమ్.
0: నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు.
1: అబ్జర్వ్ సైలెన్స్.
0: అంతేకాని అపకారం జరిగటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ డోనాట్ స్పీక్ లైస్ పుటింగ్ అదర్స్ టు డేంజర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఒక ఉపయోగము ఉపకారము యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది. అది
1: బికాస్ వీ డోంట్ హెల్ప్ పీపుల్, వీ డోంట్ అడాప్ట్ డివైసెస్.
0: మొట్టమొదటి సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
0: సత్యమే దైవము.
1: ట్రూత్
0: ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్
0: ఐడియా. లవ్ ఈస్ గాడ్.
1: లవ్ ఈస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ సత్యంలో మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ఇన్ దట్ ట్రూత్.
0: అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది.
1: దెన్ అవర్ థాట్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
0: దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ అటైన్ లిబరేషన్.
0: బుద్ధుడు చేయనటువంటి సాధనలు లేవు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్
0: ప్రాక్టీసెస్. గ్రంథములు లేవు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ టెక్స్ట్.
0: బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు.
1: హి విజిటెడ్ ఆల్ సెయింట్స్.
0: అందరినీ చూచాడు.
1: హి సా దెమ్ ఆల్.
0: అన్ని విన్నాడు.
1: హి హర్డ్ ఎవ్రీథింగ్.
0: కానీ కట్టకడపటికి ఏమనుకున్నాడు?
1: అల్టిమేట్లీ వాట్ డిడ్ హి థింక్?
0: దైవత్వమైనటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి?
1: వై షుడ్ ఐ లిసన్ టు ఆల్ దట్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ డివినిటీ?
0: ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది.
1: టు నో ది డివినిటీ ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్.
0: ఈ యొక్క మంకీ అయినటువంటి మైండ్ ఏ మనం ఇన్ని పవిత్రమైన మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి.
1: ఇట్స్ ద మంకీ మైండ్ దట్ స్టాండ్స్ అన్ అబ్స్టకల్.
0: ఈ మనసే నాకు 6 సంవత్సరాలంతా కూడాను దైవాన్ని దూరం చేసి పెట్టింది.
1: ఇట్స్ ద వెరీ మంకీ మైండ్ దట్ హ్యాస్ కెప్ట్ మీ
0: మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా నువ్వు సిద్ధిని పొందలేదు.
2: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ మైండ్
0: ఆధారముగా ఉన్న మానవుడు పశువు కంటిని హీనమై పతనమవును.
2: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద మైండ్ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: బుద్ధిని ఆధారముగా చేసుకున్న బుద్ధిజనుడు,
2: ద వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్,
0: వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు.
2: హీ బికమ్స్ బుద్ధ,
0: కానీ జ్ఞానిగా కాడు.
2: హీ కెనాట్ బి జ్ఞాని, ది వన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక నీవు మనస్సును చాలా సారథ్యమంత వరకు దూరం పెట్టాలని ప్రయత్నం చేయాలి.
2: ట్రై టు కీప్ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్.
0: ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని,
2: టుడే వీ టేక్ ద మైండ్ యాజ్ అ సెంటర్,
0: మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము.
2: అండ్ వీ క్యారీ అవర్ లైఫ్.
0: మనసు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు.
2: వీ షుడ్ నాట్ టేక్ మైండ్ యాజ్ అ సెంటర్.
0: మ్యాడ్ మంకీ.
2: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
2: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
2: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
2: ఫాలో ది కాన్షియన్స్.
0: అది ఏ నీ యొక్క లక్ష్యము.
2: దట్ ఇస్ యువర్ ఎయిమ్.
0: అది ఏ నీ ఆత్మతత్వము.
2: దట్ ఇస్ యువర్ ఆత్మిక ప్రిన్సిపల్.
0: కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు బద్ధంగా తీసుకో.
2: Take that conscience as standard.
0: అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
2: భగవాన్ టెల్స్ బాయ్స్ రిపీటెడ్లీ.
0: ఫోర్ ఎఫ్స్.
2: ఫోర్ ఎఫ్స్.
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
2: ఫోర్ ఎఫ్స్.
0: ఫస్ట్ ఎఫ్.
2: ద ఫస్ట్ ఎఫ్.
0: ఫాలో ది మాస్టర్.
2: ఫాలో ద మాస్టర్.
0: ఎవరి నీ మాస్టర్?
2: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: ఏదో ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు.
2: నాట్ దట్ టీచర్ అండ్ దిస్ టీచర్.
0: కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు.
2: యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
0: నీ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి.
2: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్.
2: ఫస్ట్ ఎఫ్ ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ ఎఫ్.
2: సెకండ్ ఎఫ్
0: ది డెవిల్.
2: ఫేస్ ద డెవిల్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
2: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
2: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ద గేమ్.
0: జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి.
2: ఫినిష్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గమును వదిలిపెట్టి,
2: వీ గివ్ అప్ ది ఈజీ పాత్.
0: మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి,
2: వీ గో అలాంగ్ ద డిఫికల్ట్ పాత్.
0: అన్ని కష్టములే అనుభవిస్తున్నాము.
2: అండ్ వీ సఫర్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము.
2: దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ద బాడీ అండ్ ఇన్ ఫ్యామిలీ.
0: ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే.
2: డిఫికల్టీ ఎవ్రీవేర్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్.
0: ఈనాడు సంతోషం అనేటువంటి, శాంతి అనేటువంటిది ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగులేకుండా పోతుంది.
2: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ,
2: హీ స్మైల్స్ యాజ్ దో హీస్ హ్యాపీ.
0: పిక్చర్ లవ్, పిక్చర్ లవ్.
2: ఇట్ ఈస్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఎ మూవీ, ఎ పిక్చర్.
0: ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నాడు కానీ లోపల నుంచి రాలేదు.
2: హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ స్మైలింగ్ అండ్ హ్యాపీ.
0: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు ఎక్కడ.
2: హీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీస్ హ్యాపీ బట్ ఈస్ నాట్ హ్యాపీ.
0: శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు ఎక్కడ.
2: హీ ఎగ్జిబిట్స్ యాజ్ ఇఫ్ హీస్ ఇన్ పీస్ బట్ నాట్ సో ఇన్ రియాలిటీ.
0: ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది.
2: లైఫ్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్.
0: నో హార్ట్.
2: దేర్ ఇస్ నో హార్ట్.
0: ఓన్లీ ఆర్ట్.
2: ఓన్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ట్.
0: ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేక అవుతుంది.
2: హౌ లాంగ్ కెన్ వీ లివ్ లైక్ దిస్.
0: కనుక ఆర్ట్ ని దూరం చేయండి.
2: గివ్ అప్. కీప్ యువర్ సెల్ఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్ట్
0: చేయండి.
2: అండ్ ఫాలో ద హార్ట్.
0: అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
2: దట్ ఇస్ ద ట్రూ ఆత్మ.
0: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు.
2: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హార్ట్.
0: అదే నీ కాన్షియన్స్.
2: దట్స్ యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
2: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే,
2: ఇఫ్ యూ ఫాలో యువర్
0: కాన్షియస్నెస్ లోపల చేరిపోతాం మనం.
2: ది కాన్షియన్స్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు.
2: ద వన్ హూ మర్జెస్ ఇన్ కాన్షియస్నెస్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
0: కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది.
2: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
2: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా వ్యాపించినటువంటి గాలి లోపల,
2: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి,
2: ది ఎయిర్ విచ్ ఇస్ పంప్డ్ ఇన్ టు ద బెలూన్.
0: ఈ ఇది పదిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది.
2: వెన్ ది బెలూన్ బస్, ది ఎయిర్ ఆఫ్ ది బెలూన్ విల్ మర్జ్ ఇన్ టు ది ఎయిర్ అరౌండ్.
0: కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరిండేది ఎట్లా చేరింది?
2: How has the air gone to the balloon?
0: Pranamu, mana pranamu, woodi woodi woodi pettamu.
2: We blow it up, therefore air goes in.
0: Kani adi ardham varaku maatrame woodi pettamu.
2: But you have blown it half.
0: Tirigi ee vishalamainatundi gaali lopala, consciousness lopala deenam gaavadaniki avakasam ledhu.
2: There is no scope for the merger of this limited air.
0: Ee etta ee vishalamainatundi yokka consciousness lo minam deenam kavali ani vicharistunnadu.
2: And we are very much worried as to merge into this vast consciousness.
0: Nayana, idi chaala sulabhamainatundi margamu.
2: Oh man, it's so easy path.
0: నీవు ఎట్ల ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి,
2: జస్ట్ యాజ్ యువర్ బ్లోన్ అప్ ఎయిర్ ఇన్ ద బెలూన్,
0: ఊదుతూ ఊదుతూ రా,
2: బ్లోన్ ఇట్ అప్ ఫర్దర్ మోర్ అండ్ మోర్.
0: క్రమక్రమేణా ఆ బెలూన్ థిన్ అయిపోతుంది.
2: దెన్ బెలూన్ బికమ్స్ థిన్ గ్రాడ్యువల్లీ.
0: థిన్ అయిపోయేటప్పటికి ఒక్కతూరి పట్టన పగిలిపోతుంది.
2: యాజ్ బికమ్స్ థిన్ అండ్ థిన్నర్, ఇట్ బర్స్ట్ అట్ వన్స్.
0: అప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్,
2: ద లిమిటెడ్ ఎయిర్,
0: ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోయింది.
2: ద లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ వుడ్ మర్జ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఎయిర్
0: అరౌండ్.
2: దిస్ ఇస్ కాల్డ్ సాయుజ్య మర్జ్.
0: సాయుజ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుజ్యం.
2: మర్జర్ సాయుజ్య మీన్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ దిస్ లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ ఇన్ ది వాస్ట్ ఎయిర్ అరౌండ్.
0: లేక మోక్షం అనేటువంటి కానీ లేక లిబరేషన్ అనేటువంటి కానీ చాలా సులభమైన మార్గం.
2: స్పిరిచువాలిటీ అండ్ లిబరేషన్ దే ఆర్ వెరీ ఈజీ పాత్.
0: కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతుంది.
2: యాజ్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ నోన్ వీ సఫర్.
0: ఒక్క ప్రేమ చేతనే సర్వావస్థలు కూడా దూరం చేసుకోవచ్చు.
2: త్రూ లవ్ యూ కెన్ పాస్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఈజీలీ.
0: కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ లవ్ హోల్ హార్ట్.
0: మన హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి.
2: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ అలోన్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
2: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
2: స్పెండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
2: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
2: ఎండ్ డే విత్ లవ్.
0: ఇది ఈ విధమైనటువంటి దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్పబద్ధత లిబరేషన్ పొందుతుంది.
2: అండ్ ద హార్ట్ విల్ ఎంటర్ ఇన్ సచ్ థాట్స్ as to attain liberation.
0: కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే.
2: ది ఈజియెస్ట్ పాత్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి.
2: దిస్ లవ్ కెన్ బి ఎక్స్ప్రెస్ బై వర్డ్.
0: మన దగ్గర చక్కెర ఉంటుండాలి.
2: హియర్ ఇస్ షుగర్.
0: ఈ చక్కెర యొక్క రుచి ఎటువంటిది?
2: వాట్ ఇస్ ద టేస్ట్ ఆఫ్ ద షుగర్?
0: తీపి.
2: ఇట్ ఈస్ స్వీట్.
0: ఈ చక్కెరను నీళ్లలో కలుపు.
2: మిక్స్ ఇట్ ఇన్ వాటర్.
0: పానకం అయిపోతుంది.
2: ఇట్ బికమ్స్ సిరప్.
0: కాఫీలో కలుపు.
2: మిక్స్ ఇట్ ఇన్ కాఫీ.
0: తీయగా ఉంటుంది.
2: ఇట్ సో స్వీట్.
0: టీలో కలుపు.
2: మిక్స్ ఇట్ ఇన్ టీ.
0: తీయగా ఉంటుంది.
2: ఆల్సో స్వీట్.
0: పాయసంలో కలుపు. తీయగానే ఉంటుంది.
2: ఇన్ రైస్ పుడింగ్ ఇట్ స్వీట్.
0: కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి.
2: షుగర్ కెన్ బి మిక్స్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యట్ ఇట్ రిమైన్ స్వీట్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్.
2: ద లవ్ ఈస్ ద స్వీట్ అండ్ స్వీట్ అలోన్. దాట్ ఈస్ ద షుగర్.
0: ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు.
2: లెట్ ది షుగర్ ఆఫ్ లవ్ బి ఇన్ ఎనీ ఫీల్డ్.
0: అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది.
2: ది షుగర్ ఆఫ్ లవ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి స్వీట్. సినారియో ఇస్ స్వీట్.
0: శ్రవణం మధురం.
2: ఆడిషన్ ఇస్ స్వీట్.
0: చర్యలు మధురం.
2: యాక్షన్స్ ఆర్ స్వీట్.
0: తలంపు మధురం.
2: థాట్ ఇస్ స్వీట్.
0: మధురాధిపతే మధురం మధురం మధురం.
2: గాడ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అన్ని మధురంగానే మారిపోతాయి.
2: ఆల్ బికమ్ స్వీట్ అల్టిమేట్లీ.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది
2: వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే
0: పెంచుకోండి
2: ఈజ్ లవ్.
0: ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి.
2: వీ షుడ్ సీ దట్ లవ్
0: ధర్మంలో ప్రవేశపెట్టండి.
2: విల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్.
2: లవ్ ఇస్ ద ఫౌండేషన్.
0: సత్యము అనేటువంటిది ఒక వాల్.
2: ట్రూత్ ఇస్ ద వాల్.
0: ధర్మము అనేటువంటిది రూఫ్.
2: ధర్మ ఇస్ ద రూఫ్.
0: దీంట్లో మనం నివాసంగా ఉంటున్నాం మనం.
2: అండ్ వీ లివ్ ఇన్ దేర్.
0: ఈ పునాదే లేకపోతే
2: వితౌట్ ఫౌండేషన్
0: గోడ నిల్చదు.
2: వాల్స్ కాన్ బి ఎరెక్టెడ్.
0: లేకపోతే రూప్ వేయడానికి వీలు కాదు.
2: వితౌట్ వాల్స్ ఇస్ నాట్ పాసిబుల్ టు లే ద రూఫ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
2: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: సత్యం అనేటువంటి దానికి పునాదిపైనే ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడింది.
2: ధర్మ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు.
2: వితౌట్ ట్రూత్ ధర్మ కెనాట్ బి
0: సస్టైన్డ్. ప్రేమ లేకపోతే సత్యం ఉండలేదు.
2: వితౌట్ లవ్ ట్రూత్ కెనాట్ బి దేర్.
0: సత్యమే ప్రమాణము. సత్యమే ప్రధానము.
2: సో ట్రూత్ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ అండ్ ద బేస్.
0: దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది.
2: లవ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది.
2: లవ్ ఈస్ విత్ ఇన్ అస్ ఇన్ ద నేచురల్ వే.
0: కానీ ఈ ప్రేమను
2: దిస్ లవ్
0: భార్య పైన పిల్లలపైన బంధువులపైన మిత్రులపైన వీటిపైనంతా ప్రవేశపెడుతున్నాం.
2: వీ డైవర్ట్ అవర్ లవ్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ అవర్ వైఫ్ ద సన్ డాటర్ అండ్ ఫ్యామిలీ. What should we do now?
0: మనం పెంచుకోనక్కర్లేదు.
2: We don't need to develop now.
0: అనే ఆహారం పెట్టి దీన్ని అభివృద్ధి గావించనక్కర్లేదు.
2: You don't need to grow it further by feeding it.
0: బాధలు లేకుండా
2: without any problem
0: డైవర్ట్ చేయాలంటే
2: డైవర్ట్ ద ఎగ్జిస్టింగ్ లవ్.
0: నీవి ప్రపంచంపైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మారచ్చు.
2: ద వరల్డ్ లవ్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: వాహనంపైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మారచ్చు.
2: ద లవ్ ఆన్ ద పొజెషన్స్ అక్విజిషన్స్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్. లవ్ ఇన్ బిజినెస్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: నీ యొక్క వృత్తిపైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపున మారచ్చు.
2: ద లవ్ ఆఫ్ ప్రొఫెషన్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: కేవలం డైవర్ట్ చేయటమే ఉండేది.
2: అవర్ జాబ్ ఈజ్ ఓన్లీ టు
0: డైవర్ట్ చేస్తే చాలు.
2: It is enough if we divert.
0: అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి.
2: Everything will pass off peacefully.
0: మరి నేను బిజినెస్ చేస్తున్నానే.
2: I'm a businessman.
0: దీనిపైన ఇంకొక విధంగా మార్క్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు.
2: I'm a businessman now. If I divert love, what would happen? Don't be afraid of
0: that. భగవంతుని ఒక్క రీతిగానే స్మరించు.
2: Think of God in same way.
0: భగవంతుడా.
2: Oh God.
0: ఏ హృదయమును సతికితివో ఈసే నాకు.
2: Oh God. యూ హ్యావ్ గివెన్ మీ దిస్ హార్ట్,
0: మగిని దానినే అర్పించు మహితమూర్తి.
2: లెట్ మీ ఆఫర్ ద సేమ్ హార్ట్
0: మరగ వేరేమి దత్తు నీ పాద అర్చనకును.
2: వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ యూ ఓ గాడ్?
0: అందుకోవయ్య నీవు అని అర్పితం చేయి.
2: ఓ గాడ్, ఐ ఆఫర్ ద సేమ్ హార్ట్ యూ హావ్ గిఫ్టెడ్ మీ విత్ మై హంబుల్ సాల్యుటేషన్.
0: హార్ట్,
2: ద హార్ట్ డజన్ బిలాంగ్ టు మీ, ఇట్ ఇస్ యువర్ గిఫ్ట్.
0: నీవిచ్చినటువంటిది నీవే తీసుకో.
2: బెటర్ యూ టేక్ బ్యాక్ ద వన్ యూ గిఫ్టెడ్.
0: ఈ దేహం నాది కాదు.
2: బాడీ ఇస్ నాట్ మైన్.
0: దేహం కూడా నీవిచ్చినటువంటిది.
2: బాడీ ఇస్ యువర్ గిఫ్ట్.
0: నీకే అర్పితము.
2: ఐఎమ్ సరెండరింగ్ ఇట్ బ్యాక్ టు యూ.
0: అన్ని కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది.
2: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: మరి సేవకు చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు సర్వ్ సెపరేట్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా నువ్వు ప్రేమగానే ఉంటుంటాడు.
2: లెట్ అస్ సర్వ్ విత్ లవ్, దట్ ఈస్ ఇనఫ్.
0: కనుకనే
2: సో
0: ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము.
2: దేర్ఫోర్ ఇఫ్ యూ డూ ఇట్ వితౌట్ లవ్, వీ ఎక్స్పెక్ట్
0: ప్రేమతో కూడినటువంటిది సేవగా మారటము.
2: దేర్ఫోర్ ఇఫ్ యూ డూ ఇట్ విత్ లవ్, ఇట్ ఇస్ సర్వీస్.
0: ప్రేమతో చేసింది అంతా సేవనే.
2: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇస్ సర్వీస్.
0: చేసినటువంటి కఠినమైన చర్య లేనప్పటికీ అది ఫలితం కోసమే చేయటం.
2: ఇట్ మే బి హార్డ్ టాస్క్ ఇఫ్ యూ డూ ఇట్ వితౌట్ లవ్.
0: భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
2: యూ జస్ట్ బిలాంగ్ టు గాడ్.
0: నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
2: ఇఫ్ యూ బిలాంగ్ టు హిమ్, ఇఫ్ యూ ఆర్ హిస్, యూ విల్ హావ్ నాట్ ఎనీ ప్రాబ్లమ్.
0: గృహస్థుడు ఉన్నాడు.
2: హియర్ ఇస్ ఎ హౌస్ హోల్డర్.
0: ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు.
2: ద హౌస్ హోల్డర్ హస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: పెద్ద గార్డెన్ పెట్టుకున్నాడు.
2: బట్ హి హస్ గాట్ ఎ స్పేషియస్
0: గార్డెన్. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నారు.
2: అండ్ హి హస్ టు గార్డెనర్స్ టు మెయింటైన్.
0: ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు.
2: గార్డెనర్స్ ఆర్ వర్కింగ్ అలాంగ్.
0: కానీ
2: బట్
0: దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతున్నాడు.
2: ద గార్డెనర్స్ బై ది ఈవినింగ్ క్లెయిమ్ దేర్ వేజ్.
0: ఆర్ మంత్ కు ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు.
2: ఆర్ ద గార్డెనర్స్ క్లెయిమ్ దేర్ మంత్లీ సాలరీ.
0: కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య,
2: ద వైఫ్ ఎట్ హోమ్,
0: మంత్స్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది.
2: వైఫ్ ఎట్ హోమ్ స్ట్రగుల్స్ హార్డ్ స్లాగ్స్ మంత్స్ అండ్ ఇయర్స్.
0: జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా?
2: ఇస్ ద వైఫ్ డిమాండింగ్ ఫర్ వైఫ్ ఫర్ సాలరీ ఆర్ ఎనీథింగ్?
0: ఈ బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు.
2: ద చిల్డ్రన్ వర్క్ ఫర్ ది మదర్.
0: భగవంతుని మీరు వర్ణించకండి.
2: డోంట్ డిస్క్రైబ్ గాడ్.
0: రైట్ తో మీరు ఫైట్ చేయండి.
2: ఫైట్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ రైట్.
0: భగవంతుడా, నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ పోతే ఏమైంది? కొత్తవాడైపోతాడు భగవంతుడు మనకు.
2: వెన్ వీ గో ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్, ప్రైజ్ హిమ్, డిస్క్రైబింగ్ ఓ గాడ్ యువర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్ లాన్ దట్ యువర్ కంపాషనేట్, యువర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
0: అతను కొత్తవాడైపోతాడు.
2: గాడ్ బికమ్స్ న్యూ.
0: దైవం మన కొత్తవాడు కాదు.
2: గాడ్ ఇస్ నాట్
0: కొత్తవాడే.
2: గాడ్ ఇస్ నాట్
0: అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం చూస్తున్నాము.
2: గాడ్ ఇస్ నెవర్ స్ట్రేంజ్, హీస్ విత్ యూ.
0: పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని.
2: టేక్ గాడ్ యాజ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు.
2: ఇస్ నాట్ ఎ న్యూ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం నిత్య జీవితంలో మీరు యోచించవచ్చు.
2: ఇన్ డైలీ లైఫ్ వీ నో హౌ వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రేంజర్.
0: దయచేయండి, కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చేపలు వేస్తాం, వాళ్ళకు మర్యాదలంతా అందిస్తాం.
2: వీ ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్, మేక్ హిమ్ బి సీటెడ్ ఆన్ ద చైర్.
0: కానీ అదే పాత ఫ్రెండ్, ఏ రారా కూర్చోరా పోరా అని అనుకుంటాం.
2: బట్ ఇఫ్ యూ వర్ టు బి ఎన్ ఓల్డ్ ఫ్రెండ్, వీ టేక్ ఎవ్రీ లిబర్టీ, కమ్ ఆన్ బి సీటెడ్ వీ సే.
0: భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం.
2: వెన్ వన్స్ వీ ఎక్స్టోల్ గాడ్, యూ టేక్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్.
0: న్యూ ఫ్రెండ్.
2: బట్ ఈ ఇస్ నాట్ ఎ న్యూ
0: ఓల్డ్ ఫ్రెండ్.
2: గాడ్ ఈస్ నెవర్ ఎ న్యూ ఫ్రెండ్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: గోల్డ్,
2: ఓల్డ్ ఈస్ గోల్డ్.
0: అతనే గాడ్.
2: దాట్స్ గాడ్.
0: ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
2: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ క్లియర్.
0: వర్ణన చేస్తుంటారు భక్తులు.
2: డివోటీ narrates
0: idantha kevalamu
2: all this
0: atane manasunu kariginchalani anukuntunnaru
2: only to melt god
0: bhagavantuni manasu ee vidhanga varnanto karagadu
2: god will never melt will never be melted by your description
0: prema chetane karugutundi
2: is your love that melts him
0: prema rahita marubhumulalo
2: in this barren land without love
0: prema ankuramulu pomda
2: for the seeds of love to sprout up
0: prema vesemutu
2: with all the joy of love
0: prema nadulu pravahimpagamurali ganamu seyagade krishna ganamu seyagade
2: for the seeds of love to sprout up on the barren land without love రివర్ ఆఫ్ లవ్ టు ఫ్లో
0: దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి.
2: లెట్ ఆల్ ది వికెట్ క్వాలిటీస్ ఫ్లో అలాంగ్ దిస్ రివర్ ఆఫ్ లవ్.
0: నాటవలసినటువంటి ప్రేమ బీజమే నాటాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ సీడ్స్ ఆఫ్ లవ్ హావ్ గాట్ టు బి సోన్.
0: ప్రేమ వర్షమే కురుస్తుంది.
2: దెన్ దేర్ విల్ బి రెయిన్ ఆఫ్ లవ్. దెన్ దేర్ విల్ బి హార్వెస్ట్.
0: అంత ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది.
2: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్ ఆఫ్ లవ్, transforms into love ultimately.
0: Prema swarupulara.
2: Embodiments of love.
0: Meerandaru prema swarupule.
2: You are all the embodiments of love.
0: Andariyandu edi lekapoyina gani prema maatram untundali.
2: You may not have this or that, but you have love.
0: Vaadu okkadaina ledu ikkada.
2: There are none here without love.
0: Prapanchamanta vetikinappudiki nee prema ledani evaru cheppaledu.
2: You may search all over the world, none can say that he has no
0: prema. Lekapoyina dharam painanna prema untadi.
2: He may not love anything, at least he loves his money.
0: Ee prema ee vidhanga divert chestunnadu kani prema lekunda poledu.
2: He has diverted his love towards money.
0: Kanuka andaru prema swarupule.
2: So all are embodiments.
0: Andaru daiva swarupule.
2: All are divine.
0: Kanuka daivani daivamu ఆశించడం అనేటువంటిది ఏ మాత్రం అక్కర్లేదు.
2: సో యూ డోంట్ నీడ్ టు ఎస్పైర్ అండ్ వర్క్ ఫర్ గాడ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ గాడ్.
0: అయితే నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి.
2: సో లాంగ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఎ మ్యాన్, yes, you have to work for
0: గాడ్ అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు.
2: వెన్ వన్స్ యూ ఫీల్ దట్ యు ఆర్ డివైన్, యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ ఎనీథింగ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ యువర్.
2: Everything
0: you are the embodiment of love.
2: You are the embodiment of
0: love. You are the embodiment of peace.
2: You are the embodiment of
0: peace. You are the embodiment of truth.
2: You are the embodiment
0: of God.
2: You are the embodiment of God.
0: కనుక నీవు వేరేటువంటి వాడు కాదు.
2: యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తీసుకున్నాడు కానీ ప్రేమ లేకుండా పోలేదు.
2: హి హస్ డైవర్టెడ్ హిస్ లవ్ టువర్డ్స్ మనీ.
0: కనుక అందరూ ప్రేమ స్వరూపులు.
2: సో ఆల్ ఆర్ ఎంబోడిమెంట్స్.
0: అందరూ దైవ స్వరూపులు.
2: ఆల్ ఆర్ డివైన్.
0: కనుక దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది ఏమాత్రం

0: దావదంతి.
1: ట్రూత్ ఇస్ వన్, నాట్ టూ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: అందరు కూడాను,
1: ఆల్,
0: ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను,
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: ప్రేమను మాత్రం మీరు వదలకండి.
1: నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమను మరొక మార్గంలో పంపకండి.
1: నెవర్ డైవర్ట్ లవ్ ఇన్ అదర్ డైరెక్షన్.
0: అనుభవించండి,
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
0: కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు.
1: అండ్ నేచురల్లీ యూ లెట్ హిమ్ లవ్.
0: పరతత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు.
1: అండ్ యూ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పార్ట్.
0: మీరు ప్రేమ స్వరూపులైపోతారు.
1: అండ్ యూ బికమ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక
1: సో
0: మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే,
1: వాట్ వీ షుడ్ నో,
0: ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి.
1: వాట్ వీ షుడ్ నౌ నో ఈజ్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: సత్యము, ధర్మము, శాంతి సర్వం కూడా ఏర్పడుతుంది.
1: లవ్ ఇన్ టర్న్ విల్ కన్ఫర్ ద ట్రూత్, పీస్ అండ్ ధర్మ.
0: కనుక
1: సో
0: మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి.
1: సో వీ కెన్ అపోల్డ్ ట్రూత్ బై ఫాలోయింగ్ పాత్ ఆఫ్ లవ్.
0: ఒక విత్తనం తెచ్చి
1: బ్రింగింగ్ ఏ సీడ్,
0: టిన్ లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే,
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ టిన్,
0: విత్తనం కుళ్ళిపోతుంది.
1: అండ్ ద సీడ్ డికేస్.
0: ఈ విత్తనము
1: ద సేమ్ సీడ్
0: మొక్క రావాలనుకుంటే భూమిలోనే నాటాలి.
1: When the seed is sown in the ground, it sprouts up.
0: భూమిలోని నాటి నీరు పోయి,
1: యూ హ్యావ్ టు
0: తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: యూ హ్యావ్ టు సో ఇన్ ద సాయిల్ అండ్ వాటర్.
0: ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి?
1: Where?
0: చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు.
1: ద సీడ్ ఆఫ్ లవ్ కెనాట్ స్ప్రౌట్ అప్ ఆన్ హ్యాండ్.
0: కాలు మీద పెట్టుకుంటే మొక్క రాదు.
1: యూ కెనాట్ పుట్ ఇన్ ద లెగ్.
0: హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారవుతుంది.
1: ఇట్ హ్యాస్ టు బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది.
1: దేర్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అండ్ గ్రోస్ ఇన్ ఎ హ్యూజ్ ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ లవ్.
0: అదే జ్ఞానతత్వము,
1: దట్ ఈస్ విజ్డమ్.
0: అదే సత్యతత్వము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: అదే ధర్మతత్వము,
1: దట్ ఈస్ ధర్మ రైచియస్నెస్.

0: One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతమునకున్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదము చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued vehemently.
1: చిరునవ్వులు నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వర్జితే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హిస్ సెట్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ is only enmity that would be the result.
1: Kanuka vadam anetunte yokka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyalu pariharam cheskotamu manavuni yokka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevithamantayikunu samasyalu yokka thoranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu tana nitya jeevithamulo చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: సావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీ,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్,
1: సర్వచింత.

0: Oh people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: సమస్త చింతలకు ప్రేమనే పరిహారమునకు మూల కారణం.
0: It is the love which is the only solution for all problems.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: ప్రేమ ఉన్న చోట వ్యత్యాసం కనిపించదు.
0: Where there is love, there are no differences.
1: ప్రేమ ఉన్న చోట అసూయ ఆరాదు.
0: There cannot be jealousy.
1: ప్రేమ సర్వ సత్వమునకును సమన్వయము కావించేటువంటి యొక్క సమస్త శక్తివంతమైనటువంటిది.
0: లవ్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ కోఆర్డినేట్స్ అండ్ ఇంటిగ్రేట్స్.
1: కానీ వేదమునందు ఇట్టి ప్రేమకు కొంత స్థలం తక్కువగా ఉన్నది.
0: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ స్కోప్ ఫర్ లవ్ ఇన్ వేద.
1: వేదము నిరంతరం కూడాను ఆశించినదే కాని అనుభవించినది కాదు.
0: వేద ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ but doesn't show path to experience.
1: లోకములో అనేక మంది వేద పండితులు ఉంటున్నారు.
0: There are thousands of scholars in the world.
1: కానీ వేదమును వల్ల వేస్తున్నారు.
0: They repeat Veda.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు నువ్వు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: From dawn to dusk they go on chanting Veda.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: It is only expression but not practice.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే, తుదినంచమే, యుద్ధంచమే, నిద్రంచమే, అంతా చమే చమే చమే చమే. కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్, ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యు డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ, ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్, దట్ ఈస్
1: కర్చీఫ్.
0: దిస్ ఇస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి,
0: ఐ వాంట్ దిస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఈజ్ సపరేట్, ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు, నేను వేరు.
0: కర్చీఫ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రతి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిణరాకాలం, త్రినొత్యంత త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం, త్రిదళాకారం.
0: దేర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్, ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రంచ త్రియాయుధం,
0: త్రీ ఐడ్ అండ్ ఫైడ్ అండ్.
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
1: బర్త్స్. అదే అద్వైతం.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఈజ్ నాన్ డ్యుయలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగములు మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: Those that have direct evidence or experience cannot say it out openly.
1: ఒక మూగవాడు షడ్ సోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: కానీ ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కాని దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
0: He knows the taste of every item served. But he cannot explain the taste of every item.
1: చెప్పలేడు కూడాను.
0: He cannot express.
1: కనుకనే అద్వైతములో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుగుచ్చడానికి వీలు కానటువంటిది.
0: Therefore, the bliss in the state of non-dualism is beyond expression.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దాన్ని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్ డైరెక్ట్ అప్రోచ్ యూ కెనాట్ హ్యావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు, కానీ పరోక్షమునకు ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇన్ డైరెక్ట్.
1: ఇది ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐసు గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ స్మాల్.
1: ఈ ఐసు గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐసు గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునికి ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము, పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికి అంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: without knowing this truth,
1: మానవుడు
0: మ్యాన్
1: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదములో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించుటకు ప్రయత్నిస్తుంటాడు.
0: కన్సిడర్స్ దట్ వేద అండ్ వేదాంత ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ థింగ్స్ దట్ వేద స్పీక్స్ ఆఫ్ నాన్ జూలిజం అండ్ గోస్ స్పెండ్స్ ఆల్ హిస్ లైఫ్
1: మానవుడు వేద ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: మ్యాన్ స్పెండ్స్
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వరల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్
1: నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: to teach the spiritual principle
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించి నిమిత్తమై
0: to declare the fundamental basis
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: Shankara was prepared to undertake all effort.
1: వీటిని ఎదుర్కొంటూ పోయాడు.
0: And started proving, demonstrating.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: His preceptor గౌడపాద also encouraged him.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడే ఇదించాడు శంకర్ల వారు.
0: దో శంకర్ వాస్ క్వైట్ యంగ్, హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదము జరిగి అందరినీ కూడా అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్య శక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that?
1: అన్నింటి యొక్క ఏకత్వమే దీనికి అద్వైతము అని.
0: The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెని స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగ పిల్లి ఇలాంటివి అంతా చేసి పెడతారు.
0: వై గట్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి, కానీ అన్నింటి ఎందు చక్కెర ఒక్కటే.
0: The dog and fox are separate, but the candy sugar is one and the same.
1: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: If you just cut off the ear of the fox and eat, it is sweet.
1: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
0: Cut off the tail, yet it is sweet.
1: ఈ సర్వ స్వరూపమంతా కూడాను మాధుర్యమే.
0: The entire form is nectarine sweet.
1: అదే విధంగానే
0: likewise
1: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మ.
0: The entire universe is divine.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is present in this cosmos.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all creatures.
1: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: శంకర recognized and propagated the basic fundamental principle that divine is present
1: everywhere. ఈ భక్తుల యొక్క భేదభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: It's only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: ఒక శ్రీమంతుడైనటువంటి వాడు,
0: ఎ రిచ్ మ్యాన్,
1: ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో,
0: విత్ ఎ డ్యూయలిస్టిక్ మైండ్,
1: కృష్ణ అంటే చాలా ప్రేమ,
0: హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ,
1: ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకుని నిత్యము కృష్ణుని పూజించాలి, కృష్ణాభిషేకం చేయాలి, ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: హీ డిటర్మిన్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: ద టైమ్ నేచురల్
1: కష్ట సుఖములు కావడి కుండలు,
0: ద డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ దే కమ్.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద నెక్స్ట్ మినిట్ హూ కెన్ ఇమాజిన్.
1: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: ఎట్ వాట్ మూమెంట్ ఆఫ్ టైమ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ స్టోర్ ఫర్ యూ.
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు,
0: ఇస్ ఎ రిచ్ మ్యాన్ నౌ.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: హీ గేవ్స్ సిల్వర్ టు ద గోల్డ్ స్మిత్,
1: గోల్డ్ స్మిత్
0: అండ్ గాట్ మేడ్ అన్ ఐడల్ ఆఫ్ గోల్డ్, కృష్ణాస్ ఐడల్.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: అండ్ హీ ఆల్సో గాట్ స్పెషల్లీ మేడ్ cow of gold.
1: Inka 20 kasulu ichi oka nemalini daggara pettukoni tattuga krishnuniki prakkalo pettadu.
0: And he also made peacock made up of gold.
1: Abhishekam cheyataniki 20 kasulu ichi oka cup nu cheyinchukunnadu.
0: For abhisheka purposes he got made a gold cup.
1: Nityamu aa cup tho krishnuniki abhishekam cheyatamu aa teetham gooratamu aanandinchadam ee rakamga jarugutu vachindi.
0: Every day he does this abhisheka and drinks that teertha after the process ritual.
1: కానీ కాలం ఏనాటికి సమంగా ఉండదు.
0: టైమ్ విల్ నాట్ బి ద సేమ్ ఆల్వేస్.
1: కాలం ఎప్పుడు కూడా ప్రవహించేటువంటి ప్రవాహం వంటిది.
0: టైమ్ ఆల్వేస్ రన్స్ కంటిన్యూస్లీ.
1: ఇది కాల ప్రవాహము.
0: ఇట్స్ ఎన్ ఎటర్నల్ ఫ్లో.
1: ఎప్పుడు హెచ్చు పల్లంలో జరుగుతుందో తెలియడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ సే వెన్ దేర్ విల్ బి బంప్స్ అండ్ జంప్స్ ఇన్ లైఫ్.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted,
1: the position of the rich man is not good.
0: He could not carry out his daily living.
1: ఇంకా భరించుకోలేక,
0: he couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
1: మొట్టమొదట గిన్నెను, అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక.
1: ఇది 20 కాసులు, 20 కాసులు ఉంటుంది.
0: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్
1: 60,000 రూపీస్. సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: 60,000 రూపీస్.
0: ఇట్స్ ప్రైస్ 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వే
1: 60,000 రూపీస్.
0: ఇట్స్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్
1: దెన్ కూడా 60,000 రూపీస్ ఉన్నాడు.
0: ఇట్స్ ప్రైస్ ఇస్ 60,000.
1: అబ్బా, ఏమిటి, గోవు, నెమలి, కప్పు, కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is
1: the same price?
0: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము, నెమలి రూపము, గోరూపము, కప్పు రూపంగా ఉంటుండాలి, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna. But I go by the
1: weight. దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total weight.
1: బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but
1: అదే విధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity of the mankind, but not the unity.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore the essential basic
1: మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: In every person five elements are present.
1: ఆరవ భూతమే లేదు.
0: There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వీ ఇమాజిన్ వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్
1: థింగ్. దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వీ హావ్
1: ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
0: హిస్ ఎ రిచ్ మ్యాన్.
1: కానీ మహాభక్తుడు.
0: హిస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, తెల్లవారి మొదలు రాత్రి వరకు ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమయటము దేవతల యొక్క లక్ష్యం.
0: ఇట్ ఇస్ నేచురల్ ఫర్ ద deity to appear in front of the devotee.
1: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: God responds to the prayers.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: Things went on.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేడ్ మదర్.
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు. కానీ మొట్టమొదటి దేవత చెప్పింది,
0: ద డైటీ సే
1: నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యు ఆస్క్ దట్ విచ్ యు ఆర్ నాట్
1: సపోజ్. చాలా దురాశతో కూడినటువంటిది.
0: ఇట్స్ ఎక్సెసివ్. దీని
1: వల్ల నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అన్నింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determines that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi neevu nashtam raasina vaata kanna kalada nu rendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
0: The deity fell so that who can escape from the from destiny. All right, you hang yourself, he said.
1: Varavu pondadu intiki vachadu.
0: After the boon is granted, he returned home.
1: Parupu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతావంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering plant.
1: ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: కడపటికి అలసిపోయాడు.
0: He was tired.
1: బిడ్డను పిలిచాడు.
0: He called his children. అమ్మాకు
1: టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
0: He said, bring coffee or tea for me now.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: They brought tea and coffee.
1: దాన్ని ముట్టాడు.
0: He touched.
1: బంగారైపోయింది.
0: It also became gold.
1: ఆకలి పెరిగిపోతుందది.
0: And more he wanted.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుందది.
0: But whatever he touched,
1: it turned into gold. ఏం చేసేది, బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది.
0: స్టాచ్యూగా
1: తయారైపోయింది.
0: Ultimately what is to be done? He touched his son who also turned into gold.
1: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
0: Then Maidas was transformed. See, he could know the truth.
1: Devi cheppina kuda nenu murkudunaine vinlekapoyanu.
0: I was so foolish, though deity told me, I didn't pay heed to her words.
1: Vidhi aneetundi.
0: This is the destiny.
1: Kanuka tirigi devi daggariki vellaadu.
0: So again went to the
1: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
0: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
1: ప్రత్యక్షమైంది.
0: షీ మానిఫెస్టెడ్.
1: నాయన, నా మాట వినలేదే నీవు.
0: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
1: ఈ గతి పట్టింది.
0: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
1: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
0: వాట్ యూ వాంట్ నౌ?
1: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
0: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
1: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ అన్
1: మానవత్వంలో ఉండినటువంటి యొక్క ఆశలు ఇంత ప్రమాదములకు గురి చేస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ అస్ ఆల్ టు డేంజర్.
1: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
0: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్, దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
1: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
0: శంకర
1: వలదు ధన దాహము నరుడా.
0: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
1: వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
0: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: Told you have got only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the lot.
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: దురాశకు నీకు గురి కావద్దు.
0: Don't have too many desires.
1: ఆశని పెట్టుకో.
0: Have some desire and
1: కాని అతన్ని పొందేంత వరకు నీకు ప్రేమ కావాలి.
0: Until you attain divinity.
1: ఆ ప్రేమనే నీ సర్వస్వము ఇస్తుంది.
0: And that very love will give you.
1: ఎప్పుడు ఎక్కడ ఏది కావాలో తానే అనుగ్రహిస్తుంది.
0: Where and when, how you receive God knows.
1: అడుగకు వేవో మనస.
0: ఓ మైండ్, డోంట్ ఆస్క్.
1: అడుగుకొలది అది అడుగున బడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకు వే ఓ మనస.
0: ద మోర్ అండ్ మోర్ ఓ మైండ్ యు ఆస్క్ ఫార్, ఇట్ విల్ బి ఇగ్నోర్డ్ ఆర్ నెగ్లెక్టెడ్.
1: అడుగని శబరిని ఆదరించడే.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి వాస్ రిడ్యూస్డ్.
1: అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
0: ఓ మైండ్, డోంట్ ఆస్క్ వితౌట్ మియర్ ఆస్కింగ్. జటాయు హ్యాడ్ సచ్ ఎగ్జాల్టెడ్ హైట్స్, కుడ్ రిడీమ్.
1: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
0: దశరథ ప్రేయర్ ఫర్
1: వెన్ నాయనా, నా అంత్య సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
0: He wanted the son to be present with the end
1: అడిగిన దశరథునికి ఏ మాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు.
0: బట్ హీ డిడ్ వాంట్ టు డూ ఒబ్లైజ్.
1: అడుగని జటాయుకు మోక్షం అందించాడు.
0: వితౌట్ ఆస్కింగ్ జటాయు,
1: ఆ జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: వితౌట్ ప్రేయింగ్, ఆస్కింగ్, మేడ్ జటాయు డ్రింక్ ద వాటర్.
1: ఆదరించండి.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి రిఫ్యూజ్.
1: లేదు, కానీ నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామా వాజ్ ఇన్ ద ఫాల్.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: హీ మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్, స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామా మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: షీ సాట్ అండర్ ఏ ట్రీ.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana. ఆ విధమైన
1: భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది అనుగ్రహంతో కూడినటువంటిది కానీ ఆగ్రహంతో కూడినటువంటిది కాదు.
0: God is full of అనుగ్రహ grace but not ఆగ్రహ or anger.
1: సాధకుని యొక్క బుద్ధులు అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించట చేత దానిని పురస్కరించుకుని యద్ భావం తద్ భవతి ఆ విధంగా పోవలసి వస్తుంది.
0: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big mirror.
1: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి,
0: you standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనక్కి ఇచ్చింది.
0: If you do namaskar, you will get back the same namaskar from the reflection.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా, అది కూడా నిన్ను దండిస్తుంది.
0: If you point out your fourth finger, you will also get back.
1: కర్మ

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family deity.
1: ఎట్టి కర్మలు చేస్తావో అట్టి ప్రతిబింబమే నీకు వస్తుంటాయి.
0: As is the object, so will be the reflection.
1: ఇక్కడ నిలువుట అర్థం ఏమిటి?
0: What is the mirror here?
1: ఈ మిర్రరే ప్రకృతి.
0: This mirror is the very nature.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: That very object is divine.
1: విష్ణువే కారకుడు.
0: God is the cause.
1: ప్రకృతియే కార్యము.
0: And if and
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: The whole world is just the relation between the cause and effect.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: Therefore what has come back to you as reaction reflection is sound. In fact, object is one.
1: ఇది ఏకత్వము.
0: This is unity.
1: బింబము ప్రతిబింబము.
0: The object and the reflection.
1: అర్థం ద్వారా కలిగేటువంటివి కానీ అర్థం లేకపోతే ఏది లేదు.
0: The object and the reflection exist because of the mirror.
1: అది ఏ ప్రకృతి యొక్క విచిత్రమునకు పరమాత్మ యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసము.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్ములు,
0: so sacred Lord,
1: వందనాల విత్తమ్ములు, సన్మిత్రమ్ములు, మునిజనవన పౌత్రమ్ములు, విష్ణుదేవు చారిత్రమ్ములు.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: Prakriti rupala ikkada enni unnai? Neevu, nee pratibimbamu, addamu enni unnai? Moodu unnai.
0: How many are here now? You,
1: neevu, nee pratibimbamu, addamu,
0: you, your reflection in the mirror.
1: Kabatti ఈ మూడు ఉంటున్నాయి.
0: త్రీ ఆర్ ప్రెసెంట్.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ అడిగినా కూడాను మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్, 3 - 1, వాట్ ఇస్ ద వాల్యూ? హీ విల్ సే 2.
1: వానికి కూడాను ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ అక్సెప్ట్.
1: ఇట్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3 - 1 = 1 అంటాడు.
0: 3 - 1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: హియర్ 3, యూ, యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసినాయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా, ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్స్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapanchamlo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఈస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ హాస్పిటల్.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రాపగేటింగ్.
1: నిన్న చెప్పాను కదా, మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఈజ్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే,
0: గోల్డ్ ఈజ్ వన్,
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే, ఏకం సత్ విప్రాభవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి,
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి,
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి, జొరాస్ట్రియం అని చెప్పండి, రామ అని చెప్పండి, హరి అని చెప్పండి, హర అని చెప్పండి, అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపు లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ దే కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హీ విల్ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హీ విల్ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ నా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్.
1: ఒక్కడే
0: మాస్టర్.
1: ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: బికాస్ సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈస్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సకుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టెడ్ ఇట్ టోటలీ.
0: ఇది చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: యు ఆర్ మై మదర్,
0: త్వమేవ
1: యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి.
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వీ షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఎమ్ యు.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యు.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle of
0: Vedanta. దీనిని పరిశ్రమించుకునే వేదము తత్వత్వం అసి.
1: Basing on this Veda said tattvam
0: asi. Aham brahmasmi.
1: Aham brahmasmi, I am Brahman.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ విల్ గివ్ యు జాయ్ అండ్
0: శంకరుల వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: అయితే అది అంత సులభం కాదు.
1: హౌఎవర్ దట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం పరిపక్వ దిశలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్ మెచ్యూరిటీ.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటైనటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హి సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్ దట్ రియలైజ్.
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హి ఇస్ ద లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దెన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంత కూడా రాజు.
1: హీ ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: రాజనకే రాజ మహారాజ రాజ రాజనకే రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హూ ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి.
1: This soul is present to everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who do not understand this immortality, అమృతత్వ,
0: అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే మాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: అమృతము అనేటువంటి తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డూ నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలుకొని విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ అండ్ ది సిటీ టు ఎన్ ఇగ్నోర్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీ హస్ ఎస్టాబ్లిష్డ్ స్కాలర్స్ విత్ హిమ్. ప్రతి
0: ఒక్కరి కూడాను శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర హస్ సెట్ ఎన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో ప్రతి తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: నాయనా నీవు ఇల్లు వదిలిపోతున్నావు.
1: Son, you are leaving the
0: sanyasam house. సన్యాసం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ నీవు స్వీకరించావు.
1: Though I don't want you to be, you have chosen to be
0: అంత సమయం లోపల మాత్రము నిన్ను చూడాలనేటువంటి ఒక పిచ్చి ఆశ నాకున్నది.
1: I got a desire to see you as the end approaches.
0: కనుక నా అంత సమయంలో నీవు నా దగ్గర ఉండాలని ఆశించింది.
1: Therefore, you should be by my bedside when the end comes.
0: మహాపవిత్రమైన హృదయుడు కనుక ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇస్ ఎ సీక్రెట్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హీ సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: One should know the truth.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను
1: That in Gita,
0: అమావాస్య యుద్ధము ప్రారంభమవుతుంది. యుద్ధము
1: ఇది. వార్ స్టార్ట్స్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: చతుర్దశి దినము అర్జునుడు కృష్ణుని తీసుకుని అడవికి వెళ్లాడు.
1: ఆన్ చతుర్దశి ఫోర్త్ డే.
0: రేపటి దినము ఏ విధంగా యుద్ధం సాగించాలి, ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: దే వర్ జస్ట్ డిస్కసింగ్ ద వార్స్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించేక ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: బిఫోర్ గాడ్ కన్ఫర్స్ గ్రేస్ హి విల్ టెస్ట్ ది డిజర్వ్డ్నెస్ of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: దెన్ ఓన్లీ ది డివోటీ డిజర్వ్స్ వాట్ ఈస్ గివెన్.
0: తిరిగి నా అర్జున చీకటి అయిపోయింది ఇంకింటికి వెళ్ళిదామన్నారు.
1: అర్జున ఇట్స్ ఓవర్ బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్.
0: అర్జున
1: అర్జున
0: చూడు ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami it's peacock.
0: పిచ్చివాడ అది నెమలి కాదు, గరుడ్పంతుడు. గరుడ అన్నాడు.
1: గరుడ
0: అవును స్వామి గరుడే అన్నాడు.
1: yes swami it is garuda.
0: ఏమిట్రా నేను ఏ చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు? ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణ జ్ఞాన శూన్యుడైపోయినాడు. నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: ఈ సెడ్ యు ఎండోర్స్ వాట్ ఆల్ ఐ సే, యు హావ్ నో డిస్క్రిమినేషన్, యూ డోంట్ ఎంక్వైర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్.
0: అర్జునుడు కృష్ణ
1: కృష్ణ
0: నేనది నెమలి కాదంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
1: ఇఫ్ ఐ సే ఇట్ ఇస్ నాట్ పీకాక్ యూ విల్ మేక్ ఎ పీకాక్.
0: గరుడ కాదు అంటే నేను త్రి గరుడుగా మార్చవచ్చు నీవు.
1: ఇఫ్ ఐ సే ఇట్ ఇస్ నాట్ ఎ బర్డ్ యూ విల్.
0: కాబట్టి అది నెమలా గరుడ అనేటువంటి విచారం నాకు అక్కర్లేదు.
1: సో ఐఎమ్ నాట్ బాదర్డ్ ఇట్స్ పీకాక్ ఆర్ గరుడ.
0: వాక్యే నాకు కావాలి.
1: ఐ వాంట్ వాట్ యూ సే యువర్ కమాండ్.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యూ సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరే మాం యే వైశసీ సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మన భవ మత్ భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
0: కనుక నేను ఇంకా అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: దేర్ఫోర్ యు ఆర్ షూర్ టు విన్ దెన్ హి స్టార్టెడ్.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ టు ఎ ఫెలో హూ హస్ నో ఫెయిత్?
0: సమయం లోపల 84 అర్జునుడికి 86 కృష్ణుడికి.
1: దే వర్ ఏజ్ 84 అండ్ 86 ఏజ్.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: టిల్ దెన్ హీ డిడ్ నాట్ చూస్ టు టీచ్ గీత.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఎట్ ద రైట్ టైమ్ ఎట్ ద రైట్ ఆపర్చునిటీ.
0: 84 ఇయర్స్ కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: టిల్ ది ఏజ్ ఆఫ్ 84 దేర్ వాస్ నో డిస్కషన్.
0: అప్పటికప్పుడు గుర్తుపడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ జస్ట్ ఫెల్ ఇమీడియట్లీ ఎట్ ద రైట్ అప్రోప్రియేట్ మోమెంట్.
0: మీరందరూ ఎవరు?
1: అర్జున హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యూ ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు నేను వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్ మ్యాడ్.
0: అది ఎట్ట అవుతుంది? అంతా ఒకటి ఎట్ట అవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యూఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మరి పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురిని కృపచే తారతమ్యము గరుచిమన్మన్నా.
1: దేర్ఫోర్ వన్ షుడ్ నో దట్ ఎటర్నల్.
0: తెలుసుకున్నవాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ ఇది నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటన్.
0: స్వామి
1: స్వామి
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు. నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు.
1: స్వామి యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్ బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్.
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all that omniscient omnipresent.
0: కనుక నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుంది.
1: So I am always in total awareness.
0: నీవు మర్చిపోయినావు అన్నాడు.
1: You have forgotten.
0: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna gave very good example.
0: అర్జున
1: అర్జున
0: నీవు ఒకానొక అంటే పేర్లు వేరు వేరు, మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టీచింగ్ ఇన్ ఏ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకానొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకే రాజు. ఆ కేకే రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకయ అండ్ ది కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యు హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది, ఒక సూట్ గుడ్డ కొన్నావు.
1: యు పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యూ పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యు బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎరువు పడేసేసింది.
1: అండ్ యూ గేవ్ యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
1: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
1: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
1: యు హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
1: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
0: బాబు. రామా ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పినిచ్చింది.
1: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యు గెట్ ఇట్ స్టిచ్డ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
1: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
1: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్, ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
1: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యు టుమారో, బట్ ఇట్ విల్ బి 1 ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
1: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
1: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
1: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
1: హీ హస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
1: హి బెంట్ టు హ్యాండ్ ఓవర్ ది
0: వంగేటప్పటికి షర్ట్ అక్కడ పట్టన పగిలిపోయింది.
1: అండ్ దేర్ ది షర్ట్ టోర్ ఇన్ ద సెంటర్.
0: అమ్మ చెప్పింది, నాయన కొత్త వస్త్రమే, అప్పుడే చినిగిపోయిందా అని కౌసల్య అనింది.
1: కౌసల్య సెడ్ ఇట్స్ బ్రాండ్ న్యూ క్లాత్, ఇట్ ఇస్ స్టోర్ నౌ.
0: అప్పుడు కూడా రాముడు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ రామా అండ్
0: అమ్మ. కుట్టడం కొత్తది, షర్ట్ కొత్తదే గానీ గుడ్డ ఓల్డ్ స్టాక్ అని నిన్నాడు.
1: రామా సెడ్ స్టిచింగ్ ఇస్ బ్రాండ్ న్యూ, బట్ ది క్లాత్ ఇస్ ఓల్డ్ స్టాక్.
0: న్యూ
1: స్టిచింగ్ ఇస్ న్యూ,
0: కానీ క్లాత్ స్టాక్ ఓల్డ్ స్టాక్.
1: బట్ క్లాత్ ఇస్ ఓల్డ్ స్టాక్.
0: ఇది సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ నాట్ ట్రూ ఆర్ నాట్?
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: నీవు మర్చిపోయినావు, నేను ఎరుకులో ఉంటున్నాను.
1: యూ హావ్ ఫర్గాటెన్, ఐ నో.
0: కాబట్టి ఇది నీకు నాకు ఉండేటువంటి వ్యత్యాసం. ఇది నాది ఎరుక, నీకు మరుపు.
1: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, అవేర్నెస్ హియర్, ఫర్గెట్ఫుల్నెస్ ఓవర్ దేర్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఆ యుద్ధ భూమి లోపల
1: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
1: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
1: దెన్ అర్జున్ ఫెల్ వెరీ సాడ్.
0: స్వామి
1: స్వామి,
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
1: అభిమన్యుడు,
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
1: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
1: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా, నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీలు లేదు. ఎవరి టైం ఎప్పుడిప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
1: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు, దేహమే విధమునం పోషించి రక్షించిన.
1: You may take care of the body and protect it to any length, but it's bound to die. Rakam
0: manavu hani vruddulu maharanyam unandaginan.
1: That old age and the problems will come. You may hide yourself in a forest, but they are bound to follow.
0: Ivanni kudunu janma janmantar nunchi jarugu sambhavinchetvanti ve.
1: They follow you life after life.
0: Oka rai untundadi.
1: Here is a boulder.
0: Danini manchi yuvakudu oka 25 samvatsaram yuvakudu chuttu isukunnadu baa 28 kottadu.
1: An young man picked up a hammer and hammered it 25 times.
0: కానీ రాయి పగలలేదు.
1: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
1: An old man was called.
0: అతను రెండేట్లు కొట్టాడు, రెండు ఒప్పులు అయిపోయింది.
1: With 2 strokes, this boulder broke into 2 pieces.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు, నీవు 28 కొట్టినా అది పగలలేదు, నేను రెండేట్లకి దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
1: The old man was so proud of his strength. Oh, look here young man, you could not do it. Well, I could just break it in 2 strokes.
0: Krishnudu cheppadu.
1: Then he, Krishna said,
0: Yuddhuda,
1: old man,
0: inta maatramuneke neevu garvani abhruddhi pachukovaddu.
1: Don't pride yourself for this reason.
0: Neevu rendettu kada pagilindedi.
1: It didn't break because of the 2 strokes.
0: Mundu 28 kottadu yuvakudu, aa 20 plus 2 22 gundu pagilindi
1: anna. Earlier it was hammered 20 times.
0: 22 times.
1: 20 times then, 2 times now, 22.
0: కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పుడు జరిగేటువంటి మనం చూసుకుంటాము.
1: యూ థింక్ ఆఫ్ దట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి కూర్చుంటూ ఉంటాడు.
1: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇది దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
1: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
1: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ హ్యాండ్.
0: రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
1: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
1: In the past it was a tree.
0: Future lo tree ga undi.
1: In future it is a tree.
0: Present lo seed ga undi.
1: In the present it is a seed.
0: Seed lo matrame nu chustunnavu.
1: You think see the seed.
0: Kaani aa rendu tree lu kuda nu ee seed nunchi vachinatunti ve.
1: But both the trees have originated, germinated on the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
1: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animate and inanimate.
0: Ee vidhamaina yokka advaitanni kanakrameena Shankarla varu లోకానికి చాటుకుంటూ వచ్చారు.
1: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
1: However, a fundamental principle is needed to understand
0: non-dualism. ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
1: To understand the fundamental principle of non-dualism, we need to know many of the examples.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడాను మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
1: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: శివ శంకర నమామి శంకర శివ శంకర.

0: చెయ్యను విశ్వంబు కానరయ్యా.
1: దట్ వాట్ యు సేస్ నాన్ ఎగ్జిస్టెంట్ ఇస్ యాక్చువల్లీ ప్రెజెంట్. దట్ వాట్ యు సే ఇస్ ప్రెజెంట్ ఇస్ నాట్ దేర్. ఓన్లీ గాడ్ ఈస్ ప్రెజెంట్ అండ్ దేర్ ఇస్ నో వరల్డ్ యాజ్ సచ్. అండర్స్టాండ్ దిస్, వాచ్ దిస్ పాయింట్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విద్యార్థులారా, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మానవ జీవితం చాలా ఉత్కృష్టమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ నోబుల్.
0: ఇది కేవలము శరీర నిర్మాణం మాత్రమే కాక మేధాశక్తి ఎందుకును ఇది మరింత పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ సీక్రెట్ ఫిజికలీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఇంటెలెక్ట్ వ్యూ పాయింట్.
0: ఇప్పుడే మీ యందు జన్మించినటువంటి జీవరాశులన్నిటికంటే మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్, లివింగ్ బీయింగ్స్ బోర్న్ ఆన్ ఎర్త్, హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
0: అయితే ఈ ప్రాకృతమైన జీవితమునందు మానవ జీవితము అత్యల్పమైనటువంటిది.
1: హౌఎవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ షార్ట్.
0: ఈ మేధాశక్తి కూడాను చాలా పరిమితమైనటువంటిది.
1: His intelligence is limited.
0: ఈ పరిమితమైనటువంటి జీవితం నుండి ఈ పరిమితమైనటువంటి శక్తులను సద్వినియోగం చేసుకుని సార్థకం చేసుకోవటమే మానవత్వం యొక్క లక్ష్యం.
1: The aim of human life lies in understanding the very purpose and making use of all the faculties within this limited span.
0: కాని ఈనాటి మానవుడు తన పరిమితమైనటువంటి శక్తిని అమితంగా దుర్వినియోగం చేసుకుని తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈస్ మిస్యూజింగ్ ఆల్ ద లిమిటెడ్ పవర్ విద్ ఇన్ హిమ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్.
0: నిజముగా ఈ మానవుని ఎందున్నటువంటి శక్తిని సద్వినియోగపరుచుకున్న ఎంతనో దేశమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించిన వాడవుతాడు.
1: ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ హీ మేక్స్ యూ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది లేటెంట్ ఎనర్జీ, he'll certainly mold himself into an ideal person.
0: దీనిని శ్రేయో మార్గమని ప్రేయో మార్గమని చెప్తూ వచ్చింది వేదాంతం.
1: వేదాంత సెడ్ దిస్ ఇస్ శ్రేయో మార్గ, ద అదర్ ప్రేయో మార్గ.
0: శ్రేయో మార్గమే నివృత్తి మార్గము, శ్రేయో మార్గమే ప్రవృత్తి మార్గము.
1: శ్రేయో మార్గ ఈజ్ ఇన్వర్డ్, ప్రేయో మార్గ ఈజ్ అవుట్వర్డ్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క శ్రేయో మార్గమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్వర్డ్ పాత్ శ్రేయో మార్గ క్లియర్లీ.
0: శ్రేయో మార్గము ఏమి చెయ్యాలి అని చెప్తుంది.
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఇట్ అడ్వకేట్స్?
0: శ్రేయో మార్గము ఎట్లా చెయ్యాలని బోధిస్తుంది.
1: ద అవుట్వర్డ్ విల్ టెల్ యూ ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్.
0: కనుక నీ శ్రేయో ప్రేయస్సులందుండేటువంటి అంతరాత్మలు ఏమి చెయ్యాలి, ఎట్ట చెయ్యాలి అనేటువంటి విధానాన్ని గుర్తింపచేస్తుంది.
1: ఆల్ సెడ్ అండ్ డన్ బోత్ దీస్ థింగ్స్ విల్ టెల్ యూ వాట్ ఈస్ టు బి డన్, హౌ ఇట్ ఈస్ టు బి డన్.
0: శ్రీరాముడు చిత్రకూట పర్వతంపై ఉండినంత వరకు అనేక మంది ఋషులు సమావేశమై ఈ ప్రేయస్సునకు శ్రేయస్సునకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసములు సంప్రదిస్తూ వచ్చారు.
1: So long Srirama spent his time on Chitrakuta mountain. All sages gathered there and discussed at length these two paths.
0: Sarvasanga parityagulainatvanti maharshulu Rama darshanamu gavinchukoni itti pavitramainatvanti yokka samaveshamu maaku eppudu labhyamavunani ento kaalam nunchi kaachukunnatvanti varu.
1: In fact, the renunciants over there have been longing for such an opportunity.
0: నిత్యము రాముల సన్నిధి యందు ఇలాంటి సమావేశములు జరుపుతూ మానవత్వం యొక్క దివ్యత్వాన్ని, దివ్యత్వం యొక్క పవిత్రతను, పవిత్రం యొక్క ఆత్మతత్వాన్ని కూడాను విమర్శించుకుంటూ వచ్చారు.
1: ఎవ్రీడే దే వర్ బాస్కింగ్ ఎంజాయింగ్ ద దర్శన్ ఆఫ్ రామ, దే హావ్ బీన్ డిస్కసింగ్ డెలిబరేటింగ్ ఆన్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ లోపల భరతుడు రావటము, అనేక విధములుగా ప్రార్థించటము, కానీ వల్లదని గట్టిగా చెప్పటం చేత ఈ యొక్క ఆశను విరమించుకుని పాదుకులు తీసుకుని అయోధ్యకు చేరిపోవటము జరిగింది.
1: ఇన్ ద మీన్ టైమ్ Bharata came and prayed to Rama to return, and Rama refused. Therefore, the proposal is dropped. Ultimately, Bharata left with the divine sandals.
0: ఈ యొక్క సమావేశములన్నీ ముగిసిన తర్వాత చిత్రకూట పర్వతము ఒక విధమైనటువంటి యొక్క ప్రళయంగా మారుతూ వచ్చింది.
1: After this deliberation conference, the entire Chitrakuta mountain appeared. It is the time of extinction or annihilation.
0: ఉన్న మహర్షుల లోపల అనేక విధమైనటువంటి ఆపోహలు చెలరేగుతూ వచ్చాయి.
1: There are so many mental agitations among the sages gathered there.
0: వారి సాధనను కూడా సక్రమంగా చెరగలేకపోతున్నాయి.
1: They could not continue their spiritual pursuits.
0: ఒకరిలో ఒకరు గుసగుసలాడుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చారు.
1: They started murmuring, whispering towards each other.
0: ఈ విషయములకు కారణం ఏమిటి అని అనేక విధములుగా కూడా విచారిస్తూ వచ్చాడు శ్రీరాములు.
1: శ్రీరామ thought for a while the reason behind all this.
0: కానీ ఈ విచారమును గుర్తించినటువంటి ఒక మహర్షి వృద్ధుడైనటువంటి వాడు రాముల దగ్గరికి ప్రవేశించి, ఓ రామచంద్ర, నీలో ఎట్టి దోషము లేదు.
1: An old saint came. Oh Rama, there is no mistake, no defect in you.
0: మీరు ధర్మస్వరూపులు.
1: You are the embodiment of dharma.
0: సత్యవాక్ పరిపాలకులు.
1: You uphold truth.
0: కానీ ఈ ప్రదేశమునందు ఈ విధమైనటువంటి సమావేశంలో జరగటము గుర్తించినటువంటి రాక్షసులు మితిమీరిపోతున్నారు.
1: The demons have come to know of this congregation conference here, and therefore they are very much enraged.
0: క్రమక్రమేణా చిత్రహింసలు అధికమైపోతూ వచ్చాయి.
1: More and more of violence was taking place.
0: శిష్యుల యొక్క సాధనలకు చాలా ఆటంకములు జరుగుతూ వచ్చాయి.
1: There are many, many obstacles on the way of this spiritual
0: person. కనుక చిత్రకూట పర్వతంపై ఉండినటువంటి ఒక ఋషులు ఈ చిత్రకూట పర్వతమును విసర్జించి మరొక ప్రదేశంలో ప్రవేశించాలని తలుచుకుంటున్నారు.
1: Therefore, all sages were planning to leave the Chitrakuta mountain and to go elsewhere.
0: Swami, inta matrame kaadu.
1: Swami, not only this.
0: Meeru kuda nu grihasthulu.
1: You are also household.
0: Meeru kuda nu ee Chitrakuta parvathanni taraga vadalatam manchidi annadu.
1: They also said, pleaded with Swami, it's also good if you also leave.
0: Meeru shaktivantule.
1: You are powerful.
0: Shakti samarthule.
1: You have all packed.
0: Ainappatikini sthilato undatam cheta idi chaala pramadakaramainatundi yokka pradeshanga maarutundadi.
1: Since there's women around, it's a dangerous spot.
0: Akkada nunchi ekkadiki vellali?
1: Where are we to go now?
0: Ani aa rushulandari kudanu konni rakamainatundi yokka sampratimpulu jaripi అక్కడ నుంచి ఒక విధమైనటువంటి యొక్క దండకారణ్యంలో ప్రవేశించాలని ఊహించారు.
1: ఆల్ సేజెస్ కన్సల్టెడ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అండ్ డిసైడెడ్ టు గో టు దండకారణ్య.
0: ఈ దండకారణ్యంలో ప్రవేశించిన తక్షణమే
1: ద మూమెంట్ ది స్టెప్ దేర్
0: విరాధుడనేటువంటి రాక్షసుడు సీతను అపహరించాడు.
1: డెమన్ బై నేమ్ విరాధ కిడ్నాప్డ్ ఆల్ విమెన్ దేర్.
0: సీతను అపహరించిన తక్షణమే సీత చాలా గోల చేస్తుండాలి.
1: Because they were kidnapped, there's a lot of agitation.
0: నన్ను ఏ విధంగానైనా రక్షించమని రామలక్ష్మణులు ప్రార్థిస్తూ ఉండాలి.
1: Went on praying that they should be rescued and protected.
0: ఆ విరాధుడు ఒక్కటే మాట చెప్పాడు.
1: Viratha said only one.
0: మీరు ఈ అరణ్యంలో బ్రతకవాలనుకుంటే సీతను మర్చిపోండి అన్నాడు.
1: If you want to live in this forest, forget Sita, he said.
0: ఇంకా సీతను నేను వదలటం లేదు.
1: Said, I am not going to leave.
0: సీత మీ సీత కాదు ఇంకా.
1: Sita doesn't belong to you any longer.
0: అని కఠినంగా తాను ఈ విధమైనటువంటి యొక్క మాటలు మాట్లాడాడు.
1: And he used all harsh words.
0: ఇది విన్నటువంటి రాములు
1: Rama having
0: heard అమిత క్రోధుడై విరాటుని పైన అనేక రకమైనటువంటి యొక్క యుద్ధములు జరపడానికి ప్రయత్నించాడు.
1: Listening to all this, Rama was prepared to fight with his Virata.
0: ఈ యొక్క అంబులకు తాళలేక విరాట్ సీతను వదిలిపెట్టి రామలక్ష్మణతో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు.
1: As he could not bear all this, he dropped his arrows there.
0: ప్రయత్నించటమే కాకుండా ఈ విరాధుడు రామును ఒక చేతిలో లక్ష్మణుని ఒక చేతిలో పట్టుకుని పరిగెత్తాడు.
1: నాట్ ఓన్లీ హీ జస్ట్ లెఫ్ట్ ది ఆరోస్ దేర్, హీ స్టార్టెడ్ రన్నింగ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ రామ లక్ష్మణ.
0: అప్పుడు సీత మరింత బాధపడుతుంటుంది.
1: సీత వాస్ మోర్
0: ఈ క్రూరమృగమున్నటువంటి ఈ అరణ్యం లోపల రాక్షసులున్నటువంటి ఈ అరణ్యం లోపల నన్ను ఒంటరిగా వదిలిపోతున్నారా, నా ప్రాణమును కూడా తీసుకుని పోండి అని ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: సీత వెంట్ ఆన్ క్రైయింగ్ అండ్ ప్రేయింగ్, ఐఎమ్ లెఫ్ట్ హియర్ ఆల్ అలోన్ ఇన్ దిస్ ఫారెస్ట్, వై డోంట్ యూ టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యూ.
0: ఈ విధంగా ఉండినట్టే రామలక్ష్మణుడు ఈ విరాధుని చేతులు రెండు ఖండించాడు.
1: As things went on, రామలక్ష్మణ
0: ఎన్ని అంగములు ఖండించినప్పటికీ ఈ విరాధుడు ప్రాణం పోలేదు.
1: విరాధ డిడ్ డై.
0: తక్షణమే విరాధుడే చెప్పాడు.
1: ఇమీడియట్లీ హీ సెడ్,
0: అయ్యా, నేను శాపం చేత ఈ రూపమును ధరించాను.
1: ఐ హావ్ టేకెన్ దిస్ ఫామ్ బికాస్ ఆఫ్ ద కర్స్.
0: నేను ఒక గాయకుడను.
1: ఐఎమ్ ఎ సింగర్.
0: కానీ నేను ఒక శాపం చేత దోషమును గావించటం చేత నీ రాక్షస స్వరూపాన్ని పొందవలసి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ సో మెనీ మిస్టేక్స్ ఐ కమిటెడ్ ఐ వాస్ కర్స్డ్.
0: నన్ను ఏ విధంగా మీరు హింసించినప్పటికీ నాకు మరణము రాదు.
1: యు మే ట్రై టు పనిష్ మీ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై.
0: నన్ను మట్టిలో వేసి బూడ్చండి అన్నాడు.
1: యు బరీ మీ హీ సెడ్.
0: అదే సమయమునందు లక్ష్మణుడు పెద్ద గుంత తీసి ఆ విరాజుని అందులో బూడ్చి వేశాడు.
1: లక్ష్మణ డగ్ ఏ బిగ్ పిట్ అండ్ బరీడ్ హిమ్ దేర్.
0: అప్పుడు విరాజుడు చెప్పాడు.
1: దెన్ విరాజుడు సెడ్,
0: ఓ రామచంద్ర,
1: ఓ రామచంద్ర,
0: నీ నిమిత్తమై శరభంగుడు చాలా కాచుకొని ఉన్నాడు.
1: ఓ రామ, శరభంగ సేజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్.
0: మీరెక్కడ జీవించడం ఆ మంచిదో, శ్రేయస్సు అవుతుందో, ఆ యొక్క విషయం శరభంగుడు మీకు తెలపగలడు.
1: శరభంగ విల్ టెల్ యూ ఏ గుడ్ ప్లేస్ వేర్ యూ షుడ్ గో.
0: కనుక మీరు తక్షణమే శరభంగుని ఆశ్రయించండి అన్నాడు.
1: బెటర్ యూ అప్రోచ్ శరభంగ సేజ్.
0: కొంత దూరం నడుచుకుని పోతుండగానే ఇదే శరభంగ ఆశ్రమం అని తెలిసింది.
1: యాజ్ దే వాకింగ్ దే హావ్ కమ్ టు నో దిస్ ద ప్లేస్ ఆఫ్ శరభంగ.
0: శరభంగుడు కూడాను ఏ విధంగా కాచుకుని ఉన్నాడంటే,
1: హౌ శరభంగుడు సేజ్ వాజ్ వెయిటింగ్,
0: ఈ యొక్క చకోర పక్షులు ఈ యొక్క నీటి బిందువునకై ఆశించినట్టుగా రామదర్శనమునకై ఈ శరభంగుడు క్షణ క్షణమునకును ఎదురు చూస్తూ వచ్చాడు.
1: జస్ట్ యాజ్ చకోరా బర్డ్స్ వెయిట్ ఫర్ రెయిన్ డ్రాప్స్, ద సేజ్ శరభంగ ఇస్ వెయిటింగ్ ఫర్ రామ.
0: చూచాడు రాములను.
1: రామ సా,
0: రామ నేను జీవించినందుకు నేను ధన్యుడైనాను.
1: మై లైఫ్ ఇస్ రిడీమ్డ్ హావింగ్ సీన్ యూ.
0: నాకింక జీవించనక్కరలేదు.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్.
0: అనేక పర్యాయములు స్వర్గము తీసుకుని పోవడానికై వచ్చారు.
1: మెనీ టైమ్స్ ఐ వాస్ అబౌట్ టు బి టేకెన్ టు హెవెన్.
0: కానీ శ్రీమన్ నారాయణమూర్తి మానవాతారంతో ఈ జగత్తునికి వచ్చాడని, దండకారణ్యంలో ప్రవేశిస్తున్నాడని నేను విన్నాను.
1: I have come to know that Lord himself has incarnated in a human form and he is in Dandakaranya.
0: Vetakapoyina teegi kaalike chuttukunnattuga naa bhagavantudu naa chentike vastunnadu kada ani nen dhairyam cheta opika pattukoni inta kaalam jeevinchanu.
1: I picked up courage and I am patient all the while waiting for your arrival.
0: Mimmalu darshinchanu.
1: I have seen you.
0: Nenu dhanyudainaanu.
1: I am ready.
0: Aithe kontha sepu undandi annadu.
1: Stay here for some time.
0: Akkada Ramalakshmanulu Sita undangane ee yokka చితిని పేర్చుకున్నాడు.
1: యాజ్ రామలక్ష్మణ సీత వర్ దేర్ హీ కెప్ట్ ఫైర్ దేర్.
0: వీరు చూస్తుండగానే ముగ్గురికి నమస్కారం చేశాడు, ఆ యొక్క చితిలో పడిపోయాడు.
1: హీ డిడ్ నమస్కార్ టు బోత్ ఆఫ్ దెమ్ అండ్ జంప్డ్ ఇన్ టు ద ఫైర్.
0: చితి భస్మం అయిపోయింది ఈ శరీరం.
1: అండ్ ద బాడీ ఇస్ బర్న్.
0: అక్కడ నుంచి కూడా ఒక వ్యక్తి బయలుదేరింది.
1: దేర్ స్టార్టెడ్ ఎ పర్సన్.
0: అతనే తుమ్మురుడు.
1: హీస్ తుమ్మురుడు.
0: అతనే గాయకుడు.
1: He is the singer.
0: ఆ శాపము చేతనే ఈ తుమ్మురుడు ఈ విధమైనటువంటి ఒక రూపం ధరించాడు.
1: తుమ్ముర ద సింగర్ ఇస్ కర్స్ దేర్ ఫర్ హస్
0: టేకెన్ దిస్ ఫామ్. రామకు నమస్కరించి తన స్వస్థానమునకు వెళ్ళాడు.
1: He did namaskar to Rama and went
0: on. అప్పుడు చెప్తూ వచ్చాడు.
1: Then he started telling.
0: మీరు ఇక్కడ జీవించడానికి వీలు కాదు.
1: It's not possible for you to stay here.
0: మీరు అగస్త్యాశ్రమం చేరండి.
1: You reach Agastyashrama.
0: అక్కడ నుంచి కూడాను అగస్త్యుడు మీరు ఎక్కడ జీవించటం ఉత్తమమో తానే మీకు బోధిస్తాడన్నాడు.
1: Thereafter, Sage Agastya will tell you the best place for
0: ఈ
1: you to go.
0: వస్తూ వస్తూ ఉండగానే సుశిక్షుని యొక్క ఆశ్రమం చేరింది.
1: As they were passing by, they reached another ashrama.
0: ఈ ఆశ్రమంలో ఒకనాడు ఉండి అక్కడ నుంచి అగస్త్యాశ్రమంలో ప్రవేశించారు.
1: From there, they went to Agastyashrama.
0: ఈ ఋషులకందరికీ కూడాను ఇతను సాక్షాత్ నారాయణమూర్తి అని తెలుసు.
1: All sages know that Rama is the very incarnation of God.
0: కాని జరగవలసినటువంటి కార్యములకు అడ్డు తగులుతుందని ఎవరు ఏ రహస్యాన్ని కూడా చెప్పలేదు.
1: Nobody reveals the secrets because they don't want any obstacles to come on the way.
0: అగస్త్యుడు కూడాను తమ ఆశ్రమంలో ఉంచుకోవటం చేత రామ సంకల్పానికి విరుద్ధమవుతుందనే ఉద్దేశంతో, రామ నీవు కొంత దూరం లోపల వెళ్లి అక్కడ పంచవటి అనేటువంటి ఇది ఉంది గోదావరికి దగ్గర, అక్కడ మీరు జీవించండి అన్నారు.
1: ఈవెన్ అగస్త్య didn't keep quiet there. He told Rama, better you go to Panchavati and spend some time over there.
0: Ee Panchavati ante deeniki antaratham kuda untundali.
1: The Panchavati has inner significance.
0: Panchavati ante ekkado godavariki prakkalo undinatvanti okka ashramam kaadu, leka pavitramaina sthanam kaadu.
1: Panchavati is not merely a sacred place, the one annamaya, place Godavari.
0: Pranamaya, manomaya, vijnanamaya, aanandamaya kosam entundi ee Panchavati okka antarbhagame, ee antarkosame Panchavati.
1: Panchavati signifies all the five life principles, five life sheets, that are the food, the life, the mind and the bliss.
0: అక్కడనే బద్ధతం ఉంటుంది అన్నాడు.
1: There is security.
0: అక్కడ చల్లని జలము,
1: there's cool water,
0: తీయని కాయలు,
1: your sweet food,
0: అనేక విధమైన ఫలములు మీకు లభిస్తాయి.
1: You have many varieties.
0: సుఖముగా జీవించవచ్చు అన్నారు.
1: You can lead a comfortable life.
0: సమశీతోష్ణంగా ఉంటుంటారు.
1: It's good climate.
0: కనుకనే అక్కడ వాతావరణం కూడా సరైనటువంటిదిగా ఉంటుంది.
1: ది ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ గుడ్.
0: మీరు రాజకుమారులు.
1: యువర్ ప్రిన్సెస్.
0: తప్పక మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు.
1: సర్టన్లీ యు గో ఓవర్ దేర్.
0: అంటే అగస్త్యుని యొక్క ఆలోచన ఏమిటి?
1: వాట్ ఇస్ ది థాట్ ఆఫ్ అగస్త్య?
0: అగస్త్యాశ్రమంలో ఉంటే సీతాపహరణ జరగదు. సీతాపహరణ జరగకుండా ఉండినప్పుడు ఈ రాక్షసంహారం కూడా జరగదు. కనుకనే ఇతను ఎట్టయినా ఆశ్రమం నుంచి దూరం పంపాలని సంకల్పం చేతనే అగస్త్యుడు ఈ ప్లాన్ వేశాడు.
1: ఇఫ్ రామ అండ్ సీత ఆర్ టు స్టిల్ స్పెండ్ టైమ్ విత్ అగస్త్య, ది సీత కెనాట్ బి అబ్డక్టెడ్ దేర్ ఆఫ్టర్, ద డెమన్స్ కెనాట్ బి కిల్డ్, దేర్ ఫోర్ ఈ డైరెక్టెడ్ దెమ్ టు మూవ్ ఓవర్ టు పంచవటి.
0: కనుక అక్కడ పంచవటిలో ఇద్దరు ముగ్గురు కూడాను చక్కని పర్ణశాలను వేసుకుని అందులో కాలం గడుపుతూ ఉన్నారు.
1: ఆల్ ది త్రీ రీచ్ పంచవటి, బిల్ట్ ఎ బ్యూటిఫుల్ హట్ అండ్ స్పెండ్ టైమ్ దేర్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ రాములు లక్ష్మణుడు నిరంతరం కూడా ఏదో ఒక జీవహింస జరుపుకుంటూ వచ్చారు.
1: రామ లక్ష్మణ దే నోటీస్ ద వైలెన్స్ ఆల్ అరౌండ్.
0: సీత చాలా బాధపడుతూ వచ్చింది.
1: సీత వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు పర్ణశాలలో కందమూలాదులు కనుకుంటుంటాయి. లక్ష్మణుడు వెళ్ళగా సీత రామును సమీపించి, నాథ, కోరికలు కలగలిగినటువంటి వారికి మూడు దుర్గుణములు ఉంటుంటాయి.
1: When Lakshmana went there to collect all the tubers and the leaves, Sita pleaded with Rama, tell, there are three bad qualities.
0: మొదటిది అసత్యమాడటం.
1: One, uttering lies.
0: రెండవది పరపతిని గమనించటం.
1: Observing the wife of someone else.
0: మూడవది ఈ విధమైనటువంటి యొక్క దీంతో హింసను జరపటం.
1: Resorting to violence.
0: ఈ దుర్గుణములు ఉన్నటువంటి వాడికి ఈ మూడు కూడా పరమ ప్రాపర్టీస్ గా ఉంటుంటాయి వాళ్లకు.
1: ఫర్ ఎ బ్యాడ్ పర్సన్ దీస్ ఆర్ త్రీ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ద ప్రాపర్టీ.
0: అనగా ఇది యవ్వనంలో ప్రాప్తించేటువంటి యొక్క దుర్గుణములు.
1: దీస్ ఆర్ ద బ్యాడ్ క్వాలిటీస్ దట్ స్టెప్ ఇన్ ది ఏజ్ ఆఫ్ యూత్.
0: ఈ వయసు లోపల ఈ దుర్గుణములు ప్రవేశించినా ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమి ఉండదు.
1: వెన్ వన్స్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ దేర్ దేర్ విల్ బి నో హ్యూమన్ క్వాలిటీ.
0: అయితే మీ యందు రెండు క్వాలిటీస్ మాత్రం చాలా దృఢంగా నేను నమ్ముతున్నాను.
1: You have very good qualities too in you.
0: మొదటిది అసత్యము మీరు చెప్పరు.
1: Falsehood, you never utter a lie.
0: ఇంతకు పూర్వము మీరు అసత్యం ఆడలేదు.
1: Never before.
0: ఇప్పుడు ఆడటం లేదు.
1: Not now.
0: ముందుకు కూడా మీరు అసత్యం చెప్పరు.
1: Nor in future.
0: కనుక మీరు సత్యస్వరూపులు.
1: You are the foremost
0: truth. నేను పరిపూర్ణంగా విశ్వసించాను.
1: I have full faith in that.
0: అనేటప్పటికీ రాములు చెప్పాడు.
1: And Rama said.
0: పత్తుల చేత పతిని సద్గుణములు కలవాడనేటువంటిదిగా వర్ణించటమే నిజమైన పతికి సరి అయినటువంటి గుణము అన్నారు.
1: టు గెయిన్ రికగ్నిషన్ ఫ్రమ్ వైఫ్ ఇస్ అ గుడ్ టెస్టిమోనియల్ ఫర్
0: పతి. మంచివాడు అనేటువంటిది సతే అంగీకరించాలి, కానీ మరొక అంగీకరించడానికి వీలు కాదు.
1: ఇస్ ద వైఫ్ హూ షుడ్ సర్టిఫై దట్ ద హస్బెండ్ ఇస్ గుడ్.
0: అప్పుడే పతి అనేటువంటి పదమునకు సరైన విలువ ఉంటుంటారు.
1: దెన్ ద హస్బెండ్ విల్ హ్యావ్ వాల్యూ.
0: కనుక సీత నీవు నేను సత్యవంతుడని నీవు అంగీకరించావు, అదే నా సంతోషం అన్నాడు.
1: So Rama said, Sita, you accepted that I speak truth. I am happy about
0: it. రెండవది,
1: second,
0: పరపత్ని గమనం అనేటువంటిది మీలో లేదు.
1: You don't have that bad quality of staring at wives of others.
0: ఇతర స్త్రీలను చూడటమే ఒక పెద్ద చెడ్డ క్వాలిటీ.
1: It's a bad quality to stare at women.
0: ఎప్పుడు చూడలేదు.
1: You never looked at them.
0: ఇయం సీత మమ పతి మన పత్ని అనగా జనకుడు చెప్పాడు. ఇయం సీత
1: జనక సార్, షీఈ్ మై డాటర్ సీత.
0: ఎక్కడో చూస్తున్నావు రామ, సీత ఇక్కడ ఉంటుండాలి.
1: రామా యువర్
0: పుత్రి ఏం సీత అన్నాడు.
1: యూఆర్ లుకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ రామ. హియర్ ఇస్ మై
0: సీత. చూడలేదు.
1: ఈవెన్ దెన్ యూ డిడ్ లుక్ ఎట్ హర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: వివాహమయ్యేంత వరకు కూడాను ఒక స్త్రీని చూడకూడదు అనేటువంటిది పెద్ద ప్రామిస్.
1: యూ హ్యావ్ టేకెన్ ఎ ప్రామిస్.
0: పెద్ద గుణము.
1: ఇట్స్ ఎ వెరీ గుడ్ గ్రేట్ క్వాలిటీ.
0: గొప్ప గుణం అనేటువంటిది మీలో ఉంటుండాలి, అది నేను గమనించాను.
1: You have got this great quality not look at any woman until you are married.
0: అది ధర్మము.
1: That is dharma.
0: కనుకని సత్యం వద ధర్మం చెర అనేటువంటిది మీ యందు ఈ రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణంలో నింది.
1: That is direct evidence with regard to these two principles that you tell to follow dharma.
0: హింస.
1: Third, violence.
0: దీనిని నేను అంగీకరించను.
1: This I don't accept.
0: మీరు తాపస వేషమును ధరించి అరణ్యములో సంచరిస్తూ ఈ యొక్క ఆయుధములు చేపట్టి మీ యొక్క ఏమాత్రం కూడా నీకు అపకారం చేయనటువంటి యొక్క జంతువులను హింసించడము ఇది సరైనటువంటి ధర్మం కాదన్నింది.
1: యు ఆర్ వేరింగ్ ది అటైర్ ఆఫ్ ఎ రెనన్షియంట్, స్పెండింగ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్, యూ క్యారీ ఆల్ ద వెపన్స్ బట్ యూ కిల్ అనిమల్స్.
0: అయోధ్యలో జీవించేటప్పుడు నీ ఆయుధాలు నీకు అవసరము.
1: In your Ayodhya, you need all
0: the weapons. In the attire of renunciant,
1: you should never make use of weapons.
0: Not only making
1: use of
0: them. What harm
1: the animals
0: have done to you? They are not
1: doing any harm.
0: నీ జోలికి రావటం లేదు కదా.
1: They don't.
0: అలాంటి పరిస్థితిలో నీవు నిష్కారణంగా దీనిని హింసించడము ఎంత తప్పు.
1: It is a big mistake to harm
0: them. ఏనాడు కూడా సీత నోరెత్తి ఈ విధంగా పలికినటువంటిది కాదు.
1: సీత నెవర్ సెడ్ లైక్ దట్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్.
0: కానీ పురుష సింహమునకు ఉండవలసినటువంటి లక్షణం నీలో రెండు మాత్రమే ఉన్నది, మూడవది లేదు.
1: దేర్ ద లయన్ ఆఫ్ మ్యాన్ షుడ్ హ్యావ్ టూ క్వాలిటీస్ యూ హ్యావ్ బట్ ద థర్డ్ క్వాలిటీస్
0: ఆదర్శ పురుషుడు నీవు.
1: యువర్ అన్ ఐడియల్ మ్యాన్.
0: అలాంటి వాడి దగ్గర హింస అనేటువంటి పదము ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ రిసార్ట్ టు వైలెన్స్.
0: అప్పుడు మెల్లగా రాములు నవ్వుతూ, సీత నీవు చెప్పినది నిజమే.
1: రామా స్మైలింగ్లీ సెడ్ సీత వాట్ యు సెడ్.
0: కానీ మునులకు తాపసులకు ఋషులకు అనేక రకమైనటువంటి కష్టములు కలిగిస్తున్నారు రాక్షసులు.
1: డెమన్స్ హావ్ బీన్ పుటింగ్ టు సఫరింగ్ ఆల్ ద సేజెస్ అండ్
0: సెయింట్స్. నాకు ఏం సహాయం కావాలని నేను అడగక పూర్వమే వారే వచ్చి నా సహాయాన్ని కోరుతున్నారు.
1: ఐ నెవర్ ఆస్క్డ్, దే దెంసెల్వ్స్ ప్లీటెడ్ విత్ మీ ఫర్ మై హెల్ప్.
0: హే రామా, మా కష్టములు దూరం చేయి, ఈ రాక్షసు సమరించు, మా తపస్సులకు భంగం కావించకుండా చూసుకో.
1: దే ఆల్ ప్రే టు మీ వాంటింగ్ మై హెల్ప్ సో దట్ దే కెన్ క్యారీ ఆన్ విత్ దేర్ యాగ.
0: కనుక వారికి నేను వాగ్దానం ఇచ్చాను.
1: ఐ మేడ్ ఎ ప్రామిస్ టు దెమ్.
0: సీతనైనా వదులుతాను,
1: ఐఎమ్ రెడీ టు గివ్
0: లక్ష్మణ్నైనా వదులుతాను, కానీ నా ప్రామిస్ నేను వదలను.
1: ఐఎమ్ రెడీ టు గివ్ అప్ సీత, ఐఎమ్ రెడీ టు గివ్ అప్ లక్ష్మణ, బట్ ఐ నెవర్
0: పాపమో పుణ్యమో.
1: యజ్ఞ
0: యాగాది క్రతువులు చాలా పవిత్రమైనటువంటివి.
1: యజ్ఞ యాగాస్ ఆర్ సేక్రెడ్.
0: వాటిని సంరక్షించడము, వాటిని ఆచరించేటువంటి ఋషులను నేను పోషించడము, ఇది నా కర్తవ్యం.
1: ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద సేజ్ అండ్ సెయింట్స్ అండ్ టు ప్రొటెక్ట్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్.
0: కనుక నేను వారికి వాగ్దానం చేశాను.
1: సో ఐ మేడ్ ఎ ప్రామిస్.
0: చెప్పిన మాటను తప్పను.
1: ఐ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: పలికి బొంకుట కంటే పాపమున్నా
1: there cannot be any
0: intakante maha paapam emiti.
1: Can there be any other sin worse than
0: that? Mata ichi vadalukovatam kante paapam unda?
1: Having given a promise, if you drop it,
0: ee himsakeetamlo kono paapam ledu kani cheppi tappipovatamlo paapam undi.
1: But this is the worst of the sins, to go back the promise.
0: Sita neevu dinni marchipo.
1: Sita, you forget this.
0: Himsa cheyaka tappadu.
1: Violence is a must.
0: Naa nimittamai kaadu.
1: Not for my sake.
0: Kevalamu ఈ తపస్సులు చేసేటువంటి తపస్సులు యొక్క శ్రేయస్సును కోరి.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సేజెస్ హూ అండర్టేకెన్ పెనెన్స్.
0: ఇంతే కాక యజ్ఞ యాగాది క్రతువుల వల్ల దేశములకు ఎంతో శ్రేయస్సు కలుగుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్ యజ్ఞ యాగాస్ విల్ ఎన్షోర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: శ్రేయస్సు నిమిత్తమై నేను ఈ హింసను చేయక తప్పదు అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ ఐ మస్ట్ డూ దిస్ వైలెన్స్.
0: తిరిగి సీత పాదములంటి క్షమించమని ప్రార్థించింది.
1: సీత కాట్ హోల్డ్ ఆఫ్ హిస్.
0: నాకు తోచినది నేను చెప్పినాను.
1: I just expressed.
0: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమును గరపుగా పడతులెప్పుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని. పతికి అనేక రకమైనటువంటి హితములంతా బోధిస్తూ వచ్చింది మండోదరి.
1: మండోదరి వెంట ఆన్ గివింగ్ గుడ్ టీచింగ్.
0: ఆమె హితములను తాను మనసారా తీసుకోవటం చేతనే సీతను ఏ విధంగా కూడా హింసించలేకపోయాడు.
1: బికాస్ హీ యాక్సెప్టెడ్ వాట్ ఆల్ సీత సెడ్ గుడ్, హీ డిడ్న్ట్ పుట్ హర్ ఎనీ.
0: కనుక సాత్వీమణులైనటువంటి స్త్రీలు అనేక విధములుగా పతులకు బోధించవలసినటువంటి ఒక రైట్ కూడా వారికి ఉంది.
1: సో ఆల్ చేస్ట్ విమెన్ హావ్ గాట్ దిస్ రెస్పాన్సిబిలిటీ.
0: వారు దారి తప్పిపోయినప్పుడంతా కూడా సరైన మార్గంలో ప్రవేశించడానికి స్త్రీలు కూడా వారికి అధికారం ఉంటుండాలి.
1: విమెన్ హావ్ గాట్ రైట్ టు కరెక్ట్ దేర్ హస్బెండ్స్ విన్ దేర్ ఆల్.
0: ఎందుకనగా వారు అర్ధాంగి.
1: Because they are half-body.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: వారి యొక్క జీవితం లోపల ఇల్లాలు దీనికి తగినటువంటి బాధ్యతంతా వహించినటువంటిది.
1: The woman is called illalu, that carries the burden of the house.
0: కనుక రామచంద్ర, నీవు చేస్తున్నటువంటి విషయంలో నాకు చెప్పే అధికారం ఉంది, నేను చెప్పాను.
1: Therefore, Ramachandra, I got every right. Therefore, I told you.
0: నేను నీ అర్ధాంగిని.
1: I am your half-body.
0: నీ ధర్మపత్రిని.
1: I am your wife.
0: నీ ఇల్లాలను. నీ గృహలక్ష్మిని.
1: And the very well
0: of your house. నాకు అధికారం లేదా?
1: Don't I have that right?
0: నీవు చేసేది ఇప్పటికైనా కూడా నాకు తప్పే.
1: Even now I say what you do is wrong.
0: నీవు అంగీకరించు లేక నీవు విసర్జించు, తప్పు తప్పే.
1: యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, ఇట్స్ ఎ మిస్టేక్.
0: ఈ పురుగులు సింహాలు నీ జోలికి ఏమైనా వచ్చినాయా?
1: ద లయన్స్ అండ్ టైగర్స్ హావ్
0: వాటి పాటికి ఏమో దారి తప్పి వెళ్ళిపో, అడవిలో జీవించవలసినటువంటివి ఆ మృగములు తన స్వస్థానంలో తాము జీవిస్తున్నాయి.
1: ద లయన్స్ అండ్ టైగర్స్ ఆర్ మూవింగ్ ఇన్ దేర్ ఓన్ వే.
0: మీరు కొట్టడం,
1: వై షుడ్ యూ కిల్ దెమ్?
0: ఇంకా ఋషులు, మీరు రాకపోయిన పూర్వం కూడా ఆ ఋషులు ఈ అరణ్యంలో జీవిస్తున్నారు.
1: The sages are here even prior to your coming here.
0: మీరు చిక్కారు కదా అని మీ దగ్గరికి వచ్చి వారు ప్రార్థిస్తున్నారు.
1: Because you are here, they pray to you.
0: కానీ అంత మాత్రం చేత ఈ విధమైనటువంటి రాక్షసుని హింసించకూడదు.
1: For that reason, you should not harm anybody.
0: రాక్షసుని నీపైన ఏమైనా అపకారం చేసినప్పుడు నీవు దానికి ప్రతిపకారం చేయొచ్చు.
1: If demons did anything to you, you can certainly react.
0: ఈ మాటలు ఏమాత్రం కూడా రాముని చెవులకు పోలేదు.
1: రాముకు
0: ఒక్కటే ఒకటి, ధర్మ సంస్థాపనార్థము, ధర్మమే నేను సాధించాలి.
1: రామ కేమ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ.
0: నా కంటెదురుగా ఎవరైనా బాధలు పడుతుంటే నేను సహించలేను.
1: ఐ కెనాట్ బేర్ ఇఫ్ ఎనీవన్ ఇస్ సఫరింగ్ ఇన్
0: ఫ్రంట్ ఆఫ్ మీ. మన కార్యములు ఆచరించేటువంటి ఋషులను నేను రక్షించక తప్పదు.
1: ఐ యామ్ బౌండ్ టు ప్రొటెక్ట్ ది సేజెస్ దట్ డూ సేక్రెడ్ యాక్ట్స్.
0: కనుకనే దైవం అనేటువంటిది ధర్మాన్ని రక్షించినప్పుడే ధర్మమే దేశాన్ని రక్షిస్తుంది.
1: దేర్ఫోర్ వెన్ గాడ్ ప్రొటెక్ట్స్ ధర్మ, దట్ ధర్మ విల్ ప్రొటెక్ట్ ది కంట్రీ.
0: కనుకనే ధర్మో రక్షతి రక్షితః. ధర్మయేవ హతోహంతి. ధర్మమును మనం హతం చేస్తే ధర్మమే మనమును హతం చేస్తుంది.
1: ఇఫ్ యూ కిల్ ధర్మ, దట్ వెరీ ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
0: కనుక సీత, నీ విషయంలో నీవు జోక్యం తీసుకోవద్దు.
1: సో సీత డోంట్ ఇంటర్ఫేర్ ఇన్ దిస్ మ్యాటర్
0: అనింది. ఆమె చాలా బాధపడి, ఈ దండకారణ్యం రావటమే నాకు ఒక దండనగా ఉంటుండాలి.
1: షీ ఫెల్ట్ ఇట్స్ ఎ సాడ్ థింగ్ టు స్టెప్ ఇన్ టు దండకారణ్యం.
0: ఎందుకు ఈ దండకారణ్యం వస్తుంది?
1: వై
0: మరొక అరణ్యమునికి ఎక్కడైనా పోయి ఉండకూడదా?
1: వుడ్ హావ్ గాన్ టు సెపరేట్.
0: ఈ దండకారణ్యంలో ఇంతే కాదు, ఇంకా ఎన్నెన్ని ప్రమాదములు సంభవిస్తాయో.
1: వాట్ యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ అవైట్ ఇన్ ఫ్యూచర్
0: అని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుండాలి.
1: జస్ట్ ఫీలింగ్ వెరీ సాడ్ విత్ ఇన్.
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీల ఎందు ప్రతి ఒక్కటి భవిష్యత్తు కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ది హార్ట్స్ ఆఫ్ విమెన్ విత్ ప్యూర్ హార్ట్స్ ఆల్ ద ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ విల్ రిఫ్లెక్ట్.
0: వసంతకాలం బయలుదేరింది.
1: Winter season.
0: పచ్చని ఆకులు చెలరేగినాయి.
1: There's greenery around.
0: చల్లని గాలులు వీస్తూ వచ్చాయి.
1: Cool breeze.
0: మృగములంతా కూడా సంచరించడం తగ్గిపోయింది.
1: All animals are not
0: actively. ఈ సమయాన్ని పురస్కరించుకున్నాడు.
1: It took the time.
0: వచ్చింది ఒక బంగారు లేడి.
1: There came a golden deer.
0: సీతకు తెలుసు.
1: Sita knows.
0: ఈ ప్రపంచంలో బంగారు జింక లేదని తెలుసు.
1: Sita knows that there cannot be a golden deer.
0: సర్వసంగమును సర్వమును త్యాగం చేసినటువంటి సీతకు ఈ బంగారు లేడి పైన ఎందుకు ఆశ కలిగింది?
1: సీత సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, వై షుడ్ యూ?
0: తన సర్వ నగరం కూడాను రాజ్యమును అన్నింటినీ త్యజించింది.
1: షీ సాక్రిఫైస్ హర్ కింగ్డమ్ అండ్ ఎవ్రీథింగ్.
0: అన్ని త్యజించడం చేతనే రామును పొందగలిగింది.
1: బికాజ్ షీ సాక్రిఫైస్ షీ కుడ్ హ్యావ్ రామ.
0: ఎప్పుడు ఈ యొక్క జింకను కోరిందో రాముడు దూరం అయ్యాడు.
1: ద మూమెంట్ షీ డిజైర్డ్ దిస్ గోల్డెన్ డియర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
0: కనుకనే త్యాగి అనేకి అమృతత్వ మానసు, త్యాగం చేసినప్పుడు రామును దక్కాడు.
1: Because of sacrifice she could have Rama.
0: ఆశను పెంచుకున్నప్పుడు రాములు దూరం అయ్యాడు.
1: It's only the desire that has taken away from Rama.
0: Rama, నాకు ఈ జింకను కావాలి.
1: Rama, I want this deer.
0: కావాలనేటప్పటికీ సీత ఏనాడు కూడా ఏ కోరిక కోరింది కాదు.
1: Sita never asked for anything earlier.
0: ఈనాడు నోరు తెరిచి నాకు ఈ జింక కావాలని కోరింది.
1: Today she asked directly.
0: కనుక తప్పక దీన్ని తీసుకుని వచ్చి సీతకు అందించి తృప్తి పెట్టాలి అని అనుకున్నాడు.
1: So Rama wanted to satisfy her by bringing the deer to her.
0: లక్ష్మణుడు చెప్పాడు,
1: అన్న
0: ఇది చాలా మాయ జింకగా ఉంటుండాలి.
1: ఇట్ ఆల్ జస్ట్
0: ఈ సమయంలో మీరు పర్ణశాల వదలకూడదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు లీవ్ దిస్.
0: సీతకు తెచ్చి ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ డియర్.
0: అవసరమైతే నేను వెళ్తానన్నాడు.
1: ఇఫ్ నెసెసరీ ఐ విల్ గో అండ్ బ్రింగ్ ఇట్.
0: కానీ రాములు వినలేదు.
1: రామా డిడ్ హియర్ దిస్.
0: కారణం ఏమిటి? రాములకు తెలియదా? తెలుసును.
1: వాట్స్ ద రీజన్? డస్ హి
0: నాట్? జరిగేది జరిగే తీరాలి.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ మస్ట్.
0: నేను పోయినప్పుడే సీతాపహరణ జరుగుతుంది.
1: సీతా కెన్ బి
0: సీతాపహరణ జరిగినప్పుడే రావణ మర్దన కూడా జరగడానికి వీలవుతుంది.
1: దాట్ వుడ్ లీడ్ టు ది కిల్లింగ్ ఆఫ్ రావణ.
0: ఇవన్నీ కూడా మొదలే వేసుకున్న మాస్టర్ ప్లాన్.
1: ఇట్ ఇస్ ఆల్ ద మాస్టర్ ప్లాన్ ప్రిపేర్డ్ అహెడ్.
0: కనుకనే ఆ బంగారు లేడి ఏదని తెలిసి కూడాను రాముడు తిరిగి దాన్ని తరుముకుంటూ వెళ్లాడు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దేర్ కెనాట్ బి గోల్డ్ అండ్ దేర్ స్టిల్ రామా వాజ్ ఆఫ్టర్ ఇట్.
0: అక్కడ పోతానే రాముల బాణం తగిలిన తక్షణమే ఆ యొక్క శాపం విమోచనమైపోయింది.
1: ద మూమెంట్ హీ షాట్ ద ఆరో దిస్ రిలీవ్డ్ ది కర్స్.
0: రామ స్పర్శ జరిగిన తక్షణమే వాడు మారీచుడుగా లేచాడు.
1: బికాస్ ద టచ్ ఆఫ్ రామా హీ కేమ్ మారీచ కేమ్ ఇన్ హిస్ ఫామ్.
0: కాదు జింక కాదు.
1: ఇట్స్ నాట్ ద డియర్.
0: మాయలేడి.
1: ఇట్స్ ఎ ఇట్స్ వన్ దట్స్ ఇన్ ఎ అదర్ ఫామ్.
0: పూర్వం కూడా దెబ్బలు తిన్నాడు.
1: హీ హాడ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఎర్లీ.
0: విశ్వామిత్ర యాగ సంరక్షణ నిమిత్తమైపోయినప్పుడు మారీచుడిని సముద్రంలో పడగొట్టాడు.
1: When he went there to disturb Vishwamitra Yaga, he was
0: కనుక రాముల శక్తి అది మారీచునికి చక్కగా తెలుసును.
1: సో మారీచ నోస్ ద పవర్ ఆఫ్ రామ.
0: అప్పుడు ఈ మారీచుడే హా సీత హా లక్ష్మణ అని అర్చాడు.
1: మారీచ హూ షౌటెడ్ హా సీత హా లక్ష్మణ.
0: అర్చేటప్పటికి సీత వినింది.
1: సీత హర్డ్ దిస్.
0: శ్రీరాములు గొంతు వలె ఉంటుండది.
1: ఇట్ అపియర్స్ టు బి ది వాయిస్ ఆఫ్
0: లక్ష్మణ. నీవు తక్షణమే వెళ్లి నీవు శ్రీరామచంద్రుడికి ఏమి ఆపత్తు జరిగిందో చూసుకుని రమ్మని.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ది వాయిస్ ఆఫ్ శ్రీరామ. వాట్ పాయింట్ ఆఫ్ డేంజర్ హీస్.
0: లక్ష్మణ సీత మాట వినలేదు.
1: లక్ష్మణ డిడ్ హియర్ దిస్.
0: రాముని యొక్క కంఠం కాదు ఇది.
1: ఇస్ నాట్ ది వాయిస్ ఆఫ్
0: మాయరాక్షసుల యొక్క స్వభావములు.
1: ఇట్ ఈస్ దట్ డెల్యూషన్.
0: కనుక రామునికి ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ బీన్ డేంజర్.
0: మన నారాయణ మూర్తి.
1: రామ ఇస్ గాడ్.
0: వదిన నీకు అంత మాత్రం తెలియదా?
1: సిస్టర్ లా డోంట్ నీ
0: విచారించవచ్చుని విచారించవద్దని చాలా ధైర్యం చెప్పాడు.
1: వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హర్ నాట్ టు వరీ.
0: కానీ ఈమెకు తెలుసు ముందు రామకార్యం జరగడానికి నేను ఒక ఉపకరణము అని.
1: షీ నోస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ బికాజ్ షీ షుడ్ బి ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: లక్ష్మణ్ ఎట్టైనా కానీ పంపాలి.
1: లక్ష్మణ హ్యాస్ టు బి సెంట్ ఇన్ వన్ వే ఆర్ అదర్.
0: మంచి మాటలతో లక్ష్మణుడు కదలలేదు.
1: లక్ష్మణ డిడ్ంట్ పే హీ టు ఆల్ దిస్ గుడ్
0: వర్డ్స్. కఠినమైనటువంటి వాక్కు ఉపయోగపెట్టింది.
1: దెన్ షీ యూజ్డ్ హార్ష్ వర్డ్స్.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ అరణ్యంలో నీవు నేను రాములు ముగ్గురు తప్ప ఇంక మరెవరు లేరు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ వీ త్రీ ఆర్ హియర్ నన్ ఎల్స్.
0: రాములు మరణిస్తే నీవు నన్ను పొందాలనుకున్నావా అని అడిగింది.
1: ఇస్ ఇట్ యువర్ ఐడియా టు హ్యావ్ మీ ఇన్ కేస్ రామా డైస్.
0: ఆ మాట వినలేక తాను బయలుదేరాడు.
1: లక్ష్మణ కుంట్ హియర్ దిస్ హార్ష్ వర్డ్స్.
0: వెళ్తూ వెళ్తూ కూడాను తనకు హద్దును గీచాడు.
1: హౌఎవర్ హి సెట్ ఎ బౌండరీ దేర్.
0: తల్లి ఈ యొక్క గీటును దాటి మాత్రం మీరు బయటకు రాకూడదు.
1: మదర్ డోంట్ గో బియాండ్ దిస్ లైన్ హీ సెడ్.
0: కానీ అన్ని విపరీత కాలం వచ్చేటప్పటికి వినాశమయ్యేటప్పటికి ఈ రకమైనటువంటివన్నీ ఉద్భవిస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ టైమ్స్ ఐ వెయిటింగ్ అహెడ్.
0: కానీ ఇది బ్యాడ్ టైం కాదు సీతారాములకు.
1: బట్ ఫర్ సీతారామ ఇస్ నాట్ బ్యాడ్ టైం.
0: ఇది గుడ్ టైమ్.
1: ఇస్ ఎ గుడ్ టైం.
0: ఎందుకంటే జరపవలసినదంతా జరగాలి. రామావతారం ఎందుకు వచ్చిందో దాని యొక్క వృత్తాంతం అంతా ముందుకు జరగాలి.
1: దేర్ఫోర్ ద టాస్క్ ఆఫ్ రామ రామావతార మస్ట్ బి ఫుల్ఫిల్డ్.
0: వచ్చిండేది రాక్షస సంహారం కోసమని.
1: హి కేమ్ డౌన్ టు కిల్ దెమన్.
0: ఇప్పుడు ప్రారంభమైంది.
1: నౌ ఇట్స్ ద కమెన్స్మెంట్.
0: కనుకనే ఇది జరగాలని చెప్పినని లక్ష్మణుడు వెళ్లాడు.
1: సో లక్ష్మణ వెంట్.
0: రావణుడు వచ్చాడు మారు వేషంతో.
1: రావణ కేమ్.
0: సీతను అపహరించాడు.
1: ఇన్ దిస్ గైస్ అండ్ అబ్డక్టెడ్ సీత.
0: అక్కడ నుంచి రామలక్ష్మణుడు ఇద్దరు వచ్చేటప్పటికే పర్ణశాల ఖాళీగా ఉంటుండాలి.
1: బై టైమ్ రామలక్ష్మణ్ రిటర్న్
0: దీనికి మధ్యలో మరొకటి జరిగింది.
1: సంథింగ్ హ్యాడ్ హ్యాపెన్ ఇన్
0: దండకారణ్యం. బయలుదేరే ముందుగా
1: ప్రయర్ టు గోయింగ్ టు దండకారణ్యం
0: ఒక చెట్టు పైన ఒక పెద్ద పచ్చి కూర్చొని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బర్డ్ ఆన్ ఎ ట్రీ.
0: ఇది ఏమో ఒక రాక్షసే అనేటువంటి ఉద్దేశంతో సీత సందేహించింది.
1: సీత డౌటెడ్ దట్ ఇట్ మైట్ బి పాసిబిలీ ఎ డెమన్.
0: ఇప్పుడు రాముడు అడిగాడు.
1: రామ ఆస్క్డ్
0: నీవెవరు పచ్చి అని ప్రశ్నించాడు.
1: హూ ఆర్ యూ వాట్ బర్డ్ ఆర్ యూ.
0: రామచంద్ర నేను మీ తండ్రి గారి స్నేహితుడు.
1: రామచంద్ర ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్
0: దశరథుడు. నేను స్నేహితులం పూర్వము.
1: ఐ అండ్ దశరథ ఆర్ ఫ్రెండ్.
0: నా పేరు జటాయువు.
1: మై నేమ్ ఇస్ జటాయువు.
0: నాకు వయసు అయిపోయింది.
1: ఐఎమ్ ఏజ్డ్.
0: కానీ నేను ఇక్కడే ఉంటున్నాను.
1: ఐఎమ్ హియర్.
0: మీరు ఇక్కడ పర్ణశాలను నిర్మించుకోండి.
1: బెటర్ యూ కన్స్ట్రక్ట్.
0: మీ ఇంటిలో లేనప్పుడు సీతను యొక్క మంచి చెడ్డలు నేను చూసుకుంటుంటాను అని ప్రామిస్ చేసింది.
1: జటాయువు మేడ్ ఎ ప్రామిస్ దట్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ సీతా దేర్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ రామలక్ష్మణ్.
0: ఈ అరణ్యంలో మీకొక్కరు సహాయం లేరు.
1: యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్ప్.
0: నా సహాయం ఎంతైనా మీకు అవసరమే.
1: ఐ విల్ హెల్ప్ యూ.
0: ఇది నా అదృష్టము.
1: ఇస్ మై లక్.
0: కనుకనే ఈ సేవలో నన్ను పాల్గొనించినట్టుగా మీరు అనుగ్రహించండి అనింది.
1: గివ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సర్వ్ యూ.
0: సరే అప్పుడు జటాయువు అక్కడ పెట్టింది.
1: జటాయువు
0: రావణుడు తీసుకుని పోతుంటే జటాయువు అతన్ని అనేక విధములా అడ్డు తగిలింది.
1: అండ్ జటాయువు ఇంటర్ఫీర్డ్ ఆన్ ద వే యాజ్ రావణ అబ్డక్టెడ్ సీత.
0: కానీ ఎంత అడ్డు తగిలినప్పటికీ
1: ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్
0: ఆ రాక్షసుడు ఈ జటాయువును రెక్కలు కొట్టివేసి తిరిగి వెళ్లిపోయాడు.
1: రావణ హాస్ హిట్ ది టూ వింగ్స్ ఆఫ్ జటాయువు.
0: రెక్కలు పడిపోయినటువంటి జటాయువు ప్రాణం పోయే ముందుగా ఏ విధమైన అవస్థలో ఆ విధమైన అవస్థలు పడుతుండాలి.
1: జటాయువు హ్యావింగ్ లాస్ట్ both of the wings fell down and just at the last moment
0: Rama of death. Telusunu
1: Rama knows
0: ee pramadam jarugutu undadeni
1: that this is a dangerous situation.
0: Chuchetappatiki chaala baadha kaligindi.
1: He came and saw this situation.
0: Sita ekkada ekkada iddaru sadhinchadaniki chodinchadaniki bayil deraru.
1: They went on in search of Sita hither and thither.
0: శోధించి శోధించి దారి తప్పిపోతున్నప్పుడు అక్కడ ఏదో ఇరువురికి జగడం చదివినట్టుగా ఆ మట్టి యొక్క దీన్నంత గుర్తును కనిపెట్టారు.
1: As they were in search of Sita, they could find certain footprints that made them to know that it's a conflict.
0: రెక్క విరిగి పడింది.
1: There they saw the wings cut off.
0: Rama, Rama, Rama ani arustundadi.
1: Jatayu was shouting Rama, Rama.
0: Ramulu parigettadu.
1: Rama ran there.
0: Aa Jatayuni tana todapaina vesukunnadu.
1: Made Jatayu sit on
0: the land. ఇది ఏమిటో చెప్పమని చెప్పాడు.
1: వాట్ హ్యాపెన్?
0: అప్పుడు చెప్పింది జటాయువు.
1: జటాయువు సెడ్,
0: ఈ రావణుడు ఈ సీతను అపహరించాడు.
1: ఇట్స్ ఓన్లీ రావణ దట్ హస్.
0: నేను అతనితో అనేక రకములుగా పోరాడినాను.
1: ఐ ఫాట్ విత్ హిమ్.
0: కానీ నా చేత కాలేదు.
1: బట్ ఐ కుడ్ హెల్ప్.
0: కడపటికి నా గతి ఈ విధంగా మారిపోయింది.
1: దిస్ ఇస్ ది మై ప్లైట్ నౌ
0: అని చెప్పి చెప్పేటప్పటికి లక్ష్మణ్ణి పంపించి జలమును తెప్పించి ఆ జటాయువు నోట్లో పోసి దాని ప్రాణము రాముడు తొడపైనే పోయింది.
1: హి సెండ్ లక్ష్మణ టు బ్రింగ్ వాటర్ and Rama made Jatayu drink water and Jatayu breathed his last.
0: Adiginatvanti Dasharathunku chikkaledi ee prapti.
1: Dasharatha didn't deserve this.
0: Adaganatvanti Jatayuku labhinchindi ee prapti.
1: Jatayu without asking.
0: Anduvalane adugakuvemo manasa adugakuvemo manasa.
1: Therefore it is said, oh mind, don't ask.
0: Adugukoladi adi adugunabadunani.
1: If you ask more and more.
0: Adugakunna pani vadiganagunani adugakuve o manasa.
1: Oh mind, never ask. If you begin to ask, it will be further
0: adugani
1: further delay.
0: Adugani shabarini adarinchade.
1: Without asking, shabari is
0: adugakatanakai madiyu jatayuvu kadakunegi sadgati galiginchade adugakuve o manasa.
1: Without asking, pleading, jatayuvu could
0: jatayu
1: have asked rights.
0: Jatayu sadgatini galiginchadu Ramudu.
1: Rama gave all the redemption.
0: అడిగినప్పటికీ తన తండ్రి అయినటువంటి యొక్క దశరథునకు ఈ సద్గతి కలిగించలేదు.
1: Though the father Dasharatha asked for it, but
0: ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి ప్రాప్తో ఆ విధమైన ప్రాప్తి లభ్యమవుతుంటారు.
1: Where and when and how what is going kept in
0: అది వారి వారి పూర్వజన్మ పుణ్యము వల్లనే లభ్యమవుతుంటాయి.
1: ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది పాస్ట్.
0: అందరికీ సమానమైనటువంటి యొక్క స్థితి ఎవరికి లభ్యం కాదు.
1: దేర్ కెనాట్ బి ఈక్వాలిటీ.
0: దైవానుగ్రహం ఎవరిపైన పోతుందో, ఎవరు ఏ జన్మములో ఏ విధమైనటువంటి పుణ్యమును ఆచరించారో ఆ పుణ్యాన్ని పురస్కరించుకుని ఈ దయము దైవం యొక్క దయ రాకుతూ ఉంటుంది.
1: వి డు నాట్ నో వాట్ మెరిట్ వన్ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్, ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: ఆ జటాయువుకు సద్గతి కలిగించాడు, కర్మకాండం చేశాడు.
1: జటాయువు had the fortune of reaching last rites in the hands of Rama.
0: అప్పుడు చెప్పింది ఈ జటాయువు.
1: Then Jatayu said,
0: తన ప్రాణం విడిచేక ముందుగా రామా,
1: before death he said, Rama,
0: మీరు మతంగ పర్వతం పైన ఉన్నాడు సుగ్రీవుడు.
1: There Sugriva on Matanga Mountain.
0: ఆ సుగ్రీవుని స్నేహం మీరు చేసుకుంటుంటే తప్పక మీకు విజయం సంభవిస్తుంది అని.
1: If you have friendship with Sugriva, you are bound to be successful.
0: ఇంకా ఆ సుగ్రీవుని నిమిత్తమై రామలక్ష్మణులు ప్రయాణమయ్యారు.
1: సో రామలక్ష్మణ స్టార్టెడ్.
0: ఈ మధ్య కాలంలో ఎన్నెన్ని రాక్షసులు ఎన్నెన్ని విధంగానో వీరిని బాధిస్తూ వచ్చారు.
1: సో మెనీ డెమన్స్ స్టార్టెడ్ హర్టింగ్ దెమ్.
0: కానీ
1: బట్
0: హింసను చేయకూడదు అని సీత ఏ విధంగా రాములకు బోధించిందో ఆ హింస చేయవలసే వచ్చింది.
1: గో సీత సెడ్ not to be violent, not to resort to violence.
0: Mana
1: jolaki
0: evaru raavatam ledu kada ani cheppindi Sita.
1: Sita said, you don't need to do.
0: Ippudu ye vidhanga vacharu Sita jolaki?
1: How did they come and interfere?
0: Sita evaru jolakaina vellinda ledu.
1: Sita didn't come in the way of anybody.
0: Kani rakshasa gunamulu aa vidhanga untuntai.
1: Demons habits are like that.
0: Vaaru kaaranam leni karyamlo praveshistuntaru.
1: Unnecessarily they
0: అవసరం లేనిటువంటి పనుల్లో కూడా వాళ్ళు ప్రవేశిస్తుంటారు. దుర్మార్గమైన విషయాల్లో ముందంజ వేస్తుంటారు.
1: ఇన్ ఆల్ వికెడ్ వేస్ దే గో హెడ్.
0: దీనికంత కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ కామమే మూల కారణం.
1: ఇట్స్ ఆల్ ద డిజైర్.
0: కనుకనే అసత్యం ఆడడానికి ఇదే మూల కారణము.
1: బికాస్ దే అటర్ లైస్.
0: ఫలస్తీన్ చూడడానికి ఇదే మూల కారణము.
1: బికాస్ దే లుక్ ఎట్ ద విమెన్.
0: హింస సాగించడానికి ఇదే మూల కారణము.
1: ఇస్ ద కాజ్ ఫర్ వైలెన్స్.
0: ఈ మూడు కూడా మంచిది కాదు చెప్తని సీత ద్వారా లోకానికి చక్కని ఆదర్శాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఈ స్త్రీ ఐడియల్స్ ఆర్ టాట్ బై సీత.
0: కనుకనే రామాయణం అనేటువంటిది సీతారామాయణమే కానీ రామాయణం కాదు అన్నారు.
1: సో రామాయణ ఇస్ ది హిస్టరీ ఆఫ్ సీత.
0: రామ అంటే సీత అని అర్థము. సీత యొక్క అయనమే రామాయణము.
1: ఇట్స్ ది స్టోరీ అండ్ హిస్టరీ ఆఫ్ సీత, దట్ ఇస్ రామాయణ.
0: కనుక మార్గదర్శకురాలైనటువంటి సీతనే కాని రాములు కాదు.
1: సో సీత ఈజ్ ఐడియల్ అన్నట్టు రామ.
0: ప్రతి విషయమునందు కూడా సీత అనేక విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ Sita gave so many advices.
0: ఎందుకనగా ఆమె భూజాత.
1: Because she is the daughter of
0: mother. ఈ భూమి యందు ఎక్కడెక్కడ ఏమేమి పరిస్థితుల్లో ఏ విధంగా సంచరిస్తుంటాదో అది ఆమెకే తెలుసును.
1: She knows pretty well whatever that happens on earth.
0: కనుక ప్రకృతి యొక్క పరివర్తన అంతా, ప్రకృతి యొక్క రహస్యం అంతా సీతకే చక్కగా తెలుసు.
1: Sita knows clearly well the secrets of nature.
0: కనుకనే ప్రకృతి యొక్క ప్రమాణము సీత యొక్క ప్రమాణమే.
1: What all that is? సీత సేస్
0: కనుక సీత సంకల్పంలన్నీ కూడా సత్య సంకల్పంలే.
1: సో ఆల్ హర్ థాట్స్ ఆర్ ట్రూత్ఫుల్.
0: ఆమె దృష్టి అంతా కూడాను సత్య దృష్టియే.
1: She had the correct vision of truth.
0: ఆమె చర్యలన్నీ కూడాను ధర్మచర్యలే.
1: All her actions are of dharma.
0: కనుకనే సీతారాముల యొక్క చరిత్రమునందు సర్వధర్మములు కూడాను సర్వ సత్య స్వరూపము కూడా ఇమిడి ఉంటుండాలి.
1: Therefore in the story, in the history of Sitarama, you find dharma.
0: కనుక సీతారాములుగా ఏమి సత్య ధర్మ స్వరూపులే సీతారాములు.
1: సీతారామ స్టాండ్ ఫర్ ద ట్రూత్ సత్య అండ్ ధర్మ ద రైచస్నెస్.
0: కనుక వీరిద్దరు కూడాను ఈ చిత్రకూటంలో ఉంటున్నారు.
1: Both of them are there on చిత్రకూట.
0: ఈ చిత్రకూటంలో ఉంటున్నప్పుడు
1: when they were there,
0: వివేకము అనేటువంటి లక్షణుడు కూడా ఉంటున్నాడు.
1: There is also Lakshmana, the intelligence.
0: జీవి సీత.
1: సీత ఇస్ ఇండివిజువల్.
0: దేవుడు రాముడు.
1: రామ ఇస్ గాడ్.
0: సీతాదేవుడు అనగా పరమాత్మ ప్రకృతి రెండు కలిసేటప్పటికి ఆనందం అనేటువంటిది ఉట్టి పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ యూనియన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్
0: దీనిని ఉపనిషత్తునంతా కూడాను అన్ని విధముల భగవంతునికి సరి అయినటువంటి సహస్ర నామంలో సత్ చిత్ ఆనందము సరి అయిన నామము అన్నారు.
1: ఉపనిషత్ గేవ్ ఎ లిస్ట్ ఆఫ్ సో మెనీ నేమ్స్. సచ్చిదానంద ఇస్ ది కరెక్ట్ ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ది డివినిటీ.
0: సత్
1: సత్
0: సత్యమైన స్వరూపము.
1: సత్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: చిత్తు సత్య జ్ఞానము.
1: చిత్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ ట్రూత్.
0: కనుక నీ జ్ఞానము సత్యము రెండు చేరేటప్పటికీ ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ద కాంబినేషన్ యూనియన్ ఆఫ్ ట్రూత్ అండ్ విజ్డమ్ దేర్ ఇస్ బ్లిస్.
0: కనుక నీ మన యందు ఉండేటువంటి యొక్క సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క ఏకత్వానికి మనము తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బ్రింగ్ యూనిటీ ఆఫ్
0: మన జీవితత్వమునకు ఆనందము హాయి చేకూరుతుంది.
1: అండ్ దెన్ యూ లివ్ అవర్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
0: కనుక ఆనందం ఆనందం అని చెప్పి ప్రపంచమున్నటువంటి యొక్క ప్రకృతి విషయాల్లోపల మనం ప్రవేశిస్తే ఆనందం మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ నెవర్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్.
0: ఎంత ప్రవృత్తి లక్షణములే.
1: ఇట్స్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ నేచర్.
0: ప్రవృత్తిని మనం లక్ష్యంలో ఉంచుకుని నివృత్తిని సాధించాలి.
1: యూ జస్ట్ లివ్ ఇన్ ది వరల్డ్.
0: నివృత్తి లక్ష్యం ఉంచుకుని ప్రవృత్తిలో మనం బ్రతకాలి.
1: యూ కెన్ లివ్ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్సైట్.
0: ఈ ప్రేయో మార్గం అనేటువంటిది క్షణభంగురము.
1: And therefore the outward vision is momentary.
0: Preyo margame shashvatamainatundi.
1: The inward path is permanent.
0: Adiye mukti margamu ani.
1: And that is the proper path.
0: Mukti anaga emiti?
1: What do you mean by this?
0: Anaga tana yokku unnatundi vanchanu vimukti gavinchukotame mukti.
1: The mukti liberation means to give up all the desire.
0: Kariku vanchanalu kramakramena manamu tagginchukuntu povali.
1: Therefore we have to reduce our desires.
0: Vanchanu perige koladi kudanu aanandamu tarigipothu vastuntadi.
1: When we have more and more of desires, our happiness will diminish. Vanchanu
0: peragala emi vanchalu peragali?
1: What type of desires?
0: Daiva sambandhamainatundi vanchalu peragali.
1: All the desires of godly desires.
0: Prakriti sambandhamaina vanchalu taragali.
1: Worldly desires should be reduced.
0: Appude aanandam kudanu manaku abhiruddhi avutundi.
1: Then our bliss will increase.
0: Manavudu ee naadu aanandanni aashisthunnadu.
1: Today man
0: సుఖాన్ని ఆశిస్తున్నాడు. ఈ ఆనంద సుఖములు అనేటువంటి ఎక్కడ ఉంటున్నాయి?
1: వేర్ డు యూ ఫైండ్ దెమ్?
0: దైవ సన్నిధిని తప్ప మరొక చోట మనకు లభ్యం కాదు.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్ యు ఫైండ్ దిస్.
0: మనం అనుభవించేటువంటి ఆనందములంతా కూడా క్షణభంగురాలు.
1: ఆల్ ది హ్యాపీనెస్ దట్ యు హావ్ ఇన్ ది వరల్డ్ ఈజ్ మొమెంటరీ.
0: అప్పటికప్పటికి సంతృప్తి పరిచేటువంటివి.
1: దే సాటిస్ఫై ఫర్ ద మోమెంట్.
0: కాబట్టి ఇది కాదు మన ఆనందము.
1: ఇట్స్ నాట్ దట్ హ్యాపీ.
0: ఆత్మానందమే ఆనందము.
1: ఇట్ ఈస్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఈ దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయాలి.
1: మేక్ ఎన్ ఎఫర్ట్ టు అటైన్ డివినిటీ.
0: కనుక దైవమే మన యొక్క ప్రధానమైన ఆనందము.
1: దేర్ఫోర్ వి ఫైండ్ బ్లిస్.
0: ఈ దైవానందాన్ని పెంచుకుంటూ ఉంటే క్రమక్రమేణ మనకు బాధలే ఉండవు.
1: ఇఫ్ యు ఎంజాయ్ దట్ బ్లిస్ యు విల్ నాట్ సఫర్.
0: కనుక ఈ రామాయణం లోపల అనేక విధమైనటువంటి యొక్క ప్రతి చర్య కూడాను ఒక ఆదర్శవంతమైనటువంటి చర్యలే.
1: దేర్ఫోర్ ఇన్ రామాయణ ఆల్ ఎపిసోడ్ సెక్షన్ ఐ
0: రాములు కాని సీత కాని లక్ష్మణుడు కాని ఈ మూవరు కూడాను అందించినటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆదర్శ సూత్రములే. మానవులు బాధలు అనేటివేటివే ఉండవు.
1: దేర్ బి నో సఫరింగ్.
0: మానవునికి అశాంతియే ఉండదు.
1: దేర్ బి నో రెస్ట్లెస్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ ఆదర్శాన్ని మనం అనుసరించటం లేదు.
1: Because we are not following ideals.
0: అభిష్టాల్లోనే మన జీవితం అంకితం చేసుకుంటున్నాము.
1: We spend our life in desires.
0: కనుకనే అభిష్టముల కంటే ఆదర్శం చాలా శాశ్వతమైనటువంటిది.
1: మోర్ దాన్ ది డిజైర్ ఐడియల్ ఇస్
0: మనిషి మరణించినప్పటికీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
1: మ్యాన్ మేడ్ ఐ బట్ ద ఐడియల్
0: ఆదర్శములు అన్ని కూడా నువ్వు చిరంజీవులు.
1: ఆల్ ఐడియల్స్ ఆర్ ఇమోర్టల్.
0: దీనికి మృత్యు అనేటువంటిదే లేదు.
1: హావ్ నో డెత్.
0: కనుకనే ఇట్టి ఆదర్శం అనేటువంటిది ఎన్నో వేల సంవత్సరముల కిందట జరిగినటువంటిది రామాయణం.
1: రామాయణ హ్యాపెండ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: ఇన్ని వేల సంవత్సరములు జరిగినప్పటికీ ఈ ఆదర్శములు ఇప్పటికి కూడాను భారతీయుని హృదయం నందు ప్రకాశిస్తూనే ఉంటున్నాయి.
1: దో థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై దీస్ ఐడియల్స్ ఆర్
0: ఎవరూ దీన్ని చెడపడానికి వీరు ప్రయత్నించలేదు.
1: నో వన్ కెన్ వైప్ దెమ్.
0: ప్రయత్నించినప్పటికీ ఇది చెడిపోయేటువంటివి కాదు.
1: వజ్ర
0: సంకల్పములు,
1: స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఇలాంటి వజ్ర సంకల్పములు అయినటువంటి యొక్క రామ సంకల్పములు సీత సంకల్పములు ఎవరు చేరిపగలరు?
1: The determination as strong as that of a diamond, who can wipe them out?
0: ఈ అమృతమయమైనటువంటి సంకల్పములను అందరూ ఆశ్రయించవలసింది.
1: The nectarine thoughts one should follow.
0: అందరూ ఆశ్రయించే నిమిత్తమై వారలు కూడాను మానవాకారాన్ని ధరించి వచ్చారు.
1: In order టు బెనిఫిట్ ఎవ్రీ వన్ ఆఫ్ us టు ఫాలో దేర్
0: నిమిత్తమే మానవాకారం ధరించారు.
1: To teach to humanity they have come in human form.
0: ఆకారం ధరిస్తే మానవులు దీన్ని ఏమాత్రం అనుసరించలేరు.
1: It should be different form. Humanity cannot fall.
0: ఇంత భగవంతుడు ఇంత తక్కువ స్థాయికి దిగి కూడాను ఇంత బోధిస్తూ ఉండినప్పటికీ ఇంకా మానవులు దీన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: Though God has come down in such a low level, but man is not able to understand that.
0: Enta high standard lo unnatundi oka bhagavantudu.
1: God is in a very high standard.
0: Alanti vaadu ento kindiki digi
1: he has come down to such a low level.
0: Ni adarshavantanga kaapadalani
1: to save the
0: adarsha margani chupinchalani
1: show you ideal path
0: enni vidhamulo bodhinchinappatikini kaani veeri matiki ye maatramo cheratam ledu.
1: He is teaching all ideals, showing the ideal path.
0: Viruddhamaina margamunu anusarinchi
1: following the wrong
0: విపరీతమైన బాధలు గురి అవుతున్నారు.
1: అండ్ దే వర్ పుట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
0: కట్టగలిపి మేము చేసింది రైట్ అని చెప్పిన భావిస్తున్నారు.
1: దే థింక్ దట్ వాట్ దే హావ్ డన్ ఇస్ రైట్.
0: ఇది చాలా తప్పు, చాలా తప్పు. సత్య అసత్యములు రెండింటినీ గుర్తించడానికి మనం ఒక విధమైనటువంటి ప్రమాణపూర్వకంగా జీవించాలి.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో. యూ షుడ్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: మన కాన్షియన్స్ కి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ లివింగ్ నాట్ సాటిస్ఫైడ్. మన ఆత్మకి
0: మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ నాట్ లివింగ్
0: ఫర్ సాటిస్ఫాక్షన్. భగవంతుని యొక్క తృప్తే నీ తృప్తి.
1: If God is satisfied, you will be satisfied.
0: భగవంతుని తృప్తికరమైనటువంటి కర్మలే నీ యొక్క నిజ కర్మలు ధర్మములు.
1: All your actions should be satisfying, pleasing to God.
0: ఏ కర్మను చేసినప్పటికీ భగవత్ తృప్తే.
1: Whatever you do, it should be pleasing unto God.
0: వేదములు చెప్తూ వచ్చాయి.
1: So Veda says,
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, భగవంతుని ప్రీతి కోసం నేను చేస్తున్నాను.
1: All actions are offered to God.
0: అలాంటి వారి జన్మనే నిజమైన జన్మ.
1: That is the real life.
0: అలాంటి వారి జీవితమే నిజమైన జీవితం.
1: That is the true life.
0: అతను పొందాడు పెద్ద ఆనందమైనటువంటి యొక్క దివ్యస్థితిని.
1: దే కుడ్ రీచ్ దట్ బ్లిస్ఫుల్ డివైన్
0: శరభంగుడు. శరభంగుడు,
1: శరభంగుడు,
0: భగవంతుడా నీకు ఇష్టమైన కార్యమే నేను చేయాలి.
1: శరభంగుడు సెడ్ గాడ్ ఐ వాంట్ టు డూ దట్ దట్ విల్ మేక్ యు
0: నీ ఆజ్ఞనే నేను శిరసా వహించాలి.
1: ఐ మస్ట్ ఫాలో యువర్ కమాండ్.
0: నాకు ఇష్టం మరొకటి లేదు.
1: ఐ హావ్ నో సెపరేట్ లైఫ్.
0: నీ ఆజ్ఞ తప్ప మరొకటి లేదు.
1: అదర్ దాన్ యువర్ కమాండ్ ఐ హావ్ నథింగ్ ఎల్స్.
0: నీతో మాట్లాడాను, నీకు నమస్కరించాను, ఇంకా నాకు ఈ శరీరం నాకు అక్కర్లేదు.
1: I have seen you, I talk to you, I can't hold your food, I don't want to live any longer.
0: ఈ జీవితమును చాలించమని ప్రార్థించాడు.
1: I'll end up my life now.
0: అలాంటి మహర్షులు, అలాంటి మహనీయులు, అది అంటే మహామహాతల్లులు ఎంతమందో ఉంటున్నారు లోకంలో.
1: In this world, sages, saints, noble souls, a number of them are present in the
0: world. కనుకని ఆదర్శ పురుషులైనటువంటి యొక్క అవతారములను చక్కగా మనం అనుసరిస్తూ రావాలి.
1: So we should follow this incarnation as an ideal man.
0: వారి నిమిత్తమై వారు రాలేదు.
1: దే హావ్ నాట్ కమ్ ఫర్ దేర్
0: లోక నిమిత్తమై వారు ఉద్ధరిస్తున్నారు.
1: దే హావ్ కమ్ ఫర్ ద వరల్డ్
0: లోక నిమిత్తమై శరీరం ధరిస్తున్నారు.
1: దే హావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్ ఫర్ ద వరల్డ్
0: కర్మను కూడాను లోక నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ సొసైటీ.
0: ఇన్ని కంటితో చూచి కూడాను చెవులతో విని కూడాను వారి చెవులను వారు నమ్మలేకపోతున్నారు.
1: దో యు లిసన్ దో యు సీ
0: వారి కళ్ళను వారు నమ్మలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ యువర్
0: పరుల చెవులతో వింటున్నారు, పరుల కన్నులతో చూస్తున్నారు.
1: యు సీ విత్ అదర్స్ ఐస్ యు లిసన్
0: ఇదే నా మానవత్వము.
1: Is that human life?
0: నీ చెవులు ఏమైపోయినాయి, నీ కన్నులు ఏమైపోయినాయి?
1: What happened to your ears? What happened to your eye?
0: నీ కన్నులను నీవు నమ్మలేకపోయినప్పుడు నీవెట్ట మనిషి అయిపోతావు?
1: If you don't have any belief in your sight,
0: నీ చెవులను నీవు నమ్మలేనప్పుడు నీవే విధంగా నీవు మానవుడు అవుతావు?
1: When you don't rely on your own hearing, how can you be
0: a human? నీవు మానవుడు కావాలంటే నీ చెవులను నీవు నమ్ము, నీ కన్నులను నీవు నమ్ము.
1: In order to be human, have full faith in
0: your ఎవరెన్ని చెప్పినప్పటికీ నీవు వినవద్దు.
1: Never pay heed to others' words.
0: ఎవరెన్ని చూసినప్పటికీ నీవు అలక్ష్యం చేయవద్దు.
1: Don't care others' eyes.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
1: Follow your own truth.
0: నీ ధర్మాన్ని నీవు అనుసరించు.
1: Follow your dharma.
0: సత్య ధర్మములే మానవునికి సరి అయిన నేత్రములు.
1: These two satya dharma are the eyes of mankind.
0: ఈ సత్య ధర్మములనే నేత్రములు లేనటువంటి వాడు కేవలం అంధుడే కదా.
1: Without these two eyes, one is blind.
0: ఇలాంటి అంధత్వమైనటువంటి విద్యలు ఎన్ని నేర్చి ప్రయోజనమే?
1: What is the use of all education then?
0: కనుకనే అంధత్వుడు అనేటువంటి వాడు దేనిని గుర్తించలేడు.
1: A blind man cannot see anything.
0: కళ్ళు డిగ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింపనేరలైరి.
1: దో దే హ్యావ్ ఐస్ బి దే ఆర్ బ్లైండ్ దట్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ బ్యూటిఫుల్ ఫామ్. చెవటులై
0: అతి మనోహరమైన నీ గానమాలింపనేరలైరి.
1: దో దే హ్యావ్ ఇయర్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు యువర్ మెలోడియస్ మ్యూజిక్.
0: ఏమి ప్రయోజనం? చెవులున్నాయి వినటం లేదే.
1: What is the use? You have ears, you don't listen.
0: కన్నులున్నాయి చూడటం లేదే.
1: You have eyes, you don't see.
0: చూస్తున్నాయి దేన్నో చూస్తున్నాయి.
1: You see so many things.
0: వింటున్నాయి దేన్నో వింటున్నాయి.
1: You listen many other things.
0: కానీ భగవంతుని చూడటం లేదు, భగవంతుని వాక్యములు వినటం లేదు.
1: You don't see God, you don't listen to divine words.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మహాప్రాప్తి సంబంధమైనటువంటిది.
1: Human life is meritorious.
0: ఎన్ని జన్మముల యొక్క పుణ్య ఫలమో ఈ మానవత్వంగా వస్తుండాలి.
1: It is the result of past merits.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మము నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ శరీరం.
1: బాడీ ఈజ్ గిఫ్టెడ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: Of all of the beings, human life is rare.
0: ఈ నరజన్మం ఇంత దుర్లభమైనటువంటి నరజన్మం వచ్చి కూడాను కేవలం వానరుల వలె, రాక్షసుల వలె, పశువుల వలె మనం ప్రవర్తిస్తున్నామంటే మానవులు అనే దానికి సార్థకం ఏమిటి?
1: Having been born a being born a human, we behave like a monkey and a demon and
0: everything. ఏది మీరు చేయనక్కర్లేదు.
1: You don't need to do anything.
0: సత్యమే దైవము.
1: Truth is God.
0: ధర్మమే దైవము.
1: ధర్మ ఈ
0: ఎన్నిటిని మనం విశ్వసించాలి.
1: We should have full faith in this.
0: ఇది మన వేదం చెప్పింది. సత్యం వద, ధర్మం చర.
1: Tell truth and follow dharma.
0: ఈ రెండింటిని మనం అనుసరించాలి.
1: We should follow these two.
0: అనుసరించడం అంటే ఏమిటి? మన చేతనైనంత వరకు కూడా మనం ఆచరణలో పెట్టాలి.
1: To the extent possible we should practice.
0: ఎవరిని చూచినా కానీ దైవ స్వరూపంగానే చూచు.
1: Whomsoever you may see is
0: one. ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
1: We should know the spirit is same in all.
0: శరీరములు వేరు వేరు.
1: Bodies are different.
0: ఆభరణములు వేరు వేరు.
1: Jewels are many.
0: కానీ బంగారం ఒక్కటే.
1: బట్ గోల్డ్ ఈజ్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: యు షుడ్ నో దిస్ ట్రూత్.
0: కనుక
1: సో
0: రామాయణం లోపల ఏ ఘట్టము తీసుకున్నప్పటికీ, ఏ అంశము తీసుకున్నప్పటికీ, ఏ పరిస్థితి తీసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు ఆదర్శం, ఆదర్శం, ఆదర్శం.
1: ఇన్ రామాయణ ఇఫ్ యూ టేక్ ఎనీ ఈవెంట్ ఆర్ ఎపిసోడ్ ఆర్ ఎనీ సిచ్యువేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ ఐడియల్స్.
0: కనుక రామచరితమును హృదయమునందు చిత్రించుకొని తద్వారా జీవితాన్ని సార్థకం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore we should make an attempt to picturize Ramayana in our hearts.

నీ చింతనే చాలు నీ నామమే మేలు, రామ చింతనే చాలు రామనామమే మేలు, రామ చింతనే చాలు రామనామమే మేలు, రామ చింతనే చాలు రామనామమే మేలు, రామ చింతనే చాలు రామనామమే మేలు, నీ చింతనే చాలు నీ నామమే మేలు, నీ చింతనే

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: విద్యార్థులు, నేటి భౌతిక జీవితము చాలా అయోమయ స్థితిలో ఉంది.
2: లైఫ్ టుడే ఈజ్ హైలీ కన్ఫ్యూజ్డ్.
1: దేవుడన్న పదమునకు అర్థములే అనేకంగా కనిపిస్తున్నారు.
2: దే ఇంటర్ప్రెట్ అండ్ గివ్ వేరియస్ మీనింగ్స్ టు దిస్ వెరీ వర్డ్ గాడ్.
1: దినము కానటువంటిది దైవము అని దీనికి ఒక అర్థం.
2: దట్ విచ్ ఈస్ నాట్ దినము ఆర్ ఎ డే ఈస్ గాడ్, దైవం.
1: అనగా దైవం అనగా దీని యొక్క అంతరాత్మనకు సరియైనటువంటి యొక్క అర్థము వెలుగు అని అర్థం.
2: ది ట్రూ మీనింగ్ ఆఫ్ దైవము గాడ్ ఈజ్ వెలుగు, లైట్.
1: ఈ వెలుగు ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
2: దిస్ లైట్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: వెలుగు, కాంతి, ప్రకాశము ఈ విధమైనటువంటి దీప సంబంధమైనటువంటి యొక్క రూపాంతో పోల్చుకుంటూ వచ్చారు ప్రాచీన.
2: ఏన్షియన్స్ కంపేర్ దిస్ with words like light, effulgence, radiance, brilliance and so on.
1: ఈ వెలుగే చీకటిగా మారుతున్నది. ఈ చీకటిగే వెలుగుగా మారుతున్నది.
2: This very light changes into darkness and the dark converts itself into light.
1: చీకటి వెలుగులు రెండు కూడా ఒకే కాలంలో ఒకే స్థానంలో కనిపించవు.
2: The light and dark do not coexist at the same time.
1: వీటిని జ్ఞానాజ్ఞానములని కూడాను పిలుస్తూ వచ్చారు.
2: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ద ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్.
1: చీకటి యొక్క ప్రతిభావమే వెలుగు.
2: ఇట్స్ ద డార్క్నెస్ దట్ టేక్స్ వన్ టు ది లైట్.
1: వెలుగు యొక్క ప్రతిభావమే చీకటి.
2: ద లైట్ కన్వర్ట్స్ ఇట్సెల్ఫ్ ఇంటూ డార్క్.
1: వీటిని అంతరాత్మనందు వేదాంత పరిభాష యందు అభావము అన్నారు.
2: This in Vedanta is called abhava.
1: Abhavam anaga bhavamu kaanatvantidi abhavam.
2: Abhava is that which is not simply bhava or feeling.
1: Kevalam idi bhavam anaga deeniki aneka arthamulu kuda untunnayi.
2: This word bhava has so many meanings.
1: Bhavamu cheta bhagavantuni prarthinchadam okati.
2: Praying God with bhava the feeling is one.
1: Gunamaru cheta maroka reetiga bhavinchadam okati.
2: Considering God full of attributes.
1: లీలల చేత ఇంకొక విధంగా భావించటం ఒకటి.
2: Taking all leelas of God.
1: నామము చేత మరొక విధంగా భావించటం ఒకటి.
2: Chanting the name of God is the fourth one.
1: కనుకనే భగవత్ ప్రార్థన యందు లీలా ప్రార్థన, గుణ ప్రార్థన, భావ ప్రార్థన, సంకీర్త ప్రార్థన.
2: Therefore there are four types of prayers offered to God. One, by thinking, praising his leelas. Second, attributes. Third, the feelings. And fourth, chanting his name.
1: కనుకని ఈ నాలుగు మార్గములు యందు కూడాను ప్రవేశించి మానవుడు దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
2: Following these four paths, man understands the reality.
1: భావము, రూపము, నామము, కీర్తన అన్నిటి కూడాను హృదయమే మూలస్థానము.
2: For all these four, the feeling, the form, the name and the singing, the heart is the center.
1: కనుకనే

0: Sin is not present in a foreign country. It is attached to your own actions.
1: దేవుడు కాని పాపము కాని పరప్రదేశములందు లేదు.
0: God or sin are not present at a different place.
1: తన దేహమునందే ఉన్నది.
0: They are present within one's own body.
1: అన్నింటికి ఈ దేహమే మూల కారణం.
0: The body is the basis for all.
1: కనుక దేహమునందు ఉండినటువంటి వాడు కనుకనే ఇతనికి దేహి అని పేరు వచ్చింది.
0: As God is present in Deha, the body, he is called Dehi, the indweller.
1: ఈ శరీరమునందు నివసించటం చేతనే ఇతనికి శరీరి అని పేరు వచ్చింది.
0: As he is present in this body, the Sharira is called the Shariri, indweller.
1: ఈ దేహం అనే క్షేత్రమునందు నివాసం చేస్తున్నటువంటి చేతనే ఇతనికి క్షేత్రజ్ఞుడు అని కూడా పేరు వచ్చింది.
0: As he is present in this kshetra, the body, is called kshetrajna, the knower.
1: Kanukane deho devalaya prakto jivo deva sanatana. Dehame oka devalayamu.
0: Body is the temple.
1: Jivude devudu.
0: And the knower is God.
1: Kanukane jivatvamunaku daivatvamunaku unnatundi oka vyathyasanni manu gurtinchali.
0: We should know the difference between the individual soul and the cosmic.
1: Dehamane aadharamuga jeevinchetunti vaadu జీవుడు.
0: ద వన్ హూ క్యారీస్ ద లైఫ్ సోజర్న్ ఆన్ ద బేస్ ఆఫ్ ద బాడీ,
1: మనో ఆత్మలను ఆధారం చేసుకుని జీవించేటువంటి వాడు దేవుడు.
0: ద వన్ హూ గోస్ బై ద మైండ్ అండ్ ద స్పిరిట్ ఇస్ గాడ్.
1: దీన్ని చిన్న పదములతో చెప్పాలంటే ఊగేవాడు జీవుడు, ఊరుకుండేవాడు దేవుడు అని.
0: టు సే ది ఊగేవాడు, ద వన్ హూ ఆసిలేట్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్ ఈజ్ ది ఇండివిజువల్. ఊరుకుండే వన్ హూ రిమైన్స్ విట్నెస్ ఇస్ గాడ్.
1: ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటాడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ స్టడీ విత్.
1: అందువల్లనే స్లో స్టడీ విన్ ది రేస్.
0: సో ఇట్ ఈస్ సెడ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్.
1: స్టడీగా ఉండాలి.
0: వన్ షుడ్ బి స్టడీ.
1: అదే దైవత్వమునకు సరి అయినటువంటి గుర్తు.
0: దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ది డివినిటీ.
1: నిరంతరం కూడాను గడియారం పెండడం వల్ల అటు ఇటు మనసును చెలింపచేసేటువంటి వాడు జీవుడు.
0: ఇట్స్ ఓన్లీ ది ఇండివిజువల్ సోల్ దట్ ఆసిలేట్స్ వాసిలేట్స్ లైక్ ఎ పెండ్యులమ్.
1: కనుకనే ఎప్పుడు కూడా అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం.

0: కీర్తి ద్వయం స్థిరం. అస్థిరం జీవనంలోకే ఈ శరీరము, ఈ యొక్క బాహ్య అవస్థలు, ఈ సుఖదుఖములు, ఈ కష్ట నష్టములు, ఈ వయ ప్రమాణములు, ఇవన్నీ కూడాను అస్థిరము.
1: దిస్ బాడీ, ద ప్లెజర్, ద జాయ్, ద పెయిన్, ద డిఫికల్టీస్, దే ఆర్ ఆల్ టెంపరరీ.
0: అస్థిరం యౌవనం ధనం. యౌవనం ఇది కూడాను అస్థిరమైన.
1: Youth is also passing.
0: ఇది పూర్వం లేదు.
1: It was not there before.
0: ముందుకు ఉండదు.
1: Nor would it last later.
0: మధ్యలో వచ్చిపోయేటువంటి passing cloud.
1: It is like a passing cloud that
0: ఇది
1: has come in between.
0: మధ్యలో ప్రవేశిస్తుంది, మధ్యలోనే పోతుంది.
1: It has come in the middle and will pass off.
0: ఇంకా ధనం.
1: Then well.
0: ధనం ఎంత వరకు ఉంటుంది మన దగ్గర?
1: How long does it last?
0: ఎప్పుడు కూడా ధనము కదిలి కాలకింద నీరు వడే కదిలిపోతుండేటువంటిది.
1: It is wealth is like water that flows.
0: నీ దగ్గర ఒక 100 rupees నోట్ ఉండే అని నువ్వు చూసుకుంటావు.
1: యూ వాచ్ ద 100 rupee currency నోట్ ఆన్ హ్యాండ్.
0: దిస్ ఇస్ మై 100 rupees నోట్ అంటావు.
1: యూ సే దిస్ ఇస్ మై 100 rupee నోట్.
0: నీ ముఖాన్ని చూసి 100 rupees నవ్వుతుందట.
1: దిస్ వెరీ సేమ్ 100 rupee నోట్ విల్ లాఫ్ ఎట్ యూ.
0: ఒరే పిచ్చివాడా, ఎంతసేపు నీ దగ్గర నేను ఉండగలను?
1: మ్యాడ్ క్యాట్, హౌ లాంగ్ విల్ ఐ స్టే విత్
0: యూ? బజారుకు పోయిరా, నేను వెళ్ళిపోతున్నాను నీ వెంట.
1: గో టు ద మార్కెట్, ఐ విల్ లీవ్ యూ ఇమీడియట్లీ.
0: నేను నీ దగ్గర స్థిరంగా ఉండేటువంటి దాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: ముఖాలు ఎన్ని ముఖాలను చూచాను నేను.
1: ఐ హావ్ సీన్ సో మెనీ ఫేసెస్ లైక్ యూ.
0: కట్టగడపటికి నా రూపమే శిథిలమైపోతుంది ఈ చేతులు మార్కం చేత.
1: బికాస్ సో మెనీ హ్యాండ్స్ ఐ చేంజ్, ఐ ఫైండ్ మై సెల్ఫ్ చేంజింగ్ ఫ్రమ్ హ్యాండ్ టు హ్యాండ్, ఐ లూజ్ మై వెరీ ఫామ్.
0: నా యొక్క రూపం కూడా కదిలిపోతుండాలి, కరిగిపోతుండాలి.
1: ఐ లూజ్ మై ఫామ్ ఆల్సో, ది ఫేస్.
0: రాయి వంటిదే మనం కదులుతూ ఉంటే కరిగిపోతుండాలి.
1: ఈవెన్ ద స్టోన్ ఆల్సో మెల్ట్స్ యాస్ వి మూవ్ అబౌట్.
0: చక్కగా మీ పిల్ల వాచ్ చేయండి,
1: వాయిస్ వాచ్ క్లియర్లీ.
0: చీమ ఎంత చిన్నగా ఉంటుంది.
1: అండ్ హి సో స్మాల్.
0: ఈ చీమలంతా ఒక వరుసగా ఒక రాయి పైన ప్రయాణం చేస్తుంటే కొంతసేపటికి ఆ రాయి పైన కూడా కదిలిపోయి ఒక రోడ్డు ఏర్పడుతుంది.
1: యాజ్ యాంట్స్ మూవ్ ఇన్ ఎ రో ఇన్ ఎ రెగ్యులర్ సీక్వెన్స్ ఆన్ ఎ స్టోన్ ఆర్ ఎ బోల్డర్, దేర్ ఇస్ లెఫ్ట్ ఎ ట్రాక్.
0: మన కదలిక చేత రాయే కరిగిపోతుంటే ఈ కాగితం యొక్క కరెన్సీ ఎంతవరకు మనకు స్థిరంగా ఉంటాడు?
1: When the stone also leaves a kind of a scar, why not about a paper? What is to be said about it?
0: కనుకని అస్థిరం యౌవనం ధనం.
1: Youth and wealth are transient.
0: అస్థిరం ధారా పుత్రాది భార్య బిడ్డలు ఎంతవరకు స్థిరం?
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ హౌ లాంగ్ దే లాస్ట్?
0: ఈ బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: చిల్డ్రన్ వెన్ డిడ్ దే కమ్?
0: నీ వెంట వచ్చారా?
1: హావ్ దే ఫాలోడ్ యూ?
0: లేదు.
1: నో.
0: పుట్టక మునుపు నీ కొడుకులు లేరు.
1: బిఫోర్ యువర్ బర్త్ యూ హ్యావ్ నో చిల్డ్రన్.
0: మరణించిన తర్వాత కొడుకులు లేరు.
1: ఆఫ్టర్ డెత్ యూ డోంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్.
0: వివాహం కాక పూర్వము భార్య లేదు.
1: ప్రయర్ టు మ్యారేజ్ నో వైఫ్.
0: మరణించిన తర్వాత భార్య లేదు.
1: ఆఫ్టర్ డెత్ నో మోర్ ఆఫ్ వైఫ్.
0: కనుక నీ వివాహం జరిగిన తర్వాతనే షీఈస్ మై వైఫ్ అంటే.
1: సో యూ కాల్ ఎనీ వన్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ షీఈస్ మై వైఫ్.
0: పుట్టిన తర్వాతనే షీఈస్ మై సన్ అంటున్నాము.
1: ఆఫ్టర్ బర్త్ యూ సే ఇంతకు
0: పూర్వం నీ వైఫ్ అని ఈ సన్ అని ఎవరిని భావించావు?
1: బిఫోర్ మ్యారేజ్ హూమ్ డూ యూ కాల్ వైఫ్, ఆర్ బిఫోర్ బర్త్ హూ ఈజ్ యువర్ సన్?
0: అస్థిరం ధారా పుత్ర.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో టెంపరీ.
0: కానీ
1: బట్
0: రెండు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి.
1: బట్ టూ ఆర్ పర్మనెంట్.

0: Truth and reputation or good name, they are permanent.
1: దేహము మరణించిన తర్వాత కూడా కీర్తి నిలుస్తుంది.
0: The body may die, but the name will remain.
1: సత్యం తికాల బాధ్యం.
0: Truth is changeless in all three periods of time.
1: మన పుట్టకపురము ఉంది సత్యము. మన జీవితంలోనూ ఉంటుంది అది. మనం మరణించిన తర్వాత కూడా ఉంటుండాలి సత్యం.
0: Truth was there before we were born. It will be there during our lifetime thereafter. Truth
1: doesn't change.
0: Truth doesn't change.
1: ఏకం ఏవ అద్వితీయం సత్యం.
0: Truth is only one and not two.
1: కనుకని సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Therefore, the truth and reputation, they are permanent.
1: కనుక మానవత్వం లోపల మనకు నిలిచేటువంటి ఏమిటి, పరిగెత్తిపోయేటువంటి ఏమిటి?
0: What are those things that will stay permanently? What are those things that will pass off?
1: కనుక దైవము అనేటువంటిది సత్య స్వరూపం దైవం.
0: Truth is God.
1: అది truth is God.
0: Truth is God.
1: అట్టి సత్యాన్ని మనము సహాయంగా తీసుకోవాలి.
0: We should take the help of
1: సత్యం. మన స్వరూపమే.
0: We are the forms of truth.
1: మనం కొత్తగా కొనుక్కున్నటువంటిది కాదు.
0: It's not the one newly bought.
1: అయితే
0: however
1: ఏకాంతంగా మనం కూర్చున్నప్పుడు ఆ సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: However, when you are in solitude, the truth will manifest.
1: అయితే ఏకాంతం అంటే ఏమి?
0: What do you mean by solitude?
1: అనేక మంది ఏకాంతం అనేటువంటి దాన్ని వికృతి మార్గంలో తరంచి దాన్ని అనేక విధములైనటువంటి ఒక పెదర్థములకు భావిస్తున్నారు.
0: They take distorted version to the solitude and interpret it in a wrong way.
1: ఏకాంతం అనగా ఒక్క రూమ్ లో కూర్చొని తలుపులు విండోస్ అంతా మూసుకొని ఒక్కడే ఉండినటువంటిది ఏకాంతము అంటారు.
0: We say that solitude is the one where one confines himself in a room, closing all the doors and windows.
1: ఏకాంతం కాదు, ఏకాకి.
0: It is not solitude, it is a loneliness. ఏకాకి.
1: లేక అడవులకు వెళ్లి ఏ చెట్టు క్రిందను, ఏ పొదల మధ్యను, ఏ కేవ్స్ నందును మనము ఏకాంతంగా ఉంటాము, ఏక జీవితంగా ఉంటాం, అది ఏకాంతం అని భావిస్తున్నాం.
0: We consider it a life of solitude when we go to the forest. Sit under a tree, spend the time in cave.
1: అది కాదు ఏకాంతం.
0: It is not solitude.
1: అందరి మధ్య ఉంటుండు.
0: Be amidst all.
1: ఎక్కడైనా ఉంటుండు, బజార్లో కూర్చో.
0: You sit in the street, on streets.
1: నీ యొక్క సమావేశంలో కూర్చో.
0: You sit in an assembly.
1: ఎక్కడ కూర్చున్నప్పటికీ
0: wherever you are.
1: నీ మనస్సు దైవం పైన లగ్నం కావటమే ఏకాంతం.
0: To concentrate your mind on God is the meaning of solitude.
1: నీ మనస్సును దైవం వైపును మరల్చాలి.
0: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
1: నీ యొక్క దేహం కానీ, నీ యొక్క భావం కానీ, నీ యొక్క కుటుంబం యొక్క దీనిపైన కానీ ఏమాత్రము మనస్సు చెలించకూడదు.
0: లెట్ నాట్ యువర్ మైండ్ వేవర్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఫ్యామిలీ కన్సిడరేషన్.
1: బిట్వీన్ యూ
0: ఇట్ షుడ్ బి లింక్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఓన్లీ.
1: ఈ రెండింటికి సంబంధించినటువంటిది ఏకాంతము.
0: That which relates you and God.
1: మధ్యలో ఏది కూడా అడ్డు రాకూడదు.
0: Nothing should come
1: out of the way. ఒక మస్కిటో కూడా అడ్డు రాకూడదు.
0: Not even a mosquito.
1: అది ఏకాంతము.
0: That is solitude.
1: కనుక ఏకాంతం అనేటువంటి పదమునకు అనేక అర్థములు ఆవిర్భవింప చేసుకుంటున్నారు.
0: There are so many meanings. We interpret in various way.
1: కనుక నీవేమైనా చేస్తురా, ప్రయాణం చేస్తుండు, బస్సులో పో, ట్రైన్లో పో, ప్లేన్లో పో, ఎక్కడ పోయినప్పటికీ నీ మనసును ఆ దానిపైన అమర్చాలి.
0: యు మే బి ఎనీవేర్ యు ట్రావెల్ ఇన్ ఎ ట్రైన్ ఆర్ ఎ బస్ ఆర్ ఎ ఫ్లైట్ బట్ యు థింక్ ఆఫ్ గాడ్.
1: దానిని ఏకాంతము అని చెప్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ కాల్డ్ సాలిట్యూడ్.
1: పరులతో ఏ విధమైనటువంటి కనెక్షన్ పెట్టుకోకుండా ఆ ధ్యాన సమయం నందు లేక భగవత్ చింతన సమయం నందు నీవు భగవంతుడు రెండు తప్ప మరొక దీనికి ఏమాత్రం అవకాశం.
0: One should not have any connection with anybody. And meditate and concentrate on God.
1: ఈ రెండింటి యందు ఆవిర్భవించేటువంటి ప్రకాశమే ప్రేమ.
0: That which comes out as brilliance is love.
1: అడవి లోపల చెట్లు ఉంటాయి.
0: You find trees there in a forest.
1: చెట్టు కొమ్మలు ఒకదానికొకటి రాసుకుంటాయి.
0: The branches rub against each other.
1: ఒకదానికొకటి రాసుకుంటూ రావడం చేత అందులో ఒక అగ్ని ప్రారంభమవుతుంది.
0: Because of the two of the branches that rub against each other, the fire originates.
1: అదే విధంగానే
0: లైక్ వాయ్
1: నీవు దేవుడు, జీవుడు దేవుడు, ఈ రెండింటి యొక్క సంబంధంలోనే ఆ ప్రేమ అనేటువంటి యొక్క జ్యోతి వెలుగుతూ వస్తుంది.
0: లైక్ వాయ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్ would naturally lead to the production of the fire of love.
1: లేక భార్యా బిడ్డల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, అన్నదమ్ముల నుంచి వచ్చేటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There's a lot of difference when you think of this love and the love that you have towards your wife, children, brothers and so on.
1: క్షణికమైనటువంటి,
0: they are all momentary.
1: కదిలిపోయేటువంటివి,
0: they pass on.
1: తిరుముకానటువంటివి,
0: they are not steady.
1: అవన్నీ పారిపోయేటువంటివి, జారిపోయేటువంటివి, ఊడిపోయేటువంటి,
0: they will run away, they will drop down, they are sure to decline.
1: కానీ నీకు దైవమునకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమాత్రము తెలించేటువంటిది కాదు.
0: But the divine relationship between you and God,
1: ఇది భ్రమించేటువంటిది కాదు.
0: It cannot be deluded.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ తత్వాన్ని ఎవరు కలిగి ఉంటారో వారికి సర్వ సౌకర్యములు కలుగుతుంటాయి.
0: Therefore, the one who will have
1: సమస్తము వారికి స్వాధీనమైపోయి ఉంటాయి.
0: Will have under their control everything on earth.
1: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజు ఆల్సో సెడ్,
1: రామా
0: రామా,
1: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్.
1: నవగ్రహములు నా హస్తగతం అన్నాడు.
0: ఆల్ ద 9 ప్లానెట్స్ విల్ బి అండర్ మై కంట్రోల్.
1: ఎందుకు ఈ కన్నులు?
0: వై?
1: పురందర్ దాస్ కూడా చెప్పాడు.
0: పురందర్ దాస్ ఆల్సో సెడ్,
1: కన్నులేలరా స్వామిని చూడని.

0: లరా కంటి చూపులేలరా.
1: Why eyes if I can't see you, O God? What for are the looks if I can't look at you?
0: ఈ కన్నులు ఎందుకు నిన్ను చూడని కన్నులు?
1: What for? Why these eyes if I don't look?
0: అందువల్లనే సూరదాసుని కూడా వచ్చి ఒక కౌబాయ్ మాదిరి కృష్ణుడు వచ్చాడు.
1: Krishna appeared in the form of a cowboy to Suradasu.
0: Aya Suradasu ekkade velutunnaru?
1: He said, Suradasu, where are you going?
0: Kani nee evaru nayana ani adigaadu Suradasu.
1: Suradasu asked him, who are you?
0: Cowboy.
1: Said, I'm a cowboy.
0: Ee cowboy lo rendu arthalu untunnayi.
1: Cowboy, this word has two meanings.
0: Pasuvulu meepeetunti vaadu ani okati.
1: The one who will be rearing cows.
0: Govullu kaapadeetunti vaadu okadu gopaludu. Athanu kuda cowboy.
1: And Gopala Krishna is also cowboy.
0: కాబట్టి నీవు ఏ అర్థమైనా తీసుకో.
1: యు టేక్ ఎనీ మీనింగ్.
0: కనుక నేను కౌబాయ్ అన్నాడు.
1: సో ఐఎమ్ ఎ కౌబాయ్, హీ సెడ్.
0: ఎక్కడ పోతున్నారు?
1: వేర్ ఆర్ యు గోయింగ్?
0: నేను ద్వారకు వెళుతున్నాను నాయన.
1: సూరదాస్ సెడ్, ఐఎమ్ గోయింగ్ టు ద్వారక.
0: అయితే దారి ఇది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ద రూట్.
0: మరి ఇంక ఎక్కడ దారి?
1: దెన్ వే, వాట్ ఎల్స్?
0: నేను చూపిస్తాను రా.
1: హీ సెడ్, ఐ విల్ షో యూ ద వే.
0: పిలిచాడు ఒంటరిగా పిలిచి. నేనెవరో నీకు తెలుసా?
1: He called him alone and said, do you know who I am? You are a
0: cowboy. Vi annadu.
1: You are a cowboy.
0: Cowboy when nee ketti telusu?
1: How do you know that I am a cowboy?
0: Neeve cheppavu.
1: You yourself said.
0: Aithe nenu etti cowboy no neeku telusna?
1: But do you know what sort of cowboy I am?
0: Nenu gopaludu.
1: I am Gopala.
0: Neevu goparu undi pradeshamaniki vellalani prayatnistunnavu.
1: You are making effort to go to the place where Gopala is.
0: Dwaraka unnadu gopaludu.
1: Gopala is there in Dwaraka.
0: Kanuka neevu ekkada unnadu chustane ee kannulu emaina icheda drishti annadu.
1: Shall I grant you the vision so as to see Gopala?
0: Poddannadu Suradasu.
1: Suradasu said, I don't want it.

0: అయ్యా, ఎంతమంది కన్నులు లేవు?
1: సో మెనీ హ్యావ్ ఐస్.
0: కన్ను నుండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఎంతమంది నిన్ను చూడగలిగారు?
1: హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ యు?
0: ఎవరు చూడలేరు.
1: నో వన్.
0: నిన్ను చూసేటువంటి కన్నులు నాకు ఒకటి ఉంటే చాలు.
1: ఐ వాంట్ ఐస్ టు సీ యు ఓన్లీ.

0: They have ears, but they are deaf because they are not listening to your melodious music.
1: నీ వేణుగానం ఎవరైనా విన్నారా?
0: Anybody heard your music?
1: ఎవ్వరూ వినలేదు.
0: Nobody.
1: కనుక నా పాణి పంకజమందు పరమాత్మ ఏయుండ పాడు సంసారంబు కోరనేలా.
0: When I have God Himself, why this family?
1: నాకు ఇవన్నీ వద్దు.
0: I don't want this.
1: ఎందుకనగా?
0: Why?
1: సర్వమును అందించేటువంటి యొక్క మేలు పర్వతం వంటి నీవే ఉంటుండగా నాకు ఈ ఆణిముత్యం అనేటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి నాణ్యం నాకెందుకు?
0: When you are by my side, the Meru mountain, the comfort, what all that is asked for, why do I need this pebble?
1: Oh Gopala, neevu kevalam cowboy kaadu.
0: You are not merely a cowboy.
1: Neevu sakshat gopaludave.
0: You are Gopala, Krishna himself.
1: Etta telusukunnavu?
0: He said, how do you know?
1: Nee madhuramainatuvanti maatalu endi nee swaroopam naaku gurtinchadaniki veelavutundi.
0: Your voice, your sweet words made me know that.
1: Bhagavantudu eppudu kuda nu madhuramainatuvanti reetiga maatladtadu.
0: God speaks with all sweet
1: అందుకోసమే నయనం మధురం, వచనం మధురం, హృదయం మధురం, హస్తం మధురం, పాదం మధురం, మైథురాధిపతే మధురం మధురం మధురం మధురం, అంతా మధురమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్ దట్స్ రిలేటెడ్ టు గాడ్.
1: కనుకని తులసిదాస్ కూడా చెప్పేసేసినాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్,
1: హస్తకమలం, పాదకమలం, ముఖ కమలము, నేత్ర కమలము, అన్ని కమలములే భగవంతునకు.
0: తులసిదాస్ కంపేర్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ విత్ ద లోటస్ ఫ్లవర్, ద ఫీట్ లోటస్ ఫ్లవర్, ద ఫేస్ అండ్ ఐ, ఎవ్రీథింగ్ దే లుక్ లైక్ లోటస్ ఫ్లవర్.
1: ఎందుకోసం దీని కమలాలుగా పోల్చుకున్నాడు?
0: వై దట్ కంపారిజన్?
1: కమలములు ఎక్కడ పుడుతున్నాయి?
0: వేర్ డు యు ఫైండ్ ద లోటస్ ఫ్లవర్?
1: బురదలో పుడుతున్నాయి.
0: దే బోర్న్ ఇన్ మడ్.
1: నివసించేది ఎక్కడ?
0: వేర్ డు దే లివ్?
1: నీటిపై నివసిస్తున్నాయి.
0: ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్.
1: పుట్టిన బురదను చేర్చుకోవటం లేదు.
0: ఇట్ డజంట్ టేక్ ద మడ్ వేర్ ఇట్ ఈస్ బోర్న్.
1: తనను నిలుపుకున్నటువంటి నీటిని చేర్చుకోవటం లేదు.
0: నాట్ ద వాటర్ ఓవర్ విచ్ ఇట్ ఫ్లో.
1: బురద లేకపోతే కానీ, నీరు లేకపోతే కానీ క్షణమైన జీవించేటివి కాదు ఈ కమలము.
0: ద లోటస్ కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ విదౌట్ ద మడ్ నార్ వాటర్.
1: కాబట్టి నేను పూర్వజన్మం అనేటువంటి ఒక బురదలో పుట్టాను.
0: ఐ వాజ్ బోర్న్ ఇన్ ద మడ్. The birth earlier.
1: Krutayuga, Tretayuga, Dwapara Yuga.
0: Krutayuga, Tretayuga, Dwapara Yuga.
1: Purum anetvantanta burada.
0: All the past is this mud.
1: Present anetvantanti water.
0: Present is water.
1: Ee water anetvanti yokka deeni pai nenu nilchi unnanu.
0: I stand on the surface of water.
1: Kabatti present lekapothe kuda nenu prayojanam ledu.
0: Without the present it's all useless.
1: పాస్ట్ లేకపోతే నువ్వు ప్రయోజనం లేదు.
0: వితౌట్ ద పాస్ట్ ప్రెసెంట్ కాన్ బి దేర్.
1: రెండింటినీ ఉంది ఉండి కూడాను రెండింటినీ నేను చేర్చుకోకుండా ఉంటున్నాను.
0: సో బోత్ ఆర్ దేర్, ఐ డోంట్ టేక్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: దాని ఎందే ఉండి దానిని చేర్చుకోకుండా ఉండటమే కమలమునకు సరి అయినటువంటి అర్థం.
0: ఇట్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్ లోటస్ ఫ్లవర్. దో ఇట్ లివ్స్ దేర్, ఇట్ ఫ్లోట్స్ ఆన్ ద సర్ఫేస్, ఇట్ డజంట్ క్యారీ విత్ ఇట్ ఎనీ వన్ ఆఫ్ ది టూ.
1: కనుక నీవు ప్రెజెంట్ లో ఉంటున్నావు.
0: యు ఆర్ ఇన్ ద ప్రెజెంట్.
1: దేనిపైన? ప్రపంచం అనేటువంటి నీటిపైన ఉంటున్నావు.
0: ఆన్ వాట్?
1: ఈ ప్రపంచాన్ని చేర్చుకోవద్దు.
0: డోంట్ టేక్ ఎనీథింగ్ అరౌండ్.
1: పాస్ట్.
0: పాస్ట్.
1: ఈ పాస్ట్ జీవితం కూడా ఒక ప్రపంచమే.
0: పాస్ట్ లైఫ్ ఈజ్ ఆల్సో.
1: ఏమిటి ఈ ప్రపంచము?
0: వాట్ ఈస్ దిస్ వరల్డ్?
1: ప్రపంచము.
0: ప్రపంచము.
1: ప్ర అనగా వికాసము.
0: ప్ర మీన్స్ షైనింగ్.
1: పంచం అనగా పంచభూతముల వికాసమే ప్రపంచము.
0: The manifestation, the expression of the five elements is prapancha.
1: Shabda, sparsha, roopa, rasa, gandha.
0: All the five, the sound,
1: ekkadikaina nee vellu ee panchabhootam untunnai.
0: Wherever you may go, you'll find these five elements.
1: Moonukpaina kuda ee panchabhootam nee venta teeskonu pothunnavu.
0: You carry the five elements with you even you go to the moon.
1: Ekkadiki vellina panchabhootam lekapothe nee bhootam undaledu.
0: Without these five elements, panchabhoota, this bhoota, the devil cannot exist.
1: Kanukane.
0: So
1: ఈ పంచభూతములతో కూడినటువంటిదే ఈ ప్రపంచము.
0: Therefore the prapancha,
1: ఈ ప్రపంచంలో నేను ఉండి కూడాను ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు.
0: Having been born in this world, I have no relationship with it.
1: కంటి నీటికి కాటుక అందనట్టు ఆడవారు కంటికి కాటుక పెడుతుంటారు.
0: Ladies apply eye text to their eyes.
1: కానీ అది గుడ్డుకు మాత్రం అంటదు.
0: But it doesn't affect the eyeball.
1: Manam nanakato enno palavulu kurmalu anni tintuntamu. పలావ్ కుర్మా.
0: We eat palav and kurma.
1: మంచి ఆయిల్ తో ఉన్నటువంటి ఒక పదార్థమంతా తింటుంటాం.
0: We eat all oily stuff.
1: కానీ
0: బట్
1: నాలుకకు జిడ్డు అంటదు.
0: బట్ ద టంగ్ విల్ నెవర్ బి ఆయిలీ, ఇట్ విల్ నెవర్ బి స్టికీ.
1: ఆ విధంగా నేను జగత్తులో ఉండి కూడాను జగత్తుతో నేను అంటాను.
0: Though I am in the world, I am not touched by the world.
1: దుఃఖం కాని లేక ఆనందం కాని,
0: either the pain or pleasure.
1: లేక ఇంకేమైనా అటాచ్మెంట్ కానీ లేక డిటాచ్మెంట్ కానీ,
0: ఐదర్ అటాచ్మెంట్ ఆర్ డిటాచ్మెంట్,
1: ఈ సంయోగ వియోగములతో కూడా నాకు సంబంధం లేదు.
0: ఐఎమ్ నాట్ ఎనీవే కనెక్టెడ్ విత్ దిస్ యూనియన్ ఆర్ సెపరేషన్.
1: శరీరముతో సంబంధం ఉంది కానీ ఆత్మ సంబంధం ఏమాత్రం కూడా లేదు. ఆత్మ సంబంధం అందరికీ ఉంది, దేహ సంబంధం ఉంది కానీ మానసిక సంబంధం లేదు.
0: దేర్ ఈస్ ఆత్మిక రిలేషన్.
1: ఆ మనసే దైవం వైపును మరల్చాలి.
0: దట్ మైండ్ హాస్ గాట్ టు బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: అది ఏకాంతం,
0: దట్ ఈస్ సాలిట్యూడ్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడ ఉందంటే దైవత్వం లేని చోటే లేదు.
0: దేర్ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ఇస్ నో.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్
1: ఎవ్రీవేర్. సర్వము దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: కనుక ఇంకా దైవత్వాన్ని ఇంకా ప్రత్యేకంగా వెతకడానికి వీలు కాదు.
0: యూ డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ సెపరేట్లీ.
1: కనుక మన ఏంది సత్యము అనే స్వరూపంతో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు.
0: గాడ్ షైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్ విద్ ఇన్ యూ.
1: ఈ సత్యము ధర్మం అనేటువంటి దానిని వరిస్తూ ఉంటుండాలి.
0: సత్య ఈజ్ ఆల్వేస్.
1: ఈ సత్య ధర్మముల యొక్క రెండింటి యొక్క చేరిక చేతని ప్రేమ ఆవిర్భవిస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య అండ్ ధర్మ ఇట్ గివ్స్ రైజ్ టు ప్రేమ లవ్
1: అనేటువంటిది ఉండదు. ఇంకా
0: దెన్ దేర్ బి నో మోర్ బియాండ్ దిస్.
1: సత్యంతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: ద వన్ దట్ లీడ్స్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ వుడ్ నెవర్ గో టు వైలెన్స్.
1: జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: ద వన్ హూ ఫాలోస్ ధర్మ వుడ్ నెవర్ బి వైలెంట్.
1: శాంతితో జీవించేటువంటి వాడు హింసలో పాల్పడడు.
0: ద వన్ హూ రిమైన్స్ ఇన్ పీస్ విల్ నెవర్ బి
1: వైలెంట్. ప్రేమతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: ద వన్ ఫుల్ ఆఫ్ లవ్ విల్ నెవర్ బి వైలెంట్.
1: ప్రేమ అనేటువంటిది ఒకటి ఉంటే అంత అహింస అక్కడ చేరిపోతుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ ఇట్ జస్ట్ నాన్ వైలెంట్.
1: సత్యం అక్కడ ఉంటే అహింస అక్కడే ఉంటుంటాయి.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ నాన్ వైలెంట్.
1: ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే అహింస ఉంటుంది.
0: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నాన్ వైలెన్స్.
1: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలు ఎక్కడ ఉంటాయో అక్కడే అహింస ఉంటాయి.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ప్రిన్సిపల్స్ లైక్ సత్య ధర్మ శాంతి,
1: కనుక మన హృదయంలో
0: అహింస నాన్ వైలెన్స్
1: సత్య ధర్మ శాంతి ప్రేమలకు తగినటువంటి అవకాశం ఇవ్వాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ గివ్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్, ద ట్రూత్ ధర్మ, ద పీస్ అండ్ లవ్ అండ్ నాన్ వైలెన్స్.
1: సత్యం నాలుక పైన నాట్యం ఆడాలి.
0: ద ట్రూత్ షుడ్ డాన్స్ ఆన్ ద టంగ్.
1: ధర్మం చేతులతో మనం దాన్ని ఆచరించాలి.
0: యూ షుడ్ యాక్ట్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్
1: ప్రేమ. హృదయంతో మనం అనుభవించాలి.
0: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ యువర్ హార్ట్.
1: శాంతం తనతో మనం శాంతిని పొందాలి.
0: యూ షుడ్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హెడ్.
1: ఇంకా అక్కడ హింసనే లేదు.
0: దెన్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: కనుక ఈ సత్యధర్మ శాంతులు రెండు ఉంటున్నప్పుడు హింసకు అవకాశమే లేదు.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ట్రూత్ ద రైచువల్
1: మనకు సంకల్పం కూడా హింస అనే సంకల్పం కూడా రాదు.
0: యూ డోంట్ థింక్ ఆఫ్ ఎనీ వైలెంట్ థింగ్స్.
1: లోకంలో ఎక్కడ చూసినా గానీ హింసాకృతులు అభివృద్ధి అవుతున్నాయంటే ఈ నాలుగుంటి యొక్క స్వరూపాలు లేకపోవటమే కారణం.
0: టుడే యూ ఫైండ్ థాట్స్ ఫుల్ ఆఫ్ వైలెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వై? బికాస్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆర్ మిస్సింగ్.
1: కనుక మొట్టమొదట మనం ప్రేమను పెంచుకోండి.
0: సో ఫస్ట్ వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే సర్వము మన యొక్క స్వాధీనం అయిపోతుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ ఎవ్రీథింగ్ విల్ సబ్మిట్ టు యూ.
1: కనుక
0: సో
1: ప్రేమతత్వాన్ని మనం ఏనాడు కూడా వదలకూడదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ అప్ లవ్.
1: అన్ని ప్రసంగం లోపల కూడాను ప్రేమ ధర్మము ఈ రెండు లేకుండా నేను ప్రసంగాన్ని ఏమాత్రము చేయలేదు.
0: ఇన్ ఆల్ డిస్కోర్సెస్ మోస్ట్ నెసెసర్లే భగవాన్ రిఫర్స్
1: టు ఈ ప్రేమ ధర్మము రెండు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాస.
0: దిస్ లవ్ అండ్ ధర్మ ఆర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ బ్రీతింగ్ ప్రాసెస్.
1: సబ్జెక్ట్ ఏ విధమైనటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పటికీ పర్వాలేదు.
0: వాట్ ఎవర్ మే బి ది సబ్జెక్ట్
1: ఈ రెండింటిలో కూడా కామన్ ఇది ప్రేమ ధర్మం.
0: దిస్ లవ్ అండ్ రైచియస్నెస్
1: అది ఏ వేదం యొక్క ప్రధాన ప్రమాణము.
0: దట్ ఇస్ స్టాండర్డ్.
1: సత్యం వద ధర్మం చర.
0: బి ట్రూత్ అండ్ ఫాలో ధర్మ రైచియస్నెస్
1: ఇవి రెండు కూడాను మానవుని యందు నిరంతరం కూడాను తాండవమాడుతూ ఉండాలి.
0: దే షుడ్ బి ప్రెసెంట్ త్రూఅవుట్ అవర్ లైఫ్ టైం.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అనేక రకములైనటువంటి యొక్క గ్రంథములు మీరు చదువుతున్నారు.
0: యు సర్టన్లీ గో త్రూ మెనీ టెక్స్ట్.
1: అనేక విధమైనటువంటి సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటున్నారు.
0: యు ఆల్సో స్టడీ మెనీ సబ్జెక్ట్.
1: ఎన్ని తీసుకున్నప్పటికీ,
0: ఇన్స్పైర్డ్ ఆఫ్ ఆల్ ఆప్షన్,
1: ఎన్ని చదివినప్పటికీ,
0: ఇన్స్పైర్డ్ ఆఫ్ థరో
1: రీడింగ్, ఎన్ని విన్నప్పటికీ,
0: యు మే లిసన్ ఎనీ.
1: కానీ మనలో ఎంతవరకు దీనిని మనము సత్య ప్రేమలను మనము బద్ధం చేసుకుంటున్నాం?
0: టు వాట్ ఎక్స్టెంట్ వి ఆర్ అబ్జర్వింగ్ ప్రిజర్వింగ్ ప్రేమ అండ్ ధర్మ లవ్ అండ్ రైచియస్నెస్.
1: సేవలు చేయాలి.
0: వీ షుడ్ సర్వ్.
1: సేవలంటే ఎట్లాంటివి?
0: హౌ షుడ్ వి సర్వ్? వాట్ సార్ట్?
1: అహంకారమును నాశనం చేసేటువంటి సేవలు చేయాలి.
0: వీ షుడ్ సర్వ్ సో యాజ్ టు కిల్ అవర్ ఈగో.
1: ఆడంబరాన్ని అణగదొక్కేటువంటి సేవలు చేయాలి.
0: ది ఈగో అండ్ పాంప్ అండ్ షో షుడ్ బి సర్వ్.
1: అనేక మంది భక్తులైనటువంటి వారు కూడా, స్వామి మాకు సద్బుద్ధులు ఇవ్వండి.
0: మెనీ ప్రే టు స్వామి, స్వామి గివ్ అస్ గుడ్ మైండ్.
1: నేను సదాచార మార్గంలో ప్రవేశించడానికి శక్తి ఇవ్వండి.
0: Give me the energy so that I would go, I'll be treading on the path of righteousness.
1: Those
0: that ask like that are not devotees at all.
1: Endukanaga
0: why
1: naaku sarainatte sadbuddhi ivvandi ante sadbuddhi undi neelo.
0: You pray for a good mind, in fact you have good mind.
1: Idi oka ichchedi puchukuneetvanti oka bank vyaparam kaadu.
0: It is not bank transaction has to be given and received.
1: నీకు సద్బుద్ధి ఉంది,
0: యూ హ్యావ్ ద గుడ్ మైండ్,
1: కానీ నీ ఉపయోగపెట్టండి.
0: బట్ యూ డోంట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఆకులు అన్నమంతా వడ్డించాము,
0: ద ఫుడ్ ఇస్ సర్వ్డ్ ఆన్ ది
1: ప్లేట్. ఇంతే కదా నీ ఆకలి తీరుతుంది.
0: అన్లెస్ యూ ఈట్ యువర్ హంగర్ విల్ నాట్ బి
1: అపీజ్డ్. ఆకులు ఉన్నటువంటి అక్కడనే పెట్టేస్తే ఆకలి ఎట్లా తీరుతుంది?
0: ఇఫ్ యూ డోంట్ ఈట్ హౌ డు యు ఎక్స్పెక్ట్ యువర్ హంగర్ టు బి సాటిస్ఫైడ్?
1: నీవు దాన్ని భుజించిన తర్వాత కదా నీకు శక్తి లభిస్తుంది.
0: యూ షుడ్ ఈట్ ఇట్ అండ్ దెన్ యూ హ్యావ్ ఎనర్జీ.
1: నీవు భుజించటం లేదు, శక్తి లభించటం లేదు.
0: యూ డోంట్ ఈట్ అండ్ సర్వ్ ఫర్
1: హంగర్. బలహీనుడిగా భావిస్తున్నావు.
0: దేర్ఫోర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్.
1: చెప్పినటువంటి మీరు అనుభవించండి, ఆచరణలో పెట్టండి.
0: Practice, follow all that is said.
1: కాని ఈనాటి ఆచరణ ఎట్ట ఉంటుందంటే,
0: వాట్ సార్ట్ ఆఫ్ ప్రాక్టీస్ టుడే?
1: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
0: Most all devotees attend congregations where there is harikatha or a discourse or a talk.
1: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
0: సో లాంగ్
1: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
0: సో లాంగ్
1: ఆ హరికథలు జరిగేంత వరకు,
0: సో లాంగ్ హరికథ,
1: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది, ఆవిర్భవిస్తుంటది.
0: యు ఫైండ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ రినన్సియేషన్ ఇన్ ది కాంగ్రిగేషన్.
1: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంత వరకు ఉంటుంది?
0: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్,
1: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
0: The moment discourse comes to an end, these thoughts also would end up there.
1: ఇన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడాను లోపల నిల్చవు.
0: They don't treasure them until they go home at least.
1: కనుకని అనిత్యం, అసుఖం, లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనం ఏమి?
0: What is the use of listening to number of discourses this way?
1: ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
0: You just listen but you don't follow.
1: మనం చేసినప్పుడే దీనికి ఫలితం ఉంటుంటాడు.
0: When once you practice you know the result.
1: తిన్నప్పుడే దాని రుచి గాని దాని ఆకలి గాని తీరుతుంది.
0: When once you taste, when once you eat, you
1: దాని యొక్క బలం కూడా మనకు చేకూరుతుంది.
0: You will have the strength too.
1: మనము రుచి తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ద టేస్ట్.
1: ఎందుకు తినటం లేదు?
0: వై యు ఆర్ నాట్ ఈటింగ్?
1: ఇంకా బలహీనత పోవటం లేదు.
0: యు ఆర్ స్టిల్ వీక్.
1: దేని వల్ల? దాన్ని జీర్ణించుకోవటం లేదు.
0: బికాజ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ వాట్ ఆల్ దిస్.
1: తిన్నటువంటిది భుజించాలి, తినాలి. తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
0: సో యూ షుడ్ ఫస్ట్ ఈట్, యూ షుడ్ గెట్ ఇట్ డైజెస్టెడ్.
1: ఇది కేవలం ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఈస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: స్పిరిచువాలిటీ హెస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్.
1: Fashion, fashion, not compassion.
0: It's only fashion, not compassion.
1: కనుకని ఈ కంపాషన్ ను మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
0: When once we develop compassion, the fashion will run away.
1: కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుంది.
0: So to listen is a
1: matter of fashion. వెళ్ళారండి, ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
0: Where have you gone? I have gone there to listen.
1: ఏం జరిగింది అక్కడ ప్రసంగం అంటే, అబ్బో ఎంతో జరిగింది అంటారు.
0: What is said there? Oh, lots of things are
1: said. ఏ కొంచెమైనా చెప్పండి అంటే ఏ తల్లో చేరలేదు అంటారు.
0: At least tell a little.
1: ఎందుకు పోయినావు?
0: It has not gone into the head. Then what have gone?
1: భక్తుడు ఉండేటువంటి వాడు పాపం.
0: There is a devotee.
1: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
0: For 16 years he heard all talks.
1: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
0: What are those talks?
1: రాముల యొక్క చరిత్ర.
0: It is the story of Rama.
1: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటూనే ఉన్నాయి. నిన్న నిత్యము సప్తాహాలే.
0: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
1: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసి
0: హి రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: జీవితం అంతా కూడా కష్టమో పాలైపోయింది.
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ రామ.
1: ఈ విధమైనటువంటి దీంతో ఆ పండితుడు చెప్పేటువంటి దాంట్లో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
0: దట్ పండిట్, ద స్కాలర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్.
1: దాంతో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధం శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
0: దిస్ స్కాలర్ సెడ్ యూ షుడ్ అటెండ్ రెగ్యులర్లీ, షుడ్ నెవర్ మిస్ ఏ సింగిల్ డే.
1: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
0: బికాజ్ ద క్రౌడ్ విల్ బి లెస్.
1: కనుక ఈ పండితుడికి ఏమి ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
2: The scholar should have all the pride of talking to masses, large crowd.
1: అందువల్ల ఎవ్వరు కూడాను మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
2: The pandit said you should never miss any one day, then only you'll have the proper result.
1: సరే, ఒకనాడు
2: వన్ డే
1: ఎక్కడికి తప్పనిసరిగా పోవలసి వచ్చింది.
2: This person had to go necessarily.
1: అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రులు గారు.
2: And this person said to the scholar, sir, can I send my son on my behalf?
1: Sare seat fill up kavalante kani evaru osthe naakemi kabatti kodukre pampinchu annadu.
2: The pandit said the vacant seat should be occupied, doesn't matter, send your son.
1: Sare intiki poyadu.
2: He went home.
1: Ore ee panditulu varu ekku vairagyananta cheptunnadu.
2: What this pandit is speaking of renunciation.
1: Astiram jeevanam loki astinam yavanam dhanam ani cheptunnadu. Ivanni na koduku vinte emaina vaadiki viragam ostundo emto vaadu avanni vadala petti potadu emto etta vaadini pampinchedi ani sandehinchadu.
2: This person started wondering and felt so sad because this scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciant.
1: అనుకొని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి.
2: This person approached పండితుని.
1: ఈ ప్రసంగాలు చాలా బాగానే ఉంటుంటాయి. ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యాలతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
2: సార్, ఈ టోల్ దిస్ పండిట్, సార్ యువర్ టాక్స్ ఆర్ వెరీ నైస్, but if you speak of renunciation, what will happen to me if my son is to run away from home?
1: Udayaniki naatukoni poyetattuga cheppadu.
2: This pandit told straight away so as to be imprinted on his heart.
1: Ayya
2: sir,
1: meeru 16 samvatsaram nunchi prasangalaku vastunnaru.
2: You have been listening to my talks in 16
1: years. Meeku enta vairagyam vachindi, enta vairagyam vachindi.
2: To what extent you developed this renunciation?
1: Oka dinam kumaru vastene vaadiki vairagyam vastunda? Anta sulabham kaadi vairagyam.
2: Do you think that your son will be ascetic if he is to listen to my talk just for a day tomorrow?
1: Attane ee naadu samvatsaral kolade vastunnaru upanyasalaku.
2: Same thing, year and year after year we come here.
1: కొంచెం అయిన కూడాను ఆ వైరాగ్యం కానీ ఆ పరభక్తి కానీ ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
2: నాట్ ఇన్ ఎ బిట్, నాట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ రెన్సియేషన్.
1: ఇంత వరకు హాయిగా ఉంటుంది.
2: ఇట్ ఇస్ సో నైస్ సో లాంగ్ వి హియర్.
1: చాలా ఆనందంగా ఉంటుంది.
2: వి ఆర్ హ్యాపీ.
1: ఈ కంపౌండ్ దాటి బయటపోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
2: The moment we leave the compound, everything goes back to the normal situation.
1: కాబట్టి ఇదంతా ఎంతకాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
2: What is the use of listening to talk so long?
1: నిత్యము మాట్లాడుతూనే ఉంటున్నాము.
2: Every day we talk.
1: మాకైనా కూడా శ్రమ లేదు కానీ మీకు పెద్ద శ్రమగా ఉంటుండాలి.
2: But the listeners feel very much tired.
1: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
2: హావ్ యూ టేకెన్ ఇన్ అట్లీస్ట్ వన్ వర్డ్?
1: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్ట చేసేది?
2: వీ స్టిల్ ఆస్క్ భగవాన్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్, డూ దిస్ ఫర్ మీ.
1: మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు, ఈ ధైర్యానికైనా సిగ్గు లేదా?
2: హౌ డు యూ ఎక్స్పెక్ట్ లిబరేషన్? ఆర్ యూ నాట్ అషేమ్డ్ టు ఆస్క్ ఫర్ ఇట్?
1: అడిగే కూడా మీకేమైనా అవమానం లేదా?
2: ఆర్ యు డోంట్ యూ ఫీల్ హ్యూమిలియేటెడ్?
1: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
2: టు వాట్ ఎక్స్టెంట్ యువర్ ప్రాక్టీస్?
1: దీన్ని మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాలి.
2: ఫస్ట్ నో దిస్.
1: సంవత్సరాల కొలది వింటున్నారు.
2: యు హావ్ బీన్ హియరింగ్ ఓవర్
1: ఇయర్స్. ఇంకా మన వ్యాపారాలు ఏమీ తగ్గలేదు.
2: స్టిల్ అవర్
1: ఎందుకు పెరిగిపోతూనే ఉంటున్నాయి.
2: అవర్ బిజినెస్ ఇస్
1: ఆన్. స్వామి మాకు అదే చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి.
2: స్టిల్ వీ వాంట్ స్వామి యూ డూ దిస్, యూ డూ దిస్ ఫర్ మీ.
1: అడుక్కోకుండా నడుచుకోండి, నేనే చేస్తాను దాని పనంతా.
2: If you follow Bhagavan without asking, he will do everything for you.
1: Cheppinattu nadchukondi.
2: You follow as per his command.
1: Nadchukotaniki zero, adagataniki hero.
2: In practice we are zero, to ask we are heroes.
1: Kanuka ee naadu bhaktulanta etta undante paniki parar, tindiki tayar.
2: Tindiki tayar, we are ready for food. Paniki parar, for work we will run away.
1: Cheppinatundi aagnalu maatram e maatramu paatinchatam ledhu.
2: We don't observe, practice anything that is said.
1: Kanuka motta mota ఆజ్ఞను శిరసా వహించి ఆచరణలో పెట్టి దాన్ని ఏ ఒక్కటి రెండు అయినా కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: సో ఫస్ట్ ఒబే, ఫాలో అట్లీస్ట్ వన్ ఆర్ టూ దట్ ఈస్ సేమ్.
1: కనుక ఆచరణకే ముఖ్యమే కానీ ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఇవన్నీ కూడా రామాయణము, భారతము, భాగవతము, ఖురాను, బైబులు, మహారాష్ట్ర ఇవన్నీ కూడా మా ఎన్నో గ్రంథాలంతా ఉన్నాయి. అన్ని కూడాను పారాయణం కోసం కాదు రాసిందేది.
2: The number of sacred texts are there. దే ఆర్ నాట్ మెంట్ ఫర్ సింప్లీ గోయింగ్ త్రూ.
1: మతముల వారు కూడా రాసినటువంటిది కూడాను కేవలం పారాయణం కోసం కాదు.
2: ఆల్ రిలీజియస్ బుక్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ మీ రీడింగ్
1: కోసం అని పెట్టారు.
2: దే ఆర్ మెంట్ సో అస్ టు బి ప్రాక్టీస్.
1: కానీ ఈనాడు ఆచరణ మాత్రం లేదు, పారాయణాలు చేస్తూ ఉంటుంటారు.
2: వి జస్ట్ గో త్రూ దెం రిపీటెడ్లీ.
1: ఓ ఎన్నో సంవత్సరాలు కూడా నుంచి రామాయణం పారాయణం చేస్తున్నారు, భగవద్గీత పారాయణం చేస్తున్నారు, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు. ఏమి చేసి ఏం ప్రయోజనం పారాయణము?
2: ఓవర్ ఇయర్స్ వి గో త్రూ
1: పారాయణం అంతా కూడా పరిగెత్తిపోతుంటుంది. అది పారాయణాలు పరిగెత్తిపోతుంది.
2: ఆల్ దిస్ రన్నింగ్ ఈజ్ సింప్లీ లీవింగ్ యూ. ఆల్ దిస్ రీడింగ్ ఈజ్
1: రన్నింగ్ అవే,
2: ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ యూ ద రీడింగ్.
1: కనుక ఎందుకోసం ఈ పారాయణ చేయటము?
2: వై షుడ్ యూ రీడ్ దెన్?
1: కనుక ఒక్కటైనా మీరు పారాయణ చేయండి, ఒక్కటైనా ఆచరణలో పెట్టండి.
2: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్,
1: అదే చాలు.
2: దట్స్ ఎనఫ్.
1: ఎందుకనగా
2: ద రీజన్
1: గంగ గోవు పాలు గంటడైన చాలు.
2: జస్ట్ ఎ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ ఎనఫ్.
1: కడవడైన నీళ్ళ కరవు పాలు.
2: వై బ్యారల్స్ అండ్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: కనుక నీ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్ కంటే ఒక టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ యూజ్ఫుల్.
2: ఎ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ యూజ్ఫుల్.
1: కనుక మీరు ఆచరణలో పెట్టండి.
2: సో ప్రాక్టీస్ వాట్ ఇస్ దేర్.
1: అధిక భాష లేకుండా చూసుకోండి.
2: డోంట్ టాక్ టూ మచ్.
1: ప్రశాంతంగా జీవితాన్ని గడపండి.
2: లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: ఒకరినొకరు అధికంగా కూడా ఎక్కువ మనము స్నేహం కూడా పెట్టుకోకూడదు.
2: డోంట్ హ్యావ్ టూ మెనీ కాంటాక్ట్స్ ఆర్ కనెక్షన్స్.
1: ప్రేమను మాత్రం వదలకండి.
2: నెవర్ గివ్ అప్ లవ్.
1: ఏదైనా సహాయం వస్తే తప్పకు దానికి సహాయం చేయాలి.
2: ఇన్ కేస్ వెన్ హెల్ప్ ఇస్ రిక్వైర్డ్ డూ ఇట్.
1: కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
2: సో భగవాన్ సేస్ హెల్ప్ ఎవర్
1: ఒక్కటైనా కూడా మీరు ఆచరణలో పెడితే చాలు.
2: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ అట్లీస్ట్.
1: అంతేకాకుండా మాట పలికేటువంటిది స్వీట్గా ఉండాలి, మృదువుగా ఉండాలి.
2: టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
1: ఈ విధంగా ఉన్నప్పుడే మనం విన్నందుకు, పుస్తకాలు చదివినందుకు, ఆశ్రమంలో జీవించినందుకు ఏదో అంతో ఇంతో కొంచెం ఫలితం వస్తుంది.
2: దెన్ వీల్ హ్యావ్ ద పాజిటివ్ రిజల్ట్స్ హావింగ్ హర్డ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రాక్టీస్.
1: జీవించడం ఆశ్రమంలో,
2: వీ లివ్ ఇన్ ఆశ్రమ్,
1: ఉన్న వాళ్లకు తమకు ఇద్దరికి శ్రమలే కల్పిస్తున్నారు.
2: బట్ వీ ఫైండ్ శ్రమ ఆర్ ఎగ్జర్షన్ బోత్ టు భగవాన్.
1: ఎందుకు ఈ ఆశ్రమంలో ఉండాలి?
2: వై షుడ్ వీ బి హియర్ ఇన్ ద ఆశ్రమ్?
1: అన్ని శ్రమను పోగొట్టుకునే కోసం ఆశ్రమం కావాలి.
2: ఇన్ ఆర్డర్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎంగ్జైటీ.
1: అన్ని అటాచ్మెంట్ వస్తున్నాయి ఇక్కడ కూర్చొని.
2: దో వి ఆర్ హియర్ వి హావ్ సో మెనీ అటాచ్మెంట్.
1: ఈ శ్రమలకు చేరినటువంటి గానీ ఆశ్రమం చేరినటువంటిది కాదు.
2: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ సఫరింగ్ శ్రమ, ఇట్స్ నాట్ ఆశ్రమ. దట్ ఇస్ ఎ రిలీఫ్ టు ఆల్ ది కైండ్ ఆఫ్ సఫరింగ్.
1: శ్రమ శ్రమ లేకుండా ఉంటుండాలి.
2: యూ షుడ్ నాట్ బి టైర్డ్, యూ షుడ్ నాట్ హావ్ ఎనీ ఎగ్జర్షన్.
1: ఆశ్రమ
2: ఆశ్రమ
1: శ్రమ కానటువంటిదిగా జీవించాలి.
2: దట్ విచ్ ఇస్ నాట్ శ్రమ, విచ్ ఇస్ నాట్ సఫరింగ్.
1: కనుక నిత్యము చెప్పేటువంటి విషయాల్లో ఎన్నో మనం విన్నటువంటివి వస్తుంటాయి. కానీ విన్నటువంటివి వచ్చినప్పటికీ తిరిగి దాన్ని తిరిగి మననం చేసుకోవాలి. తిరిగి అదే ప్రాక్టీస్ లో మనం పెట్టడానికి ప్రయత్నించాలి.
2: మెనీ ఆఫ్ ది థింగ్స్ వీ హియర్ టైమ్ అండ్ అగైన్ వీ షుడ్ లిసన్ టు దెమ్ అట్ ద సేమ్ టైమ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దెమ్.

0: సంసార సాగరోత్తరే సజ్జనం సేవనం వినా. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నతపాంసి నతీర్థానా, ఎన్ని సంవత్సరములు తపస్సు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు జరిపినా, ఎన్ని శాస్త్రములు పఠించినా, ఎన్ని దాన ధర్మములు చేసినప్పటికీ ఇవన్నీ నేను మానవుని తరింపలేవు, తరింపచేయలేవు.
1: One may undertake penance for prolonged period of time. One may go round pilgrim centers. One may go through sacred texts. One may involve in acts of charity and compassion. But they will not liberate man.
0: మీరు చదివే ఉంటారు, రావణుడు 6 శాస్త్రములు వేదములు అని నేను ఉచ్చరించాడు, కానీ అతనికి జరిగినది ఏమిటి? అతను ఏమైనా కూడాను మానవత్వాన్ని మార్చుకున్నాడా? లేదు. దైవత్వానికి బదులు దానవత్వాన్ని పెంచుకున్నాడు.
1: యు ఆల్ మస్ట్ హ్యావ్ నోన్ దిస్ రావణ ఇస్ ఎ స్కాలర్ ఇన్ 4 ఆఫ్ ది టెక్స్ట్ వేదాస్. దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిమ్. ఇన్స్టెడ్ ఆఫ్ ది మెయిన్ ఫండమెంటల్ క్వాలిటీస్ హీ హాస్ డెవలప్డ్ ది డెమోనిక్ టెంపరమెంట్.
0: శాస్త్రములు ఏమి చెప్పింది? ఆ శాస్త్రములు చెప్పినట్టుగా తాను నడుచుకున్నాడా? నడుచుకోలేదు.
1: Having gone through all Vedic texts and all other important texts, sacred texts, he has not conducted himself according to their dictates.
0: రావణుడు చాలా శాస్త్రజ్ఞుడిని ధర్మవర్తుడని గుర్తించారు లోకము. ఇంత గుర్తించి కూడాను దానివల్ల జరిగినటువంటి పరితం ఏమాత్రము చేయలేదు.
1: Though he is known as a scholar, though he is known for his all his charity reputed, but yet there is no change in him.
0: రాములు ఈ రావణుని యొక్క 10 శిరస్సులు కూడా ఖండించాడు.
1: Rama contradicted the very nature of Ravana.
0: 4 వేదములు 6 శాస్త్రములు ఇవన్నీ చేస్తే 10, ఈ 10 కూడాను

0: ఎందు ఉండి కూడాను ప్రయోజనం లేకపోయినాయి అని ఆ 10 తలలు కూడాను తీసివేశాడు రాముడు.
1: ద 10 హెడ్స్ ఆఫ్ రావణ రిప్రజెంట్ 4 వేదాస్ అండ్ 6 శాస్త్రాస్. దేర్ఫోర్ ఆల్ ది హెడ్స్ 10 హెడ్స్ ఆర్ కట్ ఆఫ్ బై రామ.
0: ఇవన్నీ కూడా ఆచరణలో ఒక్కటైనా కూడాను పెట్టలేకపోయాడు రావణుడు.
1: రావణ విత్ ఆల్ హిస్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ could not translate into action, not even one he has learnt.
0: Karuka chadu shastram anni ikkudu mana patinchi emi prayojanam undadu.
1: Mere textual knowledge reading will not help you.
0: Shastram enni chadinappatikini vedamulu enta patinchinappatikini deeni valla manasu maarpu e maatramu jaragadu.
1: All this extensive learning, recitation of Veda may help you only to memorize, repeat, but it will not transform you.
0: ఈ విధమైనటువంటి జ్ఞానోపదేశమును జగత్తుకు గావించే నిమిత్తమై రాముడు ఈ 10 తలలు కూడాను తీసివేశాడు రావణాసురుని యొక్క శిరస్సును.
1: To demonstrate this lesson that one has to practice, not merely limit himself by acquiring the knowledge, Rama beheaded Ravana.
0: రావణుడికి 10 తలలు ఎక్కడ కూడాను లేవు.
1: And in fact there are no heads at all there.
0: ఈ 10 తలలతో పుట్టి ఉంటే అతని యొక్క ఘనత ఆనాడే లోకానికి వెళ్తే అయిపోయేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ పొసెస్ ఆల్ ది 10 హెడ్స్.
0: కనుక ఈ 10 తలలు అనగా ఏమిటి అనగా 6 శాస్త్రములు 4 వేదములు, ఈ రెండు చేరితే 10 తలలు.
1: ద 10 హెడ్స్ రిప్రజెంట్ ద 4 వేదాస్ అండ్ 6 శాస్త్రాస్.
0: ఈ వేదములను పఠించిన వల్ల ప్రయోజనం లేదని కూడాను తప్పక బోధించాడు.
1: And this is the lesson in beheading Ravana, that mere learning, reciting Veda is not useful.
0: భగవంతుడు ఏది పఠించినప్పటికీ ఏది బోధించినప్పటికీ పరోపకార నిమిత్తమై బోధించినటువంటివి కానీ ఇంకొకటి కాదు.
1: All the teachings in the message of God is intended for the welfare of the mankind.
0: కాన ప్రజల లోపల వేద శాస్త్రములు ఎన్ని కూడా ఉచ్చరించినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు, ఒక్కటైనా కూడా నువ్వు ఆచరణలో పెడితే చాలు.
1: Therefore, reciting Vedas and Shastras amounts to lip service only. It is enough if you practice one.
0: పరవశ్ని వ్రతమును భంగం కావించినటువంటి యొక్క రావణుడు ఏమనుభవించాడు?
1: What is it that Ravana experienced ultimately?
0: కనుక మనము తెలుసుకున్నది ఒక్కటైనా కూడాను దాన్ని బోధించుకోవటం, దాన్ని ఆచరణలో పెట్టడం అది చాలా అవసరం.
1: Therefore, it is most essential to practice at least one out of the many that we learn.
0: తెలిసినవి మనం ఆచరణలో పెట్టకపోయినప్పుడు ఎన్ని చదువుకున్నా ప్రయోజనం ఉండదు.
1: All the lot that we learn and acquire in the form of knowledge is all useless if we do not practice.
0: ఈ దీనికి తర్కాణంగా రావణుడు ఈ చేసినటువంటి పని చాలా చెడ్డదని రావణుడే దీనికి బోధించుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ రావణ యాక్సెప్టెడ్ హిస్ ఫాల్ట్ దట్ హీ కుడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ దట్ హీ హస్ లెర్న్డ్. దిస్ ఇస్ ఎన్ ఎవిడెన్స్ ఆఫ్ దిస్.
0: ఇది చాలా పొరపాటు, తప్పని ఇప్పుడు తెలిసి కూడాను ఎంత కఠినమైనటువంటి పనులు చేసినప్పటికీ కట్టగలపటకు సీతను ఏమాత్రము తాకలేదు రావణుడు.
1: Ravana, in spite of all the stress and the struggle that he made in kidnapping Sita, he did not dare enough to touch her.
0: Itti ratamanu kontha varaku aacharanalu okatentaina pettaru thanu baadha paddadu.
1: For his acts he felt so sad.
0: Unnadi okkate,
1: only one that exists.
0: Rendu moodu ekkada kodanu levu.
1: There is no second or third.
0: ఏకం సత్తు ప్రాబోధావదంతిని, ఉన్నది ఒకే దైవము.
1: Truth is one, the truth is God.
0: ఎన్ని దైవంలో ఉంటుంటే ప్రపంచం ఈ విధంగా ఎందుకు అల్లాడే?
1: And if this truth is realized, how do you account for the suffering in this world?
0: రావణ తత్వము తనకు అర్థమైనటువంటిది.
1: In fact, Ravana knows his own nature.
0: రావణుడు తాను చేసినటువంటి యొక్క దోషములంతా గుర్తించాడు.
1: He has recognized all his mistakes.
0: ఆ గుర్తించి తదుపరి దానిని ఆచరణలో పెట్టేటప్పటికి తాను పవిత్రుడయ్యాడు.
1: As he has realized and repented for all that, he became ultimately sacred.
0: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అద్భుతమైనటువంటి యొక్క మాటలను ఎంతవరకు ఒకటి రెండు అయినప్పుడు ఆచరణలో పెట్టడము ప్రతి మానవుని యొక్క సహజ ధర్మం.
1: Therefore, it should be a noble task, which is, should be a natural trait for everybody to practice at least one or two out of the many things learned.
0: ఆచరణలో పెట్టేటువంటి వాడు ఇవి చదివి ప్రయోజనం ఉండదు.
1: If you do not practice, all your learning is useless.
0: వీరందరూ వేదాధ్యయనం చేస్తుంటుంటే మా ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా వాళ్ళు కూడా వేదాధ్యయనం చేస్తూ వచ్చారు.
1: As you find senior students reciting Veda, you will be finding the children of primary school also joining them.
0: అన్ని వేదములు కూడా మా పిల్లలకు తెలుసు.
1: The children know all Vedas.
0: కానీ ఆచరణలో పెట్టుటకు తగినటువంటి బుద్ధి శక్తి తక్కువ.
1: But they don't have that kind of strength to practice.
0: కానీ ఉచ్చరిస్తూ ఉన్నారు.
1: They repeat, recite.
0: ఉచ్చరించినటువంటి వేదము ప్రయోజనం లేదని కూడా ఆ పిల్లలకే తెలుసును.
1: The children, as a matter of fact, know that mere repetition would not help them.
0: ఉన్నదొక్కటి దైవము ఎన్నటికిని లేనిదయ్యను లోకము పానరయ్య.
1: Understand this. Only God exists. It is this world that is all empty, non-existent.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శాస్త్రబోధ వేదబోధ ప్రతి మానవుడికి కూడాను మనం ఉచ్చరించాలి చెప్పాలి.
1: The sacred teaching of all Veda and texts that God exists must be publicized.
0: ఎంతమందో సాధకులంతా కూడాను ఇటువంటి వేదములను ఉచ్చరిస్తూ పఠిస్తూ దాన్ని బోధిస్తూ వస్తుంటారు.
1: There are many aspirants who have gone through these sacred texts, they repeat, recite and teach others.
0: కానా పఠించి ఇతరులకు బోధించడం వల్ల వచ్చిన ఫలితం ఏమాత్రము లేదు.
1: In fact, you will not have positive results by merely learning and teaching
0: others.
1: In fact, what he has known must be put into practice.
0: తాను బోధించినటువంటి విద్యను తానే ఆచరించకుండా పనులకు అనేక విధములుగా బోధించినప్పటికీ ఇది ప్రయోజనం ఉండదు.
1: If one does not practice and simply teach others, it is useless.
0: ఒక గ్రామ్ఫోన్ పోటు వేసి అది పాడుతుంటే అందరికీ వినిపిస్తుంటుంది.
1: And in fact, the whole song, the melody, is known to everybody.
0: కానీ ఆ యొక్క ప్లేట్ ఏమాత్రం కూడా అనుభవించదు.
1: But the gramophone plate, the song of which we hear, but it does not experience.
0: ఈ విధమైనటువంటి యొక్క శాస్త్ర బోధలు మనం ఎంతనో గుర్తించుకుని వర్తించాలి.
1: Therefore, we must understand the mystery and the use and practice all the teachings of Veda.
0: కృష్ణుడు చాలా గొప్పవాడు.
1: కృష్ణ ఇస్ వెరీ గ్రేట్.
0: అతను ప్రతి ఒక్కటి కూడాను ఆచరించి ప్రబోధించేటువంటి వాడు.
1: కృష్ణ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ అండ్ టాక్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: తాను బోధించినటువంటి యొక్క బోధనలు ప్రతి మానవుడు కూడాను దాన్ని ఆచరించాలని చక్కగా బోధ చేసేవాడు.
1: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ ఇస్ మెంట్ ఫర్ ద హ్యూమానిటీ టు ట్రాన్స్లేట్ అండ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ప్రపంచంలో అనేక మంది పెద్దలంతా ఉంటున్నారు.
1: There are many elders in this world.
0: ఎంతమంది పెద్దలు ఉండినప్పటికీ వారు ఒక్కరైనా కూడాను అంత్యంలో దీనిని జ్ఞాపకం చేసుకోవటం లేదు.
1: But not even one has kept in view till the end this factor of practicing what is learned.
0: భారతదేశం లోపల ఎన్నో శాస్త్రములు చదివినటువంటి వారు శాస్త్రములు నేర్చుకున్నటువంటి వారు శాస్త్రములు బోధించేటువంటి వారు కోటకగలరు.
1: In Mahabharata times also you will find many people who have learned, who have acquired the Vedic knowledge and shared with multitudes.
0: Itti pratignanu bhagavantudu enniyo vidhamuluga jagattuku bodhisthu vachadu.
1: And this has been the teaching of God to the vast humanity.
0: Bhagavantuniki bhedam ledu.
1: God has no differences whatsoever.
0: Bhagavantuniki etti vidhamainatundi oka dvesham ledu.
1: God has no hatred.
0: Andaru samanule.
1: All are equal in his sight.
0: Kani పండితులు నేర్చుకునేటువంటి దాన్ని ఎంతవరకు మీరు ఆచరణలో పెట్టుతున్నారు అనేటువంటి దీన్ని సత్యంగా గుర్తించడానికి ప్రయత్నించేవాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గాడ్ విల్ ఇన్వెస్టిగేట్ విల్ ఫైండ్ అవుట్ దట్ ట్రూత్ వెదర్ ద స్కాలర్ ఈస్ ప్రాక్టీసింగ్ వాట్ హీ నోస్ ఆర్ నాట్.
0: నతపాంసి నతీర్థానాం తపస్సు చేసి తీర్థయాత్ర జరిపినటువంటి వారు ఎంతవరకు అనుభవించారు.
1: Those that did penance for a long period of time,
0: Nasastrana Japanaki, Japam Chestuntuntaru.
1: పీపుల్ రిపీట్ గాడ్స్ నేమ్ జప,
0: శాస్త్రం అంతా కూడా ఉల్లంఘిస్తుంటారు.
1: దే హావ్ గాన్ త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఏమి ప్రయోజనము?
1: యూస్.
0: ఈ జపంలో చేసినంతా కూడా వ్యర్థమైపోయింది.
1: All the penance, repetition of God's name is useless.
0: నన్ను అనేక మంది స్వామి మాకు జపమాలు ఇవ్వాలి అంటారు.
1: Many people ask Bhagwan to give them
0: జపమాల. మెడలో వేసుకుని 10 మందికి షో కోసమా లేక నీవు అనుభవించే కోసమా?
1: Bhagwan asks this question, is it to merely adorn your neck and exhibit?
0: నిజంగా ఆచరించేటువంటి వ్యక్తికి ఒక్క చేయి చాలు.
1: And in fact, you practice just one hand is enough.
0: ఇవి ఎంత? 5 బ్రేళ్ళు.
1: Here are 5 fingers.
0: కానీ 5 లోపల కూడా 9 అక్షరాలు ఉంటున్నాయి.
1: That was 9 letters there.
0: ఈ 9 అక్షరాలు కూడా 12 భాగములుగా చేసి 12 బ్రహ్మలు.
1: And the 9 letters are just equal to 12 Brahmas.
0: 12 తొమ్ముల 108 ఇదే జపమాల.
1: And it will make the total of 108 japamala.
0: Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram. ఇవి 12.
1: And the 12 times you repeat Ram's name, counting.
0: ఇవన్నీ చూస్తే 9 12 108.
1: And this 9 into 12, 108.
0: ఏ జపమాల నీకు అక్కర్లేదు, ఏ స్థానం కూడా లేదు.
1: You don't need any japamala.
0: దాని నడుస్తూ కూడా నీవు దీన్ని జపం చేసుకోవచ్చు.
1: And you can do it where you are, as it is.
0: నడుస్తూ పండుకొని కొంచెం నిద్ర వచ్చేంత వరకు కూడా నీవు దీన్ని జపం చేస్తుండొచ్చు.
1: As you walk until you go to sleep, finally you can repeat God's name.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సులభమైన మార్గములు ఎన్నో ఉండగా కఠినమైనటువంటిది, నిద్రాభంగం కలిగించేటువంటిది, చేత కానటువంటిదని ఎందుకు మనం ఎన్నుకోవాలి?
1: When there is such an easy, simple path rightly available, why are you after such tough path, harsh path?
0: ద్రౌపది గొప్ప పతివ్రత.
1: Draupadi is known for her chastity.
0: Tana bhartanu enniyo vidhamulaga kaapaadtu vachindi.
1: In fact, she is responsible for all the protection.
0: Tana kumarunu champivesi raatri puta gontulu kosinappudu kodanu atani daggariki poi paadamulu batti prarthinchindi.
1: Though her sons were killed, beheaded, she caught hold of the person who was responsible for this massacre.
0: Bhimudu aa yokka Draupadini koopaddadu.
1: And Bhima accused her.
0: Kodukulu batti champinani koopamulandu balamataku.
1: Are you not angry for the simple reason that you have lost your son?
0: Vidumatanchu cheppedi veridi Draupadi.
1: And you are really so foolish as to let him go.
0: Enduku ee velitanam puttindi Draupadiki?
1: Why are you so foolish, Draupadi?
0: Kani entano khandinchadu paapam.
1: And he contradicted her.
0: Kani khandinchadaniki poyinatundi Arjunni paadala patti prarthinchindi.
1: And she caught hold of the feet of Arjuna and prayed.
0: Arjuna,
1: Arjuna,
0: నీ కుమారుడు పోయినప్పుడు నీ యొక్క భార్య ఎంత వినిపించిందో, ఆ యొక్క కుమారుడు ఎవరైనా చంపినప్పుడు ఆ తల్లిని కూడా ఎంతో విచారపడతారు కదా.
1: షీ వెంట్ ఆన్ టెలింగ్, జస్ట్ యాజ్ యూ హావ్ క్రైడ్ ఫర్ ద లాస్ ఆఫ్ యువర్ సన్, ది అదర్ పర్సన్ ఆల్సో వుడ్ క్రై వెన్ హీ లూజెస్ హిస్ సన్.
0: కనుక తల్లిలు ఎంత బాధపడుతుంటారో ఆ బిడ్డల తండ్రులు కూడా అంత బాధ ఉంటుంటుంది.
1: జస్ట్ యాజ్ ద ఫాదర్ ఫీల్స్ సాడ్ ఫర్ ద డిమైజ్ ఆఫ్ ద సన్, సో ఆల్సో ద మదర్.
0: వారి దగ్గరికి వెళ్లి పాదాల పైన పడి,
1: షీ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ద పర్సన్ హు కిల్డ్ ఆల్ హర్ సన్స్.
0: కొడుకులు బట్టి చంపిన ఏమాత్రం కోపడలేదు.
1: షీ వాజ్ నాట్ యాంగ్రీ, షీ డిడ్ నాట్ షౌట్ అట్ హిమ్.
0: పాదాల పట్టుకుని ప్రార్థిస్తూ వచ్చింది.
1: షీ వెంట్ ఆన్ ప్రేయింగ్,
0: అయ్యా మీరు నా కొడుకులు గొంతులు కోశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ కిల్డ్ ఆల్ మై సన్స్, బిహేవ్డ్ దెమ్.
0: కానీ మీ కంటమను మా భర్త కొట్టినప్పుడు మీ తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలియదా?
1: And if you can't you understand the misery of the mother because the loss of the son?
0: Asatthamar pattukoni idi khandisthanam cheptu cheppadu.
1: And with that good view he naturally accepted.
0: Appudu Arjuna kudunu bodha chesindi Draupadi.
1: Draupadi taught Arjuna also along the same lines.
0: Natapamsi nadittanam cheppindi, ayya ivu eni chesi em prayojanam?
1: What for all the rituals that you observe?
0: ఇన్ని విధములైనటువంటి దీనిని నీవు ఖండించి కట్టగడపడికి శాస్త్రం తెలిసి కూడాను నీవు ఉల్లంఘించిపోతున్నావు.
1: దో యూ హావ్ నోన్ ఎవ్రీథింగ్, యూ ఆర్ నాట్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద కాండక్ట్ ఎక్స్పెక్టెడ్.
0: దేహము పాంచభౌతికము,
1: ద బాడీ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
0: దేహం కూడా తప్పడే ఎప్పుడు
1: బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దేహి నిరామయ ఉండు,
1: ద ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్దలు లేవు.
1: దట్ ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ అన్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: కనుక దీనికి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు.
1: And the indweller is beyond all restrictions.
0: కనుక దీన్ని ఏమాత్రం కూడా క్షమించకుండా పోవటమే చాలా ఉత్తమమైన మార్గం.
1: And therefore the noble path lies in forgiving the other person.
0: విశ్వస్తుడు, శక్రశూరుడు, మహావీరుండు ఘోరాశే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంత మహారత్నము శశ్వత్తి ఎరుకబుచ్చుకొని పాశవురాల బంధములను నేను చెప్పినటువంటి మాటను తగ్గించుకోలేకపోతే అర్జునుడి మాట తప్పివాడని చెప్పని నాకెంత అవమానం చేస్తున్నావు ద్రౌపది.
1: ద్రౌపది, యూఆర్ పుట్టింగ్ మీ టు షేమ్ బికాస్ ఐ హావ్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్ ఆల్రెడీ. షుడ్ ఐ బ్రేక్ మై ప్రామిస్? దట్స్ వాట్ హీ సెడ్.
0: నిజంగా ఈ ప్రామిస్ నేను నిలబెట్టుకోవాలంటే దీనికి ఇదే కారణం.
1: ఇఫ్ యూ వాంట్ టు కీప్ అప్ యువర్ ప్రామిస్, దిస్ ఇస్ ది వే.
0: స్తుత్యుడు, శక్రశూరుడు, మహావీరుండు ఘోరాశచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంత మహారత్నం అతనికి బంధువులంతా తీసివేసి మన తలుపు నుంచి బయటకు ఎత్తివేసినప్పుడు అతనికి ప్రాణం తీసినంత ఫలితం వస్తుంది.
1: Therefore it amounts to killing the other person when you humiliate him, insult him, and this leave him with a shaven head. Disarm him, remove all the jewels. What is it you get by killing young kids?
0: ఇది మహాపాతకం కదా.
1: It's worse to the sins.
0: ఈ పాతకం నీకు తెలిసి కూడా నువ్వు ఈ పని నీవు ఎట్ట చేశావు.
1: Having known it's a sin, why have committed such a sin?
0: కనుక మా యొక్క పతులంతరు మీ యొక్క తండ్రి యొక్క శిష్యుడు.
1: All my husbands are disciples of your father.
0: మా బిడ్డలు మీ శిష్యులు.
1: అండ్ అవర్ చిల్డ్రన్ ఆర్ యువర్ డిసైపుల్స్.
0: శిష్యులు కంటమలు కోయటం ఎంతైనా పాపమే కదా.
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గురు టు కిల్ హిజ్ ఓన్ స్టూడెంట్?
0: కనుక ఇలాంటి పని మీరు చేయకూడదు.
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఆన్ యువర్ పార్ట్ టు డూ సో.
0: 10 మంది లోపల వెళ్లి పబ్లిక్ గా తీసుకుని వచ్చినటువంటి అర్జున్ని చాలా ఖండించింది పాపం ఈ ద్రౌపది.
1: ద్రౌపది కాంట్రడిక్టెడ్ వాట్ ఆల్ దట్ హాస్ బిన్ సజెస్టెడ్ బై అర్జున టు రిటాలియేట్.
0: నా బిడ్డను చంపడం వల్ల నాకెంత బాధ కలుగుతుందో ఈ అశ్వత్థామను చంపడం వల్ల వాళ్ళ తల్లికి కూడా అంత బాధ కలగవచ్చు కదా.
1: జస్ట్ ఇస్ ఐమ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద లాస్ ఆఫ్ మై సన్స్, సో ఆల్సో ద ఫాదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ అశ్వత్థామ.
0: పరగని మా మగవారులందరూ బాణప్రయోగ విద్యను నేను ద్రోణాచార్యులు అభ్యసించాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ లెర్న్డ్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణ ఓన్లీ.
0: పుత్రాకృతిని ద్రోణుడవు నీ చిత్తంబులో లేశములు కరుణాసుకము లేక శిష్యశక్తులను ఖండింపగా పాడియా అని పాదాలు పట్టుకుంది.
1: అండ్ షీ వెంట్ ఆన్ ప్లీడింగ్ అండ్ ప్రేయింగ్ టు హిమ్ సేయింగ్ దట్ హౌ ఇస్ ఇట్ వాట్ ఫేస్ కుడ్ యూ కిల్ దీస్ చిల్డ్రన్ దే బీయింగ్ ఈక్వల్ టు యువర్ ఓన్ సన్స్.
0: అశ్వత్థామా, నా బిడ్డను నీ గొంతులు కోయటం లోపల నీకు చెయ్యట్లు ఆడింది.
1: హౌ కుడ్ యూ కిల్ దెమ్ లైక్ దట్? హౌ ఇస్ దట్ యూ కుడ్ రేజ్ యువర్ హ్యాండ్ టు కిల్ దెమ్?
0: ఆ గురు శిష్యుడి యొక్క తత్వము ఎంతనో బోధించింది పాపం ద్రౌపది.
1: ద్రౌపది వెంట ఆన్ ఎక్స్ప్లెయినింగ్ ది ప్రాపర్ ఐడియల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టీచర్ అండ్ ద డిసైపుల్.
0: కనుక భర్తను కూడా చాలా క్షమింపజేసి పక్కన పోమని చెప్పింది.
1: అండ్ హీ మేడ్ హర్ హస్బెండ్ టు ఫర్గివ్ అశ్వత్థామ.
0: ఈ యొక్క అశ్వత్థామను చంపడం చేత నా బిడ్డలు రాను కదా.
1: బై కిల్లింగ్ అశ్వత్థామ ఐ డోంట్ గెట్ బ్యాక్.
0: రాని వారి నిమిత్తమై ఈ విధమైన పాపములు కట్టుకోవటం చాలా తప్పు కదా.
1: హావింగ్ లాస్ట్ దెమ్ ఎనీవే వై షుడ్ ఐ కమిట్ అనదర్ సిన్?
0: కఠినమైనటువంటి వారికి చేతులు రావచ్చు, కాళ్ళు రావచ్చు.
1: ఎ స్ట్రాంగ్ మ్యాన్, స్టోన్ హార్టెడ్ పర్సన్,
0: కానీ భగవత్ ప్రీతి కలిగినటువంటి వారికి ఏది కూడా ఫలించదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వుడ్ నాట్ డేర్ టు డూ సో.
0: కనుక ఏదైనా ఎవరైనా చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని తిరిగి మనం కూడా చేయకూడదు.
1: Therefore, if anyone does anything wrong to you, do not retort or retaliate.
0: పరులను పీడించడం మహా పాపం అని తెలిసింది.
1: And they could understand that this kind of an act is worse to the sins.
0: పాపం ఏది? పరులను పీడించడమే పాపం.
1: What is the sin? To harm others, to hurt others.
0: పుణ్యం ఏమిటి? పరులను పోషించడమే పుణ్యము.
1: What is the merit or punya? To help them, to take care of others.
0: కనుక మనకి ఎన్ని పాపములు చుట్టుకున్నప్పటికీ పనులను మాత్రము దీనికి గురి చేయకుండా వారి దోషములను క్షమించి వారిని కాపాడుతూ పోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ది మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్, బట్ వీ షుడ్ నాట్ కమిట్ దట్ సిన్ యాజ్ టు రిటార్ట్ అండ్ రిటాలియేట్. బెటర్ వీ డెవలప్ ద క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
0: ఇట్టి బోధనని కూడా తన పతులకు ఎంతనో బోధించింది స్త్రీ ద్రౌపది.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు హర్ హస్బెండ్స్.
0: ద్రౌపది వంటి స్త్రీలు,
1: ఆల్ విమెన్,
0: లోకంలో ఎంతో మంది ఉన్నారు.
1: quite lots of them in this world.
0: ఈ ద్రౌపది యొక్క బోధన చేతని,
1: బికాస్ ద టీచింగ్ ఆఫ్ ద్రౌపది,
0: ఎంతో గొప్ప ధైర్యాన్ని సాహసాన్ని అందుకొని ప్రపంచానికి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: మెనీ పీపుల్ ఫాలోడ్ హర్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ దే హావ్ బీన్ ఎగ్జాంప్లరీ ఇన్ దర్ కరేజ్.
0: ఇంత లోకంలో బోధించినటువంటి స్త్రీలను ఎందుకు మీరు మర్చిపోతున్నారు?
1: Why have you forgotten that quality of teaching
0: others? అంటే కేవలం ఒక బొమ్మల మాదిరి మీరు చూస్తున్నారు.
1: But we consider women as simply as toys,
0: dolls.
1: No.
0: వారి యొక్క దైవ సాహసాలు, వారి యొక్క ధర్మ సూత్రములు ఎటువంటి గొప్పవి?
1: They have got exalted behavior, the spirit of sacrifice, the truthfulness and conduct are so great and noble.
0: ఈ స్త్రీల ప్రబోధనల చేతనే లోకము, మన భారతదేశము ఇంకా ఇంత మాత్రమేనా కూడా నిలిచి ఉన్నది.
1: It is the teaching of the woman that is responsible for the existing condition of the culture of Bharat.
0: లేకుండా ఈ ప్రపంచం ఎన్నడో భస్మమైపోయేది.
1: ఆర్ ది హోల్ థింగ్ వుడ్ హావ్ బర్న్డ్ టు యాషెస్.
0: స్త్రీ లోపల గొప్ప ధైర్యం ఉన్నది.
1: వుమన్ హ్యాస్ కరేజ్.
0: మహా మంచి పరాక్రమం ఉన్నది. ధర్మం ఉన్నది. పట్టుదలతో సాధించడానికి తగినటువంటి సాధన కూడా ఉంటున్నది.
1: డిటర్మినేషన్ ద రైట్ ప్రొసీజర్ టు అచీవ్ వాట్ షీ వాంట్స్.
0: ఇన్ని శక్తులు కలిగినటువంటి ఆ స్త్రీల లోపల మీరు ఏమైనా కొంతవరకు ఆ యొక్క సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చారా?
1: Have you recognized the innate strength, the spirit of sacrifice among women?
0: ఆడవారికి ఉన్నంత వరకు సైజ సాహసాలు ఎక్కడ కూడా మగవారికి లేదు.
1: The courage and the valor noticed among women is not noticed among men.
0: కానీ వారిలో ఉన్నటువంటి క్రోధం అనేటువంటి శత్రువు వారు అన్ని విధాలా పీడిస్తూ వస్తుండాలి.
1: But however that enemy of anger is in them.
0: ఆ కోపమే ఆ యొక్క మగవారినంతా కూడా నాశనం చేస్తూ వచ్చింది.
1: And the anger which is responsible for the fall of
0: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు.
1: A man with anger will not be successful.
0: ఎగ్గును గలుగును.
1: He'll have obstacles.
0: పాప పనులు చేయొచ్చు.
1: And he'll be committing. He'll be put down, he'll be let down, put to shame by the community.
0: కనుక ఇటువంటివి ఏమాత్రం కూడా మంచివని ఏనాడు బోధించలేదు.
1: And these good things were taught in those days, not now.
0: స్త్రీలు ఎక్కడ జరిగినప్పటికీ ఈ పాపం పాపమే.
1: A woman, wherever they are, this trait of anger is a sin.
0: అట్టి పాపం చేసినటువంటి వారిని క్షమించి ప్రోత్సహించి వారి సన్మార్గంలో తిప్పాలి, కానీ వారిని ఖండించడం మంచిది కాదు.
1: Better they be forgiven for this anger with a spirit of accommodation. It is not justifiable to punish them for that.
0: కాన స్త్రీలో ఉన్నటువంటి ఒక ఓపిక,
1: the patience among women,
0: ఎంతనో గొప్పది.
1: It's noblest of all.
0: పాండవులను కాపాడినటువంటిది ఆ యొక్క ద్రౌపది యొక్క శాంతమే.
1: It is the quality of forgiveness, forbearance of Draupadi, which was responsible for the greatness of Pandavas.
0: ఆమె ఆ ధైర్యం చేత లోకములో ప్రపంచం లోపల ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎవరూ వినలేదు.
1: With all the courage she taught everybody, but none paid heed to her message.
0: ఈ విధమైనటువంటి స్త్రీలు లోకములో ఎంతో ఉన్నారు.
1: And there are many women of the type of Draupadi in this world.
0: నిజంగా చూస్తే మగవారి యందు ఈ కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము ఇవి వారిని చాలా పీడిస్తూ ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెన్ హ్యావ్ సర్టన్ క్వాలిటీస్ లైక్ పామ్, షో, ఎగ్జిబిషనిజం.
0: కానీ స్త్రీలో ఆ కోపతాపం, ఈర్ష్య, అసూయ, డంబములు వచ్చినప్పటికీ దాన్ని అణగదొక్కుతూ వచ్చారు.
1: బట్ ఏ ఉమెన్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద యాంగర్ ఇన్ హర్.
0: అటువంటి శాంతపరులైనటువంటి స్త్రీలను మనం ఎంత ప్రోత్సహించాలి?
1: We should encourage women who stand for this peace.
0: ఏదో స్త్రీలు కదా అని చెప్పని వారిని అన్ని విధాలా తోలనాడుతుంటాం.
1: And because they are women, we should not.
0: వారిలో ఉన్నటువంటి శాంతము, ధైర్యము, ఓపిక ఎవరిలో కూడా లేదు.
1: The patience and the forbearance and forgiveness are noticed among women.
0: ఇటువంటి స్త్రీలను మనం పోషించాలి.
1: We should protect them, respect them.
0: ఇంటింటికి పోయి బోధించాలి.
1: We should teach this lesson to everybody. Sita,
0: Sita vishayam meer cheppinaru ponna.
1: And you have been taught about Sita the other day.
0: Ikkada kuda ante ee Draupadi ni entaina manam poshinchali.
1: And similar is the condition in respect of Draupadi.
0: Aame yokka bodhanalu chaala pavitramainatuvi.
1: The teaching of Draupadi is so sacred.
0: Aa stree lopala endaro untunnaru ilanti pavitralu.
1: There are many women even this day.
0: అటువంటి స్త్రీలను మనం ప్రోత్సహించి వారిని తోడ్పడి వారిని కాపాడుతూ మనం రావాలి.
1: వీ షుడ్ ఎంకరేజ్, కోఆపరేట్ సచ్ విమెన్.
0: ఇంతే కాకుండా వారి యొక్క సత్యాన్ని కూడా మనం ప్రకటించి వారికి బోధించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఆల్సో టెల్ దెమ్ క్లియర్లీ ది ఇన్హెరెంట్ ట్రూత్.
0: బిడ్డలు చాలా చిన్నవారు.
1: The children are so young.
0: ఆ చిన్న బిడ్డల యొక్క హస్తములు ఏ విధంగా వారికి చిక్కింది?
1: And how could they take care of the tender hands?
0: వారి కంటములు కోసి,
1: and it was Ashwatthama who has cut off their heads.
0: ప్రక్కనే ఆ శిరస్సులంతా పెట్టి,
1: all the heads were kept aside.
0: ఈ అశ్వత్థామ ఎంతో ఆనందిస్తూ వచ్చాడు.
1: Ashwatthama was happy about his deed in killing children.
0: అయ్యా, నా బిడ్డలు పసిపాపలు కదా.
1: Don't you know they are babies?
0: ఈ పసిపాపల గొంతులు కోయటానికి నీ చేతులు ఎట్టాడినవి?
1: How is it possible that you have just come down to such a mean level as to kill children?
0: ఏ రాక్షసుడు కూడాను ఇలాంటి సాహసం కలగదు.
1: Nobody would ever do that thing.
0: అలాంటి రాక్షసుడు కాదు నీవు, నీవు మహాశాస్త్రజ్ఞుడు.
1: You are not a demon indeed, you are a scholar.
0: ఇంత శాస్త్రజ్ఞుడై కూడాను నీవు ఇలాంటి పనులు చేయటం మంచిది కాదు.
1: Having been a scholar, is it proper on your part to kill children?
0: కనుక ఈ యొక్క శాంతమును కొంతవరకు సాధించుకొని ప్రపంచమునకు ఈ హింసలను కొంతవరకు బోధించాలి.
1: Therefore, this spirit of peace should be spread and shared with everybody, and we should condemn violence.
0: ఇటువంటి శాంతం చేతనే దేశాన్ని మనం సాధించాలి.
1: And it is the peace, the lesson of peace, which is important for this country.
0: భారతీయుల యొక్క ధర్మం లోపల,
1: in dharma of Bharat,
0: ఎంతనో గొప్పవి రెండు.
1: Two things are noblest.
0: సత్యము ధర్మము.
1: One is truth, other is righteousness.
0: ఈ రెండింటిని మనం కాపాడుకోవడం చేత దేశమునే కాపాడిన వారు అవుతాం.
1: By safeguarding the twin principles, satya and dharma,
0: సత్యం చేతనే ధర్మాన్ని కూడా కాపాడాలి.
1: And in addition to truth, we should also protect this dharma.
0: ఆ ధర్మము సత్యమును రెండు కాపాడినప్పుడు లోకమునే కాపాడుతూ వస్తుంది.
1: When once satya and dharma are safeguarded, the whole world will be protected in turn.
0: కనుక నీవు దేశాన్ని రక్షించాలని చెప్పని నీవు దేశం కోసం యుద్ధంలో చేరద్దు.
1: You don't need to be a warrior, you don't need to join the army.
0: మీ ఎందున్నటువంటి ఒక సత్యధర్మం నీవు పోషించుకుంటూ వస్తే దేశమే కాపాడవచ్చు.
1: If you just safeguard, maintain satya dharma in you, the whole country will be protected.
0: నీ సత్యధర్మాన్ని నీవు కాపాడుకో.
1: See that they are upheld.
0: అప్పుడే దేశాన్ని కాపాడినటువంటి వాడు అవుతావు.
1: Then that amounts to safeguarding the entire country.
0: కనుక నీవు యుద్ధంలో చేరి కేవలము ఈ దుర్మార్గులను చంపటం కాదు గొప్పతనము.
1: Nothing great in joining the army and killing everybody.
0: నీ సత్య ధర్మంలో నీ కాపాడుకుంటురా.
1: And see that satya and dharma in your well maintained.
0: సత్యం వద ధర్మం చెర అని చెప్పింది భారతదేశం.
1: And Bharat declared clearly, speak truth and follow dharma.
0: భారతీయుల యొక్క శాస్త్రములు నిజంగా పవిత్రమైనటువంటివి.
1: The text of Bharat is highly sacred.
0: సత్యమైనటువంటివి.
1: And therefore,
0: ధర్మసూక్తమైనటువంటివి.
1: And they explained dharma.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి సత్యములు రెండింటిని కాపాడుతామంటే దేశాన్నే కాపాడిన వాడు అవుతావు.
1: ఇఫ్ యూ జస్ట్ మెయింటైన్ అండ్ కీప్ దీస్ టూ ప్రిన్సిపల్ సత్య అండ్ ధర్మ, యుల్ బి సేఫ్గార్డింగ్ ద హోల్ కంట్రీ.
0: నీ సత్య ధర్మమును నీ ఇంటి యందు నీవు కాపాడుకో.
1: సీ దట్ సత్య అండ్ ధర్మ ఆర్ మెయింటైన్ అట్ యువర్ హోమ్.
0: సత్యము ధర్మము రెండింటిని కాపాడినప్పుడే నీవు మహావీరుడు అవుతావు, సూర్యుడు అవుతావు, గంభీరుడు అవుతావు.
1: యుల్ బి వన్ ఆఫ్ కరేజ్, యుల్ బి వన్ ఆఫ్ వేలా. You are one of all strength if you maintain satya and dharma.
0: ఈ సత్య ధర్మమును నీవు కాపాడితే సర్వులు నిన్ను కాపాడుతుంటారు.
1: When once these two are well preserved, they will protect everybody else.
0: కాన దైవాన్ని మనము పూజించి, దైవాన్ని మెప్పించి, దైవాన్ని మనము కోరటం కంటే సత్యాన్ని మెప్పించి, ధర్మాన్ని మెప్పించి, ధర్మమును సత్యమును కాపాడుతుంటుంటే ప్రపంచాన్ని భగవంతుడు కాపాడతాడు.
1: Therefore, if you adhere to the twin principles of satya and dharma, God will be pleased and God will protect everybody.
0: Kanuka deshanni manam kaapadalanukunte satya dharmamune manaku pranamulu.
1: Therefore, in order to safeguard your country and prestige, you should hold on to the principles of satya and dharma.
0: Nee satyamu neeku pranam.
1: And the truth is life.
0: Nee dharmamu neeku raksha.
1: And it is righteousness that protects.
0: Nee rendintini neevu kaapaadutupothuvante sarvam kudanu daivame kaapaadutu vastadu.
1: The armor of righteousness and the life of truth, everything else will be taken care of.
0: Kana vidyarthulara,
1: so students,
0: meeru ee naadu kaapaadadalsinatundi edo yuddhamulu chesi dharmanni kaapaadutunna dharmam emto meeku teliyadu.
1: You don't need to fight there, you should maintain dharma.
0: Ee satyanni neevu kaapaadutura.
1: See that you,
0: ee dharmanni neevu poshistura.
1: Always keep up, maintain such an
0: ante chaalu. Aa rende tirigi ee deshanni anta kaapaadutu vastundi.
1: And these two will ensure safety of the whole country.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతరాత్మను బోధించి,
1: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టీచింగ్.
0: శాస్త్రం లోపల ప్రధానమైనటువంటిది ధర్మశాస్త్రము.
1: అండ్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ ద టెక్స్ట్ దట్ స్పీక్స్ ఆఫ్ ధర్మ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్
0: సత్యంలో మేటి అయినటువంటిది
1: దట్ విచ్ మైటియెస్ట్ ఇన్ ట్రూత్
0: ఆడిన మాట తప్పకూడదు
1: యూ షుడ్ నాట్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్
0: చాలా చిక్కిపోయిన వాడు కదా అని చెప్పి వాడిని వధించడం మంచిది కాదు
1: యూ షుడ్ నాట్ బ్రేక్ యువర్ ప్రామిస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం
0: సత్యం ఎంత గొప్పదో ధర్మం అంతకంటే గొప్పది
1: సత్య ఇస్ గ్రేట్ ధర్మ ఇస్ గ్రేటర్
0: కనుక సత్యం లేని ధర్మము ధర్మం లేని సత్యము జగత్తులో ఉండుటకు వీలు కాదు
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ కెనాట్ బి ధర్మ వితౌట్ సత్య దేర్ కెనాట్ బి సత్య వితౌట్ ధర్మ
0: కనుక సత్య ధర్మం లేని జగత్తునకు ప్రాణములు
1: దెర్ఫోర్ ద హోల్ వరల్డ్ హాస్ గాట్ దిస్ లైఫ్ ఆఫ్ సత్య అండ్ ధర్మ
0: ద్రౌపది దీన్నే రెండింటిని బోధిస్తూ వచ్చింది
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు ఎంటైర్ హ్యుమానిటీ
0: సత్య ధర్మములు శాంతి ప్రేమలతో నిత్య జీవం యాత్ర సాగించు
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సోజర్న్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్యధర్మ శాంతి ప్రేమ
0: ఈ సత్యధర్మము మనకు నిలిచినప్పుడే ప్రపంచం కూడా మనకు నిలుస్తుంది
1: అండ్ వెన్ దీస్ టూ ఆర్ వెల్ మెయింటైన్డ్ ద హోల్ వరల్డ్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్
0: కనుక నీవు ప్రపంచంతో నీవు పోరాటం అనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు ఫైట్ విత్ ద వరల్డ్
0: ప్రపంచం నీకేం అపకారం చేసింది
1: అండ్ ద వరల్డ్ హ్యాస్ నాట్ డన్ ఎనీ హార్మ్
0: అపకారం చేయనటువంటి నిరపరాధులను శిక్షించడం గొప్పదా
1: ఈజ్ ఇట్ ఎనీథింగ్ గ్రేట్ in attacking those who have not been guilty
0: pratyakshanga aliku parokshanga undinatvanti satya dharmanu ni poshisthura
1: therefore the fundamental qualities of satya dharma
0: vaadani kaapaadutunna
1: see that they are preserved
0: vaadani kaapaadutunnadu ave niku tirigi astramga mari ninnu poshisthu vastadu
1: they in turn will protect you
0: ilanti sooktulu aadharamainatvanti sooktulu meeru nerchukoni peddalakandarki bodhinchali
1: These teachings you should learn and share with everybody, elders in society.
0: Elanti aapada kaliginappudiki satyanni nee vemotham varu.
1: At any point of time, in spite of obstacles and
0: dharmani emi vadalaku.
1: Never give up truth and dharma.
0: Aa rendittini manam pradhanam gattiga pattukunnappudu.
1: With all that determination, you catch hold of these.
0: Daivame manam pratyakshanga vachi.
1: God will come to you directly.
0: Ninnu kaapaadutu untadu.
1: And he'll protect you.
0: Elanti sabhayilo kudanu. దైవం రక్షించినటువంటిది ఎన్నో ఘట్టములు ఉంటున్నవి
1: దేర్ మెనీ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ గాడ్ ప్రొటెక్టెడ్
0: పాండవులు ఎంత అవస్థల పాలైనప్పటికీ
1: పాండవస్ వర్ పుట్ టు సఫరింగ్
0: ఆ ద్రౌపది తన సత్యధర్మమును మాత్రమే ఉంచుకుని అందరినీ కాపాడుతూ వచ్చింది
1: బికాస్ ఆఫ్ సత్యధర్మ అండ్ ఆఫ్ ద్రౌపది దేవర్ ఆల్ సేఫ్
0: ఈ సత్యధర్మం లేకుండా ఉండిన ద్రౌపది ఎవరినీ కాపాడలేదు
1: In fact, if Draupadi had she not been with these two qualities, she wouldn't have able to protect her own family.
0: కనుక ఎవరు దీంట్లో ప్రతివ్రత గొప్పలు అని పెట్టుకుంటే
1: సో ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్
0: ద్రౌపది ప్రతివ్రతల్లో గొప్పది అన్నారు
1: ద్రౌపది ఇస్ గ్రేటెస్ట్ ఉమెన్ ఆఫ్ చాస్టిటీ
0: ఉన్నారు సీత
1: అండ్ యూ ఆల్సో సీత
0: ఇంకా ఎంతమందో స్త్రీలంతా ఉంటున్నారు
1: దేర్ ఆర్ మెనీ విమెన్
0: వీరందరూ ఉండినప్పటికీ ద్రౌపదిని కాపాడుతూ వచ్చింది
1: Though many are there, Draupadi is greatest of all.
0: Satya dharma mune Draupadi.
1: Satya dharma. Draupadi symbolizes
0: these two. Satya dharma mune Draupadi ni kaapaadutu vachindi.
1: And these two have protected her till the end.
0: Satya dharma mune Pandavulandarini kaapaadutu vachindi.
1: And these Satya dharma are responsible for the safety of Pandavas.
0: Ekkada poyinappudu ee Satya dharma mune pratyakshanga nilichetuvi.
1: And in fact they will remain with you till the end.
0: మీరు ఇప్పుడు వాదించవచ్చు ఈ సత్య ధర్మములు ఎక్కడ నిలుస్తున్నాయి ఎక్కడ పోతున్నాయి ఎవరిని కాపాడుతున్నాయి అని వాదించవచ్చు
1: యు మే ఆర్గ్యూ వేర్ ఆర్ దీస్ టు సత్య ధర్మ
0: చాలా పొరపాటు బిడ్డలు మీరు సత్య ధర్మములు కాపాడుతుంటే సత్య ధర్మం మీ కట్టి ఎదురుగానే ఉంచి మిమ్మల్ని అందరినీ కాపాడుతూ వస్తుంది
1: యు ఆర్ మిస్టేక్ ఇన్ దట్ వే ఇఫ్ యు ఫాలో సత్య అండ్ ధర్మ ద సత్య ధర్మ ఎన్షోర్
0: వాడే ప్రత్యక్ష దేవతలు సత్య ధర్మమే
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ They are direct manifestation of the divine.
0: Kalukune satyam vada dharmam chera annaru.
1: Therefore it is said speak truth and follow dharma.
0: Kani ee naadu satyamu vadinchunnaru.
1: Today what we do is satyam.
0: Satyam vada.
1: Satyam. Vada we kill truth.
0: Dharmam chera.
1: And the truth, dharma.
0: Dani chersalo petti.
1: Dharma is in chera is kept in prison.
0: Satyanni himsa chestunnaru.
1: And satya vada is killed.
0: Idi chaala paapam.
1: It is the worst of the sins.
0: కనుక మీరందరూ సత్యము ధర్మము.
1: So all of you should maintain these two, satya dharma.
0: ఏ చిన్నదైనప్పటికీ పర్వాలేదు మీ ప్రాణమే కంటే సత్యమే ప్రధానమని దాన్ని తలుచుకోవాలా.
1: In any point, in any small factor, consider satya, truth, more important than your life.
0: భీముడు పోయాడు. ఈ పిచ్చి ద్రౌపది తన కుమారుని చంపినటువంటిది కూడా గుర్తుంచుకోకుండా వాడి పాదాలపైన పడుతున్నాడని కండు విసరుకుంటూ ఆమె పైన పోయాడు.
1: అండ్ భీమ వాస్ వెరీ వెరీ ఫ్యూరియస్, వెరీ యాంగ్రీ ఎట్ ద్రౌపది, బికాస్ షీ వాస్ ప్రిపేర్డ్ టు ఫర్ గివ్ దట్ పర్సన్ హూ హాస్ కిల్డ్ హర్ సన్.
0: ద్రౌపది, నీకేమైనా పిచ్చి పట్టిందా?
1: ద్రౌపది, ఆర్ యు మ్యాడ్?
0: నీ ఆరు మంది ఉప పాండవులను చంపినారని నీకెంతో క్రోధంగా ఉంటున్నావు.
1: Are you not disturbed when your sons are killed?
0: ఈ అశ్వత్థామను ఒక్కరిని రక్షించడానికని నీవింత పాటుపడుతున్నావా?
1: You want to protect Ashwatthama, for that reason you are speaking like this.
0: కనుక ఇతనికి నీవే మాత్రం అడ్డు రాకూడదు.
1: Therefore don't stand in our way.
0: అప్పుడు వాని పాదాలపైన పడి ద్రౌపది,
1: ద్రౌపది fell at their feet.
0: స్వామి, మీరు అజ్ఞాన స్థితి లోపల నా బిడ్డలను గొంతులు కత్తిరించావు.
1: And then she was speaking to Ashwatthama. It is out of ignorance only you have killed my son.
0: కానీ నా ప్రాణం ఉన్నది.
1: I have my life.
0: నా పతనను పోషించే నిమిత్తము మీరే దీన్ని కంకణం కట్టుకోవాలి.
1: And therefore you see, you determined to see that
0: నా బిడ్డను కత్తిరించినటువంటి వాడు నీవే.
1: And so you are the one who killed my son.
0: నీ నాడు నా పతనను కూడా పోషించవలసిన వాడు నీవే.
1: And you are the one who will take care of my husband's in future.
0: అని పాదముల పైన పడి ప్రార్థిస్తూ వచ్చింది.
1: That was a prayer of falling at the feet of Ashwatthama.
0: చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: And people around were very much surprised.
0: ఇలాంటి పిచ్చి ద్రౌపది ఎక్కడైనా లోకంలో ఉన్నదా?
1: Can you ever find such a foolish woman like Draupadi?
0: కానీ ఈ పిచ్చి అందరికీ పట్టితే లోకమే బాగుపడుతుంది.
1: And in fact, when people follow her example, the whole world will progress.
0: కనుక అట్టివారే మనం పోషిస్తూ రావాలి.
1: Such people must be taken care of.
0: సత్య ధర్మములకు అడ్డుదగిలి
1: those that come interfere with
0: సత్య ధర్మమును నశింపజేసేటువంటి వారికి మనం ఏమాత్రము సహాయం చేయకూడదు.
1: We should not cooperate with those that stand against satya dharma.
0: Satya dharma ne manaku pradhanamaitundi.
1: Satya dharma are most important.
0: Kana satya dharmam streela yendu maatrame akkuga untundali.
1: Satya dharma are present among women.
0: Elanti paristhithilo yendalu kodu satyanni ave meeradu.
1: At any point of time they will never give up satya dharma.
0: Dharmani enadu vadaldu.
1: They will never transgress dharma.
0: Pandavulandaru vachi adduga chesinappudiki
1: no pandavas interfered.
0: ఏమిటి పిచ్చి?
1: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్?
0: ఈ దుర్మార్గుని రక్షించమని కోరుతున్నావే?
1: యూ వాంట్ దట్ పర్సన్ అశ్వత్థామ టు బి పార్డన్ అండ్ ఎక్స్క్యూజ్?
0: నీకు ఇది ధర్మం కాదు.
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ దట్ వే.
0: నిన్ను చంపాలి.
1: అశ్వత్థామ మస్ట్ బి కిల్డ్.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సేస్
0: సత్య ధర్మమును కాపాడినప్పుడే ఆ సత్య ధర్మమునే మనం అందరినీ కాపాడుతుంది.
1: వెన్ ఐ హోల్డ్ ఆన్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ సత్య ధర్మ దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ.
0: ఓ అర్జున, నీవు ఇలాంటి పాపానికి వరిగట్టుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ కమిట్ దట్ సిన్.
0: ఇతని అశ్వత్థామను రక్షించు.
1: సీ దట్ అశ్వత్థామ ఇస్ సేఫ్.
0: అశ్వత్థామ నిరంతరము ధర్మపరుడే.
1: అశ్వత్థామ ఇస్ రైచ్యూస్ ఇండియన్.
0: ఏదో ఆ మనసు పెరిగినప్పుడు ఇటువంటి పాపాలకు వరిగట్టుకుంటారు.
1: ఇట్స్ ఓన్లీ బిట్ ఆఫ్ యాంగర్. హీ మస్ట్ హవ్ యాక్టెడ్ దట్ వే.
0: కనుక అతన్ని చంపకూడదని ప్రామిస్ తీసుకుంది.
1: సో హీ మేడ్ అర్జున ప్రామిస్ దట్ హీ వుడ్ నాట్ కిల్ హిమ్.
0: అప్పుడు అశ్వత్థామ కూడా చాలా మనసు కరిగిపోయింది.
1: అండ్ అశ్వత్థామ రిపెంటెడ్ ఫర్ హిస్ మిస్టేక్.
0: ద్రౌపదికి ఇంతటి ధైర్యము, ఇంతటి సాహసము, ఇంతటి భక్తి ప్రవర్తులు ఆమె ఇంటికి నిండి ఉన్నాయి.
1: హీ కుడ్ అండర్స్టాండ్ ద్రౌపది ఫుల్ ఆఫ్ దిస్ ఫర్ గివ్నెస్ ఫర్ బేరెన్స్ పేషెన్స్.
0: కనుక ఆమె మాటలకు మనం విలువ ఇవ్వాలని అశ్వత్థామ చాలా దీక్ష పట్టాడు.
1: అండ్ అశ్వత్థామ డిటర్మిన్ టు ఫాలో హర్ టీచింగ్.
0: అప్పుడే ఆమె పాదాలపైన పడి
1: then he repented, fell at his feet.
0: Ashwatthama, o Draupadi, nee pattulu kudanu pratikinchetvadi neeve.
1: In fact Draupadi, you are responsible for the safety and security of
0: nannu kudanu pratikinchamani cheptani padala paina paddadu.
1: And he fell at his feet and see that they would be brought back to life.
0: Naina, naa padamulu pattukonakkarledu.
1: He said, you don't need to come close to me.
0: Nee talli padamulu pattu.
1: You fall at the feet of your mother.
0: ఆమెను దుఃఖంలో ఉంచకుండా చూసుకో.
1: సీ దట్ షీ విల్ నెవర్ బి సాడ్.
0: కనుక నా దుఃఖంలో నీవు చూసి ఆమె దుఃఖంలో కూడా కాపాడుతున్నా.
1: వాచింగ్ మై మిజరీ ఆల్సో నోటీస్ హౌ ద వుమన్ ఇస్ బిజీ.
0: అప్పుడు ఆమెకు కలిగినటువంటి ఒక మహా మార్పునకు ఆమె ఎంతో సంతోషించింది.
1: ద్రౌపది వాజ్ వెరీ హ్యాపీ నోటీసింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అశ్వత్థామ.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా ఆమె కంటిదారులు కార్చలేదు.
1: షీ నెవర్ షెడ్ ఎ టియర్ ఎట్ ఎనీ టైం.
0: కనుక నా పత్రుడు ఎట్లా బ్రతకాలో నీ యొక్క కుమారుడు, నీ యొక్క బిడ్డలు కూడాను అట్లనే బ్రతికి క్షేమంగా ఉండాలని ఆమె కోరుతూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ బీన్ ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ద్రౌపది దట్ ఆల్ పాండవర్ షుడ్ బి హ్యాపీ, ద అశ్వత్థామ షుడ్ బి హ్యాపీ, ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ.
0: ఏమి ద్రౌపది, నా ప్రతిజ్ఞ ఏమి చేస్తావు? మంది
1: And then another question is put to her, what happened to my vow?
0: నీ ప్రతిజ్ఞకు నీ యొక్క మాటలే నీకు నిలబెడుతుంటాయి.
1: Yes, certainly you can follow the way you prefer.
0: నీ ప్రతిజ్ఞను నా ప్రతిజ్ఞ కింద మార్చుకుంటాను.
1: And I'll see that your vow will be my vow.
0: నిన్ను ఈ పదలను అందరినీ కాపాడేటువంటి దైవం ఒక్కడే.
1: In fact, it's only God who will take care of everybody.
0: కనుక దైవాన్ని ప్రార్థించు.
1: Pray to God.
0: దైవాన్ని విస్మరించి.
1: And we forget God today.
0: కేవలం వ్యక్తులపైన ఆధారపడటము ఇది నీకు చాలా పిచ్చి అన్నది.
1: Is your madness to depend on human beings forgetting God?
0: Human being ante ade divyattam ainatundi oka tapasu.
1: And this is the true penance, to have full faith in God.
0: Patula palumataku edulu cheppanga bodu.
1: Draupadi will never say no to her
0: husband. Vaari matalu meeraga teeradandu.
1: She will never disobey her husband.
0: Tanadu dukkamunu thana anchukuntundi.
1: And in fact she has full control over her grief.
0: Itvanti Draupadini enta varaku poshinchu vacharu.
1: To what extent we follow the best example of Draupadi?
0: ఆ ద్రౌపది ఆమె ప్రతిజ్ఞ లోకాన్ని ఎంతవరకు కాపాడుతూ వచ్చింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద్రౌపది ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: దేశమునందు భారతదేశం యొక్క ప్రాణము భారతీయుల యొక్క స్త్రీలే దీనికి ఆధారము.
1: ద లైఫ్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్లీ డిపెండ్ ఆన్ విమెన్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ భారత్.
0: స్త్రీలు ఎటువంటి వారంటే సత్య స్వరూపులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ ఉమెన్ సింబలైజెస్
0: ధర్మస్వరూపుడు.
1: దర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
0: ఆ సత్య ధర్మమునే వారిని కాపాడుతూ వస్తున్నాయి.
1: అండ్ దీస్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్టీ ఆఫ్ విమెన్.
0: ఇలాంటి స్త్రీలను మనం ఎంత వదించాం.
1: అండ్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: అనేక మంది స్త్రీలను పట్టి బాధించేటువంటి వారు లోకంలో ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ మెన్ హూ ఇల్ ట్రీట్
0: ఏదో దురభ్యాసముల వల్ల దుస్సంగముల వల్ల కన్నులు మరచి ఆ భార్యను చాలా హింసిస్తూ వస్తారు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ వాయిసెస్ men may put women to misery.
0: Evari aadavari paina chey cheyakudu.
1: And one should not assault any woman.
0: Var etuvanti varaina paravaledu.
1: Let them be whatever time.
0: Sarva dharmamulu satyamulu vaari ende ividi untunnayi.
1: In fact every woman has got such a dharma in her.
0: Vaari em matram kuda baadhinchakoddu.
1: We should not make them suffer.
0: Vaare lekundina ee pravanchamulo ekkada kuda streele kalpincharu.
1: And if we don't uphold women with all satya dharma, you don't notice women any longer.
0: కనుక మనం ఈనాడు కాపాడవలసింది సత్య ధర్మమును కాపాడాలి కానీ వ్యక్తులను కాదు కాపాడవలసింది.
1: Therefore what ought to be upheld today? Satya dharma, not merely human beings.
0: ఈ యొక్క సత్య ధర్మాన్ని నీవు కాపాడుతూ వస్తే నీ సర్వస్వము సత్య ధర్మం కాపాడుతుంటాయి.
1: When one satya dharma are taken care of, they will take care of the rest.
0: కాన భారతదేశం లోపల పవిత్రమైనటువంటి ఒక స్థానము స్త్రీల యొక్క స్థానమే.
1: దేర్ఫోర్ ద సీక్రెట్ ప్లేస్ ఇన్ భారత్ లైస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఉమెన్.
0: పతిలో పలుమాటకు ఎదురు చెప్పగా పోదు.
1: అండ్ ద్రౌపది నెవర్ సేస్ నో టు హర్ హస్బెండ్.
0: వారి సేవలు చేయగా తీరదలరు.
1: షీ విల్ నెవర్ సే దట్ ఐ హావ్ నో టైమ్ టు సర్వ్ యూ.
0: నా చేత కాదని చెప్పదు పాపం.
1: షీ విల్ నెవర్ సే దట్ ఐ కాంట్ డూ వాట్ యు వాంట్.
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా వారి సేవలు తప్ప మరొక సేవ ఉంటుకోదు.
1: షీ వాజ్ రెడీ టు సర్వ్ హర్ హస్బెండ్ ప్రిపేర్డ్ ఎవ్రీ టైమ్.
0: ఇటువంటి స్త్రీలు భారతదేశంలో ఉంచుకొని భారతీయులు ఇంత అవస్థలకు గురి అవుతున్నారంటే ఎవరి దోషము?
1: దే ఆర్ మెనీ విమెన్ ఆఫ్ దిస్ టైప్ స్టిల్ పీపుల్ సఫర్ ఇన్ భారత్. హూజ్ మిస్టేక్ ఇస్ దాట్?
0: భారతీయులు స్త్రీలకు తగినటువంటి గౌరవాన్ని స్త్రీలకు తగినటువంటి ఉత్తమమైన మార్గమును వారు అందించలేదు కనుకనే వారిదే తప్పు.
1: భారతీయర్స్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ విమెన్. దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ విమెన్. ద మిస్టేక్ లైస్ విత్ మెన్.
0: పరమ భావనమైన భారతావని యందు సహనం అనేది మనకు చక్కదనం.
1: The beauty in this country Bharat is this sahana or forbearance.
0: Ratamalanniti yandu vannikaanchini etti ganasheela tattame tapammaaku.
1: Of all the sacred rituals the most important is that adherence to truth.
0: Vaariki vratamu vaari tapassu satyaseelame.
1: Therefore the chief main ritual and their penance lies in adherence to truth.
0: Kadukune atuvanti streelanu manam poshistu raavali.
1: So we should encourage such women.
0: ఇటువంటి సత్యమును మీరు అర్థం చేసుకుంటే మీరు ఎంతో ధన్యులు అవుతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ రిడీమ్ అవర్ లైవ్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా స్త్రీలకు తగినటువంటి వ్రతమును వారికి అందించాలి.
1: ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్ వీ షుడ్ గివ్ అప్రోప్రియేట్ రెస్పెక్ట్.
0: చాలా మంది భక్తులను చాలా హింసించి వారు పోయినటువంటి వారు ఉన్నారు.
1: దే ఆర్ మెనీ పీపుల్ హూ ఇల్ ట్రీటెడ్ విమెన్.
0: వారికి ఏమాత్రం సుఖం లేదు.
1: దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
0: ప్రాణం నుంచి కాపాడినటువంటి ఒక స్త్రీలను మనం కాపాడకపోతే మన వ్రతం ఏమిటి ఉండాలి?
1: When the woman is ready to sacrifice her life for her husband, if she is not protected, what for is her
0: గృహమునకు మన స్త్రీలే గొప్ప దేవతలు.
1: And in fact, the women are the presiding deities of this country.
0: వారిని కాపాడుతూ వారి ధర్మాన్ని పోషిస్తూ రావటమే మన ప్రధాన కర్తవ్యము.
1: Therefore, it's our main responsibility to respect them and to take care of them.
0: ఈ విధంగా మీరు అర్థం చేసుకొని
1: you understand this clearly?
0: స్త్రీలను దుఃఖపెట్టకూడదని చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Make every effort that woman is never put to suffering.
0: స్త్రీల కంటిదారులు ఏమాత్రమూ కారకూడదు.
1: A woman should never shed a tear.
0: ఆ కంటిదారు ఆ స్త్రీలకు ఏమైనా కార్యం పెట్టింటే తప్పక మీ యొక్క గృహము క్షీణించిపోతుంది.
1: If a woman sheds tears like that, the whole home will be ruined.
0: కానీ వారి సత్యమును మీరు చూసుకుంటున్నారా అని మీరు అడగచ్చు.
1: And you may also put a question, is a woman taking care of her husband?
0: చూసుకునేటువంటి ప్రతి మగవారు కూడాను ఆమెను బాధించుకోకుండా చూసుకుంటారు.
1: And every man should determine not to put woman to suffering.
0: ఆ వారి స్త్రీలంతా కూడాను ఆదర్శప్రాయులు.
1: And women are ideal.
0: ఆదర్శ మూర్తులు.
1: They are very embodiments of idealism.
0: అలాంటి స్త్రీలను మనం బాధించకూడదు.
1: Such women should never be put to suffering.
0: కనుక మగవారందరూ కూడాను ఈ సత్యవ్రతమును మీరు తప్పక పూని
1: all men should know this truth.
0: మీ యొక్క దేశాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: And you also protect your own country.
0: అప్పుడే మీరు పురుషులుగా మారుతారు.
1: Then only you'll be a true man.
0: లేకపోతే ఎట్ట మీ పురుషులు అవుతారు.
1: Or else how can you call yourself a man?
0: చాలా పొరపాటు.
1: You are mistaken.
0: ఏకైనా దేవాలయంకి పోయినటువంటి వారు మొట్టమొదటి స్త్రీలను కాపాడుతూ వస్తామని ప్రామిస్ చేయాలి.
1: And when we go to temples, we should take strong determination, a vow that will safeguard women.
0: అప్పుడే నీవు కాపాడబడతావు.
1: Then you will be taken care of.
0: కనుక స్త్రీలు బాగా ఉండినప్పుడే లోకమంతా బాగా ఉంటుంటారు.
1: When the women are well, the whole world will be fine.
0: కనుక ప్రపంచాన్ని బాగా చేయాలంటే మీరు మొట్టమొదటి స్త్రీల ధర్మాన్ని కాపాడుతూ రావాలి.
1: If you want to correct the world, see that women, their principles are upheld.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: మీరే స్త్రీలే అయి ఉంటుంటే,
1: if you were to be women,
0: మీరు ఎంత బాధపడేటువంటి వారు,
1: you naturally feel sad.
0: తప్పక,
1: certainly beyond doubt.
0: స్త్రీలు తమ పతులు పోగొట్టుకునేటువంటి వారు ప్రాణాన్నైనా ఇచ్చి వాడు ఇదిగా ఉంటుంటారు.
1: A woman is ready to sacrifice her life.
0: ఆ సాక్రిఫైస్ మగవాళ్ళలో లేదు.
1: That spirit of sacrifice is not there among men.
0: కనుక నిరుకుడును ఆ విధమైన సాక్రిఫైస్ చేయాలి.
1: Men also should be prepared for that sacrifice.
0: అప్పుడే మీరుకుడును మగవారము అని పెట్టుకుంటే పేరు వస్తుంది.
1: Then only you will be called a man.
0: లేకపోతే మగవారని రూపమే కానీ మగతనం అనేటువంటిది ఏమాత్రం లేదు.
1: You may be a man in form, but you are not masculine in temperament and nature.
0: కానీ స్త్రీలని వాళ్ళకి పేరు స్త్రీలని కాని మాత్రమే కానీ వారి శక్తి లోపల మహాచండీకరులు.
1: We may say a స్త్రీ a woman weak, but yet she has got all the mighty strength.
0: ప్రాణాలైనా ఇచ్చి సిద్ధమవుతారు.
1: She is ready to sacrifice her life.
0: పదవులు పోగొట్టుకున్నటువంటి స్త్రీలు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు.
1: భగవాన్ అండర్స్టాండ్స్ ద మిజరీ ఆఫ్ ఎ ఉమెన్ ఫర్ ద లాస్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కనుక మన ఇంటి స్త్రీలను మనం కాపాడుకోవటము మన కర్తవ్యం.
1: ఇట్ అవర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ విమెన్.
0: ఈ విధమైనటువంటి యొక్క రక్షణ శక్తి మీరు సంపాదించుకోవాలి.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ హ్యాండ్ యూ షుడ్ ఎక్స్టెండ్.
0: మీరు జీవితం అంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తారు.
1: ఆల్ యువర్ లైఫ్ యూ విల్ బి హ్యాపీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం ఈ సత్యాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: వీ షుడ్ నో దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఈవెన్ ఇన్ ఎవ్రీ సింపుల్ మ్యాటర్.
0: సత్యము,
1: ట్రూత్,
0: సకారము, తకారము, యకారము.
1: హియర్ ఆర్ త్రీ, సా, త, య.
0: ఈ మూడు అక్షరాలు చేరి సత్యం అయిపోయింది.
1: ఆల్ ది త్రీ సిలబుల్స్ సా, త, య కాన్స్టిట్యూట్ సత్య.
0: సకారం అనగా సత్యమే.
1: సా ఈ సత్య ట్రూత్.
0: తకారం అనగా తత్వమే.
1: Is tattva, nature.
0: మకారం అనగా మనకు నిజమైనటువంటి మానసిక శక్తి.
1: దిస్ యా స్టాండ్స్ ఫర్ మెంటల్ పవర్ ఫ్యాకల్టీ.
0: ఈ మెంటల్ పవర్ మనకు అభివృద్ధి అయినప్పుడే ఈ తత్వం అనేటువంటిది బలపడుతుంది.
1: వెన్ వన్స్ వేర్ మెంటలీ అలర్ట్,
0: ఈ తత్వం బలపడినప్పుడే మనకు సత్యం అనేటువంటిది నిరూపిస్తుంది.
1: వెన్ వన్స్ ద నేచర్ ఇస్ ఫుల్లీ కాంప్రిహెండెడ్, విల్ నో ద ట్రూత్ సత్య.
0: కనుక ఈ ఇందులో ఉన్నటువంటి మూడు అక్షరాలు కూడా మనం ప్రమాణంగా పూర్వకంగా దాన్ని సాధిస్తూ రావాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది డెప్త్, ద ప్రొఫండిటీ ఆఫ్ ది త్రీ సిలబుల్ సాతాయ అండ్ అచీవ్ ద స్పిరిట్ ఆఫ్ ఇట్.
0: కనుక
1: సో
0: ప్రతి పదమునందు కూడా ఉన్నటువంటి ఒక్కొక్క అర్థాన్ని మనం తీసుకొని పాలిస్తూ రావాలి.
1: వీ షుడ్ నో ద సిగ్నిఫికెన్స్, ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: జనక మహారాజు
1: కింగ్ జనక
0: దేశమంతా కూడాను సత్యాన్ని ధర్మాన్ని బోధిస్తూ వచ్చారు.
1: హీ టాట్ సత్య అండ్ ధర్మ టు ద హోల్ కంట్రీ.
0: నా యొక్క సీత ఈ సత్య ధర్మంలో ఆధారం చేసుకుని జీవిస్తూ వస్తుండాలి.
1: అండ్ హీ డిక్లేర్డ్ ద సీత ఆల్వేస్ మెయింటైన్ సత్య ధర్మ.
0: ఆ ద్రౌపది ఎంత తప్పించిందో ఆయనకు తెలుసు.
1: యూ ఆల్సో నో హౌ ద్రౌపది ఫెల్ సో సాడ్.
0: తిరిగి ఆ దైవం దగ్గరికి పోయి రాత్రంతా ప్రార్థించింది.
1: అండ్ షీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: నాకు పతియే దైవము.
1: అండ్ షీ కన్స్ హస్బెండ్
0: పదలేని గతి నాకు ఏమి గతి.
1: Yes, that sense of life.
0: కనుక నా పతులందరినీ ప్రేమించి కాపాడమని చెప్పి కోరింది.
1: అండ్ దేర్ఫోర్ షీ వాంటెడ్ ద ప్రొటెక్టివ్ హ్యాండ్ ఓవర్ హస్బెండ్.
0: అప్పుడే యమధర్మరాజు ఆమెకు ప్రామిస్ ఇచ్చాడు.
1: అండ్ దట్ దెన్ యమధర్మరాజు ప్రామిస్డ్ హర్.
0: అమ్మా నీ పతులకు ఎట్టి ప్రమాదము లేకుండా నేను చూసుకుంటానన్నాడు.
1: అండ్ హీ సెడ్ యువర్ హస్బెండ్స్ విల్ నెవర్ బి పుట్ టు డేంజర్.
0: అప్పుడే ఈ ద్రౌపది ఎంతో ఆనందంగా పడింది.
1: దెన్ ద్రౌపది వాజ్ హ్యాపీ ఆన్ గెటింగ్ దిస్ అష్యూరెన్స్.
0: ఇలాంటి చరిత్రలో ఉన్నటువంటి పవిత్రమైన అర్థాలంతా కూడా మీరు ఎక్కడ చదవటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సీత ద్రౌపది.
0: చిన్న కథలంతా కూడా చూసి ఈ కథల పుస్తకాలంతా మీరు చదువుతూ ఉంటారు.
1: వీ జస్ట్ గో త్రూ అవర్ చీప్ నావెల్స్ అండ్ అదర్ స్టోరీస్.
0: ఆ చిన్న చిన్న హీనమైనటువంటి కథలు చదివేదానికంటే ఈ సారమైనటువంటి చదువును ఒక్క పదంగా మీరు చదువుకోండి.
1: Instead of reading those simple novels, silly stories, better we go through the history.
0: స్త్రీల యొక్క తత్వము మహాభారత దేశమునందు మహాసాత్వికమైనటువంటి తత్వము.
1: And in fact, the nature of the woman is so pious as maintained in Bharat.
0: అట్టి స్త్రీల యొక్క తత్వాన్ని మనం కాపాడినప్పుడే మనం మగవారం అవుతాము.
1: And we are true men if we just understand the spirit of a woman.
0: లేకపోతే ఏదో గడ్డాలు పెంచుకొని విశాలు పెంచుకొని తిరుగుతుంటుంటే మనం మగవారం అనుకుంటున్నామా.
1: Mere beard and mustache will never make a man.
0: అది కాదు మగతనానికి గుర్తు.
1: That's not masculinity.
0: తన పత్నిని తాను కాపాడుకోవాలి.
1: And in fact, he should be able to uphold with all the courage.
0: తన కుటుంబం తాను నిలుపుకోవాలి.
1: And he should also conduct himself in a befitting style.
0: అప్పుడే మీరు గొప్ప వీరులు అవుతారు, ధీరులు అవుతారు, గంభీరులు అవుతారు.
1: Then only he'll be one of strength, valor and courage.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరు స్త్రీలను కూడాను చాలా ప్రేమతో వాళ్ళు ఎన్ని దోషములు మీకు వచ్చినప్పటికీ ఆ దోషములు ఏమాత్రము తలంచుకోకుండా వారిని సత్యస్వరూపుడిగానే ధరించాలి.
1: The women also should be mindful of the fundamental truth, should have this forgiveness as to bear accommodate with the mistakes.
0: ఏ ఒక పదం కూడాను వారిని బాధించేటువంటి పదమును మీరు ఉపయోగించకండి.
1: And men should not use harsh words that would make women
0: వారు బోధించలేరు కానీ నిజంగా వారు బోధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా బోధించగలరు.
1: Though women are not prepared to teach, when they start teaching, they can go to any extent.
0: Anaga sreelu manam poshinchadaniki sreela yokka dharmanni kapadataniki mana prananayana ivvali.
1: We should be prepared to sacrifice our life to see that women are well protected.
0: Kanuka neti nunchi manam prapanchamulopala sreela yokka dharmanni bodhisthu sreela yokka pavitratanu manam aadukuntu aneka vidhalaga vaala dichana poojinchali.
1: Therefore from this day we should propagate the greatness of woman and see that woman is well taken care of, preserved and protected.
0: Patini daivamuga bhavinchunaye satiye satiyau bhusatiyau.
1: She is a true woman, true housewife, if she considers her husband as God.
0: Kani vaadi kaapadamani mee koratamlo dosham kaadu.
1: It's not a mistake anyway to
0: adi mee responsibility.
1: It's your responsibility.
0: Aanu kaapadukovatame mee yokka dharmamu.
1: It's your responsibility, your duty to take care of
0: kutumbananta kaapadam aa yokka kartavyam.
1: And it's the duty of the woman to take care of the family.
0: Kanuka vaari pranani meer kaapadtu vaste vaare mee yokka jagatananta kuda kaapadtu vastaru.
1: So if you take care of the woman will take care of the whole family.
0: Kanuka sreelante edo oka pichchi bommala maadiri meer baatadagandi.
1: Don't consider women cheap in any way.
0: కానీ ఒక్కొక్కప్పుడు వారిని చాలా చీకొడుతుంటారు చీకొడుతుంటారు.
1: Sometimes we belittle them.
0: వారిని ప్రేమించి గౌరవించాలి.
1: We should love and respect them.
0: మా అనిల్ కుమార్ చెప్తుంటాడు వారిని కాపాడుతామని చెప్పాను. ఒట్టి మాటలే.
1: అనిల్ కుమార్ సేస్ సో బట్ హీ డస్ నాట్ డూ.
0: తప్పగా ఇక ముందైనా కూడాను అతను కాపాడుతూ ఆ స్త్రీలకు గౌరవాన్ని తాను పెంచుకుంటూ ఆ గౌరవాన్ని తాను కూడా తెచ్చుకోవడానికి తగిన ప్రయత్నం చేస్తాడని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ ద that we will understand the importance of women, that we will extend to them the courtesy, esteem and respect they deserve.
0: Rama, Rama, Rama Sita.

0: వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా.
1: హ్యాపీనెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ టోటల్ లవ్. The truth sacrifice peace and forbearance. We acquire them because of the total love. Without love, there cannot be any happiness or security. Listen to this word, the son of Bharat.
0: Vidyarthular.
1: Students.
0: Prema anupadamu. Teliyani manavudu ledu.
1: There is no human who doesn't know this word, love.
0: విశ్వమంతయు ఈ ప్రేమలో ఇమిడి ఉన్నది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్ లవ్.
0: ప్రేమకు ప్రేమయే సాటి.
1: లవ్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ఓన్లీ.
0: దీనిని వర్ణించుటకు భాష లేదు.
1: నో లాంగ్వేజ్ కెన్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ ఫుల్.
0: ఒకవేళ ప్రయత్నించినను పదములు చిక్కవు.
1: ఈవెన్ ఇఫ్ వన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు డిస్క్రైబ్ he would not find
0: vocabulary. Yatho vacho nivartante apraapya manasasaha. Manasunaku kaani vaakunu kaani ateetamainatundi ee prema.
1: Therefore love is beyond the comprehension of the mind and the description by word.
0: Anirvachaneyam prema annadu naradudu.
1: Narada said love is indefinable.
0: ఇట్టి వచనమునకు భావమునకు తలంపునకు అతీతమైనటువంటి ప్రేమతత్వాన్ని సామాన్యమైన మానవుడు ప్రాకృతమైన జీవితంలో భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు? ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
1: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్ హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
1: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ మానిఫెస్ట్ ఇన్ ద డివైన్.
0: ఇది కేవలము ఒక దిక్సూచక యంత్రం వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ కంపస్.
0: ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ ఇది ఉత్తరం వైపునే తిరుగుతూ ఉంటుంది.
1: The compass, wherever you may keep, it always directs itself towards
0: God. అదే విధముగానే నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వము నిరంతరము దైవం వైపునే ప్రయాణం సలుపుతూ ఉంటుంది.
1: Therefore, the eternal truthful love is always directed towards God.
0: ఇంతియే కాదు.
1: Not only this.
0: ఆల్జీబ్రా నంబర్ వంటిది.
1: It is like an algebra number.
0: ఇది ఏ విధముగా వర్ణించినప్పటికీ ఎన్ని సంఖ్యలు పెట్టినప్పటికీ ఇటువైపున అటువైపున సమంగానే ఉంటుంటాది.
1: యు మే పుట్ ఎనీ నంబర్ ఆన్ ఈదర్ సైడ్ బట్ ఇట్ రిమైన్స్ సేమ్.
0: తైలము దీపమును వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ద ఆయిల్ దట్ లైట్స్ ద ల్యాంప్.
0: ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ లవ్ దట్ లైట్స్ ద లైఫ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించవలనన్నా చాలా కష్టం.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ for a human being to realize this love.
0: ఈనాడు భౌతిక జగత్తునందు ప్రాకృతమైనటువంటి జీవితములో అనుభవించేటువంటి ప్రేమ కేవలము ప్రేమగా భావిస్తున్నారు మానవులు.
1: Human beings consider this love which he enjoys and experiences in the physical transient world as true love.
0: ఇది ప్రేమ కాదు.
1: It's not love at all.
0: ఇది ప్రేమ అని అనిపించుకోదు.
1: You cannot call it love.
0: తల్లిదండ్రుల ప్రేమ గాని తల్లి బిడ్డల ప్రేమ గాని లేక భార్యాభర్తల ప్రేమ కాని ఇవన్నీ కూడా కేవలము అనురాగమునకు సంబంధించినవే కాని ఆత్మ సంబంధమైన ప్రేమతత్వము కాదు.
1: ది లవ్ బిట్వీన్ ద మదర్ అండ్ ఫాదర్ మదర్ అండ్ ద చైల్డ్ ద హస్బెండ్ అండ్ ద వైఫ్ దట్స్ ఓన్లీ అటాచ్మెంట్ యు కెనాట్ కాల్ ఇట్ లవ్.
0: ఇది మోహమని కూడా చెప్పవచ్చు.
1: You can also call it attachment, moha.
0: ఇది దేహమునకు సంబంధించినది మాత్రమే కాని ఆత్మకు సంబంధించినది కాదు.
1: The attachment relates to the body but not to the spirit.
0: దేహమును ప్రేమిస్తున్నారు.
1: We love the body.
0: అధికారిని ప్రేమిస్తున్నారు.
1: We love the one in authority.
0: అంతస్తులను ప్రేమిస్తున్నారు.
1: We love status.
0: కానీ ఇవన్నీ ఎంతవరకు?
1: హౌ లాంగ్ దే లాస్ట్
0: దేహం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: వి లవ్ సో లాంగ్ దిస్ బాడీ ఎగ్జిస్ట్
0: అధికారం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: వి లవ్ సో లాంగ్ వేర్ ఇన్ పొజిషన్
0: మానవత్వం అనేటువంటి జీవితం ఉండినంత వరకు ప్రేమిస్తారు.
1: సో లాంగ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ సస్టైన్
0: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
1: ఆల్ ది త్రీ ఆర్ టెంపరీ
0: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
1: Therefore, this sort of physical love is temporary.
0: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
1: You cannot call it as true love.
0: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We take this as true love and waste our time and life.
0: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
1: This love is selfless. It is egoless. It is blissful.
0: Itti aanandamayamainatunti swartharahitamainatunti ahankara rahitamainatunti divyamaina bhavyamainatunti ee prema tattvanni telusukovalante prema dwarane telusukovali.
1: In order to know this blissful, selfless, egoless, divine love, you can only know it through love only.
0: Kana prema anaga కేవలం భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
1: సో వాట్ ఆల్ వీ ఇంటరాక్ట్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఈజ్ నాట్ లవ్ ఎట్ ఆల్, విచ్ ఇస్ జస్ట్ ట్రాన్సెంట్ అండ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ.
0: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
1: దే హావ్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ పాస్ ఆఫ్.
0: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
1: This eternal love originates from heart.
0: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
1: It's not that it's born there, it is spread everywhere.
0: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించటం లేదు?
1: Why the human is not able to know this love which is pervasive everywhere?
0: ఈనాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
1: The heart of human has become barren. Barren land.
0: Ante kaakunda ee manavuni yokku hrudayamu ee naadu kevalam kalmashamainatundiga untundadi.
1: The heart of the human is polluted.
0: Malinyamainatundiga kanipistundadi.
1: It is dirty.
0: Karanam emiti?
1: Why?
0: Ee anityamaina prakrutamainatti bhavamulanu hrudayamu nundi ku nimpukunnaru.
1: He has filled his heart with worldly thoughts.
0: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
1: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
0: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగం అనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
1: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
1: What is it that the human being should know now?
0: ee naati manavuni yokka prema nirantaram maarutune untadi.
1: The human love today changes every time.
0: Puttinappudu talli odilo kurchoni talli odiye tane yokka swargam ga bhavistundi.
1: After birth the child considers the lap of the mother as the very heaven.
0: Kaani perugutu perugutu konta varaku prapanchika sambandhamaina vidyallo praveshistundi.
1: Later the child ages and starts studying.
0: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు. ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
1: And the child forgets the lap of the mother and thinks of his studies and the school later.
0: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకొని నెట్టుకొని ముందు కొనసాగుతూ వస్తుంటాడు.
1: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
0: Tadupari ee vidyanu vismaristadu.
1: Later he forgets all the
0: grihasthasramulo praveshistadu.
1: Later he becomes a householder.
0: Appudu grihasthasramame nitya satyamainatiga bhavinchi daniyane lakshyamandinchukuntadu.
1: He considers his family as permanent and forgets everything rest.
0: Kramakramena idi perugukuladi ఒకరిద్దరు బిడ్డలైన తరువాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
1: After one or two children, he'll be disgusted with his family.
0: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
1: Later he moves about to earn money.
0: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను ఛేదిస్తుంటాడు.
1: He gives top priority to money. He forgets his own family because money is aim, money is his goal.
0: కష్టపడకి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించడం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
1: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he'll be ultimately vexed and disgusted.
0: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు.
1: Therefore, all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
0: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
1: This love is not true.
0: ఇది ఆత్మ ప్రేమ కాదు.
1: It is not the love of the spirit.
0: ఇది అనంతమైన ప్రేమ కాదు.
1: It's not infinite love.
0: ఈ ప్రేమ మారనటువంటిది.
1: This love is one that changes.
0: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
1: The divine love is changeless.
0: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
1: The worldly love deludes you.
0: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
1: So long this delusion is there, you cannot know Brahman, the divine.
0: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
1: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
0: యత్ దృశ్యం తన్నశ్యం. చూచినదంతా కూడాను ఒకానొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
1: All that you see is bound to vanish at one time or other.
0: ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
1: All that disappears is not truth.
0: కనుక అదృశ్యము కానటువంటిది, అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావంలో అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధ పరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
1: Therefore, that which does not disappear, that which fosters the inner feeling and sentiments, is true love.
0: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
1: Love only gives and gives. It will never receive.
0: నిరంతరం కూడాను ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తుంటాది.
1: Love continuously gives and gives.
0: ఈనాడు లోకములో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: In this world, do you find anybody who gives?
0: తనకు జన్మించినటువంటి కుమారులు కూడాను తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడాను వెనుకంజి వేస్తుంటాడు తండ్రి.
1: A father thinks twice before giving his property to his own son.
0: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజి వేస్తున్నప్పుడు మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునే దానికి ఎట్లా సిద్ధమవుతారు?
1: When father is not prepared to partake, is not prepared to give his own share of the property to the son,
0: కనుక
1: ఇచ్చుకునే
0: స్వభావము ఒక్క దైవానికి తప్ప అన్యులకు లేదు.
1: It's only God who gives and gives, no one else.
0: కనుక దైవత్వంతో కూడినటువంటిది ఈ ప్రేమ తత్వము.
1: Therefore, this love is divine.
0: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యము కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిఖ పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
1: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
0: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
1: This love is experienced by every cell in our body and all over the body.
0: దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడాను కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిగా ఉంటుంది.
1: As the heart of the modern man is highly polluted and dirty, there's no sacred love there.
0: నిరంతరం కూడాను బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
1: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
0: కనుకనే ఈ ప్రేమ తత్వం అనేటువంటి దాన్ని హృదయములో మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore we should direct our love along the proper path in our heart.
0: ఈ ప్రేమ రహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
1: The world also will not accept you If you have no love in your heart,
0: prema rahitamainatundi yokka jee hrudayamu kevalamu pranamu lene jeevitame.
1: A heart without love is a dead body.
0: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
1: ఫర్ దిస్ లైఫ్ లవ్ ఇస్ ద
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
1: దేర్ఫోర్ దిస్ లవ్ విచ్ ఇస్ డివైన్ మస్ట్ బి నోన్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
1: We should see all those things that we see and listen to get into our hearts.
0: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికి కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
1: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
0: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
1: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
0: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీనిని భద్రం చేసుకుంటూ వచ్చారు.
1: ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ కీపింగ్ విజిలెంట్, కీపింగ్ ఎ వాచ్ అరౌండ్ దిస్ స్వీట్స్.
0: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీనిని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దానివల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
1: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీస్ స్వీట్స్ and got them digested and he could be strong and remain there with all the courage.
0: Anaga emiti indulo unnatundi antaratham.
1: What is the inner significance here?
0: Edo bahyamainatundi prapanchamunandu bhagavat bhavamulu, bhagavat upadeshamulu badram cheskovatam kaadu.
1: It's not enough if you keep all the divine teachings safe and secure.
0: Madhurati madhuramainatundi yokka bhagavat bhavamulanu tana hrudayamlo praveshimpa cheskovali.
1: Sweetest feelings must be preserved, kept safe and secure.
0: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణశక్తిని మనం సంపాదించుకోవాలి.
1: We should have that digestion of experience.
0: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరమునకు తగిన పుష్టి, సంతృప్తి ఏర్పడుతుంది.
1: It's only after digestion our body will be strong enough.
0: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
1: లైక్ దట్ ఆల్ దట్ వి హర్డ్, ఆల్ దట్ వి రీడ్,
0: ఈ హృదయంలో ప్రవేశించినటువంటి దాన్ని మనం ఆచరణలో పెట్టి దీనిని జీర్ణించుకోవాలి.
1: లేటర్ వి షుడ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటు యాక్షన్ అండ్ డైజెస్ట్ దెమ్.
0: అప్పుడే మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
0: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
1: It's useless by merely listening.
0: Leka tinnanta matramana deeni prayojanam em ledu.
1: It is useless by merely eating.
0: Jinninchukovali.
1: You have to get them digested.
0: Anaga nityanubhutilo deenini pravesha pettali.
1: You should experience in your daily life.
0: Appude idi jinninchukunna tarvata deeni shakti manaku aavibhavistundi.
1: When once all these things are digested, then you will find the strength.
0: Kanuka nirantaram kudanu gopikulu anadu ee vidhanga prarthistu vacharu.
1: This was the prayer of Gopikas in those times.

సమతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వేర్ దేర్స్ నో లవ్
1: ప్రేమాంకురములు పెంపొంద
0: ఇన్ ఆర్డర్ టు జర్మినేట్ ద సీడ్స్ ఆఫ్ లవ్
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్ లవ్
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానముసేయగదే కృష్ణ గానముసేయగదే కృష్ణ గానముసేయగదే
0: ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో కంటిన్యూస్లీ కృష్ణ సింగ్ అండ్ సింగ్ ఫర్ అస్
1: కానీ ఈనాటి మానవుని యొక్క హృదయములు మరుభూములుగా తయారైపోతున్నాయి
0: బట్ హ్యూమన్ హార్ట్ టుడే ఈజ్ ఎ బ్యారన్ ల్యాండ్
1: ఇసుకలో వర్షధలదారలింకిపోవు
0: ఇట్స్ ఓన్లీ ఆన్ శాండ్ ద వాటర్ జస్ట్ సింగ్స్
1: మధురమై నిల్చు రేగని మసకలోన
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: ఇసుకలు వర్ష జలధార లింకిపోవు
0: Whereas in a
1: sand, మధురమై నిల్చు రేగడి మసకలోన
0: in a fertile
1: ప్రాప్తానుసారముగా అలరు భక్తి అట్టే ప్రాప్తానుసారమై అలరు భక్తి
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధంగా ఉండినప్పుడే ఇవన్నీ కూడాను ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: Kanuka sarva sadhanalu kudanu chitta shuddhi nimittama yerpadinatuntive kaani kevalamu prapancha reeti lopala deetito aataladukuneetuvanti oka swabhavam kaadu.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: Itti pavitramainatuvanti prema tattvanni prati vyakti kudanu gurtinchadaniki prayatninchali.
0: So every person to determine to recognize the nature of this love.
1: Idi nature kaadu deeniki atheetamainatundi ee prema.
0: This love is transcendental.
1: Kanuka prema nature lo ledu, nature e prema lo untundali.
0: Love is not there in the nature is present in love.
1: Kanuka vishwame ee prema yandu imidi untunnadi.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి, నా చెయ్యి పెద్దది వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్ వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగ్గర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దిస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: కనుక ఈ దృశ్య కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను ప్రేమ ఆధీనమైనదే కాని ప్రేమ ఈ యొక్క జగత్తునకు ఆధీనమైనది కాదు.
0: Therefore, all this apparent transient universe is present in love, and love doesn't submit itself to this universe.
1: లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మకర్తములు కాని ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్ వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది,
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్,
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: Whereas the nature of one's own heart filled with love and the nature of the spirit are eternal truth.
1: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుతున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుండాలి.
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్ లైక్ ఏ సిక్ పర్సన్, ఏ పేషెంట్.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి, అశాంతి, అశాంతి.
0: యు మే గో ఎనీవేర్, యు ఫైండ్ ఎజిటేషన్ అండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit, you find cheating.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు విరుద్ధమైనటువంటి ఒక చర్యలే.
0: They are all the actions just opposite to love.
1: కనుక ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వ వ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటి ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటుంది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనస్తో కూడినటువంటిది ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటుంది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit. ఏమిటి? What do you mean by ఆత్మ?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు, కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద ప్యూర్ లవ్ ఈజ్ ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: సీక్రెట్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ఈగోలెస్ లవ్.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద లవ్ విచ్
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: ఫార్మ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: హౌఎవర్ దిస్ లవ్ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్.
1: చక్కెర ఉంది.
0: హియర్ ఇస్ షుగర్.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుండాలని చెప్పవచ్చు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద ఫార్మ్ ఆఫ్ ద షుగర్ యూ విల్ సే ఇట్ ఈస్ లైక్ శాండ్ విచ్ ఇస్ వైట్ ఇన్ కలర్.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: బట్ వీ ఆస్క్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ నో వన్ కెన్ సే.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్ యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి, కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: Kanuka, ee prema tattvanni aneka vidhamulaga kudanu ee lokamulo manam anubhavistune untunnamu.
0: We experience this love in a varied form in this life, in this world.
1: Aithe anityamainatundi prema lo kudanu satyamaina prema kudanu imidi untundali.
0: However, in this temporary love there is a permanent love.
1: Kani anityamainatundi agocharam avutundi.
0: However, that which is truth is non apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతం అవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: We have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమనే ఆత్మ ప్రేమ.
0: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినట్టుగా ఉంటుంటాయి.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: The worldly love, because of union and separation, will put you to suffering, will put you to sadness. ఎంతటి
1: భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింప చేస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యెట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ ది లవ్ ఆఫ్ ది స్పిరిట్ విల్ బి హ్యాపీ ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ సెపరేషన్.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: ఇట్ హస్ ఫోర్ లెవెల్స్.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈజ్ లిమిటెడ్ కన్ఫైన్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యూ డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
1: ఇది కేవలం రూముకు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది
0: సమంజస ప్రేమ. సెకండ్, సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడా ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్గా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఇస్ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ ద సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ రైజ్.
1: అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మము నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దేర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్
1: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత. గ్లానిర్భవతు అనగా ఏమిటి? కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ది రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యూ డోంట్ సీ ఇట్ బట్ డజన్ మీన్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగం పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
0: బికాస్ ద సన్ హెస్ గాన్ ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ ద సన్ హెస్ సెట్.
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదేవిధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ దిస్ సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అది యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను ఇది గోచరం అవుతుంటుంది.
0: The love of the spirit is present inside and outside. It shines brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: The love of the spirit gives you the light both inside and outside.
1: ఇలాంటి ఆత్మ ప్రేమకు నాశము లేదు.
0: This love of the spirit, it doesn't die.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నెదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఏ పర్మనెంట్ స్టేట్ విచ్ నెదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: వీ హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఈస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
1: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నార్ బాయ్ నార్ రిసీవ్ బై వే ఆఫ్ గిఫ్ట్.
1: అక్కడనే ఉంటుండాలి.
0: It stays there all the time.
1: అది సర్వత పాణిపాదం తస్ సర్వతోచి శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడాను శాంతి శాంతి శాంతి.
0: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: You can remain in the state of peace because of love only.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతాకారం భుజగశయ

0: దశయనం ఏమిటి దీని అంతరార్థం?
1: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజక శయనం.
0: వెయ్యి పడుగును కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతాకారం.
1: Lord reclines on the serpent with 1,000 hoods, but yet he remains as the embodiment of peace.
0: Anaga ee vela koladi sirasulu kalinatunti oka deeni paina pavadinchi kudanu shantanga untunnadu.
1: Though he is reclining on the serpent with 1,000 hoods, he always remains in peace.
0: Enduvalla shantiga untunnadu.
1: Why? What the
0: reason? Danu tana krinda vesukunnadu anduvalla shantiga untunnadu.
1: Because the serpent is present under him, therefore he remains in peace.
0: Kaani ee naati manavudu ఈ విషయ వాసనలనేటువంటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు, అందువల్ల నిరంతరము భయమే.
1: బికాస్ మ్యాన్ హ్యాస్ కెప్ట్ ది సెన్షువల్ ఇండల్జెన్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆన్ హిస్ హెడ్, దేర్ ఫోర్ ఈస్ రెస్ట్లెస్.
0: విషయ వాసనలనేటువంటి యొక్క ఈ డిజైర్స్ ను మనం అణగదొక్కాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ పుట్ ది సెన్షువల్ డిజైర్ అండర్ కంట్రోల్. అండ్
0: అది ఏ భగవంతుడు? శాంతాకారం భుజగశయనం. భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
1: Lord Narayana, though he reclines from the serpent,
0: ఎక్కడ ఉన్నాడు
1: నారాయణుడు? Where is Narayana?
0: సర్వుల హృదయము నారాయణ యొక్క స్థానమే.
1: Narayana resides in the altar of the heart.
0: కనుక హృదయం అనేటువంటిది కోరికలకు ఏ మాత్రమే అవకాశం ఇవ్వటం లేదు.
1: So the heart should not entertain any desire.
0: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
1: What is that you scope for the desire? It's on the mind.
0: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
1: It's the mind behind all this mischief.
0: కనుక ఈ మనస్సును మొట్టమొట మరల్చాలి హృదయం వైపున.
1: Therefore you have to direct the mind towards
0: God. అది మరల్చాలి ప్రేమ చేతనే.
1: You can direct it through love only.
0: ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
1: It's not possible to direct.
0: అన్నింటినీ అణగదొక్కుతుంది ఈ మనస్సు.
1: You can only control it only with love.
0: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
1: Mind is expansive, it is so vast.
0: కనుకనే వేదం మనోమూలం ఇదం జగత్, జగత్తంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
1: The whole universe is because of the mind only.
0: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
1: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
0: కనుకనే మాస్టర్ ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
1: When once we go by this master command, the rest will follow you automatically.
0: సుగ్రీవుడు వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
1: Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plan.
0: Itani chuttu undinatunte vaadu hanumantudu.
1: Hanuman is present there.
0: Hanumantudu kudanu samanyudu kaadu.
1: Hanuman is not ordinary.
0: Aneka rakamlainatunte yukti prayaktulanta kudanu pravesh pettadu.
1: He has got all the expertise.
0: Vicharana salipadu. Experimental chesadu. Experience nu pondadu.
1: Hanuman experimented, has got enough of experience.
0: Kaani vaalini champalante, వారితో విజయాన్ని సాధించాలంటే వారి కంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
1: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలే, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్ స్ట్రాంగర్ దాన్.
0: అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది. కానీ వారి కంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
1: దెన్ ఓన్లీ వాలీ కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
0: కనుకనే రాముని కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
1: సో రామా ఆల్సో ఎగ్జామిన్డ్ హనుమాన్.
0: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
1: ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ వాలి ఆర్ టు బి సీన్ ఇన్ హనుమాన్.
0: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
1: అండ్ హనుమాన్ హాస్ ప్రూవ్డ్ హీ ఎక్సెల్డ్ వాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారికంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
1: Then he could have a strong faith. As he is more powerful than Vali, he wanted him as his friend.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల,
1: Vali was offering his prayer during twilight.
0: ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు.
1: రావణాసుర కేమ్.
0: నా సంధ్యావందనం ఏమైనా విమిత్నం కలుగుతుందో ఏమో అని, విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుముకున్నాడు.
1: బికాస్ హీ డజంట్ వాంట్ ఎనీ వన్ టు కమ్ ఇన్ బిట్వీన్ వై యాజ్ హీ ఇస్ ఇన్ ప్రేయర్, హీ కెప్ట్ రావణ ఇన్ హిస్ ఆర్మ్స్.
0: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదిం పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యం లేరు.
1: ఇట్స్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
0: రాములపై ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓచుకొని సహించుకొని భరించుకొని సాధించుకుంటూ వచ్చాడు.
1: విభీషణ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామ.
0: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
1: ఆల్ దిస్ స్ట్రెంగ్త్ ఈస్ డ్యూ టు హిస్ లవ్ ఫర్ గాడ్.
0: మూడవ దినము
1: థర్డ్ డే
0: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణుడు.
1: రామలక్ష్మణ కిల్డ్ ఆల్ వారియర్స్.
0: అంగదుడు వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
1: అంగద అండ్ అదర్స్ ఫాట్.
0: కుంభకర్ణుడు
1: కుంభకర్ణ
0: ఇంకా రావణుని కుమారుడు వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
1: ఆల్ ఆఫ్ దెమ్ డైడ్ ఓన్లీ రావణ రిమైన్డ్.
0: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
1: అట్ దట్ టైమ్ ఎవరీ స్ట్రాంగ్ మ్యాన్ కేమ్ దేర్.
0: చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రం నీవు అణగదొక్కుతావంటే నీ జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
1: విభీషణ స్టార్టెడ్ టెల్లింగ్ రామా, ఇఫ్ యూ కిల్ దిస్ మైటీ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్,
0: ఇతని రావణుడు కంటే మహాశక్తి సంపన్నుడు,
1: ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ రావణ,
0: అతనికంటే పెద్దవాడు,
1: ఈజ్ ఎల్డర్ దాన్ రావణ.
0: ఎవరని అతనిపైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
1: అండ్ రామా ఫాట్ విత్ హిమ్.
0: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
1: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
0: కడపటికి రాములే అలసిపోయాడు.
1: రామా వాజ్ టైర్డ్.
0: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతనిపైన యుద్దంను పోరాడుమన్నా చెప్పాడు.
1: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
0: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతను ఇంకా నీకు దక్కడు.
1: ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్
0: నీకు విజయం కూడా చేకూరదు.
1: అండ్ యూ నెవర్ విన్.
0: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
1: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
0: అప్పుడు ఈ విభీషణ యొక్క ప్రోద్బలం చేత రాములు ఆ వ్యక్తిని సంహరించాడు.
1: బికాస్ ఆఫ్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ది వర్డ్స్ ఆఫ్ విభీషణ రామా కిల్ దట్ మ్యాన్.
0: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
1: స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
0: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
1: The moment that powerful man fell down, Vibhishana also fell at the same time.
0: Tarvata Ramachintan chesadu.
1: Then he thought of Rama.
0: Tadupari lechi
1: he got up.
0: Swami idi naa balaheenata.
1: He said, Swami, this is my weakness.
0: Ilanti balaheenata naaku praveshinchakoodadu.
1: Such weakness should not be there in me.
0: Nee premanu naa hrudayam nundi nimpukunnatundi nenu ee balaheenataku meeku avakasam ivvatama.
1: When your love is there full in my heart, why should I be weak?
0: Manchide kaani నీవు ఈ పడిపోవటానికి కారణమేమిటి?
1: ఇట్స్ ఓకే దెన్ వై డిడ్ యూ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ లైక్ దాట్.
0: స్వామి ఇది దేహానుబంధం చేత కొంత అనురాగ బాధంతో చేతనే ఈ విధమైనటువంటి యొక్క స్పృహ తప్పిపోయింది అన్నాడు.
1: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
0: అనురాగం యొక్క సంబంధమే
1: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
0: ఎందువల్లనగా ఆ బలవంతుడైనటువంటి వ్యక్తి నా కుమారుడు.
1: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్ ఈ సన్ ఆఫ్ విభీషణ.
0: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరియే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ది గాడ్స్ లవ్ విభీషణ వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ ఫర్ ద డెత్ ఆఫ్ హిజ్ ఓన్ సన్.
0: విభీషణ ఎందుకు ఈ విధంగా చేశావు?
1: విభీషణ వై డిడ్ యు డు లైక్
0: పొరపాటు కాదా?
1: ఇస్ నాట్ ఎ మిస్టేక్.
0: నీ మొదలే నాకు చెప్పకూడదు నా కుమారుడని.
1: వై డిడ్ నాట్ టెల్ ఇన్ ద బిగినింగ్ దట్ హి ఇస్ యువర్ సన్?
0: చెప్పాడు.
1: దెన్ హి సెడ్,
0: స్వామి ఎలాంటి విషయం నందైనా కూడాను మనకు ఎదురుగా తిరిగి మనతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే సంబంధ బాంధవ్యాన్ని ఏమాత్రం కూడా పెట్టుకోకూడదు.
1: స్వామి ఇన్ వార్ ఫీల్డ్ లెట్ హిమ్ బి ఎనీవన్, వి షుడ్ నాట్ గో బై అవర్ రిలేషన్షిప్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ వార్.
0: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
1: దేర్ ఇస్ నో కన్సిడరేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బ్లడ్ రిలేషన్షిప్.

0: ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసేటప్పుడు వాడు మనకు విరోధే కానీ బంధువు కాదు.
1: హి మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హిస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాడేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బి మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యూ.
0: నేను నీ దాసుడను.
1: ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైనటువంటి ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanam lopala kuri poyedi kali poyedi rali poyetunti.
1: All those things are sure to pass off like
0: nitya satyamanti yokka tattvam nee yokka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramuka vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidadeyyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment towards God.
0: Loka sambandhamainatundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamogudu sambandhamainatundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamo guna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్ కు బంగారు కు విలువలు ఉంటాయి కానీ బందరుకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ బి చైన్
0: ఆ సాత్విక బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ బి బౌండెడ్ బై ది సాత్విక
0: సత్యమైనటువంటి యొక్క రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana antunte vadu sattvikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramuluku sattvika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kaani sattvika mitrudu rakshasudainappudiki sattvikanga daivaniki arpitam gaavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon, but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and sullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పయస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్
0: భాషనే లేదు.
1: ఇట్ హెస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
1: Therefore Veda declared that mind would return because it cannot comprehend.
0: నవస పృష్టి నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవస పుష్టి. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేదు, భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్స్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసి. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడు ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి ఒక ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grandhe nase iti srutihi. Sruti anaga Vedam.
1: Sruti is Vedam.
0: Ide Vedam cheppinatunte yokka ghanamainatunte yokka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evaru kudunu ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki Naradulu kudunu chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Labdapuman, Icharamo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Ee vidhanga aneka rakamuga cheptu vachadu. Kari okati ee premaku samanam lekapoyindi.
1: He used all bombastic words. Not even one word would ever equal to love.
0: Prema oka ratnam vantidi annadu.
1: So love is a diamond.
0: Ee ratnamunaku inta viluva ani evaru cheppaleru.
1: No one can estimate its value.
0: Kanukane Tulasidas kudanu namaratna danapayu పయోరేమైనే రామరత్నం అనగా రామ అనేటువంటి ఒక నామం అనేటువంటి పెద్ద రత్నం అన్నాడు.
1: ద నేమ్ ఆఫ్ రామ ఇస్ అ డైమండ్.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నం అన్నాడు.
1: లవ్ ఇస్ హైలీ వాల్యుబుల్ డైమండ్.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: వేర్ డు యు గెట్ ఇట్?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: విచ్ మార్కెట్?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: You don't find just diamonds
0: అన్ని
1: బయలు పెట్టే
0: ఫిష్ మార్కెట్ లోపలే.
1: Those which are sold outside,
0: చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాడికి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కానీ ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: Kanukane prema aneetundi bazaarlo,
1: in the
0: prema angadi lopala,
1: and the shop of
0: prema swaroopudaina bhagavantude ee prema avistunnadu.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: Atanu okkadu tappa inkevaru deeniki master ledu.
1: God is only the master of this love, no one else.
0: Atanu daggara maatrame deeni pondadaniki veel avutundi.
1: You can only get from him alone.
0: Kanuka ilanti viluvainaatundi ratnam ee prema.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంత విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంతటి సత్యమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full. Which is mighty, the sacred eternal truth.
0: Kanuka premanu meeru alakshyanga bhavinchi premanu edo oka samanyamaina pratiga meeru viswasinchi itvanti pavitramaina premanu meeru kolipokandi.
1: Don't consider love cheap. Never neglect it, never lose it, never drop it.
0: Idi tirigi chikkeetvantidi kaadu.
1: You cannot get it back.
0: Chikkina saayini okkaleeka chakka chesukondi.
1: Have Sai, having got him one.
0: Poyina chikkani pattisuni ee paada sevayandi.
1: When once you lose this opportunity of serving the Lord, you will not get
0: it.
1: It's only devotion that gives you power and liberation. Don't be carried away by hearsay what others tell you.
0: Randi, randi, randi, randi, ee premanu konugondi.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమ ముదిత మనసే కో

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 27th of July 1996.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkhame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attide untuntari.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkhamulandu putti sukhamulu ee reetiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తు నందు కనిపించినదంతయి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttuk sthananu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkada nunchi vachanu, ekkada nichanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములు అనేటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియములే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎట్ల?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఈస్ సో హ్యాండ్సమ్ but the nose is very small.
0: So small,
1: small.
0: ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: So senses decide what are good and what are bad.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర senses have another significance.
0: అనగా ఒక పరిమితములో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: Meaning, they must be used under certain limitation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను, అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: Senses, which are God's gift, must be used under certain limits.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది.
1: If he doesn't make use of the senses under certain limits, it amounts to disobedience to God and he'll be put to suffering, losses and sickness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of, proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధమును చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాశకమును అందించాడు.
1: నోస్ ఇస్ గివెన్ టు మెయింటైన్ అవర్ లైఫ్ త్రూ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్.
0: అంతేకాక రుచులను కూడాను చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు నో ద టేస్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: Swasana teeskovatam, swasana vadalatam.
1: Inhalation and exhalation.
0: Deeni dwara kudanu aneka vidhamainatundi aadhyatmika prabodhalanu andistu unnadu.
1: The breathing process also has got spiritual teaching.
0: So hum idiye advaitam yokka margamu prabodha.
1: The teaching of non-dualism is this principle of సోహం.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ హంస గాయత్రి.
0: సో హం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: ద మీనింగ్ ఆఫ్ సోహం ఈజ్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
1: దిస్ నోస్ ఈజ్ గిఫ్టెడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం బై ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయవాసనలకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాశకం ముందు నష్టం వేసుకుంటే ఈ నాశకం ఏమైపోతుంది?
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్, ద వరల్డ్ ఫుల్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్, ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ ద నోస్ టు ఫర్ స్నఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నష్టం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాశకమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: ద స్నఫ్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ది హోల్ ప్రాసెస్ అన్సేక్రెడ్.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: ద లంగ్స్ ఆల్సో ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ గెట్స్ స్పాయిల్డ్.
0: తద్వారా ఇస్నోఫీలియా, ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి.
1: One suffers from isnophilia and asthma because of snuff.
0: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
1: ది సిక్నెస్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ ది సెన్సెస్ బికాస్ దే ఆర్ మెంట్ ఫర్ పర్టికులర్ పర్పస్.
0: నాలుకను అందించేది దేనికోసమని?
1: వై ద టంగ్ ఇస్ గివెన్?
0: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకూడను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: Jayadeva extolled the various

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: ఓ టంగ్, యు ఆర్ రియల్లీ సీక్రెట్. యు నో ద రెస్పెక్ట్ అండ్ ది ఎస్టీమ్. యు నో వాట్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ ఈజ్. ఇన్స్టెడ్ ఆఫ్ చాంటింగ్ గాడ్స్ నేమ్ గోవింద అండ్ దామోదర, వై ఆర్ యు గో ఇన్ ద రాంగ్ వే?
0: అట్టి నాలుక నుండి మనము సత్యమైనటువంటి పలుకును పలకాలి.
1: విత్ దిస్ టంగ్ వీ షుడ్ స్పీక్
0: సత్యవాక్కును అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో ట్రూత్.
0: పరుల హృదయమును బాధించినటువంటి యొక్క పలుకును పలకాలి.
1: వీ షుడ్ స్పీక్ ఇన్ సచ్ అవే యాజ్ టు నాట్ టు హర్ట్ అదర్స్.
0: మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి.
1: వీ షుడ్ యాక్సెప్ట్ ప్యాలెటబుల్
0: మత్తు పదార్థములు కానీ, మత్తు పదార్థములు కానీ,
1: ఇంటాక్సికెంట్
0: మాంసభక్షణ కానీ,
1: ఆర్ మీట్
0: స్మోకింగ్లు కానీ,
1: ఆర్ స్మోకింగ్
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: వై షుడ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ వైసెస్ యాజ్ టు టేక్ దీస్ ఇంటాక్సికెంట్స్ అండ్ స్మోకింగ్ అండ్ ద మీట్ ఈటింగ్.
0: ఇత్యాది దురభ్యాసములకు లోగా కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యు లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవులకు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, దే ఆర్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: దెర్ఫోర్ హీ ఫాల్స్ సిక్.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: హిస్ బ్రెయిన్ ఆల్సో గెట్స్ అల్టిమేట్లీ స్పాయిల్డ్.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బతికి ప్రయోజనం ఏమిటి?
1: హావింగ్ లాస్ట్ ది ఇంటెలిజెన్స్ లైక్ దాట్, వై షుడ్ యూ కంటిన్యూ టు లివ్?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, oh tongue, you have got a sacred purpose to fulfill, you follow the direction.
0: Matra ane daniki parimitamainatunti paddathiloni.
1: Matra here meant to work under certain limits.
0: Yedi vinalo danini matrame vinali manam.
1: We are supposed to listen that what we are supposed to.
0: Vinavalsinatunti danini vismarinchi vinalanatunti danini visvesinchi nee yokka shravanamulu smarasam chestunnavu.
1: In fact we are spoiling this power of faculty of audition, listening, by believing that what we are not supposed to.
0: Suradasu kuda cheppadu, cheviyundi chevatulai ati manoharamaina nee gaana marimpa nerareyre.
1: Suradasu also said, you have got the ears but you are not able to listen to the melodious music of the Lord.
0: Kannundi gruddulai kalyanakaramaina nee roopu darshimpa nerareyre.
1: Having been gifted with the eyes yet you are not able to see the beautiful form of the Lord.
0: Kannu enduku ichchadu bhagavantudu?
1: Why God has given eyes?
0: Addam vachinatunte vaatinta chuttam kosamane?
1: Are they given to see everything?
0: Kaadu kaadu.
1: No.
0: Manchini chuche kosamani.
1: To see good eyes are given.
0: Kanukune Purandadas kuda cheppadu. Kannulelara Ramuni chudani kannulelara. Enduku ee kannu undali?
1: Why should
0: భగవంతుని చూడనటువంటి ఈ కన్నుడు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె?
1: Just these eyes are like the cotton balls.
0: నీకోసమా? బజారులో పోయేటువంటి వ్యక్తులందరినీ చూడటం కోసమనా? కాదు కాదు. బజారులో వేసినటువంటి గైడ్ పోస్టంతా చూడటం కోసమనా? కాదు కాదు. బజారులో వేసినటువంటి సినిమా వాల్ పోస్టంతా చూడటం కోసమనా? కాదు కాదు.
1: The vision is not granted to watch the guide post and the wall posters on along the streets and everything over there.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ ట్యాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: యాజ్ యూర్ గోయింగ్ ఆన్ యువర్ బైసికల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది వాల్ పోస్ట్ ఓవర్ దేర్ నేచురల్లీ యూ సస్టైన్ ఎ ఫ్రాక్చర్.
0: నీవు రోడ్లో పోయేటువంటి రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
1: యూ షుడ్ సీ ది రోడ్ యాజ్ యూ గో స్ట్రైట్, నథింగ్ ఎల్స్.
0: అప్పుడే నీకు క్షేమము అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: దేర్ లైస్ ఆల్ ద జాయ్ అండ్ సెక్యూరిటీ.
0: కనుక నీ ఇంద్రియముల యొక్క ప్రమాణమును, ఇంద్రియముల యొక్క విలువను, ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగ మాతంగ విహంగ మీన భృంగములవలే అన్నాడు. కురంగ మాతంగ విహంగము మీనము కుంభములవలే. అనగా లోకములో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములుంటున్నాయి.
1: There are five principles here. One is శబ్దా, the second is రూప.
0: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: The deer, the second they become victims to the sound.
0: శబ్దములు తాను భరించుకోలేవు.
1: They can't bear the sound.
0: అదిరి బదిరి పోతుంటాయి.
1: They are fear stricken because of high sound.
0: కట్టకడపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: They lose their life ultimately.
0: ఒక శబ్దములకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కులిపోతుంటాయి.
1: Deer is a victim to one factor of sound.
0: ఏనుగు.
1: Then touch.
0: ఈ స్పర్శ చేత తాను మనకి వశమైపోతుండాలి.
1: ఎలిఫెంట్ కెన్ బి కాట్ బికాస్ ఆఫ్ ఇట్స్
0: దేహం పెద్దదే కానీ బలం చాలా గొప్పదే కానీ ఒక శబ్దములు కనుక స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: ద బాడీ ఈజ్ సో బిగ్ సో మైటీ బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధిబలమును ఏమాత్రము యోచించదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఈజ్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
1: Then third one, the form, రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ ను చూసేటప్పటికీ తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది ఏ చేప.
1: Then the rasa, the taste, the
0: fish. మాంసం ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటికి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్ల ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటది.
1: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: యూ కెన్ అండర్స్టాండ్ హౌ అన్సేఫ్.
0: స్పర్శ రూప రసగంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: Man has got all these five factors in force.
0: కనుకనే వీడు అన్నింటికి కూడాను బద్ధుడైపోతున్నాడు.
1: Therefore he is chained by all these five.
0: అన్నింటికి తాను వశుడైపోతున్నాడు.
1: He submits himself to all.
0: అన్నింటికి తాను slave అయిపోతున్నాడు.
1: He becomes a slave to these five.
0: కనుకనే తన జీవితమంతా కూడాను స్వేచ్ఛ అనేది దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: Therefore he loses his the very freedom.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడ నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore the sensual pleasure is product of misery.
0: ee dukham nunchi manaku dukhame praptistundadi kani sukham aneetundi enaatiki manaku praptinchadu.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: mruttikamainatundi kundalopala swarna kundaga maaralanante etta avutundi veel avutundi.
1: How do you expect an earthen pot to become a golden one?
0: karukane manam puttinade dukham nunchi puttamu.
1: We are born in misery.
0: sukham aneetundi etta praptistundi.
1: How do you expect happiness?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటున్నది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకనే ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ సరెండర్ టు ద డివైన్ యూ విల్ హ్యావ్ దిస్ బ్లెస్.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఈ
0: ఇంద్రియములు పది.
1: టెన్ సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు.
1: ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ పది ఇంద్రియములకు ఎవరు యజమాని?
1: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ టెన్ సెన్సెస్?
0: అదే మనస్సు.
1: ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద.
0: కనుకనే ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: దేర్ఫోర్ దీస్ టెన్ సెన్సెస్ ఆర్ ఈక్వల్ టు ది వైవ్స్ టు ద మాస్టర్ మైండ్.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ వెల్ విత్ వన్ వైఫ్.
0: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద హూ హాస్ టూ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యు ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరి ఇట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: బికాజ్ హి హాడ్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: యూ కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: వన్ వైఫ్ విల్ డిమాండ్ దట్ షీ షుడ్ బి టేకెన్ టు ఎ గుడ్ సినారియో, గుడ్ సీన్.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
1: ఇఫ్ యు డోంట్ టేక్ మీ టు దట్ స్పాట్ ఐ విల్ నాట్ టాక్ టు యు.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థాలు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: ద టంగ్ వాంట్స్ వెరీ గుడ్ డిషెస్.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతరులపైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: అండ్ ఇఫ్ వి డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్,
0: ఈ విధంగా ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి పూనుకుంటుంది.
1: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగెన్స్ట్.
0: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
0: కనుకనే అర్జునటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడ నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఇస్ వేవరింగ్ వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్.
0: ఈ భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఇస్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ది సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖము అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్ but it is momentary, but ultimately he suffers a lot.
0: కానీ ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్ ప్లెజర్.
0: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి, ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ fleeting world, but he doesn't understand in which direction he is going.
0: ee bhautikamaina vanni kudanu chana banguramaitundi.
1: All the worldly things are momentary.
0: Deenine Shankarulu varu kuda chepparu.

0: ఇవంత క్షణములో పల్లెపోతుంటది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే, ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సే డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడా భూములకంతా విలువ కట్టేటువంటి వారెవరు? మనిషే.
1: ద సైట్ వాల్యూ ఇన్ సిటీస్ ఇస్ వెరీ హై.
0: బొంబాయిలో ఒక అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నెలకు.
1: There in Bombay, you have to pay a couple of lakhs.
0: వీటికంతా విలువ కట్టేటువంటి వాడు ఎవరు? మనిషి.
1: హూ ఇస్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్?
0: అన్నింటికీ విలువ కట్టే మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: ద మ్యాన్ హూ ఇస్ ద కాజ్ ఫర్ ద వాల్యుబుల్స్ అవుట్ సైడ్ హ్యాస్
0: మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: మ్యాన్స్ వాల్యూ హ్యాస్ డిక్లైన్డ్.
0: అన్ని విలువలు ఎక్కిపోయినా కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు.
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు.
1: హౌ ఇంటెలిజెంట్ హీ ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు. అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారం చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడాను స్వార్థము స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలు ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: కనుక మానవత విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: So today we have to recognize the value of the human values.
0: మన ఇంద్రియములు మానవ జీవితము లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: God has gifted these senses to lead an ideal life.
0: మంచిని చూడు.
1: See good.
0: మంచిని విను. మంచిని మాట్లాడు. మంచిని తరచు. మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్.
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐడెంటిటీ మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: The main teaching of Bhagwan, the important thing is this: talk less, work more.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనం వహించేటువంటి వారు.
1: In ancient times, sages observed
0: ఈ మౌనం దేనికోసమని?
1: Why should you observe silence?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: By talking too much, you may speak a lie.
0: ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: వి మే రివీల్ అవర్ ఓన్ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ కాన్షియస్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనం వహిస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ పీపుల్ అబ్జర్వ్డ్ సైలెన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయిని చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద నోబుల్ హైట్స్ వి రీచ్ బై అబ్జర్వింగ్ సైలెన్స్.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: బై అబ్జర్వింగ్ సైలెన్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంటెలిజెన్స్.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ దట్ ఆల్ ది శ్లోకాస్ దట్ హీ గాట్ దెమ్ బై హార్ట్, హౌ ఇస్ ఇట్ దట్ హీ ఫర్గాట్?
0: స్వామి సదానంద ఇక్కడ వచ్చి, నరేంద్ర నువ్వు చాలా పొరబడుతున్నావు, అధిక భాష చేతనే నీ యొక్క తెలివితేటలు కూడా మరుగుపడిపోతున్నాయి, నీ యొక్క జ్ఞాపశక్తి కూడా క్షీణించిపోతుంది, మెమరీ పవర్ పోతుంది.
1: స్వామి సదానంద కేమ్ ఓవర్ దేర్ అండ్ సెడ్, నరేన్ యూ కమిటెడ్ మిస్టేక్ హియర్ బై టాకింగ్ టూ మచ్, యూ లాస్ట్ యువర్ మెమరీ అండ్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో డిక్లైనింగ్.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక 15 దినములు మౌనంగా కూర్చున్నాడు.
1: For 15 days, he remained in silence.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: Thereafter, he could recall all slokas.
0: కనుకనే పిల్లలు పరీక్షల కోసమే నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: స్టూడెంట్స్, they want to improve their intelligence, keeping the exam.
0: కానీ మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట్లాడుతూ ఉండే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ as they talk continuously, the memory power diminishes.
0: పోనీ కనీసం పరీక్షల సమయంలో మాట్లాడకుండా ఉంటాం మంచిది.
1: At least during examination season, better you observe silence.
0: జ్ఞాపక శక్తి, తెలివితేటలు కూడా అధికంగా అభివృద్ధి అవుతాయి.
1: When you observe silence, your intelligence will improve and also your memory power.
0: ఇంతే కాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవుని ఎందు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
1: ద మోర్ సైలెన్స్ యూ అబ్జర్వ్, ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
0: మాటలు అధికమయ్యే కొద్దీ అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
1: ద మోర్ యూ టాక్, ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రెటీ సూన్.
0: కనుక ఈ ఇంద్రియంలో ఉండేటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్, ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకుని లేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: As man could not know the power of these senses, he has become powerless.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: Senses are sacred.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: Highly powerful.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే.
1: They are gifts of God.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడా అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్, నేచురల్లీ వీల్ షైన్.
0: అట్లా లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్, వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్?
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వం ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్, ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణము, అన్నమయ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ ద వన్ ఆఫ్ బ్లెస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్, లైఫ్ అండ్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడా ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమి కావాలి?
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: Kani manavudu annamaya pranamaya manomaya ee 3 kosamulu varike prayanam chestunnadu.
1: But man is traveling up to these 3 levels only, the sheath of food, the life and the mind.
0: Vijnanamaya kosamulo kuda nu praveshinchadam ledu.
1: He has not gone to the sheath of
0: food. Ee rootikokkaro vijnanamaya kosamulo praveshistunnaru.
1: At least 1 or 2 would be able to proceed to that 4th stage.
0: Tadupare aanandamaya kosam.
1: The final one is the sheath of bliss.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కంటిన్యూ అవర్ ఆన్వర్డ్ జర్నీ.
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: బికాస్ వీ గెట్ డౌన్ ఇన్ ద మిడిల్ స్టేషన్స్ ఆన్ ద వే
0: అనేక కష్టములకు గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: వీల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: వీ హావ్ టు రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్తు నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ద రైట్
0: డైరెక్షన్. మనకు ఒక శాంతి,
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్
0: దెన్. తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ యూ విల్ అటైన్ పీస్.
0: మృత్యోమ అమృతంగమయ,
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్.
0: అన్నింటికి నీ మూలాధారమైనటువంటి ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్, దీస్ ఆర్ ది ఫోర్
0: తేజ దుర్జన సంసర్గం.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడా మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ శాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: భుజబలంబు,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: గొప్ప బుద్ధి బలముండి,
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యే.
1: బికాస్ హీ డిడ్ంట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్డ్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్?
0: దుర్యోధన దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుల సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒక్కడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హాస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దాన కర్ణుడు.
1: ఇది వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మతంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగముల యొక్క గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ఈ దుస్సంగముల చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడాను దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: And you lose your good sentiments and good thoughts.
0: ఈ కారణం ఏమిటి?
1: Why?
0: దుష్ట భావముల చేతనే, దుష్ట సంఘముల చేత. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ది బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: తాష్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ హీ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ది స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వాడికి రాత్రి పగలనేటువంటిదే లేదు.
1: And this wicked man has no sense of time.
0: అనేటువంటిదే లేదు.
1: And he doesn't stop at any particular period.
0: ఎప్పుడు పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకనే అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from it.
0: ఇది మొట్టమొట్ట మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గమునకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: ద మూమెంట్ యూ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ కెన్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అట్టి సత్సంగం ఏదాంటిది?
1: వాట్ ఇస్ దట్ గుడ్ కంపెనీ?
0: కానీ ఈనాడు ఈ లోకంలో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు, మంచి సాధకులు, ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
0: Satsangam ante idi kaadu.
1: This is not satsanga.
0: Sattu. Sat. Adhe shastram. Sattu chitta anandam. Ah, sattu. Sattu anaga being.
1: That sat, that which is being.
0: Satsangamu. Ah, sattu. Ah, pavitramantu yokka daiva sangamato manam cherali.
1: We should be in the company of the divine sat, the being.
0: Ah, sattu anetvanti మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సట్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు దుష్టుడే, వీడు సజ్జనుడే నిర్ణయించడం వీలుకు కాదు.
1: వీ కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్, ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యూ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగంలోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: Human life is jangam.
0: Jangamloni sangamu. Ee sangam ante emti? Ee arishad vargala sangamu.
1: The sangam are six weaknesses.
0: Ee sangamloni jangamu.
1: The jangamu there.
0: Jangamloni lingamu. Adi atma.
1: The linga is atma.
0: Adi atma tattvamu.
1: That is atmic principle.
0: Kalukane aa sat aneetundi eppudi kudanu maarpu chendinatundi sat.
1: So the sat being is changeless.
0: Etti maarpu kudanu undeetundi kaadadi.
1: It has no trace of change any time.
0: Kalukane సత్ అనేటువంటి దాంతో దాన్ని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రి పగలు కూడా నీవు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుడు వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi paropakaram, idi bahya prapanchamunaku paropakaram.
1: This is only help, upakara from the outer point of view.
0: Para ade daivatattvamu.
1: Para is divinity.
0: Upa samipamu.
1: Upa proximity.
0: Karamu cheripotamu.
1: Kara joining merge.
0: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: క్లోజ్. అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
0: ఎవరికో ఇంత అన్నం పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్ట్రా. పరా ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: Pavitrata, pavitrataku samipanga manam cheripovali.
1: That we should be very close to that sacredness.
0: Idi paropakaram.
1: This is paropakara.
0: Idi punyamu.
1: This is punya merit.
0: Attu cheyakunda edo nenu 10 bastalu vesi andariki annam danam chesanu anukuntavu.
1: But if you arrange poor feeding with 10 bags of rice, it cannot be paropakara.
0: Edo konni vandala vastralanta techi veeruku cheerulu panchulanta ichchamu, idi paropakaram chesam anukuntam.
1: You think paropakara help meant distribution of clothes to hundreds of people?
0: Kevalam income tax officer ki cheppukochune kani bhagavantunu cheppukodaniki veelu kaadu.
1: You can account all these things to the income tax officer, not to God.
0: Kani bhagavantuni drishti lopala paropakaram ante ide, bhagavantuniki samipanga povatame paropakaramu.
1: From the divine viewpoint, being so close to God is paropakara.
0: Papaya parapida.
1: The next one, papaya parapidanam.
0: Papam ante emiti?
1: What is papa?
0: Parapidanam. Para anaga daivatvamunu. Daivatvamunu tyajinchadame leka daivatvamunu bhinnatvanga bhavinchukotame oka papamu.
1: Param is divinity. Pidana means viewing that multiplicity of
0: equality. Ekatvamainatundi paramatmanu bhinnatvanga bhavinchukotame papam.
1: Divinity is unity, the oneness. But if you view it as multiplicity, it is sin.
0: Bhagavantudu okkade.
1: God is one.
0: ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే బిలాంగ్ టు ఎనీ రిలీజియన్.
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్,
1: ట్రూత్ ఇస్ వన్.
0: ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంట్ ఇట్ కట్ ఇట్ ఇన్ టు పీసెస్ ఇట్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ ది
0: సిన్. ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఈస్ యూనిటీ వన్నెస్ యూ కెనాట్ క్లాసిఫై ఆర్
0: ఫ్రాగ్మెంట్. ఈనాటి కలియుగ ప్రభావం చేత
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హుడ్ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit.
0: కనుక పాపాయ పరపీడనం పరపీడనం పరత్వంత దైవత్వం దానిని విభజించడమే ఒక పాపము.
1: Para is divinity. The pida is just fragmented view.
0: ఇట్టి సత్వమైనటువంటి సరియైనటువంటి అర్థములు తెలుసుకోలేకపోవటం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: కనుక మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో పరిమితమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: So what should we know today? That we should make use of these senses under certain limits in a proper way.
0: సక్రము పరిమితము ఈ రెండింటి ఎందుకూడను మాత్ర అని చెప్తూ వచ్చారు.
1: The matra meant these two aspects, making use of them in a proper direction.
0: Matraha, koratalu veseetvantidi.
1: It measures.
0: Parimitamu kalpinchetvantidi.
1: It has got certain limits.
0: Adi ye indriyam yokka shakti samarthyamulu.
1: That is the capacity, the limitation. Ee
0: indriyamulaku parimitam meerinappudu idi pedamargam padtayi.
1: When they go beyond these limitations, they will be in a perverted direction.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Prati manavuniki indriyamulu untunnavi.
1: Every human being has senses.
0: కానీ ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
1: We don't need to do any other
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to do any sadhana.
0: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
1: Because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వము తానైనటువంటి వాడు తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: వెన్ యూ ఆర్ ఎవ్రీథింగ్ వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్.
0: తానే అయి ఉంటున్నాడు.
1: యూ ఆర్ ఎవ్రీథింగ్.
0: ఒక నిప్పు ఉంటుండాలి.
1: యూ లైట్ ద ఫైర్.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: యాజ్ యూ నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది యాష్?
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ది ప్రొడక్ట్.
0: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది
0: వెరీ ఫైర్. నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: వెన్ యూ బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ.
0: నిప్పును ఎక్కడి నుంచినో నీవు తీసుకుని రాలేదు.
1: యూ హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
0: నిమురుని ఎక్కడికో పంపలేదు.
1: యూ హావ్ నాట్ డ్రివెన్ అవుట్.
0: నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద ఫైర్.
0: అదే విధంగా నీ అందరి ఉంటున్నది దివ్యత్వము.
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: అండ్ దిస్ ఇల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: అండ్ దిస్ ఇల్యూషన్ దట్ కవర్స్ యూ.
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్ యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
0: కనుక నీవేమేమి సాధన చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
0: ఏ యాత్రలో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
1: బట్ టర్న్ ఇన్వర్డ్.
0: అప్పుడే నీకు సక్రమమైన జీవం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
0: tarvata buddhi,
1: later intellect.
0: ee narugudu telusukunna tarvata aatma saakshatkaram ayipothundi.
1: After understanding these four you will enjoy the manifestation of
0: atma. endukante idi oka dani paina okati cheri untundali.
1: Because one is linked with the other.
0: adlanta manam teesivesinappude aa swasarupanni manam sandarshinchukovadaniki veelavutundi.
1: When once we remove all these obstacles you can see your true form.
0: ippudu etta undi?
1: How is the thing now?
0: Atma untundali.
1: There is atma.
0: Dani paina buddhi untundali.
1: Over that intellect.
0: Dani paina manasu untundali.
1: Above that mind.
0: Dani paina indriyamulu untundali.
1: Then senses.
0: Dani paina shariram untundali.
1: Above all,
0: ee shariranni teesiveyali.
1: First remove the body.
0: Indriyamulu pakkaku nettali.
1: Brush aside senses.
0: Manasunu marinimpa cheyali.
1: And see that mind goes away.
0: Buddhini pakkaku tochukovali. Appude atma sandarshanam praptistundi.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: Buddhi grahya mati indriyam.
1: అండ్ ఇంటెలెక్ట్ ట్రాన్సెండ్
0: బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాయి.
1: యాజ్ ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ఆత్మ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశం మనకు అధికంగా గోచరమవుతుంది.
1: వెన్ యూ సో క్లోజ్ టు ఆత్మ యూ విల్ సీ ద బ్రిలియన్స్ దేర్.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ టుడే షుడ్ నో క్లియర్లీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది.
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: ఫర్ యూత్ ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: బికాస్ దే బికమ్ స్లేవ్స్ టు ది సెన్సెస్ దే బికమ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ఫ్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పక్షి పక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి విద్యాధికారి అయిపోయి మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి?
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్
0: చదువులంతా మోసగించడం కోసమేనా? నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
1: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్
0: రియాలిటీ. లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
1: విదౌట్ దట్ వాట్ ఫర్?
0: ఇది గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
1: ఆల్ ది స్టడీస్ ఆర్ వేస్ట్ ఆఫ్ టైం.
0: పుస్తకముల్ పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
1: ఇఫ్ యూ కాంట్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే టు గాడ్ ఆల్ యువర్ పవర్ ఎడ్యుకేషన్ దట్ మేర్ వేస్ట్.
0: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
1: వాట్ మోర్ యూ వాంట్?
0: మనం తెలుసుకోవాల్సింది మన యందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్ర నుండి లేచి
1: ద మూమెంట్ యూ గెట్ అప్
0: మరి నిద్ర పోయేడు దాకా
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగ చేయుచు జీవితం.
1: యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ విద్యల దారవోసి
1: యూ స్పెండ్ ఆల్ యువర్ టైం టు
0: అరవింద దళాక్షుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్.
0: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా జల్పు మానవా.
1: ఓ మ్యాన్ లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్. వాట్ ఈస్ దట్ యూ?
0: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ హస్త యుగంబు మోచి
1: యూ షుడ్ జాయిన్ బోత్
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
1: If you can't worship God and pray to Him, joining both of your hands,
0: శక్తి నిరర్థకంబు.
1: All your capacity, abilities are wasted.
0: అంతా నిరర్థకమైపోతుంది.
1: Everything is wasted.
0: కనుక మానవుడా, నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో.
1: ఓ మ్యాన్ నో యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: దైవత్వాన్ని చక్కగా తెలుసుకో.
1: అండర్స్టాండ్ ది డివినిటీ.
0: దైవత్వాన్ని చేరిపో.
1: Attain divinity.
0: ఇది నీ జీవితం యొక్క గమ్యము.
1: This is your goal.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: more than the fragrance of the jasmine, more than the champak, more than the butter which you get out of milk, more than the eye of the peacock which is beautiful, even more than the bright moonlight. The love of the mother who has given birth to you is very tender and beautiful.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ చరాచర ప్రపంచమంతా కూడాను ఒక శివ తాండవం.
0: ద ఫ్లక్స్ దట్ యు సీ ఇన్ ద వరల్డ్ ఇస్ ద డాన్స్ ఆఫ్ శివ.
1: దీని యొక్క అద్భుతము, ఆనందము అగోచరము.
0: దిస్ ఇస్ సంథింగ్ విచ్ వన్ కెనాట్ సీ, వన్ కెనాట్ కాంప్రిహెండ్ అండ్ అండర్స్టాండ్.
1: ఇందులో రాత్రింపగలు, సుఖ దుఃఖములు, చావు పుట్టుకలు, ఇవన్నీ కూడాను ఈ తరంగముల్లో ఒక లలిత కళలు.
0: దేర్ ఆర్ ద వేవ్స్ ఆఫ్ నైట్ అండ్ డే, డెత్ అండ్ లైఫ్, విచ్ గోస్ ఆన్ ఫర్ ఎవర్.
1: ఈ విశ్వమునందు చావు పుట్టుకలు అనేటువంటివి అతి సహజమైనటువంటివి.
0: ఇట్స్ సంథింగ్ వెరీ నేచురల్ దట్ వీ హ్యావ్ డెత్ అండ్ బర్త్.
1: ధర్మ అధర్మములు కూడాను సహజమైనటువంటివి.
0: ధర్మ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్ ఈజ్ ఆల్సో వెరీ నేచురల్.
1: ధర్మము అభివృద్ధిని పొందినప్పుడు అధర్మము అడుగంటిపోతుంది.
0: వెన్ ధర్మ ఇన్క్రీజెస్ నేచురలీ అధర్మ డిక్లైన్స్.
1: అధర్మము అభివృద్ధి పొందినప్పుడు ధర్మము అడిగిపోతుంది.
0: వెన్ అన్రైచియస్నెస్ ఇన్క్రీజెస్ ధర్మ నేచురలీ డిక్లైన్స్.
1: ధర్మాధర్మముల కరెన్నిటికీ మూల కారణము స్త్రీ పురుషులే.
0: ద రీజన్ ఫర్ ధర్మ అండ్ అధర్మ ఆర్ మెన్ అండ్ విమెన్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకునలేక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వము తనకంటే ప్రత్యేకంగానున్నదని భ్రమిస్తున్నాడు.
0: మ్యాన్ ఇస్ అనదర్ డిల్యూషన్ బికాస్ హీ కెనాట్ రికగ్నైజ్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: సుమతి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది.
0: సుమతి స్టాప్ ద సన్ రైజ్.
1: సావిత్రి మరణ గీతను తుడిచివేసింది.
0: సావిత్రి జస్ట్ వైప్డ్ అవుట్ ద డెస్టినీ.
1: ఈ శక్తి మానవులకు ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ డి ద స్ట్రెంగ్త్ ఫర్ విమెన్ కమ్ ఫ్రమ్?
1: నిజంగా మానవుడు భక్తి ప్రపత్తులతో ఆరాధనలు సలిపినప్పుడు సత్యం శివం సుందర స్వరూపాన్ని పొందుపోతాడు.
0: వెన్ మ్యాన్ ట్రైస్ టు ప్రాక్టీస్ ఆల్ ద వర్చ్యూస్, సత్యం శివం సుందరం గెట్స్ మేనిఫెస్టెడ్.
1: ఇట్టి మహత్తరమైనటువంటి శక్తి మానవుని యందు అంతర్భూతమై ప్రకాశిస్తూ ఉన్నది.
0: దిస్ పవర్ఫుల్ స్ట్రెంగ్త్ ఇస్ విదిన్ మ్యాన్ ఇన్విజిబుల్.
1: కంసుడు తన సోదరి అయిన దేవకీదేవిని చంపుటకు సంసిద్ధమయ్యాడు.
0: కంస ట్రైడ్ టు కిల్ హిస్ ఓన్ సిస్టర్ దేవకి.
1: ఆ సమయమున
0: at that time
1: tana bhakta ayinatvanti okka
0: her husband
1: taanu aamenu samrakshinchadaniki prayatninchadu.
0: So she tried to protect, he tried to protect her.
1: ee vasudevuni okka shakti samarthyamulu ekkadi nunchi aavirbhavinchayi?
0: Where did vasudeva get this power and
1: strength? Idi anni kudunu manavuni yandu antarbhutamai undinatvanti mahashaktule.
0: This great strength is imminent in man.
1: ఈ శక్తులు ప్రత్యేకంగా సాధించేటువంటివి కాదు.
0: దిస్ స్ట్రెంగ్త్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ యు హావ్ గాట్.
1: మానవత్వాన్ని మర్చి దివ్యత్వాన్ని స్మరించినప్పుడు ఈ శక్తులన్నీ కూడాను ఆవిర్భవిస్తాయి.
0: వెన్ వన్ ట్రైస్ టు మానిఫెస్ట్ విదిన్ హిమ్సెల్ఫ్ ద డివైన్ స్ట్రెంగ్త్,
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక ఆరాధనలు సలుపుతుంటాడు.
0: హి డజంట్ రికగ్నైజ్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ సో హి గోస్ అబౌట్ స్పిరిచువల్.
1: ఒకరు రామ అని, ఒకరు కృష్ణ అని, ఒకరు ఈశ్వరుడని, ఒకరు అల్లా అని, ఒక జీసస్ అని, ఈ విధమైనటువంటి పేర్లతో ఆరాధన సలుపుతున్నారు.
0: దే ట్రై టు వర్షిప్ రామ, కృష్ణ, జీసస్ ఎట్సెట్రా.
1: కానీ అన్నింటికీ మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
0: బట్ ద వెరీ ఫౌండేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ అ స్ట్రెంగ్త్ విదిన్.
1: అది నిజమైనటువంటి యొక్క శివశక్తి స్వరూపము.
0: దట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శివ శక్తి.
1: కానీ ఈ శివశక్తి తత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: శివశక్తి పవర్ ఇస్ ఆల్ ఓవర్ పర్వేసివ్.
1: భవానీ శంకర్లు అని ఈ ప్రపంచమునకు ఒక పెద్ద పేరు.
0: భవానీ శంకర్ ఇస్ ద నేమ్ బై విత్ ద డీటీస్ ఆర్ కాల్డ్.
1: భవానీ అనగా శ్రద్ధ అని అర్థం.
0: భవానీ మీన్స్ ఎర్నెస్ట్నెస్.
1: శంకర అనగా విశ్వాసము అని అర్థం.
0: శంకర మీన్స్ ఫెయిత్.
1: భవానీ శంకరుడు అనగా శ్రద్ధ విశ్వాసంతో కూడినటువంటిది ఈ జగత్తు.
0: భవానీ అండ్ శంకర మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఎర్నెస్ట్.
1: శ్రద్ధ వల్లనే,
0: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎర్నెస్ట్నెస్,
1: ఈ శంకర స్వరూపమైనటువంటి యొక్క
0: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
1: కార్యక్రమము కొనసాగిపోతున్నవి.
0: యూ కెన్ డూ యువర్ వేరియస్ ప్రాక్టీసెస్ బై ద స్ట్రెంగ్త్.
1: ఈ శంకర స్వరూపమైనటువంటిది
0: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
1: భవానీ స్వరూపమే.
0: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
1: ఈ భవానీ అన్నటువంటిది శంకర స్వరూపమే.
0: భవానీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శంకర.
1: ఈ రెండింటి యొక్క అర్ధనారీశ్వర తత్వమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ దాట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర.
1: అనగా ఈ జగత్తునందే భవానీ శంకరులు సమ్మిళిత స్వరూపాన్ని ధరించి ఉన్నారు.
0: సో ఇన్ దిస్ యూనివర్స్ భవానీ అండ్ శంకర ఆర్ సో క్లోజ్లీ.
1: ఏ నామమును ఏ రూపమును స్మరించినప్పటికీ భవానీ శంకరుల యొక్క తత్వమునే అనుసరించాలి.
0: వాట్ ఎవర్ ద నేమ్, వాట్ ద ఫార్మ్ యు వర్షిప్, ఇట్ ఇస్ ఎంబెడెడ్ ఇన్ భవానీ శంకర.
1: లేక దేనిని మనం సాధించలేము ఈ
0: జగత్తునందు. ఎర్నెస్ట్నెస్ అండ్ ఫెయిత్ వి కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఈ శ్రద్ధ వలనే మనకు జ్ఞానం లభిస్తుండాలి.
0: వి గెట్ విజ్డమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రద్ధ.
1: విశ్వాసం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటింపజేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ బై ఫెయిత్ వి రియలైజ్ ద డివినిటీ విద్ ఇన్ మ్యాన్.
1: కనుకనే విశ్వమునకంతా కూడాను
0: సో
1: భవానీ శంకర స్వరూపమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ భవానీ అండ్ శంకర.
1: అర్ధనారి స్వరూపమే.
0: ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర.
1: అందువల్లనే ఈ జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను శ్రీమతి అని శ్రీ అని ఉచ్చరిస్తున్నారు.
0: So everybody in this world therefore utter Shrimati and
1: Shri. Shrimati anaga Bhavani.
0: Shrimati means Bhavani.
1: Shri anaga Shankarudu.
0: Shri means Shankara.
1: Shrimati, Shri Bhavani. Ee rendintiki oka ekatvame divyatvamainatu manavatvam.
0: So the divinity in man is a combination of Bhavani and Shankara.
1: Sharirakanga Bhavani.
0: Concerning the body Bhavani.
1: Manasikanga Shankaratvamu.
0: In the mind it is Shankara.
1: Ee rendinti ende moodavadi kudanu unnadi.
0: So the combination of these is the divine
1: atma tattvam,
0: and the third one is the atmic principle.
1: Kanukane
0: therefore
1: bhakti gnana vairagyamulu yokka tattvamunu ee yokka divyatvanga manam visvasinchali.
0: So renunciation, wisdom and bhakti is due to these things.
1: Kriya shakti gnana shakti.
0: Ichcha shakti kriya shakti gnana shakti.
1: Ee ichcha shaktiye ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి లౌకిక శక్తి.
0: ఇచ్ఛాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్.
1: అది ఈ దేహము.
0: దట్ ఇస్ దిస్ బాడీ.
1: క్రియాశక్తి
0: అది
1: మనయంతున్నటువంటి మానసిక శక్తి.
0: క్రియాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద మైండ్.
1: జ్ఞానశక్తి అది ఆత్మతత్వము.
0: అండ్ ద విజమ్ ఇట్ ఇస్ దట్ కన్సర్న్స్ ఇట్
1: సెల్ఫ్. యూఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: You are not one, but you are three.
1: The one you think you are, that is a physical body.
0: The one you think you are is a physical body.
1: The one others think you are is a mental body.
0: The one others think you are is a mental
1: the
0: body.
1: The one you really are, that is Atma Shakti.
0: The one you really are is the strength of the Atma.
1: Ichcha Shakti, Kriya Shakti, Jnana Shakti to kudinatvanti de ee yokka divyamainatvanti prapanchamu.
0: So the whole universe is full of the divine Ichcha Shakti, Jnana Shakti and Kriya Shakti.
1: Idi sarvatra kudanu vyapinchinatvanti de.
0: All these things are all pervasive.
1: ఈ శక్తికి మరుగు చేయడానికి ఎవరికి తరం కాదు.
0: One cannot forget these things whatsoever.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every man should try to understand the principle of these three shaktis.
1: ఎక్కడ చూసినా కానీ భగవత్ తత్వం ఉన్నది.
0: Wherever you see there is the principle of God.
1: భగవంతుడవే.
0: You are also God.
1: కానీ ఈ తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: But you are unable to understand this.
1: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అన్నది.
0: God's hands and legs and heads are everywhere.
1: ఎక్కడ చూసినా గాని పాదములు హస్తములు శిరస్సు ముఖము సంపూర్ణమైనటువంటి స్వరూపంతో ఉన్నది.
0: Wherever you see God's hands, God's legs, God's heads.
1: నీవు ఎవరికి తెలియకుండా చేస్తున్నానని నీవు భావిస్తావు. కాదు కాదు, తాను చూస్తూనే ఉన్నాడు.
0: You think you are doing something without God seeing.
1: సర్వత పాణిపాదం ఎక్కడ చూసినా నీ వెంటనే ఉన్నాడు.
0: He is seeing everything, he is behind you always.
1: నీ సర్వ కార్యములు తానే చేస్తూ ఉన్నాడు.
0: He is doing all your work himself.
1: సర్వత స్తుతిమల్లోకి ఇది రెండవది.
0: ద సెకండ్ థింగ్ ఇస్
1: ప్రతి మానవుని యందు కూడాను తాను లీనమై ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ హీస్ దేర్ ఇన్సైడ్.
1: తాను అంతర్భూతమై ఉంటున్నాడు.
0: హీస్ ఇన్సైడ్ బీయింగ్ ఇన్విజిబుల్.
1: అంతరాత్మగా నిలిచి ఉన్నాడు.
0: హీస్ దేర్ ఇన్ యువర్ ఆత్మ.
1: ఇందులో మూడు తత్వములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ ప్రిన్సిపల్స్ హియర్.
1: స్థూలము,
0: ద గ్రోస్,
1: చిత్తము,
0: ద మైండ్,
1: చిత్త ఏకాగ్రత,
0: అండ్ సంథింగ్.
1: ఈ మూడు తత్వములు యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని తప్పక మనం ప్రకటించడానికి ప్రయత్నించాలి.
0: సో ఆల్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ వి హావ్ గాట్ టు ప్రాక్టీస్.
1: ఇలాంటి ప్రయత్నం చేతనే మానవుడు అనేక సాధనలు సలుపుతున్నాడు.
0: ఓన్లీ ఇఫ్ హి ప్రాక్టీసెస్ మ్యాన్ కెన్ అచీవ్ సో మెనీ థింగ్స్.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ భవాని ఈశ్వరి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా సంభవించదు.
0: వాట్ ఎవర్ ఎండెవర్స్ హి మే పర్ఫార్మ్ వితౌట్ ద గ్రేస్ ఆఫ్ భవాని.
1: ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క మహర్షి, ఒక్కొక్క పెద్దలు, ఒక్కొక్క పేరు నియమించారు.
0: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ద రిషీస్ నేమ్స్, ద గాడ్స్ నేమ్స్.
1: ఈ రూపనామములు ప్రధానము కాదు.
0: నాట్ దీస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఇవన్నీ కూడా మార్పు చెందేటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ చేంజ్.
1: బాడీస్ లైక్ ఎ వాటర్ బబుల్,
0: బాడీస్ లైక్
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ,
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఇవంతా స్థిరమైనటువంటి ఎట్ట నీవు భావిస్తావు?
0: దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ అట్ ఆల్.
1: కనుక ఇందులోనే సత్య నిత్యమైనటువంటి తత్వం ఉంటున్నది.
0: దర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ విదిన్.
1: అది ఏ దివ్యత్వము?
0: దట్ ఇస్ డివినిటీ.
1: అది సర్వత పాణిపాదం తత్సర్వతో చేసి రోమకం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తి తిష్టతి.
0: దట్ ఇస్ గాడ్స్ హ్యాండ్స్, లెగ్స్, హెడ్
1: అది ఏ సత్యమైనటువంటిది?
0: హీ ఇస్ ఆల్ పర్వేసివ్. దట్ ఇస్
1: అది ఏ నిత్యమైనటువంటిది?
0: దట్ ఇస్ ది ఓన్లీ ట్రూత్.
1: అది ఏ పవిత్రమైనటువంటిది?
0: దట్ ఇస్ హోలీ.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క దివ్యతత్వము ప్రతి మానవుని యందు కూడాను అంతర్భూతమై ఉంటున్నది.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇట్టి అంతర్భూతమైనటువంటి దివ్యత్వాన్ని మనము గుర్తించడానికి మన యందు కూడాను ఆ శక్తి ఉన్నది.
0: యు విల్ హావ్ టు ట్రై టు హార్నెస్ యువర్ స్ట్రెంగ్త్ టు అండర్స్టాండ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
1: సుమతి సూర్యోదయం కాకుండా నిలబెట్టడానికి ఆమెకు ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ డిడ్ సుమతి గెట్ ద స్ట్రెంగ్త్ టు స్టాప్ ద సన్ రైజ్?
1: ఆమె యందు పతి యందు ఉన్నటువంటి యొక్క ప్రేమతత్వం చేతనే ఈ యొక్క శక్తిని తాను ఆవిర్భవింప చేసుకుంది.
0: బికాస్ ఆఫ్ ద లవ్ షీ హ్యాడ్ ఫర్ హర్ హస్బెండ్ షీ కుడ్ స్టాప్ ఈవెన్ ద సన్.
1: ఆ శ్రద్ధ అనేటువంటిది అభివృద్ధిగా ఉంచుకోవాలి.
0: ది ఎర్నెస్ట్నెస్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్.
1: శ్రద్ధ అభివృద్ధి అయినప్పుడు విశ్వాసం గాఢంగా లభిస్తుంది.
0: వెన్ ఎర్నెస్ట్నెస్ ఇంక్రీసెస్ ఫెయిత్ ఆటోమేటికలీ
1: వేరు లోపల దిగే కొలది కూడా చెట్టు కూడా పెరుగుతూ వస్తుంటది.
0: ద మోర్ ఇట్ గోస్ ఇన్ సైడ్ ద ట్రీ ఇట్ గ్రోస్ బిగర్ అండ్ బిగర్.
1: శ్రద్ధ అనేటువంటి వేరు లోపల దిగినప్పుడే ఈ యొక్క విశ్వాసం అనేటువంటి చెట్టు పెరుగుతుంది.
0: వెన్ ద రూట్స్ ఆఫ్ ఎర్నెస్ట్నెస్ గో ఇన్సైడ్ ఓన్లీ ద ట్రీ దెన్ గ్రోస్.
1: ఈ శ్రద్ధ విశ్వాసములు లేకుండా ఏ రామమును కానీ ఏ రూపమును కానీ స్మరించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ ఎర్నెస్ట్నెస్ అండ్ ఫెయిత్ నో నేమ్ నో ఫార్మ్ కెన్ ఎవర్ హెల్ప్ యూ.
1: కానీ అనేక సాధనల చేత ఈ దైవత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు.
0: సో మెనీ పీపుల్ ట్రై టు డు మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు గెట్ గాడ్.
1: ఇవన్నీ కూడా కేవలము లౌకికమైన భౌతికమైన తృప్తుల నిమిత్తమే.
0: These are merely something which satisfies you physically, mentally, that is all.
1: Navavida margamulanta kuda nu bodhinchadu Naradudu.
0: Narada explained the 9 types of bhakti.
1: Shravanam,
0: listening,
1: kirtanam,
0: singing,
1: Vishnu smaranam,
0: thinking of God,
1: pada sevanam,
0: serving his feet,
1: vandanam,
0: prostrating to
1: archanam,
0: him, worshipping
1: dasyam,
0: him, being a servant to him,
1: sneham,
0: being a friend,
1: nivedanam,
0: and then the atma's anguish.
1: ivanni kudunu kevalamu prakrutamainatu yokka vidyaliyandu idi oka prakrutamaina anityamainatu sadhanle.
0: These are all impermanent practices, spiritual practices.
1: సర్వాధారమైనటువంటిది విశ్వమే స్వరూపంగా భావించుకోవాలి.
0: ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ పర్మనెంట్ యూ షుడ్ థింక్ ద హోల్ యూనివర్స్ ఇస్ గాడ్.
1: విశ్వం స్వరూపం.
0: యూనివర్స్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: విష్ణువు విశ్వము రెండు కూడాను కార్యకారణ సంబంధమైనటువంటిది.
0: ద ఫార్మ్ అండ్ విష్ణు ఆర్ బోత్ ఇంటర్డిపెండెంట్.
1: ఇది కారణము అది కార్యము.
0: దిస్ ఇస్ ద ఫౌండేషన్.
1: విష్ణుత్వము కారణము జగత్తంతా కార్యము.
0: ద విష్ణు ప్రిన్సిపల్ ఇస్ అ కాజ్.
1: కార్యకారణ సంబంధ స్వరూపమే ఈ విశ్వము.
0: So the reason and the result are the Vishnu Swarupa.
1: Kanukane ee rendintini galchi oka vidhamaina oka abhyamagamu annaru anaga oka asthiramainatundi tattvamto kudinatundi sthiramu.
0: So there is the permanence in the impermanence.
1: Dinine vedamu acharam charameyavacha anindi.
0: So this is what is said in the Vedas also.
1: Acharam charameyavacha,
0: that which is steady makes
1: Kani
0: things move.
1: Kani kadalakunda undi.
0: It doesn't move.
1: కానీ అన్ని పనులు చేస్తుంది.
0: But it does all the work.
1: దీనికి చక్కని ఉదాహరణము.
0: There is a good example.
1: నీవు రాత్రి భోంచేసి పరుండినావు.
0: You are sleeping after you have had your food.
1: నీ దేహం బెడ్ పైన ఉంటుంది.
0: Your body is on the bed.
1: కానీ స్వప్నావస్థలో నీవు సర్వ కార్యములు చేస్తున్నావు.
0: But in your dream you are doing so many things.
1: అనేక ప్రదేశములకు ప్రయాణం చేస్తున్నావు.
0: You are going to many places.
1: అనేక విధమైనటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నావు.
0: యు ఆర్ సబ్జెక్టెడ్ లాట్ ఆఫ్ జాయ్స్ అండ్ సారోస్.
1: ఈ రెండు కూడా ఎక్కడ జరుగుతుండాలి?
0: హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ సీయింగ్ దీస్ థింగ్స్?
1: స్వప్నావస్థ యందు నీవు చరాచరమంతా తిరుగుతున్నావు.
0: ఇన్ యువర్ డ్రీమ్ యు ఆర్ మూవింగ్ అరౌండ్.
1: కానీ దేహరీతిగా చూస్తే బెడ్ పైన స్థిరంగా ఉంటుండాలి.
0: బట్ యువర్ బాడీ ఇస్ స్టడీ ఆన్ ద బెడ్.
1: కనుకనే ఈ చరాచరమంతా చుట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఆనందములు అనుభవించేటువంటిదంతా కూడాను కేవలము స్వప్న దృశ్యములే.
0: సో ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫ్లక్స్ ఆఫ్ చైన్స్ సారోస్ అండ్ జాయ్స్
1: ఇవన్నీ కూడాను స్వప్న దృశ్యములే.
0: దీస్ ఆర్ ఆల్ ద డ్రీమ్స్ దట్
1: మనం ఈనాడు అనుభవించేటువంటి ప్రతి కర్మలు కూడాను స్వప్న దృశ్యములే.
0: ఆల్ దట్ వి అండర్స్టాండ్ టుడే అండ్ రియలైజ్ ఇస్ మియర్ డ్రీమ్.
1: ఆత్మ ఒక్కటియే స్థిరమైనటువంటిది, చరం చరం చరం.
0: ఆత్మ ఇస్ ది ఓన్లీ పర్మనెంట్.
1: ఇది చరము అది అచరం.
0: This is steady, that
1: ఈ చరాచరముల యొక్క ఏకత్వమే మానవత్వం.
0: That which moves and that is steady is the principle of man.
1: ఈ దివ్యమైన మానవత్వాన్ని పొంది
0: being divine as man,
1: జంతువునాం నరజన్మ దుర్లభం దుర్లభం దుర్లభం.
0: You've got the birth of a man which is very precious beyond the animal.
1: మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
0: Man's life is very,
1: very
0: precious. It's very beautiful.
1: సౌశీల్యమైనటువంటిది.
0: It's full of virtues.
1: అట్టి మానవ జన్మం అందరికీ ప్రాప్తించదు.
0: Not everybody gets the birth.
1: ప్రాప్తించిన ప్రతి మానవుడు కూడాను దైవత్వం కోసం పాటుపడడు.
0: Not every man can express divinity within himself.
1: కేవలం కొన్ని ఆరాధనలు చేసుకుంటూ ఆధారం చేత దివ్యత్వాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: Doing some spiritual practices, they want to manifest divinity within themselves.
1: అది మనొక విగ్రహారాధన.
0: That is idol worship.
1: రాముని కృష్ణుడని ఈశ్వరుడని అల్లా అని జీసస్ అని ఈ విధమైనటువంటి కొన్ని ఆరాధన విగ్రహాన్ని మనం తయారు చేసుకుని తద్వారా ఈ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
0: We worship Jesus, Rama, Krishna, whosoever is God, and we want
1: to కొన్ని తాత్కాలికమైనటువంటి దృశ్యములు.
0: This type of worship is only
1: అనిత్యమైన దృశ్యములు.
0: These are all transitory.
1: అసత్యమైన దృశ్యములు.
0: These are not true.
1: నిరుపయోగమైన దృశ్యములు.
0: These are useless.
1: నిర్గుణ స్వరూపములు.
0: These are all without form.
1: ఇలాంటి దీన్ని మనం ఆరాధన చేసి చేసి ప్రయోజనం ఏమిటి?
0: What's the use of praying to the magnificent?
1: మానవుడు కూడాను
0: every man
1: సమాజంలో ప్రవేశించి
0: he should go into society.
1: ఈ యొక్క చిత్త స్వరూపాన్ని మనం ఆరాధన చేయాలి.
0: You have got to worship the thing.
1: చిత్తమే ధ్యేయము.
0: Which is within.
1: అది శివత్వము.
0: That is శివత్వం.
1: అది బ్రహ్మతత్వము.
0: That is the principle, eternal principle.
1: కనుకని
0: therefore
1: ఈ బాహ్యమైనటువంటి యొక్క
0: therefore the outward things
1: లౌకికమైనటువంటి యొక్క
0: concerning the world
1: ప్రాకృతమైనటువంటి యొక్క
0: which is very material
1: క్రమక్రమేణా మనం సల్లింపజేస్తూ రావాలి.
0: We have got to decrease them gradually.
1: ఆత్మ సంబంధమైన
0: to be one with the atma
1: దైవత్ సంబంధమైన
0: that which is nearer to divinity
1: బ్రహ్మతత్వంతో కూడినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మనం గుర్తియందుంచుకోవాలి.
0: That which leads us to the goal we have got to bear in mind.
1: ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: We are forgetting this truth today.
1: భక్తునికి భగవంతునిపై ఎంత ప్రేమ ఉన్నదే అని నీవు చూసుకుంటున్నావు.
0: You are seeing how God loves human beings.
1: కేవలం నీ ప్రేమను మాత్రమే నీవు కొలతవేసుకుంటున్నావు.
0: You are only measuring your love.
1: కాదు, అది తప్పు.
0: No, that is wrong.
1: భగవంతునికి నాపైన ఎంత ప్రేమ ఉన్నదని దాన్ని నీవు కొలత తీసుకోవాలి.
0: You have got to measure how much God loves you.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం నందే నీవి నిజమైన దివ్యత్వం ఉంటుండాలి.
0: It's the combination of these two things you'll experience the divine.
1: నిర్గుణం
0: that is without
1: నిరంజనం
0: without attribute
1: సనాతనం
0: it is eternal
1: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపణం అదియే.
0: It is something eternal and permanent and true.
1: అదియే బ్రహ్మతత్వము.
0: That is the Brahma
1: principle. అదే ఈశ్వరత్వము. అదే ఆత్మతత్వము.
0: That is the atmic principle.
1: కనుకనే ఈ లౌకికమైనటువంటి ఒక బ్రాహ్మణ క్రమక్రమేణా మరచి
0: ఆల్ దిస్ డెల్యూజన్ విచ్ కన్సర్న్స్ ఇట్సెల్ఫ్ విత్ ద వరల్డ్ వి హావ్ గాట్ టు ఫర్గెట్
1: గ్రేట్ మనం అభివృద్ధి పరచుకొని
0: వి హావ్ గాట్ టు ఇన్కల్కేట్ గ్రేట్
1: ఆ చిత్తమునకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద చిత్త.
1: చిత్తమనగా చాలా మంది హృదయము అని అనుకుంటున్నారు.
0: పీపుల్ థింక్ ద చిత్త మీన్స్ ద హార్ట్.
1: చిత్తము
0: చిత్తం ఇస్ నాట్ దట్.
1: సత్ చిత్ ఆనందము.
0: That is Sat Chit Ananda.
1: Sat is Shashvatamu.
0: Sat is permanent.
1: Sit Paripurnamu.
0: That is full.
1: Ee rendintu yokka ekatvame Anandamu.
0: The combination of these two is Ananda.
1: Sat.
0: Sat.
1: Satyam entundi.
0: That which is true.
1: Trikala bhagyam entundi satyam.
0: It is true for all three ages.
1: Endulo idi praveshinchinappudiki idi madhuryame.
0: Any time it's always sweet and nectarine.
1: Alante madhuramainatu chakkarlo oka chethulo nivu pattukoni
0: when we have got that sugar in our
1: hands. Paripurnamainatu gnaname maroka chethulo pattukoni
0: when we have got wisdom with the full
1: ee paripurna gnaname water vantidi.
0: This full wisdom is like water.
1: Ee satyanityamainatu yokka chakkare ee yokka bhagavat tattvamu.
0: The sugar is the atmic principle of
1: ee
0: God.
1: ఈ చక్కెర వాటర్ రెండు మిక్స్ చేస్తే చక్కెర కాదు వాటర్ కాదు సిరప్ అయిపోతుంది.
0: When you mix the sugar and the water, it's not sugar and water, but it's syrup.
1: కనుకని సత్ చిత్తుని రెండింటిని కూడా మనం ఏకం చేయాలి.
0: So we have got to combine the sat and the chit.
1: సత్ అనేటువంటి పరిపూర్ణ తత్వాన్ని
0: so the totality
1: దీన్ని వేదం చెప్తూ వచ్చింది. ఓం తత్ సత్ అనింది.
0: Veda said ఓం తత్ సత్.
1: ఓం అనగ పరబ్రహ్మము.
0: Om is something that principle.
1: Adi tappa. Adi ye.
0: That is it.
1: Sat chit anandamu.
0: Sat chit ananda.
1: Deenikante anandam marokati ledu.
0: There is no ananda joy beyond it.
1: Manam anandanni anubhavinchalani aashisthunnamu.
0: We want to enjoy happiness.
1: Yemi manam anubhavinchi anandamu.
0: What is the happiness that you experience?
1: Tatkalikamaina chanabhangaramaina anandame.
0: The transitory happiness is what you experience. This is not permanent.
1: Nitya satyamaina anandanni manam anubhavinchadaniki prayatninchali.
0: We have got to strive to experience joy which is endless.
1: Adi ye nijamainatvanti yokka antarbhavamto koodinatvanti yokka aatma swaroopam.
0: And that is the only thing which comes from within you, that is aatma.
1: Aakaram ledu.
0: It has no form.
1: Aanandam unnadi.
0: It is full of bliss.
1: Aanandame dani swaroopam.
0: Bliss is its form.
1: Aanandam anaku roopam em undadi.
0: You cannot measure it.
1: Aanandam anubhutiki maatrame labhyamavutundi.
0: You can only experience it.
1: Prema swaroopulara.
0: Embodiments of love.
1: Prati manavudu kuda itti aanandamunu dharinche vastunnadu.
0: Every man comes full of love.
1: Talli garbhamu nundi janminchunappudu.
0: When he comes out of the mother's womb.
1: Kanthamalala yemi kanaravu.
0: You cannot see anything around his neck.
1: Manchi muchyapu saru.
0: He doesn't wear a garland of pearls.
1: Mattunakunu levu.
0: He doesn't have any other precious stones.
1: Melmi bangaru danda medaku ledu.
0: He doesn't have any golden necklace around his neck.
1: Ratnala haramu.
0: He doesn't have a gold diamond necklace. The diamond necklace doesn't shine around him.
1: Pachala pellanu patakaledu.
0: He doesn't have a chain of
1: kaladu,
0: sapphires.
1: Kaladu, kaladu, kaladu miyokka kantamandu.
0: There is around your neck.
1: Purva janmala karmalu ponduparachi.
0: According to your previous janma, birth.
1: Manchi ainanu chedugaina trunchakunda.
0: Whether you have done bad or good without snapping it.
1: Brahma meekichi pampenu baruvumala.
0: Brahma sends you with a heavy garland of your
1: baruvaina malane ee dehamu.
0: That very very heavy garment.
1: ఈ దేహం అనేటువంటి తల్లి గర్భం నుండి ఆవిర్భవించింది.
0: This is the body which comes out of the mother's womb.
1: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: That's why it is said mother is
1: దేహమున ప్రధానమైనటువంటి గురువు, ప్రధానమైన ఆదర్శను, ఫండమెంటల్ స్థానము తల్లి యొక్క హృదయమే.
0: So mother's heart is that which is equivalent to God, her love, her protection and care.
1: మీకందరికీ బాగా తెలుసును.
0: All of you know very well.
1: హిందూ పరిషత్తు సెక్రటరీ అశోక్ సింగల్ నా దగ్గరికి వచ్చాడు.
0: యు నో అశోక్ సింగ్లే.
1: స్వామి, మందిరం కట్టాలని మేమెంతో ఆశపడుతున్నాము, రాముడు ఎక్కడ జన్మించినాడు ఆ స్థానం యొక్క దీన్ని మీరు నిరూపించండి అన్నారు.
0: హీ సెడ్ వి వాంట్ టు బిల్డ్ అ మందిర్ టు రామ. స్వామి ప్లీజ్ షోస్ ద ప్లేస్ వేర్ రామ వాస్ బోర్న్.
1: ఎక్కడ పుట్టాడు, మేము ఇప్పుడు నిర్ణయించిన స్థానంలో పుట్టాడా, లేక ఇంకో స్థానంలో పుట్టాడా, లేక మహమ్మద్ భజన చేసేటువంటి స్థానంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నారు.
0: Was he born here or where the Mohammedans worship? Swami, please tell us.
1: ఇక్కడ అక్కడ పుట్టినాడు అని పెట్టింది నాకు తెలియదు. కౌసల్య గర్భం అతని స్థానము అన్నాడు.
0: Oh foolish one, he was not born here or there, he was born out of the womb of Kausalya.
1: ఆమె గర్భమే రాముని యొక్క స్థానము.
0: Her womb is a very place.
1: అదే విధంగాని ప్రతి అవతారములు కానీ ప్రతి వ్యక్తులు కానీ ప్రతి శక్తి కానీ తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంది.
0: ఎవ్రీ అవతార్, ఎవ్రీ ఫేమస్ పర్సన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వూమ్బ్.
1: తల్లి కంటే మిగుల దైవం దగ్గర.
0: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ ద మదర్.
1: తండ్రి కంటే మిగులు సన్నిహితుండు.
0: దేర్ ఇస్ నో బడీ బెటర్ దెన్ యువర్ ఫాదర్.
1: అన్నింటికంటే కూడా ఆధారభూతుడైనటువంటి దైవత్వం అతని ఈశ్వరతత్వం.
0: బియాండ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్, దట్ ఇస్ ఈశ్వర.
1: ఆ ఈశ్వరత్వం అనేటువంటి సోహం అక్కడ నుంచి ప్రారంభమవుతుండాలి.
0: సో దట్ ఈశ్వర ప్రిన్సిపల్ స్టార్ట్ ఫ్రమ్ సో.
1: ఇక్కడ శ్రద్ధ.
0: హియర్ ఇట్ ఇస్ ఎర్నెస్ట్నెస్.
1: అనేటువంటి విశ్వాసము.
0: అండ్ ది అదర్ ఇస్ ఫెయిత్.
1: సోహం అనేటువంటిది రెండు చేరినప్పుడే నేనే దైవము అంటున్నాడు.
0: సో వెన్ సోహం స్టార్ట్స్ ఇట్ ఇస్ ద వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
1: సో దట్
0: సో ఇస్ దట్
1: హం అదే నేను.
0: దట్ ఇస్ దట్
1: దీని యొక్క అంతరాత్మే తత్ త్వం అసి.
0: And the underlying meaning is tat tvam asi.
1: కనుకనే తల్లి గర్భము నుండి పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను.
0: So every person is born out of the womb of the mother. The fame of the mother.
1: తల్లి గౌరవాన్ని.
0: Her prestige.
1: తల్లి ప్రతిష్టను.
0: Her whatever she is.
1: కాపాడేటువంటి యువకుడుగా తయారు కావాలి, యూతులుగా తయారు కావాలి.
0: You've got to grow up in such a wonderful way as good youth.
1: దుర్మార్గుడిగా నటించినటువంటి యొక్క హిరణ్యకశిపుని గర్భములో పుట్టాడు, లీలావతి గర్భంలో పుట్టాడు ప్రహ్లాదుడు.
0: Out of Leelavati, who was the wife of Hiranyakashipu, Prahlada was born.
1: కాని
0: బట్
1: రెండింటికి అతీతమైన స్థితిని పొందాడు.
0: బట్ హీ గాట్ స్ట్రెంగ్త్ విచ్ వాస్ బియాండ్
1: ఎవరీ. అతని సర్వస్వం కూడా తర్వాత పాణిపాదం తత్సర్వతో వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అనేటువంటి దివ్యమైన భావంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
0: హీ హ్యాడ్ ద డివైన్ విజన్ దట్ గాడ్ ఈస్ ఆల్ పర్వేస్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ హిస్ లెగ్స్ హీ సెడ్ ఇస్
1: ఎవ్రీవేర్.
0: Whether he was beaten by the whip,
1: Narayan, Narayan,
0: he went on repeating Narayan,
1: Narayan.
0: Even when the serpent stung him, he went on saying Narayan.
1: Kondalapai nunchi netti vesina Narayan, Narayan, Narayan.
0: When they pushed him down the steep cliff,
1: samudramlo nettina Narayan, Narayan.
0: When he was thrown into the sea also,
1: aa vidhamainatundi oka divyamainatundi vishwasam cheta చిత్తం నుంచి నారాయణ రావటం చేత అంత సర్వత్రా నారాయణే కాపాడుతూ వచ్చాడు.
0: Out of the tremendous faith which emanated from his chitta and his faith in God saved him.
1: కనుకనే మంత మన యొక్క చిత్తమే ఇమిడి ఉంటుంది ప్రపంచమంతా.
0: So the whole world is within our chitta.
1: అలాంటి చిత్తమును ఈనాడు మర్చిపోతున్నాం.
0: You are forgetting the chitta today.
1: ఈ లౌకికమైన కోరికలన్నింటిని చిత్తులో పడిపోతున్నాము.
0: We are just immersing ourselves in worldly desires.
1: అట్టి తల్లిని మనం గౌరవించి కాపాడి ఆమెకు తగినటువంటి కీర్తిని సంపాదించడమే ఈనాటి జన్మం యొక్క ప్రధాన లక్ష్యం.
0: The goal of today should be that you should revere your mother and try to establish her prestige and dignity.
1: కనుకనే 19వ తేదీ నవంబర్
0: therefore 9th
1: లేడీస్ డే అని పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇది.
0: సో ద ఇన్ మీనింగ్ ఆఫ్ మేకింగ్ 19th నవంబర్ ద లేడీస్ డే ఇస్ దిస్. దిస్ ఇస్ ద మీనింగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను
0: therefore every man
1: తల్లి యొక్క ఇష్టాన్ని అనుసరించాలి.
0: You have got to go according to the wish of the
1: mother. తల్లికి అంత పరమ జ్ఞానం లేకపోయినప్పుడు నీవు జ్ఞానవంతుడే అయినప్పుడు నీవు ఆమెకు తగినటువంటి రీతిగా నచ్చ చెప్పాలి.
0: If the mother is not as wise as you, you will have to tell her in a nice way.
1: అమ్మా నీకు తెలియదు.
0: Mother, you do not
1: know.
0: నాకు
1: తెలివితేటలు ఉంటున్నాయి.
0: Mother, you do not know. I have studied a lot. I have learned many things.
1: కనుకను నీవు చూడాలి అని ఆమెకు నచ్చ చెప్పాలి.
0: You have got to tell her in a nice way that she should also
1: అప్పుడు ఇరువురు మనసు ఒకటైనప్పుడు ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు.
0: When you see her point of view and she sees her point of view,
1: ఏ విధమైనటువంటి భేదములు కల్పించవు.
0: When there is absolutely no difference between the mother and the son.
1: కాని ఈనాడు
0: but today
1: ఆ పరమ పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని కోల్పోతున్నాము.
0: We are trying to forget this motherhood, the
1: భక్తి తత్వాన్ని కాకుండా
0: without the principle of devotion
1: nu kuda nu kolipothunnamu.
0: We are also losing faith.
1: Laukika vishayam paina unnatundi vishwasamu aadhyatmika tattvam paina vishwasam abhivruddhi kavatam ledu.
0: You are not increasing your faith in spiritual things, but you are going down towards the material things.
1: Bhakti bhavamu kante veru bhavamu ledi.
0: There's nothing beyond devotion.
1: Bhakti, bhakti, bhakti.
0: Devotion, devotion, devotion.
1: Bhakti ee rendakshanamulonde sarvasamu ivunu untunnaru.
0: Bha and ti, that are the two words.
1: భక్తి అనేటువంటిది బకారం ప్రధానమైనటువంటిది.
0: ఇన్ భక్తి
1: అదే కాంతి స్వరూపము.
0: దట్ ఇస్ లస్ట్.
1: అదే వెలుగు స్వరూపము.
0: దట్ ఇస్ ల్యూమినాసిటీ.
1: అదే ప్రకాంత స్వరూపము.
0: దట్ ఇస్ ఇల్యూమినేషన్.
1: ఆ భా అనేటువంటి కాంతి నుంచి తీ అనేటువంటిది.
0: ఫ్రమ్ భా యు గెట్ ద తీ.
1: ఆ భక్తినిగా ఆ కాంతిని ఆకర్షించేటువంటిది తీ.
0: దట్ విచ్ అట్రాక్ట్స్ దిస్ లస్టర్ అండ్ ల్యూమినస్.
1: భక్తి నుండి శక్తి.
0: And from bhakti you get the shakti.
1: Shakti anaga sharira manasika aadhyatmika shaktulu moodinti oka ekatvame shakti.
0: Body, mind and soul, that is the shakti. Ee
1: anetundi samanangane untundadi.
0: It is in the stree.
1: Bhakti shakti.
0: Bhakti shakti.
1: Ee rendinti dwara rakti, prapanchaka sambandhamaina rakti.
0: And then between the two you get rakti.
1: Ee prapancha sambandhamaina rakti lo manam munigi telatam cheta virakti.
0: Getting immersed in worldly things,
1: కొంతకాలం ఈ ప్రపంచం మనకు విరక్తిగా వస్తుంది.
0: Sometimes we get this type of renunciation.
1: అప్పుడు దైవ రక్తి ఎక్కుతుంది.
0: It's only when you get disgusted with the world there is God's grace.
1: అప్పుడే భగవంతుడు మనకు భక్తి కూడాను అందిస్తాడు.
0: That God gives us the way to go.
1: ఈ భక్తి చేతని దేహంని కాపాడుకొని దైవ రక్తిని మనం పొందాలి.
0: So you've got to go towards this goal and then
1: తర్వాతని దీని వల్లనే ముక్తి అనేటువంటిది లభ్యమవుతుంది.
0: There is something called bhukti.
1: కనుకనే తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఈ యొక్క శక్తి సంబంధమైనటువంటి మానవ దేహము ముక్తి వరకు దీని ప్రయాణం సాగించాలి.
0: So the man has got to take the journey right from the mother's womb till he attains the atmic principle.
1: మానవుని యొక్క స్వరూపం యొక్క ప్రయాణము చాలా షార్ట్ కట్.
0: So you can take the shortcut in man's journey towards God.
1: From
0: I to we.
1: ఎంతో దూరం మనం ప్రయాణం చేసి పోనక్కర్లేదు.
0: We need not go any far.
1: తిరుపతికో కాశీకో గయకో ప్రయాగ్కో ఎక్కడికైనా పోవాలంటే చాలా ప్రయాణం చేయాలి.
0: If you have go to Banaras, Kashi, Prayag, etc., you've got to go a long way.
1: Chala short cut.
0: This is a very short cut.
1: Nenu anetundi ee dehabhimanam nunchi manamu anetundi oka atmaabhimanamlo manam padali.
0: Giving up that narrow principle of my I, going beyond that to the we.
1: Kanuka atmaabhimanamlo praveshinchadaniki talli yokka anugraham kudano athyavasaram.
0: To go into that state of bliss, you require the grace of the mother.
1: Sachi Devi తన కుమారుడైనటువంటి చైతన్యుణ్ణి అనేక విధములుగా చీవాట్లు పెట్టింది.
0: షీ స్కోల్డ్ హర్ సన్ చైతన్య.
1: నాయన నీ వివాహమాడు, నీ వివాహమాడు,
0: యు ప్లీజ్ మ్యారీ,
1: నాకు తృప్తి కలుగుతుంది,
0: ఐ బి హ్యాపీ.
1: తల్లి మనసు సంతృప్తి కానటువంటి ఈ వివాహం చేస్తే ప్రయోజనం లేదు అన్నాడు.
0: ఇఫ్ యు డు నాట్ మ్యారీ అకార్డింగ్ ద మదర్స్ విచ్ ఇస్ నో యూస్.
1: కానీ చైతన్యుడు చెప్పాడు,
0: బట్ చైతన్య సెడ్,
1: తల్లి నాకు లేదు,
0: ఐ డు నాట్ వాంట్ టు మ్యారీ,
1: కోసం నేను చేసుకుంటాను.
0: I'll do whatever worship I can.
1: కానీ అది నీకు కూడాను తృప్తి లేదు.
0: You're not also happy.
1: నాకే తృప్తి లేనప్పుడు నీకెట్లా తృప్తి వస్తుంది?
0: If I'm not happy, how can you be happy?
1: వివాహం ఆడాడు.
0: Then he married.
1: లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.
0: He married Lakshmi.
1: తిరిగి ఒక బంగాళాదేశమునకు ప్రయాణం చేసి వెళ్ళాడు.
0: Then he went on his journey to Bangladesh.
1: అక్కడ లక్ష్మి అన్న ఆహారంలో మానేసేసి ప్రాణం విడిచింది.
0: And Lakshmi died fasting.
1: దాంతో సచిదేవి చాలా బాధపడింది.
0: సచిదేవి ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ.
1: నేను వద్దంటే కట్టాను ఈ పిల్లవాడికి.
0: హి డిడ్ నాట్ వాంట్ ఇట్ బట్ ఐ గాట్ హిమ్ మ్యారీడ్.
1: కట్టకడపటికి ఈ గతి పట్టింది.
0: అల్టిమేట్లీ హి హాడ్ టు ఫేస్
1: చాలా విచారంగా ఉన్నది.
0: సో షీ ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ.
1: తిరిగి బంగ్లాదేశ్ నుంచి వచ్చేసాడు చైతన్యుడు.
0: హి కేమ్ బ్యాక్ ఫ్రమ్ బంగ్లాదేశ్.
1: అమ్మా చెప్పింది విన్నావా?
0: అమ్మా డిడ్ యూ లిసన్ టు వాట్
1: ఐ సెడ్? మనసు ఇష్టం లేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
0: If we do something which is goes against our wishes,
1: ఈ సంబంధమైనటువంటి విషయాన్ని కూడా ఒక్కొక్కతూరి మహాభారతంలో కూడా జరిగింది.
0: సో దీస్ థింగ్స్ హావ్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ ద మహాభారత.
1: అర్జునుని వివాహం ఆడాలనే ప్రమేయం చాలా కట్టుదిట్టం పెట్టింది.
0: సో దట్ అర్జున షుడ్ మ్యారీ.
1: అనేక ప్రయత్నములు చేసింది.
0: షీ మేడ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. హిస్
1: ప్రమేయం కూడాను రాణి.
0: దెన్ షీ వాజ్ అ రాణి.
1: అర్జునుడు కూడాను రాజు.
0: అర్జున వాజ్ ఎ కింగ్.
1: కాబట్టి ఈ రెండింటికి సంబంధం ఏ రీతిగా కుదురుతుంది?
0: So how could you combine these
1: Arjuna
0: two?
1: నాకు ఇష్టం లేదు అన్నాడు.
0: అర్జునా సెడ్ ఐ డోంట్ లైక్.
1: సరే, ఈ ప్రమేయం తమ సైన్యాధిపతి అయినటువంటి మలయవతిని గట్టిగా బోధించింది. ప్రమేయకు సైన్యాధిపతి కమాండర్ ఇన్ చీఫ్ మలయవతి.
0: సో టు ప్రమేయ ద కమాండర్ ఇన్ చీఫ్
1: మలయవతికి చెప్పింది, ఈ ఎంతైనా సరియే అర్జున్ని ఓడించి అతని దేహం తీసుకుని రామని చెప్పింది.
0: షీ సెడ్ ట్రై టు కాన్కర్ అర్జున్ అండ్ బ్రింగ్ హిస్ బాడీ.
1: మలయవతి చాలా గట్టిది.
0: షీఈస్ వెరీ స్ట్రాంగ్.
1: కేవలం అబలని మీరు భావిస్తుంటారు, చాలా పొరపాటు, వాడు మహాబలుడు.
0: యు థింక్ విమెన్ ఆర్ ఫీబర్ బట్ షీ వాస్ వెరీ స్ట్రాంగ్.
1: ఆమె యుద్ధం చేసింది, అర్జున్ తీసుకుని వచ్చింది.
0: షీ ఫౌట్ అండ్ షీ బ్రాట్ అర్జున.
1: నాకు ఇష్టం లేనటువంటి యొక్క దీనిని నీవు ఏ విధంగా చేసినా నాకు ప్రయోజనం ఉండదు.
0: యు కెనాట్ డూ ఎనీథింగ్ విచ్ ఐ డూ నాట్ లైక్.
1: నా దేహాన్ని ముక్కలు ముక్కలు చేసినప్పటికీ నా మనసు నిన్ను వివాహం ఆడటానికి అంగీకరించదు అని.
0: ఈవెన్ ఇఫ్ యు కట్ మై బాడీ టు పీసెస్ ఐ విల్ నాట్ ఫీల్ లైక్ మ్యారీయింగ్ యు, హి సెడ్.
1: అర్జునుడు కృష్ణ భక్తుడు.
0: అర్జున వాస్ వర్షిపింగ్
1: కృష్ణ భక్తురాలు.
0: ప్రేమిన ఆల్సో వాస్ వర్షిపింగ్.
1: ఇద్దరు కూడాను చేరారు.
0: సో బోత్ ఆఫ్ దెం గాట్ టుగెదర్.
1: కృష్ణ నా యొక్క మనోభిష్టాన్ని నెరవేర్చమని ఈమె కోరింది.
0: షీ సెడ్ కృష్ణ ట్రై టు ఫుల్ఫిల్ మై పర్సనల్ విష్.
1: అర్జునుడు నా మనోభిష్టాన్ని నెరవేర్చమని అర్జునుడు కోరారు.
0: అర్జున పే టు కృష్ణ, కృష్ణ ఫుల్ఫిల్ మై పర్సనల్ విష్.
1: లీలామానుష విగ్రహుడు, నటన సూత్రధారి,
0: హీఈస్ అ గ్రేట్ యాక్టర్, అ సూపర్ యాక్టర్.
1: ఈ రెండింటికి తగినటువంటి ఒక మూడో ప్లాన్ ఏదో వేయాలని చూచాడు.
0: సో హీ సెడ్ హీ షుడ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడా మాస్టర్ ప్లానే, మాస్టర్ ప్లానే, మాస్టర్ ప్లానే.
0: సో కృష్ణ వాంటెడ్ టు హ్యావ్ అ మాస్టర్.
1: అప్పటికప్పటికి వేసేటువంటి ప్లాన్ కాదు అది.
0: ఇట్స్ నాట్ అ ప్లాన్ జస్ట్ దెన్ అండ్ దేర్.
1: తాను ఇద్దరిని పిలిచాడు.
0: హీ కాల్డ్ బోత్ ఆఫ్ దెమ్.
1: ఆమె ఎడమ చేయి తీసుకున్నాడు.
0: హీ టుక్ ద లెఫ్ట్ హ్యాండ్.
1: ఇతని కుడి చేయి తీసుకున్నాడు.
0: హీ టుక్ ద రైట్ హ్యాండ్.
1: రెండింటినీ కలిపాడు.
0: హీ
1: తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదే విద్యాబలం దైవం అనేక మంత్రాలు చెప్పాడు కృష్ణుడు.
0: హీ బ్రాట్ బోత్ దర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ స్టార్టెడ్ రిసైటెడ్ మెనీ మంత్రాలు.
1: కృష్ణుని ఇంకా జవదాటానికి వీలు లేదు. కృష్ణుని ఆజ్ఞను శిరసావహించారు.
0: దే హ్యావ్ టు లిసన్ టు కృష్ణ హోల్ హార్టెడ్లీ.
1: కానీ
0: బట్
1: ఇరువురు ఎందుకు నువ్వు ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం లేదు.
0: They do not have close relationship.
1: దైవం అన్ని చేస్తాడు.
0: God will do everything.
1: దైవం చేయలేనిటువంటి పని ఒక్కటి లేదు.
0: There is nothing that God cannot
1: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
0: He can turn the earth to sky and the sky to earth.
1: కానీ మానవులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించలేరు.
0: But man cannot understand these things. He cannot recognize.
1: కనుకనే తమ శక్తి సామర్థ్యములను ప్రబలంగా తీసుకుని
0: So thinking of their own strength.
1: కేవలం ఆయా శక్తిపైనే తాను ఆధారపడి ఉంటుంటాడు.
0: They think they can depend upon their own strength.
1: అన్నింటికీ మూలాధారం ఏంటి? తల్లి యొక్క గర్భమే.
0: The whole thing that the important foundation is the womb of the mother.
1: అభిమన్యుడు సుభద్ర గర్భములో ఉండినప్పుడు
0: When Abhimanyu was in the womb of Subhadra.
1: అర్జునుడు అనేక విధములైన కథలంతా చెప్తూ వచ్చాడు.
0: He went on telling so many types of stories.
1: అందులో పద్మ వ్యూహాన్ని కూడా గురించి చెప్తూ వచ్చాడు.
0: And he also described the Padma Vyuha.
1: ఆ పద్మ వ్యూహంలో ప్రవేశించేంత వరకు చెప్తూ వచ్చాడు.
0: He went on telling as long as one could enter. In the meanwhile, Krishna came.
1: కృష్ణుడు నటన సూత్రధారి.
0: He is a tremendous actor.
1: దైవం ఏ ఒక్క విషయమునందు కూడా ఆ కాలమునకు అబ్రాహ్మణుడు ఆసన్నమాయ అన్నట్టు ఆ సమయానికి సరిగా ప్రసన్నుడవుతుంటాడు.
0: So God comes in whenever it is needed and plays his role beautifully.
1: అర్జున ఎంత పొరపడుతున్నావో.
0: What mistakes you are doing?
1: వినేది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు.
0: Do you think it's Subhadra who is listening?
1: గర్భమందు ఉన్నటువంటి ఒక శిశువు నీ యొక్క కథనంతా వింటున్నాడు.

0: The one who is in a womb, he is listening, the child is listening to you.
1: ఆ కశిగంధకు ఈ పద్మవ్యూహాన్ని గురించి ఎందుకు నీవు చెప్తున్నావు?
0: Why are you telling that tender child about this padmavyuha?
1: రమ్ము బయట.
0: Come outside.
1: అన్నాడు, తీసుకుని పోయాడు.
0: And Krishna went away.
1: కృష్ణుడికి ఎవరికి ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా జరగాలో తెలుస్తున్నాడు.
0: Krishna knows at what time how to do it to everybody.
1: కనుకనే ఆ పొయ్యేంత వరకు, ప్రవేశించేంత వరకు తిప్పినారు. అదంతా జ్ఞాపకం ఉంది.
0: So he told him as far as he could enter it, and the child had it in its memory.
1: అందులో తిరిగి లోపల బయటకు వచ్చేదంటో తెలియదు.
0: But he doesn't know how to get out of the view.
1: అందులో కట్టుబడిపోయాడు.
0: That's why he got caught up in it.
1: కృష్ణుడు ఎందుకు ఇట్లా చేశాడు?
0: Why did Krishna do this?
1: అనగా వీర స్వర్గాన్ని పొందించే నిమిత్తమై.
0: Because he had to attain the heaven of the heroes.
1: మొట్టమొదటి సుభద్ర దగ్గరికి వచ్చి ప్రార్థించాడు.
0: First he came to Subhadra and prayed.
1: అమ్మా,
0: మదర్,
1: కౌరవులందరూ కూడా నన్ను పద్మవ్యూహంలో ప్రవేశించడానికి రమ్మని పిలుస్తున్నారు అన్నాడు.
0: ఆల్ ద కౌరవర్స్ ఆర్ కాలింగ్ మీ టు ఎంటర్ ద పద్మవ్యూహ.
1: చెప్పింది పాప సుభద్ర.
0: సుభద్ర టోల్డ్,
1: నాయన,
0: చైల్డ్,
1: పద్మవ్యూహం అంటే సామాన్యమైనటువంటిదా?
0: పద్మవ్యూహ ఇస్ నాట్ సంథింగ్
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు. ద్రోణాచార్యుడు పన్నటువంటిది ఇంత.
0: It's something which Dronacharya.
1: దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము.
0: This has all been concealed by
1: భార్య గర్భవతి. నీ భార్య గర్భవతిగా ఉంటుండాలి.
0: Your wife is
1: కాలమేటుండును చెప్పలేము.
0: I can't tell all these things.
1: మీ మామయు తండ్రి లేరిచట. మీ మామ అనగా కృష్ణుడు, తండ్రి అనగా అర్జునుడు, ఇద్దరూ లేరు ఇక్కడ.
0: Both your Krishna and Arjuna are not here.
1: Mani talapinka putraka putraka putraka.
0: How can you tell, how can I tell you all these things, oh child?
1: Abhimanyu kopam vachindi.
0: Abhimanyu got very angry.
1: Nenu kshatriyudanu.
0: I am a kshatriya.
1: Mana viruddhamainatundi varu uddhamunaku ramanuchundaga nenu raanu cheppadam apajayamu, ante gaakunda avumanam.
0: I cannot bend down to my enemies anymore.
1: అప్పుడు తల్లి పైన కోపం వచ్చింది.
0: హి గాట్ యాంగ్రీ విత్ ద మదర్.
1: వెరువక కుంభజాతి కురవీరులపై మృగరాజు పోలే వేనురుగుచు చండకండ నికరున్నతి వారల అట్టె నల్దిచల్ పలుపుచు గెలిచిరమ్ముసుత భద్రము నీకు నంచు పలకగా ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్నిడంగా పాడియా. నీవేమిటి తల్లి, నన్ను యుద్ధంలో పోయి చించి చెండాయి విజయాన్ని సాధించుకుని రామని చెప్పకుండా నన్ను పోవద్దు పోవద్దు అని చెప్పడంలో నీ ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి?
0: Why you obstructing me from entering that? You should encourage me and enthuse me to fight.
1: తల్లికి తెలియనప్పుడు కుమారుడు ఈ విధంగా చెప్పాలి.
0: When the mother doesn't know, the boy, the child has to tell.
1: కుమారునికి తెలుసును కానీ తల్లి ప్రేమ తెలియదు.
0: The boy knew, but the mother's love he could not understand.
1: తల్లి ప్రేమ చేత ఎన్నైనప్పుడు నువ్వు చెప్పవచ్చును.
0: Because of the mother's love, anything can be told.
1: చెప్పానే మొట్టమొదటి సంపంగి పూ కన్నా సన్నజాజి కన్నా
0: beyond the champak, beyond the jasmine,
1: kanna venna kanna,
0: beyond butter
1: nemali kanna kannu kanna nindu vennela kanna,
0: beyond the peacock and beyond the bright moonlight
1: kanna prema kanna minchini edi kanna premalone untunnadi oka sukamu.
0: There is nothing beyond the love of a mother who
1: talli premanu chustundi kani ee oka baita prakrutulu okati chudadu.
0: Mother thinks only of the love she bears for the child, not of the outward world.
1: కనుక తల్లి వద్దు అని చెప్పడం చేత పోవటం చేతనే అపజయం జరిగింది.
0: Because he went against the mother's wishes and got in, so he had to face.
1: తల్లి మాటలు చాలా మృదుమధురమైనటువంటి మాటలు.
0: Mother's words are very sweet.
1: ఏదో కోపం వచ్చినప్పుడు రెండు తిట్టవచ్చు కొట్టవచ్చు కానీ.
0: She might beat you and scold you at times.
1: కుమారుని పైన ద్వేషం ఎప్పటికీ ఉండదు తల్లి.
0: But she can never have hatred on her son.
1: దుర్మార్గుడైన కుమారుడైన లోకంలో ఉన్నాడు కానీ దుర్మార్గురాలైన తల్లి ఈ లోకంలో లేదు లేదు లేదు.
0: There can be a wicked son, but there can never be a wicked mother.
1: కనుకనే ఈ మాతృదేవ తత్వం ఈ యొక్క 19వ దినమును అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి హృదయాన్ని పవిత్రమైన మధురభావాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 19వ దినము యొక్క మాతృదేవి పండుగగా ప్రవచిస్తున్నాం.
0: This 19th November has been started as a Mother's Day because everybody should recognize the love of the mother and the way she feels for her child at all times.
1: కనుక మనం దేనికంటే కూడా ముఖ్యంగా తల్లిని గౌరవ మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
0: Beyond everything we should revere the mother and the father.
1: తల్లి తండ్రి గురువు దైవము ఈ నాలుగింటిలో తల్లి మొట్టమొదటిది.
0: First one is a mother, in the father, the mother, the guru and
1: కానీ ఈనాటి యువకులంతా కూడాను తల్లులంటే ఏమి కేర్ చేయటం లేదు.
0: టుడే ద యంగ్ children do not respect their mothers.
1: Inka koncham baa chadukunnatundi vaadi abalalaku em telustundi antaru.
0: Even those who think they have studied much, they think the mother doesn't know anything.
1: Abala kaani వారి ఎందు ఉన్నటువంటి సర్వ బలములు కూడా అందే ఎందు ఉంటుంది.
0: షీ ఇస్ నాట్ వీక్ యాజ్ ఇట్ ఇస్ కాల్డ్, షీ హస్ గాట్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ విద్ ఇన్ హర్.
1: నిజమైనటువంటి విశ్వాసము,
0: ట్రూ ఫెయిత్,
1: ఈ విధమైనటువంటి సర్వశక్తి యొక్క భయము,
0: ది స్ట్రెంగ్త్ దట్ ఇస్ విద్ ఇన్
1: తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంటారు.
0: ఇట్ కమ్స్ రైట్ ఫ్రమ్ ద మదర్స్ వూమ్.
1: కనుక తల్లులను మనము చులకంగా చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ ట్రీట్ ద మదర్ లైట్లీ.
1: తల్లులు కూడాను కుమారుణ్ణి బలవంతంగా పెంచకూడదు.
0: ఈవెన్ మదర్ షుడ్ నాట్ సార్ట్ ఆఫ్ కంపెల్ ద
1: ప్రేమ చేత తమ యొక్క ప్రయత్నం పూర్వకంగా వారు కూడా మంచి మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
0: విత్ హర్ లవ్ అండ్ ట్రైయింగ్ టు అడ్మినిస్టర్ ఇట్ విత్ లాట్ ఆఫ్ లవ్, షీ షుడ్ చేంజ్ హర్ చైల్డ్స్ మైండ్.
1: కుమారులు చాలా గొప్పవారు కావాలని ఆశిస్తుంటారు.
0: షీ థింక్స్ దట్ హర్ చిల్డ్రన్ షుడ్ బికమ్ వెరీ గ్రేట్ పీపుల్.
1: మరికొంత తల్లులు అంతా కూడా నా కుమారుడు చాలా మంచివాడు కావాలి అంటుంటారు.
0: సమ్ మదర్స్ సే దట్ ద చిల్డ్రన్ హావ్ టు బికమ్ వెరీ గుడ్.
1: గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి సరైనటువంటి కోరిక కాదు.
0: ద థింగ్ దట్ షీ థింక్స్ దట్ షీ షుడ్ బికమ్ గ్రేట్
1: గొప్ప రావా, లేక ఎత్త, లేకపోతే గొప్ప పేరు ప్రతిష్టలా, లేక శ్రీమంతుడా, లేక బలవంతుడా, లేక
0: గుణమతి.
1: కనుక గొప్పవాడు రావణుడు,
0: ద గ్రేట్ మ్యాన్ వాజ్ రావణ.
1: మంచివాడు రాములు,
0: ద గుడ్ పర్సన్ వాజ్ రామ.
1: చదివినటువంటి చదువులు అన్ని కూడా ప్రాక్టికల్ లో పెడుతూ వచ్చాడు రాముడు.
0: రామ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఆల్ దట్ హి హస్ స్టడీడ్.
1: ఆచరించి చూపాడు రాముడు.
0: అండ్ రామ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్.
1: కానీ అన్ని చదువులే చదివాడు రావణుడు.
0: రావణ హెడ్ స్టడీడ్ ఎ గ్రేట్ డీల్.
1: కానీ ఆచరించలేదు.
0: హీ డిడ్ నాట్ ప్రాక్టీస్.
1: అజ్ఞానం ఆవరించిపోయింది.
0: హీ వాస్ ఫుల్ ఆఫ్ ఇగ్నరెన్స్.
1: కనుకనే అతనికి గొప్ప పేరు వచ్చింది కానీ మంచి పేరు రాలేదు.
0: హీ గాట్ ఎ గ్రేట్ నేమ్ బట్ హీ డిడ్ నాట్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: రాముడు ఆచరించి ఆనందించి పది మందికి పంచిపెట్టినటువంటి వాడు కనుకనే అతనికి మంచి పేరే వచ్చింది కానీ గొప్ప పేరు రాలేదు.
0: రామ డిడ్ what he felt was virtues, and that's why he got a good name.
1: Bhagavantudu gananodudu,
0: God is
1: bhagavantudu ganapriyudu,
0: he loves singing.
1: Ganam anaga matala nunchi vachetundi ganamu,
0: words come out through singing.
1: Indulo padyam nunchi vachinatundi gaani, padyam nunchi vachinatundi gaani,
0: so that which comes
1: from song, matala nunchi vachinatundi gaani,
0: or which comes
1: madhuryanga undadu,
0: that is sweet. Singing is sweet.
1: గానము నుంచి వచ్చినటువంటిది చాలా మాధుర్యంగా ఉంటాయి.
0: That which comes from music is very sweet.
1: రామ నన్ను బ్రోవరా అని పద్యంతో చెప్తే అంత ఇంపుగా ఉండదు.
0: If you say things prosaically, it isn't very sweet.
1: అదే మాటలు రామ నన్ను బ్రోవరా అని మాటలతో చెప్తే కూడా అంత ఇంపుగా ఉండదు.
0: If you say it in a matter of fact way, then also it's not sweet.
1: కానీ అదే గానములో ప్రవేశించి రామ నన్ను బ్రోవరా,
0: the same thing sung melodiously,
1: aa gaanamlo enta madhuryam untundi,
0: and that melody has such sweetness about it.
1: Rama nannu bruvara,
0: so when you sing it, it sounds very sweet.
1: Ee vidhanga talli yokka maatalu anta madhuranga untuntayi.
0: So mother's words are as sweet as this.
1: Vachanam madhuram,
0: her words are
1: madhuram, vakyam madhuram, yetram madhuram, shrotram madhuram, sarvam madhuram, madhuram, madhuram, madhuram, మధురాధిపతే మధురం మధురం.
0: ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్ అండ్ స్వీట్ అండ్ స్వీట్.
1: ఇటువంటి తల్లి యొక్క ప్రేమతత్వాన్ని మనం మర్చిపోవటం చాలా తప్పు, తప్పు, తప్పు.
0: ఇట్ ఈస్ రాంగ్ టు ఫర్గెట్ ద లవ్ ఆఫ్ అ మదర్.
1: కనుకనే
0: దేర్ఫోర్
1: ఆ తల్లి ప్రేమను పిల్లలందరికీ పంచడానికి,
0: సో టు షేర్ విత్ ఎవ్రీబడి ద మదర్స్ లవ్,
1: తల్లులైనటువంటి స్త్రీలందరూ కూడా దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి,
0: సో దట్ ఎవ్రీ మదర్ ఆల్సో ఇన్క్రీజెస్ హిస్ లవ్,
1: తమ పుట్టబోయేటువంటి బిడ్డలకు, మనమళ్ళకు, మనమరాళ్ళకు అందరికి కూడా ఈ యొక్క ప్రబోధన సల్పడానికి,
0: సో దట్ టు అవర్ చిల్డ్రన్ అండ్ అవర్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ మెనీ మోర్,
1: తల్లులు ఈ యొక్క సద్గుణాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
0: సో వీ విమెన్ హావ్ గాట్ టు ఇన్కల్కేట్ దీస్ వర్చ్యూస్ విద్ ఇన్ దెమ్.
1: కనుక
0: దేర్ఫోర్
1: మనము పాప భీతి పెట్టుకోవాలి.
0: We have got to have the fear of sin.
1: దైవ ప్రీతిని అభివృద్ధి పరచుకోవాలి.
0: We should love God and increase.
1: పాప భీతి లేని,
0: one who doesn't have the fear of sin.
1: పామరత్వము పట్టి,
0: what's the use of anything?
1: దైవ ప్రీతి లేని దాని పట్టి.
0: You have got to hold on to the love of God.
1: మానవత్వం అడంగే మానవులందున.
0: From man, you've got to go to the divine principle.
1: Vishya shanti ki diye viplavambu.
0: If you go against it,
1: ee naadu prapanchamlo inta allakallolu jaragadaniki moola kaaranam emti?
0: The revolution now today in the world, what is the
1: cause? Papa bheeti daiva preeti lekunna potame deeniki moola kaaranam.
0: Because they do not have the fear of sin or of the love of God.
1: కనుక పాపం అంటే భీతి రావాలి మనకు.
0: యువ్ గాట్ టు ఫియర్ సిన్.
1: దైవం అంటే ప్రీతి కలగాలి మనకు.
0: యువ్ గాట్ టు లవ్ గాడ్.
1: ఈ ప్రీతి ఆ ప్రజాతిని కూడా అణగదొక్కుతుంది.
0: This love of God will try to vanquish everything.
1: Prema swarupulara.
0: Embodiments of
1: divyatma swarupulara.
0: Embodiments of the divine
1: principle. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆవిర్భవింపు చేసుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: Every person should endeavor to manifest within himself this atmic.
1: మీరు అనంత శక్తి ఏమిటి ఉంటున్నది.
0: You have got within you tremendous.
1: ఇంతది అంతది అని కాదు.
0: It's not this or that.
1: ఆ శక్తిని అంతా కూడా మనం అభివృద్ధి చేసుకుంటే సుమతి మాదిరి సూర్యోదయమే కాకుండా చేసుకోవచ్చు.
0: If we increase this atmic principle within itself, we can
1: Savitri Madri kulanu maranani cancel chesi satyavantuni intiki teeskon raavachu.
0: We can like Sumati and Savitri achieve great things.
1: Kanuka
0: therefore
1: mana endunnatundi shaktini motta motta manam prayatnapurukanga artham cheskovali.
0: We have got to understand the tremendous strength that is within us.
1: Alanti antarbhutamaina shaktini
0: that strength which is within you
1: abhruti parchukuntima
0: if
1: manakante devudu okkokadu ledu.
0: Then there will not be any match to us.
1: Sarva swarupamu neeve.
0: You are the form of everything.
1: Sarvanandamu neeve.
0: You are the one who is full of bliss.
1: Sarvasthanamu neeve.
0: You are there in every place.
1: Idi adi ani cheppadaniki veelledu.
0: You cannot say this.
1: Akkada ikkada ekkada chuchina okkade atmale mokkoyi unnadu.
0: Here, there or everywhere there is only one atma.
1: Kanuka shraddha vishwasamu ee rendittini manam anubhavinchadaniki.
0: Earnestness and faith are very important.
1: భవానీ శంకర్లే ఈ దివ్య స్వరూపము ప్రపంచము.
0: ద డివైన్ ఫార్మ్స్ ఆఫ్ భవానీ అండ్ శంకర్.
1: కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు.
0: దెర్ఫోర్ లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
1: లోకమంతా సుఖంగా ఉండాలి.
0: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ.
1: అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ ద మీనింగ్?
1: శ్రద్ధ విశ్వాసం రెండు కూడా ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి.
0: సో ఎర్నెస్నెస్ అండ్ ఫెయిత్ షుడ్ బి
1: రెండు భద్రంగా ఉంటే మనం సాధించలేనిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
0: ఇఫ్ దే ఆర్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్.
1: సాధించవచ్చును.
0: You can achieve anything whatsoever. In a moment we can attain liberation. We can experience bliss. There's absolutely no effort in this. Why do you give up this easy way and take upon yourself the burdensome ways of life? What are you gaining?
1: ee naamamlanni kudunu kevalam oka tripti nimittamai erpadinatuntivi.
0: The names are this which only are temporary satisfaction.
1: ఇది కేవలం ఒక చిహ్నం కోసం పెట్టినటువంటి పేర్లు మాత్రమే.
0: There's something, it's only a sign of the
1: నిజమైన మన పేరు ఏమిటి?
0: What is our real name?
1: శ్రద్ధ విశ్వాసమే మన పేరు.
0: It's earnestness and faith.
1: నా పేరు శ్రద్ధ.
0: My name is Shraddha.
1: నాకు విశ్వాసం ఉన్నది.
0: I have got faith.
1: విశ్వాసమే లేకపోతే శ్రద్ధ లేదు. శ్రద్ధనే లేకపోతే విశ్వాసం లేదు.
0: Without faith there is no earnestness. Without earnestness there is no faith.
1: ఈ రెండు ఏకత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: కనుక
0: therefore
1: ఆత్మతత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నది కాదు.
0: ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ నాట్
1: ఎనీవేర్. మన నాసిక పర్యంతం కూడాను అదే సంచరిస్తూ ఉంటుంది.
0: ఇట్ ఇస్ విదిన్ యు ఫ్రమ్ టాప్ టు టో.
1: మన రక్తంలోని అణువణువు కణకణం కూడాను ఆ దివ్యమైన ఆత్మ.
0: ఇట్స్ కోర్సింగ్ త్రూ అవర్ వెయిన్స్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ.
1: ఏది జరిగినప్పటికీ ఈ శివతాండవమే ఈ జగత్తంతా.
0: Whatever happens, it is a dance. ఈ
1: తాండవంలో కష్టములు నష్టములు దుఃఖములు విచారం ఇవన్నీ కూడాను అనేక లలిత కళలు.
0: The tremendous flux that goes on is in the thunder of dance.
1: Ee kadalu vastuntai potuntai.
0: This flux in life, joys and sorrows do come and go.
1: Ee kashtamulu nashtamulu dukkamulu vastuntai potuntai.
0: Difficulties, joys and sorrows come and go.
1: Passing clouds, passing clouds.
0: These are all the passing
1: comes
0: clouds.
1: Comes and goes.
0: They come and go.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: Dani manam penchukovali.
0: We have got to increase it.
1: Atuvanti neethi nijayalanu manam penchukovali.
0: That type of moral principle and truth we have got.
1: ఈ విధంగా తల్లిని కూడాను వారిని ఆశీర్వదించాలి.
0: We have got to respect the mother.
1: ఏదో నా కుమారుడు గొప్ప ధనవంతుడు కావాలి, విద్యావంతుడు కావాలి, అధికారవంతుడు కావాలి, మినిస్టర్ ఇవంతే మనం కోరకూడదు.
0: The mother should not say that my son should earn wealth.
1: ఒకవేళ ఆ రాత మన ఏంటే ఉంటుంటే దైవమే పంపిస్తాడు.
0: God will give it automatically if he deserves it.
1: నువ్వు ప్రయత్నంతో సాధించేటువంటి ఏమాత్రం కూడా శాశ్వతం కాదు.
0: Whatever you wish for is not something
1: permanent.
0: It should come automatically.
1: కనుకని ప్రతి మానవుడు కూడాను దైవమును ప్రేమించాలి.
0: So every person should love God.
1: దైవ ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: There's nothing beyond love for God.
1: అది ఈనాడు మనం సాధించవలసినటువంటి సాధన.
0: That is a sadhana, the effort that we should put on.
1: మనం ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటావు.
0: We think we have got to achieve so many things.
1: సాధించాలనే అభిష్టమే ఉంటే,
0: if you have got the desire to achieve anything,
1: నిత్య సత్యమైనటువంటి భగవంతుని యొక్క ప్రేమను గట్టి ప్రేమను సాధించు.
0: You try to gain the strong faith and love for God.
1: నీకు గట్టి ప్రేమను పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
0: What's the use of anything else?
1: ఈ గట్టితనం భగవంతుని ప్రేమ నుండి రావాలి.
0: This should come from the grace of God.
1: అప్పుడే నీ ప్రేమ కూడా నువ్వు గట్టితనం లభిస్తుంది.
0: There's a grace of God which increases your strength.
1: అది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: That is the thing when you become a human being.
1: మన హృదయంలో ఎన్ని విద్యలు ఉంటున్నాయి?
0: How many things there are in our heart?
1: ఎన్ని శక్తులు ఉంటున్నాయి?
0: What lot of strength
1: there. చాలా మంది సంగీతంలో అభివృద్ధి పొందుతున్నారు.
0: Some people sing songs.
1: మీరు చూచారు విన్నారు.
0: You have listened today.
1: MS Subbulakshmi.
0: MS Subbulakshmi.
1: ఆమెకు మొట్టమొదట కూడా ఆమెకు గాన కోకిల అని పేరు.
0: Her name was Gana Kokila.
1: నేను చూచాను. చిన్నప్పుడు మీరా వేషం వేసింది.
0: When she was young, she took the role of Meera.
1: ఆ మీరా లోపల చేసినటువంటి నృత్యం అంతా ఆమె మనసు లోపల లీనమైపోయింది.
0: So all that
1: ఉండి రావాలి.
0: This should come from the grace of God.
1: అప్పుడే నీ ప్రేమ కూడా నువ్వు గట్టితనం లభిస్తుంది.
0: There's a grace of God which increases your strength.
1: అది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: That is the thing when you become a human being.

0: వాయో కరుణయే పురివాయు. సో భగవంతుడా, నేను సముద్రంలో మునిగి చాలా లోతైనటువంటి ప్రదేశంలోకి పోయి నేను కష్టపడి ముత్యం తెచ్చాను, దాని జాలి తిరిగి సముద్రంలో పడకుండా చెయ్యి, దాని గట్టిగా నిలుపుకునే శక్తి నాకు.
1: ఓ గాడ్, ఐ ఫాలెన్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్, ఓ గాడ్ లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ట్రై టు సేవ్ మీ దట్ ఐ డోంట్ గో బ్యాక్ అగైన్ టు ఇట్.
0: కరుణయే గిరిదారి, కరుణయే పురివాయి, గతియే గలి, గతియలే గిరిదారి అని అనుకుంటూ అనుకుంటూ ద్వారకు వెళ్ళింది, ఆ ద్వారం కొట్టింది.
1: She went on singing the name of Giridhari and the temples door opened.
0: ఆ గానం చేత ఆమె యొక్క పేరు ప్రతిష్టలు ఎంత గొప్పగా వచ్చినాయి.
1: Because of her music she gained a great fame.
0: నృత్యం చేత ఉన్న ఎంత మందికో ఎన్నో పేర్లు వచ్చినాయి.
1: Many people have earned a name and fame due to dance.
0: ఈనాడు, రేపటి దినము,
1: today and tomorrow,
0: రవిశంకర్ బ్రదర్ అయినటువంటి వాడు, ఉదయ్ శంకర్,
1: రవిశంకర్ బ్రదర్,
0: ఆయన నృత్యం లోపల చాలా రెండు పాదములు భూమిపై నిలిచేటువంటి కాదు, అందులో నృత్యం చేసేటువంటి వాడు.
1: ఉదయ్ శంకర్ వాజ్ అ గ్రేట్ డాన్సర్.
0: ఆ ఉదయ్ శంకర్ శిష్యులంతా కూడాను ఆమె కోడలు కూడా తీసుకుని వచ్చింది. రేపటి దినం వాడి ప్రదర్శన జరుగుతుంది.
1: ఉదయ్ శంకర్స్ డాటర్ ఇన్ లాస్ ఇయర్
0: అన్ని కూడా ప్రయత్నంతో లభ్యమయ్యేటువంటివి కాదు, దైవానుగ్రహం చేతనే లభ్యమవుతాయి.
1: They are going to put up a show. This is not
0: దేనికని ఒక దైవానుగ్రహం ఉండాలి.
1: This doesn't come by single effort but by God's grace.
0: మనుష్య ప్రయత్నం వల్ల లభించేటువంటిది కాదు.
1: It's not merely due to man's effort that you get it. మనుష్య
0: ప్రయత్నం నెగటివ్.
1: Man's efforts can be negative.
0: దైవానుగ్రహం పాజిటివ్.
1: God's grace is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వమైనటువంటి ప్రకాశం.
1: It is a combination of the negative and the positive, the man and God, that brings fruition to everything.
0: విద్యార్థులారా,
1: students,
0: యువకులారా,
1: youth,
0: యువతులారా, కేవలం నెగిటివ్ థాట్స్ మీలో పెట్టుకోకండి.
1: డోంట్ మెర్లీ థింక్ దట్ యు షుడ్ ఓన్లీ.
0: ఈ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని అన్ని విధాల కష్టానికి గురి చేస్తున్నాయి.
1: ఇట్స్ ద థాట్స్ దట్ బ్రింగ్ యు టు ట్రబుల్.
0: పాజిటివ్ లేనప్పుడు నెగిటివ్ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యు డోంట్ హావ్ పాజిటివ్ బట్ ఓన్లీ నెగటివ్, వాట్ ఇస్ ద యూస్?
0: ఈ నెగటివ్ ఉంటుందా ఈ మైక్?
1: The mind is negative.
0: దీంట్ పాజిటివ్ అనేటువంటి కరెంట్ లేకపోతే దీంట్లో ఎంత మొత్తుకున్నా అనిపించదు.
1: వాట్ ఇస్ ద యూస్ ఇఫ్ యు డు నాట్ హావ్ ఎ పాజిటివ్ కనెక్షన్?
0: పాజిటివ్ రావాలి.
1: యు హావ్ గాట్ టు థింక్ పాజిటివ్.
0: అది లేకుండా ఈ నెగటివ్ నిరుపయోగమైనటువంటిది.
1: Negatives absolutely useless.
0: Kanuka,
1: therefore,
0: manamu ye vidhamaina pratinchayilo bhagavantudu anni kuda aa rakangane chestuntadu.
1: Whatever we think that way, God gives it to us in return.
0: Nemali chudandi meeru, nemani chusti ento andanga untuntadi.
1: The peacock is so beautiful.
0: Pedda guddu okati premato cherina anaga నెమలి గుడ్డుని తీసుకుపోయి కోడి కింద పెట్టినా కూడా అది నెమలిగానే పుడుతుంది.
1: If you take the feathers of the peacock and put it to the hen, how does it look?
0: పెద్ద వజ్రం ఒకటి పెంటలు చిక్కిన విలువ మారదు, దాని వెలుగుపోదు.
1: Even if a diamond is found in the dung, well, it has got its own value.
0: మంచి వారికి ఎక్కడ పోయినా కానీ ఆ పేరు వెంటనే ఉంటుంటది.
1: Good people, they always get their name and fame wherever they are.
0: ఎవర్ని మనం ద్వేషించకూడదు.
1: We should not hate anyone.
0: ఎవర్ని మనం కోపించకూడదు.
1: We should not get angry with
0: anyone. కోపించొచ్చుకొని పనులు చేసుకోవడం కోసమని ద్వేషించడం మాత్రం తప్పు.
1: We might sometimes get angry but we must never hate people.
0: అహంకారం చాలా తప్పు.
1: Arrogance and ego is very wrong.
0: నేను అన్ని చేసి మీకు చూపిస్తున్నాను.
1: I am doing everything and showing.
0: మీరు అనుకుంటారు, స్వామి మా పైన ద్వేషంగా ఉందో ఏమో.
1: You may think that Swami perhaps doesn't like us.
0: మాతో మాట్లాడటం లేదే, కోపమో ఏమో.
1: He doesn't talk to us, maybe he's angry.
0: అవన్నీ వాళ్ళ యొక్క guilty consciousness, imagination.
1: That is all their imagination and guilty.
0: వాళ్ళలో ఉన్నటువంటి దోషములు వారు తలంచుకొని ఆ విధమైన భావాలు పొందుతున్నారు.
1: Whatever is wrong within them, they reflect it on
0: Swami. ఎవరిని ద్వేషించనే లేదు.
1: I do not hate anyone.
0: కానీ కోపించినట్టుగా నటించినాను.
1: I just behave as if I get angry with them.
0: Desham evari paina ledu.
1: I do not have hatred on anyone.
0: Kani kontha mandi artham chesukoleka.
1: Because people do not understand me.
0: Bhakti bhakti bhakti ani peru cheppukoni.
1: They think they are devoted.
0: Shariram ninduku korikalu pettukoni.
1: They full of
0: their Swami adi kavali idi kavali idi kavali. Memu grama seva chestunnamu, veedi seva chestunnamu, devalayam seva chestunnamu ani vachesthe naaku anta taraga karugutunde manasu.
1: They come with a lot of dear Swami, will do this service, that service. Will my heart...
0: Modala aa korikalantam nirmoolam cheyi.
1: Will my heart melt so soon?
0: Nee hrudayanni chakkaga kadigi vey.
1: Put an end to the desires.
0: Appudu nee korikalni nenu anni andistanu.
1: Then I shall fulfill all your desires.
0: Aa satyanni vaadu gurtinchukovatam ledu.
1: We have got to think of that truth.
0: కనుక నీ నెగిటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకుని
1: నెగిటివ్ థాట్స్
0: పాజిటివ్ ఆశిస్తున్నారు.
1: వీఆర్ ట్రైంగ్ టు ఆస్క్ ఫర్ ద పాజిటివ్.
0: ఎంత లభ్యమవుతుంది?
1: How, what can you get?
0: ఇది చాలా అసాధ్యము.
1: ఇట్స్ సంథింగ్ ఇంపాసిబుల్.
0: కనుక మొట్టమొదట మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పాజిటివ్ దీన్ని
1: ఫస్ట్ క్లీన్ యువర్ హార్ట్స్ అండ్ పుట్ ఇన్ టు దెమ్ పాజిటివ్ థాట్స్.
0: ప్రేమను నింపుకోండి.
1: ఫిల్ ఇట్ విత్
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి.

0: There's nothing beyond love.
1: మన హృదయం నిండుగు ప్రేమనే పెట్టుకోండి.
0: In our heart we should be full of love.
1: మనకు కేపు వచ్చేది కూడా ప్రేమగానే వస్తుంది.
0: Even a belching.
1: మన చూపులంతా ప్రేమగానే వస్తుంది.
0: A belching.
1: మన వినికిడి ప్రేమగానే వస్తుంది.
0: Our vision.
1: మన కర్మలు ప్రేమగానే మారుతాయి. అంత ప్రేమగానే వస్తుంది.
0: Within if there is love, everything will transform itself.
1: హృదయంలో ఏమైనా ద్వేషాలు పెట్టుకొని పైన మాత్రం ప్రేమ పలుకులు పెడితే అది ప్రయోజనం లేదు.
0: If you have got hatred inside and if you ask for something, well, it cannot happen at all.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: కనుక ఈ తల్లి ప్రేమ తత్వాన్ని,
0: the principle of the mother's love,
1: chana chanam kudanu manamu gnapti endu unchukoni,
0: moment to moment we have got to remember.
1: Elanti paristhithulu endaina kudanu తల్లిని మాత్రము సాధ్యమైనంత వరకు సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ యు మస్ట్ మేక్ ద మదర్ హ్యాపీ.
1: తల్లి సంతోషపడక నేను సంతోషపడను.
0: Without a mother being happy, I will not be happy.
1: నీ యొక్క ప్రయత్నం చేత ఆమెను సంతృప్తి పరిస్తే నాకు కూడా సంతృప్తి.
0: With your efforts, if you make your mother happy, I am also happy.
1: ఆ విధంగా నీవు ప్రేమమయుడుక నేను ప్రేమమయుడైపోతాను. అప్పుడు మనం ఇద్దరు కూడా ఒక్కటే.
0: If you fill your heart with love,
1: I and you are one,
0: then it becomes I and you are one. You have got to go to that state of one.
1: I am separate, you are separate anukunte idi dvesham ayipothundi.
0: If you think I am separate, you are separate.
1: Ee vibhagam ayipothundi.
0: It becomes a difference.
1: Ee vibhagamuke chotu undadu kurudu mandi.
0: This feeling we should not get.
1: Abhinabhava sambandham kaligali.
0: There should be an intimate relationship.
1: Anyo ashayam kavali.
0: There should always be
1: మనం ఇద్దరు ఒక్కటే అయిపోవాలి.
0: The bond of you and I.
1: రెండు దేహం వచ్చినా గానీ ఒక్క ప్రేమ చేతనే ఒక ప్రాణంగా మారుతుంది.
0: We might have two bodies, but the love principle should bind us.
1: కనుక
0: therefore
1: మనం ఈ తల్లి ప్రేమను ఏకంగా భావించి,
0: we have got to think of
1: ఆ తల్లిని ఉద్భవించినటువంటి వాడే కనుక నీవు నీ ప్రేమ కొరకు తల్లి ప్రేమగా పెట్టుకుని,
0: so you have got to worship the mother and love.
1: ఇరువురి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే గానీ,
0: the love between both of you is one.
1: Andarini manam premistu povali.
0: We have got to love everybody.
1: Vishwamata jagattu,
0: whole world is the universal mother.
1: Jagattu pillale sarvulu kudanu,
0: so the children of the whole
1: andaru
0: world,
1: anna tammulu akka chellandre,
0: everybody is brother and sister.
1: Manalo ye matramu bedam ledu.
0: We should not have any differences.
1: Manlo vachetundi gunamulu bedamulu kaani,
0: we might have different qualities, but
1: kanukane enni vidhamulainappudini ekattvam sarvamu.
0: Everything is the oneness.
1: నదిలో జలం ఉంటుండాది.
0: There is water in the river.
1: సముద్రంలో జలం ఉంటుండాది.
0: There is water in the ocean.
1: ట్యాంక్ లో జలం ఉంటుండాది.
0: There is water in the tank.
1: పాత్రలో జలం ఉంటుండాది.
0: గుంతలో
1: జలం ఉంటుండాది. సర్వత్రా జలం ఉంటుండాది.
0: Everywhere there is water.
1: కానీ అన్ని జలములు ఎందుకును ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు.
0: But in all the waters only one sun you can see.
1: వాటర్ డిఫరెన్స్ గా ఉంటుంది కానీ సూర్యుడు ఒక్కడే.
0: The waters may be different, but the sun is the same.
1: ఒక సూర్యుండు సమస్త లోకమునకు ఒక్కొక్కడై ఉండడానికి వీలు కాదు.
0: Sun cannot be in so many forms everywhere.
1: అదే రీతిగాని మీ హృదయమందున్నటువంటి ఒక ఆ ప్రేమ జలములో ఈ యొక్క దైవత్వం అనేటువంటి ప్రతిబింబిస్తుంటారు.
0: So in the lake of love, the form of God is
1: ఎవరి ఎందు ప్రతిబింబించినా గానీ ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు అని భేదానికి చోటు ఇవ్వకూడదు.
0: We should not show difference between this God and that God.
1: ఏకం సత్య విప్రా బహుదా వదంతి.
0: There is only one, say the wise people.
1: అందరి ఎందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే ఒక్కడే ఒక్కడే.
0: God who resides in everyone is only one.
1: నాకు రామిష్టము, నాకు కృష్ణుడిష్టము, నాకు శివుడి ఇష్టము, నాకు విష్ణు ఇష్టము, నాకు సాయిబాబు ఇష్టం, ఇవన్నీ కేవలం అల్పబుద్ధుల యొక్క సంబంధాలు.
0: It's not correct to say that I like Sai Baba, I like Rama, I like Krishna.
1: There is only one God. He is omnipresent.
0: There is only one God and He is omnipresent.
1: ఆ సత్యాన్ని మనం గట్టిగా గుర్తించాలి.
0: We have got to recognize this truth.
1: ఏ నామాలు పెట్టుకున్నా గానీ ద్వేషించకూడదు.
0: You should not hate any name.
1: నీవు క్రిస్టియన్గా ఉంటున్నావా, నీవు పక్కా క్రిస్టియన్గా తయారు కా.
0: If you are a Christian, become a true Christian.
1: నీవు హిందువుగా ఉన్నావా, హిందువుగా తయారు కా.
0: If you are a Hindu, become a true Hindu.
1: నీ ముస్లిం గా ఉన్నావా, ముస్లిం గా తయారు కా.
0: ఇఫ్ యూఆర్ ముస్లిం, బికమ్ అ ట్రూ ముస్లిం.
1: కానీ పేరు చెప్పేది ఒకటి, ప్రవర్తన మరొకటిగా ఉంటుంటే ఇది కేవలం చాలా దుర్మార్గమే.
0: బట్ ఇఫ్ యు సే వన్ నేమ్ అండ్ యు డు సంథింగ్ ఎల్స్, ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్.
1: కాదు మానవుండు ప్రేమయే లేకున్నా కాదు క్రైస్తవుండు కాదు సిక్కు.
0: Without love one can never be a Christian or a Sikh or a Hindu.
1: కాదు హైందవుండు,
0: he cannot be a
1: kaadu muslim.
0: Without love man cannot be anything this or that.
1: Vaade rakshasundu vasudapaina,
0: one who doesn't feel this is a demon on earth.
1: Nijanga vaade rakshasudu,
0: the one who doesn't feel this love.
1: Premane manlo nimpukokunda nenu muslim anukunte vaadu rakshasude. Premane manlo nimpukokunda poi nenu hindu anukunte vaadu rakshasude. Premane manlo lekunda nenu christian anukunte vaadu rakshasude. Ee vidhanga prema nimpukunnappudu andaru okate aipothaaru.
0: Without love, if you call yourself a Hindu, a Muslim, or a Christian,
1: prema
0: you are a demon.
1: పోయినటువంటి వాడికి నేను ముస్లిము, నేను క్రైస్తవుడు, నేను శిష్యాస్తము, నేను హిందువు, నేను బుద్ధుడు, ఈ విధంగా పెట్టుకోవడానికి అల్ప బుద్ధులే మూల కారణం.
0: It is little minds which think that I am a Christian, I am this, I am that.
1: ఒకే ప్రేమను మనం ఏకంగా చేసుకోవాలి.
0: We have got to inculcate only one love.
1: అటువంటి ప్రేమతో పల భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎన్నో అభివృద్ధి గాంచినటువంటి సంస్కృతులు మనకు అందించడం వచ్చింది.
0: The very culture and the tradition of Bharat is that it has inculcated those one and only love. ఈ సంస్కృతి
1: స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత అందించింది.
0: And it has given importance to women.
1: ఇలాంటి స్త్రీల ప్రధానమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have got to recognize the important place given to women.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేరిన హరిశ్చంద్రుడి ధరభాష చదగలేదా? ఈ ప్రపంచానంతా కూడా సత్యంతో పాలించినటువంటి హరిశ్చంద్రుడు ఈనాడు ఇక్కడ ఉన్నాడా?
0: Is Harishchandra here today who just walked the path of truth?
1: ఎవ్వరు కూడా ఉండడానికి వీల్లేదు.
0: Nobody can remain forever.
1: పుట్టిన ప్రతి దేహం కూడా నీటి బుడగే.
0: Everybody is like a water
1: bottle. ఈనాడు కాకపోతే ఏనాడైనా గానీ వదిలిపెట్టి పోసింది.
0: If not today, tomorrow everybody
1: కాబట్టి అనిత్యము అసత్యమైనటువంటి దేహాన్ని శాశ్వతంగా నీవు భావించవద్దు.
0: Do not think the body which perishes is permanent.
1: ఆ దేహం బోధించినటువంటి ఒక శాశ్వతమైన తత్వాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకో.
0: You have got to inculcate the faith that there is something within that is permanent within the body.
1: Ee satyanni gurtinchukoni
0: you have got to recognize this.
1: Ye desapu streelaina sariye
0: whichever country the woman belongs to,
1: ee desapu prasthinu samskrutini manam kaapaartu raavali.
0: You have got to save the culture and foster the culture.
1: Ramulu cheppadu janani janmabhoomischa swargaadipu gariyasi anna.
0: That's what Rama said. Everybody should foster and protect the culture of their own land.
1: Na talli, నేను జన్మించినటువంటి యొక్క దేశము నాకు రెండు ప్రధానం అన్నాడు.
0: మై మదర్ అండ్ మై మదర్లాండ్ ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: దేశము తల్లి,
0: మదర్లాండ్ అండ్ మదర్,
1: కల్చర్ తండ్రి,
0: కల్చర్ ఇస్ అ ఫాదర్.
1: కాబట్టి కల్చరు తల్లిని మనం ఏనాటికి మర్చకూడదు.
0: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద మదర్ అండ్ ద ఫాదర్ ద కల్చర్.
1: తండ్రి లేకుండా తల్లి ఉండడానికి, తల్లి లేకుండా తండ్రి ఉండడానికి వీలు కాదు.
0: యూ కెనాట్
1: లేకుండా బిడ్డ కావడానికి వీలు కాదు.
0: We cannot have the mother without the father, the father without the mother.
1: కాబట్టి దేశమునకు ఒక కల్చర్ ఉంటుంది.
0: Without them there is no
1: culture. కల్చరే ఫాదరు, దేశమే మదరు.
0: The motherland is the mother, the country is the father.
1: ఎక్కడైన మదర్లాండ్ మదర్లాండ్ మదర్లాండ్ అంటారు కానీ ఫాదర్లాండ్ అంటారా ఎవరు? అన్న
0: That's why they say motherland, nobody says fatherland.
1: మదర్ లాంగ్వేజ్ అంటారు కానీ ఫాదర్ లాంగ్వేజ్ అంటారా?
0: దే సే మదర్లాండ్ దే డోంట్ సే ఫాదర్లాండ్.
1: కాబట్టి మదర్ కి అంత ప్రాధాన్యత అందించలేదు.
0: సో మదర్ హస్ గాట్ దట్ ఇంపార్టెంట్ ప్లేస్.
1: ఈ సంస్కృతి అందించినటువంటిది.
0: దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా.
1: ఇట్టి పవిత్ర సంస్కృతిని ఈనాడు మనం మర్చిపోతున్నాము.
0: వి ఆర్ ట్రైయింగ్ టు ఫర్గెట్
1: అనాది కాలం నుండి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని అనంత దేశాలకంతా, అనేక దేశాలకంతా కూడా చాటి సంస్కృతిని పండించి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి సార్థక నామాన్ని అందించినటువంటిది భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat is that which tried to disseminate to the whole world that all men should be happy always.
1: Kani bhagavantuni ye naamamantonaina meeru poojinchavachchu prayatninchavachchu.
0: You can worship God in any way.
1: Kani devudu maatram binnandu kaadu.
0: God is not different.
1: Okkade okkade.
0: He is only one and only one.
1: Bhajana bina sukha.

0: అలంబుగొనునే నింబమును గొనునే చూత ఫలంబు నాటి. అన్ని రూపులు అన్ని మతములు నిన్నే చూపులు, అన్ని మూర్తులు నీదు రూపులే, అందరెందున నీవే యుందువు.
1: ఆఫ్టర్ కమిటింగ్ ఏ బ్యాడ్ యాక్ట్ కెన్ యూ హోప్ టు అక్వైర్ సమ్ గుడ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దట్? ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్ గుడ్ యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్ దట్ యూ విల్ గెట్ bad results out of that. If you put the seed of a lemon, how can you get fruits other than what you have put in? You will always get such fruits as you would have laid the seed for. All shapes, all forms, all religions relate to him. All idols and all figures which we worship represent him. In everyone, he is present.
2: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, అనంత జగత్తునందు అఖిల కోటి జీవరాశులు యందు అన్ని మార్గముల యందు కూడాను మానవుడు అగ్రగణ్యుడనేటువంటి యొక్క విషయమును ఆత్మజ్ఞుల యొక్క నుడి.
1: పవిత్రాత్మ స్వరూపస్ స్టూడెంట్స్, దట్ ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ మానిఫోల్డ్ జీవస్, and in all the paths and amongst all of them that man reigns supreme is a statement made by everyone and is understood by all of us.
2: Dharmo hitesham adiko visheshah, jnanam hitesham adiko visheshah. Manavunaku migilinatundi pasipachya mrugadulaku ఆహార నిద్ర భయ మైదునాదులు యందు సామాన్యమైనటువంటి యొక్క వృత్తులైనప్పటికీ మానవునికి మిగిలినటువంటి జీవరాశులకు ధర్మము జ్ఞానము ప్రత్యేకమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఇముచ్చబడినటువంటిది.
1: వైల్ ఆర్డినరీ థింగ్స్ ఆర్ కామన్ టు మ్యాన్ అండ్ ఆల్ అదర్ బీయింగ్స్ ఇన్ ది క్రియేషన్, మ్యాన్ ఇస్ డిస్టింగ్విష్డ్ by two special features. They are, one is dharma, the other is jnana or wisdom.
2: Aithe ee dharmamu jnanamu ee manavuni yendu lekundina manavunu kudanu migilinatundi prana kotilo cherinatundi varigane gurtinchadaniki veelavutundi.
1: If these two qualities, dharma and jnana, are not present in a man, that particular man will also have to be put along with all other beings.
2: ఈ ధర్మం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We should recognize in the very first instance what this word dharma means.
2: ధారణ ధర్మ ఇత్యాసము అన్నారు, అనగా ధరించినటువంటిదే అని ప్రాణకోటులకు ఒక విధమైనటువంటి నిబంధనను నియమించి తద్వారా వారిని కాపాడేటువంటిదని కూడాను ధర్మమునకు ఒక వ్యాఖ్యానము.
1: What you wear is dharma. It means the kind of protection which you can give to all the many living beings, that would be called dharma. It is a comment on dharma.
2: Inka manavuni aneka rakamulainatundi konni niyamanishtalanu tanaku bodhinchi తన యొక్క కర్తవ్యాన్ని కూడాను గుర్తింపజేసేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను తనకు అందింపజేసేటువంటిది కూడాను ధర్మం అని పేరు.
1: ఆల్సో ఇన్ మెనీ వేస్ మ్యాన్ ఈజ్ టాట్ ది వేరియస్ రిస్ట్రిక్షన్స్ అండ్ ది రూల్స్ అండర్ విచ్ హీ హాస్ టు ఫంక్షన్. దట్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్ అండ్ రూల్ విచ్ పుట్స్ మ్యాన్ అలాంగ్ హిస్ ప్రాపర్ పాత్ కెన్ ఆల్సో బి కాల్డ్ ధర్మ.
2: ధర్మో ద్వారా యతే ప్రజాహ అన్నారు, అనగా ప్రజలకు ఈ ధర్మమును ఏ విధమైనటువంటి యొక్క మార్గమునందు అవలంబించాలని కొన్ని రకములైనటువంటి పద్ధతులను నియమములను వారికి అనుగ్రహించి తద్వారా వారి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును కూడాను ప్రబోధింపజేసేటువంటి నిమిత్తం ఏర్పడినటువంటిదే ధర్మమని కూడాను మరొకటి.
1: వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ మీనింగ్ ఫర్ ధర్మ ఈజ్ what lays down the restrictions and the rules which people in general have to follow in order that they may have an appreciation of the divine Atma in them. This is also another comment on the meaning of dharma.
2: Inka kevalamu rakshinchadamu manavulanu taginatvanti yokka margamulanu nadipinchadamu వారి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి పద్ధతులను అందించడమే కాకుండా ఇంకా ధర్మను కొంతవరకును క్షీణింపచేసేటువంటి వారిని కూడాను ధర్మము క్షీణించడానికి కూడాను కొంతవరకును క్షీణింపచేయటానికి కూడాను పూనుకుంటుంది. ధర్మ ఏవ హతోహంతి అన్నారు. ధర్మమును హతమార్చడానికి ఎవరు పూనుకుంటారో వారిని హతమార్చేటువంటిదే ధర్మం అని కూడాను ధర్మో రక్షతి రక్షిత అన్నారు. తిరిగి ధర్మమును ఎవరు రక్షిస్తున్నారో అట్టి వారిని రక్షించడమే ధర్మం యొక్క కర్తవ్యమని కూడాను ఈ ధర్మం యొక్క విశిష్టతను తెలుపవలసి వచ్చింది.
1: ఇన్ అడిషన్ టు ది ఫీచర్స్ విచ్ హావ్ బీన్ మెన్షన్డ్ సచ్ యాజ్ ప్రొటెక్టింగ్ హ్యూమన్ బీయింగ్స్, సచ్ యాజ్ పుట్టింగ్ దెమ్ అలాంగ్ ది రైట్ పాత్, సచ్ యాజ్ ఇంట్రడ్యూసింగ్ సర్టన్ కరెక్టివ్స్ విత్ రిగార్డ్ టు దర్ ఫ్యూచర్ లైఫ్, దేర్ ఇస్ ఆల్సో అనదర్ సిగ్నిఫికెంట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ధర్మ. ధర్మ will hurt such people who take upon themselves to cause decline in dharma. Similarly, dharma will help such people who will take upon themselves the protection of dharma.
2: Yado dharma tado vijayani manaku ekkada dharma undo akkada vijayam aneetundi tappaka siddhistundi aneetundi kodanu ee dharmam yokka pavitrata.
1: It is also another sacred quality of dharma that wherever there is dharma, there will be victory as well.
2: Kanuka itti pavitramainatundi dharma shabdamunaku aneka mandi peddalu aneka rakamainatundi arthamulanu vyaktikarimpacheesi tadwara mana bharata deshamunu dharma sutram aneetundi yokka traatutone kattabadinatundi ga kodanu yavat prapanchamunaku kodanu ప్రచార ప్రబోధములు సరిపినటువంటి విశిష్టమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం ఈ ధర్మము.
1: దిస్ సేక్రెడ్ టర్మ్ ధర్మ, ఇట్ హాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ కామెంటెడ్ అపాన్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్ యాజ్ జస్ట్ నౌ ఎక్స్ప్రెస్డ్ బై ఎల్డర్స్ ఇన్ దిస్ కంట్రీ. నాట్ ఓన్లీ దట్, దిస్ కంట్రీ హాస్ బీన్ టైడ్ రౌండ్ అండ్ హాస్ బీన్ బౌండ్ అప్ బై ది రోప్ ఆఫ్ ధర్మ. Therefore it acquires a distinctive feature and shows as an example to other countries of the world what dharma is.
2: Akandamainatunte atmanato kodinatunte pavitra dharmamunaku ee naadu aadhunika yugamunandu ee dharmamune oka duty aneetvanti yokka perto upayogaparustu vastunnaru.
1: This word dharma, which is really bound up with an infinite variety of names and which is indeed sacred to a very large extent, today in the modern age, dharma is being described by one word, duty.
2: Duty anaga oka vyaktiki oka kalamunaku oka deshamunaku oka paristhitiki oka karanamunaku kodanu bandhimpabadinatvante ee duty yokka artham.
1: Duty is something which is directly connected with some one individual, or it may be connected with a particular time, or it may be connected with a country, it may even be connected with an environment. This is the significance of the word duty.
2: Kani dharmamu trikala triloka trigunamulu yandu kudanu marpu chendanatvanti yokka divyatvamunu andimpacheseetvantide ee antaratma yokka swabhavam, అంతరాత్మ యొక్క స్వస్వరూపాన్ని, అంతరాత్మ యొక్క స్వభావమును తాను ప్రకటింపచేసినటువంటిదే ధర్మం అనడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ధర్మ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ ఆల్ ది త్రీ టైమ్స్, పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్, విత్ ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ విత్ ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ మేక్ ఎవిడెంట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇన్నర్ ఆత్మ అండ్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ది డివైన్ నేచర్ ఆఫ్ ది ఆత్మ.
2: అంతఃకరణమునకు ఇంకా మానసిక వృత్తులకు స్థూల దేహమునకు ఏ విధమైనటువంటి యొక్క భేదములను కూడాను తాను పెట్టుకొనక మూడింటిని సమన్వయపరిచేటువంటి యొక్క తత్వము ధర్మం యొక్క శక్తి తత్వం.
1: ఇట్ ఈస్ నాట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ ఇన్నర్ వాయిస్, బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ మైండ్, బిట్వీన్ ది నేచర్ ఆఫ్ యువర్ అపారెంట్ ఎక్స్టర్నల్ గ్రాస్ బాడీ. బట్ ధర్మ హ్యాస్ ది కెపాసిటీ టు సింథసైజ్ ఆల్ దీస్ త్రీ అండ్ రిగార్డ్ దెమ్ యాజ్ వన్ వితౌట్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ వన్ ఆర్ ది అదర్.
2: ఈ ధర్మము యొక్క పుట్టుక స్థానము మనకు హృదయమే. ఇట్టి హృదయ స్థానము నుంచి వెలువడినటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క భావములతో ఆచరింపచేసేటువంటి యొక్క క్రియకే ధర్మం అని కూడా నువ్వు చెప్పవచ్చు.
1: ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ దిస్ ధర్మ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ అవర్ హార్ట్. వాట్ ఎమినేట్స్ యాజ్ ప్యూర్ ఐడియాస్ ఫ్రమ్ దిస్ సేక్రెడ్ ప్లేస్ ఆఫ్ హార్ట్ వెన్ కన్వర్టెడ్ ఇన్ టు ది షేప్ ఆఫ్ వర్క్ దాట్ విల్ బి కాల్డ్ ధర్మ.
2: దీనిని హృదయ స్థానమునే యుగ స్థానమని కూడా నువ్వు చెప్పడానికి వీలు ఉంటుంటుంది. హృదయ స్థానమునే యుగ స్థానమని కూడాను.
1: ది ప్లేస్ ఆఫ్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది ప్లేస్ ఆఫ్ ది యుగ.
2: హృదయములు మార్పే యుగ మార్పులని కూడా చెప్పవచ్చు.
1: ది చేంజెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది చేంజెస్ ఇన్ ఎ యుగ.
2: కనుక మన హృదయములు నిత్య సత్యమైనటువంటివి గను, నిర్మలమైనటువంటివి గను, స్వార్థరహితమైనటువంటివి గను ఉండినప్పుడే ఈ ధర్మం అనేటువంటి దానికి తగినటువంటి యొక్క కడను మనం అందించడానికి వీలవుతుంది.
1: సో ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ అవర్ హార్ట్ యాజ్ ఎ ప్యూర్ అండ్ ట్రూత్ఫుల్ వన్, ఇట్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ క్లీన్ అండ్ వెన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ ఎ సెల్ఫ్లెస్ హార్ట్ వీ విల్ బి ఏబుల్ టు గివ్ ది ప్రాపర్ మీనింగ్ టు దిస్ వర్డ్ ధర్మ.
2: మీకు సులభంగా అర్థమయ్యే రీతిగా చెప్పాలనుకున్నప్పుడు, ఎవరు మనమలను బాధించటం చేత మన హృదయము కొంత కలత చెందుతుందో, అలాంటి బాధలను మనము ఇతరులకు అందించకుండా చూసుకోవటమే ఒక విధమైనటువంటి ధర్మం అని కూడా చెప్పవచ్చు.
1: ఇఫ్ యూ హ్యావ్ టు బి టోల్డ్ ఇన్ అన్ ఈజీ మేనర్ దట్ యూ మే అండర్స్టాండ్ ఇట్, వన్ క్యాన్ డిస్క్రైబ్ ధర్మ బై సేయింగ్ దట్ హూఎవర్ ఎల్స్ డస్ థింగ్స్ విచ్ విల్ ట్రబుల్ యువర్ హార్ట్, you in return should not do such things which will trouble their hearts. That is kind of dharma.
2: Evaru yedi chesite idi manchidani manam aanandistamo atti aanandamunu itharulaku manam cheyataniki punukovali.
1: Whatever anyone else does, if that causes happiness to you, then you in your turn should make up your mind to do such things as will cause happiness to others.
2: Kani ఇతరులు చేయటం అనేటువంటిది తప్పని మనము చెప్పటము, అట్టి తప్పును మనమే చేయడానికి పూనుకున్నప్పుడు ఇదే అధర్మం అని చెప్పవచ్చు.
1: బట్ టు సే దట్ వాట్ అదర్స్ హావ్ డన్ ఇస్ రాంగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ అండర్టేక్ టు డూ ది వెరీ సేమ్ థింగ్స్ విచ్ వీ హావ్ ఫౌండ్ ఫాల్ట్ ఇన్ అదర్స్, దిస్ వుడ్ బి కాల్డ్ అధర్మ.
2: ఇతరులు మనకు ఏది చేస్తే మనము బాధపడతామని చెప్పని గుర్తిస్తామో అట్టి బాధనే మనం ఇతరులకు పెట్టడం చేత అదే అధర్మం అని చెప్పవచ్చు.
1: When we recognize what others do, certain things will cause us difficulties. And if we, in our turn, do exactly the same things and cause difficulties for others, that would be adharma.
2: Aithe, ee rendintiki madhyalo manam inkoka vishayanni kuda nu vicharinchaka tappadu.
1: Between these two, we also have to find out and enquire about one other issue.
2: Okkokka samayamunu puraskarinchukoni, okkokka karyamunu puraskarinchukoni, ఒక్కొక్క వయసును పురస్కరించుకుని, ఒక్కొక్క స్థానమును పురస్కరించుకుని, ఒక్కొక్కరికి ఒక్కొక్క తప్పును కూడాను వారికి కఠినమైనటువంటి పదములతో చెప్పవలసినటువంటి ఇది సమయం ఏర్పడుతుంటుంది.
1: సమ్ టైమ్స్ అండ్ అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అట్ సమ్ ఏజ్ అండ్ ఇన్ సమ్ ప్లేస్ డిపెండింగ్ అపాన్ దీస్ థింగ్స్ sometimes a wrong that is committed by some individual, he has to be told in very harsh words that is a mistake.
2: Okkokka thori vaaru baadha padtare aneetvanti vishayam telisi kudanu kathinamainaatvanti padamulu kudanu upayoginchavalasi vastuntadi.
1: Sometimes even if we know that individual will feel hurt, we will have to use harsh words to explain to him.
2: Aithe itti kathina padamulu kaani ఇట్టి వారు హింసపడతారనేటువంటి విషయం తెలిసి కూడా ఉపయోగపెట్టడం లోపల ఒక మేలుగానే ఉంటున్నది. అనగా వారి మంచిని కోరి వారి తప్పును నిరూపించేటువంటి నిమిత్తమై, వారి యొక్క భవిష్యత్తుకు ఉత్తమమైనటువంటి జీవితమును అందించేటువంటి నిమిత్తమై అటువంటి సమయం నందు అలాంటి పదములు కూడా ఉపయోగించవలసి వస్తుంది. అది అధర్మం అని చెప్పడానికి వీలు కాదు.
1: Sometimes, even if we have to use harsh words, in spite of the fact that we know that the individual will feel hurt, if that is in the interests of his future, if that is going to do good to him, and if it is going to show him his own faults, that cannot be called adharma.
2: కత్తితో పొడిచినటువంటి వారి యొక్క వ్యక్తిత్వము మహాక్రూరత్వం అని చెప్పడానికి వీలు కాదు. అయితే ఒక్కొక్క సమయం లోపల డాక్టర్ కూడా కత్తితో తన పొట్టను కోసి పొడిచి అనేక రకములుగా చేస్తుంటాడు. ఇది ఒక క్రూరత్వమా లేక వారి యొక్క ఉపకార తత్వమా అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: సింప్లీ బికాస్ వన్ యూజెస్ ఎ స్వోర్డ్ అండ్ కట్స్ విత్ దట్ నైఫ్, వన్ కెనాట్ కన్క్లూడ్ దట్ ఇండివిజువల్ ఈజ్ ఎ క్రూయల్ పర్సన్. For example, sometimes a doctor uses a knife and cuts with that knife. Will we call it cruelty or will we call it an act of helping?
2: Kanuka idi desakala patrana karanamunu kudano puraskarinchukoni okkokka padamunu kani okkokka vishayamunu kani kontha kathinamainatundi dintlo upayogaparchavalasuttundadi. Kanuka manasunandu manchini talanchi vaari yokka uttamainatundi bhavishyattunu aashinchi చెప్పేటువంటివి చేసేటువంటి యొక్క కర్మల ఎందు కూడాను కొన్ని రకములుగా కఠినమైనటువంటి శిక్షను విధించటం చేత అది ధర్మం కిందనే తేలుతుంది కాని అధర్మం అని చెప్పడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ డిపెండింగ్ అపాన్ ది టైమ్, అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ అపాన్ ది ఇండివిజువల్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ ఎ హార్ష్ వర్డ్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ హార్మ్ఫుల్, ప్రొవైడెడ్ యువర్ మైండ్ ఈస్ గుడ్, provided you have in your mind the future safety of the person concerned, even if you do a harsh thing or say a harsh word, that cannot be called adharma, that may have to be called dharma.
2: Asatyamulo praveshimpa chesinappudu adi oka vidhamainatundi dharma viruddhame kavachchu kani adi premato chesetundi oka vishayam nandu adi adharma manaku e matram kodano sambandhinchinatundiga undadu. Love in love, law in love ani మన యొక్క ధర్మం అంతా కూడాను లవ్ తో చూచుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటుంటాడు, ఆ పిల్లవాడు ఏదో చేయరానేటువంటి పని చేసినప్పుడు తల్లి రెండు కొట్టి అతన్ని చక్కని మార్గానికి తిప్పుతుంది. అయితే కొట్టినంత మాత్రం ఆ పిల్లవాడి పైన ప్రేమ లేదని కాదు ఇందులో అర్థం.
1: ఇఫ్ యూ డూ సంథింగ్ విచ్ హాజ్ ఎ రిలేషన్ టు అన్ట్రూత్, దెన్ ఇట్ కుడ్ బి కాల్డ్ అధర్మ. But whatever actions you do, if they are connected with prema, you cannot call them adharma. Law is love. The entire system of law is laid down on the basis of love. For instance, if a boy commits some mistake and if the mother beats the boy, would you call it adharma? Would you call it cruelty?
2: Ade vidhamugane dharmamu loka dharmamu సామాజిక ధర్మము, వ్యక్తి ధర్మము, హృదయ ధర్మము, సనాతన ధర్మము అని అనేక రకములైనటువంటి పేర్లతో ఇది లోకమునందు ప్రకటిస్తూ కొంత ప్రచారం జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ధర్మ హ్యాస్ అక్వైర్డ్ మెనీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. దేర్ ఈస్ ధర్మ రిలేటింగ్ టు ది వరల్డ్, దేర్ ఈస్ ధర్మ రిలేటింగ్ టు ది సొసైటీ, దేర్ ఈస్ ధర్మ రిలేటింగ్ టు ఎన్ ఇండివిజువల్, దేర్ ఈస్ ధర్మ రిలేటింగ్ టు వన్స్ ఓన్ హార్ట్, there is sanatana dharma. These are varieties of dharma which have come about in the present time.
2: ee sarva dharmamulu yokka sammilitamainatundi swaroopame sanatana dharmam.
1: The combined form of all these dharmas, the essence of all these dharmas is sanatana dharma.
2: dalini puraskarinchukoniye anni matamulu ninne choopunu anni moortulu needu roopule ani cheppadaniki కొంతవరకు పూనుకున్నాను.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ కెన్ సే దట్ ఆల్ రిలిజన్స్ ఆర్ యువర్ ఓన్, ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్ ఓన్.
2: ఏ ధర్మమైనా కాని తల్లిదండ్రులను ధిక్కరించమని, గురువులకు పంగనామములు పెట్టమని, అసత్యములు ఆడమని, ఒక కఠినమైనటువంటి దీంట్లో ఒక ప్రాణములు తివ్వమని ఏ ధర్మం కూడాను మనకు బోధించడం లేదు.
1: Whatever dharma it may be, it never teaches you to show disrespect to your mother and father. It never teaches you to be disrespectful to your guru. It never tells you to speak untruth. It will never tell you to take a life with cruelty.
2: Kanuka ye vidhamainatundi yokka anni matamulu endukodunu samattamainatundi vishayamulu yevi cheppinavo aa cheppina vaatini manam ee naadu visarjinchi చెప్పనటువంటి వాటిపైన విస్మరించి కొంతవరకు ఆ చెప్పనటువంటి దానికే మనం చేయడానికి పూనుకోవటం లోపలనే ఈనాడు అధర్మం యొక్క అభివృద్ధి ఎంతవరకు పెరిగినది చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంది.
3: ఆల్ రిలిజియన్స్ హ్యావ్ హ్యాడ్ సంథింగ్ కామన్ అండ్ సంథింగ్ గుడ్. What we have been doing is to neglect what has been said by all religions as a common factor. On the other hand, what has not been said by these religions is attracting our attention. And we have been following what has not been stated as dharma by any one of the religions. That is the reason why we have today taken to the path of adharma.
2: ఎవరి మతములను వారు విశ్వసించి ఎవరి మతముల యొక్క వాక్యములను వారు చక్కగా ఆచరణయందు ఉంచినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క ఉడుదుడుక్కలకు కానీ లేక భేదాభిప్రాయములకు కానీ కొన్ని రకములైనటువంటి యొక్క అసందర్భమైనటువంటి యొక్క ప్రలాపములకు కానీ అవకాశం అనేటువంటి దానికి ఉండడానికి వీలుండదు.
3: ఇఫ్ ఈచ్ వన్ డెవలప్స్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ రిలిజన్, ఇఫ్ ఈచ్ వన్ పుట్స్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ హిజ్ ఓన్ రిలిజన్, దెన్ దేర్ విల్ బి నో రూమ్ ఫర్ ది కైండ్ ఆఫ్ థింగ్ విచ్ వీ సీ దీస్ డేస్, ఫర్ ది డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ విచ్ ఆర్ ఫ్లరిషింగ్ దీస్ డేస్, అండ్ ఫర్ ఆల్సో ది అన్కల్చర్డ్ వే ఇన్ విచ్ వీ హావ్ బీన్ టాకింగ్ అకేషనలీ.
2: మతం పైన విశ్వాసం కలదని చెప్పుతూ ఆ మతమును విశ్వసించినటువంటి వారిలో నేను ఒక వ్యక్తినని చెప్పుకొనుచు తిరిగి ఆ మతం యొక్క ప్రబోధనకు విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరిస్తున్నామంటే నిజంగా ఆ మతం పైన మనకి ఎంత విశ్వాసం ఉంటుందో స్పష్టమవుతుంది.
3: వైల్ సేయింగ్ దట్ యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ రిలిజన్, వైల్ సేయింగ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ హూ హావ్ డెవలప్డ్ ఫెయిత్ ఇన్ దట్ రిలిజన్, ఇఫ్ యు యాక్ట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఇన్ ఎ కాంట్రరీ మేనర్, do things which are against what has been told in that religion, one can understand how much faith we really have in our religion.
2: నిజముగా ఆ మతం పైన విశ్వాసమే ఉంటే నిజముగా ఆ మతం యొక్క సత్య సూక్తులంతా కూడా విశ్వసించి ఉంటే దీనికి విరుద్ధమైనటువంటి మార్గంలో నడచడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
3: If you have true faith in the religion which you profess, if you believe in the sayings of that religion truly, then there is no chance of your behaving in a manner contrary to the contents of that religion.
2: ఈనాడు మన విశ్వాసములు అన్ని కూడాను కేవలము ఒక బురకా వలె కనిపించుచున్నది. విశ్వాసం అనేటువంటి బురకా వేసుకోవటము తిరిగి ఆ యొక్క స్వరూపంలో తిరిగి అంతరాత్మ లోపల విరుద్ధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించుకోవటము ఇది అదే అధర్మం అని చెప్పడానికి కూడా ఒక ఆధారంగా ఉంటుండాలి.
3: టుడే ఆల్ ది ఫెయిత్ వీ ప్రొఫెస్ సీమ్స్ లైక్ ఎన్ ఎక్స్టర్నల్ క్లోక్ విచ్ వీఆర్ పుటింగ్ ఆన్. On the other hand, the inside, the inner personality is something quite different from the external cloak which you are wearing. This in itself is the greatest adharma.
2: Mana yokka bhakti shraddhalu prapattulu yokka lakshanamulu kudanu ee naadu atti pradarshanamga kanipistundayi kaani nidarshanamainatundi sthitilo manaku kanipinchatam ledu.
3: All our devotion, all our faith and all these things are only appearing today as a sort of appearances and exhibitionism. They are not truly in you.
2: ఏ క్షేత్రములకు వెళ్ళినప్పుడు ఏ పవిత్రమైనటువంటి తీర్థములకు వెళ్ళినప్పుడు ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శనములు సంభాషణలు ఆచరించేటువంటి సమయమునందు మనము భక్తి శ్రద్ధలు చక్కగా ప్రకటిస్తూ ప్రదర్శిస్తూ ఉంటుంటాము. తిరిగి ఆ స్థానం వదిలితే మన భక్తి శ్రద్ధలు ఆ స్థానంతోనే అంతర్ధానం అయిపోతుంటాయి.
3: If we go to any place of pilgrimage, or if we go to a place of worship, or when we go to some elders and talk to them in their presence, then we show a great deal of devotion and faith. The moment we leave that place of pilgrimage, or we come away from such elders, all our devotion and faith are left behind us in that very place.
2: దీనిని పురస్కరించుకునే భగవద్ గీత కూడాను సతతం యోగినః అన్నారు. అనగా నిరంతరము నీవు యోగి కావాలి, నిరంతరము నీవు భక్తుడిగా ఉంటుండాలి, నిరంతరము నీవు జ్ఞానిగా ఉంటుండాలి, అంతేకాని ఒక సమయంలో ఒకటి మరొక సమయంలో మరొకటిగా మారడానికి వీలు కాదన్నారు.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది భగవద్గీత హెస్ సెడ్ సతతం యోగినః. దిస్ మీన్స్ యు మస్ట్ బి ఎ యోగి ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్, యు మస్ట్ బి ఎ డివోటీ ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్. ఇట్ వోంట్ డూ ఇఫ్ సమ్ టైమ్స్ యు ఆర్ ఎ యోగి, అట్ అదర్ టైమ్స్ యు గివ్ ఇట్ అప్. You show devotion at some times and you give it up at other times.
2: Mana shantamulu mana sahanamulu mana yokka sadgunamulu kudanu kevalamu pooja room nundu maatrame leka jana samayam nundu maatrame vaatiki taginatvanti viluvini istunnamu. Janamu tadupari pooja room daati vachina takshaname daaniki manam srutti cheppi tirigi viruddhamainatvanti gunamulu manam abhruddhi parichukuntunnam.
3: Our peace, our forbearance and our good qualities. We are giving some prominence for them only when we are in our puja or when we are in our meditation. The moment we come out of our puja or out of our meditation, we simply give up all these good qualities and our forbearance and act in a manner quite different from them.
2: ఈ విధమైనటువంటి సద్గుణములు కాని శాంత స్వభావములు కాని ఒక కాలములకు మాత్రమే ఒక నియమింపబడినటువంటివి కానేరదు, లేక ఒక హద్దులో మాత్రమే ఉంచదగినటువంటివి కానేరదు. జీవిత పర్యంత్రము కూడాను వాటిని ఆచరణ యందు ఉంచేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం, ఇది పవిత్రమైనటువంటి మార్గం అని చెప్పడానికిలో ఎట్టి సందేహము లేదు.
3: సచ్ గుడ్ క్వాలిటీస్, సచ్ పీస్ఫుల్ బిహేవియర్, దీస్ థింగ్స్ ఆర్ నాట్ బౌండ్ డౌన్ అండ్ లిమిటెడ్ టు ఎనీ పర్టిక్యులర్ టైం. They should be of a limitless nature and they should be observed in your entire life and without any particular condition or limit. This must be put into practice. That will be sacred practice.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
3: Small example for this.
2: ఒక వ్యక్తి రాత్రి సమయం లోపల ఏదో తనకు అవసరమనేటువంటిది ఏర్పడి 10 మైళ్ళు ఒక దట్టమైనటువంటి అరణ్యము లోపల ప్రయాణం సలపడానికి పూనుకున్నాడు.
3: One individual, on account of some necessity, one night, he had started off on a journey of 10 miles through a forest.
2: కానీ అతని చేతి యందు ఒక టార్చ్ని తీసుకున్నాడు.
3: He took a torch light in his hand.
2: ఆ టార్చ్ లైట్ వేసి చూచినప్పుడు ఏదో ఒక 10 గజములు మాత్రమే దాని వెలుతురు ప్రసరించింది.
3: When he put on the torch light, he is able to see only 10 yards lighted up.
2: లేక ఒక అరికెన్ ల్యాంటర్న్ తీసుకున్నాడు. ఆ అరికెన్ ల్యాంటర్న్ యొక్క వెలుతురు ఏదో ఒక 4 గజములు 5 గజములు మాత్రమే దాని యొక్క వెలుతురు ప్రసరించింది.
3: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ హి హాస్ ఎన్ అరికెన్ ల్యాంటర్న్ ఇన్ హిస్ హ్యాండ్, ది లైట్ ఆఫ్ దట్ ల్యాంటర్న్ విల్ బి ఏబుల్ టు షైన్ ఓన్లీ ఫర్ అబౌట్ 4 or 5 yards.
2: సరే, ఆ అరణ్యం లోపల చేరినాడు. అప్పుడు ఆ యొక్క అరికెన్ ల్యాంటర్న్ ముట్టించాడు. ముట్టించి చూసేటప్పటికి దాని వెలుతురు ఏదో ఒక 5-6 గజములు చుట్టూ మాత్రమే ఉంటున్నది.
3: He entered the forest, he lighted this lantern and he found that the light of this lantern was shining only for about 4 or 5 yards.
2: ee samayam lopala edo inkoka vyakti oka sanyasi aa margam lopalne bayal deri vastunnadu.
3: At this time another person, a sanyasi, was also coming the same way.
2: అప్పుడు నాయన నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు ఇంత విచార పడుతున్నావు అని ప్రశ్నించాడు ఆ సన్యాసి.
3: సన్యాసి ఆస్క్డ్ దిస్ మ్యాన్, వేర్ ఆర్ యూ గోయింగ్, వై ఆర్ యూ ఫీలింగ్ సో సారీ, వాట్ ఈస్ ది మ్యాటర్.
2: స్వామి, నేను 10 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి, కానీ నా యొక్క దీనిలో లైట్ యొక్క వెలుతురు 4-5 గజములు మాత్రమే ఉంటుండాలి, నేను ఎట్ట ఈ 10 మైళ్ళు ప్రయాణం చేయగలను, అదే నాకు చాలా విచారంగా ఉంటుండాలి అన్నాడు.
3: This man said, Swami, I have to travel 10 miles. On the other hand, the light I have in my hand is showing only 4 or 5 yards. How can I travel such a long distance? This is what is troubling me.
2: Ore pichivada, aa yokka velturu 4-5 gajamulu maatrame dooram prasarinchinappatiki nee paravaledu, neeto paatu aa light ni kuda nu prayanam salipinchu, enta dooram nee vellagalavo aa light kuda nu neeto anta dooram raagaladu annadu.
3: He said, you ignorant man, you have to travel long distance, but take the light with you and make the light also travel the same distance as you are traveling, then the light will come all the way with you.
2: Ade vidhamugane manamu oka uttamainatundi bhavamulanu, oka pavitramainatundi yokka sadgunamulanu, oka divyamainatundi yokka shantamunu mana ventane pettukoni mana jeevita prayanam salipinappudu మనం ఎక్కడికి వెళ్లినప్పటికీ ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క నిర్మలత్వము, ఆ యొక్క సద్గుణముల యొక్క ప్రభావం కూడాను మన వెంటనే వస్తుంటుంటాయి.
3: ఇన్ ది సేమ్ మేనర్, ఇఫ్ వీ హ్యావ్ ఏ సేక్రెడ్ ఐడియా ఆర్ ఏ గుడ్ క్వాలిటీ ఆర్ ది డివైన్ క్వాలిటీ ఆఫ్ పీస్ ఇన్ అస్ అండ్ కీప్ దెమ్ విత్ అస్, వేర్ ఎవర్ వీ గో, వేర్ ఎవర్ వీ మే ట్రావెల్, ఆల్ దీస్ గుడ్ క్వాలిటీస్ విల్ ఆల్సో బి ట్రావెలింగ్ విత్ అస్.
2: పరమాత్ముడు సర్వవ్యాపకుడు. అలాంటి సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమాత్మ తత్వానికి ఒక్క పూజ రూము లేక ఒక్క ధ్యానము గది అని మాత్రమే ఉంచుకుని దాని చుట్టూ ఉన్నంతసేపు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం ప్రవేశపెట్టుకుని తదుపరి పరమాత్ముడు లేడనేటువంటి యొక్క అనుమానంతోనే మనం ఇతరత్రా కూడా దుర్గుణములతో సంచరిస్తూ ఉంటున్నాం.
3: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్. On the other hand, if we think that he is only present in the puja room or in the meditation place, and we exhibit these good qualities and peace of mind only in the puja room, when we come out, we think God is not there, we have a doubt, and we give up all these good qualities.
2: కనుక పరమాత్మనే సర్వవ్యాపకతత్వాన్ని నీవు సంశయించినప్పుడు ఇంకా నీ యొక్క భక్తి శ్రద్ధలు ఎంత మాత్రం అభివృద్ధి కాగలవు.
3: ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్ అబౌట్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ మేక్ ఎ డౌట్ ఇన్ రిగార్డ్ టు దట్ మ్యాటర్, వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఓన్ ఫెయిత్ అండ్ ఆఫ్ యువర్ గుడ్ క్వాలిటీస్.
2: పోనీ సర్వవ్యాపకత్వాన్ని నీవు సంశయించినప్పుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని ఈ దేహమే తన యొక్క దేవాలయంగా నీవు భావించుకుని, హృదయమే తన యొక్క పీఠముగా నీవు విశ్వసించుకుని, ఆ జీవుడే దేవునిగా నీవు భావించుకున్నప్పుడు ఈ జీవుడు కూడా నువ్వు దేహంతో పాటు సర్వత్రా సంచరిస్తున్నాడు కదా. కనుక దేహం ఎక్కడో జీవుడు అక్కడ, కనుక జీవుడు ఎక్కడో దేవుడు అక్కడ, కనుక దేవుడు ఎక్కడో అదే మన యొక్క మెడిటేషన్ రూమ్. కనుక సర్వత్రా మన మెడిటేషన్ రూమే, సర్వత్రా మన యొక్క పూజ రూమే. కనుక సర్వత్రా మనము సద్భావములను అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి సాధన.
3: యు మే డౌట్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యు మే థింక్ దట్ గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, బట్ ఇఫ్ యు రియలైజ్ దట్ యువర్ ఓన్ బాడీ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, యువర్ ఓన్ హార్ట్ ఈస్ ది సీట్ ఆఫ్ గాడ్, అండ్ ది జీవా ఇన్ యూ ఈస్ సింప్లీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్, then you will realize that the meditation room or your puja room is your body itself, and God is present wherever you go within you, the temple of your body.
2: Kanuka sarva karmalu yendu kudanu, sarva pradeshamalu yendu kudanu, sarva vyaktulu yendu kudanu pavitramainatunti bhavamunu, pavitramainatunti yokka chintananu manamu cheyatamu adi sariyainatunti yokka margamu.
3: Therefore, in all the deeds which you perform, in all the places where you go, in all the individuals whom you meet, it is your duty to see the divine and act yourself accordingly.
2: Aithe atti pavitramainatunte vishwasam manaku kalagalanukunnappudu manamu anubhavagnulainatunte vaari yokka prabodhalanu peddalainatunte vaari yokka margamunu anusarinchi మనం పవిత్రమైనటువంటి యొక్క భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములు బైబిల్ ఖురాను భగవద్గీత ఇత్యాది సద్గ్రంథములను కొంతవరకునైనా మనం పఠించి తద్వారా మన యొక్క సత్యాన్ని కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చెల్పాలి.
3: You must develop, in order that you may have these qualities, sacred faith and follow the experienced people, what they tell you. Also see the paths indicated by the elders. You should read and get to your mind texts like Bhagavata, Bharata, Bible, Quran, Bhagavad Gita and so on. This is the way by which you can strengthen your faith.
2: Itti satsanganiki manamu taginanta kalamunu andinchali.
3: We must devote sufficient time for such good company.
2: Manaku unnatundi kalamu lopala mukkalu bhagamu manamu vrutha gadaputunnamu. మిగిలినటువంటి కాలు భాగము మన స్వార్థమునకై ఉపయోగపెడుతున్నాము, కానీ పరార్థము చింత మర్చిపోతున్నాము.
3: ది టైమ్ దట్ ఈస్ అవైలబుల్ టు అస్, 3/4 ఆఫ్ ఇట్ ఈస్ బీయింగ్ వేస్టెడ్ బై అస్, ది అదర్ 1/4 వీఆర్ స్పెండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్, బట్ వీఆర్ నాట్ స్పెండింగ్ ఎనీ టైమ్ ఎట్ ఆల్ విత్ రిగార్డ్ టు మ్యాటర్స్ విచ్ ఆర్ స్పిరిచువల్.
2: కనుక మనము పరోపకారార్థమైనటువంటి యొక్క కర్మల ఎందైనా కూడాను మనము ఈ కాయమును ఇమిడ్చి తద్వారా పరమాత్మ సేవనిగా విశ్వసించి మనము సార్థకం పొందేటువంటి ప్రయత్నానికి కూడాను యువకులు సంసిద్ధులుగా ఉంటుండాలి.
3: Therefore, we must at least devote this body and use this body in performing duties and actions which will be helpful to others. This is what young people should do and how they should spend their time.
2: ఈ వయసు లోపల మనము ఇతరులకు సేవ చేసేటువంటి దీంట్లో లోపల మనము సిద్ధంగా ఉంటుండాలి, కానీ ఇతరులతో మనం చేయించుకోవటానికి సిద్ధంగా ఉండకూడదు. అది సోమరత్వము, ఇతరులకు సేవ చేయటము సోహం తత్వం.
3: In this age, we should be ready to do service to others. We should not allow ourselves to be served by others. To be served by others is idleness. To serve others is the aspect of soham.
2: Kanuka manam yuvakulainatvanti meeru mee somaratvanni kontha varaku nu pakkaku netti bhagavat vishwasam mee hrudayamunandu abhivruddhi parichukoni sarva jeevula yendu kuda nu sarveswaratvam aneetvanti yokka divyatvanni meeru kontha varaku nu vishwasinchi మీ యొక్క సేవను సార్థకమనవించుకోవటానికి పవిత్రమైనటువంటి చరిత్రలో అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయండి.
3: యంగ్ పీపుల్ షుడ్ పుష్ అసైడ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐడిల్నెస్, దే షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ and you should regard all living beings as equal, and you must do service and sacred service.
2: దీనికి మన చరిత్ర లోపల అనేక రకములైనటువంటి అంతరార్థాలు కూడా ఉండటం కద్దు.
3: దర్ ఈస్ ఎన్ ఇన్నర్ మీనింగ్ ఇన్ ఆల్ అవర్ స్టోరీస్ అండ్ ఇన్ ఆల్ అవర్ ఇతిహాసస్.
2: దీనికి కొన్ని రకములైనటువంటి ప్రయత్నాలు కూడా మనం చెయ్యాలి.
3: వి మస్ట్ ఆల్సో మేక్ సమ్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
2: ఒక చిన్న ఉదాహరణము,
3: ఇట్స్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఈశ్వరుడు అనగా కేవలము మనము జటాజూటధారి అయి త్రిశూలధారి అయి త్రినేత్రధారి అయి కొంతవరకును గజ చర్మమును కట్టుకుని తదుపరి విభూతిని పూసుకొని అని అనేక రకములైనటువంటి స్వరూపములతో ఉండటము అనేటువంటిది మనకు ఈ లోకరీతిగా ఒక విధమైనటువంటి అనుభూతి.
3: ఇఫ్ వి థింక్ ఆఫ్ ఈశ్వర ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్రెసెంట్ డే వరల్డ్, వీ అట్ వన్స్ పిక్చర్ సమ్ వన్ హూ హాస్ టైడ్ అప్ హిస్ హెయిర్, హూ హాస్ గాట్ ఎ త్రిశూల ఇన్ హిస్ హ్యాండ్, హూ హాస్ గాట్ త్రీ ఐస్ అండ్ హూ హాస్ గాట్ ఎ లెపర్డ్ స్కిన్ ఆన్ హిమ్ అండ్ సో ఆన్. దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ గెట్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
2: దీనిని మనం చక్కగా వర్ణించాలనుకున్నప్పుడు మౌళిగులకెడు చంద్ర మర్ఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ గరమును నాగ కంకణముతోడ నడుమును చుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలది భస్మముతోడ కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమట్టుతో తాంబూల రాగాద రమ్ముతోడ తటహేమమయ వద్ద తాటంకములతోడ వీక్షాస్త్ర వద్దయా వృచ్చితోడ నల్ల గొలవల దురుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయలు మేరితోడ శైలి రాజేంద్రతనుడు ప్రత్యక్షమాయన్నన్నాడు. అనగా ఈశ్వరుని యొక్క తత్వానికి మనం ఇన్ని రకములైనటువంటి యొక్క వర్ణనలు మన భారతదేశం నందు భక్తిపూర్వకమైనటువంటి ప్రపత్తి మార్గం నందు అనుభవిస్తూ ఉండటం కూడా కద్దు.
3: ది సేమ్ పిక్చర్ విచ్ వీ హ్యావ్ ఆఫ్ ఈశ్వర కెన్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ పోయమ్ ఇన్ ఎ డివోషనల్ మేనర్ బై గివింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ హీఈస్ వేరింగ్, ఆఫ్ వాట్ హీఈస్ హ్యావింగ్ రౌండ్ హిమ్, ఆఫ్ ది కలర్ విచ్ హీ ఎగ్జిబిట్స్, ఆఫ్ హిస్ మ్యాటెడ్ హెయిర్ అండ్ సో ఆన్. దిస్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ పోయెటిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సేమ్ పిక్చర్ ఆఫ్ ఈశ్వర.
2: అయితే ఈశ్వరత్వం అనగా సకలైశ్వర్యములు కలగాలనేటువంటిదే ఈశ్వరత్వానికి సరి అయినటువంటి అర్థం.
3: ది real meaning for Ishvara is one who has got all kinds of prosperity and wealth.
2: Aithe itti Ishvarathvamlo shreshthamainatuvanti vaadu Maheshwarudu ani.
3: In this aspect of Ishvara, the one who is at the highest is Maheshwara.
2: Atti Maheshwarini yokka sankalpamu chetane ఈ సృష్టి స్థితి లయములు అనేటువంటివి కూడాను కలుగుతున్నవనేటువంటిది కూడాను మన యొక్క సంస్కృతి యొక్క అర్థం.
3: It is by the very thought, by the sankalpa of such Maheshwara, we believe that all this creation, this maintenance and this destruction is going on.
2: Itti Maheshwarini yokka vayu bhagamune oka Vishnuvani, dakshina bhagamune Shivudani, ఈ రెండింటికి మధ్య భాగమునే రుద్రుడని కూడాను చెప్పటం కద్దు.
3: ఇట్ ఈస్ ఆల్సో కస్టమరీ ఫర్ అస్ టు డిస్క్రైబ్ మహేశ్వర యాజ్ వన్ పార్ట్ ఆఫ్ హిమ్ యాజ్ విష్ణు, అనదర్ పార్ట్ యాజ్ శివ అండ్ సెంట్రల్ పార్ట్ యాజ్ రుద్ర.
2: అయితే శివుడనగా మనకు సుఖమును కలిగించేటువంటి వాడు, మంగళమును అందించేటువంటి వాడు, కనుకనే అతనికి శివుడని కూడాను ఒక పేరు.
3: The name Shiva signifies that he is one who gives us prosperity, who gives us happiness. That is why he gets the name Shiva.
2: Manaku aneka rakamulainatvanti ikka margadarshakuduga nilichi sakalaishwaryamulu kudanu manaku andinchi ihamunaku paramunaku margamulu nirupinchi gnanaishwaryamu ధనాశ్చర్యము గుణాశ్చర్యము బలైశ్వర్యము ఇవన్నీ కూడా ఐశ్వర్యములకే సంబంధించినటువంటివి కనుక సకలైశ్వర్యములు కూడాను మనకు అందించేటువంటి వాడు కనుకనే అతనిని శంకరుడు అని కూడాను పిలుస్తూ వచ్చారు.
3: ఆన్ ది అదర్ హ్యాండ్ వన్ హూ గివ్స్ అస్ ఆల్ ది హూ షోస్ అస్ ఆల్ ది ఐడియల్ పాత్స్, హూ గివ్స్ అస్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్, wealth like money, wealth relating to wisdom, wealth relating to attributes and qualities, all kinds of wealth he who gives to us, he has also been described as Shiva or Shankara.
2: Sam karudu kara anaga emti neeku sam anaga sukhamunu andincheetuvanti vaadu anaga chidanandamunu andincheetuvanti vaadu sachidanandamunu andincheetuvanti vaadu
3: Shankara. that is kara is one who does, who hands in. Sham is prosperity. All kinds of ananda, chidananda or sachidananda is caused by shankara.
2: సాధువుల యొక్క హృదయ స్థాయి అయినటువంటి వాడు కనుకనే, అతని యొక్క హృదయములందు తాను శయనించువాడు కనుకనే శివుడని కూడా నువ్వు మరి చెప్తూ వచ్చారు.
3: There is also a meaning for Shiva because he is one who resides in the hearts of sadhus and therefore he is called Shiva.
2: ఇట్టి పవిత్రమైనటువంటి అర్థములను పురస్కరించుకుని నిన్నటి దినము ప్రజ్ఞలు మూడుగా చెప్పాను, జీవ ప్రజ్ఞ, ఈశ్వర ప్రజ్ఞ, ఆత్మ ప్రజ్ఞ అని.
3: It is in the context of the one who does, who hands in. Sham is prosperity. All kinds of ananda, chidananda or sachidananda is caused by Shankara.
2: Sadhuvula yokka hrudaya

0: ఈశ్వర ప్రజ్ఞ అండ్ ఆత్మ ప్రజ్ఞ.
1: జీవ ప్రజ్ఞ తనను తాను బంధించునని, ఈశ్వర ప్రజ్ఞ పరులను బంధించునని, ఆత్మ ప్రజ్ఞ బంధ విమోచన జరుపుతుందని తెలిపాను.
0: ఇట్ వాజ్ మెన్షన్ టు యూ యెస్టర్డే దట్ జీవ ప్రజ్ఞ బైండ్స్ హిమ్సెల్ఫ్, బైండ్స్ వన్ సెల్ఫ్, వేరాజ్ ఈశ్వర ప్రజ్ఞ క్యాన్ బైండ్ అదర్స్, బట్ ది ఆత్మ ప్రజ్ఞ డస్ నాట్ బైండ్ ఎనీ వన్, ఇట్ లిబరేట్స్ అండ్ ఫ్రీస్ యూ.
1: అయితే కొంతమందికి ఈశ్వర ప్రజ్ఞ అనేటువంటిది ఇతరులను ఎట్లా బంధించును అనేటువంటి ఒక సందేహము బయలుదేరింది.
0: సమ్ పీపుల్ హ్యావ్ గాట్ ఎ డౌట్ ఇన్ దర్ మైండ్ హౌ ఈశ్వర ప్రజ్ఞ క్యాన్ బైండ్ ఈవెన్ అదర్స్.
1: అనగా ఐశ్వర్యముల చేత పరులను బంధించడానికి తగినటువంటి ప్రయత్నము సల్పవచ్చు.
0: దట్ మీన్స్ బై యూజింగ్ వెల్త్ వన్ క్యాన్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బైండ్ అదర్స్.
1: అనగా ఎట్టిన ఐశ్వర్యమనగా ధనముతో బంధించవచ్చు, బలముతో బంధించవచ్చు, జనముతో బంధించవచ్చు, బుద్ధితో బంధించవచ్చు, గుణముతో బంధించవచ్చు, ప్రేమతో బంధించవచ్చు, ఇవన్నీ కూడా ఐశ్వర్యముల కిందనే లెక్క.
0: వాట్ కైండ్ ఆఫ్ వెల్త్? వెల్త్ హెస్ గాట్ ఎ వెరీ వైడ్ మీనింగ్. వీ కెన్ బైండ్ అదర్స్ విత్ వెల్త్ వెన్ ఇట్ టేక్స్ ది షేప్ ఆఫ్ మనీ. We can bind others with wealth when it takes the shape of strength or power. We can also bind others when it takes the shape of intelligence. We can bind others with love. With all these are different forms of aishwarya or wealth.
1: Inti kadu jnanamu cheta kudanu bandhinchavachu andukosamane bhaktudu bhakta paradhinudu annadu. Bhakti cheta bhagavantunni bandhinchatam cheta bhaktuniki swadhinudu ayipoyadu bhagavantudu.
0: Not only this, we can bind others by jnana or by wisdom. That is why God is called Bhakta Paradhina. The devotee can bind God to himself by his devotion.
1: Kanuka manam aishwaryamuto ishwarattamuto bandhipabadatam anetundi oka vidamainatundi sada asattu lopala undetundi oka tattvaniki idi samanvayam aipothuntadi.
0: Therefore this idea that aishwarya or the nature of ishvara in so many different forms can be used to bind one, this is something which is in the nature of neither truth nor untruth. This is between truth and untruth.
1: Yavaru jnanamunu pondi jnayata jnaya swaroopamunu dharinchinappudu aa padamu yokka aanandamu lopala taanu tanmayattudai untuntadu. Atti vaanini తదేవత్వం అనేటువంటి రీతి కింద చెప్తూ వచ్చారు.
0: ది వన్ హూ హ్యాస్ అక్వైర్డ్ ది అల్టిమేట్ విజ్డమ్ అండ్ బికమ్స్ ఐడెంటికల్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్, దెన్ హీ బికమ్స్ వెరీ హ్యాపీ అండ్ హీఈస్ రిఫర్డ్ టు యాజ్ తదేవత్వం.
1: తదేవత్వం అనగా ఇతను ఒక విధమైనటువంటి యొక్క ఆనందము లోపల ఉండి జ్ఞానమును పూర్తి పొంది తాను జ్ఞేయ స్వరూపునిగా ఉంటున్నాడు.
0: This means that this person is in great bliss and he has reached the ultimate wisdom, and in that bliss he is like he is one with the object of his wisdom, the jnaya swarupa.
1: Aite jnata jnayamunu chustu aanandamu lopala konta varaku kudanu tat aneetvanti danni vicharana salaputu untadu. Itvanti vaanne tomeva tat annaru.
0: But this jnata, the person who is having the wisdom, while looking at the object of his wisdom, in his great bliss, he sometimes finds great happiness. This is referred to as tvam eva tattvam.
1: Tat eva tattvam, tat eva tattvam, tvam eva tattvam. అనేటువంటి రెండింటి ఎందు కూడాను ఉన్నటువంటి వ్యత్యాసమును మనం విచారణ చేసినప్పుడు ఒక స్థానం గురువుది, రెండవ స్థానం శిష్యుంది.
0: In these two statements, tat eva tvam, tvam eva tvam, when you look at this, tvam eva tat, when you look at these two things, you will find that one place belongs to the guru and the other place belongs to the disciple.
1: Anaga tattvanam tatta sthanamunu kurchoni tvammunu sariga bodhinchetvanti vaadu oka guruvu.
0: This means that one who sits in the place designated as tat and who explains the significance of tvam, he is the guru.
1: Tvam sthanamunandu taanu kurchoni tat sthanamunu vicharinchetvanti vaadu shishyudu.
0: The one who sits in the place of tvam and makes an inquiry about the nature of tat, he is

0: ది డిసైపుల్ ఆర్ ది స్టూడెంట్.
1: కనుక గురువు అనేటువంటి వాడు సత్ అనేటువంటి యొక్క స్థానము లోపల నిలిచినటువంటి వాడు.
0: గురు స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ తత్.
1: సత్ అనగా ఆ సత్తుకు సమీపంలోనే నివసించేటువంటి వాడు శిష్యుడు.
0: ది డిసైపుల్ ఆర్ ది స్టూడెంట్ ఆల్సో లివ్స్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది సత్.
1: కనుక సమీపమునందే సంచరించేటువంటి శిష్యునికి సత్ భావములే రావాలి. ఆ సత్భావములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు తిరిగి గురువు తాను ఇద్దరు కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితి కింద వచ్చి తద్వారా నివృత్తి లోపల కూడా లీనమవటానికి అవకాశం ఉంటుంటాయి.
0: ది స్టూడెంట్ హూ ఈజ్ లివింగ్ ఇన్ ది క్లోజ్ ప్రాక్సిమిటీ ఆఫ్ సత్ హీ హ్యాస్ ది ఆపర్చునిటీ ఆఫ్ హిమ్సెల్ఫ్ గెటింగ్ సద్భావ ది గుడ్ ఐడియా అబౌట్ సత్.
1: దేనికి సమీపంలో మనం ఉంటామో దాని యొక్క స్వభావము మనకు అలవడాలి, అప్పుడే దానికి సమీపంలో ఉన్నందుకు సరైనటువంటి అర్థం.
0: When you are in proximity of something, then you must get yourself the nature of that something. Then only you will be described as being in its proximity. Once you get that opportunity, the student then becomes one with the guru and he has an opportunity of getting into the nivrutti state.
1: ఇంకా రెండో విషయంగా మీకు చక్కగా అర్థం చెప్పాలనుకున్నప్పుడు మన భారతదేశంలో కొంత భగవద్గీత యొక్క ఆరాధనలు సలుపుతూ ఉపవాసములు సలపటము ఉపాసనలు చేయటము ఇలాంటివంతా కూడా జరుగుతూ ఉండటం కూడా సహజం.
0: ఇఫ్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఈజీలీ అండ్ మోర్ క్లియర్లీ వన్ హ్యాస్ టు స్టేట్ దట్ ఇట్ ఈస్ ది ప్రాక్టీస్ ఇన్ అవర్ కంట్రీ దట్ వైల్ వర్షిపింగ్ గాడ్ వీ అండర్టేక్ ఫాస్ట్స్ సమ్ టైమ్స్.
1: ఇది ఉపాసన అనేటువంటి దానికి ఉపవాసము అనేటువంటి దానికి మనం చక్కగా అర్థం తీసుకోవాలి. వాసం అనగా నివసించటము, ఉప అనగా సమీపము. సమీపములో నివసించటము ఉపవాసము, ఉప ఆసన సమీపములో కూర్చోటము ఉపాసనం.
0: టు గెట్ అట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది టూ వర్డ్స్ ఉపవాసన అండ్ ఉపాసన. ఉపవాసన ఈజ్ టు లివ్ క్లోజ్ బై, ఉపాసన ఈజ్ టు సిట్ క్లోజ్ బై.
1: అయితే ఈ దగ్గర కూర్చోవటం చేత మనకు కలిగేటువంటి వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: What is it? What is the benefit that we will get by sitting in close proximity?
1: Manam udukuga undinappudu ekku veediga undinappudu manam air condition le veskotamo leka challadanamainatundi yokka pradeshamnaku velletamo jarugutu untadi.
0: When we feel very warm, we either put on the air conditioner or we go to a place which is cool.
1: అయితే ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చోవటం వల్ల మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే మనను బాధించుతున్నటువంటి వేడి దూరం అయ్యి ఆ యొక్క మనకు సుఖమునిచ్చేటువంటి యొక్క చల్లదనమును మనం అందుకోగలుగుతున్నాం.
0: వాట్ ఈస్ ది బెనిఫిట్ దట్ వీ గెట్ బై సిట్టింగ్ నియర్ ఎన్ ఎయిర్ కండిషనర్? ది బెనిఫిట్ ఈస్ వాట్ ది హీట్ దట్ ఈస్ ట్రబులింగ్ అస్ గోస్ అవే ఫ్రమ్ అస్ అండ్ ది కూల్నెస్ దట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ ది ఎయిర్ కండిషనర్ కమ్స్ టు అస్ అండ్ గివ్స్ అస్ సమ్ కంఫర్ట్.
1: ఇంకా చలికాలం లోపల మనం నిప్పులు వేసుకుని దానికి చుట్టూ కూర్చోటమో లేక హీటర్ ను పెట్టుకోవటమో జరుగుతుంటాది. దానికి దగ్గర కూర్చోవటం వల్ల ఏమైపోయింది, మనల్ని బాధిస్తున్నటువంటి చలి దూరం అయిపోయింది, మనకు ఆయన ఇచ్చేటువంటి యొక్క వేడి మనల్ని సంతోషపడుతున్నది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ ఎ కోల్డ్ సీజన్ వీ సిట్ రౌండ్ ఎ ఫైర్ ఆర్ వీ హ్యావ్ ఎ హీటర్ నియర్ అస్ హౌ డు వీ గెట్ ది బెనిఫిట్? The benefit is the cold that is troubling us goes away from us and the heat that will give comfort will come to us.
1: Aithe ee naadu manamu upasanalu upavasamulu deni nimittamai chestunnam ante bhagavat nimittamai manam upavasam chestunnam anaga bhagavantuniki samipamulo kurchotamu bhagavantuni yokka deeniniki samipaniki povatamu jarugutu untuntadi.
0: So today why are we undertaking upasana or upavasana? This is because we want to go close to God or we want to go and live near to God.
1: Aithe bhagavantuniki samipamulo kurchotam valla bhagavantuniki samipamulo povatam cheta manaku vachinatundi phalitam emtante bhagavantuni yokka sachidanandam manaku ostundi manlo unna durgunamulu manaku dooram aipothundi.
0: What is the benefit of going close to God or of being near him? The benefit is that the Sachidananda which is with God will come to us and all the bad qualities which are troubling us and which are in us will go away from us.
1: Karuka bhagavantuniki samipamulo poyetundi yokka prayatnam lopala deenini manam upavasam ani kaani upasana ani kaani manam kontha varaku upayog చేసుకోవటంలో ఒక అర్థం ఉంది, కానీ అట్టు కాకుండా ఈనాడు భగవంతుని కోసం ఉపవాసం చేస్తున్నామనేది, ఉపాసన ఉపాసన ఉపాసన అనేది ఒక అర్ధ డజన్ చపాతీలు, డజన్ ప్లాంటన్స్, చేర్ మిల్క్ తాగేది ఉపవాసం ఉపవాసం అనేది. ఇది ఉపవాసం కింద సంబంధమా?
0: సో దర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఉపాసన ఆర్ ఉపవాసన ఇన్ అవర్ అటెంప్ట్ టు గో క్లోజర్ టు గాడ్ అండ్ టు బి నియర్ హిమ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు హిమ్. But by talking about upasana and upavasana, if we want to fast and on that day of fast we eat 1 dozen chapatis, 1 dozen bananas and 1 fair of milk, is there any meaning in this upavasana?
1: Kanuka manamu pavitramainatundi bharatiya sanskruti yandu andinchinatundi aadarshamulaku sariyainatundi arthamulu manam teesukonaka మన యొక్క ప్రార్థనలు కాని మన యొక్క సాధనలు కాని కొంతవరకు మనం వ్యర్థపరచుకుని నిరాశకు గురి అయిపోతుంటున్నాము.
0: Therefore, in the sacred culture of our country, the ideas that have been handed over to us are not being understood correctly by us. We are taking wrong meanings for these ideas that have been handed over to us, and to some extent we are being disappointed at the results of our sadhanas or our practices.
1: Prema swaroopulaina vidyarthulara, itti యథార్థమైనటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోనే నిమిత్తమై ఈ ఒక్క నెల ఈ యొక్క సమ్మర్ క్లాసులో మీరు చేరారు. ఈ క్లాసు లోపల మీరు పవిత్రమైనటువంటి విషయాన్ని మీరు చక్కగా హృదయంతో చేర్చుకుని ఇంకా మున్ముందు దీనిని సక్రమమైనటువంటి మార్గంలో అవలంబించి దానిని ప్రవేశపెట్టి తద్వారా మీ యొక్క మిత్రులైనటువంటి వారికి ఇంకా భవిష్యత్తునకు మన భారతదేశమునకు తగినటువంటి యొక్క మార్గమును మీరు చేపడతారని దానికి తీర్చిదిద్దుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, యూ హ్యావ్ కమ్ హియర్ ఫర్ దిస్ సమ్మర్ క్లాస్ అండ్ యూఆర్ స్టేయింగ్ హియర్ ఫర్ ఎ మంత్ విత్ ఎ స్పెసిఫిక్ వ్యూ టు అండర్స్టాండ్ ది ట్రూత్ అబౌట్ దీస్ థింగ్స్. యూ మస్ట్ టేక్ ది ట్రూత్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ టు యువర్ హార్ట్ and put it along the right path. Not only that, when you go back, thereby you must give these sacred ideas to your friends. You must enable the future of your country to be glorious. And I hope and I am blessing you that you will be able to do this, and I will bring this discourse to a close. Madhura.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

భవ భయంకర గిరిజా శంకర ధిమి ధిమి ధిమి చకనర్తన కేళో హర శివ శంకర శశాంక శేఖర హర బం హర బం బం బం బోలో భవ భయంకర గిరిజా శంకర ధిమి ధిమి ధిమి చకనర్తన కేళో హర

0: Sairam, dear listeners, as the most intelligent form of creation, only human beings enjoy superior discrimination. It is therefore essential for us to discriminate between the good and the bad in all our thoughts, words and deeds. In today's discourse, Bhagwan Baba emphasizes this point and urges everyone to always seek good company. Let us now listen to the pearls of wisdom by Bhagwan Baba from a discourse delivered during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam on the 10th of August 2006.
1: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్యభూమి, పాండిత్యమున చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి, ఇట్టి భూమి యందు జననమంది సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపనే దివ్యభూమి, ఇంతకన్నను వేరేది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా, సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా.
2: దిస్ ఇస్ ద ల్యాండ్ దట్ హాస్ గివెన్ బర్త్ ద సెయింట్స్ సేజెస్ అండ్ సియర్స్ అండ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్ అండ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ రిప్యూట్. What more could be conveyed in this assembly of noble souls?
1: Pavitratva Swaruplaina, Rutikulara, Prajalara, Balulara.
2: The noble priests were highly sacred, devotees and students.
1: Bharata Bhumi, Chala, Bhagya Bhumi, Bangara Vinti Bhumi. మహాసాధ్వికులను మహాసాధ్వీమణులను మహాపండితులను మహాసంగీతములను కన్న భూమి ఈ భారత భూమి.
2: భారత్ ఇస్ రియల్లీ అఫ్లూయెంట్, ఇట్స్ రిచ్, ఫుల్ ఆఫ్ కల్చర్. దిస్ ఈస్ ద ప్లేస్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ పీపుల్, ఆఫ్ స్కాలర్స్ అండ్ ద విమెన్ ఆఫ్ చెస్టిటీ, మెన్ అండ్ విమెన్ ఆఫ్ వేలర్ అండ్ కరేజ్.
1: ఇట్టి భూమి ఎందు జన్మించి కూడాను అందులో ఏ చిన్న వయసమైన కూడా గమనించుకోలేకపోవటం చాలా దురదృష్టము.
2: ఇట్స్ రియల్లీ బ్యాడ్ లక్ హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇంబైబ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ది ఎన్షియంట్ గ్లోరీ అండ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్.
1: పొద్దున నుంచి హెడ్ ప్రిస్ట్ జరుపుతున్నటువంటి ఒక కార్యక్రమంలో చాలా చిత్ర విచిత్రమైనటువంటివి.
2: ఆల్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ది హెడ్ ప్రీస్ట్ సిన్స్ ద మార్నింగ్ ఇస్ రియల్లీ మిస్టీరియస్ అండ్ వెరీ పెక్యూలియర్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్.
1: చిత్రంబులు
2: పెక్యూలియర్
1: విచిత్రంబులు
2: అండ్ ఇట్ మిస్టీరియస్.
1: చిత్రంలో ఒక చిత్రమైన చిత్రంబులు
2: అండ్ ఇట్ ద మిస్టరీ ద మిస్టరీస్.
1: ఇట్టి విచిత్రమైనటువంటి చిత్రములను చూస్తూ మానవుడు కంటితో చూస్తున్నారే కానీ హృదయంతో అనుభవించడం లేదు.
2: ఆల్ ద మిస్టరీస్ ఆర్ అబ్జర్వ్ ఆర్ విట్నెస్డ్ బట్ దే ఆర్ నాట్ ఫెల్ట్ ఎట్ హార్ట్.
1: పెద్దలు చెప్పినటువంటి విషయములను మనము చెవులతో విన్నప్పుడు వాటిని హృదయంతో అనుభవించాలి.
2: వాట్ ఆల్ దట్ వీ హియర్ ఫ్రమ్ ఎల్డర్స్ నాట్ సింప్లీ హియర్ బట్ వీ షుడ్ యాక్సెప్ట్ దెమ్ టేక్ దెమ్ టు హార్ట్.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
2: It's only a noble man where you find the harmony of thought, word and deed.
1: Manas anyat, vachas anyat, karma anyat, duratmanam.
2: It's a wicked man who will not have any kind of unity in thought, word and deed.
1: Kanuka prati manavudu kudanu vinna vishayamulanu kanna vishayamulanu chakkaga hrudayaniki andinchi tadwara varu anubhavinchadaniki prayatninchali.
2: Therefore every person, whatever that he hears, whatever that he witnesses, whatever that he enjoys and treasures in the heart, must experience in the daily life.
1: Bharatadeshamulandu endu chuchinanu kudanu ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సంగీత సాహిత్య విద్యలను ఎన్నియో మనము వింటున్నాము చూస్తున్నాము.
2: ఇన్ భారత్ వేరెవర్ యు గో యు కమ్ అక్రాస్ దిస్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ అండ్ మ్యూజిక్.
1: ఇది భగవంతుడు బోధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి బోధన.
2: దిస్ ఇస్ ట్రూలీ స్పీకింగ్ ద టీచింగ్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్ టు దిస్ భారత్.
1: శ్రవణం,
2: లిసనింగ్,
1: కీర్తనం,
2: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
2: చాంటింగ్,
1: పాదసేవనం,
2: సర్వీస్,
1: వందనం,
2: సాల్యుటేషన్,
1: అర్చనం,
2: వర్షిప్,
1: దాస్యం,
2: సర్వచు,
1: స్నేహం,
2: ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదనం,
2: సెల్ఫ్ సరెండర్.
1: ఈ నవ విధములైన భక్తుడు ఎన్నో విధములైన మార్గములను ప్రబోధిస్తూ వచ్చాడు.
2: And the ninefold path of devotion have been taught and propagated since long.
1: భారతదేశంలో ఉన్నటువంటి యొక్క భక్తి శ్రద్ధలు మరి ఏ దేశంలో కూడా నువ్వు కానరావు.
2: It's only in Bharat where you find the heights of devotion and sincerity which are not noticed anywhere.
1: కనుకనే అన్ని ప్రాంతములందు కూడా నువ్వు అల్లకల్లోలములు అలవడిపోయిపోయావు.
2: You find elsewhere the agitations, troubles and turmoil.
1: కానీ ఒక్క భారతదేశం నుండి ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు కలిగినా, ఎన్ని బాధలు సంభవించినా శాంతంగా భగవంతుని యొక్క నామం చేతనే తప్పించుకుని పోతున్నారు.
2: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ భారత్ హూ కుడ్ బేర్ ఆల్ ద డిఫికల్టీస్, లాసెస్ అండ్ ద ప్రాబ్లమ్స్, కెలామిటీస్ అండ్ దే కుడ్ బేర్ దిస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పీస్, చాంటింగ్, థింకింగ్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి పవిత్రమైన ప్రాంతము, ఇట్టి పవిత్రమైనటువంటి ప్రదేశము మరి ఎందుకు కూడా కానరాదు.
2: దిస్ కైండ్ ఆఫ్ సాంక్టిటీ, దిస్ సార్ట్ ఆఫ్ సేక్రెడ్నెస్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
1: ప్రపంచంలో ఎందు చూచినను, ఎందు విన్నను, అన్ని దుఃఖములే, విచారములే, కష్టములే.
2: ఆల్ ఓవర్ ద వరల్డ్ వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ ద డిఫికల్టీస్, ద ప్రాబ్లమ్స్, మిజరీ, సాడ్నెస్, యాంగ్జైటీస్ ఓన్లీ.
1: ఇట్టి ప్రదేశమునందు మనం ఉద్భవించటము, మనం పుట్టటము, మన జన్మలు రావటము చాలా అదృష్టమైనటువంటిది.
2: ఇట్ ఇస్ అవర్ గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ టు హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ అండ్ హై సాంక్టిటీ.
1: ఇట్టి యజ్ఞయాగాదులు మరి ఎందుకు కూడా కానరావు.
2: ద సేక్రెడ్ రైట్స్, ద సేక్రెడ్ రిచువల్స్ సచ్ అస్ యజ్ఞయాగ ఆర్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: యజ్ఞయాగములు అంటే కేవలం ఏదో కొన్ని అగ్ని కార్యములు కావించుకుంటూ భగవంతుడికి అర్పితం గావించుకోవటం, ఇది మాత్రమే యజ్ఞమని చెప్తున్నారు.
2: వి డిక్లేర్ యజ్ఞయాగ ఈజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ కంటెంప్లేషన్ ఇన్ ద థాట్ ఆఫ్ గాడ్.
1: యజ్ఞము అనగా భగవంతుడికి అర్పితం చేయటము, భగవంతుని ప్రీతి కల్పించడము, భగవత్ప్రీతికి పాత్రలు కావటము, ఇది నిజమైనటువంటి యజ్ఞము.
2: యజ్ఞ మీన్స్ ఆఫరింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్, doing an act as to please him, as to make him happy. That is the purpose of yajna.
1: Nishvartham kosam, saprayojanam kosam kadu.
2: Yajna is not to be performed for one's own selfishness or self-interest.
1: Parva kosamanu, prapancham kosamu, loka kalyanam nimittamai erpadinatuvanti yajnamadu.
2: Yajnas are meant for the welfare of the entire humanity, for others, for the whole universe.
1: Ee yajnayagadi kartavulu అనాది కాలం నుండి కూడాను మన భారతదేశంలో అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
2: యజ్ఞయాగ, ద సీక్రెట్ స్పిరిచువల్ రైట్స్ హ్యావ్ బీన్ ఎంకరేజ్డ్ అండ్ ఫాస్టర్డ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ.
1: త్రేతాయుగం నుండి కూడాను ఎన్నో యజ్ఞములు యాగములు జరిగాయి.
2: యజ్ఞయాగ టుక్ ప్లేస్ ఈవెన్ టైమ్స్ ఆఫ్,
1: కానీ ఆనాటి రాక్షసులు ఈ యజ్ఞయాగములను భగవంతుడు పరచుతూ వచ్చారు.
2: In those times the demons acted against the performance of yajnas and yagas.
1: Karanam yajna yagadul yokka vishayamu satyamu variki teliyakapovatame.
2: They did not encourage any yajna yaga demons in those times because they did not follow the path of truth.
1: Dwapara yugam vachetappatiki,
2: in the dawn of Dwapara age,
1: kontha varaku kodanu artham chesukovadaniki prayatnincharu.
2: People made an attempt to understand to some extent.
1: ఎన్నో యజ్ఞ యాగములు జరిగినప్పటికీ జనకునకు ఏమాత్రము తృప్తి జరగలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మెనీ యజ్ఞ యాగాస్ హి వాస్ నాట్ టోటల్లీ సాటిస్ఫైడ్.
1: హూ? జనక.
2: జనక వాస్ నాట్ టోటల్లీ సాటిస్ఫైడ్.
1: కనుక మనము ఈనాడు అందరు కూడా చదువుకున్న చుట్టి వారే.
2: టుడే ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్.
1: యజ్ఞం అంటే ఏమిటి, యాగం అంటే ఏమిటి, క్రతు అంటే ఏమిటి అనేటువంటిది సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారు.
2: దే కుడ్ అండర్స్టాండ్ టోటల్లీ వాట్ యజ్ఞ ఇస్, వాట్ యాగ ఇస్, వాట్ ఆర్ రిచువల్స్.
1: కేవలము మానవులైనటువంటి వారు ప్రతి మానవుడు ఈ యజ్ఞ యాగాది కతువులు నిత్యము ప్రతి శరీరము కూడా చేస్తూ రావాలి.
2: ఇన్ఫాక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ నెసెసరీ పర్ఫార్మ్ దీస్ యజ్ఞాస్, యాగాస్ అండ్ సేక్రెడ్ రిచువల్స్.
1: అనగా ఏ కార్యం చేసినప్పుడు కూడా భగవత్ ప్రీతి అర్థం అని పలకారు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వన్ షుడ్ పర్ఫార్మ్ విత్ కంప్లీట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ దట్ వన్ డస్.
1: అడుగడుగులకు దైవం యొక్క ప్రీతి మనలో ఆవిర్భవించాలి.
2: ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ ఇట్ షుడ్ బి ఎన్ ఆఫరింగ్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్.
1: నేను చేయటన్నీ కూడా భగవత్ ప్రీతి అర్థమై చేస్తున్నాను.
2: వాట్ ఆల్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఓన్లీ టు ప్లీజ్ గాడ్.
1: నన్ను ప్రీతించడం కోసమే మిమ్మల్ని పుట్టించాము.
2: And in fact, you are born for this purpose, to please God.
1: కేవలము తిండి తీర్థాలతో జీవితం గడుపుకొని కార్యము ముగించుకోవటం కాదు.
2: The life does not revolve around the food, raiment and shelter, eating and drinking alone.
1: కాని మానవుడు తన యొక్క జీవితం ధన్యం చేసుకునే నిమిత్తం.
2: In fact, man should live for his own liberation, redemption.
1: తన సత్యాన్ని తాను గుర్తించాలి.
2: He should know his own truth, his own nature.
1: ఎవరిని చూసినాను మనము మీరెవరండి, మీరెవరండి, మీరెవరండి అని ప్రశ్నిస్తాము.
2: Whosoever we come across, we go on inquiring, who are you, who are you?
1: కానీ తానెవరో తను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: But the man is not making an attempt to know his own nature to begin with.
1: Who am I?
2: He doesn't put a question.
1: మొట్టమొదటి నీవెవరో నీవు గుర్తించుకుంటే పనులు ఎవరో నీకు తెలుసుకోవడానికి వీలవుతుంది.
2: సో ఇఫ్ యు ఫైండ్ ఎన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ, దెన్ యూ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అదర్స్.
1: ఈనాడు హూ ఆర్ యూ ఈ అంటే ప్రశ్నలు వేసి వ్యర్థం చేస్తున్నారు కాలమును.
2: టుడే వి గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ అండ్ దస్ వేస్ట్ టైం.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలతపస్మాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ మహ, కాల నియమితాయ మహ, తానే తాను కాలం.
2: గాడ్ ఈజ్ టైమ్, ఈజ్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, ఈజ్ బియాండ్ టైమ్, హీ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: కనుక ఒక్క క్షణమైన కూడా మనం వ్యర్థం చేయకూడదు.
2: దెర్ఫోర్ వి షుడ్ నాట్ వేస్ట్ ఎ మూమెంట్.
1: కేవలము శారీరక సంపత్తి కోసమని, మానసిక సంపత్తి కోసమని, ఇంద్రియ ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారే కాని కేవలము ఆత్మతృప్తి నిమిత్తమై ఎవ్వరు కూడా ప్రాకులాడటం లేదు.
2: వీ స్ట్రగల్ హార్డ్ ఫర్ అవర్ ఫిజికల్ ప్రోగ్రెస్, ఫర్ మెంటల్ అచీవ్మెంట్స్ అండ్ టు సాటిస్ఫై అవర్ సెన్సెస్, బట్ వీ ఆర్ నాట్ లివింగ్ ఫార్ ద రికగ్నిషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: కేవలము ఈ ఇంద్రియముల సుఖం ఎంతవరకు,
2: ద సెన్సువల్ ప్లెజర్ హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్,
1: ఈ దేహం యొక్క ఆనందం ఎంతవరకు,
2: హౌ లాంగ్ ద బాడీ హ్యాపీనెస్ లాస్ట్.
1: కనుక ఇవన్నీ కూడా క్షణంలో క్షణంలో పోయేటువంటి మేఘములే.
2: These are all momentary, like passing clouds.
1: ఇవన్నీ కూడా passing clouds.
2: These are all passing clouds.
1: ఒక్కటి మాత్రమే పర్మనెంట్ ఇది.
2: But there is only one that is permanent.
1: అది నీ హృదయమే.
2: That is the heart.
1: అది నీ హృదయానికి తృప్తి చేయాలి.
2: In fact, we should satisfy our own heart.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మనం హృదయాన్ని తృప్తిపరచుకునే నిమిత్తమై మనం ప్రయత్నించాలి.
2: We should make every effort to satisfy our own heart.
1: ఇవన్నీ కూడా కేవలము దివ్యమైనటువంటి యొక్క సత్సంగం చేతనే ఏర్పడుతున్నాయి.
2: దిస్ ఇస్ పాసిబుల్ బై అసోసియేటింగ్ అవర్ సెల్స్ ఇన్ ది సీక్రెట్ గుడ్ కంపెనీ.
1: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి.
2: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ out of good company, we develop this detachment, the steady mindedness, and that ensures the liberation ultimately.
1: నీవు చెడ్డవారితో చేరి చెడ్డవాడు అయిపోతున్నావు.
2: By joining the bad company, you become bad.
1: కనుకనే, tell me your company, I shall tell you what you are.
2: Therefore it is said, tell me your company, I shall tell you what you are.
1: నీవు ఎట్టివారితో చేరుదువో, నీ యొక్క గుణములు కూడాను అట్టివిగానే మారును.
2: As is the company, so you become. Depending upon the people you associate yourself, you develop those qualities.
1: కనుక పెద్దలైనటువంటి వారితో, విద్యావంతులతో, కేవలం ఆధ్యాత్మిక చింతన చేయు వారితో మీరు కలవాలి.
2: Therefore, elders and educated people should join the company of spiritual minded people.
1: ఈనాడు ఇక్కడ చేరినటువంటి ఒక సత్సంగము గొప్ప సత్సంగము.
2: The spiritual company here is no blessed, very great.
1: ఇలాంటి కంపెనీ మనకు ఎక్కడ కూడా లభ్యం కాదు.
2: This sort of company of spiritual excellence is not noticed, not available anywhere.
1: ఇలాంటి కంపెనీ మనకు చేరినప్పుడు మనం ఇలాంటి కంపెనీ యొక్క పావులే మనలో ఆవిర్భవించాలి.
2: When you join this company, spiritual company, you develop spiritual thoughts.
1: కనుక ఎట్టి దానితో మనము ఒక కర్ర ఉంటుంది, కర్రకు అగ్గి అంటుకున్నప్పుడు,
2: when the wood catches fire, when you light it up,
1: ఆ యొక్క కర్రకు ఉన్నటువంటి యొక్క దీన్ని పొగ రూపంగా మారుతుంది.
2: And you find the flame there after the smoke above.
1: ఈ స్మోకింగ్ ఎలాంటిదో దానికి మేఘములు అలాంటివిగా వస్తుంటాయి.
2: As is the smoke, so is the cloud above.
1: ఆ మేఘములు ఎట్టివో వర్షం అటువంటిదిగా ఉంటుంది.
2: As is the cloud, so is the rainfall.
1: కనుకని మనము ఈ వర్షములకు మనం లోబడుతున్నాము. ఈ వర్షము సరైన వర్షం కాకుండా పోతున్నది.
2: In fact, we want rains, but we don't have proper rains today.
1: మానవుడు వాటర్ చేతనే జీవిస్తున్నాడు.
2: Man lives because of water.
1: వాటర్ మంచి లేనప్పుడే మనిషి కూడా మంచివాడు, మంచి మాటలు, మంచి తలంపులు తనలో ఆవిర్భవిస్తున్నాయి.
2: When the water is pure, the person will live long with pure thoughts, with pure mind.
1: ఈనాడు అన్ని రోగములకు మూల కారణము నీరే.
2: For all diseases, it is the water that is the cause.
1: అంతేకాకుండా చుట్టూ ఉన్న వాతావరణం కూడాను దానికి కారణంగా అవుతుంది.

0: ఎన్వైరన్మెంట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్.
1: కనుక మనం ఉన్నటువంటి యొక్క స్థానమును పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
0: Therefore, we should keep our place quite clean and pure.
1: త్రాగేటువంటి నీరు కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
0: And our drinking water should be necessarily pure.
1: అప్పుడే మానవుడు ఆరోగ్యవంతుడిగా అయిపోయి ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: Then only man would be healthy and blissful.
1: ఆరోగ్యమునకు ఆనందమే ప్రధానము.
0: For health, it is a bliss, it's happiness that's the primordial cause.
1: కనుక విద్యార్థులారా,
0: students,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ కూడా యువకులుగా ఉండటం చేత మీకు పదార్థము వాతావరణము చాలా అతి ముఖ్యమైనటువంటిదిగా ఉండాలి.
0: యువర్ యంగ్స్టర్స్, యూ షుడ్ రియలైజ్ ద మెటీరియల్ అండ్ ఎన్వైరన్మెంట్ హావ్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్.
1: కనుక సత్సంగంలో మీరు చేరండి.
0: దేర్ఫోర్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: మంచి మాటలు, మంచి ఆటలు, మంచి పాటలు తగినటువంటి ఒక స్థానంలోనే మీరు ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ జాయిన్ ద కంపెనీ వేర్ దేర్ బి సింగింగ్, there be good games and sports where good words are spoken.
1: కనుక మీ గేమ్స్ లోపలనటువంటి ఒక ఫలితమే మీ జీవిత ఫలితము.
0: And then this life is a game and this the win, the victory will decide your life.
1: కనుక మీ గేమ్స్ సరైనటువంటివిగా మానవునికి మానవోద్ధరణ గావించేటువంటిగా ఉంటుండాలి.
0: Therefore this life which is a game should end up in the emancipation of our life.
1: ఎవరితో మాట్లాడినప్పటికీ మీరు శాంతంగా ప్రేమతో కరుణతో మాట్లాడాలి.
0: Whomsoever you converse with, you should be peaceful, you should be calm, quiet.
1: కఠినమైనటువంటి పదమును ఉపయోగించకూడదు.
0: You should never use harsh words.
1: ఈ కఠినమైనటువంటి పదముల వల్ల హృదయం చాలా కరిగిపోతుంది.
0: And because of the harsh words, it will affect your heart.
1: కనుకనే మంచి మాటల చేత పవిత్రమైనటువంటి పలుకుల చేత వారి హృదయాన్ని కరిగించాలి.
0: Therefore we should speak in such a way, sweet and soft, so as to melt the heart of the other.
1: కనుకని hurt never, help ever.
0: భగవాన్ says help ever, hurt never.
1: అందరికీ మనము సహాయంగా ఉంటుండాలి.
0: Therefore we should help everybody.
1: దీనిని సహనాభవతు సహనోభవతు సహవీర్యం కరవావహి. నీవు మంచి మాటల చేత నీవు స్నేహం చేసుకోవాలి.
0: యూ కెన్ డెవలప్ బై ఫ్రెండ్షిప్ బై టాకింగ్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
1: నీవు మంచి వారితో కూడినప్పుడు నీకు మంచి హృదయం వస్తుంది.
0: వెన్ వన్స్ యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ యూ విల్ హ్యావ్ గుడ్ హార్ట్.
1: గుడ్ థాట్స్ మనలో వచ్చినప్పుడు గుడ్ కర్మను మనం చేస్తాము.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ గుడ్ థాట్స్ యూ విల్ గెట్ ఇన్ గుడ్ యాక్షన్.
1: గుడ్ యాక్షన్ చేసినప్పుడే గుడ్ ఫలితం కూడా లభిస్తుంది.
0: గుడ్ యాక్షన్ విల్ సర్టన్లీ కన్ఫర్ ద గుడ్ రిజల్ట్స్.
1: కనుకని మీరు మంచి మాటలతో నోటినిచ్చినందుకు నాలుకనిచ్చినందుకు పవిత్రమైనటువంటి మాటల చేత పలకాలి.
0: Therefore, this tongue that has been the gift of God should be utilized properly, that we should speak softly and sweetly in a sacred way.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక మాటలు ఒక భారతదేశం నుండి మనకు లభిస్తాయి.
0: The sacred words are uttered or spoken here in Bharat alone.
1: ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు దయచేయండి, రండి, కూర్చోండి అని మంచి మాటలతో చెప్పాలి.
0: When elders visit you, you invite them, you welcome them, offer them seats.
1: రండి, పండి అని ఆ రీతిగా మనము కఠినంగా పలకకూడదు.
0: You cannot be harsh. You can say you may go and you cannot use in a harsh tone.
1: నీ యొక్క మంచి చెడ్డలకు నీ మాటలే ముఖ్యము.
0: The good and bad depend upon the words that you use.
1: నీవు మంచి మాటలు మాట్లాడితే నీకు మంచి స్థానమే లభిస్తుంది.
0: If you speak well, you will get into good position.
1: జవాబు చెప్పేటువంటి వారు కూడా మంచిగా జవాబు చెప్తారు.
0: The others also will respond equally well.
1: కనుక మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు మీ ఎడ్యుకేషన్ లోపల గర్వం వచ్చిందని మీ యొక్క జీవితమే గర్వమయంగా ఉంటుంటుంది.
0: If you develop the sense of pride as a student, the whole life will have to spend in pride and ego.
1: కనుక మాటలు మంచివైనప్పుడు మన యొక్క హృదయం కూడా మంచిదవుతుంది.
0: When once your words are sweet, naturally the heart also is sweet.
1: హార్ట్ స్వీట్ గా ఉంటుందో అప్పుడు మనం చేసేటువంటి సంకల్పములన్నీ కూడా స్వీట్ గానే ఉంటుంటాయి.
0: When once the heart is sweet, all our thoughts are bound to be sweet.
1: మొట్టమొదటి హృదయాన్ని పవిత్రము గావించుకుని సాఫ్ట్ గా చేసుకుని స్వీట్ గా మార్చుకోండి.
0: Therefore we should sanctify, purify our heart such that it will be nectarine.
1: ఈ నాలుగైదు దినములు కూడాను చాలా పవిత్రమైనటువంటి వ్యక్తులు ఇక్కడ వారి మాటలు కూడాను చాలా పవిత్రమైనటువంటి మాటలుగా ఉంటుంటాయి.
0: Those that address you will certainly speak to you making use of sacred words.
1: అటువంటి మాటలను మీరు హృదయంలో ప్రింట్ చేసుకోవాలి.
0: See that their words are imprinted in your heart.
1: మీలోటువంటి చెడ్డ మాటలంతా కూడా గాలికి వదలాలి.
0: And let all the bad words in you, let them be released.
1: దాన్ని తీసుకోవడానికి గాలి కూడా ఉండదు.
0: And you should not accept it in.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరు ప్రేమతో,
0: with love,
1: జాలితో,
0: with compassion,
1: కరుణతో,
0: kindness,
1: జీవితాన్ని గడపాలి.
0: Lead the rest of your life.
1: మీ యొక్క జీవితం అంతా కూడాను ప్రేమమయంగా మారాలి.
0: Let your life be full of love.
1: ఆ లవ్ అనేటువంటిది చాలా మధురమైనటువంటిది.
0: Love is nectarine sweet.
1: ఆ స్వీట్నెస్ మరి దేనెందుకు కానరాదు.
0: The sweetness of love is not noticed anywhere.
1: కనుక మాటలను మనం మంచిగా చేసుకోండి.
0: Therefore rectify.
1: మన విరోధి కనిపించినప్పటికీ నమస్కారం అండి అని చెప్పాలి.
0: Even if you are to meet an enemy, do namaskar, salute him.
1: నా విరోధి కదా అని వాడికి మోహం తిప్పుకొని పోకూడదు.
0: Don't turn away your face when you come in contact with your enemy.
1: అందరితో కూడా మనం స్నేహంగానే ఉంటుండాలి.
0: In fact, you should be a friend to everybody.
1: అది ఏ వేదమునందు మొట్టమొదటి చెప్పింది, సహనాభవతు సహనోభవంతు సహవీర్యం కరవావహి.
0: That is the first declaration of Vedic dictum, that we should live in friendship.
1: Kalasi melasi terugudam.
0: Let us mingle together.
1: Kalasi melasi palukudam.
0: Let's grow together.
1: Kalasi melasi terugunatti tilivinchi poshinchudam.
0: Let us foster our intelligence that we have acquired over a period of time together.
1: Kalasi melasi telisukunna telivini poshinchudam.
0: Let us also grow in the field of intellect and knowledge.
1: ఇది మొట్టమొదటి వేదము మనకు సర్వులకు బోధించినటువంటి యొక్క సువాక్యములు.
0: దిస్ ఈజ్ ద టీచింగ్ ఆఫ్ వేద టు బిగిన్ విత్.
1: కఠినమైనటువంటి మాటలు ఏమాత్రం కూడా మెత్తని నాలుక నుంచి రాకూడదు.
0: ది హార్ష్ వర్డ్ షుడ్ నాట్ బి అటర్డ్ బై ద సాఫ్ట్ టంగ్.
1: ఇది చాలా సాఫ్ట్ టంగ్.
0: టంగ్ ఈజ్ సో సాఫ్ట్.
1: ఆ సాఫ్ట్ టంగ్ తో స్వీట్ మాటలే రావాలి.
0: ద సాఫ్ట్ టంగ్ షుడ్ అటర్ స్వీట్ వర్డ్స్.
1: ఇది స్వీట్ వర్డ్స్ రాకుండా పోతే ఇది కేవలం హార్డ్ టంగ్ అయిపోతుంది.
0: ఇఫ్ దట్ నాట్ సో ద టంగ్ ఈజ్ హార్డ్ దెన్.
1: హార్డ్ టంగ్ వచ్చినప్పుడు హార్డ్ ఫలితములే మనకు లభిస్తుంటాయి.
0: వెన్ వన్స్ యూ స్పీక్ ఇన్ హార్డ్ వే ఆఫ్ ద హార్డ్ టంగ్ యూ నేచురలీ ఫేస్ బ్యాడ్ రిజల్ట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రేపటి నుంచి
0: ఫ్రమ్ టుమారో
1: మన హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా మంచి విషయాలు చెప్తాడు.
0: ది హెడ్ ప్రీస్ట్ విల్ స్పీక్ టు యూ వెరీ గుడ్ థింగ్స్.
1: అన్ని కూడా క్రోడీకరించుకోవాలి.
0: యూ గ్యాదర్ కలెక్ట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ యూ డిసిమినేట్.
1: కేవలం క్లాసులో ఏదో టీచర్స్ చెప్పినటువంటి యొక్క ఈ ఆర్టిఫిషియల్ భాషలంతా కూడా మీరు నేర్చుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు ది మియర్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: ఈ ఆర్టిఫిషియల్ అనేటువంటిది చాలా ఫిష్ కంటే బ్యాడ్.
0: ది ఆర్టిఫిషియల్ ఇస్ వర్స్ దాన్ ఫిష్.
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ ఆర్టిఫిషియల్.
0: And in fact, sometimes it proves that fish is better than artificial life.
1: కనుక మనం ఆర్టిఫిషియల్ మనం తీసుకోకూడదు.
0: So we should now rely on artificial.
1: హార్ట్ తీసుకోవాలి.
0: హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ ఆర్టిఫిషియల్.
1: కనుక మీరు క్రమక్రమేణా ఈ వచ్చిపోయేటువంటి వారి వల్ల మీకు ఎంతనో జ్ఞానము, అభివృద్ధి, పవిత్రత మీకు చేకూరుతుంది.
0: As days go by, you'll certainly listen to many good things such that we'll make our lives sacred and noble.
1: Shravanam, Kirtanam, Vishnu Smaranam, Padasevanam, Vandanam, Dasyam, Sneham, Atma Nivedanam. Mottamottamanu manchi maatalu matram teesukovali.
0: Of all the nine paths of devotion, the first one, Shravanam, listening, that we should be in a position to listen and absorb whatever the
1: Buddha. Ee aishtamainatvanti parikulemaina untunte tachchame aa sthanamlo vadalu.
0: When once you find those words which are not palatable and acceptable, do not stay there.
1: Anni gaalilo kalisipothuntai.
0: Let them all be released to outside exterior.
1: Nee manchu maatrame nee teesko.
0: Take in that is good.
1: Attuvetuve needu shashvathanga nilustai.
0: They will remain eternally.
1: Adhe satyamu shashvathamu.
0: And that is truth and permanent.
1: Adhe satyamu nityamu.
0: And that is truth and eternal.
1: Adhe pavitramu, adhe nityamu.
0: And in fact it's a nectarine that would liberate you.
1: అట్టి పవిత్రమైనటువంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి వాక్కులను మీరు అందుకుని
0: రిసీవ్ దోస్ వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్.
1: దానివల్ల మీ యొక్క జీవితమును పోషించుకోండి.
0: అండ్ లెట్స్ స్పెండ్ అవర్ లైఫ్స్ బేసింగ్ ఆన్ ద టీచింగ్స్ దట్ వి హియర్ ఫ్రమ్ దెం.
1: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలు ఎంత మధురమైనటువంటి మాటలు.
0: గాడ్స్ టీచింగ్స్ ఆర్ సో స్వీట్.
1: భగవంతుని యొక్క వాక్యములు ఎంత మాధుర్యమైనటువంటి వాక్యములు.
0: గాడ్స్ వర్డ్స్ ఆర్ నెక్టరైన్.
1: అతని వాక్యములు అమృతమైనటువంటివి.
0: అండ్ హిస్ వర్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ నెక్టర్ అండ్ ఫుల్ ఆఫ్ స్వీట్నెస్ టు ఇట్స్ హైట్.
1: అటువంటి వాక్యములను మీరు ఏమాత్రం కూడా వదలకూడదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ అప్ ద టీచింగ్ ఆఫ్ గాడ్.
1: దేహమునైనను వదలొచ్చును, కానీ మాటలను వదలకూడదు.
0: వీ మే ఈవెన్ డ్రాప్ ద బాడీ బట్ నాట్ ద టీచింగ్ ఆఫ్
1: ఏంటి పాంచభౌతికము దుర్భరమైన కాయంబు.
0: ద బాడీ ఇస్ ఆఫ్ సెన్సెస్ విచ్ ఇస్ సో వీక్.
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: ఇట్ ఇస్ బౌండ్ టు ఫాల్, యు డు నాట్ నో.
1: మాటలు చూస్తామా, అపవిత్రమైన మాటలు. కనుక దీనిని ఏనాడైనా మనం వదలసిందే.
0: అండ్ ద బాడీ హావ్ టు లీవ్ వన్ డే ఆర్ అదర్.
1: దేహమును ప్రధానంగా పెట్టుకుని దేహ పోషణకై మనం జీవించరాదు.
0: వీఆర్ నాట్ టు లివ్ ఓన్లీ ఫర్ బాడీ.
1: మానసిక తృప్తి కోసము,
0: ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్,
1: ఆత్మానందం కోసము,
0: ఫర్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: మనం ఇలాంటి పవిత్రమైనటువంటి సంఘములు చేరాలి.
0: వీ షుడ్ జాయిన్ దిస్ సీక్రెట్ కంపెనీ.
1: చేరడం మాత్రమే కాదు, చేరి వారు చెప్పినటువంటి మంచి విషయాలను మనం హృదయంతో చేర్చుకోవాలి.
0: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ, సీక్రెట్ కంపెనీ, ద కాంగ్రిగేషన్, రిసీవ్ అండ్ అబ్జార్బ్ ఇన్ దట్ అటెన్షన్ దట్ వాట్ ఎవర్ వీ లిసన్ టు.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 10th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba drew attention to the true purpose of our life. He said that we must perform all actions with the sole motive of pleasing God. If we do so, we are bound to experience bliss always. Thank you and Sai Ram.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 13th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 15th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు డెవలప్ అ స్పిరిచువల్ అవుట్లుక్ as early as possible in one's life, when one's health and vigor are at their peak. He exhorts all not to postpone spiritual inquiry. Sai Bhagwan Vacha.
1: Sarveshu Kaleshu Mamanusmara. ఎల్లప్పుడూ ఎవరు నన్ను స్మరించుచుందురో వారు నాకు అతి ప్రీతి అన్నది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ డిక్లర్డ్ హూఎవర్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ ఎవర్ రిమెంబర్స్ మీ అండ్ కాంటెంప్లేట్స్ ఆన్ మీ ఈజ్ డియర్ టు మీ.
1: కానీ ఈనాడు లోకములో వృద్ధాప్యమైనప్పుడే అట్టి వ్యక్తులే ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశిస్తున్నారు.
2: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఓన్లీ ఓల్డ్ పీపుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండర్టేక్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
1: భోగ్య వస్తు ఆనందమును అనుభవించి

0: విసుగెట్టి వేసారి తదుపరి ఈ ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
1: ఆఫ్టర్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ లగ్జరీ అండ్ ఎంజాయ్మెంట్ థరలీ అండ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ సచ్ ఎంజాయ్మెంట్ దెన్ దే ఆర్ ఎంటరింగ్ టు ది స్ఫియర్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: దృశ్య వస్తువులనందు ధారాపుత్రాదులు ఎందు ధనకనక వస్తు వాహనాదులు ఎందు ఏదో సుఖము శాంతి ఉన్నదని దాని నిమిత్తమై అనేక విధములుగా పరువులెత్తి అది ఎదురు దెబ్బ వేయగా చల్లగా వెనుకకు తిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు.
1: దీస్ ఓల్డ్ పీపుల్ రెఫర్ టు ఎర్లియర్ ఆఫ్టర్ ఎంజాయింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ అండ్ ఎంజాయింగ్ ద ఫ్యామిలీ
0: లైఫ్
1: థింకింగ్ దాట్ దెర్ ఈస్ సమ్ ఎంజాయ్మెంట్ అండ్ సమ్ ప్లెజర్ ఇన్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ అండ్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్ ఇన్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఇన్ వెల్త్ ప్రాపర్టీస్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ ఆఫ్టర్ రియలైజింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఆఫ్టర్ బీయింగ్ హాంటెడ్ బ్యాక్ బై దెమ్ దెన్ దే ఆర్ ట్రైంగ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పిరిచువల్ వరల్డ్.
0: శాంతి సుఖములు దారాపుత్రాదులు ఎందుకని ధనకనక వస్తు వాహనాదులు ఎందుకని దృశ్యకల్పితమైన జగత్తునందు కాని లేదనేటువంటి సత్యాన్ని అనుభవించిన తర్వాతనే ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
1: ఓన్లీ ఆఫ్టర్ రియలైజింగ్ దట్ పీస్ ఆఫ్ మైండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ డూ నాట్ రెస్ట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ది ఫెనామినల్ వరల్డ్ ద ప్రాపర్టీ ద వెల్త్ ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ సచ్ ఎంజాయ్మెంట్ దెన్ ఓన్లీ దే ఆర్ టేకింగ్ టు ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: జీవితములు భగవత్ చింతన చేయనటువంటి వారి కంటే ఏదో ఈ వృద్ధాప్యమునందైనా ఈ మార్గంలో ప్రవేశించినటువంటి వారి యొక్క స్థితి కొంత మెరుగనే చెప్పవచ్చు.
1: ఇన్ ఎ వే ఇట్ కెన్ బి సెడ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ డూయింగ్ ఎనీ నాట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ బెటర్ అట్లీస్ట్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్ థింక్ ఆఫ్ ద లార్డ్.
0: అయితే భగవత్ చింతనకు ఒక కాలము ఒక నియమము ఒక వయస్సు అనేటువంటి నియమములు ఏమాత్రము లేవు.
1: బట్ దెర్ ఇస్ నథింగ్ నో రెస్ట్రిక్షన్స్ వాట్స్ ఎవర్ రిగార్డింగ్ ద టైమ్ ఏజ్ అండ్ ప్లేస్ సో ఫర్ యాజ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ గోస్.
0: కనుకనే సర్వేషు కాలేషు అని గీతాచార్యుడు ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాడు.
1: దట్స్ వై గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ వన్ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్.
0: భగవద్గీత యందు సుఖ దుఃఖములు కష్ట నష్టములు శీతోష్ణములు లాభాలాభములు దూషణ భూషణులు
1: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ సెడ్ జాయ్ అండ్ సారో కోల్డ్ అండ్ హీట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ సెన్షర్ అండ్ ప్రైజ్ క్రిటిసిజం అండ్ ప్రైజ్
0: ఇవన్నీ కూడాను సమముగా భావించమని బోధించాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ టాట్ దట్ ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి కన్సిడర్డ్ విత్ ఎన్ ఈక్వల్ మైండ్ అండ్ ఈక్వలీ.
0: అయితే భక్తుని యొక్క లక్షణములు 64 లక్షణములుగా నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హెస్ టాట్ దట్ దర్ ఆర్ 64 అట్రిబ్యూట్స్ ఫర్ ఎ ట్రూ డివోటీ.
0: ఇవన్నీ కూడాను భక్తుని యందు ఉన్నవా అని విచారించడం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఎ డివోటీ హ్యాస్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్.
0: ఈ అన్ని విధములైనటువంటి యొక్క క్వాలిటీస్ వారి యొక్క అర్హతలు అన్నీ కూడాను అభ్యాస వైరాగ్యము ఈ రెండింటి యందే ఇమిడి ఉంటున్నది.
1: బట్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్ గెట్ దెమ్సెల్వ్స్ ఐడెంటిఫైడ్ అండ్ మర్జ్డ్ ఇన్ టు టూ థింగ్స్ దట్ ఈస్ వన్ ఇస్ కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ ది అదర్ ఈస్ డిటాచ్మెంట్ అండ్ రినన్సియేషన్.
0: శారీరక తపస్సు వాక్ తపస్సు మానసిక తపస్సు మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి తత్వము ఇక్కడ అభ్యాసము.
1: Practice refers to the essence and a combination of the bodily tapas, the mental tapas, అండ్ తపస్ ఆఫ్ స్పీచ్.
0: ఇంకా వైరాగ్యం అనగా స్వస్తు దోషమును గుర్తించి కర్తవ్య కర్మలు ఆచరించి ఫలాపేక్షను ఏమాత్రము కూడాను హృదయమునందు చేర్చుకొనక సాక్షిభూతుడిగా ఉండటమే ఈ యొక్క వైరాగ్యమునకు సరి అయిన లక్షణము.
1: రినౌన్సియేషన్ రెఫర్స్ టు రికగ్నైజింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్టికల్స్ అండ్ లివింగ్ ఎ లైఫ్ విచ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు దీస్ థింగ్స్ అండ్ లివింగ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ ఆల్ ద థింగ్స్.
0: ఈ రెండింటినీ మానవుడు సక్రముగా వర్తింపచేసుకున్న ఇంతకంటే పెద్ద సాధనలు అనవసరం.
1: There is no need for greater sadhanas if one can practice these two important qualities.
0: Itti arhatalu manavuni yendu abhruddhi undavalananna baalya yavanam anetunte vayasalo chaala pradhanamu.
1: If one wants to develop and increase these two important qualities in man, one has to use one's childhood and one's boyhood in an important and in a nice way.
0: Indriya shakti, దేహ పటుత్వము, ఆరోగ్యము, ధీశక్తి, ఒక ప్రతిజ్ఞాశక్తి, ఇలాంటి నవ్యమైన భవ్యమైనటువంటి శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సాధనలు చేయుటకు సాధ్యమవుతుంది.
1: స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్, strength of physical, mental, when all these are in plenty, then only one can undertake the spiritual exercises.
0: Vruddhapyamulo anni vidhamainte balahinatalu yerpadi tana yokka indriya shakti kodunu kolpoyi napak shakti kani aarogyam kani emattam kodunu tanaku utsaha potsahamu ivvaleinatundi paristhitilo ఉంటుంటాం చేత సాధనను సలపటం అతి కష్టం.
1: ఇన్ ది ఓల్డ్ ఏజ్ వెన్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ ఫిజికల్ మెంటల్ మెమరీ అండ్ ది ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ లిమిటేషన్స్ ఇట్ విల్ బి రాదర్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
0: అట్లయినా వృద్ధులకు ఇంకా మార్గమే లేదా అని బలహీనులు కానక్కర్లేదు.
1: ఇన్ దట్ కేస్ వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నో వే ఫర్ ద ఓల్డ్ పీపుల్.
0: అయితే వారికి కూడాను కొన్ని కొన్ని అవకాశాలు కూడాను అప్పుడప్పుడు సంభవించవచ్చు.
1: ఈవెన్ ఫర్ దెమ్ సర్టన్ అకేషన్స్ సర్టన్ ఆపర్చునిటీస్ మే కమ్ దేర్ వే.
0: అయితే ఈ బాలకులకు యువకులైనటువంటి వారికి ఇది లభ్యము కావటము తథ్యము అనేటువంటి గ్యారంటీని కూడాను అందించాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ ద బాయ్స్ అండ్ ద యూత్ would certainly get this opportunity to practice these exercises in a more definite way.
0: Yettanaga modale manam hotel nundu aaharamunakai order ichi ticket koni pettukunnappudu manam eppudu poyinappudikini manaku aa bhojanam labhistundi.
1: It is something like reserving our food in a hotel and buying a ticket. Whenever we go after reserving the food, we are likely to get the food.
0: Idi mana guarantee.
1: This is guarantee to us.
0: Attu kaakunda edo aakalainappudu kaalam teerin tarvata hotel ku velli ayya naaku annam kavali anukunnappudu lekunda undavachunu.
1: On the other hand, if one goes to a hotel when he is hungry, outside the timings, one may not be able to get the food.
0: Labhinchakapovachu.
1: He may not get the food.
0: ఒకవేళ లభించవచ్చు.
1: హి మైట్ సమ్ టైమ్స్ గెట్ ఇట్ ఆల్సో.
0: ఇది కేవలము వారి ఛాన్స్ పైన ఆధారపడి ఉంటుంది, అది కానీ గ్యారంటీ అనేటువంటిది లేదు అక్కడ.
1: ఇన్ సచ్ ఎ కేస్ దేర్ ఇస్ నో గ్యారంటీ ఆఫ్ గెటింగ్ ఫుడ్ బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఛాన్స్ ఫ్యాక్టర్ దే మే గెట్ ఇట్.
0: ఆ వృద్ధులే బాల్యము నుండి భగవత్ చింతన చేయొచ్చు సాధన సంతృష్టి ఎందు వారు ఆరితేరి ఉండిన వృద్ధాప్యం నందు కూడా వారికి ఇది లభ్యమవుట సత్యం.
1: If on the other hand, the same old people, right from the young age, have undertaken spiritual exercises and achieved proficiency in them, they are sure to get such opportunities even in old age.
0: Hattu kaakunda baalyamunandu yematramu kudanu sadhanalu salapaka bhagavat chintanalu cheyaka kaalamuni vyaktamu gavinchukoni indriyamula cheta dehamu cheta aneka vidhamainatundi laukikamainatundi kshudramainatundi sukhamulanu anubhavinchi ఏదో వృద్ధాప్యములో భగవంతుని పొందాలని రాకులాడినంత మాత్రమున భగవంతుడు అంత సులభంగా లభించడు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ పీపుల్ వేస్ట్ దేర్ టైం ఎంజాయింగ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ డ్యూరింగ్ ద యంగ్ ఏజ్, వేస్టింగ్ దర్ ది పవర్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్, దర్ బాడీ అండ్ వీకనింగ్ ఇన్ ది ప్రాసెస్, అండ్ దెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఇఫ్ దే వాంట్ టు జస్ట్ రీచ్ ది అల్టిమేట్ గోల్ అండ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, దెన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ దట్ ఆపర్చునిటీ.
0: పంచభక్ష పరమాన్నములను వండి పరిశుద్ధమైన లేత అరిటాకు పైన వడ్డించుకుని రాక్షసులకంతా దీనిని నైవేద్యంగా అందించి వారు భుజించి ఈ యొక్క ఆకును కూడాను శుద్ధము చేసి చించి చిల్లులు గావించి అనేక విధములుగా అనుభవించిన తర్వాత వారి యొక్క ఎంగిలి అన్నమును భగవంతునికి అందించడానికి ప్రయత్నించడంలో ఏ విధమైనటువంటి అర్థం లేదు.
1: దెర్ ఇస్ నో మీనింగ్ వాట్స్ ఎవర్ వెన్ పీపుల్ కీప్ ఆల్ ది డెలీషియస్ ఫుడ్ ఆన్ ఎ ప్లాంటన్ లీవ్ అండ్ ఆఫర్ ఆల్ దీస్ ఫుడ్ టు ద డెమన్స్ అండ్ ది డెమోనిక్ క్యారెక్టర్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈస్ టేకన్ అవే బై ది డెమన్స్ after the leftover if it is offered to the god and then try to please him there is no meaning and it is impossible.
0: Yuvakulo yokka dehame leta parishuddhamainatundi aritaaku vantidi.
1: The body of the youth may be compared to the tender plantain leaf.
0: Shabda sparsha roopa rasagandhavulto koodinatundi yokka madhuryamainatundi yokka phalitamule ee panchabhaksha paramannamulu.
1: The delicious food may be compared to the objects which are enjoyed by the sense organs.
0: ee maduramaina ee andamaina ee yokka abhiruchikaramainatunti yokka ee gunamulanu kama krodha lobha moham anetunte rakshasulaku mottamata andinchi varu bhujinchi varu anubhavinchina tarvata పీచి తిప్పి వేసినటువంటి ఈ యొక్క ఆకును అనుభవించడానికి భగవంతునికి అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: పీపుల్ ఆర్ ట్రైన్ టు ఆఫర్ టు ద గాడ్ ఆఫ్టర్ ఆల్ దర్ పవర్స్ ఆల్ దర్ కెపాసిటీస్ ఆర్ ఆఫర్డ్ టు వేరియస్ థింగ్స్ లైక్ డిజైర్ యాంగర్ ది గ్రీడ్ అండ్ ప్రైడ్ అండ్ సచ్ అదర్ థింగ్స్ ది లెఫ్ట్ ఓవర్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫర్డ్ టు ద గాడ్ ఇట్ ఈస్ not acceptable, it is not a nice thing to do.
0: భగవంతునికి నైవేద్యము గావించవలసినటువంటి ఈ మధుర పదార్థములను రాక్షసులకు అందించి వారు వదలపెట్టినటువంటి శేషమును భగవంతునికి ఇస్తున్నారు వాటి వృద్ధులు.
1: The world people, after offering all these delicious sweet things to the demons, then they are trying to offer it to the Lord.
0: కనుక మానవత్వములో బాల్యము యవ్వనం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిదని కూడాను గీతాచార్యుడు ప్రబోధించాడు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ద యూత్ అండ్ ది బాయ్హుడ్ ఆర్ వెరీ ప్రెషియస్ థింగ్స్ విచ్ వన్ హ్యాస్ టు కేర్ఫుల్లీ యూజ్.
0: ఏదైనా ఒక వస్తువు ఉండినప్పుడు దాని విలువ మనకు అంత ఘనముగా కనిపించదు, తెలియదు.
1: When you are having an object, probably it would not be possible for you to understand its value.
0: Aa vastuvunu manam kolipoyinappude aa vastuvu yokka viluva manaku spashtamga gurtinchadaniki veelavutundi.
1: Only after we lose that particular object we understand the real value of that particular object.
0: Kannulu undinappudu kannulu yokka viluva manaku antaga teliyadu.
1: When we are having eyes, we do not know the preciousness and the value of the eyes.
0: కన్నుల యొక్క దృష్టిని కోల్పోయిన తర్వాత కన్నుల యొక్క విలువ ఎట్టిదని అప్పుడు మానవుడు విచారిస్తాడు.
1: When we lose the power of the vision of the eyes, then we try to understand the importance of the vision.
0: అదే విధముగానే మానవుని యొక్క ఆరోగ్యము అన్ని విధములైనటువంటి శక్తి సామర్థ్యములు ఉండినప్పుడు ఈ మానవునికి ఈ పటుత్వం యొక్క సంగతి అర్థం కాదు.
1: ఇన్ ద సేమ్ వే వెన్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ full health and all the faculties with their full glory, one would not be able to just understand the real importance of
0: aarogyamunu kolipoyina tarvata anni vidhamainatundi shaktulu udigipoyina tarvata aanadu tama yokka deham yokka shakti ilantidi kada ani appudu thanu vicharinchi ayyo nenu vyaktamu gaavinchukuntune ani thanu vicharistadu.
1: After losing all the health and all the powers of the faculties of the man, then he realizes and repents, oh, I have lost all my capacities and powers.
0: Appudu vicharinchi prayojanam emiti,
1: lamenting then is useless.
0: ఇది కేవలము ఆనాటి ఆరోగ్యము దుర్మార్గములో మిత్రుని వలె సహాయపడింది.
1: డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ ట్రీట్స్ హ్యావ్ బికమ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ టు యూ.
0: కానీ ఆ దుష్ప్రవర్తనలో వినియోగించినటువంటి ఈ శక్తి సామర్థ్యములు వృద్ధాప్యములో అవియే శత్రువులుగా రూపొందుతూ వచ్చింది.
1: దోస్ వెరీ కెపాసిటీస్ విచ్ ఆర్ మిస్యూజ్డ్ ఇన్ యువర్ యంగ్ దే బికమ్ యువర్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
0: అయితే ఎవరు మిత్రులు ఎవరు శత్రులు అనేటువంటి గుర్తించేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను ఈ యొక్క యువకులు దానిని అలక్ష్యంగా అపమార్గములో అందుకుంటూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: యూత్ in spite of their having discriminating power to find out who is a friend and who is a foe, they are not using their powers and capacities in the proper way. They are misusing and abusing.
0: Mitru evaru shatru evaru.
1: Who is a friend and who is a foe?
0: Guru evaru shishyu evaru.
1: Who is guru and teacher? Who is disciple?
0: Kavi evaru natakudu evaru.
1: Who is a poet and who is an actor?
0: Telisukone telivunnada.
1: Do you have the discriminating power to understand?
0: Telisina samshayam unnada.
1: After knowing it, will you have a doubt?
0: Telivileni talayunnacho vanarudana tappunnada.
1: If you do not have the intelligence to understand, is there anything wrong in calling you a monkey?
0: Kanuka manavattam anetunte manamu oka pavitramainatunte margamunandu anubhavinchu chesukunnappudu ఈ విధమైనటువంటి ఒక విచారణ శక్తి మనలో ఏమాత్రము కూడాను తబ్బిబ్బు చేయనివ్వదు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ ద ప్రాపర్ వే దెన్ ది ఇంటెలిజెన్స్ విల్ నాట్ కన్ఫ్యూజ్ యూ.
0: ఈనాడు భగవంతుని తన దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: దీస్ డేస్ వీఆర్ యూజింగ్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద బాడీ.
0: దేవుని నిమిత్తమై దేహాన్ని ఉపయోగపెట్టడం లేదు.
1: But on the other hand, she is not using the body to worship the Lord.
0: Tana dehamu anarogyam chendinappudu balaheenatanu yerpadinappudu o daivama naaki balamu nandinchu naaki aarogyamu cheekurchu ani deha nimittamai devunni upayoga pettukuntunnade kaani ayyo ee deham patutvanga unnadi శక్తి సామర్థ్యంతో కూడి ఉన్నది ఇంద్రియము యొక్క శక్తి మహా ఉజ్వలంగా ఉంటున్నది. ఇలాంటి సమయంలో ఈ దేహమును ఈ యొక్క దేహం యొక్క సేవను దైవమునకు అందించేటువంటి అవకాశం నాకు లభ్యమవుతుందా అని విచారించటం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ గాడ్ టు ప్రే ఫార్ గుడ్ హెల్త్ వెన్ ఎవర్ ది హెల్త్ ఈజ్ డిస్టర్బ్ టు ప్రే ఫార్ సచ్ ఫెసిలిటీస్ ఆఫ్ ద బాడీ. On the other hand, he is not using the strength of his body, the strength of his faculties for worshiping the Lord.
0: Inka eppudu eppudu eppudu kayala kaalam unnadu kanani kaalamu nimittamai taanu kaalamunu vyartham chestunnadu.
1: He is thinking and imagining there is plenty of time to make use of these things and he is wasting his time that way.
0: Inka kontha mandi ఏదో రిటైర్మెంట్ అయిన తర్వాత భగవంతుని చింతించవచ్చును కదా, ఇప్పటి నుంచినే కూడాను ఈ భగవంతుని చింత మనకెందుకు, ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలను అనుభవించి భోగ భాగ్యములను అనుభవించి దీని తర్వాతనే మనము దైవ చింతన చేసుకునవచ్చునని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: సమ్ అదర్ పీపుల్ స్టార్ట్ థింకింగ్ దాట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వీ కెన్ జస్ట్ టేక్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ లెట్ అస్ జస్ట్ ఎంజాయ్ ది థింగ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాడేని వీడే లేకున్నా ఇంక తరించుట ఇంకెన్నడో అని ఒక ప్రశ్న వేసినట్టుగా ఇట్టి శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉన్నటువంటి ఈ సమయమునందే నీవు అనుభవించలేనటువంటి యొక్క దౌర్బల్యుడవు. అన్ని విధముల శక్తిని ఉడికించిపోయిన తర్వాత నీవు ఏ విధంగా నీవు భగవంతుని చింత చేయగలవు?
1: How can you just think of God when you are becoming old and when you do not have any capacities? If you are not using all the physical strength, physical prowess and physical capacities for the worship of the Lord.
0: Kadalalevu.
1: You would not be able to move.
0: Kanu masakalu.
1: You would not be able to see.
0: Moguna madatalu bade.
1: And there will be force in
0: your head. Tala narise kada.
1: Your hair would have become grey.
0: Musivada ninnu, pachivaralu ninnu. ముసిగుసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడరా తోలు బొమ్మ అన్నారు. ఇలాంటి మానవత్వము కృషించి కృంగి అనేక విధమైనటువంటి కష్టములతో పరితపించు సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించగలడు? కన్నులు కనిపించవు, కాళ్లు కదలవు, చేతులు స్మరించిన సేవ చేయడానికి సాధ్యం కావు. ఇలాంటి పరిస్థితిలో ఏమి చేయగలవు?
1: వెన్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ బికమ్ వీక్ when they are not in a position to be used for the worship of the Lord, then you will not be able to use it. Only the youngsters and the children will be making fun of you, telling that you are old and you are something like an old
0: man. That is not the Bhagavata marinta ghatuga andinchindi ee vruddhulaku.
1: It is not merely this. Bhagavatam has very forcefully expressed certain things for the sake of old people.
0: Padapada manchu kinkarulu paasamulagedu vela.
1: Get away, come, come. In that particular fashion, when the Yamakinkaras are inviting you,
0: Dabba paita pettudika labhamaledani cheppu vela.
1: When your own relatives are telling there is no use keeping this particular crops here, put it out.
0: Aalu bittalu labalaba yerchu vela.
1: Your wife and children, when they are wallowing,
0: tarama హరినామము నోటను పలుక. ఉండండి, కొంతసేపు ఏడ్చకండి. నేను భగవంతుని చింతించాలంటే ఎవరైనా ఉంటారా? ఏ విధంగా ఇది కాలము తనకు చేరి వస్తుందా?
1: వుడ్ ఇట్ బి పాసిబుల్ టు థింక్ ఆఫ్ హరి అట్ దట్ పర్టికులర్ టైం? కెన్ యూ జస్ట్ ఆస్క్ యువర్ పీపుల్ టు జస్ట్ వెయిట్, నాట్ క్రై, దట్ యు వాంట్ టు థింక్ ఆఫ్ ద లార్డ్ అట్ దట్ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైం?
0: కనుక మనము భవిష్యత్తుకు తగినటువంటి భద్రతలన్నీ కూడాను మనము ఈ యవ్వనము నుండి బాల్యము నుండి మనము క్రోడీకరించుకోవాలి.
1: వీ విల్ హ్యావ్ టు అక్యూములేట్ అండ్ మేక్ కలెక్ట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నెసరీ, విచ్ ఆర్ గోయింగ్ టు లే ఎ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ యూత్ ఇట్స్.
0: పోనీ రిటైర్ అయిన తర్వాత ఏమైనా భగవంత్ చింతన చేస్తాము అని చెప్పి ఊహిస్తారా? లేదు.
1: ఆల్ రైట్, డూ యూ థింక్ దాట్ అవుట్ ఆఫ్ ద రిటైర్మెంట్ వుడ్ బి ఏబుల్ టు థింక్ ఆఫ్ ద లార్డ్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: రిటైర్ కాకమునపు ఆఫీస్ పనులతో తాము అలమటించిపోతుంటాడు.
1: బిఫోర్ రిటైర్మెంట్ హీ విల్ బి ఫుల్లీ ఎంగేజ్డ్ ఇన్ విత్ ఆఫీస్.
0: లేక మరే విధమైనటువంటి వ్యాపార రంగములో తాను మునిగి ఉంటాడు.
1: ఇట్ మే బి ఇన్ ది బిజినెస్ హీ గెట్స్ ఇమ్మర్స్డ్.
0: రిటైర్ అయిన తర్వాత ఏ క్లబ్బులు వెంటనో తిరిగి కార్డ్స్ ఆడటం ఆడుకోవటమో కాలంను వ్యర్థము గావించుకునేటువంటి వ్యర్థపు మాటలు ఎందు నిరర్థకం చేసుకోవటమో జరుగుతూ ఉంటుంది.
1: ఈవెన్ అవుట్ ఆఫ్ ద రిటైర్మెంట్ people waste their time by going to clubs and waste their life.
0: ఏదో ఒక ఇల్లాలు వ్యాపారస్తుడైనటువంటి వ్యక్తిని ప్రశ్నించిందట, ఏమండి ఒక్క దినమైనా కానీ భగవంతుని చింతన చేసేటువంటి నేను వినలేదే, చూడలేదే, ఈ వృద్ధాప్యంలోనైనా కూడాను కొంత భగవంతుని చింత చేయడానికి కాలమును వినియోగించుకోండి అన్నాడట.
1: హసిఫ్ ఆస్క్ హర్ హస్బెండ్, సార్, అట్లీస్ట్ నౌ ఇన్ ద ఓల్డ్ ఏజ్ you think of the Lord, you have not found any time at all during your busy period to think of the Lord.
0: Vyaparasthudu cheptadata emiti chavadaniki kuda naaku time chikkatam ledu, alanti paristhitilo nenu bhagavantunu ee reetiga smarinchadaniki veel avutund annadata.
1: It seemed the businessman expressed that I do not have time even to die. When can I just
0: I have no time even to die annadu.
1: He said it seems I have no time even to die.
0: చావడానికి ఉన్న టైం లేదనుకునేటువంటి మానవుడికి చావు వదిలిపెడుతుందా? ఇది తన ఇష్టమా?
1: ఫర్ ఎ పర్సన్ హూ సేస్ దట్ ఐ హావ్ నో టైం ఈవెన్ టు డై, విల్ డెత్ లీవ్ హిమ్? ఇస్ ఇట్ అకార్డింగ్ టు హిస్ విషెస్?
0: కాల ప్రవాహం ఎవరి కోసమూ ఆగదు.
1: టైం వెయిట్స్ ఫర్ నన్.
0: కనుక కాలమును ఉన్నంతలోనే మనం సార్థకం గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వెన్ టైమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్, we have to make use of the time in the proper way.
0: Mrutyu aneetunte shatruvulu rogam aneetunte yokka sainyamunto cheri deham aneetunte rajyam paina dandetti vastunnaru.
1: The enemy of death along with the soldiers of diseases will be waging a war against the body.
0: Atti samayamlo dikku mokku leka nakka kukkala vale chavadaniki prayatnistunnaru manavulu.
1: Men are dying most helplessly during such periods of time when they are attacked by death.
0: దైవత్వం యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఎట్టి సైన్యము కూడాను ఏమాత్రం కూడాను వీరిని ఛేదించలేవు.
1: People who have earned the grace of the Lord, no enemy, no army can attack them.
0: కనుకని మనము ఈ యొక్క యవ్వనమునందే దైవానుగ్రహమును సంపాదించి తద్వారా మనమను ఆవరించేటువంటి యొక్క శత్రువులను మనపైన రాలేటువంటి యొక్క కష్టములను తగిన రీతిగా సాధించడానికి వాటిని ఎదుర్కోవటానికి శక్తి సామర్థ్యము మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ డ్యూరింగ్ యూత్ ఇట్సెల్ఫ్ విల్ నాట్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఎక్విప్ అవర్ సెల్స్ టు మీట్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఎనిమీస్ వెన్ ద ఎనిమీస్ ట్రై టు లే ఎ సీజ్ ఆన్ అస్.
0: ముఖ్యముగా ఏనాటికైనా ఎప్పటికైనా మనకు ఒక దీర్ఘ ప్రయాణం అనేటువంటిది ఉన్నది అనేటువంటి దానిని మన హృదయంలో స్థిరం చేసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ మస్ట్ బి ఫర్మ్లీ కన్విన్స్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ దట్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
0: రైలు ప్రయాణము లేక ట్రైన్ ప్రయాణము ఇంకేమైనా ప్లేన్ ప్రయాణము బస్సు ప్రయాణము ఏదో కొంతకాలం జరుగుతుంది.
1: ఇట్ మే బి ఎనీ అదర్ టైప్ ఆఫ్ ట్రావెల్ బస్ ట్రావెల్ ఆర్ ట్రైన్ ట్రావెల్ ఇట్ లాస్ట్ ఫర్ ఎ
0: మన జీవితం అనేటువంటిది దీర్ఘ ప్రయాణము.
1: ద ట్రావెల్ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
0: ఈ ప్రయాణం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా జ్ఞప్తి అందించుకోవాలి.
1: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వుడ్ ఆల్వేస్ రిమెంబర్.
0: దీనిని మర్చిపోయే మానవుడు తాను ఈ ప్రయాణమునకు సిద్ధం కాక ప్రయాణములో జరిగేటువంటి యొక్క కష్టసుఖములకు తగినటువంటి యొక్క భద్రతను ఏర్పరచుకొనలేక కేవలము ఈ యొక్క భోగభాగ్యం యందే కుమిలిపోతున్నాడు.
1: ఎ పర్సన్ హూ హాజ్ నాట్ రిమెంబర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ, హూ హాజ్ నాట్ ఎక్విప్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఆల్ ది కంటింజెన్సీస్ ఇన్ ద ట్రావెల్, హీ వుడ్ బి సఫరింగ్ వెరీ మచ్ వెన్ హీఈస్ ఫేస్డ్ విత్ రియల్ ట్రబుల్స్ అండ్ రియల్ ప్రాబ్లమ్స్.
0: మీకందరికీ తెలుసును,
1: ఆల్ ఆఫ్ యూ నో ఇట్,
0: రైల్వే ఒక పెట్టెలంతా ఉంటుంటాయి, గూడ్స్ పెట్టెలు.
1: ఇన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద ట్రైన్
0: దీన్ని నిర్మించే సమయం లోపలనే దీనికి ఒక విధమైనటువంటి కాల నిర్ణయం చేస్తూ వస్తుంటారు.
1: ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ ది పర్టికులర్ ది గూడ్స్ ట్రైన్ దే విల్ బి గివింగ్ ఎస్పెషల్లీ
0: ఎక్కడికైనా కొన్ని స్టేషన్లు పంపించే సమయం లోపల దానిపైన రిటర్న్ అని ఒకటి రాసి కింద డేట్ వేసి పెట్టింటారు.
1: యూ కెన్ సీ ఆన్ ది గూడ్స్ ట్రైన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ ఎ డేట్ ఇస్ మెన్షన్ బై విచ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ హావ్ టు బి రిటర్న్డ్ బ్యాక్ టు ద ఫ్యాక్టరీ.
0: అక్కడ ఉపయోగించుకున్న తర్వాత ఆ డేట్కు సరిగా తిరిగి ఆ యొక్క పెట్టెలను పంపించాలి.
1: ఆఫ్టర్ యూజింగ్ దట్ పర్టికులర్ బాక్స్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్ దట్ కంపార్ట్మెంట్ ఇట్ హ్యాస్ టు బి సెంట్ బ్యాక్ బై ది టైమ్ ఉంది.
0: ఈ దేహం అనేటువంటి పెట్టె పైన కూడా భగవంతుడు రిటర్న్ అని రాశాడు, డేట్ కూడా వేశాడు, కానీ ఆ డేట్ను మీరు గమనించడం లేదు.
1: ఆన్ దిస్ బాక్స్ ఆఫ్ దిస్ బాడీ ఆల్సో ద రిటర్న్ డేట్ హ్యాస్ బీన్ రిటన్ బై గాడ్ బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: కానీ ఏ నిమిషంలో ఇది వెనుకపోతుందో,
1: we do not know when this has to go back.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడా నువ్వు విచారించడం లేదు.
1: సచ్ ఇంపార్టెంట్ ట్రూత్స్ మ్యాన్ ఈజ్ నాట్ ట్రైయింగ్ టు రిమెంబర్ అట్ ఆల్.
0: కనుక మన జీవితం లోపల అన్ని విధములైనటువంటి యొక్క సుఖశాంతులు నిజముగా ఉండవలనన్నా ఈ యవ్వనమునందే మనం దైవానుగ్రహమును తగినటువంటి కృషి చల్పాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆల్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అట్ ఎ లేటర్ స్టేజ్ డ్యూరింగ్ ది యూత్ ఇట్ సెల్ఫ్ యూ హావ్ టు మేక్ యూ హావ్ టు ఎర్న్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ మానవత్వంలో ఈ బాల్యం అనేటువంటిది యవ్వనం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ బాయ్హుడ్ అండ్ యూత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ విలువైనటువంటి యొక్క ఈ జీవితాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ఒక మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబొక్కులకు అమ్ముకుంటున్నాం.
1: నాట్ రైజింగ్ ది ప్రెషియస్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వీఆర్ wasting our youth and our boyhood.
0: Vajra Vaidurya Manaka Tamaniki Govedaka Pusharagamanto Panjipabadinatunte oka bangaru ginilo tilakana kalapi anaga noogulu pindi kalapi danini vondukotaniki prayatnistunnam.
1: We are using a golden cup studded with precious gems and jewels for a very petty use.
0: Dinni kaanchadaniki కేవలం గంధపు చెక్కలను ఉపయోగపెడుతున్నాం.
1: టు ప్రొడ్యూస్ ఫైర్ అండ్ హీట్ ఆఫ్ ద హోల్ థింగ్ వీఆర్ యూజింగ్ ది శాండల్వుడ్ ఆఫ్ ద ఫ్యూయల్.
0: పాత్ర చూస్తామా చాలా విలువైనటువంటిది.
1: ది వెసల్ ఈజ్ వెరీ ప్రెషియస్.
0: కట్టెలు చూస్తామా మహా విలువైనటువంటివి.
1: ఫ్యూయల్ ఆల్సో ఈజ్ వెరీ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్.
0: కానీ పదార్థం చూస్తామా అల్పమైనటువంటిది.
1: ద ఫుడ్ విచ్ ఈస్ కుక్డ్ ఈజ్ యూజ్లెస్ అండ్ వెరీ ట్రివియల్.
0: మన యొక్క విలువైనటువంటి దేహాన్ని పవిత్రమైన భావాలను మనం తుచ్చమైనటువంటి సుఖాలకు అమ్ముకుంటున్నాం.
1: ప్రెషియస్ బాడీ సేక్రెడ్ ఫీలింగ్స్ ఆర్ సోల్డ్ అవే ఫార్ ఎర్నింగ్ అండ్ ఎంజాయింగ్ యూజ్లెస్ ట్రివియల్ థింగ్స్ ఇన్ లైఫ్.
0: కేవలము ఒక విధమైనటువంటి అల్పమైనటువంటి విషయాలను ఈ పాత్రలో పెట్టి భుజిస్తున్నాము.
1: మీన్ అండ్ ఇన్ వాల్యూలెస్ థింగ్స్ ఆర్ పుట్ ఇన్ దిస్ పర్టికులర్ వెసల్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దెమ్.
0: బంగారు నాగలను తీసి దున్నుకుని దానిలో జిల్లేడు మొక్కలను మలిపించినట్టుగా మనం అనుభవిస్తున్నాము.
1: వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ ప్లౌ టు ప్లౌ అండ్ టు ప్రొడ్యూస్ యూజ్లెస్
0: ప్లాంట్. నీ హృదయం క్షేత్రం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము.
1: ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్ అండ్ సేక్రెడ్.
0: క్షేత్రం కూడాను నాదే అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ డిక్లేర్డ్ ఈవెన్ దట్ ఫీల్డ్ బిలాంగ్స్ టు హిమ్.
0: క్షేత్రజ్ఞ చాపి మాంగిటి. క్షేత్రమే కాదు నేను, క్షేత్రజ్ఞుడి కూడాను, క్షేత్రజ్ఞుడే కాదు క్షేత్రం కూడాను నేనే అని ఆ రెండింటినీ భగవంతుని యొక్క సొత్తులుగా భావించినటువంటి ఈ క్షేత్రములో సద్గుణములు అనేటువంటి యొక్క బంగారు నాగళ్ళ పెట్టి మనం అనేక విధముల సంస్కారం చేస్తున్నాము. చేసి కట్టకడపటికి ఏమి పంటను పండించుకున్నాం? విషయ భోగములు అనేటువంటి జిల్లేడు మొక్కలను పండించుకుంటున్నాం.
1: గాడ్ హాస్ డిక్లేర్డ్ హీస్ క్షేత్రజ్ఞ అండ్ క్షేత్రం ఇట్సెల్ఫ్. హీ హాస్ ఓన్డ్ బోత్ దోస్ థింగ్స్ అండ్ హీ హాస్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ దెమ్. అండ్ వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ దట్ క్షేత్రం ద హార్ట్? వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ ప్లౌ టు ప్లౌ, బట్ వీఆర్ రేజింగ్ క్రాప్స్ విచ్ ఆర్ యూజ్లెస్ అండ్ విచ్ ఆర్ సెన్షియస్ అండ్ సెన్షియల్.
0: నిజముగా ఈ క్షేత్రం యొక్క విలువ, ఈ యొక్క నాగలి యొక్క విలువ గుర్తించినటువంటి వ్యక్తి ఈ విధంగా వీటిని దుర్వినియోగం చేసుకోనలేడు.
1: ఎనీ పర్సన్ హూ రికగ్నైజెస్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద ఫీలింగ్స్ విచ్ విల్ హావ్ టు బి దేర్, హీ వుడ్ నాట్ మిస్యూజ్ దీస్ థింగ్.
0: జీవితాన్ని పరోపకార సంబంధమైన కార్యములో
1: లైఫ్ మస్ట్ బి యూజ్ ఫార్ ది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
0: పవిత్ర గమ్యము చేరేటువంటి మార్గములో
1: ఫార్ రీచింగ్ ది సేక్రెడ్ గోల్ అండ్ ఇన్ ది సేక్రెడ్ పాత్,
0: దివ్యత్వాన్ని ప్రకాశించేటువంటి యొక్క తత్వములో
1: ఇన్ బ్రింగింగ్ అబౌట్ ఎ షైనింగ్ ఎఫల్జెన్స్ ఇన్ ద హార్ట్ అండ్ ఇన్ ద మైండ్,
0: దైవత్వాన్ని పొందేటువంటి యొక్క లయములో దీనిని సార్థకంగా గావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇన్ గెటింగ్ అవర్ దర్స్ మర్జ్డ్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
0: అప్పుడే ఈ యొక్క మానవత్వం సార్థకత పొందడానికి లేక మానవత్వం దీయమైనటువంటిదని చెప్పడానికి ఒక అర్హత కలిగి ఉంటాం.
1: దెన్ ఓన్లీ వీ గెట్ ది అథారిటీ టు సే దట్ లైఫ్ ఈజ్ శాంక్టిఫైడ్ అండ్ లైఫ్ ఈజ్
0: జంతువు నాం నరజన్మ దుర్లభమని భావిస్తున్నాము. ఏమి ఇందులో ఉండేటువంటి దుర్లభం? ఇందులో ఉండే విశేషం ఏమిటి?
1: ఇట్ ఈస్ సేడ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ డిఫికల్ట్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్. వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్? వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్ టు గెట్?
0: పశుపక్షి మృగాదులు ఏ విధమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యములు అనుభవించుతున్నావో అట్టివే ఈ యొక్క మానవత్వం కూడా అనుభవిస్తుండాలి. ఇంకా జంతువునాం నరజన్మ దుర్లభం అనటంలో ఏమిది విశేషం?
1: ఆల్ ది ప్లెజర్స్ అండ్ జాయ్స్ విచ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ ఎంజాయింగ్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్. ఇన్ దట్ కేస్ వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఆఫ్ డిక్లరింగ్ దట్ హ్యూమన్ లైఫ్?
0: మిగిలినటువంటి జీవరాశుల కంటే ఈ మానవత్వం ఒక విశిష్టమైనటువంటి మార్గములో దీన్ని అనుభవించాలి.
1: వన్ హ్యాస్ టు ఎంజాయ్ ఇన్ అ స్పెషల్ వే దిస్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ కంపేర్డ్ విత్ ద లైఫ్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్.
0: మానాభిమానములను విసర్జించి
1: వన్ హ్యాస్ టు గివ్ అప్ అటాచ్మెంట్ అండ్
0: నిత్యానిత్య పరిశీలన సలపక
1: one has to discriminate between right and wrong.
0: Atmanatma viveka tattvam kolpoyi
1: giving up what is atma and giving up the discriminating power between
0: buddhi yogamunaku dooramai
1: being away from the yoga of intelligence
0: dhrutvamunu kolpotam cheta manavudu inni vidhamla entity yokka ashantiki guri avutunnadu.
1: He is becoming a victim of so much of lack of peace because he has not been following the right path.
0: Drudanischayudai వాక్ తపస్సును, మానసిక తపస్సును, శారీరక తపస్సును, నిన్న చెప్పినట్టుగా దాని యొక్క గుణములను ప్రవర్తన రూపమైనటువంటి ప్రచారములు చేయడానికి యువకులు సంసిద్ధులు కావాలి.
1: యాజ్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ యెస్టర్డే విత్ ఎ ఫర్మ్ రిజాల్వ్ యూత్ విల్ హావ్ టు అండర్టేక్ ది మానసిక తపస్, ద వాక్ తపస్ అండ్ దేహ తపస్ అండ్ ఎంజాయ్ దాట్ అండ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్.
0: సత్వగుణముతో రజోగుణమును నింపాలి.
1: With the help of sattvaguna, rajoguna has to be subdued and it has to be filled with it.
0: Hrudayamulo rajotamogunamulu nimpukoni sattvikam chesta darini abhivruddhi pondalani pondinchalante idi sadhyam kaadu.
1: It is impossible if you want to make progress in sattvaguna if you fill your heart with rajoguna and tamoguna.
0: Emi emi burralona emaina cherchavachchu.
1: If there is nothing in the head, something can be filled in it.
0: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగున.
1: ఇఫ్ యూ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ హౌ కెన్ యూ ఎంప్టీ ఇట్?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగున.
1: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ సంథింగ్ గ్రేట్ అండ్ సేక్రెడ్ ఇన్?
0: మొట్టమొదట ఏమేమో నింపుకున్నటువంటి ఈ తలబుర్రను మొట్టమొదట మనం ఖాళీ చేయాలి.
1: వీ హావ్ ఫిల్డ్ అవర్ హెడ్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్, వీ హావ్ టు ఎంప్టీ దట్ ఫస్ట్.
0: అప్పుడే మనం ఏ సుకృతమైనటువంటి భావం నింపాలని తలుచుకుంటామో ఆ సుకృతాన్ని మనం నింపడానికి సాధ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫిల్ ది హెడ్ విత్ సీక్రెట్ థాట్స్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్. దట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ దెన్.
0: కనుకనే మానవుడు అర్థం లేని ఏడుపులు ఏడుస్తున్నాడు.
1: మ్యాన్ హస్ బీన్ క్రయింగ్ ఎ మీనింగ్ లెస్ క్రై.
0: అర్థం లేని నడకలను నడుస్తున్నాడు.
1: ఎ మీనింగ్ లెస్ టాక్ హీస్ టేకింగ్.
0: అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నాడు.
1: హీస్ లివింగ్ ఎ మీనింగ్ లెస్ లైఫ్ ఆల్సో.
0: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
1: When he was born, he cried.
0: చచ్చినప్పుడు ఏడ్చుతాడు.
1: While dying, he cried.
0: మధ్య నిన్న సుఖాలకు ఎందుకు ఏడ్చుతాడు.
1: In between, for number of things, he goes on crying.
0: ధర్మజ్ఞాని కలుగుచున్న ఉద్ధరింప ఏడ్చినాడా?
1: Has he cried for when he just saw decline of dharma?
0: కనుక ధర్మజ్ఞాన నిమిత్తమై మన లోపల జరుగుతున్నటువంటి యొక్క అశాంతికి మనం ఏడ్చాలి.
1: We have to cry when we see the decline of dharma and the fall and the ruin of dharma as such.
0: ఈ ధర్మం ఏమిటి?
1: What is this dharma actually?
0: దైవచింతని నిజమైన ధర్మం.
1: Real dharma is thinking and contemplating of the Lord.
0: దానిని చింత చేసుకుంటూ నీ నిత్య జీవితంలో నీ కర్తవ్య కర్మలు ఎన్ని అనుభవించినప్పటికీ దోషము లేదు.
1: Thinking of the Lord always. Discharging your daily duties which are imposed upon you.
0: Nirkani Bhagavad Gita sarvasanga parityagai avalapittalnu vadalapetti aastipaastulu visarjinchi nee vellamani bodhinchatam ledhu.
1: Bhagavad Gita has not taught that you should give up all your family, your wealth, properties and you'll have to just go away to the forest.
0: Nee alupiddalnu chuchuko.
1: You take care of your family.
0: నీ ఉద్యోగాలు నువ్వు చేసుకో.
1: You discharge your duties.
0: నీ కర్తవ్య కర్మలు నువ్వు ఆచరించు.
1: You do your duties.
0: కానీ లక్ష్యం మాత్రము దైవత్వం పయనించుకోవాలి.
1: కీప్ యువర్ గోల్, కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డివినిటీ.
0: ఎన్ని చేసినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
1: వాట్ ఎవర్ యువర్ బి డూయింగ్, డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్.
0: ఈ లక్ష్యాన్ని మనం విసర్జించిన మనం అవలక్షణ స్వరూపాన్ని పొందుతాం.
1: ఇఫ్ యూ గివ్ అప్ యువర్ గోల్, దెన్ యూ విల్ గెట్ ఎ బ్యాడ్ ఫార్మ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: లక్ష్యమే మన జీవితం యొక్క గమ్యం.
1: అవర్ అంబిషన్, అవర్ గోల్ మస్ట్ బి రైట్లీ సెట్.
0: దీనిని ఆధారం చేసుకుని మన సర్వకర్మల యందు కూడాను ఈ కాయమును నిమిర్చి కర్తవ్యములు ఆచరించుకోవచ్చు.
1: కీపింగ్ అవర్ గోల్ ఇన్ వ్యూ, వాట్ ఎవర్ వీ డైలీ డ్యూటీస్ ఎట్సెట్రా, వీ కెన్ డిశ్చార్జ్.
0: మన మాట యందు ఎట్టి విధములైనటువంటి యొక్క లోటును రాకుండా చూసుకోవాలి.
1: ఇన్ అవర్ వర్డ్స్ దర్ షుడ్ నాట్ బి ఎనీ ఫ్లా, ఎనీ డిఫెక్ట్. వీ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్.
0: సత్యమునే ఉచ్చరించాలి.
1: We should always tell the truth.
0: అయితే కొంతమంది పిల్లలకు ఈ సత్యము ఒక్కొక్క సమయంలో ఆపసత్యం అనేటువంటి దాన్ని కూడా మనం కొంత తబ్బిబ్బు చేసుకోవచ్చును కదా, మార్చుకోవచ్చును కదా అని కూడా సందేహిస్తుంటారు.
1: సమ్ పీపుల్ మే బి థింకింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ వి జస్ట్ లైట్లీ మాడిఫై ది ట్రూత్.
0: ఒక్కొక్క సమయంలో అసత్యం ఆడవలసి వస్తుంది.
1: సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్ నెసెసరీ టు టెల్ అన్ ట్రూత్.
0: కానీ ఒక్కటి,
1: బట్
0: అసత్యం మాత్రం చెప్పక సత్యమును కూడా చెప్పకుండా ఉండేటువంటి యుక్తిని పొందుకు.
1: యూ కెన్ డెవలప్ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ టు కీప్ సైలెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ ఎదర్ ట్రూత్.
0: సత్యం భూజాత్ ప్రియం భూజాత్, అప్రియం సత్యం అప్రియం అని, భూజాత్ సత్యం అప్రియం అని. ఈ సత్యం అనేటువంటిది అప్రియమైనటువంటి సత్యం కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్
0: ప్రియం కదా అని మనము కొంతవరకు అసత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ టెల్ ద ట్రూత్, టెల్ ఇట్ డియర్లీ, బట్ యూ షుడ్ నాట్ టెల్ అన్ట్రూత్ విచ్ మే బి డియర్. యూ షుడ్ నాట్ టెల్ ట్రూత్ ఇన్ అన్ అన్డియర్ వే ఆల్సో.
0: ఇలాంటి సందిగ్ధ అవస్థ లోపల మనం సత్యానిష్టములను, సత్య అసత్యములను రెండింటిని కూడా తప్పించుకుని మెలిగేటువంటి యొక్క యుక్తిని కొంతవరకు నేర్చుకోవచ్చు. కానీ
1: ఇన్
0: సత్యం చెప్తే ప్రమాదం కలుగుతుంది ఏమో అని అసత్యాన్ని మనం ఉపయోగించుకోరాదు.
1: వెన్ ఎవర్ దేర్ ఆర్ సమ్ టెస్టింగ్ ట్రైయింగ్ టైమ్స్ యాజ్ సచ్, యూ షుడ్ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్ క్లవర్నెస్ టు మేనేజ్ ఇన్ సచ్ ఎ వే దట్ వితౌట్ టెలింగ్ అన్ట్రూత్ యూ షుడ్ బి ఏబుల్ టు జస్ట్ అవాయిడ్ సిచ్యుయేషన్ అండ్ ఓవర్కమ్ దట్ పర్టికులర్ ప్రాబ్లం.
0: కనుక మనము కొన్ని కొన్ని సమయములందు మనము చాలా మెలకువగా నడుచుకోవాల్సి వస్తుంది.
1: ఇన్ సర్టన్ టైమ్స్ వీ హావ్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వే.
0: ఈ మాటను పరులకు బాధించకుండా ఉండేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి.
1: యూ షుడ్ నో హౌ టు యూజ్ ద వర్డ్స్ వితౌట్ హర్టింగ్ పీపుల్.
0: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడివేమో అన్నాడు.
1: ఇట్ ఇస్ సెడ్ దట్ హీఈస్ ఎ ఫార్చునేట్ వన్ హూ నోస్ వితౌట్ హర్టింగ్ ఎనీవన్.
0: ఇతరులను నొప్పించకూడదని తాను నొప్పి పడకూడదు.
1: షీ షుడ్ నెవర్ హర్ట్ నాట్ గెట్ హర్ట్ బై అదర్స్.
0: తాను నొప్పి పడకూడదని ఇతరులు నొప్పించరాదు.
1: జస్ట్ బికాస్ హీ షుడ్ నాట్ గెట్ హీ షుడ్ నాట్ హర్ట్ అదర్స్ ఆల్సో.
0: ఇతరులను నొప్పించక తాను నొప్పి పడకుండేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ విచ్ డస్ నాట్ హర్ట్ అదర్స్ విచ్ డస్ నాట్ హర్ట్ అస్ ఆల్సో.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక కథ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ ఎ స్టోరీ.
0: ఒక ఇల్లాలు ఈ విధంగా సమావేశంలో పాల్గొని పౌరాణికుడు చెప్పేటువంటి దీనిని చక్కగా వింటూ వచ్చింది.
1: వన్ హసీఫ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ మీటింగ్ లైక్ దిస్ అండ్ షీ వాస్ కాన్సన్ట్రేటెడ్లీ లిజనింగ్ టు వాట్ వాస్ బీయింగ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద మీటింగ్.
0: ఒకనాడు ఈ పౌరాణికుడు రామాయణము చెప్పుతూ పతియే సతి.
1: వన్స్ వెన్ యూ ఆర్ జస్ట్ డిస్క్రైబింగ్ రామాయణ హీ జస్ట్ సెడ్ పతియే సతి,
0: పతియే గతి,
1: హస్బెండ్ ఈజ్ ది ఓన్లీ గోల్.
0: కనుక అట్టి పతిని ఆనంద పెట్టడమే సతి యొక్క లక్ష్యము.
1: Therefore, it is the responsibility and the duty of Hasif to satisfy the husband who is
0: patini daivamga bhavinchali.
1: Treat husband as God.
0: Ani aneka vidhamuluga bodhisthu vachadu.
1: He was telling all these things in a number of ways.
0: Ivi vinnatvanti yokka illaru intiki vellindi.
1: This Hasif, who heard with a lot of concentration all these things, went back home.
0: Athaniki aneka vidhamulanti sevana cheyali ani kudanu ఈ యొక్క పౌరాణికుడు చెప్పాడు.
1: దిస్ పౌరాణిక్ వాజ్ జస్ట్ టెలింగ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దిస్ కోర్స్ దాట్ ఆల్
0: పతి దైవం అని పౌరాణికుడు చెప్పాడు కదా అని ఆఫీస్ నుంచి భర్త వచ్చేటప్పటికి ఒక చెంబు నిండుకు నీళ్లు తీసుకుంది, ఆ బూడుసుల పైన పోసింది, కాళ్ళు కడిగింది, విసిరగరతో విసిరింది, ఏమేమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది. అది
1: షీ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్ బై ది టాక్ గివన్ షీ వెంట విత్ డిటర్మినేషన్ టు గివ్ ఎఫెక్ట్ అండ్ గివ్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హి హడ్ లెర్న్డ్. And when the husband returned from the office, she took a pot full of water and poured the water right on the shoes itself, and she began just giving this kind of service to the husband.
0: Bhartaki enti enadu lenatunti yokka ee yokka idi ee naadu etta vachindi endukosam vachindi ankoni idi edo koncha varaku chedipoyi untachunu ani lopaliki teeskollinadu.
1: She was confused and flabbergasted, and he was wondering how all of a sudden this particular lady has developed so much.
0: Aina boots-lu vidichadaniki kurchi paya kurchunte ima kinda kurchundi kaalu ottutu untundali boots-nu kuda nu vidipinchadaniki avakasam ivvaledu.
1: And he entered the house thinking that she must have be a little off the head, and then he settled down on the chair. He wanted to remove the shoes, but she did not allow him even to remove the shoes.
0: Itani yokka paristhitini gurtinchi nettaga office room ku velli doctor ku phone chesadu.
1: After observing all these things, the husband went into the office room and he rang up the doctor.
0: Ee stree mee yokka pauram puranamuku velutundaru teliyadi paapu ee bhartaku.
1: This husband did not know that she was going to this puranam.
0: డాక్టర్ వచ్చాడు, అన్ని విధాల టెస్ట్ చేశాడు, నిద్రకింత మాత్రలు ఇచ్చి వెళ్లాడు.
1: డాక్టర్ కేమ్ అండ్ టెస్టెడ్ అండ్ గేవ్ సమ్ పిల్స్ ఫర్ స్లీప్.
0: రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది, ఏదో కొంచెం హిస్టీరియా కింద ఉండాలి అని చెప్పాడు డాక్టర్.
1: డాక్టర్ సెడ్ ఇట్ లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హిస్టీరియా, ఇఫ్ షీ టేక్స్ రెస్ట్ ఫర్ 2 డేస్ ఇట్ విల్ బి ఓకే.
0: మరి భర్త ఫోన్ చేశాడు, ఈమెను ఇంటిలో రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఆయన ఆఫీస్ కు వెళ్లాడు.
1: Husband took his food, then he asked her to take some rest, and he went to the office again. After he went to the office, she again went to the place where scriptures were expounded.
0: Anadu ee pauranikudu evariki evaru tall evaru biddal evaru bari evaru bartha evaru mata rasti pita rasti nasti bandhu sahodara artham nasti తస్మా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాస్ టెలింగ్ ద ఎఫెమరల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద హస్బెండ్ హూ ఇస్ హస్బెండ్ హూ ఇస్ వైఫ్ అండ్ నథింగ్ ఇస్ పర్మనెంట్ నథింగ్ ఎగ్జిస్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ ట్రాన్సిటరీ అండ్ ట్రాన్సియంట్.
0: దైవమే ఒక్కటి సత్యం అని చెప్పాడు.
1: హీ సెడ్ దట్ గాడ్ అలోన్ ఈస్ ట్రూ.
0: ఈమె పూజ రూమ్ లో పోయి కూర్చుంది వస్తానే.
1: That day she went back home and she settled down in the worship room.
0: Etla undo emu ani papa aya aragante mundugane vachadu papa.
1: Husband returned half an hour earlier itself, thinking that she might not be well.
0: Talupu tattadu.
1: She tapped the door.
0: Nenu vachanu ani cheppan cheppadu papa.
1: He announced that he has come, asked her to open the door.
0: Ayame lopal nunchi mata anasti పితారాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి, గృహం నాస్తి, పతి నాస్తి అంటారు.
1: From the worship room she began telling that there is no mother, no father, no house, not even husband, she declared.
0: ఈ విధంగా చెప్పేటప్పటికి ఇతనికి చాలా ఓ పిచ్చి ముదిరిపోయిందని, తలుపులు తీయించి ఆమెను తెప్పించి ఏమిటి ఇవంతా ఇట్లా జరుగుతుండాలంటే ఒక సైకాటిస్ట్ వచ్చేసాడు, వాడిని పిలిపించాడు. అని పిలిస్తే ఈమె యొక్క పరిస్థితి ఏమిటో, ఈమె ముందు ఏమి చేస్తా ఉందో ఇవన్నీ గుర్తించడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు.
1: He was quite alarmed at this particular behavior, but he somehow got the doors open and then he called a psychiatrist to examine her in all details.
0: అతను అన్ని విచారించాడు. ఓహో, ఈ పురాణం వినిపించుకొచ్చినటువంటి ఈ తాత్కాలిక వైరాగ్యమే ఇది అని భావించుకున్నాడు.
1: The psychiatrist could diagnose the disease as the, after all she has listened to the exposition of the scriptures and as a consequence of that she has developed this particular attitude.
0: సరే, రెండు దినాలు ఈ పురాణం వినడానికి పోకూడదని చెప్పినని ఆ వర్కర్స్ తో అంతా కూడా నియమించి ఈమెను బయట పోనివ్వకుండా, కారులో అక్కడ తీసుకుని పోనివ్వకుండా డ్రైవర్ కూడా చెప్పి చాలా భద్రం చేశాడు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అండ్ ఎవ్రీవన్ హస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు ద ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ ఆర్ ఎక్స్పౌండెడ్ and driver was told, every servant was told to see that that particular thing is implemented. She was not
0: ee vidhamainti kattuchittam chesetappudiki rendu dinalu puranamunaku poledu.
1: After these restrictions were imposed, she did not go to the place for 2 days.
0: ee tatkalika vairagyam ane pongulu challarinayi.
1: This temporary type of detachment which she developed, it was
0: sure cool sayankalam bhartha vachinappudiki anni vidhala normal lo untundadi papam.
1: By the time the husband returned home, she was behaving in a normal way.
0: సరే, సంతోషించాడు ఆయన. అన్ని విధాలా ఆయనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఆనందిస్తూ నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు.
1: హస్బెండ్ వాజ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ ఆల్ దిస్ హ్యాపెన్ అండ్ ది డైలీ రొటీన్ కంటిన్యూ లేటర్.
0: ఒక వారం అయిన తర్వాత తిరిగి పురాణానికి వెళ్ళింది.
1: ఆఫ్టర్ 1 week దిస్ లేడీ వెంట్ అగైన్ టు ది ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ వర్
0: ఆనాడు పురాణం లోపల ఈ భగవద్గీత చెప్పుతూ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తున్నాడు. ఈ యొక్క ప్రీతిగాను హితంగాను ఉంటుండాలా, ఉద్వేగంగా ఉండకూడదు, ఈ సత్యమే చాలా ప్రధానమైనటువంటి, సత్యమే మీరు అనుసరించాలి అని ఆ పురాణికుడు చాలా బాగా గట్టిగా చెప్పాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాజ్ ఎక్స్పౌండింగ్ గీత అండ్ హీ వాజ్ జస్ట్ టెలింగ్ వైల్ యూజింగ్ ద వర్డ్స్ యూ షుడ్ టెల్ ద ట్రూత్ బట్ యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ అన్ ఎక్సైటెడ్ వే. హీ వాజ్ ఎక్స్పౌండింగ్ దిస్ పర్టికులర్.
0: అది వినింది, ఇంటికి వచ్చింది.
1: She heard it and returned home.
0: భర్త చెప్పాడు, ఈనాడు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటుండాలి, ఆ మ్యారేజ్ కోసం ఉదిరి సిద్ధం కామన్నాడు.
1: హస్బెండ్ టోల్డ్ హర్ దట్ దేర్ ఇస్ ఎ మ్యారేజ్ రిసెప్షన్ టుడే, మై ఫ్రెండ్స్ మ్యారేజ్ రిసెప్షన్ ఇస్ దేర్.
0: ఈమె అలంకారం చేసుకుంది, భర్తతో పాటు పెళ్లి రిసెప్షన్ కి వెళ్ళింది.
1: షీ గాట్ రెడీ క్విక్ అండ్ షీ వెంట్ విత్ హర్ హస్బెండ్ టు ద రిసెప్షన్.
0: అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుండాలి.
1: మ్యారేజ్ వాజ్ గోయింగ్ ఆన్.
0: అప్పుడు ఈ బ్రాహ్మణులు మంగళసూత్రం తీసుకుని అందరికి పెద్దలకు ముట్టించేటువంటి అలవాటు ఈ యొక్క భారతదేశంలో.
1: ఇన్ భారత్ దేర్ ఇస్
0: అందరి ఆశీర్వాదాలు ఉంటుండాలని వారి అభిప్రాయం.
1: దేర్ ఇస్ ఎ పర్టికులర్ ట్రెడిషన్ దాట్ ద మంగళ సూత్రం వుడ్ బి టేకన్ టు ఎవ్రీ ఎల్డర్ అండ్ దే వుడ్ టచ్ ఇట్ అండ్ దే వుడ్ బ్లెస్.
0: ఆ యొక్క బ్రాహ్మణుడు అనగా ఆ యొక్క పెండి చేయించేటువంటి బ్రాహ్మణుడు పౌరోహితుడు, వీళ్ళింటికి కూడా పౌరోహితుడు పాపం.
1: The Paurohit who was celebrating the marriage on that day was also Paurohit for this particular family. This
0: ee mundaru kurchunte vachi chuchadu, emandi ammagaru baagunnara muttandi annadu.
1: He came to this particular lady, recognized her and said, how are you mother, you are okay, you just please
0: andaru chenamena ani adigadu, idini muttistu paapa ee pauranikudu.
1: This pauranik who just asked her to touch it and just said, everyone is okay.
0: ఈ యొక్క బ్రాహ్మణుడు ఈ విధంగా అడిగేటప్పటికీ అందరూ బాగానే ఉన్నారండి, పోయిన వారం మా అత్తగారు చచ్చిపోయింది అనింది అన్నాడు.
1: షీ సెడ్ దట్ వెల్ ఎవ్రీవన్ ఇస్ ఓకే, 1 week ago I lost my mother in law.
0: ప్రక్కన ఉన్నటువంటి ఆమె ఏమిటమ్మా మంగళసూత్రం ముట్టుతూ ఈ చావు మాటలంతా ఎందుకు చెప్పాలి అనింది.
1: ద నైబర్ హూ వాజ్ జస్ట్ సిట్టింగ్ బై హర్ సైడ్ జస్ట్ సెడ్, వెన్ యూ ఆర్ టచింగ్ దిస్ మంగళసూత్రం వై షుడ్ యు సే సచ్ ఎన్ ఇన్ఆస్పిషియస్.
0: ఈ మంగళసూత్రం కోసం నన్ను అబద్ధం చెప్పమంటావా, మా అత్తగారు చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోయింది, చచ్చిపోయింది, చావు చావు మాటలు మంగళసూత్రం ముట్టూ చెప్తూ వచ్చింది.
1: షీ సెడ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ మంగళసూత్ర డూ యూ ఎక్స్పెక్ట్ మీ టెల్ అ లై, ఐ వుడ్ నెవర్ టెల్ అ లై, ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ ఐ లాస్ట్ మై మదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా టైప్ మై మదర్ ఇన్ లా.
0: తెలివి తేటలు కలిగినటువంటి ఒక వ్యక్తి అమ్మాయి లేచి, అమ్మా ఇది కేవలము సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని మాట్లాడాలి, ఈ విధంగా ఎట్లంటే ఎట్లకూడదు పదాలు ఉపయోగపెట్టకూడదు అని కొంత బోధ చేసింది.
1: వన్ ఇంటెలిజెంట్ యంగ్ లేడీ హూ వాస్ సిట్టింగ్ దేర్ షీ జస్ట్ సెడ్ మదర్ యు షుడ్ నాట్ యు షుడ్ హావ్ ఎ సెన్స్ ఆఫ్ ప్రొపోర్షనల్ కాంటెక్స్ట్ షుడ్ నాట్ గో.
0: అదే విధంగా కొంతమంది స్త్రీలు ఏనాడు ఏ విషయాన్ని చెప్పినారో ఆ విషయాన్ని ఆ రోజు చాలా గట్టిగా పట్టుకుని సాధిస్తుంటారు.
1: ఇన్ దట్ పర్టికులర్ డే విమెన్ వాట్ ఎవర్ ద రీజన్ ఆన్ ఎ పర్టికులర్ డే దే వుడ్ బి ఇంప్లిమెంటింగ్ ఇట్ విత్ ఎ లాట్ ఆఫ్ రిగర్ దట్ పర్టికులర్ డే.
0: ప్రతిదానికి సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మనము మాటలు ఉపయోగించుకోవాలి.
1: వన్ షుడ్ యూజ్ ద వర్డ్స్ అండ్ వన్ షుడ్ యూజ్ ద ఇంటెలిజెన్స్ అండ్ కాంటెక్స్ట్ షుడ్ బి అండర్స్టూడ్ వెన్ ఎవర్ వి డు ఎ పర్టికులర్ థింగ్.
0: సత్యము మన యొక్క నిత్య స్థానమును పొందించడానికి ఒక మార్గమని మనం విశ్వసించాలి, కానీ ప్రతి విషయంలో కూడా దీన్ని ఇట్టే చేయాలని ముందుతనంగా మనం వాదించరాదు.
1: We should know truth is the means to reach the goal of the lotus feet, but we should not be very rigid and we should not be foolish in implementing that particular thing.
0: Asatyamato dushitam kaanatvanti naluka,
1: a tongue which is not tainted by untruth.
0: Himsadulto dushitam kaanatvanti dehamu,
1: body which is not tainted by violence.
0: Inga apavitramaina bhavalato dushitam kaanatvanti manasu,
1: mind which is not stained by bad feelings.
0: కనుక ఇట్టి మనస్సు అట్టి దేహము ఇట్టి వాక్కు వీటిని త్రిపుటి అని చెప్తూ వచ్చారు.
1: దీస్ త్రీ సచ్ ఎ మైండ్ సచ్ ఎ బాడీ అండ్ సచ్ స్పీచ్ దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రిపుటి.
0: ఈ త్రిపుటి యొక్క తత్వమే త్రిమూర్తి యొక్క తత్వంగా భావిస్తూ వచ్చారు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ త్రిపుటి ఈజ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ త్రిమూర్తి.
0: ఈ మూడింటిని మనం పవిత్రము గావించుకున్నప్పుడే దైవత్వం మనకు సాక్షాత్కారంగా కనిపిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ శాంటిఫై ఆల్ దీస్ త్రీ థింగ్స్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక పిల్లలు కూడాను సత్యం చెప్పమన్నాడు స్వామిని అనవసరంగా అవసరం లేని విషయంలో కూడా మనం కల్పించుకొని ఈ విధంగా మనము ఈ సత్యాన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: స్టూడెంట్స్ ఆల్సో మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వైల్ జస్ట్ టెలింగ్ ద ట్రూత్. దే షుడ్ టెల్ ద ట్రూత్ బట్ అన్నెసెసరీ దే షుడ్ నాట్ గో ఆన్ టాకింగ్ అండ్ హర్టింగ్.
0: మాటలు అదుపులో ఉంచుకోవాలి.
1: హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ టాక్.
0: ఒక్కొక్కరి ఒక్క వ్యక్తి పైన మనకు క్రోధమో లేక ద్వేషమో కలిగినప్పుడు వాడిపైన ఉన్నటువంటివన్నీ చెప్పటము, ఇది నేను సత్యం చెప్తున్నాను అని వాడి జీవితానికి లేనిపోని ఇక్కడికి కలిగించడం కూడా జరుగుతూ ఉంటాయి.
1: Whenever there is some kind of quarrel or misunderstanding with another person, telling all the defects of him and telling that this is truth which I am telling.
0: ఇక్కడ అద్వేష్ట సర్వభూతానం దీన్ని కూడా కొంతవరకు ఉపయోగించుకోవాలి.
1: You will have to just also remember the fact that one should not hate others.
0: ప్రేమను మనం పెంచుకున్నప్పుడు ఈ ద్వేషము కానీ ఈ అసూయ కానీ రెండింటి యొక్క బాధలు మనకేమాత్రము ఉండవు.
1: వన్స్ యూ డెవలప్ లవ్ ది క్వశ్చన్ ఆఫ్ హేట్రెడ్ అండ్ జెలసీ విల్ నాట్ అరైజ్.
0: అలాంటి సమయంలో మన పలుకు కూడాను చాలా మధురంగా ఉంటుంది.
1: వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్ ద హార్ట్ అవర్ వర్డ్స్ విల్ బి వెరీ.
0: అందుకోసమే చెప్పారు సాత్విక గుణవంతుని యొక్క కోపము క్షణకాలంలో ఉంటుంది పోతుందట.
1: The anger which a person who is of sattvic nature, it will be very short-lived.
0: Itanu uttamudu ani Geeta cheppindi.
1: Geeta has declared him as a great man.
0: Madhyamuni yokka kopamu rendu gadiyalu varaku untadata.
1: A middling or the second type of person, he will have his anger for a short while.
0: Adhamuni yokka kopamu oka dinamantha untuntadata 24 gantalantha untuntadata.
1: For the one who belongs to the lowest category, he will have his anger continuously.
0: Adhamodamuni yokka kopamu jeevitham anta untadi.
1: The one who is the lowest of the in the category, he will have throughout the life that anger.
0: దీనిని గీతాచార్యుడు మరొక యుక్తితో కూడా బోధించాడు.
1: గీతాచార్య హాస్ టాట్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆల్సో.
0: ఉత్తముల యొక్క కోపము నీటి పైన వ్రాత వంటిది అన్నాడు. వ్రాస్తుంటే వ్రాస్తుంటే అది చెదిరిపోతుంటది, అప్పటికప్పటికే పోతుంటది.
1: The anger of a good man is something like writing on water. That is not permanent at all, even while you are writing the...
0: Madhyamuni yokka kopamu ishakalopa vrata vantidi annadu.
1: The second category of the category of a person, it is something like writing on sand.
0: Ishakalo rastu rastu unte gaali vastane adi kottukoni kottukoni adi moosipothuntadi, marugupadipothuntadi.
1: Writing on the sand also will not be permanent because that will be washed away and covered by the wind. When the wind comes,
0: అధముని యొక్క కోపము నల్లరాతిపై చెక్కబడినటువంటిదిగా ఉంటాదట.
1: ది థర్డ్ కేటగిరీ ఆఫ్ పర్సన్ హూ ఈస్ బ్యాడ్ వన్ హిస్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఐ మీన్
0: బ్లాక్ రాక్
1: రైటింగ్ ఆన్
0: బ్లాక్ స్టోన్
1: రైటింగ్ ఆన్ ఏ బ్లాక్ స్టోన్.
0: ఇది కొంతకాలమునకు అరిగి అరిగి వర్షంతోనా ఎండతోనా అరిగి కొంతకాలమునకు పోతుంది, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
1: ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దిస్ విల్ ఆల్సో బి వాష్డ్ అవే.
0: అధమోధముని యొక్క కోపము ఇనుము పైన రాసినటువంటిదట.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఆన్ ఎన్ ఐరన్ స్లాబ్ విచ్ విల్ నెవర్ బి వైప్డ్ ఆఫ్.
0: అది తిరిగి కరగబెట్టి దానిని సుత్తితో కొట్టేంత వరకు అది పోదు.
1: Only when it is melted and then again made into a block, it will not go at all.
0: అది కరగబెట్టాలంటే నిప్పులో వేయాలా?
1: If you want to destroy it, you will have to put it in the fire.
0: Anaga samskaramu kavali.
1: In other words, it means there is need for samskara and transformation.
0: Idi kevalam gaadhamaina samskaram jariginappude idi kopam challaradaniki veel avutundi.
1: Only when there is intense transformation, then only it is possible to change it.
0: Kani ilantivi nitya jeevithamu sambandhinchinatundi yokka సామాన్య మానవులు జీవితంలో ఆచరించదగినటువంటి యొక్క ఉపమానములు భావములే మన భగవద్గీత నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది.
1: థింగ్స్ విచ్ ఆర్ హైలీ రిలెవెంట్ టు డే లైఫ్ అండ్ డే టు డే ప్రాక్టీసెస్ విల్ హావ్ టు బి టేకెన్ ఫ్రమ్ భగవద్గీత.
0: కనుక మనము అన్నింటినీ తీసుకుని మన ఆచరణలో పెట్టడం ఇది అసాధ్యము.
1: ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ ఫర్ అస్ టు టేక్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ భగవద్గీత అండ్ ప్రాక్టీస్ దెమ్.
0: కొన్ని కొన్ని మన నిత్య జీవితానికి ఈ లౌకిక జీవితానికి అవసరమైన విషయాలను మనం
1: ఇంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ దెన్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్ టు చేంజ్.
0: కానీ ఇలాంటివి నిత్య జీవితంలో సంబంధించినటువంటి యొక్క సామాన్య మానవులు జీవితంలో ఆచరించదగినటువంటి యొక్క

0: దానికి తగినటువంటి అవకాశాన్ని మనం అందుకోవాలి.
1: We have to take such of those things which are useful in day to day life and practice them so that we'll get the benefit out of it.
0: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం.

పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేది మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణము కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి విచిత్ర స్వేచ్ఛయను విచ్చుక

0: భారతీయ వీరసుతుడా, వినుడు భారతీయ వీరసుతుడా.
1: ఇట్స్ నో నేషన్ వితౌట్ మొరాలిటీ. ద రెస్పెక్ట్ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద నేషన్ డిపెండ్స్ ఆన్ ద మొరాలిటీ. వితౌట్ దట్ ద నేషన్ విల్ రూయిన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్స్ ద నేషన్ దట్ హ్యాస్ గాట్ ది క్యారెక్టర్ ఇన్ ది ట్రూ పర్స్పెక్టివ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి మానవత్వంలో మేధాశక్తి మితిమీరిపోతున్నది.
1: Among human beings today, we find intelligence more and more.
0: తెలివితేటలు హద్దులేని రీతిగా పెరిగిపోతున్నవి.
1: They have limitless intelligence, no doubt.
0: కాని గుణము మాత్రము కించిత్తైనకూడను కలగటం లేదు.
1: But not even a trace of character is noticed.
0: ఈనాటి మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంను విరివిగా పెంచుకుని కేవలము మానవుడు పక్షుల వలె ఆకాశంలో సంచరిస్తున్నాడు.
1: Man has progressed in science and technology and he flies like a bird across the sky.
0: మత్స్యం వలె జలములో సంచరించటం కూడాను నేర్చుకున్నాడు.
1: He has also learned the art of swimming like that of a fish in water.
0: పక్షుల వలె ఆకాశంలో సంచరించటము, మత్స్యం వలె జలములో సంచరించటము, జీవించటము అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు.
1: With all his skills and abilities, he has known how to fly like a bird, how to swim like a fish. But
0: మానవుడు మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు.
1: But man has not learned how to lead the life of a man on earth.
0: మానవుడు భూమిపై జీవించటం నేర్చుకోవాలి, కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం, దీనివల్ల వచ్చిన ఫలితం ఏమీ లేదు.
1: After all, there's no profit in learning how to fly and how to swim. You should know how to live on earth.
0: మానవునికి భూమియే ఆధారము.
1: For mankind, earth is the base.
0: ఆధారమైన భూమిని వదలి ఆకాశమునందు సంచరించటం నేర్చుకున్నంత మాత్రమున మానవుని యొక్క తెలివితేటలు పెరిగినవని భావించరాదు. ఇది కేవలం ఒక భ్రాంతియ మాత్రమే.
1: We should never consider at all that he is intelligent by learning how to fly across the sky, leaving the earth which is the very base.
0: తాళము దప్పిన మాట ఆట, భూమిని విడిచిన మాటటువంటి మాట ఏమాత్రము పనికి రాదు.
1: What all that you talk and what all you play, what all that you play, when once you leave this earth, they are useless.
0: ee naati telivitetalu ekatvanni anekatvanga vibhajinchetvanti yokka medha shaktulu abhiruddhi avutunnaru.
1: Today we have many intellectuals who would view multiplicity in unity.
0: Kaani anekatvamlo undinatundi ekatvanni gurtinchetvanti yokka telivitetalu gunamulu ee naadu marchipothunnaru.
1: Today we are forgetting the virtues so as to realize unity in diversity.
0: Kanuka anekatvamlo unnatundi ekatvanni gurtinchatame manavuni pradhana kartavyam, kaani ekatvanni anekatvanga vibhajinchatamu idi manavuni yokka alpa buddhi yokka lakshanalu.
1: The man's responsibility and the prime duty is to know and experience unity in diversity. But to view this unity as diversified, it is a sign of
0: foolishness.
1: This cloth which is one single piece can be cut into bits.
0: అనేక ముక్కలుగా ఉండినటువంటి దానిని ఏకంగా చేసుకోవటం చాలా కష్టం.
1: To unify all these bits of cloth into one, it is difficult.
0: ఆ ఏకత్వమునందే మన యొక్క ఉపయోగం కానీ ఆనందం కానీ జీవితం యొక్క అనుకూలం కానీ చేరి ఉంటుండాలి.
1: The utility and the conveniences and the bliss depend on this unity.
0: ఈ మానవత్వములో ఏకత్వము భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడాను మనం గుర్తించాలి.
1: We have to recognize in this human life the difference between unity and diversity.
0: విద్యార్థులు ఉన్నారు.
1: There are students.
0: ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 meters క్లాత్ తీసుకొని పోతారు.
1: Students, you collect 2 meters of cloth. If you want to have a shirt, stitch.
0: 2 meters poorthi okkatigane untuntadi.
1: 2 meters cloth is just one piece.
0: Tailor daggariki vellutaru.
1: You go to the tailor.
0: Tailor, naaku oka bush coat kuttali antadu.
1: You say, tailor, stitch a bush coat for me.
0: Appudu tailor ఈ 2 మీటర్లుగా ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తాడు.
1: టైలర్ వాట్ హి డస్ ఇస్ దిస్ 2 మీటర్ క్లాత్ వన్ పీస్ ఇస్ కట్ ఇన్ టు బిట్స్.
0: ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు.
1: అన్లెస్ హి కట్స్ హి కెనాట్ స్టిచ్ ఎ బుష్ కోట్ ఫర్ యూ.
0: చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, కాల్స్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది, అన్నిటికీ కాలర్స్ అన్నింటి ఎందు భిన్నంగా కనిపిస్తుంటాయి.
1: He cuts so as to fit in the various parts like collar, hands and the pockets.
0: ఈ 2 మీటర్స్ క్లాత్ ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు.
1: He cuts this cloth into bits.
0: అనేక ముక్కలుగా చేసేది ఏది?
1: What is that cuts?
0: Scissor, కత్తెర.
1: It's only the scissors that cuts.
0: అనేక ముక్కలు తిరిగి ఏకంగా కూడా చేస్తాడు షర్ట్ కుట్టడానికి.
1: The tailor will again make all these bits into one shirt.
0: ఆ ఏకంగా చేసేది ఏమిటి?
1: What is that unifying?
0: అది ఆ విధమైనటువంటి ఒక నీడిల్, అంటే సూది.
1: It is a needle that unifies all these bits into a shirt.
0: అన్నింటిని ఏకం చేసేటువంటిది నీడిల్.
1: It is a needle that unites.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటిది కత్తెర.
1: One is made into many by scissor.
0: ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు, కానీ ఏకం చేసేటువంటి నీడిల్ గా తయారు కావటం లేదు.
1: టుడే ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ సీజర్ బట్ నాట్ ఎ నీడిల్.
0: ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు.
1: అండ్ హీ థింక్స్ దట్ హీ ఈజ్ ఇంటెలిజెంట్.
0: ఇది కాదు మన తెలివితేటలు.
1: ఈజ్ నాట్ ఇంటెలిజెన్స్ అట్ ఆల్.
0: ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుత్వలతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు.
1: We give up the true intelligence in the correct sense and we follow all knacks and lead our life sojourn.
0: Oka kutumbam untundadi.
1: There is a family.
0: Tandri kumarudu.
1: There is a family, the mother, father and the son.
0: Tandri kashtapadi sampadinchi intiki dhanam teesukochinappudu ee talli chaala aanandapadetundi.
1: When father works day and night and earns money, mother is extremely happy.
0: ఏనాడు పని చిక్కక ఒట్టి చేతులతో ఇల్లు చేరినా ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది.
1: When the father returns home without earning money, without any job, mother
0: ప్రతి దినము కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నాకు కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు.
1: The son has been noticing the sadness and the happiness that happen every day.
0: జీవితము సుఖదుఖముల యొక్క సమత్వము.
1: Life is the combination of pain and pleasure.
0: సుఖదుఖి సమేకృత్వా లాభుమా విజయాజాత్. లాభ నష్టములు, సుఖ దుఃఖములు, మంచి చెడ్డలు, చీకటి వెలుగులు, ఇవన్నీ కూడా ఒకదానికోటి ప్రతిబింబములు.
1: Profit and loss, the defeat and success, they are just one is the object, the other is the reflection.
0: ఈ బాధను భరించుకోలేక తండ్రి ఒక కాళికా దేవాలయంకు వెళ్ళాడు.
1: As father could not bear the suffering any longer, he went to the temple of Kali.
0: Talli Devi, neeni baadhalanu bharinchukolenu.
1: He prayed there to Goddess Mother, I can't bear the suffering any longer.
0: Ee bharyato nenu jeevinchalenu.
1: I can't live with this wife.
0: Kanuka aamuku twaraga maranam sambhavinchetattuga cheyamani cheppadu.
1: He prayed to Goddess Mother, see that his wife dies soon.
0: Tathastu annadi Devi.
1: The goddess said, yes, let it happen.
0: Maraninchindi talli.
1: The mother died.
0: Ee drushyanni chuchadu kumarudu.
1: The son watched the scene.
0: Ade kumarudu tirigi kalika devalayamku vellaadu.
1: The very son went to the temple of Kali.
0: Dirghamainatundi manasto prarthinchadu the kalika devini.
1: He prayed to Goddess Kali fervently, unceasingly.
0: Prakashamaindi.
1: Kali manifested there in front of him.
0: Nayana, em kavali ani prashninchindi.
1: She said, oh son, what do you want?
0: Naa tallini bratikinchu annadu.
1: He said, see that my mother come back to her life.
0: The
1: Kali said, yes, let it happen.
0: Tandri chavunu koraadu, kumarudu jeevitanni koraadu.
1: The father prayed for death while the son prayed for life.
0: Kattagattu prarthana emiti? Chavu maranamu jeevitamu, ee maranamu jananamu, ee rendinti madhyatone jeevitam antyamayipoyindi.
1: Therefore what happened to the prayer? One prayer for birth and another prayer for death.
0: తల్లికి మంచి గుణము సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది.
1: హౌ ఫైన్ ఇట్ వుడ్ ఇట్ బి ఇఫ్ యు ప్రేస్ ఫర్
0: నా భార్య మంచి గుణం ప్రసాదించమని తల్లి దేవిని కోరవచ్చును కదా.
1: Can't the father pray to Devi Kali for good quality?
0: ప్రార్థనలు చేసి ఏమి జరిగింది? జనన మరణాలకు మూల కారణమైంది.
1: What happened, the ultimate result of their prayer? It led to birth and death.
0: ప్రార్థనలు ఎందుకు?
1: Why should you pray?
0: పునరపి జననం.

0: మూఢమతి.
1: వాట్ ఈస్
0: పునరపి జననం పునరపి మరణం.
1: The cycle of
0: birth. జననము మరణము జననము మరణము ఈ రెండింటి మధ్యలోపలనే మన జీవితం అంత్యం గావించుకోవటమా? మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్?
0: మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ హ్యూమన్ లైఫ్ హైలీ
0: సేక్రెడ్. జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం?
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్. వై?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటిది.
1: ఇట్స్ నాట్ దిస్ దట్ వి షుడ్ ప్రే ఫర్.
0: మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి.
1: We should demonstrate idealism, ideals in our life.
0: Mana vice chancellor cheppadu.
1: The vice chancellor said,
0: pillalu maraninchinatundi talidandrulaku oka vidhamainatundi shraddham idustuntaru konni shraddato samvatsaramulaku oka paryayamaina kodani oka krutagnatanu chupeyatundi reetiga kanti daralato vaari krutagnatanu chuptarani.
1: The vice chancellor said, the sons expressed their gratitude after the death of their parents. They observe annual ceremonies and they shed tears at that moment.
0: దీనికి annual ceremony కి ఏమని పిలిచారు?
1: What is the name given to this annual ceremony?
0: తత్ దినం. ఇది తత్ దినం.
1: It is తత్ దినం.
0: అనగా మరణించినటువంటి దినాన్ని ఆనాడు స్మరించి వారు ఈ జన్మను ప్రసాదించినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ రెండు దారలైన కూడా కంటి దారలు వాళ్ళకి వచ్చడం అది ఏ నిజమైనటువంటి తర్పణం.
1: On that day what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect.
0: Motta motta tallidannulaku manam krutagnatanu andinchali.
1: First we should express gratitude to parents.
0: Deni kosam?
1: What for?
0: Nee blood.
1: Your blood.
0: Nee food.
1: Your food.
0: Nee head.
1: Your head.
0: Nee duddu.
1: Duddu money.
0: Parents gift.
1: That is the parents gift.
0: కనుకనే మొట్టమొదటి వాడికి మనం గ్రాట్యూస్ అందించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్.
0: వాడు మరణించిన దినము తత్ దినం. ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారంతో మనము తర్పణమిడ్చాలి.
1: దట్ డే దే లెఫ్ట్ అస్ హస్ గాట్ టు బి రిమెంబర్డ్ అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ షెడ్డింగ్ ఎ టియర్.
0: ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్.
0: నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ సచ్ సేక్రెడ్ రిచువల్స్ విచ్ ఆర్ ఎ మస్ట్ ఇన్ ఫ్యూచర్ యుల్ ఫేస్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినం నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు.
1: Today if you love your parents you will be loved in turn by your children tomorrow.
0: ee naadu nee talidannulu neevu mosam chesinappudu ninnu nee biddalu mosam chestaru.
1: If you deceive, if you cheat your parents you will be cheated in turn by your children.
0: kanuka ee prakrutamainaatundi jagattunandu
1: in this physical world
0: ఈ భౌతికమైన జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్ మండే
0: ఈ అనిత్యమైన జగత్తునందు
1: టెంపరీ వరల్డ్
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
1: దట్ బౌండ్ టు బి రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: కనుకనే ఇది తప్పించడానికి ఎవరు తరము కాదు.
1: నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
0: కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకుని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ప్రిజర్వ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రాట్యూట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు అదర్స్.
0: కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు కానీ ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: గుణములు అనేటువంటిది ఎక్కడా కనిపించటమే లేదు.
1: బట్ దర్ ఆర్ నో వర్చ్యూస్ ఎట్ ఆల్ నాట్ ఇన్ ట్రేస్ ఎనీవేర్.
0: చదువులందు హీరో గుణమునందు జీరో.
1: వన్ ఈజ్ ఎ హీరో ఇన్ స్టడీ అండ్ ఎ జీరో ఇన్ క్యారెక్టర్.
0: ఓ గ్రేడ్ వస్తుంటుంటారు స్టడీ లోపల.
1: ఇన్ స్టడీస్ దే సెక్యూర్ ఓ గ్రేడ్.
0: నూటికి నూరు మార్క్స్ తీసుకుంటారు.
1: దే సెక్యూర్ 100%.
0: కానీ గుణములో చూస్తే 100కి ఒక మార్క్ కూడా అక్కడ రావటం లేదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ దే డోంట్ సెక్యూర్ ఈవెన్ 1%.
0: 3/4 క్యారెక్టర్ ఇస్ లైఫ్.
1: 3/4 ఆఫ్ క్యారెక్టర్ ఇస్ లైఫ్.
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూస్లెస్.
0: కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
1: Therefore, we should develop character.
0: నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును.
1: You may be rich.
0: గొప్ప మేధావి కావచ్చును.
1: You may be intellectual.
0: నీవు గొప్ప అధికారి కావచ్చును.
1: You may be in position.
0: నీవు గొప్ప బలవంతుడు కావచ్చును.
1: You may be physically strong.
0: జనబలము, భుజబలము, ధనబలము, సర్వబలములు కూడాను సంపాదించవచ్చును.
1: You may have various forms of strength and power.
0: దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను వ్యర్థమే.
1: But without the strength of the divine, the rest will be useless.
0: మహాభారత యుద్ధమునందు
1: you know what happened in Bharat
0: war. భుజబలంబు గొప్ప బుద్ధి బలంబుండి.
1: With the physical strength and intelligence,
0: దైవ బలము లేక దీనుడగును.
1: Without the support of God, one becomes weak.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: Such one of valor and courage, Karna, what happened to him ultimately?

0: వీరసుడా.
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: పూర్వము
1: ఎర్లియర్
0: ఢిల్లీని ఏలేటువంటి ఒక చక్రవర్తి,
1: ఏ కింగ్ హూ రూల్ ఢిల్లీ,
0: మొహమ్మడన్స్ గా ఉండేటువంటి వారు.
1: హి వాజ్ ఏ ముస్లిం.
0: అతను మహాభారతం యొక్క పవిత్రత అంతా కూడా చక్కగా శ్రవణం చేశాడు.
1: హీ హర్డ్ ద మిస్టరీ గ్రేట్నెస్ ఆఫ్ మహాభారత.
0: మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు.
1: హీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ద ఫైవ్ పాండవర్స్ దే స్టాండ్ ఫర్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్టదిగ్గజములను పరిపించాడు.
1: హీ వాంటెడ్ టు ఎక్వైర్ దట్ క్యారెక్టర్.
0: నన్నయ్య భట్టు, తిక్కన సోమయాది, ఎర్ర ప్రగడ, మాదరగానమన్న, పింగళ సూరన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా నువ్వు అష్ట దిగ్గజములు పండితులు.
1: హీ సమండ్ ఆల్ ది స్కాలర్స్.
0: నన్నయ్య భట్టు,
1: నన్నయ్య భట్టు,
0: తిక్కన సోమయాది,
1: తిక్కన సోమయాది,
0: ఎర్రా ప్రగడ,
1: ఎర్రా ప్రగడ,
0: మాదనగారి మల్లన్న,
1: మల్లన్న,
0: పింగళి సూరన్న,
1: పింగళి,
0: రామరాజు భూషణుడు, రామకృష్ణుడు,
1: రామకృష్ణ,
0: వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు.
1: దే ఆర్ ఎయిట్ ఎలిఫెంట్స్ ఇన్ స్కాలర్స్.
0: వీళ్ళందరినీ పిలిపించి గొప్ప కాన్ఫరెన్స్ జరిపాడు.
1: హీ కన్వీన్డ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్.
0: కాన్ఫరెన్స్ లో ఏం చెప్పాడు?
1: వాట్ డిడ్ హీ సే దేర్?
0: ఓ మహాపండితులారా,
1: ఓ గ్రేట్ స్కాలర్స్,
0: మీకు గొప్ప బహుమతులు నేను అందిస్తాను.
1: ఐ గివ్ యూ రివార్డ్స్.
0: ఈ మహాభారత యుద్ధము, ఈ మహాభారతంలో ఉండినటువంటి యొక్క చరిత్ర అంతా కూడాను నాకు పోలిక చేయనట్టుగా మీరు రాయండి అన్నాడు.
1: ఓ స్కాలర్స్, రైట్ ఎంటైర్ మహాభారత్ యాజ్ మై స్టోరీ.
0: మహాభారత యుద్ధంలో గొప్ప సత్యవంతుడు, ధర్మరు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు.
1: ఇన్ ది ఎంటైర్ మహాభారత్ ద వన్ హూ సిగ్నిఫైస్ ట్రూత్ అండ్ ధర్మ ఈజ్ ధర్మజ.
0: ధర్మజునిగా మీరు ఎన్నుకోండి.
1: యు పోర్ట్రే మీ యాజ్ ధర్మజ.
0: అందులో నన్నయ్య భట్టు చెప్పాడు.
1: దెన్ నన్నయ్య భట్టు సేడ్,
0: తనీషా, మిమ్మల్ని ధర్మరాజుగా మేము పోల్చుకుంటాం, కానీ మీకు నలుగురు సోదరులు ఉండాలనే వాళ్ళని ఎవరిని నిర్మించావన్నారు.
1: నన్నయ్య భట్టు సేడ్, తానీషా, వీ కెన్ కంపేర్ యూ విత్ ధర్మజ. దెన్ హౌ అబౌట్ అవర్ అదర్ ఫోర్ బ్రదర్స్?
0: యోచన చేశాడు. నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాడు నా సోదరులు మాదిరి అన్నాడు.
1: తానీషా సెడ్, ఐ విల్ పిక్ అప్ ఫోర్ అమంగ్ మై మినిస్టర్స్ హు ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై బ్రదర్స్.
0: తానీషా గారు, దీనిలో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు.
1: అండ్ దెన్ సెడ్, సార్ తానీషా, వీ నీడ్ కౌరవస్. నౌ హూ ఆర్ కౌరవస్ హియర్?
0: నా విరోధులందరూ కౌరవులే.
1: All my enemies are Kauravas.
0: వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు.
1: We have hundreds of the lot.
0: కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి.
1: యూ జస్ట్ నరేట్ ఆల్ దోస్ అగేన్స్ట్ టు మై కౌరవ.
0: అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు.
1: As everyone was listening, Tenali Ramakrishna got up.
0: తానీష గారు,
1: he said, Tanisha sir,
0: పాండవులంతా సరిపోయినారు.
1: పాండవస్
0: మీ మంత్రులు నలుగురిలో ఎవరినో ఒకరిని తీసుకుంటాము, మీరు ధర్మజుడుతారు. ఇందులో భుజబలం ఉన్నటువంటి వాడు భీముడు అవుతాడు, బుద్ధిబలం ఉన్నటువంటి వాడు అర్జునుడు అవుతాడు, ఇంకా క్లవర్ గా ఒక తెలివితేటలు కలిగినటువంటి వారంతా నకులు సహదేవులు అయిపోతారు.
1: తానీషా, యూ స్టాండ్ ఫర్ ధర్మజ. ద వన్ అమంగ్ యువర్ మినిస్టర్స్ హూ స్టాండ్ ఫర్ ఇంటెలిజెన్స్ ఈజ్ అర్జున. ద వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ భీమ.
0: కనుక మీరు ధర్మజుడైనప్పుడు మీ భార్య ద్రౌపది కావాల్సి వస్తుంది అన్నాడు.
1: When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife.
0: అప్పుడు తన భార్య ద్రౌపది అయినప్పుడు ఈ మంత్రులకంతా కూడా తాను కూడా ద్రౌపది కావాలి.
1: When he has a Draupadi,
0: ఆమె పాంచాలి.
1: When he has got his wife Draupadi to play that role,
0: కాబట్టి దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు.
1: He said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, I don't know.
0: మహాభారతంలో ఉండినటువంటి కీలకము,
1: the secret
0: life source, దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథనకు మనం ప్రవేశించాలి.
1: Then once we realize the life source, we can listen to the story of Mahabharata.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటుంది.
1: Therefore for every individual, for every material, for every object, there is a life source.
0: ఆ లైఫ్ సోర్స్ ని మనం గుర్తించినప్పుడే మనం దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: Then once we recognize this life source, we can understand.
0: కనుక ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటాయి.
1: The one who do not know this life సోర్స్ దిస్ ఇస్ ది ప్లాన్.
0: ఈనాటి తెలివితేటలన్నీ కూడా ఈ విధమైన పెడ మార్గం పట్టిపోతున్నాయి.
1: ఆల్ ది ఇంటెలిజెన్స్ టుడే ఇస్ అలాంగ్ ద రాంగ్.
0: కావలసినంత తెలివితేటలు ఉంటుండాలి.
1: దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ నో డౌట్.
0: ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఎన్ని తెలివితేటలు ఉండినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్
0: గుణం అనేటువంటి కొంచెం ఉంటుంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With all the intelligence, there should be character also to be successful.
0: Yamelu biyelu pasai vachiyo peruganchina peddavaralaina.
1: You may be elderly people with all the degrees, MAs and BAs.
0: Sampadalundiyu saddana parulaina pudami kittini ganna punyulaina.
1: You may be meritorious people. The people of charity with all the fluence and wealth.
0: Ayurarogyambu ayurarogyambu lanavaratambundi paripurna balulagu varulainam.
1: You may have long span of life and physically strong.
0: Satatambu japamulu tapamulu jiyeyuchu vedambulanu nerpu viprulainam.
1: You may be scholars doing penance, uttering truth and repeat chant Veda.
0: Satiraru bhaktuniki enatikaina.
1: They are never equal to a devotee.
0: Nidu bhaktulu gani de radu mukti.
1: If they are not your devotees, they will never attain liberation. Jintakannanu
0: gereddiyaruga paratu sadhu sadguna ganyulau vidyarthulara.
1: What else is to be communicated to you, to this assembly of noble souls of students?
0: Vidyarthulara.
1: Students.
0: Inta pavitramainatundi yokka Bharatadesham nandu udbhavinchi.
1: Having been born in sacred Bharat.
0: Telivitetalato paatu gunamulu kudanu manam penchukodaniki prayatninchali.
1: Along with intelligence we have to develop character.
0: Telivitetalu kevalamu konni vidhamainatundi panulaku putti chevistundi gaani gunam anetundi attanti kaadu. Kirtini sampadistundi.
1: Intelligence will help you to fulfill certain tasks.
0: Manam sampadinchavalsina rende.
1: We have to possess only two.
0: Ee jeevitam lopala satya nityamainatundi ivi rende.
1: These two are eternal truths.
0: Yedadi?
1: What are they?
0: Dharmam kirti dvayam sthiram.
1: One is dharma, righteousness. Second, fame, kirti. They are permanent.
0: Anityam జీవనం లోకే.
1: దిస్ లైఫ్ ఇస్ ట్రాన్సియంట్.
0: ఇదంతా అనిత్యమైనటువంటి.
1: ఎవ్రీథింగ్ ఇస్ మొమెంటరీ.
0: అంత కదిలిపోయే మేఘంలో వంటివి.
1: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: పుట్టినవాడు పుట్టిన దక్షిణమే ప్రతి ఒక్కరు వచ్చి చైల్డ్ చైల్డ్ చైల్డ్ అని పిలిచారు.
1: And a child is born, everybody started addressing
0: after
1: the new boy as child.
0: Boy, boy, boy అని పిలిచించారు.
1: After some period of time they address him as boy.
0: 30 years ku man, man ani pilicharu.
1: At the age of 30 he was addressed as man.
0: 75 years ku grandfather, grandfather ani pilicharu.
1: And later he is called addressed
0: child as grandfather. Child, boy, man and grandfather okade.
1: Child, boy, man and grandfather.
0: Kaani unnadi oke vyaktitvame.
1: Only one person is there.
0: Kaani vayasunu patti ee vidhamaina vyathyasamulu payaljettu vachayi.
1: Basing on the age he gets all
0: the titles. Lokamulo భగవంతుడు అందించినటువంటి యొక్క ప్రధానమైన విలువైనటువంటి యొక్క శక్తి ఒక్కటే ఒక్కటి.
1: వాట్ గాడ్ హ్యాస్ గివెన్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్.
0: అది ఏ? టైం. కాలం.
1: దట్ ఈస్ టైం.
0: టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
1: టైం ఈజ్ వెరీ వెరీ.
0: డోంట్ వేస్ట్ టైం.
1: డోంట్ వేస్ట్.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: గాడ్
1: టైం.

0: మితాయనమహ ఎవ్రీథింగ్ ఇస్ టైమ్
1: జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము. ఫర్ బర్త్ అండ్ డెత్ టైమ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏదైనా ఎవరైనా కూలిపోతే వాళ్ళ కాలం తీరిపోయిందిరా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ డైస్ వి సే దట్ హిస్ టైమ్ ఇస్.
0: ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయైనా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది.
1: ఎ ఫ్రూట్ ఆల్సో రైపెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ది ఎవిడెన్స్.
0: విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైమ్ ను వేస్ట్ చేస్తున్నారు.
1: స్టూడెంట్స్, యు ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ యువర్ టైమ్.
0: ఉన్నది ఒక భాగము, దాంతో తిండి నిద్రలతో గడిచిపోతుండాలి. ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు?
1: What is that you are doing?
0: వీరిని గురించి అనవసరమైనటువంటి యొక్క మాటలతో పలా కాలంని వ్యర్థం చేస్తున్నారు.
1: యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్, థింకింగ్ ఆఫ్ అదర్స్.
0: ఇంకా పరులను దూషించడము, విమర్శించడము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడాను కాలమును వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆల్సో వేస్ట్ యువర్ టైమ్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
1: If you accuse others, you will be committing a sin.
0: విడువదన్నటికిని విశ్వమందు.
1: You can never run away from the consequence.
0: పరులు పరులు కాదు.
1: The so-called others are not others in the real sense.
0: పరమాత్మగుణయా.
1: They are divine, truly speaking.
0: వినుడు భారతీయ విరసుతుడ.
1: Listen to this, valiant
0: son. పరులు పరులు కాదు.
1: Others are not others in the way. వారు కూడా
0: పరమాత్ముడే.
1: They are divine.
0: కనుక నీవు పరమాత్ముడినే దూషించిన వాడవుతావు.
1: It amounts to accusing God.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should never criticize anybody.
0: దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాం.
1: We are wasting time in criticizing.
0: వారిని వీరు వీరిని వారు ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటం.
1: We criticize each other.
0: ఎంతకంటే ఇంకా దమ్ముడి పని లేదా మీకు?
1: Don't have any other job to do.
0: ఏ పని లేకపోతే పరిపేసుకుని పట్టుకుని నిద్రపో.
1: If we don't have any other work, come on, sleep.
0: ఎందుకు ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు?
1: Why should you waste your time in gossip?
0: కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మ పాపి అయిపోతాడు.
1: The one who makes the time unsacred is worst.
0: నిజముగా మన భారతదేశం లోపల కష్టించి పని చేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది.
1: Truly speaking, if everybody works hard in Bharat, there will be no dearth for food.
0: మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు.
1: There is no dearth for the
0: భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు.
1: There is also number of people working here.
0: ఎంతైనా పంటను పండించవచ్చు.
1: Yes, we can grow crop.
0: భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశంలో కూడాను లేవు.
1: కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఆర్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
0: కష్టించి పనిచేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తు వంటిది.
1: ఇఫ్ యు రియల్లీ వర్క్ హార్డ్, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వెల్త్.
0: కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే అన్నం కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది.
1: Today we don't have anybody who works really hard. Therefore we have to beg others.
0: ఎన్ని దేశముల నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి.
1: We take loans from many countries.
0: ఎందుకు ఈ అప్పులు?
1: Why?
0: మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి.
1: We have lots of money with us.
0: దాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: We have to make proper use of it.
0: దాన్ని పవిత్రంగా ఉంచుకోండి.
1: Make it sacred.
0: కష్టపడి పని చేయండి.
1: Work hard.
0: డొక్కలాడితే రెక్కలాడతాయి అన్నాడు.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యు కెన్ లివ్.
0: రెక్కలాడితే డొక్కలాడతాయి.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యు కెన్ ఫీల్.
0: మనం రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా?
1: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ ది హ్యాండ్స్, కాంట్ యు ఫిల్ వన్ స్టమక్?
0: ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనమైపోయి.
1: దో వీ హావ్ టూ హ్యాండ్స్ బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ ఇట్.
0: రెండు చేతులు నింపుకుని పని చేయి.
1: Work hard with both hands.
0: Do your duty sincerely. Hard work chavali.
1: Hard work is essential.
0: Appude mana jeevitham kuda chaala aarogyanga untadi.
1: Then our life will be healthy.
0: Aarogyame kaadu aanandamga kuda untadi.
1: Not only health, it will be
0: kaani ee naati paniki pararu, tindiki tayaru.
1: But we run away from work, but we are ready for food.
0: Inka arguments.
1: Then we indulge in argumentation.
0: Argument cheseetundi vaadu poorthi matte untunde thallo.
1: He is a dunce, dull-headed if he argues.
0: Ustukamula ninda menduga chaduvunde.
1: Books contain knowledge.
0: Mastakamula ninda matti mendu.
1: The head is full of mud.
0: Em prayojanam?
1: What is the use?
0: Pustakallo untunnadi goppa prabilta.
1: There is lot of expertise and knowledge information in books.
0: Pustakanni mastakanga marchuko.
1: But transform the book into your mind. పుస్తకాన్ని
0: మార్చవద్దు.
1: But never transform your mind into a book.
0: తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు.
1: A fool only argues.
0: ఫూల్ ఫూల్ ఫూల్
1: ఏ ఫూల్ ఫూల్ డబుల్ ఫూల్
0: ఆర్గ్యుమెంట్ కి మనం పోకూడదు.
1: వి షుడ్ నాట్ బి ఫూలిష్.
0: ఏం తెలిసిందనికి నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు?
1: వాట్ ఇస్ దట్ యు నో టు ఆర్గ్యూ?
0: నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తా ఉన్నా.
1: యు థింక్ వాట్ ఈస్ ఇట్ బియాండ్ ద మూన్?
0: నీవు చూడలేదు.
1: యు హావ్ సీన్?
0: నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు?
1: ఆన్ వాట్ బేసిస్? యు ఆర్
0: ఏది ఉందని నీవు నిర్ణయించ చేయగలవు?
1: వాట్ ఇస్ దట్ యు కెన్ డిసైడ్?
0: నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది భూమి ఉంది అని చెప్పొచ్చు.
1: యు కెన్ సే దేర్ ఇస్ ఎర్త్ అండర్ యువర్ ఫీట్ అండ్ మైండ్. దిస్ ఇస్ యువర్ ఎక్స్‌పీరియన్స్.
0: కానీ నీకు తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది?
1: హౌ డు యు ఆర్గ్యూ ఆన్ దట్ యు డు నాట్ నో?
0: టైం వేస్ట్.
1: It's waste of time.
0: Energy waste.
1: Energy waste.
0: Memory power waste.
1: Memory power is waste.
0: Inte kaadu.
1: Not only this.
0: Don't know energy chala napasikti kuda pothuntundi.
1: You lose your memory also.
0: Very soon old age prarambhamavutundi.
1: Very soon you turn old, you become old.
0: Old age.
1: Old age.
0: ఈ తెలియనటువంటి దాంట్లో మనం ప్రవేశించడం చేతనే ఓల్డ్ ఏజ్ కిక్ మనలో ప్రవేశిస్తుండాలి.
1: ఇఫ్ యూ ఆర్గ్యూ ఆన్ దోస్ మ్యాటర్స్ దట్ యు డు నాట్ నో, ఏజ్ అడ్వాన్స్. స్టూడెంట్స్,
0: నాది చెప్పటము తలచటము చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా,
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాట్ భగవాన్ థింగ్స్, వాట్ హీ సేస్, వాట్ హీ డస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ,
1: ఏ ద పవర్ ఆఫ్ మెమరీ,
0: ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏనాడు ఎక్కడ రాలేదు.
1: దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ మెమరీ, దేర్ ఇస్ నో వీక్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: పిల్లలు చూడండి, 18 ఇయర్స్, 17 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలు.
1: You see students here,
0: ఎంత ఉన్నారు వారి ముఖాలు చూస్తే అంత క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి లొట్టలు పడిపోయింది.
1: ఫేస్ ఇస్ లైక్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.
1: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మంచి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి ఆల్వేస్
0: చురుకుగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి అలర్ట్.
0: ఏ పని చేయవలనప్పటికీ మనం జాగ్రత్తగా ముందుకు నడచాలి.
1: యూ షుడ్ బి డైనమిక్ అండ్ రెడీ టు స్టెప్ ఫార్వర్డ్.
0: అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది.
1: దేర్ లైస్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్.
0: ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది.
1: యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు వర్క్ హార్డ్ సిన్సియర్లీ, వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్.
0: ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి.
1: జస్ట్ లుక్ బ్యాక్ వన్ ఇన్స్టెన్స్.
0: ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు?
1: బ్రిటిషర్స్ క్యాప్టివేటెడ్, క్యాప్చర్డ్.
0: భారతదేశంలో పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి.
1: అవర్ పాపులేషన్ దెన్ వాస్ 48 crores.
0: ఎప్పుడు?
1: వెన్?
0: 50 సంవత్సరాల పూర్వం.
1: 50 ఇయర్స్ ఎర్లియర్.
0: ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది?
1: హౌ మెనీ బ్రిటిషర్స్ వర్ హియర్?
0: వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు.
1: దే ఆర్ నాట్ ఈవెన్ 1 crore పాపులేషన్.
0: ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు?
1: సచ్ ఎ స్మాల్ కంట్రీ లైక్ బ్రిటన్, హౌ ఇస్ దట్ ఇట్ కాంకర్ ఇండియా?
0: ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు.
1: దే హావ్ చీటెడ్ దెమ్సెల్వ్స్.
0: ధనం కోసం లొంగిపోయారు.
1: దే హావ్ సబ్మిటెడ్ ఫర్ మనీ.
0: ప్రయోజనాల కోసం దేహాన్ని అందించారు.
1: దే జస్ట్ సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ ఫర్ మనీ, సెల్ఫిష్నెస్.
0: పని చేయలేనటువంటి సోమరులుగా తయారైపోయారు.
1: దే హావ్ బికమ్ లేజీ బగ్స్.
0: కనుకనే వాళ్ళు సులభంగా కూడా ఇడ్లీ మింగినట్టు మింగేసేసేసారు ఈ దేశాన్ని.
1: దేర్ ఫోర్ దే కుడ్ స్వాలో హోల్ భారత్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎన్ ఇడ్లీ.
0: కానీ మనం ఏనుగులు వంటి వారము.
1: బట్ వర్ మైటీ ఎలిఫెంట్.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: Just as elephant does not know its
0: strength. బలం ఎంత ఉందో తనకే తెలియదు.
1: ఎలిఫెంట్ కెనాట్ ఎస్టిమేట్ ఇట్స్ స్ట్రెంగ్.
0: ఒక తోకతో కొడితే 90 అడుగులు దూరం పోయి పడిపోతాడు.
1: ఇట్ కెన్ జస్ట్ వ్యాగ్ ఇట్స్ టెయిల్ అండ్ త్రో ఇట్ 90 ఫీట్
0: అపార్ట్. మౌంట ఒక అంకుశాన్ని చూపిస్తే అణిగిపోతుంది పాపం.
1: బట్ సచ్ ఎ మైటీ ఎలిఫెంట్ విల్ సబ్మిట్ ఇట్ సెల్ఫ్ టు ఎన్ ఐరన్ రాడ్ ఆఫ్ ద మౌంట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: తన యొక్క తెలివితేటం తనకు తెలియదు.
1: బికాస్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్.
0: అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాణి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్.
0: ఎంతనో శక్తి ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ పవర్.
0: ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును.
1: ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం
0: ఎంత విజయాన్నైనా సాధించవచ్చును.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు.
1: ఇఫ్ యూ విల్ ఇట్, యూ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: కనుక సాధించవచ్చును.
1: ఎస్ యూ క్యాన్.
0: కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ లేటెంట్ ఎనర్జీ.
0: ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది.
1: ద బర్డ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు ఫ్లై, ఇట్ కెన్ ఫ్లై టు మైల్స్ అండ్ మైల్స్.
0: కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై, ఇట్ కెనాట్ గో ఫార్వర్డ్.
0: చీమ చిన్నది,
1: అండ్ ఇట్ సో స్మాల్
0: నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళు అయినా నడిచిపోతుంటది.
1: అండ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు వాక్ ఇట్ కెన్ వాక్ మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
0: కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు.
1: ద పవర్ ఆఫ్ ఎన్ యాంట్ ఇస్ డిస్క్రైబ్డ్ బై త్యాగరాజు.
0: చీమలో బ్రహ్మలో
1: ఇన్ ఎన్ యాంట్ అండ్ బ్రహ్మన్
0: శివకేశవాదులలో
1: ఇన్ యాంట్ అండ్ బ్రహ్మన్ శివ కేశవ

0: Rama, you are present in Antin Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me. That's the prayer.
1: Chimalo, Brahmalo.
0: You are Antin in Brahman.
1: Shiva Keshava Dulalo.
0: Also in Shiva and Keshava.
1: శివ కేశవ ఎవరు?
0: హూ ఆర్ శివ అండ్ కేశవ?
1: శివ కేశవునిగా భగవ మానవుడే.
0: శివ అండ్ కేశవ ఆర్ ట్రూలీ మ్యాన్ హిమ్సెల్ఫ్.
1: జీవితంలో ఉన్నటువంటి వాడే శివుడు.
0: ద వన్ ఇన్ లైఫ్ అలైవ్.
1: జీవితం లేనటువంటి వాడే శవము.
0: ద వన్ వితౌట్ లైఫ్ ద వన్ డే.
1: కాబట్టి శివుడు అనగా మానవుడే.
0: సో శివ మీన్స్
1: శివ కేశవాదులలో
0: ఇన్ శివ అండ్ కేశవ
1: ప్రేమ మీర వెలసి ఉండే.
0: You have installed yourself there with full of love.
1: Prema, prema.
0: Love.
1: Birudu vahinchina sita ramanannu rovara.
0: You have installed yourself in full of love. You have got the title, you have got the
1: attitude. Adhe Tyagaraja tirigi marak paryayam.
0: And same Tyagaraja said in another instance.
1: Yemiti? ప్రతి ఒక్కటి నీ భగవత్ శక్తియే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ద డివైన్ పవర్.
1: వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని భగవంతు యొక్క శక్తిలే.
0: వాకింగ్, టాకింగ్, ఈటింగ్, రైటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్ పవర్.
1: అంతా కూడా భగవంతుని యొక్క శక్తిలే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ద డివైన్ పవర్.
1: కానీ
0: బట్
1: ఒకనొక సమయం లోపల త్యాగరాజుకు కొంచెము విసుగు పుట్టింది.
0: అట్ వన్ టైమ్ త్యాగరాజు వాస్ డిస్కస్.
1: త్యాగరాజు అన్నయ్య అయినటువంటి రఘునాథుడు ఆ పూజించేటువంటి యొక్క విగ్రహాలు తీసుకుని పోయి కావేరిలో వదిలిపెట్టాడు.
0: ది ఎల్డర్ బ్రదర్ ఆఫ్ త్యాగరాజ రఘునాథ హాస్ థ్రోన్ అవుట్ ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామచంద్ర ఇన్ ది రివర్ కావేరి.
1: ఏమిటి నాకు ఈ బాధలు కలిగించడం?
0: రామా, వై షుడ్ ఐ సఫర్?
1: నాలో భక్తి లేదా?
0: డోంట్ హ్యావ్ డివోషన్?
1: లేక నీలో శక్తి లేదా?
0: డోంట్ యూ హ్యావ్ పవర్ స్ట్రెంగ్త్?
1: నీలో శక్తి లేదా లేకపోతే నాలో భక్తి లేదా?
0: Don't you have power or don't I have
1: devotion? నాలో భక్తి ఉంటుంటే ఈ రాముడు నన్ను వదిలిపోయేవాడా?
0: If I have devotion, do you ever leave me?
1: నీలోనే శక్తి ఉంటే నన్ను ఈ బాధలు పెట్టేటువంటి వాడా?
0: If you have power in the true sense, will you?
1: నీలో శక్తి లేదు, నాలో భక్తి ఉంది అని అహంకారానికి అవకాశం ఇచ్చాడు.
0: And he gave a scope for ego.
1: నాలో భక్తి ఉంది.
0: Rama has no power.
1: నిన్ను తలవని క్షణం లేదు.
0: I have devotion, I always think of you.
1: నిన్ను ప్రార్థించినటువంటి నిమిషం లేదు.
0: I pray every moment.
1: నిన్ను ఆరాధించినటువంటి సమయం లేదు.
0: I worship throughout the day.
1: కనుక నాలో భక్తి ఉంది.
0: సో ఐ హావ్ డివోషన్.
1: నీలోనే శక్తి లేదన్నాడు.
0: బట్ యూ హ్యావ్ నో పవర్ రామా.
1: ఆడేది చేతగానేప్పుడు డోలోడు పోయి నడిచాడట.
0: వెన్ వన్ కెనాట్ డాన్స్ ప్రాపర్లీ యూ విల్ బ్లేమ్ ద డ్రమ్.
1: తర్వాత ప్రార్థన చేశాడు.
0: దెన్ హీ ప్రేడ్ లేటర్.
1: చీ, నాది చాలా పొరపాటు.
0: ఓ, ఇట్స్ మై మిస్టేక్.
1: రాముడు మహా గొప్ప శక్తివంతుడు.
0: రామా ఇస్ హైలీ పవర్ఫుల్.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ టెలింగ్.
1: కపివారధి దాటునా
0: Will a monkey be able to cross the ocean?
1: Kaliki rote gattuna.
0: Can it ever be tied to a mortar?
1: Lakshmi Devi valachuna.
0: Will the consort Lakshmi love him?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?
1: Suchva buddhi gala bharatudu. చూచి చూచి రుక్కున అపరామ భక్తి ఎంతో గొప్పరా. నీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు.
0: హౌ మైటీ, హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ రామ.
1: నీ శక్తి లేకపోతే కపివారధి దాటున.
0: వితౌట్
1: ఒక కోటి పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటింది?
0: హూ కుడ్ ఇట్ క్రాస్ దిస్?
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది.
0: దట్ మంకీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ చాంటింగ్ యువర్ నేమ్ రామ్.
1: లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు.
0: హూ ఇస్ లక్ష్మి? గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్. ఎవ్రీవన్ విల్ వర్షిప్.
1: గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్.
0: గాడ్ ఇస్ ఆఫ్
1: పోర్ అని వాడు లేడు.
0: దేర్ నో వన్ హూ
1: పిచ్చివాడు కూడా నాకు ధనం కావాలని కోరుతాడు.
0: ఈవెన్ మ్యాడ్ ఫెలో ఆల్సో వాంట్స్ వెల్త్.
1: అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందే స్వామి.
0: Swami, will that goddess of wealth
1: Lakshmi
0: ever worship
1: Devi
0: you?
1: Devi kolachuna.
0: Goddess of wealth.
1: Neeru shakti lekapothe aame vachi ninnu kolustundi.
0: If you have no power, why should she serve you?
1: Suchva buddhi

0: Will that highly intelligent Bharata serve you? Your power
1: is mine. గొప్పది నీ శక్తి స్వామి.
0: How great is
1: తెలుసుకోలే నాము.
0: We are fools that
1: నా పాత్ర చిన్నదిగా ఉంటుందని.
0: My feeling is so narrow.
1: కాబట్టి నా పాత్ర ఎంతో అంతే పట్టింది నీ యొక్క అనుగ్రహం నాకు.
0: The vessel is so small, therefore I could collect
1: కాబట్టి
0: నీది
1: కాదు దోషము. నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ద మిస్టేక్ డస్ నాట్ లై
1: విత్ పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది.
0: లెట్ మీ వైడెన్ మై వెసల్, లెట్ మీ బ్రింగ్ బిగర్ వెసల్.
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమ తత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్, వీ హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్.
1: కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్నపైన నింద వేస్తే ఇది ఎవరి తప్పు?
0: విత్ నారో హార్ట్, ఎ స్మాల్ హార్ట్, హూమ్ డు యూ బ్లేమ్?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: దిస్ ఇస్ ది మిస్టేక్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
1: ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరైనటువంటి నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము శూన్యమైపోయింది.
0: ఇన్ ది ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దేర్ ఆర్ నో మోరల్, ఎథికల్, స్పిరిచువల్
1: ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు.
0: A scholar of ancient wisdom has a son.
1: నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేయించుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించటము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: The boy has learned from his father how to offer his morning prayers noon and afternoon. With a narrow heart, a small heart, whom do you blame?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: This is the mistake in the modern education system.
1: ఈ ఎడ్యుకేషన్

0: In a bad company at one moment.
1: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది?
0: What happened because bad company?
1: Father, నేను కూడా అమెరికాకు పోవాల అన్నాడు.
0: The son said, Father, I want to go to America.
1: నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు.
0: My friends are going, let me go.
1: ఒరే నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు.
0: The father said, you cannot follow our tradition and culture.
1: అక్కడ గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు.
0: There is no chance to repeat Gayatri mantra.
1: సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: You cannot offer your morning prayer.
1: నీవు చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు.
0: If you do that, people will make fun of you.
1: కనుక నీవు పోనక్కర్లేదు.
0: So better you don't go, he said.
1: కానీ ఈ మొండి బిడ్డ చాలా పట్టుబట్టాడు.
0: But this foolish fellow determined to go.
1: కానీ ఒకే కుమారుడు.
0: But he's the only son.
1: ధనేష్ణ, ధారేష్ణ, పుత్రేష్ణ, ఈ ఈశ్వరప్రేమలు తండ్రిని తల్లిని ఊరివేస్తున్నాయి.
0: These three attachments for wealth, the wife and son will strangle
1: ఈ కుమారుని యొక్క బాధను తట్టుకోలేక సరే ఒప్పుకున్నాడు.
0: Out of disgust, he conceded.
1: వెళ్ళాడు ఢిల్లీకి, వెళ్ళాడు పాస్పోర్ట్ వీసా ఈ పాస్పోర్ట్ తీసుకున్నాడు.
0: He went to Delhi, got his passport and visa.
1: వచ్చింది, రేపటి దినం ఇంకా వెళ్లిపోవాలి.
0: He got the visa and passport, is to leave next day.
1: తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని, నాయన నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత.
0: And his father told his son, wherever you may go, our family deity is there.
1: కాళిక మాత్రం నీవు నిరంతరము హృదయంలో చింతిస్తూ ఉంటుండు.
0: You think of our family deity every day.
1: గాయత్రి దేవిని నీవు చింతిస్తూ ఉంటుండు.
0: You chant Gayatri.
1: ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని నీవు మర్చకుండా ఉంటుండాలి అన్న.
0: Never forget Gayatri mantra any day.
1: సరే, ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు.
0: He wanted to reach America somewhere other because
1: అంత చెడ్డది మరొకటి లేనే లేదు.
0: There's nothing other much worse than that.
1: ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది.
0: ఇండియా ఇస్ సో సీక్రెట్.
1: ఎంత పుణ్యవంతమైనటువంటిది.
0: What virtuous no
1: పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి.
0: ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ రిడెంప్షన్, ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ లిబరేషన్ అండ్ సాక్రిఫైస్.
1: ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్.
0: దేర్ లైఫ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: సరే, ఏదో చూడాలని వెళ్ళిపోతున్నాడు.
0: హి వాంటెడ్ టు గో అండ్ ఎక్స్పీరియన్స్.
1: తండ్రి మాట తీసుకున్నాడు.
0: అండ్ ఫాదర్ టు ప్రామిస్ ఫ్రమ్ హిస్ సన్.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ
0: యు మే గో ఎనీవేర్.
1: తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి.
0: యు ఆఫర్ యువర్ ప్రేయర్స్ మార్నింగ్ అండ్ ఇన్ ది
1: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు దేవిని మాత్రం మరవద్దు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ అవర్ ఫ్యామిలీ డైటీ.
1: సరే, ఇచ్చాడు. ఇండియా దాటిపోతే సరిపోయి అనుకున్నాడు. మాటకు ప్రాణము సత్యము, మాటకి ఇప్పుడు సత్యమే లేదు.
0: హి మేడ్ ఎ ప్రామిస్ బికాస్ ఇన్ ఈజ్ ఇన్ ఎ హరీ టు గో.
1: పోయాడు, ఒక ఐదేళ్ళు అక్కడ చేరిపోయాడు.
0: హి స్పెండ్ 5 ఇయర్స్ దేర్.
1: ఐదేళ్ళు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు.
0: హి ఫర్గాట్ హిస్ లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అమ్మాతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు.
0: హి కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు హిజ్ మదర్ టంగ్.
1: ఏదేదో మాట్లాడుతున్నాడు.
0: హి ఇస్ స్పీకింగ్ సంథింగ్ నాట్ నో.
1: ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం.
0: మదర్ డజంట్ నో దిస్ లాంగ్వేజ్.
1: ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి తత్వంలో ఆమెకు ఏమాత్రం ఈ ఆధునికము తెలియదు.
0: షీ ఇస్ ద లేడీ ఆఫ్ ట్రెడిషన్.
1: సరే, తండ్రికి ఇచ్చింది. తండ్రికి ఇచ్చింది.
0: అండ్ షీ వాంటెడ్ ఫాదర్ టు టాక్ టు హిమ్. అండ్ హి టోల్డ్ ద
1: ఫాదర్, ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి. ఏది చదవాలని పోయినాడు, అదే ఇంకా పూర్తి కాలేదు.
0: And really he has not completed the study for which he has gone all the way.
1: నాన్న అమ్మల పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు.
0: He is only spending the money sent to him by his parents.
1: పని లేని మంగళవాడు పిల్లి తలగొరిగాడట.
0: A barber who has no other work to do started shaving the head of a cat.
1: ఎవరు చిక్కలేదు, పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట.
0: హీ డిడ్ ఫైండ్ ఎనీబడీ, దేర్ఫోర్ క్యాట్ బికేమ్ హిస్ క్లయింట్.
1: ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసాడు.
0: హీ వాస్ స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్.
1: తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి.
0: మదర్ పొజిషన్ వాస్ సీరియస్.
1: వాడిని ఇచ్చి వదిలిపెడితే ఇంకా మరి ఇండియా కూడా రాడని తల్లికి సీరియస్ గా ఉంటుంది. వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నారు.
0: దే సెంట్ ఎ మెసేజ్ టు సన్ దట్ మదర్స్ పొజిషన్ ఇస్ క్రిటికల్, హైలీ డేంజరస్. They wanted the son to return.
1: పోతి తిరిగి డబ్బు పంపిస్తాడు లేదు నాన్న అని భయంతో వచ్చాడు.
0: Out of fear whether father would send money or not, ultimately he returned.
1: ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు.
0: The parents are happy.
1: ప్రతి జాబ్లో కూడా నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్దాలంతా రాస్తూ వచ్చాడు.
0: ఇన్ ఎవ్రీ లెటర్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఆల్ లైస్, ఫాల్స్హుడ్, టెలింగ్ దట్ హీ హాస్ నాట్ ఫర్గాటన్ గాయత్రి.
1: ఎయిర్ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు.
0: ఫాదర్ రిసీవ్డ్ హిమ్ దేర్
1: పెట్టుకున్నాడు.
0: అండ్ హీ వాస్ దేర్.
1: నేరుగా ముందు కాళికా దేవ దగ్గరికి వెళ్ళాడు.
0: అండ్ టు

0: పెట్టి పంపించేటప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు.
1: He took his son straight to the temple of Kali because he did it earlier.
0: ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం.
1: He wanted the blessings of Kali before they reach home.
0: అక్కడికి పోయా, నాయన నమస్కారం చేయరా అన్నాడు.
1: And he wanted his son to do namaskar to mother.
0: How are you, mummy? Madam? అన్నాడు.
1: And the boy said, how are you, madam, to mother Kali?
0: How are you, madam? తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇలా నువ్వు నేర్చుకుని రావటము?
1: Is it what you have picked up there?
0: ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్ళిపోమన్నాడు.
1: అండ్ హి సెడ్ యు ఆర్ నాట్ మై సన్.
0: ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీలు కదా? హౌ ఆర్ యు మేడం?
1: కాంట్ హి సే ఓ మదర్ గాడెస్? వై షుడ్ హి సే మేడం?
0: మీకు ఎంత పొగరు? ఇది మానవత్వమా?
1: ఆర్ యు హ్యూమన్?
0: ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమా?
1: ఇస్ ది క్వాలిటీ ఆఫ్ రాక్షస లక్షణము? ఇస్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
0: అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు.
1: యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
0: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు.
1: అండ్ వీ ఫైండ్ ది స్టూడెంట్స్ ఆఫ్ దట్ టైమ్.
0: కనుక మొట్టమొదటి నైతికం కలవాలి.
1: ఫస్ట్ మోరల్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
0: అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
1: వితౌట్ విచ్ ఇస్ నో ట్రూ లైఫ్ ఎట్ ఆల్.
0: ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధములైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు.
1: ది కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: కాబట్టి మొరాలిటీ కావాలి.
1: సో మొరాలిటీ ఇస్ నీడెడ్.
0: పాప భీతి,
1: ఫియర్ ఆఫ్ సిన్,
0: దైవ ప్రీతి,
1: లవ్ ఆఫ్ గాడ్,
0: సొసైటీలో మొరాలిటీ,
1: అండ్ మొరాలిటీ
0: మొరాలిటీ ఇన్ సొసైటీ,
1: మొరాలిటీ ఇన్
0: మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం.
1: When these three are there, it will be a unity in this Trinity.
0: కనుక ఎంత గొప్ప చదువురే అయినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్,
0: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
1: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
1: వితౌట్ దట్
0: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: డెడ్ బాడీ నడవలేదు.
1: Dead body,
0: చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది.
1: ద స్కిన్ ఆఫ్ ఎ డెడ్ టైగర్ ఇస్ యూస్ఫుల్.
0: చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు.
1: అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఈట్ ది మటన్ ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ ఎ డెడ్ యానిమల్.
0: చర్మమైన ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి.
1: అండ్ ద స్కిన్ ఇస్ యూస్ఫుల్.
0: కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు.
1: బట్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ డెత్ ఈజ్ యూస్లెస్.
0: చర్మం కూడా పనికిరాదు.
1: ద స్కిన్ ఈజ్ యూస్లెస్.
0: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
0: అది ఏ ఐడియల్ లైఫ్,
1: రెప్యుటేషన్, లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
0: దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి.
1: దిస్ యూ కెన్ అక్వైర్ రెప్యుటేషన్.
0: ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.
1: దట్ లవ్ విల్ ఎన్సర్కిల్ ఎవ్రీథింగ్.
0: ప్రేమ ముదిత మనసే.

మాతపితా బంధు సఖ సభకి రామ నామ భక్త జనర జీవన ఘన ఏక రామ నామ

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మహర్మ్యంబు నిలువా గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప గుణములివి నాలుగు పునాది గోడలప్ప ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ

0: Without satya, dharma, and shanti, and prema, the value of education that one might acquire is around zero. Without satya, dharma, shanti, and prema, truth, righteousness, peace, and love, satya, dharma, shanti, prema, the sanctity of having performed charitable acts, the sanctity of upholding righteousness is again around zero. Without satya, dharma, shanti, prema, again, the fruits of one's actions, however noble and ideal they could be, is once again a big zero. Without satya, dharma, shanti, and prema, once again, the fruits and the results of whatever good one might perform is around zero. In order to uphold the Sanatana Dharma, the ancient culture and tradition and heritage, these four cardinal principles of truth, righteousness, peace, and love are verily the four foundation cornerstones. What else could I possibly communicate to you other than this? O pious, O virtuous, and worthy members of this august assembly.
1: చెంతజేర్చినటంచు సంతసించుదమన్నా చెంతజేర్చినటంచు సంతసించుటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు చెంతచేర్చినటంచు సంతసింతురటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు ఏడిపించుటే సాయి వేడుకయందురా ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో తప్పకప్పుడే ఎగతాళి చేయు అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా భక్తులెందరో చేరి బ్రాతుచుండు అభయమిచ్చెనుగాన హాయినుండెదమన్నా బాధలెన్నియో పెట్టి పలుకకుండు వెనుక పోనీడు ముందుకు చనన నీడు వెనుక పోనీడు ముందుకు చావనీడు ఇట్టి శ్రీపతి వాసుని గట్టితనము ఎవరెరుంగు చేరుదురు ఎవరు ఎరుంగ చేయుదురు ఇలను భువిని.
0: He has brought us closer, so we are a picture of joy and happiness. But before you know what's happening, you have been cast far away, and there is this element of separation between you and him. So you are plunged into grief. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This sigh would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the Lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the Lord of Parthi.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manavani Shariram Nandu. మరుమూలన దాగి ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
0: ఇన్ ఆర్డర్ దాట్ వన్ క్యాస్ట్ అవే ద ఫీలింగ్ పర్టైనింగ్ టు ద బాడీ అండ్ దేర్ బై అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ విదిన్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ స్ట్రైవ్స్ ఫార్వర్డ్.
1: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితం కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
0: ఇన్ ద స్కై ఆఫ్ మ్యాన్స్ హార్ట్ యూ హ్యావ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ టు బి ఫౌండ్ విద్ ఇన్ యూ.
1: ఎండ నీడలు జంట పక్షులు
0: లైక్ యూ హ్యావ్ ది లైట్ అండ్ షాడో విచ్ గో టుగెదర్ ద ట్విన్ బర్డ్స్.
1: ఎండ వలననే నీరు నీడ ఏర్పడుతున్నది.
0: బికాస్ ఆఫ్ సన్ లైట్ యూ హ్యావ్ షాడో.
1: నీడ ఎందు కూడాను కాంతి ఉన్నది.
0: బట్ విత్ ఇన్ ద షాడో యూ కుడ్ ఫైండ్ లైట్.
1: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతనే.
0: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ దేర్ ఇస్ లైట్ బై ద సైడ్ ఆఫ్ షాడో.
1: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
0: దిస్ లైట్ అండ్ షాడో ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్.
1: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
0: ఇన్ ద సేమ్ మేనర్ జీవ అండ్ బ్రహ్మ ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్ టుగెదర్.
1: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడుతూ ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ దిస్ జీవి దేర్ ఈస్ దిస్ గాడ్లీనెస్ విచ్ ఈస్ షాడోయింగ్ హిమ్.
1: ఇలాంటి దివ్యత్వమును ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ పర్సన్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్ దిస్ డివైన్ ట్రూత్.
1: అయితే నీడలు అనేకము.
0: బట్ దెన్ దేర్ ఆర్ షాడోస్ ఆఫ్ డిఫరెంట్ డిస్క్రిప్షన్స్.
1: ఎండ ఒక్కటే.
0: బట్ ద లైట్ యాజ్ సచ్ ఈస్ వన్.
1: అనేకత్వమైనటువంటి జీవరాశులు యందు ఏకత్వమైనటువంటి దివ్యత్వం అనేటువంటిది సాక్షిభూతమై ఆత్మస్వరూపాన్ని ధరిస్తుంది.
0: ఇన్ ద మెనీ ఫార్మ్స్ దట్ యు హ్యావ్ అరౌండ్ యూ దేర్ ఇస్ వన్ ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ ఎ కామన్ డినామినేటర్ ఫర్ ఆల్ దీస్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఆత్మ నిత్యము.
0: ఆత్మ ఇస్ పర్మనెంట్.
1: అదే సత్యము.
0: దట్ ఈస్ ట్రూత్.
1: నిత్య సత్య సంధూతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని
0: దిస్ ఆత్మ విచ్ ఈస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్ ఇన్ ట్రూత్ ప్రాపర్
1: చర్మ అస్థి స్వరూపము కప్పబడటం చేత ఈ ఆవరణమునందే ఆనందమున్నదని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: బికాస్ దీస్ ఆర్ కవర్డ్ బై దీస్ టూ చర్మ అండ్ అస్థి మ్యాన్ టెన్స్ టు ఫర్గెట్ హిస్ ఓన్ నేచర్.
1: ఆవరణమును అధికమించి ఆవరణమున్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే ఇది జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: The primary duty of a jiva is to try and secure for himself this bliss that is there for him to tap and make it his own.
1: ఇలాంటి ఏకత్వమునకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనలు సల్పాలి.
0: Each individual should launch upon a sadhana wherein he could try and get this oneness of purpose, this unity can be his.
1: ఇట్టి దివ్య సత్వాన్ని ఈ రుత్రాన్ని మానవుడు ఒక విధమైనటువంటి అనుభూతికి తేవలనన్నా అనేక విధములైనటువంటి సాధనలు సల్పవలసి వస్తుంది.
0: మ్యాన్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ reality, this truth proper, his own understanding, he has to secure ways and means of going about his task.
1: Sadhana anaga aashinchina vastuvunu andukune nimittamai pade pade aacharinchetunte karmale sadhanalu.
0: What is sadhana? It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
1: Atmanu sannihitattvam gavinchukoneetunte sadhana.
0: Sadhana, therefore, is a process wherein this Atma Tattva, the nature of the Atma, is realized by you.
1: Jeevuni yandu divyattamainatvanti Atma Tattvamu prakashinchutunnanaatvanti satyanni prati vyakti kuda nu gurtinchali.
0: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
1: Dehamunaku marpu. Dehamunaku marpu.
0: The body tends to change.
1: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
0: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
1: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
0: సచ్ ఎన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ యూ వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
1: నీ హృదయమునందే నీ యొక్క అంతరాత్మ యందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
1: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞయాగాది కృతవులను ఆచరిస్తూ ఉన్నారు.
0: In order to secure this Atma, many perform yajnas and yagas.
1: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
0: They also perform penance, they also do japa and other forms of worship.
1: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
0: But then they are not able to secure this Atma.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: సత్య ధర్మములో లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిదిగా నిరూపిస్తూ వస్తుంది.
0: బికాస్ వితౌట్ దిస్ సత్య ధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
1: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
0: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
1: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ టు లుక్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
1: దేహం ఒక రసం వంటిది.
0: ది బాడీ ఇస్ లైక్ ఎ చారియట్.
1: దీనిలో సారథి బుద్ధి.
0: అండ్ ద చారిటీ ఇస్
1: బుద్ధి,
0: ద ఇంటెలెక్ట్.
1: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
0: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
1: అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాదులు.
0: There is these five senses of
1: ఇవి నిరంతరము కూడాను విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
0: These five try and turn you towards a material existence.
1: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
0: They keep running after this material world.
1: ఈ గుర్రములు పట్టినటువంటిదే ఈ పగ్గమే ఒక మనసు.
0: And it is the mind which is the reins which checks the run of these horses.
1: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథి కూడాను ప్రమాదం కలిగిస్తుంటాయి.
0: If the intellect were not to be steady, these horses would run after these material things and the charioteer himself could come to grief in the process.
1: కనుకనే బుద్ధి పవిత్రమైనటువంటిదిగాను పరిశుద్ధమైనటువంటిదిగాను బలమైనటువంటిదిగాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
0: So our intellect should be made pure, sacred and strong.
1: దీనికి సాధన ఏమిటి?
0: What is the sadhana for this?
1: ఇంద్రియములలో ప్రధానమైనటువంటిది వాక్కు.
0: In these five senses, it is the word, the tongue, that is most important.
1: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
0: This has two purposes of uttering words.
1: కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడాను దీనికి పేరు పెట్టారు.
0: And of eating. That's why Upanishads say the tongue it is determines your word as well as your deed.
1: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడాను మనం సహజంగా కూడాను అదుపులోకి తెచ్చుకోవచ్చు.
0: If you are able to curb the word, you verily curb all the other sensory perceptions.
1: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
0: In order to curb this word, then we have to do sadhana.
1: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడాను ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకును ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
0: దిస్ వర్డ్ షుడ్ నాట్ బి టర్న్డ్ టు ద అవుట్ సైడ్ వరల్డ్, రాదర్ షుడ్ బి టర్న్డ్ విదిన్, సో దట్ విచ్ ఇస్ విదిన్ యూ, దిస్ ఆత్మతత్వ విల్ బి నోన్ టు యూ.
1: అశుద్ధమైనటువంటి విషయాలు ఎందు,
0: ట్రైంగ్ టు ఇన్వాల్వ్
1: పరులను బాధించేటువంటి మాటలు ఎందు,
0: ఇన్ ఇంప్యూర్ వర్డ్స్ ఆర్ డీడ్స్ అండ్ హర్టింగ్
1: పరులను కష్టపెట్టేటువంటి చర్యలు ఎందు,
0: ఆర్ మేకింగ్ అదర్స్ కమ్ టు గ్రీఫ్,
1: ఈ వాక్కును ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశపెట్టరా.
0: యూ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ ఫర్ సచ్ పర్పసెస్.
1: వాక్కునందు మాధుర్యము,
0: ఇన్ యువర్ వర్డ్ దేర్ షుడ్ బి స్వీట్నెస్,
1: శాంతము
0: అండ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పీస్.
1: ఈ పరతత్వం కూడా నువ్వు ఇందులో నిమిత్తమై ఉంటుండాలి.
0: అండ్ ది రియాలిటీ ప్రాపర్ షుడ్ బి కమ్యూనికేటెడ్ ఇన్ యువర్ వర్డ్స్ ఆల్సో.
1: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా నువ్వు పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
0: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్, బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
0: It's been said, therefore, you cannot always oblige, but you can always speak obligingly.
1: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
0: This word now should be taken to the point of the mind.
1: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
0: Then the mind would begin to talk.
1: మనసును అదుపులో తెచ్చుకొని ఈ విషయ వాసనలు యందు ప్రవేశింపచేయక, సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా నువ్వు గురికాక, ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
0: This mind then should not be made to go after these material things, should not give place to thoughts and dissolution of thoughts, rather it should go onward to the place of the intellect.
1: Vaakku manasulo manasu buddhi tho chechinappudu idi kontha varaku nu prashanti yerpadutundi.
0: The word with the mind with the intellect, that is going to secure peace for you.
1: Kramakramena buddhiki kuda nu buddhi cheppi ఆత్మ వైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
0: Then gradually you should also try and tame your intellect so that it is turned towards the atma.
1: కనుక వాక్కు మనస్సులో, మనస్సు బుద్ధిలో, బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
0: సో యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్ వెన్ యువర్ వర్డ్ బికమ్స్ వన్ విత్ ద మైండ్ ఇన్ టర్న్ విత్ ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇంటెలెక్ట్ ఇన్ టర్న్ విత్ ద ఆత్మ.
1: ఆత్మ అనంతం,
0: ఆత్మ ఈజ్ లిమిట్లెస్, బౌండ్లెస్.
1: సత్యమును నిరూపించేటువంటిదే ఆత్మ.
0: ఆత్మ ఈజ్ దాట్ విచ్ ఎస్టాబ్లిషెస్ ద ట్రూత్.
1: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఈస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్.
1: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
0: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
1: జ్ఞానమునకు సత్యము కూడా ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
0: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
1: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి.
0: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్, యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
1: కనుక వాక్కు, జ్ఞానము, ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్, జ్ఞాన అండ్ ఆత్మ.
1: దేవుడు ఎక్కడ ఉండున్నాడని మనం దేవులాడనక్కర్లేదు.
0: వి నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
1: దేవుడు నీవే.
0: You verily are God.
1: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
0: Your heart is the temple of God.
1: ఇతను సర్వాంతర్యామి.
0: He is omnipresent.
1: ఈశావాస్యం ఇదం సర్వం.
0: He is present in all beings.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: And he is present all around you.
1: ఇలాంటి సత్యాన్ని మనము గట్టిగా విశ్వసించాలి.
0: Try to have conviction in this truth.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: God is not one who could be found elsewhere.
1: దేవుడనగా తన దేహం అందే.
0: గాడ్ ఈస్ వెరీలీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
1: పాపం అనగా వేరు పరదేశమున్ లేదు.
0: దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ సిన్ అరౌండ్ యూ.
1: తాను చేయు పనులు తగిలియుండు.
0: వాట్ ఎవర్ హీ డస్ దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిషెస్ వాట్.
1: కనుక మన పనులు ఎందు పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
0: సో ఇన్ యువర్ యాక్షన్స్ యూ హ్యావ్ సిన్ ఆర్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
1: మంచి మనసుతో
0: విత్ ఎ గుడ్ మైండ్
1: మంచి మంచి కర్మలు చేసి
0: డూ గుడ్ థింగ్స్
1: మంచిని అనుభవించి
0: ఎక్స్పీరియన్స్ గుడ్
1: మాధవుణ్ణి చెందాలి.
0: Reach out to God.
1: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
0: హౌ కెన్ వీ రియలీ అండర్స్టాండ్ ద డివినిటీ కంటైన్డ్ విత్ ఇన్ మ్యాన్.
1: మనలో అవ్యక్తమైనటువంటి యొక్క దివ్యశక్తి ఇమిడి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్, ఇట్స్ లేటెంట్.
1: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
0: సో లాంగ్ యాజ్ ఇట్ ఇస్ లేటెంట్ వీ కెనాట్ గ్రాస్ప్ ఇట్.
1: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
0: ఇట్ ఇస్ త్రూ ద మీడియం ఆఫ్ సాధన దట్ వీ కెన్ అండర్స్టాండ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
1: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
0: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
1: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
0: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
1: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు
0: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగెయిన్స్ట్ ద మ్యాచ్,
1: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తమవుతుంది.
0: ద ఫైర్ విదిన్ ఈస్ షోన్ అవుట్.
1: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైనా కూడా బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
0: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్డ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
1: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
0: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్డ్ ఫర్ గుడ్ పర్పసెస్, కెన్ బి ఎ మోడల్ ఐడియల్.
1: మన దేహమే ఒక అగ్గి పెట్టె వంటిది.
0: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
0: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ.
1: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
0: విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్.
1: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
0: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా దెన్ దేర్ ఈస్ దిస్ పార్క్ ఆఫ్ జ్ఞాన.
1: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
0: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్.
1: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
1: ఎవరిని కూడా మనము ద్వేషించరాదు.
0: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
1: ఎవరిని పరిహసించరాదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్
1: రిజెక్ట్. ఎవరిని పరాభవం చెందరాదు.
0: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్.
1: ఎవరిని బాధించరాదు.
0: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
1: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
0: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈస్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ.
1: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
0: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీలీ hurting him and
1: sarvajeeva namaskaram kesavam pratigacchate.
0: You do namaskar, you pay your obeisance to all your
1: ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
0: You are paying your obeisance to all, verily you are paying obeisance to God.
1: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ, యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హింసెల్ఫ్.
1: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఇవి రెండు కూడా నువ్వు దైవానికి అర్పితమయ్యేటువంటివి.
0: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్.
1: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన పవిత్రమైన శుద్ధమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్ ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్ అండ్ దేర్ ఇన్ లైస్ యువర్ సాంక్టిటీ.
1: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కన్సెంట్మెంట్.
1: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నందుతుంది.
0: యు హావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ, యు ఆర్ సాటిస్ఫైయింగ్ యువర్
1: సెల్ఫ్. తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తి పరచగలరు?
0: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హింసెల్ఫ్, హౌ కెన్ హి సాటిస్ఫై అదర్స్?
1: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: సో అట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఆత్మతృప్తి అత్యవసరము.
0: మీనింగ్ ద ఆత్మ ఈస్ సాటిస్ఫైడ్, దట్స్ ఇంపార్టెంట్.
1: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మ త్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైస్ అయిపోతుంది.
0: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్, యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
0: వన్స్ యూ హ్యావ్ కమ్అట్ విత్ దిస్ సాక్రిఫైస్ ఆన్ యువర్ పార్ట్, దెన్ దేర్ ఇన్ కమ్స్ మోక్ష ఆర్ లిబరేషన్ ఫర్ యూ.
1: అయితే
0: యూ హ్యావ్ దిస్ విజన్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ యూ, బట్
1: నీవు మొట్టమొదట
0: బట్ అట్ ద వెరీ బిగినింగ్
1: తృప్తిగా ఉంటుండాలి.
0: You should be contented.
1: త్యాగము చేయాలి.
0: You should do sacrifice.
1: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
0: Only then will you come to face to face with the vision.
1: తృప్తికి త్యాగమునకు సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
0: So that which is at the basis of this satisfaction, this sacrifice.
1: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలుగదు.
0: Sacrifice and సాక్షాత్కార is faith. Without faith you don't have satisfaction.
1: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
0: టుడే వీ హావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్.
1: భవనమునకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
0: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్.
1: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
0: బట్ దాట్ విచ్ హాస్ గివెన్ రైస్ టు ద మ్యాన్షన్ ద సపోర్ట్ ద బేసిస్ ఈస్ నాట్ దట్ ఈస్ అట్ ద బేసిస్ ఆఫ్ ఇట్.
1: ఆ ఆధారమే నమ్మకం.
0: That foundation proper is your faith.
1: భవనము నిర్మించుకోరినటువంటి వాడు మొట్టమొదట పునాదులను భద్రతను.
0: One who wants to erect a mansion should try and make his foundation strong and secure.
1: Self confidence అదే పునాది.
0: Self confidence, that is the foundation stone.
1: Self satisfaction అదే గోడ.
0: Self satisfaction is like the walls.
1: Self sacrifice అదే roof.
0: Self sacrifice is like the roof.
1: Self realization అదే life.
0: And self-realization, self-realization, that is your life.
1: Kanuka, mana self-realization, atma sakshatkaram anetundi mana hastamlonde untundali.
0: So this process of self-realization is within your grasp.
1: Yetti tindo atti trepu.
0: The type of food you eat determines the belch that you get.
1: Etti pindo atti rotte.
0: The type of flour that you have determines.
1: Etti bhavamo atti phalatamu.
0: Determine the taste of the bread.
1: Etti cheriyalo atti sthanam.
0: The thought determines the action.
1: కనుక మంచి చర్యలు నిండు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
0: సో ట్రై టు డూ గుడ్.
1: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
0: ఫర్ మ్యాన్ ద ప్రైమరీ థింగ్ ఈజ్ యాక్షన్.
1: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
0: త్రూ కర్మ యు హావ్ ఉపాసన.
1: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
0: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
1: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా విస్తుంది.
0: దిస్ జ్ఞాన విల్ టేక్ యూ ఆన్ టు గాడ్.
1: కనుక కర్మలు ఎందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి సమత్వంతో కూడినటువంటి యోగత్వంతో కూడినటువంటి త్యాగభావంతో ఉన్నటువంటి చర్యలలో మనం పాల్గొనాలి.
0: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. దే షుడ్ బి ఈక్వల్ మైండెడ్ పర్పస్ ఫ్రమ్ యువర్ సైడ్. దే షుడ్ బి వెరీ యోగ.
1: మన ఆశలను అదుపులో పెట్టుకోవాలి.
0: అట్ ద వెరీ బిగినింగ్ అగైన్ వి షుడ్ ట్రై అండ్ కర్బ్ అవర్ డిజైర్స్.
1: ఆశలు కలిగినటువంటి వానికి ఎవ్వడు కూడా ఏనాటికి తృప్తి చేయలేడు.
0: వన్ హూ ఇస్ క్యారీడ్ అవే బై డిజైర్స్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్.
1: త్యాగికి ఏ విధమైనటువంటి ఆశలు ఉండవు.
0: బట్ ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ హాస్ నో ఆస్పిరేషన్స్ ఆర్ డిజైర్స్.
1: ఒకానొక సమయంలో,
0: వన్స్ అపాన్ ఎ టైమ్,
1: ఒక భక్తుడు,
0: వన్ డివోటీ,
1: బ్రహ్మను దర్శించి
0: సో హ్యాడ్ ద విజన్ ఆఫ్ బ్రహ్మ.
1: మహానుభావ, నీవు మేరు పర్వతాన్ని పుట్టించావు,
0: అనగా
1: బంగారు కొండను పుట్టించావు.
0: Oh Lord, you have given rise to this Meru, the mountain Meru, and thereby gold.
1: Yavari kosam puttinchao.
0: But for whose sake have you given rise to this mountain of Meru of gold?
1: Tyagi ki daritho pani ledu.
0: A man of sacrifice has no place for it.
1: Aasa kaliginatundi vaniki inlanti parvatalu inka veyi srishtinchina vaniki aasa theeradu.
0: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
1: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్న.
0: So what's the use of having any number of these mountains of Meru?
1: అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
0: What it means is today's desires and wishes are on the increase.
1: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
0: Only when you curb your desires can you have peace and
1: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
0: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
1: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
0: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్ బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్, లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
0: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
1: కష్టములు యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
0: In times of difficulties, in order to shoulder such difficulties,
1: mana badhalu,
0: we should pray
1: mana
0: to God.
1: Dukkamulu,
0: our difficulties,
1: mana vicharamulu,
0: our worries,
1: teeravalanante ee prema dwarane manam teechukodaniki prayatninchali.
0: If we have to free ourselves from these, love is a medium for that.
1: Daiva premanu manam andukunnatvanti samayam nande etti badhalu kudanu manam badhinchavu.
0: When we secure the love of God, no difficulty can possibly trouble us.
1: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
0: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
1: ఈ ప్రేమనే లేకుండా
0: వితౌట్ దిస్ లవ్
1: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
0: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
1: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
0: అవర్ బ్రదర్స్.
1: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం.
0: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్ అదర్స్.
1: వస్తువులను ప్రేమిస్తున్నాము.
0: ఆర్ మెటీరియల్ థింగ్స్.
1: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హావ్ దిస్ బ్రిడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: ప్రేమనే లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
0: బిట్వీన్ అవర్సెల్వ్స్ అండ్ అదర్స్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్.
1: ప్రేమనే లేకుండా అన్నతమ్ముల సంబంధం కూడా లేదు.
0: అండ్ వితౌట్ లవ్ అగైన్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడా తాను ఆశించడు.
0: వితౌట్ లవ్ అగైన్ వన్ డస్ నాట్ లుక్ టు వన్స్ బాడీ.
1: కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
0: సో ఫర్ ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈజ్ లవ్.
1: కనుక ప్రేమతో జీవించాలి.
0: సో లివ్ విత్ లవ్.
1: ప్రేమతో చర్యలు చేయాలి.
0: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
1: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
0: అండ్ త్రూ ద మీనింగ్ ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కనుక సత్య ధర్మ ప్రేమ.
0: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
1: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
0: And peace. We should try and secure these in a natural way.
1: Shanti anaga emiti?
0: What is this peace?
1: Indriyamulo adupulo unchukotame nijamaina shanti.
0: Trying to put the senses under control is true shanti.
1: Shanti anaga kevalamu oka opika anu manu bhavistunnamu.
0: Now the common understanding of the word peace is patience.
1: ఇది కాదు నిజమైన శాంతి.
0: This is not the meaning of peace.
1: సమత్వమును వహించినప్పుడే శాంతికి సరియైన విలువ.
0: When you have the sense of equanimity of purpose, that is true. Either in difficulties,
1: లాభ నష్టములు యందు,
0: joy or sorrow, loss or gain,
1: స్తుతులు యందు,
0: or in wealth and poverty,
1: క్షమను వహించటమే శాంతి.
0: Where you have forbearance, that is true shanti.
1: ఓర్పును వహించటమే శాంతి.
0: To being having fortitude, that is peace.
1: సమత్వమును పొందటమే శాంతి.
0: Being having equanimity is peace.
1: కనుక సమత్వం యోగం ఉచ్యతే అన్నారు.
0: This equanimity is verily yoga.
1: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
0: Through this equanimity you have yoga, you have peace.
1: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
0: సో ఫర్ ఎవ్రీ పర్సన్ ది సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సార్థక మార్గంలో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
1: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
0: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
1: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
1: దీనులను మనం సేవించాలి.
0: ట్రై అండ్ సర్వ్ ద పువర్ అండ్ ద డౌన్ ట్రోడన్.
1: దిక్కులేని వారిని ప్రేమించాలి.
0: దోస్ హూ ద హోప్లెస్ కేసెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై అస్.
1: అక్కడ కూడా నువ్వు దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
0: దే ఆల్సో ట్రై టు బిలీవ్ దట్ లార్డ్ రిసైడ్స్ ఇన్ దెమ్.
1: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటాది ఆత్మతత్వం.
0: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇది ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
0: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
1: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
1: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
0: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: హీ కెనాట్ బి కిల్ హీ డస్ నాట్ కిల్ అండ్ నథింగ్ కెన్ ఎక్స్టర్మినేట్ ఇట్.
1: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
0: హీఈస్ వెరీలీ ఆత్మ.
1: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
0: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
1: మరినపు కొంప.
0: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
0: వే యూ హ్యావ్ ఫిల్త్ అండ్ వే యూ హ్యావ్ డిజీజ్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎడ్యుకేషన్.
1: భవసాగర మీదకి లేని కంప.
0: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
1: అంబుల పదలంబు మనం ఎప్పు దలంప.
0: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమ్.
1: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి.
0: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ లుక్ ఆఫ్టర్.
1: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
0: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఓ మైండ్. డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఈస్ పర్మనెంట్.
1: కాలమే పరమాత్మ స్వరూపము. కాలమే పరమాత్మ స్వరూపము.
0: టైమ్ ఈస్ వెరీలీ గాడ్.
1: కాలమే సర్వస్వము.
0: గాడ్ ఈస్ టైమ్ ఈస్ ఎవ్రీథింగ్.
1: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
0: సో వి షుడ్ నాట్ వేస్ట్ టైమ్.
1: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే ప్రధానము.
0: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్. గాడ్ ఈస్ బియాండ్ పాస్ట్ ప్రెసెంట్.
1: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
0: దట్ బాడీ విచ్ శాంక్టిఫైస్ టైమ్ ఈస్ రియలీ శాంక్టిఫైంగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్.
1: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
0: దిస్ బాడీ హాస్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ డూ సర్వీస్.
1: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఇస్ దట్ యు హావ్ దిస్ డిఫికల్టీస్.
1: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖ దుఃఖ సంకష్టాత్మక మహత్తాల తరంగమైన సాగరము.
0: దిస్ వరల్డ్ దిస్ ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ opposites, pairs of opposites.
1: సుఖము దుఃఖము ప్రత్యేకంగా ఉండేటువంటిది కాదు.
0: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
1: ఇవి రెండు కూడా నీడల వంటివి.
0: దే ఆర్ లైక్ షాడోస్ విత్ఇన్.
1: ఎండ నీడల వలె కూడా వెంటాడుతుంటాయి.
0: దే ఆర్ లైక్ లైట్ అండ్ షాడో.
1: ఇవి రెండింటి ఎందు కూడా అవినాభావ సంబంధం ఉంది.
0: దే టూ ఆర్ లింక్డ్ అప్ ఇన్ సచ్ ఎ వే యు కెనాట్ సెపరేట్ దెమ్.
1: బాహ్య జగత్తుకు,
0: ద వరల్డ్ అవుట్ సైడ్,
1: అంతర్ ప్రపంచమునకు,
0: అండ్ ద వరల్డ్ విత్ఇన్,
1: ఏకత్వం అనేటువంటిది ఉంటుండాలి.
0: There is a link between these.
1: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
0: We can understand this in one aspect.
1: ఆహారాన్ని ఆస్వాదించేది,
0: the process of eating food,
1: ఇంద్రియాలతో ఆనందించేది,
0: what you experience through your senses,
1: మన యొక్క వాసన చేత విజృంభించేది,
0: and whatever is given to play in terms of your sensory perceptions.
1: ఇది దేహమా ఆత్మన?
0: Is it the body or the ఆత్మ?
1: కాదు కాదు.
0: No, no.
1: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
0: It is the ఆత్మ proper.
1: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మనా దేహమా?
0: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యు ఇంటూ డిలైట్, ఇస్ ఇట్ ఆత్మా ఆఫ్ ద బాడీ?
1: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కాని,
0: ద నోస్ ఇస్ మియర్లీ ఎ సెన్సరీ పార్ట్,
1: అనుభవించేదంతా అంతఃకరణే.
0: బట్ ద వన్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ దట్ విథిన్ ఇట్.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్లు వంటివి.
0: దీస్ ఆర్ ఆల్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఇవి కరణములు.
0: These are merely organs.
1: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
0: యూ కెనాట్ రియలీ ట్యాప్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: మనుష్యానాం కారణం బంధం వచ్చేహో.
0: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
1: Manase lekunde ni indriyulu ye matram kodano pani cheyalem.
0: Without the mind the senses cannot perform.
1: Ee manase indrudu.
0: The mind is indra.
1: Indriyulaku adhipati ainatundi vaadu kabatti indrudu ani peru.
0: This indra is the lord of these senses, so it's called indra.
1: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా నువ్వు కదలవు.
0: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్.
1: కనుక మనస్సును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధనల యొక్క ప్రారంభం.
0: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
1: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్
1: కంట్రోల్. మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు.
0: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
1: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
1: దేహాన్ని కాని మనసును కాని మనం ఏమాత్రం కూడా నువ్వు అనుసరించరాదు.
0: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
1: హృదయాన్ని అనుసరించాలి.
0: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
0: దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్.
1: ఈ హృదయాన్ని పుట్టించడానికి, అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానం.
0: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్. ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
1: కనుక బుద్ధిని సరియైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
1: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు, సబ్కు సన్మతి దే భగవాన్ అన్నాడు.
0: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే, ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
1: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు.
0: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
1: ఎప్పుడు కూడా నువ్వు పరులు తప్పులు మనం ఏనాడు కూడా నువ్వు పట్టరాదు.
0: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్.
1: పరులు తప్పులు వెతకరాదు.
0: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
1: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
0: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
1: తనలో ఉన్నటువంటి దోషములను
0: try to rectify the mistakes
1: తనలో ఉన్న తప్పులను
0: and the shortcomings within you.
1: దీన్ని తాను చూచుకొని సరిదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: Try to look at them and try to rectify them.
1: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరైన మార్గంలో ప్రవేశిస్తాడు.
0: One who can rectify his own shortcomings can follow the
1: నిరంతరం పరుల దోషములనే మనం పాటిస్తూ పోవటం చేత మన హృదయం కూడా నువ్వు దోషమయమైపోతుంది.
0: Can follow the good path. One who looks for the shortcomings in others, you are filling your heart itself with bad things.
1: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
0: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎల్స్.
1: పరులు తప్పులు వెతికేటువంటిది ఎవరు?
0: హూ ఇస్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
1: కేవలం దుష్టుడే.
0: వన్ హూ ఇస్ ఈవిల్ మైండెడ్.
1: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడా వెతకడు.
0: వన్ హూ హాస్ టేకెన్ ద నోబుల్ పాత్ విల్ నెవర్ సీక్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
1: కనుకనే ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
0: దట్స్ వై
1: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
0: That's why in Andhra Pradesh there is a saying which goes, the dog is after chappals and sandals and footwear, and the evil minded is after mistakes and shortcomings.
1: కనుక మనం నిరంతరం ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనం కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
0: సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ కమింగ్స్ ఇన్ అదర్స్, యు ఆర్ ఎన్ ఈవిల్ మైండెడ్ పర్సన్.
1: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
0: దేర్ ఇస్ నోబడీ హూస్ బియాండ్.
1: ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
0: సర్టెన్లీ దేర్ ఆర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మిస్టేక్స్.
1: కానీ వాటి యందు మనం దృష్టిని ప్రసరించరాదు.
0: బట్ వీ షుడ్ నాట్ గో బై దెమ్.
1: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
0: యు ట్రై అండ్ లవ్ ఆల్ ద అదర్స్ అరౌండ్ యూ.
1: తప్పులు ఎన్ను వాడు తమ తప్పులు ఎరుగరు.
0: నౌ వన్ హూ లుక్స్ ఫర్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్ కెనాట్ ఫైండ్ హిస్ ఓన్ ఫాల్ట్స్.
1: అందరి యందు సోదరత్వమును,
0: దిస్ బ్రదర్హుడ్ ఇన్ ఎవ్రీ వన్,
1: అందరి యందు కూడా దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే,
0: అండ్ సీక్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద డివినిటీ ఇన్ ఆల్,
1: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
0: యూ విల్ బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
0: Who's close to God, who has secured the grace of God, that person who has loved all beings
1: దైవాన్ని
0: ప్రసన్నులు
1: గావించిన సమయమునందే సర్వస్వాన్ని కూడా ప్రసన్నులు గావించిన వారు.
0: Once you have pleased God, you have pleased everybody, everything around you.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: కేవలం దేహమునకు పుట్టిన దినమని,
0: that this body has a birthday,
1: ఈ భౌతికమైనటువంటి యొక్క కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థం గావించుకోరాదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవే అవర్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్.
1: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
0: దట్ డే వేర్ సెరీన్ థాట్స్ పర్వేడ్ యువర్ మైండ్, వేర్ స్టెడీనెస్ ఆఫ్ పర్పస్ కమ్స్ ఇన్ టు బీయింగ్, వేర్ యు ఆర్ ఎట్ పీస్ విత్ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్, దట్ ఈస్ ద డే వేర్ యూ షుడ్ రిగార్డ్ ఇట్ యాజ్ ద డాన్ ఆఫ్ ద న్యూ డే.
1: కాబోయేటువంటి వారు, సాధకులు కాబోయేటువంటి వారు,
0: దోస్ హూ ఆస్పైర్ టు బికమ్ సాధకులు,
1: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు,
0: హూ వాంట్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్,
1: పల్లెల్లో ప్రవేశించి,
0: షుడ్ గో టు ద విలేజెస్,
1: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
0: వన్ హూ ఆర్ వెయిట్ డౌన్ విత్ దీస్ సారోస్,
1: తగిన సేవలు చేసి,
0: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
1: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
0: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్,
1: సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
0: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
1: ఈ
0: వేర్ యు ఆర్ ఎట్ పీస్ విత్ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్, దట్ ఈస్ ద డే వేర్ యూ షుడ్ రిగార్డ్ ఇట్ యాజ్ ద డాన్ ఆఫ్ ద న్యూ డే.
1: సాధకులు కాబోయేటువంటి వారు,
0: దో

0: ఇది ప్రయోజనం లేదు.
1: లీవ్ అవుట్ సేవ, యు డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన, ఇట్ ఇస్ ఆఫ్ నో యూ.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
1: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
0: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ నెల్లూరు జిల్లాలో
0: అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
1: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్.
0: సాధ్యమైనంత వరకు,
1: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్,
0: మన ఖర్చులను కూడా తగ్గించుకుని,
1: బై ట్రైయింగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్,
0: అట్టి బాధల్లో గురి అయినటువంటి వారికి,
1: దోస్ హూ హావ్ బీన్ ఎఫ్లిక్టెడ్ దాస్,
0: అట్టి కష్టములకు చిక్కులుకున్నటువంటి వారిని,
1: దోస్ హూ ఆర్ సబ్జెక్టెడ్ టు సచ్ అన్కంఫర్టబుల్,
0: తగినటువంటి సేవలో మీరు పాల్గొనాలి.
1: ట్రైయింగ్ టు బ్రింగ్ రిలీఫ్ టు సచ్ పీపుల్, డూ సమ్ సర్వీస్.
0: నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి సేవాదళ సభ్యులంతా కూడాను ఈ కార్యంలో రేపటి నుంచి ప్రవేశించి తగినటువంటి సాయం చేయాలి.
1: Now those Sevadal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
0: Inte kaakunda parisar prantramulu varainatundi Guntooru, Krishna, West Godavari, veerandaru kudanu andulo palgoni ee sevalo meeru jeevithanni saarthakam chesukondi.
1: Not only that, the neighboring districts in terms of Guntooru, Krishna and West Godavari districts, they also should join this service activities and sanctify
0: yourself. Toti sodari sodari mandalanta kudanu baadala padutunte manamu ee vidhamainatundi chustu నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
1: When your own brothers and sisters are suffering thus, we should not be mere passive spectators. It's not proper on our part.
0: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు.
1: Certainly suffering would come to every person.
0: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
1: When you go to the help of the suffering ones now, tomorrow others will come to your moment, in your moment of distress.
0: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడా మనం సేవలు చేయరాదు.
1: And again, we should not go for the sake of winning praise and acclaim.
0: Nirapekshato,
1: without having any
0: nishkama karmalu acharinchali,
1: indulging in selfless service.
0: Bhagavad Gita lo pradhanamainatundi yokka sukti adiye.
1: This is the first principle in the Bhagavad Gita.
0: Nishkama karma.
1: This selfless service.
0: Idi sthita pragna lakshanam.
1: This is the hallmark of any
0: kanuka
1: person who has equanimity of purpose. Therefore,
0: inadu pradhanamainatundi aadeshamu.
1: Today, the primary injunction being given to you is
0: sarva jeevanunu preminchi,
1: love all living forms and beings.
0: Daiva anugrahamunu pondutakai,
1: in order to secure the grace of God,
0: nitya prarthanalayandu,
1: in your daily worship,
0: lokasamastha sukhino bhavantu,
1: may all, wherever they are, enjoy peace, prosperity
0: sarvulu
1: and well-being.
0: Kudanu chemanga untundali.
1: Let all beings be safe.
0: Sarva deshamunu kudanu chemanga untundali.
1: Let all countries enjoy peace and
0: Oka
1: prosperity and safety.
0: Oka Bharata desham anetundi yokka sankuchitamaina bhavamu unchukoraadu.
1: You should not have this narrow feeling that only India should prosper or benefit.
0: Vishala bhavamuto,
1: have this broad mind, broad thoughts.
0: Meeru sevalu cheyataniki prayatninchali.
1: Do your service in the form of a broad vision.
0: Vishala hrudayame lekundina,
1: without this broad mindedness,
0: sarva sadhanalu kudanu kevalamu oka vyaktam aipothayi.
1: All your service would become useless and fruitless.
0: Kanaka neti nundi,
1: therefore from today,
0: raboye 60th birthday, 60th samvatsaramulo birthday ani meeru anukuntunnaru.
1: And what is coming now around the corner is the 60th birthday, or that's how you look at it.
0: Ee lopala meeru sankalpinchukunnatundi 6000 gramamulu kudanu sampurna truptito meeru sevalu cheyali.
1: And before this deadline of the 60th birthday, the 6,000 villages which have been taken up by you, you must try and achieve the targets.
0: Okkokka pallaku kudanu vidyanu andinchali.
1: Achieve the targets laid down.
0: Vidya samasthanu sthapinchali.
1: In every village, have an education institution.
0: Vaidyamunu prayatnapurvakanga sadinchali.
1: Bring the health care to these villages.
0: Jalamunu variki andinchali.
1: Give them drinking water.
0: Roadlanu veyyali.
1: Lay down roads.
0: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
1: దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ యువర్ సాధన.
0: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరి అయినటువంటి యొక్క దత్తత కానేరదు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ బై సేయింగ్ దట్ వి హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్, వి ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నథింగ్ అట్ ఆల్. దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ దీస్ టాస్క్ యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ద ఫైనాన్సెస్.
0: ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా

0: హృదయంతో దేహంతో చేయవలసినటువంటివి చేయాలి.
1: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ డీలింగ్ దీస్ యాక్టివిటీస్ ఫ్రమ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫైనాన్స్, లెట్ యువర్ హార్ట్ టేక్ ద ఫస్ట్ లీప్, లెట్ యువర్ మైండ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్.
0: సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
1: Certainly, in order to do it, you need a little amount of money.
0: Kanukane ceiling on desires ani naalugu rakamaina margalu bodhincham.
1: So therefore, we have this ceiling on desires, a fourfold way.
0: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ ద ఫుడ్ దట్ వి ఈట్.
0: దుర్వినియోగం చేయరాదు.
1: షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్.
0: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
1: ఈట్ వాట్ యు రియలీ నీడ్.
0: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
1: సో దేబా యు మస్ట్ సేవ్ అప్ సమ్ మనీ.
0: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
1: అండ్ ఇన్ అడిషన్ టు దిస్ ఫుడ్ వి ఆల్సో షుడ్ నాట్ వేస్ట్ అవే ద ఫెసిలిటీస్ అవైలబుల్ టు us.
0: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ దట్ వీ మైట్ మేక్ సమ్ సేవింగ్స్ ఆఫ్ మనీ, ట్రై టు కర్బ్ అవర్ ఎక్స్పెన్సెస్.
0: అనేక మంది శ్రీమంతులు పెండిండ్ల నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్దీ పీపుల్ హూ ఆన్ ఒకేషన్స్ లైక్ మ్యారేజ్ అండ్ సో ఆన్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
0: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడటం కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ రాదర్ దాన్ డూ ఇట్ గివ్ టు దోస్ హూ డు నాట్ హ్యావ్ మనీ టు గో బై. అండ్ దే బై బ్రింగ్ సమ్ మనీ
0: ఈజ్ ఈవిల్ అన్నారు.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ ఇట్స్ బీన్ సెడ్.
0: కనుక మనం డోంట్ వేస్ట్ ఫుడ్.
1: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ ఫుడ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: డోంట్ వేస్ట్ మనీ.
1: డోంట్ వేస్ట్ మనీ.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
1: అండ్ వన్స్ యూ హావ్ అకంప్లిష్ దీస్ యూ కెన్ డూ ఎనీ అమౌంట్ ఆఫ్ సేవ.
0: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని, కొన్ని రకమైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
1: So today, the Satsai Trust, in order that you might execute these tasks ahead of you in the villages and for your own conveniences.
0: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలని ఆశ ఉంటుంది, కానీ ఈ ప్రయాణములు చెల్పడానికి చేతిలో కాసు ఉంటుండదు.
1: The Satsai Trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
0: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము.
1: For want of money, they are not able to do so.
0: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కానీ.
1: This money is given now for you to undertake for undertaking journeys for your spots of service. Not for
0: ఒక జిల్లా కూడాను ఇంతంత ధనమును మీకు అందిస్తున్నాము.
1: It should not be wasted. Therefore, for every village, we are giving a certain amount of money now.
0: ఇది నిజమైనటువంటి ఒక పుట్టిన పండుగగా మీరు భావించుకొని ప్రేమ తత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
1: You must regard this as a significance of today's celebration of birthday. That is this element of love.
0: నా ప్రేమ పూర్వకంగా
1: and having received this love,
0: ప్రయ ప్రేమల హృదయముతో
1: plunge into service activities.
0: 10 లక్షల రూపాయలు మీకు అందిస్తున్నాను.
1: Today I born out of with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
0: డాక్టర్ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్. గోగాయ్ అస్సాం. గుప్తా బీహార్. మాథూర్.
2: నెక్స్ట్ వన్ ఇస్ భరద్వాజ్ ఫ్రమ్ ఢిల్లీ. మిస్టర్ ఆర్ఎస్ ప్రసాద్ ఫ్రమ్ హర్యానా.
0: గుజరాత్.
3: Yes.
0: మాథూర్.
2: హిమాచల్ ప్రదేశ్.
0: హర్యానా.
2: దెన్ కర్ణాటక. మిస్టర్ ఏ మోహన్ రావు. కేరళ. కెఎస్ మేనన్. మధ్యప్రదేశ్. మిస్టర్ హింగోరాణి. మహారాష్ట్ర. శ్రీకాంత్ సావంత్.
0: మధ్యప్రదేశ్.
2: ఒరిస్సా. మిస్టర్ పానీ.
0: కమాన్.
2: మధ్యప్రదేశ్.
0: ఒరిస్సా.
2: పంజాబ్. మిస్టర్ బీకే సోని. Rajasthan, K.S. Goyal. Tamil Nadu, Dr. Poonam. Uttar Pradesh, Kamala Mal. West Bengal, Nitin Majmudar. These are all state Sevadal conveners. As you know, the Education and Human Values Program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Shri Manima, take it.
3: ప్రేమ ముదిత మనసే

హితం ఏవం సర్వజీవ హితం ఏవం భజత్యే.

సర్వజీవ హితం దేవం భజత్యే కత్వమాసితం.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వజీవులు యందు ఉండినటువంటి ఆత్మ, తన యందున్నటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము దైవ సన్నిధిని జీవిస్తుంటాడు.
1: ద వన్ హూ రియలైజెస్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్ ఆత్మ ఇన్ హిమ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్ అరౌండ్ విల్ ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ విత్ ద లార్డ్.
0: అట్టివాడు రాగి అయినా విరాగి అయినా బైరాగి అయినా సన్యాసి అయినా సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను దైవ సన్నిధి తన పెన్నిదిగా భావించుకుని జీవిస్తుంటాడు.
1: బీ దట్ పర్సన్ బి హౌస్ హోల్డర్ అటాచ్డ్ పర్సన్ ఆర్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ సెలిబేట్ హూస్ ఎవర్ మైట్ బి హీ విల్ ఎంజాయ్ ద నియర్నెస్ of God and considers it as the wealth.
0: Kanuka manam cheyavalsinadi emiti anaga sarvata paani padam sarva jeevuni endu undinatvanti okka aatma tattvam okkate ane satyanni gurtinchali.
1: So what we should do now, we have to recognize the fact the same spirit is present in everyone.
0: మానవత్వము తన జీవిత తత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకుని లేక పెడత్తములతో పడి అనర్థములను పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: In human life, we are not able to understand our true nature. Adding to that, we go by the distorted, perverted version and face all kinds of problems in life.
0: Kani nenu dehamunu aneetvanti pichchi pranti cheta tana ninja swaroopanni marchi satya swaroopanni vismarinchi anityamu ashashtamu asatyamaina deha tattvanni vishwasinchi kaalanni vyartham chestunnadu.
1: Man is wasting his time because of his identification with the body. It is a mistaken idea. He has forgotten his eternal fundamental principle of his true nature and goes by the ephemeral transient nature.
0: మొట్టమొదట వ్యక్తిగతమైనటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించకూడదు.
1: We have to understand the individual nature to begin with.
0: కానీ ఈనాటి ప్రజలు తన యొక్క దేహతత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి తాను ప్రయత్నం చేస్తాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ మేకింగ్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాస్టర్ హిస్ ఫిజికల్ బాడీ.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: తదుపరి సమాజ స్థితికి ప్రయాణం చేస్తాడు.
1: లేటర్ from his position of the individual he travels towards community.
0: Atadupari spiritual line lo praveshistadu.
1: Finally he steps into spiritual field.
0: Kanukane taanu telusukovalsinatundi satyanni gurtinchavalsinatundi satyanni gurtinchukonaleka telusukonaleka aneka vidhamainatundi avasthala guri avutunnadu.
1: It's for that reason he is not able to recognize that which he is supposed to. He is not able to understand which he should know. Therefore, he is in problems.
0: Sai yokka sandeshamu idiye ani satyanni gurtinchali.
1: We should know that this is the message of Sai.
0: Yes, A.I. Sai.
1: Yes, A.I. Sai.
0: Yes, anaga spiritual mottamata understand chesukovali.
1: Yes stands for the understanding of the spiritual nature.
0: ఏ అసోసియేషన్ చక్కగా తెలుసుకోవాలి.
1: ఏ సిగ్నిఫైస్ అసోసియేషన్ విచ్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ క్లియర్లీ.
0: తర్వాత ఇండివిజువల్ పైన ప్రవేశించాలి.
1: అండ్ లేటర్ వన్ షుడ్ గెట్ ఇన్ టు దిస్ ఇండివిజువల్ నేచర్.
0: స్పిరిచువల్ అసోసియేషన్ ఇండివిజువల్ ఈ రీతిగా మీరు తెలుసుకోవాల్సినటువంటి దాన్ని ఈనాడు ఇండివిజువల్ అసోసియేషన్ స్పిరిచువల్ డివైస్ గా చేసుకుంటున్నారు.
1: Instead of knowing spiritual and the, then followed by association and the individual, we are proceeding in the reverse direction.
0: ఆ రివర్స్ పోవటం వల్ల ఏమైపోతుంది? దైవం సన్నిధికి దూరం అయిపోతున్నారు, వెనుకకు ప్రయాణం అవుతున్నారు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ వీ ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్? వీఆర్ డిస్టెన్సింగ్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పర్సూట్స్.
0: ఈనాటి మానవత్వం అంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేతనే వ్యర్థం చేసుకుంటున్నారు కాలాన్ని.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ లైఫ్ జర్నీ వీఆర్ వేస్టింగ్ అవర్ టైం.
0: కాలం చాలా ప్రధానమైనటువంటిది.
1: టైం ఇస్ వెరీ ప్రెషస్.
0: కాలమే మానవునికి ప్రమాణం కూడాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పెసిఫైస్
0: కాలమే నిజమైనటువంటి దైవత్వము.
1: టైమ్ ఇస్ గాడ్.
0: కనుకనే ఇట్టి దైవత్వమైనటువంటి కాలమును సరైనటువంటి రీతిగా అర్థం చేసుకునేలేక చాలా పొరపాట్ల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నాడు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద టైమ్ ఇస్ గాడ్. We don't know its meaning and waste our time.
0: Motta motta manamu praveshinchavalsinatundi spiritual.
1: So the first step we should begin with
0: this spiritual
1: aspect.
0: Association lo manam praveshinchali.
1: So we should get into the association with the spiritual backing.
0: Taruvatane ee oka samaja vrutti lopala manam praveshinchali.
1: And later we get into this association.
0: ఈ అసోసియేషన్ నుంచి కూడాను ఇండివిజువల్ ఐకమత్యంకు ఒక ఏకత్వాన్ని మనం ప్రకటించుకోవాలి.
1: దేర్ ఆఫ్టర్ వి షుడ్ నో ది ఇండివిజువల్ నేచర్ అండ్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ బిహైండ్.
0: అప్పుడు ఇండివిజువల్ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ది ఇండివిజువల్ నేచర్ కుడ్ బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: నీవు ప్రప్రథమంలో నీవు ఇండివిజువల్ లో ప్రవేశిస్తే నీకు ఏమాత్రం కూడా స్పిరిచువల్ అర్థం కాదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ if you start with the individual you can never understand the spiritual aspect.
0: దీనికంతా మూల కారణము,
1: the main reason for this,
0: హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, దుర్వాసుడు ఇలాంటి వీరందరూ కూడాను ఈ యొక్క స్పిరిచువల్ ను దూరం పెట్టి ఇండివిజువల్ పైన ప్రవేశపెట్టారు.
1: We have many illustrations such as హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, కంస, who have distanced themselves from the spiritual aspect because they centered around the individual nature. They have got all abilities.
0: వీరి యొక్క శక్తి సామర్థ్యములు అర్థం చేసుకోలేక అనేక మంది అల్లకల్లోలం అయిపోతున్నారు.
1: Their capacities and abilities have not been understood by many people.
0: హిరణ్యాక్షుడు గొప్ప శక్తివంతుడు.
1: హిరణ్యాక్ష is highly powerful.
0: సైంటిస్ట్ లోపల మొట్టమొదటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిప ఇస్ ది అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్.
0: సైన్స్ ఎంత తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్?
0: ఈ పదార్థం ఎట్లా, ఈ పదార్థం ఎట్లా పుట్టింది, ఇది ఎక్కడ వచ్చింది, ఈ విధంగా తెలుసుకోవటం వల్ల మనకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు.
1: By acquiring the material knowledge, its origin, how it functions, well, you don't derive anything out of that knowledge.
0: కనుకనే ఈ యొక్క హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుని యొక్క హృదయం నుండి కూడాను సర్వస్వము నెగిటివ్ నింపుకున్నాడు.
1: హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, దే హావ్ ఫిల్డ్ దేర్ హార్ట్ విత్ ఆల్ నెగటివిటీ.
0: తమ హృదయం నుండి కూడాను ప్రాకృతమైనటువంటి వస్తువుల్నే ప్రవేశపెట్టుకున్నాడు.
1: దే హావ్ గివెన్ ప్లేస్ ఫర్ ఆల్ ది వరల్డ్లీ మెటీరియల్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దేర్ హార్ట్స్.
0: అనిత్యము, అశాశ్వతము, అసత్యము, ప్రకృతి యొక్క భావములు ఇవన్నీ కూడాను కేవలము అనిత్యమైనటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద వరల్డ్ ఈస్ మొమెంటరీ, ఈస్ ఫ్లీటింగ్, టెంపరరీ.
0: ఇలాంటి అనిత్యమైనటువంటి యొక్క నెగటివ్స్ అంతా హృదయం నిండుకు నింపుకున్నారు.
1: దే హ్యావ్ ఫిల్ దేర్ హార్ట్స్ విత్ దిస్ ఫ్లీటింగ్ మొమెంటరీ జాయ్స్ ఆఫ్ ద వరల్డ్ దట్ కాన్స్టిట్యూట్ అబ్సల్యూట్ నెగటివ్.
0: వారి యందు ఎంత శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all their power and capacity?
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను చంద్రమండలం వరకు పోయినారన్న.
1: The modern scientist has reached moon even.
0: కానీ ఆనాటి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు సూర్యమండలం కూడాను వెళ్తున్నారు.
1: హిరణ్యకశిపు and హిరణ్యాక్ష could also reach sun.
0: ఇంతటి గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి ఒక సైంటిస్ట్ ఎందుకు ఇంత పొరపాటు పడ్డారు?
1: Such scientists of eminence, how is that they are mistaken?
0: ఈ భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువులపై తాము ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: బికాస్ దే హ్యావ్ రిలైడ్ అపాన్ ది వరల్డ్లీ, ద ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
0: కనుకనే వారు ఎంత శక్తి కలిగినప్పటికీ దైవత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: And hence, in spite of all their latent power, they could not experience divinity.
0: కనుక శక్తి సామర్థ్యములు మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: In fact, we are misusing our capacities.
0: మనం దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలో దానిపైన మనం ప్రవేశపెట్టడం లేదు.
1: We are not understanding what we are supposed to know and understand.
0: మానవుడనగా చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు.
1: మానవ, man, is highly powerful.
0: అందుకోసమనే ఉపనిషత్తులు హెచ్చరిక చేస్తూ వచ్చాయి.
1: So Upanishads have cautioned.
0: ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్త్యవరాన్య బోధత.
1: Arise, awake, stop not till the goal is reached.
0: ఓ పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్ర నుండి లేము.
1: ఓ మ్యాడ్‌క్యాప్, గెట్ అప్ ఫ్రమ్ దిస్ స్లంబర్.
0: ప్రజ్ఞానమనేటువంటి సూర్యోదయం కాబోతున్నది.
1: There is going to be the sunrise of prajnana, the spiritual.
0: దాని వైపు నీ యొక్క దృష్టిని మరచు.
1: Concentrate towards that dawn.
0: ఈ తమో గుణమును దూరం చేసుకో.
1: Give up all bestial temperament.
0: ప్రాకృతమైనటువంటి వాంఛను వదలుకో.
1: Give up all worldly desire.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి జగత్తును కొంతవరకు అర్థం చేసుకో.
1: Understand this world, which is temporary and ever changing.
0: కనుకనే ఆనాటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వీరందరి కూడా గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారైనప్పటికీ.
1: సో హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, కంస, దో దే వర్ హైలీ పవర్ఫుల్,
0: వీరు దైవ సన్నిధిని కించిత్తైనా పొందలేకపోయారు.
1: They could not enjoy the proximity with the divine even a fraction.
0: నక్షత్రాలను కూడాను మార్పు చేశారు.
1: They could even change the planetary system, stars.
0: దీని యొక్క సృష్టి యొక్క రహస్యమును గుర్తించి ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడాను తాము పరిశీలన చేస్తూ వచ్చారు.
1: They have investigated and have gone to the depth of the mysteries of nature.
0: ఇంత చేసి కూడాను కట్టగడపకు ఒక కించిత్తైనా కూడాను దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు.
1: In spite of all this experimentation and investigation, they could not comprehend the divine principle.
0: హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడైన చిన్న పిల్లవాడైన అర్థం చేసుకోగలిగాడు.
1: హిరణ్యకశిపు సన్ ప్రహ్లాద, దో వెరీ యంగ్, కుడ్ అండర్స్టాండ్ గాడ్.
0: తండ్రి ప్రశ్నించాడు.
1: ఫాదర్ ఆస్క్డ్ హిమ్,
0: నాయన నీవేం చదివావు?
1: Son, what have you learned?
0: చదివించిన నన్ను గురువులు.
1: Teachers taught me.
0: చదివితే ధర్మ, అర్థ, కామ, మోక్షములని.
1: I have learned the objectives of this world, the righteousness, the wealth, the liberation.
0: చదివినవి కలవు పెక్కు.
1: I have gone through many books.
0: తండ్రి.
1: Father.
0: చదువులలో మర్మం ఎల్ల చదివితే తండ్రి.
1: I have understood the underlying principle, the inner significance of all knowledge.
0: అప్పుడు చెప్పాడు హిరణ్యకశిపుడు, ఏది ఒక్క చెప్పు నాయన అని.
1: దెన్ హిరణ్యకశిపు వాంటెడ్ హిమ్ టు సే వన్ ఆర్ టూ ఇన్ ప్రూఫ్ ఆఫ్ హిస్ నాలెడ్జ్.
0: ఎక్కడ చూచినా,
1: వేర్ ఎవర్ యు సీ,
0: దైవత్వం తప్ప అన్య పదార్థములు నాకు కనిపించడం లేదు.
1: వేర్ ఎవర్ యు సీ యు ఫైండ్ గాడ్, నన్ ఎల్స్.
0: సర్వత్రా దైవత్వమే నిలిచి ఉన్నది.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ డివైన్.
0: చెప్పేటప్పటికీ అతనికి చాలా క్రోధం వచ్చింది.
1: Listening to this answer, the father was kumarune netti
0: vesadu.
1: He has thrown his son out of his prison.
0: Iliya niu chadavatamu.
1: Is this education you acquire?
0: Chadivinade bigalo pekkulu annavu. Iliya na chadavatamu.
1: You said that you have learnt a lot. Is this knowledge you have?
0: Ee prapanchak sambandhamainatundi vishayallo enniyo kama mochalanta unnai.
1: In fact, the worldly knowledge has got the two principles, kama, the desire, and artha, the
0: matter. Nechukonaka ఈ అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఎందుకు నేర్చుకున్నావు?
1: ఇగ్నోరింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వెల్త్ అండ్ ద డిజైర్, హౌ ఇస్ ఇట్ దట్ యు వాంట్ లిబరేషన్ అండ్ అక్వైర్ ద నాలెడ్జ్ టువర్డ్స్ దట్ గోల్?
0: అప్పుడు తండ్రికి చాలా కోపం వచ్చి, ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: దెన్ ఫాదర్ వాస్ వెరీ యాంగ్రీ అండ్ ఆస్క్డ్, వేర్ ఇస్ గాడ్?
0: ప్రహ్లాదు చిన్న పిల్లవాడు చెప్తున్నాడు.
1: ప్రహ్లాద యంగ్ బాయ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
0: ఇందుకు అలాడు అందులేదని సందేహం వలదు తండ్రి.
1: Father, never doubt that God is not here and God is not there.
0: Endendu vedaki chuchina andande kaladu.
1: Wherever you may search, you will find him there.
0: Chala baadha kaligindi tandriki.
1: The mother also felt so sad.
0: Ee chinna pillavaadu nenu inta goppa scientist lainappudikini naaku buddhi cheppadaniki vastunnada veedu.
1: The father started feeling, such young boy, my son wanted to teach me a lesson.
0: Ekkada unnadu chupunnadu.
1: సో వేర్ గాడ్ ఈజ్
0: ఎన్నెందు వెతికి చూసిన అందందే కలడు అన్నాడు.
1: వేర్ ఎవర్ యు మే సర్చ్ యు విల్ ఫైండ్ హిమ్ దేర్ సెడ్ ద బాయ్.
0: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
1: డు యు ఫైండ్ హిమ్ దేర్ ఇన్ ద పిల్లర్?
0: ఉన్నాడు.
1: Yes, there is.
0: అచంచలమైనటువంటి భక్తి,
1: ద స్టడీ డివోషన్,
0: అచంచలమైనటువంటి విశ్వాసము,
1: స్టడీ ఫెయిత్.
0: అలాంటి ప్రహ్లాదుని ఎవరు మార్చలేకపోయారు.
1: ప్రహ్లాద్ హ్యాడ్ దీస్ టూ, నన్ కుడ్ చేంజ్ హిమ్.
0: అప్పుడు ఆ స్తంభాన్ని కొట్టివేశాడు.
1: హిట్ హార్డ్ అట్ ద పిల్లర్.
0: ఆ స్తంభం నుంచి దైవం ప్రత్యక్షమయ్యాడు.
1: రైట్ ఫ్రమ్ ద పిల్లర్ గాడ్ మేనిఫెస్టెడ్.
0: అనగా
1: మీనింగ్,
0: ఈ దేహమే కేవలము దైవత్వంగా భావించుకుని దేహాన్ని ఆరాధన చేస్తున్నారు.
1: పీపుల్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్, ఐడెంటిఫికేషన్ ద బాడీ అండ్ ట్రై టు మెయింటైన్.
0: ఏనాడు బాడీ అటాచ్మెంట్ కొట్టివేశాడో ఆనాడే ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు.
1: ద మూమెంట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఇస్ గివెన్ అప్, యూ విల్ ఫైండ్ ద డివైన్ మేనిఫెస్టేషన్.
0: ఈనాడు ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి శక్తి సామర్థ్యం కలవాడైనా ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర ఎందే నిద్రిస్తున్నాడు.
1: Today, however highly educated person might be, however powerful he might be, he still spends his time in sleep and slumber.
0: దీనికి మరి ఒక దృష్టాంతరం కూడా ఉంటుండాలి.
1: We have another illustration in support of this.
0: భగవంతుని ఏ రీతిగా మనం ప్రత్యక్షం చేసుకోవాలి?
1: How can we have the vision of God?
0: అచంచలమైనటువంటి భక్తి,
1: unwavering devotion,
0: మార్పు కలిగినటువంటి యొక్క చిత్తము,
1: that heart which will never change,
0: దృఢమైనటువంటి విశ్వాసము,
1: a strong faith,
0: ఈ మూడు ఉండినప్పుడు దైవాన్ని తక్షణమే మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: దీనికి చెప్పాడు ప్రహ్లాదుడే.
1: దట్ వాజ్ ఆన్సర్ ఆఫ్ ప్రహ్లాద.
0: అన్నింటికంటే ముందు పాలు, పాలు మిల్క్.
1: ఆఫ్ ఆల్ ద మిల్క్ ఈజ్ ద ఫస్ట్.
0: ఆ మిల్క్ నుండి మనము పెరుగు చేశాం.
1: అండ్ యూ కెన్ curdle it.
0: ఆ పెరుగు నుండి వెన్న తీశాము.
1: And then you can extract butter out of it.
0: వెన్న నుండి నెయ్యి తీశాము.
1: Thereafter you can have ghee.
0: ఇది ఏ ప్రత్యక్ష నిదర్శనము.
1: This is the direct evidence.
0: దైవమే బ్రహ్మ అనేటువంటి ఒక పాలు.
1: God, the divine, is milk.
0: ఆ మిల్క్ అనేటువంటి ఒక బ్రహ్మం నుండి పరిశీలన చేసి అక్కడ వెన్న తీశాడు.
1: And out of this, the butter is extracted.
0: కానీ మీకు తెలుసునో లేదు, ఈ వెన్నను నెయ్యిగా చేయడానికి కాల్చడానికి పోయినప్పుడు దుర్వాసన వచ్చేస్తుంది.
1: యాజ్ యూ హీట్ దిస్ బటర్ యూ ఫైండ్ ఫౌల్ స్మెల్.
0: కానీ ఏమిటిది, పాల నుండి వెన్న తీసి వెన్న ఇంత దుర్గంధంతో ఉంటుండదా అని విచారించాడు.
1: వన్ విల్ బి సర్ప్రైజ్ వెన్ వన్ కమ్స్ టు నో ద బటర్ ఆర్ ద మిల్క్ స్మెల్స్ బ్యాడ్.
0: నాయనా, ఇది బటర్ అనేటువంటిది నీవు జీవతత్వము.
1: బటర్ రిప్రజెంట్స్ యువర్ ఇండివిజువల్ నేచర్.
0: నీలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గంధం అంతా కూడా దుర్గుణముల యొక్క వాసనలో.
1: ఆల్ ద ఫౌల్ స్మెల్ రిప్రజెంట్స్ ద ఈవిల్ ప్రొపెన్సిటీస్ టెండెన్సీస్ ఇన్ యూ.
0: వీటిని పూర్తి కూడా కరిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ దుర్వాసన పోతుంది.
1: వెన్ వన్స్ యూ హీట్ అండ్ మెల్ట్ ఇట్ ఆల్ ద బ్యాడ్ స్మెల్ విల్ గో.
0: కనుక మానవుడు సాధన చేసే సమయం లోపల కొన్ని స్థాయిలకు పోయేటప్పటికీ దుర్గంధం అనేటువంటి దుర్గుణములంతా పెరుగుతుంటాయి.
1: యాజ్ వీ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీ డూ కమ్ అక్రాస్ దిస్ స్టేట్ ఆఫ్ ఫౌల్ స్మెల్, ద బ్యాక్
0: దుర్గంధములే వస్తుంటాయి.
1: వీ ఫైండ్ దిస్ అట్ దట్ మోమెంట్.
0: కానీ దానిని నిగ్రహించుకొని దాన్ని పూర్తి, ఎందుకోసం ఆ వెన్న లోపల అంతో ఇంతో నీరు చేరినాయి.
1: One should be able to bear with it because there in the butter we have water there still.
0: Aa water vennalo undinanta varaku ee durgandham tappindi kaadu.
1: So long there is water there in the butter, you cannot escape from this bad smell.
0: Aa neerantapudu aaviripovali.
1: All this water should be converted into vapor.
0: Adi aa durgandham aneetundi antapudu marinta kaanchinappudu ఆవిరైపోతుంది.
1: ద మూమెంట్ ఇట్ ఇస్ హీటెడ్ బాయిల్ మోర్ అండ్ మోర్ దిస్ హోల్ థింగ్ వేపర్ విల్ లీవ్.
0: ఇప్పుడు ఈ నీరంతా ఆవిరైన తర్వాత ఎట్టి గంధము లేకుండా పవిత్రమైనటువంటి ఒక వెన్న చిక్కుతుంది మనకు.
1: ద మూమెంట్ వెన్ వాటర్ ఎస్కేప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ బ్యాడ్ స్మెల్.
0: కనుకనే
1: therefore
0: భగవత్ యొక్క అనుగ్రహం అనేటువంటి బ్రహ్మం నుండి వచ్చినటువంటిదే ఈ మానవ దేహత్వం, మనస్సు, బుద్ధి, చిత్తం.
1: Therefore, because of God's grace, We have got the body, the mind, the intellect.
0: Adiye Hiranyakashipu adigadu, who are you?
1: That is the question put by Hiranyakashipu. Who
0: are you? Body?
1: Are you the body?
0: Kaadu.
1: No.
0: Are you mind?
1: Are you the mind?
0: Kaadu.
1: No.
0: Are you buddhi?
1: Are you intellect?
0: Kaadu.
1: No.
0: Are you chittam? Kaadu.
1: Are you the heart? No.
0: Inka neevu emiti?
1: Then who are you?
0: Pichi tandri, ee yokka manasu, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టాయి?
1: వాట్ ఈస్ ద ఆరిజిన్ బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దీస్? ద బాడీ, ద మైండ్, ఇంటెలెక్ట్,
0: ఇవన్నీ కూడా కేవలము పాల నుంచి వచ్చినటువంటివి.
1: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద మిల్క్ ఓన్లీ.
0: కనుకనే నాకు మిల్క్ గానే ఉండినప్పుడు నాకు ఈ పదార్థములతో అవసరం ఏమిటి?
1: When I remain at the state of milk, I am not bothered of the milk.
0: ఈ దేహాభిమానం నాకు అక్కర్లేదు.
1: I don't want any of the milk products.
0: ఈ మనస్సు యొక్క భ్రాంతులు నాకు అక్కర్లేదు.
1: I am not going to be carried away.
0: ఈ చిత్తం యొక్క చంచలత్వం నాకు అక్కర్లేదు.
1: I don't want any feeling or emotion.
0: ఇవన్నింటిని కూడా నేను త్యజించాను.
1: I have sacrificed them all.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ అన్నింటిని కూడా నేను త్యజించిన చేతనే నేను పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క చిత్తం గల వెన్ననగా తయారయ్యాను.
1: As I have sacrificed the mind, the intellect, the feelings, sentiments and emotions, therefore I am quite pure, steady and sacred, replied Prahlada.
0: ee prakruti sambandhamainatundi jalam anto into cheri unte idi kuda nu durgandhamto cherutundi.
1: So long there is this water or the worldly attachment, it will foul bad.
0: Kanukane vennanu kaanche samayam lopala kinchittaina kuda water andulo undakoddu.
1: As you heat it, you will not find water anymore there.
0: Aa jalam andulo nilchi unnada durgandham praveshistundi.
1: The water if it's still there, it smells bad.
0: Ni chaala mandi chuchi untaru vennanu kaanche samayalo akkada povadaniki veelu kaadu.
1: Most of you must have noticed when the butter is boiled, when made into ghee, you will find bad smell in the vicinity.
0: Aa neeru poorthi kudunu aavireyye antaru kudunu manam kaanchali.
1: It has to be heated until the water is totally lost.
0: Aa neeranta aaviri aipoyina tarvata etti durvasana raadu.
1: The moment water leaves in the form of water vapor, you don't find any bad smell.
0: Prakriti yokka vaanchana anetuvanti yokka ee jalamu manasu yandu nichukunnanta varaku nu idi durgandham podu.
1: Therefore, so long there is this water of worldly desire, you cannot escape from this bad odor.
0: హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కూడాను అంత గొప్పవారైనా కూడాను ఈ కించిత్తు జలము చేర్చుకోవటం చేతనే వాళ్ళటువంటి దుర్గంధంతో చిక్కుడిపోయారు.
1: హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, దే హ్యాడ్ దిస్ వరల్డ్లీ డిజైర్ విచ్ ఇస్ కంపేరబుల్ టు దట్ ఆఫ్ వాటర్.
0: మనసులో చేర్చుకున్నంత వరకు ఈ దుర్వాసనలు మనకు తప్పినవి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ వరల్డ్లీ డిజైర్ అండ్ వరల్డ్లీ అటాచ్మెంట్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ బటర్ఫ్లై, ఎంతో మంది
0: భజనలు చేస్తుంటారు, ఉపన్యాసాలు చెప్తుంటారు, రోడ్డు రోడ్డు తిరుగుతుంటారు, తిరిగి ప్రయోజనం ఏమిటి? కుక్కలు తిరిగినట్టుగా తిరుగుతుంటారు.
1: పీపుల్ గో అరౌండ్ ది స్ట్రీట్స్ గివింగ్ టాక్స్ అండ్ డూయింగ్ భజన్స్.
0: కానీ వారి యందు ఉన్నటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలైనటువంటి దుర్గంధము పోలేదు.
1: In fact, they have not distanced themselves from this foul smell of worldly desire.
0: ఆ దుర్గంధం అనేటువంటి జలము ఈ యొక్క మనసునందు ఉండినంత వరకు కూడాను వారు ఎట్టి పవిత్రమైన పొందలేరు.
1: దిస్ వాటర్ of worldly desire, which is responsible for bad odor,
0: ఈనాటి మానవులందరూ కూడాను
1: టుడే ది హ్యూమానిటీ
0: కేవలము ఈ దుర్గంధమునికే లోటైపోయినారు.
1: హస్ సబ్మిటెడ్ ఇట్సెల్ఫ్ టు దిస్ బ్యాడ్ ఓడర్.
0: దీనికి అలవాటైపోయినారు.
1: దేర్ఫోర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బి ఫ్రీ ఫ్రమ్ దాట్.
0: ఏదో భజన చేయటము, ధ్యానం చేయటము, జపం చేయటము, తపం చేయటము, ఇలాంటి ప్రాకృతమైనటువంటి వాంఛల్లోనే పడిపోతున్నారు.
1: They proceed along the spiritual path, such as doing bhajans, repeating God's name, the penance, the meditation and so on.
0: ఇవన్నీ కూడా నీటితో చేరినటువంటి ఒక వెన్న వంటివే.
1: They are all comparable to that of that butter with water.
0: మన వాంఛలైనటువంటి దీని లోపల ఈ యొక్క దుర్గంధం అనేటువంటి కోరికలంతా చేరిపోయినాయి.
1: In fact, the water of the worldly desire is still there.
0: ఈ కోరికలైనటువంటి దుర్గంధము ఇందులో ప్రవేశించకూడదు.
1: దిస్ ఫౌల్ డిజైర్ షుడ్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా కూడా అనేక రకములైనటువంటి వాంఛలంతా పెంచుకుంటున్నారు ఈ దుర్మార్గులైనటువంటి భక్తులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివోటీస్ హూ ఆర్ వికెడ్, దే హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డిజైర్స్ ఆఫ్ వేరియస్ టైప్స్.
0: వీళ్ళు భక్తులా?
1: ఆర్ ద డివోటీస్?
0: కాదు కాదు.
1: నో నో.
0: ఈ భక్తులు అయిపోతే ఈ దుర్వాసన ఎందుకు వస్తుంది?
1: ఇఫ్ దే ఆర్ రియల్లీ డివోటీస్, హౌ ఇస్ ఇట్ దట్ దే హావ్ దిస్ బ్యాడ్ ఓడర్?
0: ఈ దుర్గంధం రావడానికి వీలు కాదు.
1: There's no possibility of the two devotees.
0: శరీరమునందు దుర్గంధమే.
1: The whole body is
0: మనసునందు దుర్గంధమే.
1: The mind is full of
0: బుద్ధినందు దుర్గంధమే.
1: The intellect.
0: తాము చేసే పనులు అన్ని కూడా దుర్గంధంతో కూడి ఉన్నాయి.
1: All their actions emit foul smell.
0: తన దుర్గంధాన్ని కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: And he is not able to know the inner his own defect.
0: భక్తులారా,
1: devotees,
0: ముఖ్యంగా మనం మన యందు ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్గంధమునకు మూల కారణం ఏమిటని గుర్తించాలి.
1: We have to recognize the basic truth behind, investigate, explore the reason for all that bad within us.
0: ఎంతటి గొప్పవాడైనప్పటికీ, కష్టములు, నష్టములు, దుఃఖములు, బాధలు ఎన్ని సంభవించినప్పటికీ, కానీ తన అచంచలమైనటువంటి మనసును మార్చకుండా చూసుకోవాలి.
1: One may be very great, but he should have unwavering faith. He should be able to resist and face the problems of life. He should be steady.
0: దృఢమైనటువంటి యొక్క నమ్మకం పెట్టుకోవాలి.
1: He should have strong faith.
0: అప్పుడే తాను తగినటువంటి యొక్క శాంతిని పొందగలడు.
1: Then he will live in peace.
0: అందుకోసం ప్రహ్లాదుడు చెప్పాడు.
1: Then Prahlada replied,
0: నాన్న,
1: ఫాదర్,
0: మీరు ఎంత బాధ పెట్టినప్పటికీ,
1: in spite of all the suffering,
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ,
1: I may have many difficulties,
0: దేహమునకు అనేక రకమైనటువంటి బాధలు కొట్టినప్పటికీ,
1: the body may be put to suffering and pain,
0: నేను దీనిని లక్ష్యం చేయను,
1: I am not bothered of them.
0: భగవంతుని పైన ఉన్నటువంటి యొక్క అచంచలమైనటువంటి యొక్క ప్రేమను నేను ఏనాటికి కోల్పోను.
1: I have intense love for God. I will never give it up.
0: దానిని కోల్పోయిన తర్వాత నేను ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If the love for God is lost, why should I be alive?
0: ఈనాటి యొక్క భక్తులు,
1: devotees today,
0: కించిత్ కష్టం కలిగినా మార్పు వచ్చేస్తుంది.
1: A small difficulty, a problem will bring about a change.
0: ఇంకేమైనా కొన్ని సందేహాలు కలిగినా,
1: if there is any doubt,
0: దాన్ని పూర్తి మార్పు చెందుకుంటారు.
1: And that brings a total change in him.
0: విశ్వాసమే కోల్పోతారు.
1: They lose the very basic faith.
0: కానీ విశ్వాసమును కోల్పోతున్నామని వాడు గుర్తించుకోవటం లేదు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దిస్ వాట్స్ హ్యాపెనింగ్.
0: వాళ్ళు శ్వాసనే కోల్పోతున్నారు.
1: దే లూజ్ ద వెరీ బ్రెత్, శ్వాస.
0: కనుకనే మానవుడు ఎట్టి పరిస్థితులు ఎందుకు దృఢమైనటువంటి విశ్వాసంతో సాధన చేయాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మ్యాన్ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ విత్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఇది నిజమైనటువంటి భక్తి.
1: This is true devotion.
0: Bhakti, bhakti, bhakti, bhakti ani poojalu chesukuntu kevalam naamam cheppukuntu daarlanta tirugutunte adi bhakti kaadu.
1: Devotion does not mean mere acts of worship or chanting God's name and going along the streets.
0: Nee hrudayam nandu pavitramaina yokka divyatvanni pratishtha chesukovali.
1: You should install that sacred divinity in your heart.
0: ఈ దుర్వాసనలు ఈ యొక్క దేహంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది డిజైర్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈ కోరికలు అనేటువంటివి ప్రక్కకు నెట్టి కాల్చివేయాలి.
1: వీ హావ్ టు బ్రష్ దెమ్ అవుట్ ఆల్ ద డిజైర్ అండ్ బర్న్ దెమ్.
0: ఈ కాల్చివేసినప్పుడే ఈ కాల్చడం కూడా ఎట్లా కాల్చాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క అగ్నిలో ప్రవేశపెట్టాలి.
1: You should burn all your desire, burn to ashes totally.
0: Anto into konju shesham emaina manendu migilte,
1: it is still remnants of desire.
0: Ayye ee durgandhaniketta moola karanam.
1: That remnants, that residue,
0: ee durvasanamanta manaku cheradaniki moola karanam.
1: That is responsible for all the fouls.
0: Ee dushpravrattalakanta moola karanam.
1: That is the main cause for all bad.
0: Ee duravyasamanakanta moola karanam.
1: That is the cause for bad habits.
0: Ee dushchestalakanta moola karanam.
1: For all bad deeds.
0: కనుకని ఈ యొక్క దురభ్యాసములు మనలో చేరకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి కోరికలు లేకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్, ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్,
0: కానీ ఈ
1: నాడు వి డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: కలియుగ ప్రభావం చేత,
1: ఎస్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
0: ప్రతి భక్తులు కూడాను కోరికలు, కోరికలు, కోరికలు, కోరికలు.
1: ఎవ్రీ డివోటీ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ డిజైర్స్.
0: ఈ కోరికలు ఎలాంటివి అంటే పందితో సమానమైనటువంటివి.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్స్? దే ఆర్ సో మీన్ అండ్ చీప్.
0: Pig.
1: Like a pig, of that of the state of a pig.
0: Pig duranga vastunnadante entha vasana vastundi.
1: One will be away from the pig because of the bad smell.
0: Aa pig nu hrudayam nunde pettukoni vidi etta bharinchukoni untunnadu.
1: How are you able to tolerate and bear the pig in you?
0: Kanukone ee durgandham povalanante,
1: in order to be free from the bad
0: smell, anto into shesham unnatundi ee jalam anetundi okka durbhavamnu povali.
1: We should give up the desire, the bad feeling, which is the water.
0: Avi poyinappude,
1: the moment it is gone,
0: indulo ye maatramo durgandham manaku pravesh pettadu.
1: There will be no more of bad smell any longer.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manavudu chaala adrushtavantude.
1: Man is really lucky.
0: Adrushtavantude kaakunda,
1: not only lucky,
0: ee duradrushtam dan kuda nu cheechukuntunnadu.
1: Not only lucky, this misfortune is also following him.
0: Ee duradrushtani cheechukovatam chetane తాను పూర్తి కూడా దుర్మార్గుడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ది డిజైర్ ఫాలోయింగ్ హిమ్, ఇన్ ఫ్యాక్ట్
0: దైవ సన్నిధిలో కూడా చేరడానికి అర్హత లేకుండా పోతున్నాడు.
1: హీ లూజెస్ ఆల్ ద డిజర్వ్నెస్ టు బి,
0: నేను ఎన్నో చదువుకున్నాను, ఎన్నో గ్రంథములు పుట్టించాను,
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాన్ త్రూ బుక్స్,
0: గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటానా,
1: నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఆర్ గివెన్,
0: ఇచ్చి ప్రయోజనం ఏమిటి,
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ యువర్ టాక్స్,
0: ఈ ఉపన్యాసాలు దేనికోసం ఇస్తున్నారు,
1: వై ద టాక్స్ ఆర్ గివెన్,
0: పనులను మోసపుంచే కోసం,
1: యువర్ ఓన్లీ చీటింగ్ పీపుల్,
0: నిన్ను నీవే చీట్ చేసుకుంటున్నావు,
1: యువర్ బిట్రేయింగ్, చీటింగ్ యువర్ సెల్ఫ్,
0: నీలో లేనటువంటి భావమునంతా చెప్పి నిన్ను నీవు దుర్మార్గుడిగా చేసుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దాట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ అండ్ యు ఆర్ బిట్రేయింగ్.
0: తెలుసుకున్నది ఒక్కటైనా కూడా నువ్వు చెప్తే చాలు,
1: అట్లీస్ట్ ఇఫ్ యూ టెల్ వన్ థింగ్ దట్ యు హృదయం నుండి కూడా
0: అసత్యం అనేటువంటి కుప్పలు కుప్పలు పెట్టుకున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ పైల్స్ ఆఫ్ అటర్ బ్లేటెంట్ లైస్,
0: అసత్యం,
1: లైస్, అంట్రూత్,
0: అంట్రూత్. కనుక నీ హృదయం అంతా కూడా అంట్రూత్ తో నింపుకున్నాం.
1: దేర్ఫోర్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ అంట్రూత్,
0: అధర్మంతో మనం పెంచుకున్నాం,
1: అన్ రైచువస్నెస్,
0: అశాంతితో మునిగిపోతున్నాం,
1: రెస్ట్లెస్నెస్.
0: కనుకనే మొట్టమొదట ఈ అసత్యాన్ని దూరం చేయి.
1: దేర్ఫోర్ బి అవే ఫ్రమ్ దిస్ అంట్రూత్,
0: అధర్మాన్ని కాల్చివేయి,
1: అండ్ బర్న్ దిస్ అన్ రైచువస్నెస్.
0: దీనిని వేదం చెప్పింది, సత్యం వద ధర్మం చర.
1: దిస్ ఈస్ ది డిక్లరేషన్ ఆఫ్ వేద, స్పీక్ ట్రూత్, ఫాలో రైచువస్నెస్.
0: ఈ సత్యం అనేటువంటిదే దైవ స్వరూపం,
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఈ దైవస్వరూపమైన సత్యాన్ని మనం దూరం చేసుకుంటే మనకి ఇంకేది కాపాడేది?
1: ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ దట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అల్టిమేట్లీ?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏదో గొప్ప మేము సాధన చేసుకుంటున్నామని మీరు గర్వపోతున్నారేమో, కానీ
1: యూ మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ పార్ట్స్.
0: మొట్టమొదట మీ హృదయంలో ఉన్నటువంటి ఈ దుర్గంధాన్ని దూరం చేసుకోండి.
1: ఫస్ట్ సీ దట్ ఆల్ దట్ దట్ ఈస్ ఫౌల్ ఇన్ యూ ఈస్ అవే.
0: మనం పెంచుకోవాల్సింది ఇది కాదు.
1: It's not that you are supposed to grow.
0: Manam penchukovasinaatundi pavitramainatundi oka sugandham.
1: What we have to develop is
0: adi ye sugunamulu,
1: the fragrance of virtues.
0: Avi ye sushanti nandincheetundi.
1: The aroma will give you the peace.
0: Alanti nirgunam niranjanam sanatanam,
1: that which is unsullied, the pure and crystal clear, eternal.
0: నిర్గుణం నిరంజనం,
1: అట్రిబ్యూట్లెస్,
0: సనాతనం నికేతనం,
1: దట్స్ ఎటర్నల్,
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: ఇట్స్ ప్యూర్ unpolluted, unsullied, and it's eternal and immortal.
0: కనుకనే మొట్టమొదట నీవు పరిశుద్ధుడు కావాలి.
1: సో మేక్ యువర్ సెల్ఫ్ సీక్రెట్.
0: దుర్మార్గమైనటువంటి భావాలంతా కూడా హృదయంతో నింపుకొని,
1: ఫిల్లింగ్ యువర్ హార్ట్ విత్ వికెట్ థాట్స్,
0: ఈ దుర్భావములంతా కూడా ప్రజలకంతా పంచటము,
1: అండ్ యూ షేర్ దెమ్ ఇన్ ద నైబర్హుడ్,
0: వాళ్లను చెడగొట్టటము, నీవు చెడిపోవటం.
1: యూ స్పాయిల్ ఎవ్రీబడి అండ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
0: గ్రంథాల వల్ల వచ్చేటువంటిది మనకు ఏమాత్రము కాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ బుక్స్.
0: కేవలము ఒక ఉపన్యాసమత్వం అందుకునేటువంటి అంతకంటే కాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీ జాయ్ బై లిసనింగ్ టు టాక్స్.
0: శ్రద్ధ భక్తి కలగాలి.
1: ద సిన్సెరిటీ అండ్ డివోషన్ ఆర్ రిక్వైర్డ్.
0: అది ఏ శ్రద్ధ?
1: దట్ ఈస్ శ్రద్ధ.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: ద సిన్సెరిటీ అండ్ స్టెడ్ ఫాస్ట్నెస్ విల్ గివ్ యూ విజ్డమ్.
0: ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడికే నిజమైన జ్ఞానం లభ్యమవుతుంది.
1: ద మ్యాన్ ఆఫ్ సిన్సెరిటీ విల్ హ్యావ్ దిస్ విజ్డమ్, జ్ఞాన.
0: కనుక శ్రద్ధను మనం పెంచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ దిస్ స్టెడ్ ఫాస్ట్నెస్.
0: ప్రేమను మనం అభివృద్ధి కావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద డెవలప్ లవ్.
0: ఈ ప్రేమ పైన శ్రద్ధ ఉండినప్పుడే,
1: వెన్ వన్స్ వీ రిలై ఆన్ లవ్,
0: పవిత్రమైనటువంటి హృదయం మనకు ప్రారంభమవుతుంది.
1: యూ డెవలప్ సేక్రెడ్ హార్ట్ దేర్ ఆఫ్టర్.
0: ఆనాడే నీ హృదయం పరిశుద్ధంగా మారుతుంది.
1: దెన్ ద హార్ట్ విల్ బి ప్యూరిఫైడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటి సాధనలు?
1: Most importantly, what is that we should do?
0: Chitta suddhi gavinchukotame.
1: We should have the pure heart.
0: Tiruttunda alvarutundeetunte vaadu Tamil Nadu lopala.
1: In Tamil Nadu there is one person by name Tiruttunda
0: Alvar.
1: He used to say,
0: chitta suddhi odu unnai pooja seidani.
1: Without the purity in heart,
0: chikkilame vandame rama rama rama rama rama rama annaru. ఈ చిత్తశుద్ధితో నేను రామా రామా రామా అని పిలుస్తున్నాను.
1: విత్ దిస్ ప్యూరిటీ ఐ చాంట్ రామాస్ నేమ్.
0: కేవలం నా చిత్తశుద్ధి లేకపోతే రామా అని పిలిచేటువంటి అధికారం కూడా నాకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ నో రైట్ టు అటర్ గాడ్స్ నేమ్ రామా ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ప్యూర్ మైండ్.
0: ఈ మాలిన్యమైనటువంటి మనసుతో నేను ఏ నామం తలుస్తుంది?
1: విత్ పొల్యూటెడ్ మైండ్ వాట్ ఈస్ దట్ యు గెట్ బై అటరింగ్ గాడ్స్ నేమ్.
0: ఈనాడు ప్రపంచం అంతా పొల్యూషన్ గానే మారిపోయింది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ పొల్యూటెడ్ టుడే.
0: నడక పొల్యూషన్,
1: అవర్ మెథడ్ ఆఫ్
0: మాట పొల్యూషన్,
1: అవర్ వర్డ్స్,
0: వినటం పొల్యూషన్,
1: ప్రతి
0: కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది.
1: ఎవ్రీ యాక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ పొల్యూటెడ్.
0: వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ డివోషన్ దేర్?
0: చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: మేము భక్తి భక్తి భక్తి అని భక్తిని తలపైన వేసుకుని వీడు ఈ విధంగా బుర్కా వేసుకుని మోసాలు చేస్తున్నారు.
1: వి జస్ట్ హైడ్ అవర్ సెల్వ్స్ వేరింగ్ దిస్ మాస్క్ ఆఫ్ డివోషన్ అండ్ చీట్ అదర్స్.
0: ఎవరిని కూడా నువ్వు మోసం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బిట్రే ఎనీబడి.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుకనే మీరు మోసం చేయకండి.
1: డోంట్ చీట్ ఎనీబడి.
0: నీకు నీవు చీట్ చేసుకునే వాడవుతావు.
1: యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: లోకము లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ద డివోషన్ అండ్ ఆల్సో సిన్సరిటీ.
0: కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది. కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చెయ్యాలి.
1: దిస్ ఈస్ ది టైమ్ ఫర్ రెక్టిఫికేషన్, ఫర్ కరెక్షన్ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్.
0: గంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో,
1: ద డే వెన్ యూ ట్రై టు ప్యూరిఫై అండ్ కరెక్ట్,
0: ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చేయాలి.
1: Then that purifies all the feelings of devotion in your heart.
0: Maatalato idi paniki raadu.
1: The words will not help you.
0: Chetalato pani cheyali.
1: Your actions will help you.
0: Manasu maata kriyayu manushiki okkati aina.
1: The thought, word and deed should be one.
0: Manasu maata kriya okkati kavali.
1: In fact, thought, word and deed should be one.
0: Manasu oka chotu maata maroka chetu thought inkoka chotu. ఉంటుంటే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ అట్ వేరియన్స్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఇట్? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇట్?
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ద హార్మనీ, ద యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఇస్ సెడ్. ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: మనసు,
1: మైండ్,
0: మాట,
1: వర్డ్,
0: క్రియ
1: అండ్ యాక్షన్,
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: షుడ్ బి యూనిఫైడ్, షుడ్ బి యునైటెడ్.
0: ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ దట్ యూనిటీ.
0: దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ దిస్ యూనిటీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ అన్ట్రూత్, ఇన్జస్టిస్, అన్రైచువస్ యాక్షన్స్ అండ్ మిస్ డీడ్స్.
0: పవిత్రమైన భావాన్ని పెంచుకోవలసినటువంటి వ్యక్తులు,
1: ఇండివిజువల్స్ షుడ్ హ్యావ్ సీక్రెట్ ఐడియాస్,
0: ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులు తయారవుతున్నారు.
1: దే హ్యావ్ బికమ్ అన్సీక్రెట్ ఇండివిజువల్స్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఈ సాయి నామం తీసుకుని
1: bearing the name of Sai name.
0: Sarvatra vyaparam jarugutunnaru.
1: They do business in the name of Sai.
0: Sai namam cheta sarva vidhamulu kuda nu mosam chestunnaru.
1: In the name of Sai you are deceiving many people.
0: Idi naaku ishtam ledu. Akramalaku anacharalaku ekamaipothunnayi.
1: In fact we find this unity in acts of untruth, injustice, unrighteous actions

0: ఏ దేశాలకు వెళ్లి ఏ ప్రాంతాలకు వెళ్లి సాయినామాన్ని అమ్ముకుని వారు పొట్టను నింపుకుంటున్నారు.
1: దే గో అబ్రాడ్, విజిట్ సెవెరల్ కంట్రీస్ అండ్ దే ఎర్న్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి, డూ బిజినెస్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను.
1: భగవాన్ విల్ నెవర్ సబ్మిట్ హింసెల్ఫ్ టు ఎనీ పై, ఈవెన్ సింగిల్ పై.
0: అలాంటి నేను ఈ రకమైన వ్యాపారంలో ప్రవేశపెడతానా?
1: భగవాన్ విల్ నెవర్ అప్రూవ్ సచ్ బిజినెస్.
0: ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అన్నా.
1: డోంట్ అలౌ సచ్ ఎ బిజినెస్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ యువర్ డోర్ స్టెప్. సెండ్ హిమ్ అవుట్, నెక్ హిమ్ అవుట్.
0: కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు.
1: Therefore, devotion has become a matter of business today.
0: ఈ వ్యాపారం నువ్వు చేసుకో.
1: You do your own business.
0: కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు.
1: But don't do business making use of Sai name.
0: నీ వ్యాపారాన్ని సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు.
1: You can do your own business for the maintenance of your family.
0: కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం.
1: But every day we find the business in the field of devotion.
0: గ్రామ గ్రామంలో ఒకడును తప్పుడు పేర్లంతా చెప్పుకుని సాయినామం ఉపయోగపెట్టుకుని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి.
1: టుడే వీ ఫైండ్ ఇన్ మెనీ ఆఫ్ ది విలేజెస్ పీపుల్ మిస్ యూజింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ సాయి.
0: అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి?
1: దిస్ ఈస్ నోటీస్డ్ ఎవ్రీవేర్ ఇన్ సెవెరల్ కంట్రీస్.
0: లండన్, అమెరికా, జపాన్, జర్మనీ, సింగపూర్, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది.
1: దిస్ సార్ట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ నోటీస్డ్ ఇన్ సెవెరల్ కంట్రీస్. లండన్, జపాన్, అమెరికా, మలేషియా, సింగపూర్ అండ్ సో ఆన్.
0: కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ బిజినెస్.
0: మన హృదయాది పరిశుద్ధమైన రీతిగా పెట్టుకోండి.
1: వీ షుడ్ మెయింటైన్ అవర్ ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్.
0: అప్పుడే నీవు జీవించిన వాడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ అలైవ్.
0: ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు.
1: Without that, you are almost dead.
0: ఇలాంటి వాడికి తజ్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు.
1: బెటర్ వీ పర్ఫార్మ్ ద అబిచురి రైట్స్.
0: కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి.
1: యాజ్ వీ ప్రే వీ షుడ్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి?
1: హౌ టు డెవలప్ సీక్రెట్ ఐడియా.
0: ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే,
1: when once there is this mixture of worldly desire,
0: దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది.
1: The divinity, the divine principle will be away, far off from us.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు.
1: You are all here with all your
0: emotions. అంతర్మర్మాన్ని మీరు గుర్తించవలేక అమాకులైపోతున్నారు.
1: But you are not able to understand this and you become simply innocent and ignorant.
0: అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ మెనీ ప్లేసెస్ పీపుల్ దే బికమ్ బ్యాడ్, దే స్పాయిలింగ్ దెంసెల్వ్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ప్రాక్టీసెస్.
0: వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి.
1: యూ జస్ట్ రన్ అవే ఫ్రమ్ హిమ్ విత్ అప్రోచ్ ఆఫ్
0: దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: బట్ సాధు సమాగమం.
1: బీ ఇన్ గుడ్ కంపెనీ.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
0: అదే మనం చెయ్యాలి.
1: దట్స్ వాట్ వీఆర్ సపోజ్ టు.
0: తేజ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: పాములనైనా దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఈ దుర్మార్గులను పాము దగ్గర పెట్టుకోకూడదు.
1: యూ కెన్ ఈవెన్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ స్నేక్ బట్ నాట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ మ్యాన్.
0: స్లోగా చెప్పు. కనుక ఈ యొక్క పాములు వంటి ఈ యొక్క మానవులను ఏమాత్రం చింత చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ సచ్ బ్యాడ్ పీపుల్ స్నేక్స్.
0: నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు.
1: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి టు డొనేట్ ఈవెన్ సింగిల్ పైసా.
0: ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి.
1: సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్.
0: నేను ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు.
1: నాట్ ఈవెన్ నయా పైసా ఇస్ సాట్ ఎక్స్పెక్టెడ్.
0: మీకు తెలుసును.
1: యు నో దిస్.
0: ఇంతవరకు ఏనాడు కూడాను ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు.
1: భగవాన్ హాస్ నాట్ టచ్డ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ మనీ మ్యాటర్.
0: ఈనాడు భక్తులకందరి కూడాను డబ్బే దైవము.
1: టుడే డివోటీస్ కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: మనీ వారికి దైవంగా ఉంటుండాలి.
1: దే కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు?
1: విత్ ఆల్ దట్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ హౌ కెన్ దే కాల్ దెమ్సెల్స్ డివోటీస్?
0: ఏమాత్రం కూడా భక్తికి సంబంధించింది కాదు.
1: ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ డివోషన్.
0: ఇప్పుడు పూర్వం చెప్పాను,
1: భగవాన్
0: తల్లి తండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో లక్ష రూపాయలు కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్లిండో పేరెంటాలు చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను.
1: భగవాన్ స్టేటెడ్ ఎర్లియర్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ హూ హావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ అండ్ దట్ 1 lakh మనీ వుడ్ బి డిపాజిటెడ్ ఇన్ దేర్ నేమ్ అండ్ దట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.

0: ఎప్పుడూ ఎవరికి ఈనాటి వరకు చెప్పలేదు.
1: బట్ యట్ హి హస్ ఇట్ హస్ నాట్ బీన్ టు ఎవ్రీబడి.
0: కానీ ఈనాడు స్వామి పేరు పెట్టుకుని
1: టుడే ఇన్ ది నేమ్ ఆఫ్ స్వామి
0: ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి
1: థింకింగ్ దట్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్
0: స్వామి కోసం చందాలు వేస్తున్నామని
1: అండ్ దట్ దే ఆర్ డొనేటింగ్ ఫర్ స్వామి
0: కనుక ఏ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు.
1: దే ఆర్ కలెక్టింగ్ మనీ లైక్ దాట్.
0: ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా?
1: దేర్ కెనాట్ బి మచ్ వర్స్ దాన్ దిస్ టైప్ ఆఫ్
0: వీళ్ళంతా దైవద్రోహులు.
1: దే ఆర్ ఆల్ ది బిట్రేయర్స్ ఆఫ్ గాడ్.
0: స్వామి పేరు పెట్టుకుని ధనమును వసూలు చేసుకోవటం ఇది నేను అంగీకరించను.
1: భగవాన్ విల్ నెవర్ ఎక్నాలెడ్జ్ విల్ నెవర్ యాక్సెప్ట్ అప్రూవ్ కలెక్టింగ్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ భగవాన్.
0: ఇచ్చమైన ఎత్తిని వస్తుంది కానీ నా పేరు పెట్టుకుని దీన్ని ఉపయోగించుకోకూడదు.
1: నెవర్ మేక్ యూజ్ ఆఫ్ స్వామి టు రేజ్ ఫండ్స్ కలెక్ట్ మనీ.
0: ఈనాడు
1: టుడే
0: తెల్లవారి ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గర.
1: దిస్ మార్నింగ్ ఓల్డ్ స్టూడెంట్స్ కేమ్ టు భగవాన్. టుడే హీ కేమ్ టు
0: స్వామి.
1: స్వామి
0: ఎవరు ఈ కాలం లోపల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు?
1: హూ విల్ గివ్ యూ ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే?
0: ఎవరు మాకు జీవితాన్ని అందిస్తారు?
1: హూ విల్ గివ్ యూ టు ఎర్న్ యువర్ లైవ్లీ?
0: హాస్పిటల్లో చూస్తే ఫ్రీ మెడిసిన్, ఫ్రీ మెడిసిన్
1: అండ్ దేర్ ఇన్ హాస్పిటల్ మెడిసిన్స్ ఆర్ గివెన్ ఫ్రీ.
0: అక్కడ కూడా ఏమాత్రం డబ్బు తీసుకోవటం లేదు.
1: దే డోంట్ చార్జ్ యూ దేర్ ఇన్ హాస్పిటల్స్.
0: చిన్న పిల్లలు కూడా ఏమాత్రం కూడా తీసుకోవటం లేదు.
1: ఈవెన్ ఫ్రమ్ చిల్డ్రన్ దే డోంట్ చార్జ్.
0: కనుక
1: సో
0: మాకింత చేసి ఇంత పోషించి మమ్మల్ని అభివృద్ధికి తెప్పించినటువంటి స్వామి యొక్క సేవ మేము ఏ రీతిగా చేయాలి?
1: హౌ టు సర్వ్ స్వామి, హౌ షుడ్ వీ సర్వ్ యూ వెన్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ఒక ప్లాన్ వేసుకుని వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ విత్ ఎ ప్లాన్.
0: ఎక్కడెక్కడ ఏ పల్లె లోపల ఎడ్యుకేషన్ లేకుండా ఉంటుందో అక్కడంతా మేము ఒక స్కూల్ కట్టించాలి.
1: ద ప్లేసెస్, ద విలేజెస్ వేర్ దేర్ ఆర్ నో స్కూల్స్ విల్ స్టార్ట్ స్కూల్స్ దేర్, కన్స్ట్రక్ట్ దెమ్.
0: కనుక ఈనాడే స్వామి యొక్క ప్రారంభం చేయాలి.
1: భగవాన్ షుడ్ కమెన్స్ దట్ ప్రాజెక్ట్ టుడే.
0: నాయన తొందరపడద్దండి, తొందరపడద్దండి.
1: స్వామి సెడ్ డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: ఈనాటి యువకులంతా కూడా స్పీడ్ గా వెళ్లిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ టుడే దే ఆర్ వెరీ ఫాస్ట్.
0: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: భగవాన్ టోల్డ్ హిమ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఇంకా తొందరపడవద్దు.
1: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: అంటే స్వామి మేమందరూ ఎంతో మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నాం ఇక్కడ.
1: స్వామి నంబర్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మమ్మల్ని ఇంత చదివించి ఇంత పొంచినందుకు, పెంచి పెద్ద చేసినందుకు మేమేమైనా కించిత్తైనా సేవ చేయనక్కర్లేదా?
1: భగవాన్ యూ హ్యావ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆఫ్ అస్, యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్, షుడ్ వీ నాట్ సర్వ్ యూ?
0: కనుక స్వామి యొక్క కృతజ్ఞతను మేము ఈ రీతిగా చూపించుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూడ్ దిస్ వే.
0: ఈనాడు సాయంకాలము అనౌన్స్ చేయాలి అన్నారు.
1: హీ వాంటెడ్ భగవాన్ టు అనౌన్స్ దిస్ ఈవినింగ్.
0: మంచిది అన్నాను.
1: భగవాన్ సెడ్ yes.
0: అంగీకరించాను.
1: భగవాన్ అగ్రీ.
0: మంచి పనులు చేస్తుంటే నేను వద్దని చెప్పను.
1: భగవాన్ విల్ నెవర్ సే నో టు గుడ్ డీడ్స్.
0: కనుకనే ఈ విధంగా చేయాలనుకున్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకుని,
1: దోస్ హూ వాంట్ టు డూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ,
0: దానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని,
1: యు షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ,
0: కార్యక్రమంలో మనం ప్రవేశించాలి.
1: అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్ యాక్షన్.
0: ఈ విధంగా చేస్తున్నప్పుడే చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎంతో అభివృద్ధి వస్తారు.
1: ఇఫ్ యూ డూ దాట్ ద ఓల్డ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ ఇన్ దేర్ లైఫ్.
0: మెడ్రాసు, హైదరాబాద్ ఇక్కడంతా కూడా చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు.
1: ఓల్డ్ స్టూడెంట్స్ దేర్ మెడ్రాస్, హైదరాబాద్ అండ్ దట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: అందరూ మెడ్రాస్ నుంచి కూడా వస్తుంటారు.
1: మెనీ కమ్ ఫ్రమ్ మెడ్రాస్.
0: కనుక నేను కావాల్సినటువంటి నాకు మందిరాలు అక్కర్లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ మందిర్స్, టెంపుల్స్.
0: నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీ సైట్.
0: ఆనందంగా సేవలు చేస్తురండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు సర్వ్ హ్యాపీ.
0: వాళ్ళు మీ యొక్క ప్రయత్నం అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి.
1: యూ జస్ట్ గివ్ అప్ దో యూ ఆర్ నాట్. యువర్
0: వాళ్ళ కర్మ వాళ్ళది.
1: ఇట్ ఇస్ దేర్ డెస్టినీ.
0: యూకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి.
1: యూత్ యూ ప్రొసీడ్ విత్ ఆల్ సిన్సెరిటీ.
0: ఈ దిక్కులైనటువంటి వారికంతా కూడా తగినటువంటి సహాయం చేయండి.
1: హెల్ప్ దోస్ ఫోర్ లోర్న్ హు ఆర్ హెల్ప్లెస్.
0: అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్ళకు కొంత ఆహారం అందించండి.
1: సర్వ్ ఫుడ్ టు దోస్ హు ఆర్ హంగ్రీ అండ్ హు ఆర్ నీడీ.
0: ప్రపంచమంతా కూడా ఫుడ్ తోనే ఉంటుంది హెడ్.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హెడ్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్.
0: కనుక ఫుడ్ హెడ్ గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్, యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ ద గాడ్.
0: కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు పరోపకార సంబంధమైన సేవలు చేయండి.
1: సర్వ్ అదర్స్, వాట్ ఎవర్ సర్వీస్ దట్ వుడ్ హెల్ప్ అదర్స్, బీ ప్రిపేర్డ్ టు డూ దాట్.
0: కనుక మీరు వారి కోసం వీరి కోసం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అదర్స్.
0: మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ.
0: నేనిస్తాను కానీ మీరు ఎక్కడే గాని నయా పైసా చందాలు కూడా వేయకూడదు.
1: వాట్ ఎవర్ యూ వాంట్ భగవాన్ విల్ గివ్ యూ, డోంట్ కలెక్ట్ మనీ.
0: ఈ చందాలకు పోయేది ఒక 100 రూపాయలు తీసుకునేది, 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది.
1: యు జస్ట్ కలెక్ట్, దే గివ్ యూ 100 రూపీస్ అండ్ గివ్ అడ్వర్టైజ్మెంట్ 1000 రూపీస్ వర్త్.
0: కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకు అక్కర్లేదు.
1: సచ్ డొనేషన్స్ వీ డోంట్ వాంట్.
0: మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి యొక్క ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ.
0: కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు?
1: భగవాన్ మౌంటైన్ ఇస్ బై అవర్ సైడ్, వై షుడ్ వీ సఫర్?
0: ఎవరిని మీరు ఆశ్రయించకండి.
1: డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్, డోంట్ గో టు ఎనీబడి.
0: వాళ్ళని ఆశ్రయించడానికి ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు.
1: ఇఫ్ యూ గో టు ఎల్డర్లీ పీపుల్ దే టీచ్ యూ ఫిలాసఫీ.
0: ఈ వేదాంతమంతా దమ్మిడికి పనికిరానట్టు.
1: ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
0: యూస్లెస్, యూస్లెస్, యూస్లెస్.
1: ఇట్ ఈస్ యూస్లెస్, యూస్లెస్, డబుల్ యూస్లెస్, మల్టిపుల్ యూస్లెస్.
0: ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి.
1: నాట్ ఓన్లీ హియర్, ఎవ్రీవేర్ సిమిలర్.
0: ఇంగ్లాండ్ పోయి చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే.
1: యూ గో టు ఎనీ కంట్రీ, జర్మనీ, జపాన్, ఎనీ కంట్రీ, సేమ్ బిజినెస్.
0: ఎక్కడ పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వచ్చింది.
1: ద సేమ్ న్యూస్ ఈజ్ రిసీవ్డ్ హియర్.
0: నాకు వస్తుంటాయి న్యూస్, చాలా వస్తుంటాయి.
1: భగవాన్ రిసీవ్స్ న్యూస్ ఆఫ్ దిస్ నేచర్ ఏ లాట్.
0: ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను.
1: భగవాన్ విల్ త్రో ఆల్ దిస్ న్యూసెన్స్ విచ్ ఇస్ ద న్యూస్.
0: ఇవే నేను వినవలసింది.
1: ఇస్ ద థింగ్ దట్ యూ షుడ్.
0: అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి.
1: భగవాన్ వాంట్స్ టు హియర్ ఫ్రమ్ అస్ దట్ వీఆర్ హ్యాపీ, దట్ వీఆర్ ప్రోగ్రెసింగ్, దట్ వీఆర్ ప్రాస్పరింగ్, దట్ వీఆర్ అడ్వాన్సింగ్.
0: స్వామి పేరుని ఈ విధంగా కూడా ప్రయాణం లోపల కొంచెము అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది.
1: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ డూ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి.
0: డివోషన్ అమ్మనేకూడదు.
1: వీ షుడ్ నాట్ సెల్ అవుట్ డివోషన్.
0: ఓషన్ అయినా కూడా మంచి నీళ్ళు ఇస్తుందేమో, కానీ ఈ డివోషన్ ఏమాత్రమే ఇవ్వదు.
1: ఈవెన్ ఓషన్ మే సప్లై యూ డ్రింకింగ్ వాటర్, నాట్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఓరియంటెడ్ డివోషన్.
0: ఎవరైనా కూడా ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి.
1: డోంట్ అలౌ ఎనీబడీ నియర్ యూ ఫీ ఆస్క్స్ మనీ.
0: ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది.
1: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్, వెరీ మచ్ డిలేడ్ ఆల్రెడీ.
0: నేనే ఎవరిని కూడా అడగటం లేదు.
1: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడీ.
0: అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను?
1: హౌ ఇస్ ఇట్ దట్ యు వుడ్ అప్రూవ్ ఎనీ సచ్ పీపుల్ ఏజెంట్స్?
0: ఈ దొంగ ఏజెంట్స్ ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి.
1: డోంట్ గో బై దట్ ఫేక్ పీపుల్, ద థీవ్స్ దట్ హూ వాంట్ కలెక్ట్ డొనేషన్.
0: నాకు డబ్బుతో అవసరం లేదు.
1: భగవాన్ హస్ గాట్ నథింగ్ టు డు విత్
0: మనీ. ప్రేమతోనే అవసరం.
1: ఇట్ ఈస్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు
0: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇట్ ఈస్ ఓన్లీ లవ్, గివ్ అండ్ టేక్, లవ్, గివ్ అండ్ టేక్.
0: ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు.
1: దట్ లవ్ ఈస్ ఎనఫ్ ఫర్ భగవాన్.
0: ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: Redeem, liberate your lives through this love.
0: ప్రేమకు మించినటువంటి భక్తి మరొకటి లేదు.
1: There is no other greater devotion beyond love.
0: కనుక ఈ ప్రేమ చేతనే మీరు ఏ చిన్న కార్యమైనా చేయండి.
1: ఎనీ టాస్క్ యూ కెన్ డూ విత్ దిస్ లవ్.
0: ఒక టంబ్లర్ నీళ్లు తాగేటువంటి వానికి ఇస్తే అదే గొప్ప సార్థకం అవుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ సప్లై ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ టు వన్ హూ ఇస్ థర్స్టీ, దట్ ఈస్ ఎనఫ్.
0: అంతకంటే ఏం కావాలి?
1: వాట్ ఎల్స్ ఇస్ నీడెడ్?
0: దాహం తీర్చాలి.
1: యూ షుడ్ క్వెంచ్ ద థర్స్ట్.
0: ఆనందాన్ని అనుభవించాలి.
1: అండ్ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద హ్యాపీనెస్.
0: ఈనాడు చాలా మంది భక్తులు, భక్తులు, భక్తులు అనేటువంటి వాళ్ళున్నాయి. చాలా మంది 90% దొంగలంతా ఉన్నారు.
1: దెర్ ఆర్ పీపుల్ హూ క్లెయిమ్ దట్ దే ఆర్ డివోటీస్, 90% ఆఫ్ దెమ్ ఆర్ థీవ్స్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్.
0: పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది.
1: In fact, earlier days it was
0: భక్తులందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాళ్ళు.
1: In the earlier days, all devotees used to assemble here.
0: దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు.
1: Day by day, thieves number is increasing.
0: తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు.
1: Morning they smear విభూతి, the vermilion on the forehead.
0: పెట్టేస్తారు.
1: And they will have the scar.
0: కానీ తిరుగుతూ ఉంటారు ఇంకా.
1: బట్ దే మూవ్ అబౌట్ వాండర్.
0: ఏమి తిరగటం వీళ్ళు?
1: వాట్ ఇస్ దిస్ వాండర్?
0: వీళ్ళకంటే బజార్లో తిరిగేది కుక్కల మేలు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లాయిటరింగ్ ద స్ట్రీట్ డాగ్స్ ఆర్ మచ్ బెటర్.
0: కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ ను మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు.
1: సో వీ షుడ్ నాట్ అలౌ సచ్ డాగ్స్ టు బి నియర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమను పెంచుకోండి,
1: డెవలప్ లవ్ మోర్.
0: కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ లవ్.
0: ఆ ప్రేమను తెంచుకోకుండా,
1: see that you don't lose it.
0: ఆ ప్రేమను ఏమాత్రం కూడా తుంచుకోకుండా,
1: you should not cut it short.
0: ఆ ప్రేమను మీరు అనుభవిస్తురండి.
1: Experience love in full and in
0: నాకు ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు.
1: You don't need any temples.
0: ఏ కత్రాలు కట్టనక్కర్లేదు.
1: Nothing, no construction.
0: ఏ చావెళ్ళు కట్టనక్కర్లేదు.
1: Nothing, no
0: ఏ మందిరంలు కట్టనక్కర్లేదు.
1: No temples.
0: ఏది నాకు అక్కర్లేదు.
1: భగవాన్ does not want.
0: ఏ మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు.
1: the temple of your heart is enough for Bhagavan.
0: అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ ది టెంపుల్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది.
1: దేర్ ది టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ దేర్ అండ్ సచ్ న్యూస్ ఈస్ బ్రాట్ హియర్ దట్ విల్ మేక్ స్వామి ఫీల్ బ్యాడ్.
0: నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పెయిన్ దట్ యూ విల్ హ్యావ్.
0: అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏమి లేదు.
1: ఇన్ఫాక్ట్ హీ ఫీల్ సో సారీ.
0: సాయి పేరు పెట్టుకుని ఈ విధంగా కొడుకు సంచారం చేస్తున్నారే.
1: హౌ ఇస్ దట్ యూ దే డూ లైక్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి.
0: ఇది చాలా చెడ్డది.
1: ఇట్స్ వెరీ బ్యాడ్.
0: దైవ పేరుతోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వీ షుడ్ నాట్ డూ ఎనీ మిస్ డీడ్.
0: చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
1: ఇఫ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ షట్ యువర్ మౌత్ అండ్ సిట్ పీస్ఫుల్.
0: అంతేకాని చేస్తానని చెప్పిన ప్రామిసులు అంతా చేసుకుంటూ పోకూడదు.
1: బట్ యూ షుడ్ నెవర్ మేక్ ప్రామిసెస్.
0: ఈ ప్రామిసుల చేతనే అంతా కూడా పాడైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ సచ్ వెయిన్ ప్రామిసెస్ ఎవ్రీథింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: దైవత్వాన్ని ప్రేమ చేతను సైలెంట్ చేతను అనుభవించాలి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అటర్ సైలెన్స్ అండ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది.
1: భగవాన్ హ్యాడ్ టు సే ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ద డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్ ఆర్ హియర్.
0: ఎవరు కూడాను దగ్గర వచ్చినప్పటికన్నా నమస్కారం చేయండి చాలు.
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ నియర్ యూ జస్ట్ పే యూర్ రెస్పెక్ట్స్.
0: మెత్తగా వస్తారు.
1: దే కమ్ టు యూ సాఫ్ట్లీ.
0: సార్ నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, బిజినెస్ కు ఒక నమస్కారం, వెళ్ళిపోండి అని.
1: సంబడీ విల్ కమ్ టు యూ క్లోజ్లీ, సార్ ఐ వాంట్ టు డూ బిజినెస్, యూ విల్ సే ఓకే ప్లీజ్ గో.
0: బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులు మూర్ఖులు గారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆర్ ఫూల్స్ హూ విల్ హావ్ ఫ్రెండ్షిప్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బిజినెస్.
0: ఫూల్స్ ఫూల్స్
1: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ విల్ హావ్ ఫ్రెండ్షిప్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బిజినెస్.
0: మనం ఈ బిజినెస్ తో ఏమాత్రం కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చేయకూడదు.
1: డోంట్ హావ్ ఫ్రెండ్షిప్ ఆన్ గ్రౌండ్ రీజన్స్ ఆఫ్ బిజినెస్.
0: ఈ ఫ్రెండ్షిప్ కంత గుడ్ బై చెప్పేసి మీరు వేలు పండి.
1: సే గుడ్ బై టు సచ్ ఫ్రెండ్షిప్స్.
0: నీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ స్ట్రైట్ అవే.
0: నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయలేదు.
1: భగవాన్ హ్యాస్ నెవర్
0: చేయను.
1: హీ విల్ నెవర్ డూ ఇట్.
0: అసత్యం చెప్పను.
1: అండ్ హీ విల్ నెవర్ స్పీక్ అంట్రూ.
0: కానీ ఈనాడు భక్తులపై జరిగేటువంటి ఒక పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోటీస్ భగవాన్ హ్యాడ్ టు సే దస్ టుడే.
0: కనుక ఎవరు కాని ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు పూనుకోకూడదని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us నాట్ టు డూ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ దిస్ డే.
0: అనేక మంది
1: మెనీ
0: అనేక రకములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి ఆధ్యాత్మికానికే అడ్డు పెట్టేస్తున్నారు.
1: మెనీ పీపుల్ ఫాలో మెనీ పాత్స్ అండ్ దే అబ్స్ట్రక్ట్ ది స్పిరిచువల్.
0: పూర్వం నేను బొంబాయి పోయినప్పుడు ఎక్కడ చూసినా గాని భక్తులే.
1: When Bhagwan visited Bombay long back,
0: Nagar Sankirtan chestundetunte vaaru.
1: There was Nagar Sankirtan in those days.
0: Bhajanlu chestundetunte vaaru.
1: There were bhajans in those days.
0: Yerutlomlo kuda bhajan chestundetunte vaaru.
1: They have
0: road lo anta bhajan chestundetunte vaaru.
1: Namasmaran there aerodrome.
0: Ee naadu
1: aerodrome everywhere.
0: Ekkade gaani namasmarane ledu.
1: Today there is no namasmarana anywhere.
0: Unnaru chaala mandi bhaktulu kuda.
1: In fact there are many devotees.
0: Kaani vaallu ilante deento praveshinchadaniki ishtam ledu.
1: But they are not prepared to follow this path.
0: అప్పుడప్పుడు చాలా బాధ వేస్తుంది.
1: సమ్టైమ్స్ భగవాన్ ఫీల్ సాడ్.
0: ఎంతో ప్రారంభం నుంచి కూడా నేను బొంబాయి మెడ్రాసు హైదరాబాద్ ఎప్పుడూ నేను వెళ్లేటువంటి వాడిని.
1: భగవాన్ యూస్ టు మేక్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు బాంబే మెడ్రాస్ హైదరాబాద్.
0: ఎంతనో పేరు ప్రఖ్యాతిని పొందినటువంటివి.
1: ఇన్ఫాక్ట్ దే ఆర్ హైలీ వెరీ వెల్ నోన్.
0: ఈనాడు పోవాలంటేనే మనకి ఇష్టం రాదు.
1: టుడే భగవాన్ does not want to visit.
0: దైవ చింతన చేసేటువంటి ప్రజలను ఆదరించాలి.
1: అండ్ లెట్ us సపోర్ట్ దోస్ హూ థింక్ ఆఫ్ గాడ్.
0: దైవం ఏనాటి కూడా ఎవరిని వదలదు.
1: గాడ్ విల్ నెవర్ గివ్ అప్ ఎనీబడి.
0: అందరినీ ఆదరిస్తాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ విల్ సపోర్ట్ ఎవ్రీబడి.
0: దైవం ఏమాత్రం కూడా భేదం పెట్టుకోడు.
1: గాడ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్.
0: బయట ఉన్నటువంటి వారు దేశం పెట్టుకోవచ్చు.
1: The other people may have hatred.
0: Kani daivamku ematramu desham ledu.
1: God has no dislikes or hatred.
0: Prema prema prema prema prema.
1: God is full of love, love, love only.
0: Ee premanu mitra penchukondi.
1: And develop this love more.
0: Repati dinamu
1: tomorrow.
0: Convocation tho convocation kaadu.
1: Valedictory
0: function.
1: Tomorrow is a valedictory function.
0: Repati dinamu chaala meeru cheyavalsinatuntivi cheyinchavalsinatuntivi repu meeku cheptanu.
1: Bhagavan will tell us what we are supposed to do, what we should make others do in the organization.
0: నాకు భక్తులు ఎవరికను ఈ హాల్ అంతా నిండిపోవాలని నాకు రావాలని నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ ది హాల్ దిస్ బిగ్ ఆడిటోరియం టు బి ఫుల్ ఆఫ్ పీపుల్.
0: ఇదంతా కూడా కేవలం క్వాంటిటీ.
1: దిస్ ఈజ్ ఓన్లీ క్వాంటిటీ.
0: ఐ వాంట్ ఓన్లీ క్వాలిటీ.
1: భగవాన్ వాంట్స్ ఓన్లీ క్వాలిటీ. donkey?
0: Why barrels of donkey milk?
1: Why barrels of donkey milk?
0: 1 teaspoon of cow milk better.
1: 1 teaspoon of cow milk is much better.
0: కనుకనే ఆ మంచి భావం ఉండేటువంటి వాడు ఒకరిద్దరు చిక్కినా చాలు.
1: If enough you are, we have one or two with good ideas.
0: కనుక
1: so
0: state presidentlu,
1: the state presidents,
0: trust conveners,
1: trust conveners,
0: తగినటువంటి జాగ్రత్తను వహించి,
1: they should take care,
0: తగినటువంటి ఒక దీన్ని మీరు బందోబస్తు చేస్తారు,
1: అండ్ టేక్ ఎవ్రీ కాషన్ ఎవ్రీ మెజర్,
0: లేకపోతే వదిలిపెట్టండి,
1: ఆర్ ఎల్స్ బెటర్ దే రిజైన్,
0: మేము చూసుకుంటాం,
1: అండ్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ,
0: మాకు చేతగాక మీకు అందించలేదు,
1: నాట్ దట్ వీ కాన్ డూ యువర్ దట్ యూఆర్ ఇంట్రెస్టెడ్ విత్ దిస్ జాబ్,
0: మేము కోసం మేము చేయవచ్చును,
1: yes we can do for ourselves,
0: all india president kuda unnadu,
1: all india president is here,
0: ee all india president kuda ikkada gamaninchali,
1: all india president also should note,
0: ilanti vaallu akkada emaina untunte samasthi lopala vaallu teesparavi,
1: all such people of this sort should be removed immediately,
0: immediately,
1: immediately, forthwith,
0: ikka dinalu kuda vaalliki ikkalekaledu,
1: we should not wait,
0: ఏం వాళ్ళు లేకపోతే మనకు జరిగేది లేదా,
1: వాట్ ఈస్ దట్ వీ లూజ్ బై రిమూవింగ్ దెం,
0: ఎంతైనా జరుగుతుంది,
1: yes we can do a lot,
0: అలాంటి మూర్ఖుల్ని ఈ నుంచి తీసివేయాలి,
1: ఆల్ సచ్ ఫూల్స్ షుడ్ బి డిస్మిస్డ్,
0: ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది,
1: భగవాన్ ఈస్ ఫీలింగ్ సో సాడ్ అబౌట్ దెం,
0: అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి పొంగి పొంగి పొంగి పోతుండాలి,
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ సచ్ ఫీలింగ్స్ ఆర్ ఎవర్ అండ్ ఆర్ విత్ ఇన్ హిమ్,
0: కానీ అవకాశం చిక్కనటువంటి సమయంలో,
1: బట్ సిన్స్ హీ డిడ్ ఫైండ్ ఎవరికి
0: చెప్పాలి,
1: and he should find a place,
0: ఈనాడు అనేక మంది చేరినారు కనుకని ఇది సరైన అవసరం,
1: today since all of you have assembled this is the right time for Bhagwan to explain,
0: ఈ రైట్ టైం చూసుకుని మీకు చెప్పాలి,
1: this is the right time that he has chosen to tell us,
0: కనుకని ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love,
0: మీరందరికూడను ప్రేమను పెంచుకోండి, ద్వేషాన్ని తుంచుకోండి,
1: all of you develop love and cut that, kill that hatred,
0: help ever hurt never,
1: help ever hurt never,
0: కనుకనే ఈ చెడ్డ భావాలంతా కూడా నువ్వు దూరం చేసుకోండి,
1: సో గివ్ అప్ ఆల్ బ్యాడ్ ఐడియాస్,
0: సత్యసాయి సంస్థల లోపల చాలా శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి ఒక మార్గాన్ని మీరు అవలంబించాలి,
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ దట్ విచ్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్,
0: కేవలం పుట్టబత్తి వచ్చినప్పుడు మాత్రమే మంచిగా నటించటము,
1: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీఆర్ వెరీ గుడ్ సో లాంగ్ వీఆర్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం,
0: ఈ రోడ్డు దాటిపోతానే వాళ్ళ పాత ఆటలు పాట ఆడాలి,
1: by the time we cross the road we dance along to the same tune,
0: kanuka ilanti durbuddhulu anetundi manam ee naade ikkada basam cheyali,
1: we should burn all such evil traits,
0: aa vidhanga untundi meeru aastika tattvanni abhiruddhi parichadaniki prayatninchali,
1: we should develop that principles of theism in the
0: daivam eppudu kuda samsiddhanga untunnadu,
1: god is ever ready,
0: adigindi ichadaniki siddhanga unnadu,
1: the moment you solicit is ready to confer,
0: కనుకనే దైవ విషయంలో మీరు ఏమాత్రం కూడా డౌట్ పెట్టుకోకండి,
1: నెవర్ డౌట్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం,
0: దైవం ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటాడు,
1: గాడ్ ఈజ్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ,
0: కనుక దైవం ఏనాటికి మీరు దూరం కాదు,
1: గాడ్ విల్ నెవర్ బి అవే ఫ్రమ్ యూ,
0: ఆ దైవత్వాన్ని మీరు పెంచడానికి తగిన కృషి చేయండి,
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: దీన్ని ఒక బిజినెస్ గా మీరు రూపొందింపకండి,
1: నెవర్ మేక్ ఇట్ ఎ బిజినెస్,
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఇది ఎంతో నేను ప్రేమతో చెప్పినటువంటిదే కానీ నాకు ద్వేషం కానీ కష్టం కానీ లేదు,
1: భగవాన్ ఇస్ టెలింగ్ ఆల్ దిస్ బికాస్ అవుట్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ ఇమెన్స్ లవ్ ఫర్ అస్,
0: కనుక మీరు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించి,
1: నో దిస్ ట్రూత్ వెల్,
0: తెలియనటువంటి వారికి తెలియజెప్పి,
1: ఎక్స్ప్లెయిన్ టు దోస్ పీపుల్ హూ డు నాట్ నో,
0: దైవ భక్తి అంటే ఈ విధంగా సైలెంట్ గా పోవాల్సినటువంటిది,
1: demonstrate the devotion in the proper sense which is in state of silence,
0: asatyamto jeevithanni paadu cheyakandi,
1: don't spoil your lives, proceed along the untruthful path,
0: kalukane emaru satyam rujat satyame daivam,
1: speak truth, speak truth,
0: kaluka ee satyamto mee jeevithanni gadipi,
1: when you lead a truthful life,
0: ee satyam chethane mee jeevithanni antyam cheskondi,
1: and we have to end our lives in truth,
0: రేపటి దినము
1: టుమారో
0: మీ యొక్క డౌట్స్ అంతా కూడాను
1: ఆల్ యువర్ డౌట్
0: తీసుకుని రాండి, తప్పక నేను దానికి డౌట్స్ అంతా కూడా నివారణ చేస్తాను,
1: బ్రింగ్ హియర్ ఆల్ యువర్ డౌట్స్, భగవాన్ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్ క్లారిఫికేషన్,
0: కానీ దుస్సంగాన్ని మాత్రము దూరం చేయండి,
1: బట్ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ,
0: ఈ బ్యాడ్ కంపెనీ తక్షణమే మీరు దూరం చేయాలి,
1: గివ్ అప్ దిస్ బ్యాడ్ కంపెనీ ఇమ్మీడియట్లీ,
0: అది మీరు చేస్తే అది నాకెంతో ఉపకారమైనట్టు అవుతుంది,
1: వెన్ యూ డూ ఇట్ భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ,
0: నా కోసం నేను ఏమాత్రం పని చేయమని చెప్పలేదు.
1: ఇట్స్ నాట్ ఫర్ భగవాన్ టు సే.
0: నా పని నాకేమీ అక్కర్లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: నా పనులన్నీ ఎవరు చేస్తున్నారు?
1: హూ ఇస్ అటెండింగ్?
0: నేనే చేస్తున్నాను.
1: భగవాన్ డస్ ఆల్ హిస్ జాబ్ హిమ్సెల్ఫ్.
0: చిన్న చిన్న పని కూడాను నాకు నేనే చేసుకుంటాను.
1: ఎవ్రీథింగ్ దట్ హి అటెండ్స్
0: ఎవరిని ఈ పని చేసి పెట్టమని చెప్పని కాడగను.
1: హి డజంట్ వాంట్ హెల్ప్ ఆఫ్ ఎనీబడీ.
0: కాబట్టి నాకు ప్రపంచమే నాకు ఎంత హెల్ప్ గా ఉంటుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ హెల్ప్ హిమ్.
0: కనుక మీరేమి నాకు హెల్ప్ చేయనక్కర్లేదు. మీరు చక్కగా చేసి సమాజ సేవ లోపల పాల్గొని దీన్ని తరిగిన రీతిగా తీర్చిదిద్దండి.
1: యూ డోంట్ నీడ్ టు హెల్ప్ భగవాన్, యూ హెల్ప్ యువర్ సెల్ఫ్. ఫాలో ది ఐడియల్ పాత్ అండ్ హెల్ప్ ద వరల్డ్ టు ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
2: భజన బినాసుక శాంతి నటి హరి భజన.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది
1: మెనీ
0: బాధపడుతున్నారు నాలుగు దినముల నుంచి.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద లాస్ట్ 4 డేస్.
0: ఎందుకంటే నేను ఎవరితో తీసుకుని నేను బాధపడుతున్నానేమో అని వారు కూడా చాలా బాధపడుతున్నారు.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ బికాస్ భగవాన్ హ్యాస్ రిసీవ్డ్
0: నేను ప్రేమతో తీసుకున్నటువంటి దానికి నాకు బాధ ఏమాత్రం లేదు.
1: భగవాన్ యాక్సెప్టెడ్ దిస్ విత్ లవ్. దేర్ ఇస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నాకు పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఇస్ ద పెయిన్?
0: వాళ్ళ పెయిన్ నేను తీసుకోవటం లేదా, నాకు పెయిన్ ఇక్కడ రాదు.
1: వెన్ హీ హాస్ రిసీవ్డ్ ద పెయిన్, వెల్ హీ విల్ నాట్ హ్యావ్ పెయిన్ హింసెల్ఫ్.
0: కానీ
1: బట్
0: దీనికి ఒక సిస్టమ్ ఉంటుండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎ సిస్టమ్ ఫర్ దిస్.
0: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదానికి ఉంటాయి.
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: నేను ఎవరిదో తీసుకున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ ఎక్సెప్ట్ సంబడి.
0: అయితే
1: హౌఎవర్
0: వాళ్ళు ఎంతవరకు దీన్ని అనుభవించాలో అంతవరకు అనుభవించక తప్పదు.
1: వన్ హ్యాస్ టు బేర్ ద సఫరింగ్ టు ది ఎక్స్టెంట్ దే షుడ్.
0: అలాంటి సమయం లోపల వాళ్ళని నేను తీసుకున్నాను.
1: అట్ దట్ టైమ్ భగవాన్ యాక్సెప్టెడ్ దిస్, రిసీవ్ దిస్.
0: వాళ్ళు తప్పింది కానీ నేను తీసుకున్నందుకు నేను అనుభవించలేదు కదా.
1: హీ కుడ్ ఎస్కేప్ బట్ భగవాన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సఫరింగ్.
0: కాబట్టి నేను అనుభవించక తప్పదు.
1: సో హీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సఫరింగ్.
0: ఎంతవరకు ఆ కాలం వాడికి ఉన్నదో అంతకాలము నేను అనుభవించాలి.
1: ద టైం షెడ్యూల్ దట్ అదర్ పర్సన్ హ్యాస్ టు సఫర్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై భగవాన్.
0: నాకెట్టి బాధలు లేదు.
1: హెస్ నో సఫరింగ్ వాట్స్ ఎవర్.
0: ఎట్టి కష్టము లేదు.
1: నో డిఫికల్టీ.
0: నీకు తెలుసును.
1: యు నో దిస్.
0: ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇంత ఉంటుంటే ఇంత మాట్లాడడానికి వీలవుతుందా?
1: వెన్ దేర్ సో మచ్ ఆఫ్ స్వెల్లింగ్ ఆన్ ది సైడ్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు స్పీక్?
0: నో,
1: ఇంపాసిబుల్.
0: కాబట్టి నాకు ఆ బాధనే లేదు.
1: నో సఫరింగ్ పెయిన్.
0: ఈ బాధ అంతా కూడాను నాకు దీనికి చేరిపోయింది.
1: బికాస్ భగవాన్ ఇస్ యాక్సెప్టెడ్ విత్ లవ్.
0: అందరూ క్షేమంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి బ్లెస్డ్.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి కంఫర్టబుల్.
0: నాకు ఎట్టి బాధలు లేవు.
1: భగవాన్ హ్యాస్ నో సఫరింగ్.
0: మీరు ఏమాత్రం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడకనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్ దట్ భగవాన్ ఇస్ సఫరింగ్.
0: ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు రిసీవ్ అవర్ సఫరింగ్ ఫర్దర్ మోర్.
0: కనుక నాకేమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ దట్ భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ వాట్స్ ఎవర్.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd of July 2002 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ది ఇంటర్నేషనల్ సేవా కాన్ఫరెన్స్. భగవాన్ బాబా అడ్వైజెస్ అస్ టు నాట్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ బ్యాడ్ ట్రేడ్స్. He cited the example of Hiranyakasipu and Prahlada. Though Hiranyakasipu was a very knowledgeable person, because of his evil qualities and worldly desires, he did not understand the principle of divinity. On the contrary, Prahlada, an ideal example for true devotion, considered love for God as his very life breath, and his faith did not waver in any situation. Baba also added that every human should practice unity of thought, word and deed. Thank you, Sai Ram.

0: దీనినప్పుడే మహితుడగును, మనసుకు దీనినప్పుడే మహితుడగును.
1: Many of the lives have been spent in undertaking penance and chanting the name of the Lord merely with that. Without the steady mind, there is no use. By merely chanting the name of the Lord, you will never attain liberation unless the mind is under control. Then only you will be reputed.
0: Bhavamu, రూపము, పరిమాణము, రంగు, శక్తి, ఈ ఐదు గుణముల చేతనే మనస్సు తన యొక్క ప్రభావమును, ప్రసక్తిని ప్రపంచములో విజృంభింపచేస్తున్నది.
1: ద ఫీలింగ్, ద ఫామ్, ద చేంజ్, ద కలర్, పవర్, or the five traits of the mind, the effects of which are visualized in the world.
0: Prapanchamantayu manomayamaguta cheta ee prapanchamanandu kudanu ee pancha shaktulu kudanu prabhivitam avutunnadi.
1: As the entire world is just an expression of the mind, we find all these five traits there.
0: మనసు యొక్క ప్రభావము మహాశక్తివంతమైనది.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: ఒక మనసు యొక్క ప్రభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే యావత్ ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా మనం సులభంగా గుర్తించగలము.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వన్ మైండ్ ది నేచర్ ద పొజిషన్ ద నేచర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ could well be understood.
0: Samudramuloni neeti bindunu okka ruchi chuchinappudu samudram yokka ruchi kudanu manam chusina varam avutam.
1: When the taste of the drops of ocean is known, you will be knowing the taste of the entire ocean.
0: Binduve samudramu, samudrame bindu.
1: Drop is the ocean, ocean is the drop.
0: Manase prapanchamu, ప్రపంచమే మనసు.
1: మైండ్ ఇస్ ద వరల్డ్, వరల్డ్ ఇస్ ద మైండ్.
0: ఈ విశాల ప్రపంచమునందు 500 కోట్లకు మించి జనాభా ఉంటున్నది.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ద పాపులేషన్ ఇస్ బియాండ్ 500 crores.
0: రూపనామములందు భేదములు ఉండవచ్చును.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ నేమ్ అండ్ ఫామ్.
0: ఆహార విహారములందు భేదములు ఉండవచ్చును.
1: There may be difference in food and habits.
0: Kani manavattumulo bhautikanga chuchinappudu manavarandaru okkate.
1: But when we view from the physical point of view, the human quality is one and the same.
0: Prati bhautika dehamunandu kudanu aidu roopamulu imidi untunnavi.
1: In every physical body there are 5 forms.
0: తత్వ విచారణ తెలిసినటువంటి సమయం నందు మాత్రమే ఈ యొక్క 4 రూపములు కూడా మనం అర్థం చేసుకోగలము.
1: When we make proper study and inquire, we will be able to understand the forms.
0: తత్వ విచారణ అనగా 4 స్వరూపముల యొక్క విషయమును గుర్తింపచేసినదే తత్వ విచారము.
1: The inquiry is the one that would make you reveal the nature of these 4 forms.
0: తత్ అనగా పరమాత్మ.
1: తత్ మీన్స్ గాడ్.
0: పరమాత్మ విచారణే తత్వ విచారణ.
1: ఎంక్వైరీ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూ ఎంక్వైరీ.
0: పరమాత్మ అనంతుడు,
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, ఇన్ఫినిట్ బియాండ్ ఆల్ కంపారిజన్.
0: కానీ అనంతుడైనటువంటి పరమాత్మని అనంత మార్గములలో మనం తెలుసుకోవలసి వస్తుంది.
1: The infinite God, we have to pass through the path of infiniteness.
0: Kanukuni aneka margamulanu vibhajimpa chesi navavidha margamulito bhagavantuni telusukonataku prayatninchamani prabodhinchindi Vedantamu.
1: ఫర్ దట్ రీజన్ వేదాంత హ్యాస్ షోన్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ టు అండర్స్టాండ్ ఇన్ఫినిట్ నేచర్ ఆఫ్ గాడ్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్స్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: ఈ నవవిధ మార్గములు కూడాను మానవులకు జీవితం యొక్క నవత్వాన్ని ప్రబోధించేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ఆల్ ద 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు గివ్ ఆల్ ద ఫ్రెష్నెస్ టు హ్యూమన్ లైఫ్.
0: ఇందులో భౌతికమైనటువంటి దేహము, ఈ మానవ దేహము,
1: ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఫిజికల్ బాడీ.
0: ఇది ఈ కంటికి కనిపించినటువంటిది.
1: This is seen with the physical eye.
0: ఇది 25 తత్వములతో కూడినటువంటిది.
1: This has 25 aspects.
0: 5 కర్మేంద్రియములు,
1: 5 senses of action,
0: 5 జ్ఞానేంద్రియములు,
1: 5 senses,
0: 5 ప్రాణములు,
1: 5 life principles,
0: పంచ తన్మాత్రలు,
1: పంచ 5 తన్మాత్ర, all 5 senses.
0: ఈ 20 తత్వములతో కూడి తదుపరి అంతర్ప్రాణములు అనేటువంటివి, అంతర్ ఇంద్రియములు అనేటువంటిది, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం.
1: బియాండ్ దీస్ దేర్ ఆర్ ఇన్నర్ సెన్సెస్ ఆల్సో, ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో అండ్ చిత్త.
0: ఇవన్నీ చేరినప్పుడు 24 తత్వములు అవుతుంది.
1: ఆల్ ఆఫ్ దెమ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 24.
0: దీనికి లైఫ్ సోర్స్, అదే జీవితము. ఈ జీవితం దీనితో కూర్చున్నప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: Then above all there is life source making a total of 25.
0: ఈ 25 తత్వములు కూడాను విశ్వము నుండి ఆవిర్భవించినటువంటివి కనుకనే దీనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: As these 25 aspects came out of the universe, it is called Vishwudu, related to Vishwa, universe.
0: భౌతిక దేహము విశ్వస్వరూపమే.
1: The physical body is the very form of the universe.
0: కేవలము ఒక సంకుచితమైన వ్యక్తిత్వము కానేరదు.
1: It is never a narrow individuality.
0: సమస్తి స్వరూపంతో ఏకమైనటువంటిది మానవత్వము.
1: The human life is a composite, comprehensive aspect.
0: కనుక భౌతిక దేహమునకు విశ్వుడు అని పేరు పెట్టారు.
1: So the physical body is called Vishwudu.
0: రెండవది సూక్ష్మ దేహము.
1: The second, subtle body.
0: ఈ సూక్ష్మ దేహము 17 తత్వములతో కూడి ఉంటున్నది.
1: The subtle body has 17 aspects.
0: పంచ తన్మాత్రలు, జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, ఇవి 15. తదుపరి మనస్సు, బుద్ధి, ఈ రెండూ చేరటం చేతనే 17 తత్వములతో రూపొందుతుంది.
1: The 5 senses and then the 5 life principles, in addition 15, in addition to that the mind and intellect, making a total of 17.
0: ఈ 17 తత్వములతో కూడినటువంటి సూక్ష్మ దేహమును, ఈ 17 తత్వములు కూడాను తేజస్సుతో కూడినటువంటివి కనుక దీనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
1: ద సటిల్ బాడీ హ్యాస్ ది 17 ఆస్పెక్ట్స్ దట్ ఆర్ ఆల్ బ్రిలియంట్ అండ్ దేర్ఫోర్ యాజ్ దేర్ ఇస్ బ్రిలియన్స్ ఇట్ ఇస్ కాల్డ్ తైజస.
0: మానవుని యొక్క మంచి చెడ్డ కర్మల యొక్క ఫలితము ఈ సూక్ష్మ దేహమే అనుభవించినది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ or experienced by the subtle body.
0: Jagatlo sambhavinchetundi samasta dukkhamulu, vicharamulu, aanandamulu anni kudanu ee sukshma dehame anubhavisthadi.
1: All the misery, the anxiety and the pleasure are all experienced by the subtle body.
0: Kanukane deeniki maroka peru kudanu yatana dehamu ani kudanu peru.
1: The subtle body has another name, yatana.
0: Anaga avasthalaku guri ayinatundi ee dehamu.
1: Yatana meant the body that is put to suffering.
0: Inka moodavadi karana deham.
1: The third, causal body.
0: Idi rendu tattvamulato maatrame koodi untundi.
1: The causal body has two aspects.
0: Idi chittamu, pragna.
1: One is chitta, the other is awareness.
0: Idi kevalamu pragnato kooditam chetane idiki prajnanam ani peru pettaru.
1: యాజ్ దేర్ ఇస్ అవేర్నెస్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన.
0: దీనిని ప్రాజ్ఞుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రాజ్ఞ.
0: ఇంకా నాలుగవది మహాకారణము.
1: ద ఫోర్త్ వన్ సూపర్ కాజల్ బాడీ.
0: ఇది ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్
0: ఇది స్వస్వరూపముతో, స్వయం జ్యోతితో, స్వప్రకాశముతో వెలిగేటువంటిది.
1: దిస్ ఓవర్ మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫార్మ్ అండ్ సెల్ఫ్ ఎఫల్జెంట్.
0: దీనిని ఉనికి అని కూడా పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎగ్జిస్టెన్స్.
0: ఉనికి అనగా తనను తాను తెలుసుకోగలిగినటువంటి శక్తికి ఉనికి అని పేరు.
1: The existence means the capacity to know one's own self.
0: తనను తాను తెలుసుకోగలిగినటువంటిది కేవలం ఒక జ్ఞానం మాత్రమే.
1: It's only the wisdom that will help us to know one's own self.
0: కనుకనే దీనికి ఎరుక అని కూడాను మరొక పేరు.
1: Therefore it's also called awareness or ఎరుక.
0: తెలుసుకోగలిగినటువంటిది ఎరుక అయినప్పుడు తెలియనటువంటి దానినే మరుపు అని పెట్టారు.
1: That which has to be known is awareness. Just the opposite is called forgetfulness.
0: భౌతికమైన స్థూలము, సూక్ష్మము, కారణము ఇవన్నీ కూడాను మరుపుతో చేరినటువంటివి.
1: The physical, the subtle and the causal are all
0: జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ మూడు కూడాను మరుపుతో చేరినటువంటివి.
1: The waking state, the dreaming state and the deep sleep, they come under this forgetfulness.
0: కనుక ఇది సత్యస్వరూపమే ఎరుక.
1: ద ట్రూ ఫార్మ్ ఈజ్ అవేర్నెస్.
0: సత్యము మూలము.
1: ద బేసిస్ ఆఫ్ ట్రూత్.
0: ఈ మరుపు స్థూలము.
1: దిస్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ గ్రాస్.
0: ఈ మరుపు ఎరుపు అనేటువంటి దాని లోపల ఒక దివ్యత్వమైనటువంటిది సమత్వంగానే ఉంటుంటాయి.
1: ఇన్ దిస్ టూ స్టేట్స్ వన్ ద ఫర్గెట్ఫుల్నెస్ ద అదర్ అవేర్నెస్ ద డివినిటీ సేమ్.
0: తత్వజ్ఞానం మరొక రీతిగా దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: Therefore, the spirituality started describing in another way.
0: Yerukumaru panakunda jagrata niratamuga swapnashu suktilo aramaralu lekunda eppudu tarachuganu jeevaatma chadivedi tarakam idi tarakam idi tarakam.
1: In the waking state, in the dreaming state and the deep sleep state, it is one that divinity that is there.
0: ఎరుకునందును మరుపునందును జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందు కూడాను ఇది సమత్వంగానే అంతర్భూతమై ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్, ది డ్రీమింగ్ స్టేట్, ఇన్ ది డీప్ స్లీప్ స్టేట్ ఇట్ ఈస్ ఆల్ ఇన్నర్ అండ్ దెన్ ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ విదిన్.
0: ప్రతి పదార్థమునందు కూడాను పరార్థము అంతర్భూతమై ఉంటున్నది.
1: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ ది స్పిరిచువల్ కంటెంట్.
0: ఈ పదార్థమే ఒక విధమైనటువంటి దృష్టి కల్పితమైనటువంటి వస్తువు.
1: ది స్పిరిచువాలిటీ ఇస్ ద వన్ విచ్ గివ్స్ ద నేమ్ విచ్ యు సీ ద మ్యాటర్.
0: పరార్థమే శక్తి.
1: ద పరార్థ ద స్పిరిచువాలిటీ ఇస్ పవర్.
0: ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కూడాను మన దృశ్యములకు వేరువేరుగా కనిపించినప్పటికీ ఇవి రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క ప్రపంచం యొక్క దివ్యతత్వము.
1: ద మ్యాటర్ అండ్ ఎనర్జీ మే అపియర్ టు బి డిఫరెంట్ but both are there that expresses in the world.
0: ee shaktiye moolamu.
1: This power is the base.
0: Padarthame stoolam.
1: The matter is gross.
0: Ee shaktiye aadharamu.
1: Power is the basis.
0: Padarthame aadheyam.
1: The matter is support.
0: Aadhara aadheyamulu rendu kudanu avinabhava sambandhamule.
1: The support and supported are interrelated.
0: కనుకనే దీనిని క్షేత్ర క్షేత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత టాట్ ఇట్ యాస్ ద నోవర్ అండ్ ద నోన్.
0: ప్రకృతి అంతా కూడాను క్షేత్రమే.
1: ది ఎంటైర్ నేచర్ ఇస్ ద క్షేత్ర.
0: ఈ క్షేత్రం అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యందు అంతర్భూతమై ఈ క్షేత్రమును నడిపించుండేటువంటి క్షేత్రజ్ఞుడు.
1: ది ఎంటైర్ క్షేత్ర ద ఫీల్డ్ ఇస్ కండక్టెడ్ బై ద నోవర్ ద ఇన్నర్ సెల్ఫ్.
0: క్షేత్రజ్ఞుడు లేక క్షేత్రము లేదు.
1: వితౌట్ నోవర్ దేర్ ఇస్ నో నోన్.
0: క్షేత్రము లేక క్షేత్రజ్ఞుడు కనిపించడు.
1: వితౌట్ దిస్ క్షేత్ర యు కెనాట్ సీ ద నోవర్.
0: కనుకనే భగవద్గీత.
1: సో భగవద్గీత
0: క్షేత్రం క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞం చాపిమాన్ విద్ధి చాపిమాన్ అది కూడాను నేనేను అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ భగవద్గీత ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ దట్ ఆల్సో.
0: ఈ దీనిని పురస్కరించుకునియే సమస్త ప్రపంచమునందు కూడాను సృష్టి స్థితి లయములు కేవలము మనోప్రభావం చేత కలుగుతూ ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ కెన్ బి సెడ్ ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ ఆర్ అవుట్ ఆఫ్ ద మైండ్.
0: దీనినే బ్రహ్మసూత్రము తత్ జలాన్ అన్నాడు. ఒక చిన్న పదంతో తత్ జలాన్ అని
1: దిస్ బ్రహ్మసూత్ర సెడ్ తత్ జలాన్.
0: తత్ అది,
1: తత్ దట్,
0: జా పుట్టటము,
1: జా బీయింగ్ బోర్న్,
0: లా లయముందటము, లా లయముందటము,
1: లా ఎన్హిలేషన్,
0: ఆన్ అభివృద్ధి కావటము,
1: ఆన్ డెవలప్మెంట్.
0: తత్ జలా,
1: తత్ జలా
0: అనగా అందునుండియే పుట్టి అందునుండియే పెరిగి అందునుండే నీలమైపోతుంది.
1: ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దాట్, ఇట్ గ్రోస్ ఇన్ దాట్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ టు దాట్.
0: కనుక సృష్టి స్థితి లయములకంతా కూడా కేవలము మనసే మూల కారణము.
1: Therefore, for creation, sustenance and annihilation, mind is responsible.
0: దీనిని అక్షర పురుషుడని కూడాను మరొక పేరు పెట్టారు.
1: This is also called the Purusha, the one of letters.
0: అక్షరం,
1: అక్షర.
0: లౌకికంగా అక్షరం అనుకుంటే నాశనము కానటువంటిది అని పేరు.
1: From the worldly point of view, akshara meant that which can never be killed.
0: Kshara anaga maarpu chendetunte deeni maroka peru.
1: Kshara means that which is changeable.
0: Tharakshramulu yokka tattame ee jeevitham yokka rahasyamu.
1: The secret of life is the combination of both the changeable and changeless.
0: Charamayetuntedi
1: body changes.
0: Atma aksharamayetuntedi,
1: the self is changeless.
0: Kaani ikkada tharakshramulu rendu kudanu okka పదమునందే కూడా ఇమిడి ఉంటున్నది.
1: Therefore, the changeable and changeless are contained in one word.
0: అక్షరం అనగా ఏమిటి?
1: What do you mean by అక్షరం?
0: కేవలము నశించినటువంటిది కాదు అని కాదు, నశించి నశించినటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షరం.
1: Not that perishable and not perishable, but both.
0: ఆ అక్షర స్వరూపమైనటువంటి ఆత్మ,
1: ఆ మీన్స్ ద సెల్ఫ్ ఆత్మ,
0: తరా నశించేటువంటి దేహము,
1: తరా పెరిషబుల్ బాడీ,
0: నశించే దేహము నశించని ఆత్మ రెండింటి యొక్క స్వరూపమే అక్షరం.
1: పెరిషబుల్ బాడీ నాన్ పెరిషబుల్ సెల్ఫ్ ఇస్ అక్షర.
0: ఆ తర,
1: ఆ అక్షర,
0: ఆ అనంతమైనటువంటిది,
1: ఆ దాటి
0: అమృతమైనటువంటిది,
1: దట్ ఈస్ ఇటర్నల్,
0: అమరమైనటువంటిది,
1: దట్ ఈస్ ఇమ్మోర్టల్,
0: తరా అనిత్యమైనటువంటిది,
1: తరా టెంపరల్,
0: అశాశ్వతమైనటువంటిది,
1: అసత్యమైనటువంటిది, దాట్ ఈస్ ఫాల్స్.
0: అసత్యమైన దేహము,
1: ద బాడీ విచ్ ఇస్ ఫాల్స్,
0: సత్యమైనటువంటి ఆత్మతో కూడి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఇన్ కాంబినేషన్ విత్ ఆల్ ద ట్రూత్.
0: కనుక చరాక్షణ రెండు కూడా ఏకమైనటువంటివి.
1: సో బోత్ ది ఆస్పెక్ట్ చేంజబుల్ అండ్ చేంజ్లెస్ ఆర్ వన్.
0: అక్షరం అన్నారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ అక్షరం.
0: ఈ అక్షరం నుండి
1: అవుట్ ఆఫ్ దిస్ అక్షర
0: తేజోవంతమైన యొక్క దివ్యత్వము ఆవిర్భవిస్తూ ఉంటుండాలి.
1: ది ఎఫల్జెంట్ డివినిటీ కేమ్ అవుట్ ఆఫ్ దాట్.
0: ఈ తేజోవంతమైన యొక్క తత్వమునకు ప్రకృతి పరమాత్మ రెండు కూడా ఏకమే.
1: ఫర్ దిస్ ఎఫల్జెంట్ నేచర్ బోత్ ఆర్ వన్.
0: ప్రకృతి ప్రత్యేకంగా లేదు.
1: నేచర్ ఇస్ నాట్ సెపరేట్.
0: ప్రకృతి ఎందుకు ఆత్మభావం ఉంటున్నది.
1: ఇన్ ది నేచర్ ఆల్సో దేర్ ఇస్ సెల్ఫ్.
0: పరమాత్మ ఎందుకు ఆత్మస్వరూపమే ఉంటున్నది.
1: విత్ ఇన్ గాడ్ ఆల్సో దేర్ ఇస్ ద సెల్ఫ్.
0: అందు ఇందు ఉండినటువంటిది ఒక్కటి.
1: హియర్ అండ్ దేర్ ఓన్లీ వన్ ఎగ్జిస్ట్.
0: ఇందు గలడందు లేడన్న సందేహం వలదు అన్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద సెడ్ నెవర్ డౌట్ దట్ హీస్ హియర్ అండ్ హీస్.
0: ప్రకృతి కేవలం జడమైనటువంటిది కాదు.
1: ద నేచర్ ఇస్ నాట్ ఇనర్ట్.
0: ఇది కూడా చైతన్యమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఆల్సో అవేర్నెస్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము తేజోవంతమైపోతుంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దీస్ టు ద హ్యూమన్ లైఫ్ ఈస్ ఆల్ ఇన్ రేడియన్స్.
0: ఇది ఇది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: ఇది ఒక నిప్పు పెట్టే.
1: దిస్ ఈస్ అ మ్యాచ్ బాక్స్.
0: ఈ నిప్పు పెట్టెను నేను చేతిలో పట్టుకున్నాను.
1: ఐఎమ్ హోల్డింగ్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆన్ హ్యాండ్.
0: కానీ నా చేయి కాలటం లేదు.
1: But my hands are not burnt.
0: దీన్ని టవల్ లో పెట్టాను. ఈ టవల్ కూడా కారటం లేదు.
1: I keep it in the towel. It's not burnt.
0: కానీ దీనిలో నిప్పు పుల్ల ఉంటుంది.
1: But here is match stick.
0: దీనిని మనం గీచినప్పుడు,
1: when I strike it on the match box,
0: దీనిలో నిప్పు వచ్చింది.
1: Here you get the fire.
0: ఈ నిప్పు నా చేతిలో పెట్టుకుంటే కాలుతుంది.
1: If I keep the fire on hand,
0: టవల్ అంటిస్తే ఇది మాడుతుంది.
1: And the kerchief also gets burnt.
0: కానీ ఇది కేవలము టవల్ను కాలుస్తుంది, చేతిని కాలుస్తుంది.
1: ద ఫైర్ burns the towel and also the hand.
0: కానీ ఈ నిప్పు పుల్లలో ఉందా, నిప్పులో పెట్టెలో ఉందా?
1: Is there the fire in the match stick or in the match box?
0: Box lona untunda adi nippu.
1: The fire is there in the match box.
0: Pulla lona untunda adi nippu.
1: The fire is there in the match stick.
0: Ee pulla nippu rendu ekamainappude idi swasarupanga roopandutuntundadi.
1: When the match stick and the match box together.
0: Anaga pulla lo nippu lo avyaktanga undinatvanti okka tejasu.
1: That light which is unmanifest.
0: Ee yokka ekatvam chetane vyaktamavutundadi.
1: Because of the unity of the two it expresses outside.
0: కనుక మనస్సు అనేటువంటి దీనిలోన తేజస్సు ఉంటుండాలి.
1: ఇన్ మైండ్ దేర్ ఇస్ రేడియన్స్.
0: హృదయం అనేటువంటి దానిలోన తేజస్సు ఉంటుండాలి.
1: విదిన్ ది హార్ట్ దేర్ ఇస్ రేడియన్స్.
0: ఈ హృదయము మనసు రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వం అనేటువంటి మనకు సాక్షాత్కరిస్తుంది.
1: బికాస్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ది మైండ్ అండ్ హార్ట్ యు కెన్ సీ ది మానిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మనస్సు అనేటువంటి దానిలో ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: ద పవర్ ఇన్ ద మైండ్ ఇస్ వన్.
0: హృదయంలో ఉండేటువంటి యొక్క శక్తి ఒక్కటే.
1: ద పవర్ ఆఫ్ ద హార్ట్ ఇస్ వన్.
0: స్టిక్స్ లో ఉండేటువంటి ఒక శక్తి ఒకటే.
1: ద పవర్ ఇన్ ద మ్యాచ్
0: బాక్స్ లో ఉండేటువంటి శక్తి ఒకటే.
1: ద పవర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్.
0: ఈ రెండింటి యొక్క శక్తులు కూడాను ఏకం కావాలి.
1: బోత్ ది పవర్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడే నిజమైనటువంటి ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ ఫైండ్ ట్రూ డివినిటీ.
0: ఈ యొక్క నిప్పు పుల్ల లోపల
1: హియర్ ద మ్యాచ్ స్టిక్.
0: నిప్పు ఉంది.
1: హియర్ ఇస్ ఫైర్.
0: కానీ ఇది నీళ్లలో ముంచి చేస్తే.
1: But if you soak it in water and strike it in match box, you don't get the fire.
0: నిప్పు రాదు.
1: You don't get any fire, no trace.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఈ నిప్పు పుల్ల,
1: this match stick,
0: నీళ్ళలో ఉంచటం చేత,
1: as it dipped in water,
0: దీని యొక్క శక్తి అంతర్ఘతమైపోతుంది.
1: The power is lost.
0: అదే విధముగానే మానవుని యొక్క మనస్సు అనేటువంటిది,
1: సిమిలర్లీ ద మైండ్ ఆఫ్ మ్యాన్,
0: ప్రాప్తమైనటువంటి విషయవాసనలో మునిగటం చేత,
1: బికాస్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్ ఆఫ్ ద వరల్డ్,
0: ఇది దివ్యత్వమైన ఆత్మతో ప్రకాశించలేకపోతుండాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు షైన్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ద లైట్ ఆఫ్ సెల్ఫ్.
0: కారణం,
1: ద రీజన్,
0: విషయవాసన జలములో ముంచబడి ఉంటుండాలి.
1: బికాస్ ఇట్ ఈస్ సోక్ ఇన్ నానబడి ఉంటుండాలి. It is dipped there, soaked there in water.
0: తిరిగి అది ఎప్పుడు దీనికి ప్రకాశవంతం ఏర్పడుతుంది?
1: Then when will it lie?
0: వైరాగ్యం అనేటువంటి ఎండలో పెట్టినప్పుడే ఈ నీరంతా కూడా ఆరిపోయి తిరిగి దానికి స్వస్థశక్తి ప్రారంభమవుతుంది.
1: When you dry it up in the sunlight of renunciation, it will come back to normalcy.
0: అదే వైరాగ్యము.
1: That is renunciation.
0: ఈ వైరాగ్యం అనేటువంటిది మనలో ప్రారంభమైనప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి దాంట్లో తేజోవంతమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: When renunciation originates within us,
0: చూడండి,
1: that is in combination.
0: రావటం లేదు.
1: Even if you strike it against the match box, you don't get the fire.
0: అదే నిప్పు పుల్ల నీటిలో ముంచకుండా చేశాం.
1: Without soaking in water, you strike it, you get the fire.
0: నిప్పు వచ్చింది.
1: Now you see the fire.
0: ఈ నిప్పు రావడానికి, ఇందులో నిప్పు రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason you get the fire now you didn't get before?
0: అది విషయవాసనలో మునిగింది.
1: Because it is dipped in the water of sensual pleasure. ఇది విషయవాసనతో
0: సంబంధం లేకుండా ఉంటుండాలి.
1: It is not related to the sensual
0: world. కనుక మానవత్వం అనేటువంటిది కేవలం విషయవాసనలో మునిగి ఎన్ని విధములైనటువంటి జపములు, ధ్యానములు, యోగములు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా మనలో అంతర్జ్యోతి ప్రకాశించలేదు.
1: As the human life is dipped in sensual pleasure, it can never light, it can never shine in its true form.
0: సాధ్యమైనంత వరకు ప్రతి మానవుడు కూడాను విషయంలోనే మునిగి ఉంటున్నాడు.
1: To a large extent, man is soaked in the sensual pleasure.
0: విషయం నుంచి దూరం కావడానికి వీలు కాదు.
1: It's not possible to get away from
0: it. కానీ ఇందులో ఒక వైరాగ్యము, ఇవన్నీను అనిత్యము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇందులో తిరిగి స్వస్వరూపమైనటువంటి యొక్క జ్ఞానము ప్రారంభం. మానవత్వం అనేటువంటిది కేవలం విషయవాసనలో మునిగి ఎన్ని విధములైనటువంటి జపములు, ధ్యానములు, యోగములు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా మనలో అంతర్జ్యోతి ప్రకాశించలేదు.

0: When you have the feeling that's all temporary, nothing is permanent, in spite of all experience,
1: మనసును విషయంలో ముంచి
0: కీపింగ్ ది విజ్డమ్,
1: ధ్యానములు, జపములు, యోగములు, ధ్యానం ఎన్ని చేసినప్పటికీ, భజనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ పెనెన్స్, మెడిటేషన్, వర్షిప్, దేర్ ఇస్ నో యూజ్ అట్ ఆల్.
1: కారణం,
0: రీజన్,
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తిహీనమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఇన్ ఎ పొజిషన్ దాట్ ఈస్ పవర్లెస్,
1: ఇది ప్రజ్ఞాహీనమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
0: ఇట్ హెస్ లాస్ట్ ఆల్ ఇట్స్ అవేర్నెస్,
1: ఇది అంధత్వమైన యొక్క భావంలో ఉంటుండాలి.
0: ఇట్ హెస్ టు బి ఇన్ ఎ ఫీలింగ్,
1: అనేకత్వమైన యొక్క స్థితిలో ఉంటుండాలి.
0: ఇట్ హెస్ ఇట్ ఈస్ ఇన్ డైవర్సిటీ,
1: కానీ ఏకత్వమైన స్థితికి రావాలి.
0: బట్ ఇట్ మస్ట్ రీచ్ ద పొజిషన్ ఆఫ్ యూనిటీ,
1: దివ్యత్వమైన భావంలో మునగాలి.
0: ఇట్ షుడ్ డిప్ ఇన్ ది ఫీలింగ్ ఆఫ్ డివినిటీ,
1: దివ్యత్వమైన తత్వంలో మనం చేరాలి.
0: వీ షుడ్ మర్జ్ ఇన్ ద నేచర్ ఆఫ్ డివినిటీ,
1: అనిత్యము అనిత్యము అనే సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు రియలైజ్ ద ట్రూత్ దట్ దిస్ ఇస్ టెంపరరీ, దిస్ టెంపరరీ.
1: మనం అనుభవిస్తున్నాం అనేక సుఖములు సంతోషములు,
0: వీ ఎక్స్పీరియన్స్ so much of pleasure and happiness,
1: kaani ivanta enta varaku,
0: how long do they last?
1: Kevalam chanikamainittiga roopondutunnayi,
0: they are just momentary.
1: Prapancham manaku kanipistuntundali,
0: we see the world,
1: prapanchamunu anubhavistune untunnamu,
0: we experience in the world,
1: kaani prapancham roopalo unnetti parama paratattvani manamu vicharinchadam ledu.
0: But we are not bothered about the spirituality in this world.
1: Pasyam apicha napasyati moodho anindi Vedanta,
0: the Vedanta said the foolish one sees, but he says that he sees
1: bhagavantuni chudali chudali chudali అని ఆశిస్తున్నావు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు సీ గాడ్, వాంట్స్ టు సీ గాడ్.
1: చూడాలని నీవు అనేక విధములుగా కూడా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు.
0: యు మేక్ ఎఫర్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు సీ గాడ్.
1: ప్రతి మహనీయుల దగ్గరికి కూడా వెళ్లి నేను భగవంతుని చూడాలని ఆశిస్తూ అడుక్కుంటున్నావు.
0: యు ఆస్క్ ఎవ్రీ నోబుల్ సోల్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: అతను ఎంత పిచ్చివాడు,
0: హౌ మ్యాడ్ హి ఇస్.
1: భగవంతుని ప్రపంచ రూపంలో చూస్తూనే ఉన్నాడు.
0: హి సీస్ గాడ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ద వరల్డ్.
1: చూడాలని ఆశిస్తున్నాడు.
0: స్టిల్ హి వాంట్స్ టు సీ గాడ్.
1: ఇది ఏ మానవుడి ఎందున్నటువంటి యొక్క అజ్ఞానం.
0: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్ ఇన్ ఎ హ్యూమన్.
1: మానవుడు ఎంత వెర్రివాడో మీరు చక్కగా యోచించవచ్చును.
0: యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ హౌ ఫూలిష్ ఇస్ మ్యాన్.
1: ప్రతి దినము సూర్యోదయము సూర్యాస్తమము జరుగుతుండాలి.
0: ఎవ్రీ డే వీ సీ సన్ రైజ్ అండ్ సన్సెట్.
1: సూర్యోదయం జరిగిన సత్యమే ఆనందాన్ని అనుభవిస్తున్నాము.
0: హి ఎక్స్పీరియన్సెస్ జాయ్ అండ్ థ్రిల్ అట్ ద టైమ్ ఆఫ్ సన్రైజ్. దానికి
1: సంబంధించినటువంటి కృత్యములంతా కూడా ఆచరించవచ్చునని ఉల్లాసపడుతున్నాము.
0: హి ఇస్ వెరీ హ్యాపీ దట్ హి కెన్ గో ఆన్ విత్ ద డైలీ రొటీన్.
1: పగలంతా శ్రమించి
0: వర్కింగ్ హార్డ్,
1: సూర్యాస్తమం జరిగిన తక్షణమే
0: అట్ ద టైమ్ ఆఫ్ సన్సెట్
1: తిరిగి ఆనందిస్తున్నాము.
0: గెయిన్ ఈస్ హ్యాపీ.
1: సూర్యోస్తమం జరిగింది, ఇంకా హాయిగా భోంచేసి నిద్రించి విశ్రాంతి తీసుకోవచ్చును అని ఆనందిస్తున్నాము.
0: ఆఫ్టర్ సన్సెట్ బీయింగ్ డార్క్ ఐ కెన్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్.
1: సూర్యోదయానికి ఆనందిస్తున్నాము.
0: వీఆర్ డిలైటెడ్ అబౌట్ ది సన్రైజ్.
1: సూర్యాస్తమంకు ఆనందిస్తున్నాము.
0: వీఆర్ హ్యాపీ అబౌట్ ది సన్సెట్.
1: నిజంగా సూర్యోదయ సూర్యాస్తమం మనం ఆనందించ తగినటువంటివా? కాదు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ the sunset and sunrise,
1: vicharinchadagnatvanti ee rendu,
0: one has to feel sorry about it, not to enjoy. How
1: mana dehamunaku ketaayinchinatundi aayu pramanamu okkaka suryoday suryastamato sarigi potukundali.
0: The life span with each sunrise and sunset
1: jeevitam kodunu manam samipistipothundali.
0: Every time it is on the decline.
1: Mrutyu devataku samipanga potunnappudu manishiki aanandam avutunda?
0: When he is so close to the goddess of death,
1: ee satyanni maranu gurtinchukoleka,
0: this fact man is
1: ee suryodayamu suryastamu manaku upakaranga untunnayani ento aanandichipothunnam.
0: He is so happy about the sunrise and sunset because he feels that he receives
1: ee manavattamulo undinatundi oka ajnanam.
0: This is ignorance in human life.
1: Attani ee vishayanu chustunnam manamu.
0: We see this universe,
1: ayyo ee vishayanni vadala manaku povasu ostundemo ani bayapadutunnam.
0: We are afraid because we may have to leave the world.
1: Okkoka thori vishayanni chusi ఇది విశ్వం అనిత్యమైనటువంటి విశ్వేశ్వరుణ్ణి చూడాలని ఆశిస్తున్నాము.
0: ఎట్ వన్ టైమ్ వీ నో ద వరల్డ్ ఇస్ టెంపరీ, వీ వాంట్ టు సీ గాడ్.
1: విశ్వమే విశ్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ ఈస్ ఇన్ ద వరల్డ్.
1: సృష్టి కల్పితమైన సమస్త జగత్తు కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క దైవత్వమే.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
1: నీ మనస్సు,
0: యువర్ మైండ్,
1: ప్రకృతి దృష్టి పైన ఉండటం చేత ప్రకృతిగా కనిపిస్తుండాలి.
0: When it is towards the world, it appears as world.
1: పరమాత్మ దృష్టి పైన మరల్చినప్పుడు పరమాత్మగా గోచరిస్తుంది.
0: If it is directed towards God, it appears divine.
1: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషము కాదు.
0: So the mistake lies in the vision, not in the creation.
1: కనుక నీవు మొట్టమొదటి నీ దృష్టిని మార్చుకో.
0: First correct your sight.
1: నగను చూచినప్పుడు
0: when you see the jewel,
1: ఆహా ఈ నెక్లెస్ ఎంత బాగుంది అని ఆనందిస్తాము.
0: You feel very happy that necklace is beautiful.
1: కానీ దృష్టి అంతా కూడా necklace పైన ఉంటుండాలి.
0: All your looks gone.

0: దీనిని మార్చినప్పుడు ఇది బంగారు అని ఆ దృష్టిని మార్చినప్పుడు నెక్లెస్ నీకు మరుగైపోతుంది.
1: When you change your view that it is gold, your experience is different.
0: ఈ నెక్లెస్ నందుని గోల్డ్ ఉంటుందాది, నగ ఉంటుందాది.
1: In this necklace there is this jewel and also gold.
0: నగపైన దృష్టి పెట్టినప్పుడు గోల్డ్ మరుగైపోతుందాది.
1: When you concentrate on the ornament, you don't think of the gold.
0: గోల్డ్‌పైన దృష్టి పెట్టినప్పుడు నగ మర్చిపోతున్నాము.
1: When you think of the gold, you forget that ornament.
0: కానీ దైవ దృష్టితోనే ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచం నీకు మరుగైపోతుంది.
1: When you view the world from the godly point of view, everything divine.
0: కేవలం ప్రకృతి దృష్టితోనే చూసినప్పుడు దైవం నీకు మరుగైపోతుంది.
1: When you view it from the worldly point of view, we don't see divinity.
0: కనుక సర్వత్రముతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మొట్టమొదటి దైవత్వంగా విశ్వసించాలి.
1: So we should understand that divinity is one in diversity.
0: Suradas kuda cheppadu.
1: Suradas also said,
0: ninu genu gunagalama krishna ninu genu gunagalana
1: krishna, can I recognize you?
0: Anuvu kante ati sucharupudavu ganamu kante ati ఘననీయుడవు.
1: యు ఆర్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయంబున నెడబాయకుందువట అణువు రేణు తుడకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిజుటవట నిను గను గున్న గల్లన.
1: ఇన్ ఆల్ ది
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల.
1: You are smaller than the smallest and bigger than the biggest. Among all the 84 lakhs of beings,
0: anayammulaneda bayakunduvata,
1: without any separation any time,
0: anuvu renu tulakashtama modaluga,
1: right from the atom to the wood,
0: akandaru pudavai velayiduvata ninu ganugonna gallanna.
1: You exist in the infinite form. Can I recognize you?
0: Inde kaadu Krishna. ఘనమగు దొంగలలో గజ దొంగవు నిన్ను గను గొన్న గల్లన్నా.
1: నాట్ ఓన్లీ దిస్ కృష్ణ, అమంగ్ ఆల్ ది థీవ్స్ యు ఆర్ నంబర్ 1 థీఫ్ నంబర్ 1.
0: ఎవరు ఈ దొంగలు?
1: హూ ఆర్ దీస్ థీవ్స్?
0: మానవుల్లో ప్రవేశించినటువంటి దొంగలు ఎవరు?
2: మచ్చరంబు గల మానవు చేరుటే తుచ్చమైన జీవి తెలియదయ్యా.
1: టు జాయిన్ ద కంపెనీ ఆఫ్ ది
0: పాము ప్రక్కనైనా పండవచ్చు.
1: We can lie down by the side and sleep.
0: Durvasunaina snehanga cheskovachunu.
1: We can have friendship with Durvasa.
0: Kaani matsaram anentundi vaani sneham manu matram undakoodadu.
1: But we should not have friendship with the one that with jealousy.
0: Atane gajadunga.
1: He is a big thief.
0: Aa dunga kuda neeve.
1: You are that thief also.
0: Anaga bhagavantuni sarvasvarupuniga visvasinchadu ee yokka Suradasu.
1: Suradas has got full faith. God is infinite form.
0: Kanuka manavattamulo మనం ఈ మహనీయులు అనుభవించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఒక్కతూరి విచారం చేస్తే సర్వము భగవంతుని యొక్క మయమే.
1: When we inquire in this human life, the experiences of those people, we will understand the
0: universe is a
1: full. Everything is the form of the mind.
0: కనుక ఈ మనోమయమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని,
1: the life principle which is the mind,
0: భౌతికంగా మానసికంగా స్థూలంగా మనం విశ్వసించడము ఇది పెద్ద అజ్ఞానము.
1: టు టేక్ దిస్ మైండ్ మియర్లీ ఫిజికల్ అండ్ మెంటల్ ప్లేన్ అండ్ గ్రాస్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: జాగ్రత్తలో నీవు ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క ఉపన్యాసమును శ్రవణం చేస్తున్నట్టుగా అనుభూతి వస్తుంది.
1: నౌ ఇన్ ది వేకింగ్ స్టేట్ యు హావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ దట్ యు ఆర్ లిసనింగ్ టు స్వామిస్ డిస్కోర్స్.
0: స్వప్నావస్థ లోపల నీవు నీ స్వగ్రామంలో చేరి నీ గృహస్థ ధర్మంలో నిర్వర్తించుకున్నట్టుగా నీకు స్వప్నం వస్తుంది.
1: In a dream state, you dream as if you are attending to your routine in your village.
0: గాఢ నిద్రావస్థ లోపల మయమర్చి నిద్రించి మేల్కొని హాయిగా నేను ఆనందంగా నిద్రించానని అనుభూతి కలుగుతుంది.
1: In deep sleep, you'll have the experience of sound sleep.
0: జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: These three positions, states, waking state, dream and deep sleep, are different.
0: అనుభూతులు వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
1: Experiences also vary.
0: కానీ నీవు ఒక్కడే.
1: But you are one.
0: జాగ్రత్తను అనుభవించింది నీవే.
1: You are the same who experienced the waking
0: అనుభవించింది నీవే.
1: You are the very same in dream state.
0: సుషుప్తిలో ఆనందించింది నీవే.
1: The one who has been present.
0: అవస్థలు వేరైనా కానీ నీవు ఒక్కటే.
1: The positions vary, but you are one.
0: మూడు అవస్థలు యందు ఉండినటువంటి నీవు omnipresent.
1: The one you present in all the three states is omnipresent.
0: ప్రజెంట్ అని భావిస్తున్నావు.
1: వీ టేక్ ది ప్రజెంట్
0: కాదు కాదు, మూడు కాలములు ఎందు ఉండినటువంటి యొక్క మూర్తివి నీవు.
1: యు ఆర్ ది వెరీ ఫామ్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడా నువ్వు ముమ్మూర్తి స్వరూపుడే.
1: సో హ్యూమన్ బీయింగ్ ఇస్ దిస్ ట్రినిటీ.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముమ్మూర్తులు అని భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దిస్ ట్రినిటీ అస్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
0: బ్రహ్మ అనగా ఏమిటి? క్రియేటర్ అని, సృష్టికర్త అని.
1: బ్రహ్మ ఇస్ క్రియేటర్.
0: ఈశ్వరుడు అనగా లయకర్త అని.
1: ఈశ్వర ద వన్ హూ ఎనిహిలేట్స్.
0: ఇంకా రక్షణకర్త విష్ణువు.
1: ద వన్ హూ ప్రొటెక్ట్ సస్టైన్స్.
0: ఈ మూడు ఎవరుంటూ ఉన్నారు?
1: Who are these?
0: సాత్వికమే విష్ణు స్వరూపము.
1: The pious nature.
0: రజో గుణమే బ్రహ్మ స్వరూపము.
1: The emotional is Brahma.
0: తమో గుణమే ఈశ్వర స్వరూపము.
1: The dullness is Ishwara.
0: ఈ మూడు గుణములు నీ యందు ఉండటం చేత నీవు ముమ్మూర్తి స్వరూపుడు.
1: As all the three attributes are in you, you are the very form of the Trinity.
0: ఈ మూడు చెడ్డగా భావించకూడదు.
1: You should not consider that.
0: ఈ మూడు గుణములు మానవునికి అత్యవసరమే.
1: All these three are most essential.
0: కష్టములే నాకు ఉండకూడదు, నిరంతరము నేను సుఖాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
1: You always expect that I should have all the time happiness. Never
0: displeasure.
1: You're mad.
0: కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువే మనకు తెలియదు.
1: When there are no difficulties, you cannot recognize the happiness value.
0: ఆకలే లేకుండా అన్నం యొక్క రుచే మనకు అర్థం కాదు.
1: When there is no hunger, you cannot taste the food.
0: ఆకలి అన్నమును రుచి చూపిస్తుండాలి.
1: ఇట్ ఓన్ ది హంగర్ దట్ విల్ షో యూ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్.
0: దుఃఖము ఆనందాన్ని చవి చూపిస్తుండాలి.
1: ఇట్ ఓన్ ది డిఫికల్టీ దట్ విల్ మేక్ యూ ద టేస్ట్ హ్యాపీ.
0: దుఃఖం ఉండకూడదని మనం కోరకూడదు.
1: సో నెవర్ థింక్ దట్ యూ షుడ్ నాట్ హావ్ డిఫికల్టీ.
0: దుఃఖము మనకు కావాలి.
1: వి నీడ్ డిఫికల్టీ.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను ఎండ నీడల వంటివి.
1: ది డిఫికల్టీస్ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ సంథింగ్ లైక్ ది సన్లైట్ అండ్ ది షాడో.
0: ఎండ నీడల యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుండదో అట్టనే సుఖదుఖముల సంబంధం కూడాను మానవునికి అట్లా ఉంటున్నది.
1: జస్ట్ దట్ దేర్ సన్లైట్ అండ్ షాడో ఆర్ ఇంటర్ రిలేటెడ్. ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ఇంటర్ డిపెండెంట్.
0: ఎండ ఒక్కటే.
1: ద సన్లైట్ ఇస్ వన్.
0: నీడలు వేరు వేరు.
1: ద షాడోస్ ఆర్ డిఫరెంట్.
0: దైవం ఒక్కటే.
1: గాడ్ ఇస్ వన్.
0: దేహములు వేరు వేరు.
1: గాడ్ ఇస్ ఆర్ డిఫరెంట్.
0: ఒక చెట్టు పైన సూర్యుని యొక్క తేజస్సు పడింది.
1: On the tree you find the sunlight.
0: Suryun tejasu okkate.
1: Sunlight is one.
0: Kaani aa chettu needalu vividha roopamnu dharistu untundali.
1: But the shadows of the tree will assume different forms.
0: Veru veruga kanipistundali.
1: They appear to be different.
0: Inni veru veruga kanipincheti needalanni kudunu okka surya prabha prakasham yokka pratibimbamule.
1: The shadows that vary are out of only one sun.
0: సముద్రములో లేచేటువంటి అలలన్నీ కూడా వేరు వేరు రూపంగా కనిపిస్తుంటాయి.
1: ద వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది ఓషన్.
0: అనంతమైన తరంగములు ఆవిర్భవిస్తుంటాయి.
1: మెనీ వేవ్స్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్.
0: కానీ ఎన్ని తరంగములైనప్పటికీ అందులో సముద్ర జలం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఎనీ నంబర్ ఆఫ్ వేవ్స్ మే బి ప్రెసెంట్ ద సేమ్ ఓషన్.
0: సచ్చిదానంద సముద్రమునందు మానవులనేటువంటి తరంగములు ఆవిర్భవిస్తున్నాయి.
1: In this ocean of the divinity you find the human lives, the waves coming out of
0: prati manava tarangamulandu kodunu ee sachidanandam untundali.
1: In every wave of human being there is three the aspects sachidananda.
0: Kanu sachidanandam yokka swarupame neevu.
1: You are the very form of sachidananda.
0: Neevu binduga undavachunu.
1: You may be a drop.
0: Sachidananda ocean ga undavachunu.
1: Divinity may be ocean.
0: Kaani indulo quantity difference e kaani quality okkate.
1: There is difference in the quantity but quality is same.
0: Manavuni endundinatvanti divyattamu దైవమునందున్నటువంటి దివ్యత్వము ఒక్కటే.
1: ది డివినిటీ ఇన్ మ్యాన్ అండ్ ది డివినిటీ ఇన్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: దివ్యమైన విద్యుత్ శక్తి ఒక్కటిగానే ఉంటుంటారు.
1: ది డివైన్ కరెంట్ ఈజ్ వన్.
0: అనేక బల్బులు అలంకారం చేసుకున్నాము.
1: వి డెకరేట్ విత్ మెనీ బల్బ్స్.
0: కానీ ఈ బల్బులలో కొన్ని భేదములు వస్తుంటుంటాయి.
1: దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ బల్బ్స్.
0: ఈ భేదములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫిలమెంట్.
1: ది డిఫరెన్స్ ఇన్ ద బల్బ్స్ ఇస్ డ్యూ టు ది ఫిలమెంట్. ఫిలమెంట్.
0: ఈ ఫిలిమెంట్ లోపల ఉండినటువంటి భేదాన్ని మనం గుర్తించుకోనకుండా ఈ బల్బులో చిన్న లైట్ ఉంది, ఆ బల్బులో పెద్ద లైట్ ఉంటుంది, భగవంతుడు మహాప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సుతో కూడినటువంటి బల్బు, భగవంతుని బల్బు చాలా పెద్దది అనుకుంటున్నాము, మన బల్బు చిన్నది అనుకుంటున్నాం.
1: We forget the differences in the filament of the bulbs. We call it, this bulb has got low light intensity, another bulb has got high light intensity, God has got that infinite
0: and
1: light intensity.
0: అన్ని ఉండినటువంటి దివ్య శక్తి విద్యుత్ శక్తి ఒక్కటే.
1: The divine power. The divine power, current is one and the same. There is only difference in the filament.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క భావములు సంకుచితంగా ఉంటున్నాయి.
1: So our feelings are narrow.
0: కనుకనే ఇక్కడ ఈ కరెంటు చాలా డిమ్ గా కనిపిస్తుంటుంది.
1: Therefore, it appears dim to your eye.
0: మన నిత్య జీవితంలో మన గృహములందు మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience it in our daily life.
0: డ్రాయింగ్ రూమ్ లోపల పెద్ద బల్బు వేసుకుంటాం, ప్రకాశంగా ఉంటుంటుంది.
1: We'll have a very big bulb in the drawing room which has high light.
0: బెడ్రూమ్ లోపల డిమ్ బల్బు వేసుకుంటాం, అది చాలా అంధకారంగా ఉంటుంది.
1: In bedroom we'll have dim light.
0: అక్కడ కరెంటు డిమ్గా ఉంది, ఇక్కడ బ్రైట్గా ఉంది అని అనడానికి వీలు లేదు.
1: It's not possible to say the current is dim in the bedroom.
0: నీవు బల్బును మార్చు, అక్కడ కూడా బ్రైట్నెస్ వస్తుంది.
1: చేంజ్ ద బల్బ్ దేర్, దెన్ యూ విల్ హావ్ బ్రైట్ లైట్.
0: కనుక నీ హృదయం అనేటువంటి దాని లోపల ఈ మనస్సు అనేటువంటి బల్బు చాలా సంకుచితంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వితిన్ ది హ్యూమన్ హార్ట్ ద మైండ్ విచ్ ఇస్ ద బల్బ్ ఇస్ డిమ్
0: గా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్
0: నేను అజ్ఞానిని, నేను మూర్ఖుణ్ణి, నేను మూఢుణ్ణి అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దట్ ఐఎమ్ ఇగ్నోరెంట్, ఐఎమ్ ఫూలిష్.
0: అట్ట మనం భావించకూడదు.
1: వి షుడ్ నెవర్ కన్సిడర్.
0: నీవు మూర్ఖుడు కాదు.
1: యు ఆర్ నెవర్ ఎ ఫూల్.
0: నీవు అజ్ఞాని కాదు.
1: యు ఆర్ నాట్ ఇగ్నోరెంట్.
0: నీవు ప్రజ్ఞానివి.
1: యు ఆర్ గాట్ ఆల్.
0: నీవు సుజ్ఞానివి. నీవు విజ్ఞానివి.
1: యు ఆర్ ఆల్ అవేర్నెస్. యు నో ఎవ్రీథింగ్.
0: కానీ బల్బును మార్చుకో.
1: బట్ చేంజ్ ద బల్బ్.
0: అంతే కానీ బల్బ్ అనగా ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ దిస్ బల్బ్ హియర్?
0: అదే నీ హృదయం యొక్క దివ్యత్వంతో కూడినటువంటి మానసిక తత్వం వికసించాలి.
1: The nature of the mind should blossom within the heart.
0: చాలా మంది బ్రాడ్ హార్ట్ చేయమని అంటుంటారు.
1: People say you should have large heart.
0: బ్రాడ్ హార్ట్ చేస్తే డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది.
1: If you have broad heart,
0: broad mind.
1: Broad, if you have broad heart, doctor has to operate. You need broad mind.
0: హార్ట్ ఎంజార్జ్ చేయిందంటాడు, ఏదో ఆపరేషన్ అంటాడు. బ్రాడ్ మైండ్ కావాలి.
1: It's not broad heart. You should have broad mind.
0: హార్ట్ ఎప్పుడు బ్రాడే.
1: Heart is always broad.
0: Not this physical heart.
1: Not this physical heart. It is the spiritual heart.
0: Spiritual heart sarvatra untundadi.
1: Spiritual heart is everywhere.
0: Sarvata paanipadam. Ta sarvato chesi romukam. Sarvata strutimalloki. Sarvama uchistadi. Sarvatra untundadi yoka spiritual heart.
1: The spiritual heart is everywhere.
0: దీన్ని మనం బ్రాడ్ చేసుకోనక్కర్లేదు.
1: We need not broaden it.
0: దీన్ని చూడడానికి బ్రాడ్ మైండ్ కావాలి.
1: To see that we need broad mind.
0: సంకుచితమైనటువంటి మనసును మనము సంరక్షించడానికి ప్రయత్నించకూడదు.
1: We should never to safeguard the narrow mind.
0: సంహరించాలి.
1: We should kill it.
0: నేను నా వారు, నేను నా కుటుంబము, నేను నా ఫ్రెండ్స్ అనేటువంటి సంకుచితంగా మనం పోకూడదు.
1: We should never be proceed along the narrow path. I, mine, my family.
0: నేను నా కుటుంబము, నా సమాజము, నా దేశము, నా విశ్వము అని ఈ విశ్వం వరకు ప్రయాణం చేయాలి.
1: We should travel up to the universe. I, my family, society, country, universe.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం అనేటువంటిది అధికంగా ప్రకాశమవుతుంది, తేజోమయమైనటువంటిదిగా రూపొందుతుంది.
1: Then the divinity will shine forth with all its brilliance and radiance.
0: స్వస్వరూప సందర్శనం అని.
1: That is visualization of one's own self.
0: దీనిని దివ్యమైన యొక్క మహాపురుషత్వము అని చెప్పని పెట్టారు.
1: This is called the divine spiritual force.
0: Infinite divine.
1: Infinite divine force.
0: ఈ infinite divine గా మనం తయారు కావాలి.
1: We should become that infinite divine.
0: గా ఉంటున్నాం మనము.
1: We are in the divine.
0: కానీ తాత్కాలికమైనటువంటిది కాదు.
1: It's not temporary.
0: వైన్ తాగినప్పుడు మత్తుగా ఉంటుంది.
1: When we drink wine, you are in
0: తాత్కాలికమైన divine గా ఉండినప్పుడు భక్తిగా ఉంటుంది.
1: And when you are in the divine, temporarily you will have devotion.
0: Infinite divine గా ఉండాలి. మారినటువంటి divine రావాలి.
1: You should be in that state of changeless position.
0: అది మన యందే ఉంటున్నది.
1: That is within you.
0: దీన్ని వేరే సంపాదించుకోవాల్సినటువంటిది కాదు.
1: You need not acquire it.
0: మనం ఎక్కడో పోయి వెతుక్కోవాల్సినటువంటిది కాదు.
1: You don't need to search.
0: ఎవరితోనో మనం ఇప్పించుకోవాల్సినటువంటిది కాదు.
1: You don't need to summon it.
0: సహజంగానే ఉంటుండాలి.
1: It is in you naturally.
0: ఆ సహజమైనటువంటి దానిని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to notice that naturally.
0: ఎప్పుడు నీవు గుర్తించగలవు?
1: When can you know?
0: స్థూల సూక్ష్మ కారణాన్ని మరిచినప్పుడు.
1: When you forget this gross, subtle and causal.
0: మహాకారణ తత్వంలో దానిని చక్కగా గుర్తించగలవు. మహాకారణాన్ని చక్కగా మనం విచారణ చేయాలి.
1: Therefore we should understand clearly the subtle and the gross and the causal, super causal body's nature.
0: కనుక ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే.
1: When we do all this.
0: Super mind.
1: The super mind.
0: Higher mind.
1: Higher mind.
0: Illuminated mind.
1: Illuminated mind.
0: తర్వాతనే divine.
1: Then divine.
0: ఈ విధమైన మూడు మనసులు కూడా దాటి మనం ముందుకు పోవాలి.
1: దెన్ వీ షుడ్ క్రాస్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ మైండ్.
0: ఇదే ఓవర్ మైండ్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ మైండ్.
0: మనోతీతమైన తత్వంగా ఉండాలి.
1: ఇట్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
0: దీనిని అమనస్కము అని కూడా ఒక పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ అమనస్కారు.
0: ఇంకొక పేరు కూడా పెట్టారు, విదేహ స్థితి అన్నారు.
1: ఇట్ హాస్ గాట్ నాన్ బాడీ కాన్షియస్నెస్. విదేహ స్థితి.
0: దేహంతో కూడా కూడినటువంటిది కాదు ఇది.
1: ఇస్ నాట్ ద వన్ విత్ ద బాడీ.
0: దేహంతో కూడినది మనసు.
1: ద మైండ్ ఈజ్ ఇన్ ద బాడీ.
0: మనస్తో కూడింది ప్రపంచము.
1: Out of the mind only you can find the pain and pleasure.
0: ఇవన్నీ కూడా మనకు బంధ కారణములే కానీ ఆనంద కారణాలు కావు.
1: They all bind you, will never confer bliss.
0: ఆనంద కారణం అనేటువంటిది ఓవర్ మైండ్ లోనే మనకు వస్తుంది.
1: దాట్ విచ్ కన్ఫర్స్ బ్లిస్ యూ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఓవర్ మైండ్.
0: ఓవర్ మైండ్ కు మనం పోయేది ఎట్లా?
1: హౌ టు రీచ్ ఓవర్ మైండ్?
0: క్రమక్రమేణ ఈ మానవత్వం అనేటిది పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ నాలుగింటిని సమర్పించమని చెప్పని వేదాంతం ప్రబోధించింది.
1: వేదాంతం సెట్ యు సరెండర్ యు ఆఫర్ దీస్ త్రీ దీస్ ఫోర్
0: భగవంతుడు ధనకనక వస్తువు కానీ లేక అధికార స్థితులకు కానీ ఏమాత్రం కూడా నువ్వు లొంగేటువంటి వాడు కాదు.
1: గాడ్ విల్ నెవర్ సబ్మిట్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ పొజిషన్ ఆర్ అథారిటీ.
0: దీనికి సరి అయినటువంటి అంతరార్థము కృష్ణ తులాభారంలో చక్కగా ప్రకటించింది.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ వెరీ వెల్ నోన్ ఇన్ కృష్ణ తులాభార.
0: కృష్ణుడిని తనవాడుగా చేసుకోవాలని సత్యభామ స్వార్థమైనటువంటి మనసుతో సర్వ విధమైనటువంటి నగలంతా వేసింది.
1: అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సత్యభామ వాంటెడ్ టు ఓన్ కృష్ణ.
0: తనకనక వస్తువాహనంతా వేసింది.
1: షీ ఆఫర్డ్ ఆల్ హర్ ప్రాపర్టీ అండ్ జ్యువెలరీ.
0: భగవంతుడు తూగలేదు.
1: బట్ గాడ్ డిడ్ బ్యాలెన్స్ దట్.
0: తిరిగి రుక్మిణి వచ్చి,
1: లేటర్ రుక్మిణి కమింగ్,
0: దీనికి ప్రేమనే ప్రధానము అనేటువంటి ఒక జ్ఞానోపదేశం చేసింది సత్యభామకు.
1: షీ టాట్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్ టు సత్యభామ.
0: ఈ ప్రకృతికి ప్రకృతి యొక్క దీని తృణం కూడా కొంత అవసరం.
1: For this nature, a natural object is also necessary.
0: Sanjay Sahani cheppadu, Draupadi ki achaya patra lopala taru bhujinchin tarvata supram chesi pettetuvanti oka swabhavu Draupadi.
1: Sanjay Sahani said that the regular habit of Draupadi is to cleanse that vessel.
0: Kaani ekkado okada inta balusaaku oka chinna mukka chikkindi.
1: But a small fraction, a little bit of the leaf is noticed.
0: Krishna ani Krishna arpana chesindi.
1: Repeating Krishna's name, she offered it.
0: Inta alpamaina krishnarpana chesthe kada adhikamainatundi oka deenini krishnudu andistuntadu.
1: When such a small thing is offered,
0: arpitamu cheyaka
1: without offering
0: sampadana manam andukodaniki veele kaadu.
1: It is not possible to acquire wealth.
0: Edo kritiga manam arpitam kavali.
1: You have to sacrifice in one
0: bazaarukaina velli oka shop lopala 10 rupayalu vaadiki shopkeeper mogara kodthe vaadu manam okaru oka handkerchief kottestadu.
1: If you go to the shop and pay 10 rupees, the shopkeeper will give you handkerchief.
0: నీవు 10 రూపాయలే వాడికి ఇవ్వకపోతే వాడి ఖర్చు నీకు ఎట్లా వస్తుంది?
1: ఇఫ్ యూ డోంట్ పే 10 రూపీస్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ కర్చే?
0: అదే రీతిగా కుచేలుడు కూడా పిటికడు అడుగులైన కృష్ణుడికి అందించినప్పుడే బహుళ భాగ్యాన్ని అందించాడు కృష్ణుడు.
1: కుచేల ఆల్సో ఆఫర్డ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ వీట్ అండ్ రైస్ అండ్ కృష్ణ.
0: భారతీయ సంస్కృతి యందు దేవాలయం పోయేటప్పుడు ఇంత పుష్పము లేక పత్రము లేక ఫలము దీన్ని ఒకదాన్ని తీసుకుని పోమని చెప్పని చెప్తుంటారు పెద్దలు.
1: దేర్ఫోర్ ఎల్డర్స్ సే వెన్ యు గో టు ద టెంపుల్ ఐదర్ యు టేక్ ది లీవ్స్ ఆర్ ద ఫ్లవర్స్.
0: నిజముగా విచారణ చేస్తే కృష్ణ నామమునకు కృష్ణ రూపమే సరైన తూకం.
1: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ విల్ బి కరెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫామ్ అండ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ.
0: అయితే కృష్ణ రూపము ఫామ్ గా ఉంటుండాలి, కనిపిస్తుండాలి కంటికి. కృష్ణ నామము కంటికి కనిపించదు.
1: బట్ యు సీ ది ఫామ్ ఆఫ్ కృష్ణ విత్ నేకెడ్ ఐ బట్ నాట్ ద నేమ్.
0: కనుకనే నారదుడు మరొక ఉపదేశం చేశాడు సత్యభామకు.
1: దేర్ ఫోర్ నారద గేవ్ అనదర్ టీచింగ్.
0: కృష్ణుడు సాకార రూపుడై ఉంటున్నాడు.
1: కృష్ణ ఇస్ ఇన్ ది వెరీ ఫామ్.
0: ఈ రుక్మిణి నిరాకార నామమును స్మరిస్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: వెన్ రుక్మిణి థింక్స్ ఆఫ్ కృష్ణ యాజ్ ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్, వాట్ ఇస్ ద ప్రాఫిట్?
0: నాకు దానం చేసింది
1: సత్యభామ ఆఫర్డ్ ఆల్ దిస్.
0: ఈ కృష్ణుని అమ్ముకొని నేను బ్రతకాలి.
1: ఐ హావ్ టు సెల్ అవుట్ కృష్ణ అండ్ లివ్.
0: కాబట్టి నాకేదో ఒకటి ఫలితం రావాలి.
1: ఐ షుడ్ హావ్ సమ్ ప్రాఫిట్
0: అని చెప్పేటప్పటికి అప్పుడు రుక్మిణి చెప్పింది.
1: దెన్ రుక్మిణి సెడ్
0: పత్రము
1: ఏదర్ ద లీవ్
0: పుష్పము
1: ఆర్ ఫ్లవర్
0: ఫలము
1: ఆర్ ఫ్రూట్
0: తోయము
1: ఆర్ వాటర్
0: భక్తి గల

0: If it is true, O God, that you submit yourself to the one with the devotion, let you be balanced
1: within three circles.
0: Repeating Krishna's name, she gets that tulsi.
1: Krishnanamam Krishnamaniki samanamaina tookam vachindi. Tulsi dalam extra tookam ayipoyindi.
0: Then there is perfect balance, but this tulsi leaf has become extra weight.
1: Kanukane manam patramo pushpamo polavanti emiti dini arthamo.
0: So when we say the leaf, flower, fruit, what is the
1: difference?
0: The leaf is not of different
1: plant. They
0: are sure to decay
1: and fall.
0: This very body is the leaf.
1: పత్రము ఇది భగవద్ అర్పితము.
0: దిస్ బాడీ ద లీఫ్ ఈస్ టు బి ఆఫర్డ్.
1: పుష్పము
0: దెన్ ఫ్లవర్.
1: అదే ఉదయ పుష్పము.
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ ద హార్ట్.
1: ఫలము
0: ఫ్రూట్.
1: అదే మనోఫలము.
0: దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: తోయము
0: దెన్ వాటర్.
1: ఆనంద పాష్పములే తోయము.
0: ద టీయర్స్ ఆఫ్
1: ఇవి మనకు భగవంతునికి అర్పించవలసినటువంటిది.
0: దీస్ ఆర్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
1: అది నిజమైన అంతరార్థానికి సరి అయినటువంటి ఒక స్వరూపం.
0: దిస్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని భగవంతునికి ఇది చేసినప్పుడు అతీతమైన ఓవర్ మైండ్ లో మనం ప్రవేశిస్తాము.
0: వెన్ వి ఆఫర్ దీస్ థింగ్స్ విల్ రీచ్ దట్ స్టేజ్.
1: కానీ ఈ భక్తి పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు, ఫుల్ టైం గా ఉంటుండాలి.
0: బట్ దిస్ డివోషన్ షుడ్ నెవర్ బి పార్ట్ టైం డివోషన్. ఇట్ షుడ్ బి ఫుల్ టైం డివోషన్.
1: దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడా దేవుడా దేవుడా అని దేవుడాడుతాం.
0: At the time of difficulties and losses, we cry for God.
1: సౌభాగ్యములు సంభవించినప్పుడు దేవుని నామమే మనకు జ్ఞాపకం రాదు.
0: In pleasure and prosperity, we don't think of God.
1: ఇది కాదు నిజమైన భక్తి యొక్క తత్వం.
0: This is no true devotion.
1: సతతం యోగినః.
0: Continuously you
1: తెల్లవారులేస్తే మనం చాలా యోగంలో కూర్చుంటాము.
0: We always sit in the state of yoga.
1: మధ్యాహ్నం చూస్తే భోజనంలో కూర్చుంటాము.
0: In the afternoon we sit there dining.
1: రాత్రి చూస్తే రోగంలో మునిగిపోతాము.
0: But in the night time we'll be in disease.
1: ఇది కాదు తెల్లవారి మధ్యాహ్నం రాత్రి కూడా సతతం యోగినః. మనం నిరంతరం కూడా ఆ చిత్తవృత్తులు అరికట్టినటువంటి వారిగా ఉండాలి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వీ షుడ్ బి ఇన్ డివినిటీ.
1: అది ఏ దివ్యమైనటువంటి భావము.
0: దట్ ఈస్ ద డివైన్ ఫీలింగ్.
1: అందువల్లనే
0: ఫర్ దట్ రీజన్
1: సర్వత పారిపాదం అని చెప్పి
0: టెలింగ్ దట్ గాడ్ ఇస్ ఎవరీవేర్
1: భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మనం ఉండగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ టు బి
1: ఆఫర్డ్.
0: Whatever you may do,
1: నీవు ఉద్యోగం చేసుకో.
0: యూ డూ యువర్ జాబ్.
1: విద్యావంతుడిగా నీవు చదువు.
0: యూ స్టడీ.
1: నీవు అధ్యాపకుడిగా బోధించు.
0: యూ టీచ్ యాజ్ ఎ టీచర్.
1: ఏ విధమైన నీ కర్తవ్యాలు నిర్వర్తించుకున్నప్పటికీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థమే చేస్తున్నాను అనేటువంటి సుఖమైనటువంటి సులభమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో నీవు స్మరిస్తే అది ఏ అర్పితం.
0: వాట్ ఎవర్ టాస్క్ యూ మే ఫుల్ఫిల్, వాట్ ఎవర్ ద డ్యూటీస్ యూ మే డిశ్చార్జ్, if you have the feeling that they are offered to please God,
1: సులభంగా అరికట్టడానికి ఇదే మార్గము.
0: This is the true path to reach God.
1: ఈ దేహము భగవంతునిది.
0: This body belongs to God.
1: అనుకున్నప్పుడు ఈ దేహంతో పాపకార్యములు ఏమాత్రము నువ్వు చేయము.
0: When you have that feeling, you will never commit sin.
1: కనుకనే ఈ యొక్క దేహార్పితమైనటువంటి భావం అంటే అంతా భగవంతునిదే.
0: When you offer body, it means everything is divinity.
1: నా ధనము భగవంతునిదే.
0: My wealth belongs
1: అప్పుడు
0: to God.
1: నీవు దుర్వినియోగం చేయవు.
0: Then you will never waste money.
1: దాని సదుద్యోగం లోపల సత్వవర్తం లోపల దాన్ని ప్రవేశపెట్టావు.
0: You will make proper use of money.
1: నా శక్తి అంతా భగవంతునిది.
0: All my power.
1: ఈ శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేయవు.
0: You should never misuse
1: it. కనుక సత్యసాయి సంస్థల్లో 4 సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము.
0: For that reason in Sri Satyasai organizations, stealing on desires.
1: Don't waste food.
0: Don't waste food.
1: Food is God.
0: Food is God.
1: నీ శరీరము ఫుడ్ తో ఆవిర్భవించినటువంటిది.
0: The body is out of
1: food. తల్లిదండ్రుల యొక్క ఫుడ్ యొక్క స్వరూపమే నీ దేహము.
0: Your body is the very form of the food given by parents.
1: కాబట్టి అన్నం బ్రహ్మ.
0: Therefore food is God.
1: కనుక ఫుడ్ ఈస్ గాడ్.
0: ఫుడ్ ఈస్ గాడ్.
1: దాన్ని నువ్వు వేస్ట్ చేయద్దు.
0: Never waste food.
1: నీవు ఎంత అవసరమో అంత తిను.
0: You eat to the extent
1: necessary. కానీ కట్టల్లో మాత్రం వదిలిపెట్టి అనవసరంగా దీన్ని వేస్ట్ చేయకూడదు. అప్పుడు భగవంతుని యొక్క శక్తిని మనం వృథాపరిచినటువంటి వారం అవుతాం.
0: Never leave it on the plate and waste it. It means you are misusing God.
1: Don't waste money. God is wealth.
0: Don't waste money. God is wealth.
1: కనుక ఈ ధనము,
0: this money,
1: misuse of money is evil అన్నారు.
0: So Swami says misuse of money is evil.
1: కనుక నీవు ధనమును వేస్ట్ చేయొద్దు.
0: Never waste money.
1: నీకు టేస్ట్ చేయాలనుకుంటే సత్కార్యము చేయి.
0: If you want to do it, do good.
1: అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, గృహదానం చేయి, ఇంకే విధమైనటువంటి యొక్క శక్తిహీనులకంతా కూడా దాన్ని దానం చేయి.
0: You indulge in activities of charity.
1: అంతేకాదు దుర్వినియోగం మాత్రం చేయవద్దు.
0: But never waste, misuse
1: ధనమును దుర్వినియోగం చేయటం కూడా ఒక పాపమే.
0: Misuse of money is a sin.
1: ఇంకా మూడవది,
0: డోంట్
1: వేస్ట్ టైం.
0: డోంట్ వేస్ట్ టైం.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలగతమాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమితాయ నమః. అంత కాలమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ టైం. గాడ్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ టైం.
1: అనవసరమైన మాటల లోపల నీవు ఏమాత్రం కూడాను నీ కాలమును వ్యర్థం చేయవద్దు.
0: నెవర్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ గాసిప్.
1: కాలమును పవిత్రము గావించుకునేటువంటి పలుకులు నీవు ఉపయోగపెట్టుకో.
0: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్.
1: కనుక కాలమును వ్యర్థం చేయటము మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు వేస్ట్.
1: కాలమును వ్యర్థం చేయటం భగవంతుని వ్యర్థం చేసినట్టే అవుతుంది.
0: ఇఫ్ యు వేస్ట్ టైమ్ యు విల్ బి వేస్టింగ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: డోంట్ వేస్ట్.
1: అదే బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ. దట్ ఈస్ బ్యాడ్ టాక్, బ్యాడ్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ శరీరంలో ఉండేటువంటి ఎనర్జీని అంతా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు.
0: యు ఆర్ వేస్టింగ్ ఆల్ ది ఎనర్జీ ఇన్ ద బాడీ.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్.
1: నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్.
1: ఇది నీవు సద్వినియోగం చేసిన వారవుతావు.
0: దట్ యు విల్ బి మేకింగ్ ప్రాపర్ యూస్.
1: అది భగవత్ యొక్క స్వరూపము.
0: That is very form of God.
1: భగవంతుని యొక్క సాధన.
0: దట్ ఈస్
1: భగవంతుని యొక్క సేవ.
0: దట్ ఈస్ సర్వీస్ టు గాడ్.
1: కనుక ఈ విధమైనట్టుగా చేసుకుంటే ఇది మనస్సు యొక్క ప్రభావము చచ్చిపోతుంది. తర్వాత దాని మనోలయం అయిపోతుంది.
0: When we do so, the effects of the mind would diminish, naturally disappear.
1: కనుక ఈ మనో అతీతమైనటువంటి స్థితికి మనం పోవాలనుకున్నప్పుడు ఈ విధమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: టు రీచ్ ద స్టేట్ విచ్ ఇస్ బియాండ్ ద మైండ్, వీ షుడ్ గో ఫోర్త్ ఇన్ దిస్ పాత్.
1: మనస్సు యొక్క దుర్లక్షణములను అభివృద్ధి పరిచేటువంటి కార్యంలో మనం ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ద మైండ్ అండ్ డూ సచ్ వే.
1: మనస్సును క్రమక్రమేణా మర్చిపోయేటువంటి స్థితిలో మనము సాధన చేయాలి.
0: వీ షుడ్ ఫర్గెట్ ద వాగరీస్ ఆఫ్ ద మైండ్. వాట్ ఈస్ సాధన ప్రాక్టీస్?
1: ప్రపంచమును మర్చి దివ్యత్వంలో లీనమై చేసినప్పుడే ధ్యానం అంటుంటారు.
0: The true thing is that meditation is forget the world and merge in divine.
1: దైవాన్ని గురించి చేయటమే మెడిటేషన్ కాదు.
0: Meditation does not mean concentration of
1: thought. Talking meditation, eating meditation, drinking meditation, driving meditation, అన్ని మెడిటేషన్.
0: Walking, talking, driving, eating, everything is meditation.
1: Writing is meditation. చదవటం మెడిటేషన్.
0: Writing is meditation. Reading is meditation.
1: నీ దృష్టి అక్షరం పక్కలో మరొక అక్షరం ఏమిటి ఉండాలని నీకు మెడిటేషన్ చేస్తేనే కదా నీవు చదవగలుగుతున్నావు.
0: Unless you meditate while reading, you can only read.
1: ప్రాసెసింగ్ ఒక అక్షరం తర్వాత మరి ఏం రాస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే కదా నువ్వు రాయగలుగుతున్నావు.
0: అన్లెస్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద లెటర్స్ యూ రైట్,
1: డ్రైవ్ చేసే సమయంలో ఎంత కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నీవు అపాయం కాకుండా నువ్వు డ్రైవ్ చేయగలుగుతున్నావు.
0: వైల్ డ్రైవింగ్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ టు ఎస్కేప్ ఆల్ డేంజర్. ఇట్ ఇస్
1: మెడిటేషన్.
0: ఎవ్రీథింగ్ ఇస్ మెడిటేషన్.
1: కనుక నా లైఫ్ ఈ మెడిటేషన్ అనే భావంతో ఏది చేసినా కూడా కాన్సన్ట్రేషన్ చేయి.
0: Have a feeling that life is meditation. Whatever you do, do it with concentration.
1: మాత్రం మంచిది కాదు.
0: Never be in a hurry.
1: ఈ మనసు ఎప్పుడు కూడా తొందరపాటుకు ఎక్కువ అవకాశం అందిస్తుంటారు.
0: Mind always hurries you.
1: మంచిది కాదు. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Haste makes waste. Waste makes hurry. So do not be in a hurry.
1: ఈ హరి అనేక విధమైనటువంటి ఒక మానవుని క్రమక్రమేణా అంధకారంలో ముంచుతుండాలి.
0: If you are hurry all through, you will be in darkness.
1: నీవు హరికి ఏమాత్రము వరి చేయద్దు.
0: Don't get worried about being in a hurry.
1: హరి వరి కరి మూడు చేతిని హార్ట్ డిజీజ్ ప్రారంభమవుతోంది.
0: We get the heart disease because of these three. హరి వరి కరి. హరి
1: వరి కరి.
0: హరి వరి కరి.
1: కనుకనే మనం హరి వరికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: So we should never give scope to హరి వరి.
1: అప్పుడే దివ్యత్వమైన మానసిక తత్వము క్రమక్రమేణా అణుగుతుంది.
0: Then only this nature of the mind
1: will pothundi.
0: Then it will under control.
1: అప్పుడు దానిని మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు.
0: Then you can change it as you wish.
1: అంతే కాని మనసును మరొక విధంలో ఒకరు దీన్ని మార్చుకోవాలంటే ఇది అసాధ్యము.
0: It is impossible to divert the mind otherwise.
1: మనకు మనస్తత్వం అనేటువంటి చాలా సులభమైన మార్గంలో మనము ఓవర్ మైండ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: There is every scope to take the mind to the over mind.
1: అసాధ్యమే కాని ఇది అశక్తివంతమైనటువంటిది కానీ మనం భావించకూడదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ ఇట్ స్లో అండ్ పవర్లెస్.
1: ఇది చాలా సులభమైనటువంటిది.
0: ఇట్స్ క్వైట్ ఈజీ.
1: చాలా సున్నితమైనటువంటిది.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
1: ప్రయత్నం చేస్తే ఎంతైనా కూడా సాధించడానికి అవకాశం ఉండేటువంటిది.
0: విత్ ఎఫర్ట్ యూ కెన్ అకంప్లిష్.
1: మానవుడు ప్రయత్నపట్టాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ ఎఫర్ట్.
1: ప్రయత్నం చేయటం వల్ల లక్ష్యమైన అంతరిక్షానికి వెళ్లిపోతున్నాం మనం.
0: With efforts, man can travel in the space to lakhs of miles.
1: కానీ వారు అరయించేది కూడా మనం హృదయాంతరాళానికి ప్రవేశించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not able to go within even half an inch.
1: చెయ్యాలి మనం. అంతర్జానికి పోకుండా అంతర్భావానికి పోవాలి.
0: We should do it. Instead of getting into the space, we should travel within.
1: అంటే చాలి పోటం లోపల millions of crores అంతా కూడా ఖర్చు అవుతుండాలి.
0: By traveling to the space, we are wasting millions of crores.
1: కానీ అంతర్భావానికి పోటానికి 50 paisa కూడా ఖర్చు కానక్కర్లేదు.
0: You go within. You don't need to waste.
1: ఏమాత్రము ఖర్చు కాదు.
0: You don't need to waste.
1: అలాంటి దానికి మనం తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort in this direction.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట మీరు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోండి.
0: ఫస్ట్ యూ డెవలప్ ఇన్నర్ విజన్.
1: కేవలం అవుట్లుక్స్ అంతా మీరు ఎక్కువ అభివృద్ధి పరచుకోకండి.
0: మియర్లీ డోంట్ డెవలప్
1: అవుట్లుక్స్. మీ మనసు అంతా కూడా మహా మంకీగా మారుస్తుంటుండాలి.
0: ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్లుక్స్ విల్ మేక్ ది మైండ్ మంకీ.
1: కేవలం ఆర్డినరీ మంకీగా కాదు, మ్యాడ్ మంకీగా మారుస్తుంది.
0: నాట్ ఆర్డినరీ మంకీ, మ్యాడ్ మంకీ.
1: కనుక బాడీ లైక్ వాటర్ బబుల్.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Don't follow the mind. Don't follow the body. Follow the conscience.
0: Don't follow the body. Don't follow the mind. Follow the conscience.
1: Conscience. దాని నీవు కాన్షియస్ ని ఫాలో చేస్తే కాన్షియస్నెస్ తీసుకుని పోతుంది.
0: When you follow the conscience, it will take you to consciousness.
1: Consciousness is beyond mind.
0: That consciousness is beyond mind.
1: ఇలాంటి అతీతమైనటువంటి యొక్క మానసిక స్థితిని ప్రతి మానవుడు అందుకొని తమ తమ కర్తవ్యాన్ని తాము గుర్తించి వర్తించినప్పుడు దేశంలో సమస్యలే ఉండవు, ప్రాబ్లమ్స్ ఏ ఉండవు.
0: When we reach that state beyond the mind, there will be no problems in this world.
1: కనుక ప్రపంచం యొక్క శాంతి కూడా మీరు పాటుపడండి.
0: You struggle for the peace in the world.
1: ప్రపంచం శాంతి కాదు, ప్రపంచం ఎప్పుడు శాంతిగానే ఉంటుండాలి.
0: The world is always at peace.
1: కానీ మానవుని యొక్క మనస్సులు అశాంతిగా ఉంటుండాలి.
0: But human mind is not at peace.
1: అశాంతిగా ఉండేటువంటి మనస్సును ప్రశాంతిగా చేకూర్చండి.
0: Confer, see that you get the peace in the mind.
1: అది మానవుని యొక్క నడతలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: It rests on the human behavior.
1: మంచి నడతల చేత,
0: out of good behavior.
1: మంచి ప్రబోధన చేత,
0: a good teaching.
1: నీవు ప్రపంచానికి ప్రచార ప్రబోధన సలపండి.
0: To the world, you teach, you publicize these things.
1: Bhagavat Namam Cheta,
0: with God's name,
1: Hriyani Nimpukondi.
0: Fill your heart.
1: Seva Bhavam Cheta,
0: the feeling of service,
1: Shirasunu Nimpukondi.
0: Fill your head.
1: Manavuniki Kavalsinatundi Rende Rendu, Okati Head, Okati Heart.
0: Human being needs two, head and heart.
1: Ee head heart nu rendittiki manchiga nimpukunte hand lo manchi work cheyali.
0: If the head and heart are good, you can have good activity in hand.
1: ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అని ఈ హెచ్వి అన్నారు. కాదు కాదు, హెడ్, హార్ట్, హ్యాండ్, ఇది త్రీ హెచ్. ఈ మూడింటిని మనం చక్క చేసుకుంటే ఇంతకంటే మనం తగినటువంటి ఉన్నత స్థితిని మనం పొందలేము.
0: ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ కాల్డ్ ఈ హెచ్వి. నో, త్రీ హెచ్, హెచ్, హెచ్, హెచ్, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
2: భజన బినా సుఖ శాంతి.

జగత్ సర్వం సత్యాదినంచు దేవతం తత్ సత్యం ఉత్తమాదినం

జగత్ సర్వం సత్యాదినంచు దేవతం.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాదీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతయు కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం, ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాదీనం, అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఇస్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమో పరదేవత, అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: That noble person is personification of the divine.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Daivanni gurchi purna parijnanam lenatu aa samayam nandu aneka vidhamuluga kudanu vicharana salputu vacharu.
1: People investigated about the divine and the divinity in several ways.
0: కానీ దైవాన్ని నిర్ణయించుకోలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They could not estimate the divinity in full and therefore they started worshipping prakriti, the nature.
0: కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగింది. మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and have taken to worshipping the idols, మూర్తి.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, I meant the one, everyone that's born has a form, మూర్తి.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హ్యావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్.
0: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ నువ్వు తప్పేమున్నది.
1: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ఎల్డర్స్ amount to the worship of the form, మూర్తి.
0: వీరే మూర్తి స్వరూపులు.
1: They have forms.
0: అయితే ఇట్టి మూర్తులకు చైతన్యము, దయ, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతి ఇత్యాది ఆచరణీయమైనటువంటి సద్గుణములు ఉంటున్నాయి.
1: These forms that received adoration and worship have in them the awareness, the compassion, love, forbearance and sacrifice.
0: కానీ ఇది ఎవరు కూడా కాదని చెప్పలేరు.
1: None can deny this.
0: కొన్ని శిలారూపములుగా ఉంటున్నాయి.
1: Some forms are idols made up of stone.
0: ఇందులో చైతన్యము లేక, సహనము లేక, ప్రేమ లేక, కదలిక లేక, ఆనందము లేక, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి.
1: దీస్ ఐడల్స్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ యు డు నాట్ ఫైండ్ ఇన్ ద అవుట్వర్డ్ వే ద లవ్, ద మూమెంట్, ద బ్లిస్ అండ్ సో ఆన్.
0: ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
1: ది ఐడోలాట్రీ ఈస్ కండెమ్డ్ బై మెనీ.
0: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
1: ది డినైల్ ఆఫ్ ఐడోలాట్రీ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ ఇగ్నరెన్స్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
1: ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ ద ఫ్లవర్.
0: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ ను చూపుతుండాలి.
1: ద ఫింగర్ పాయింట్స్ యూ టువర్డ్స్ ద టంబ్లర్ దేర్.
0: చూపేంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
1: ద ఫింగర్ హెల్ప్స్ యూ యాజ్ ఎ పాయింటర్.
0: పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది, కానీ వ్రేలు పైన పోదు.
1: ద మూమెంట్ పాయింట్ ద ఫింగర్ డైరెక్ట్స్ యూ టువర్డ్ ద ఫ్లవర్ యూ స్టార్ట్ సీయింగ్ ద ఫ్లవర్ అండ్ నో మోర్ ద ఫింగర్.
0: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనం అక్కర్లేదు.
1: లైక్ వైజ్ దీస్ ఐడల్స్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్ డివైన్.
0: దైవాన్ని చేసేటువంటివి ఈ యొక్క విగ్రహములు.
1: దీస్ ఐడల్స్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద డివైన్ అండ్ గో టువర్డ్స్ ద డివైన్.
0: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
1: Criticizing such a noble idea is a mistake.
0: Konnintini manamu ati preetiga manamu aaradhana chestunnam.
1: We worship some endearingly.
0: Mana taadalu muttaadalu ainatundi varini chitramuluga cheesukoni vaatini mana grahamulo pinchukoni varini aaradhana chestuntam.
1: We have the photographs of our parents, the grandparents, and we worship them.
0: Kaani ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
1: డూ యూ ఫైన్ లైఫ్ దేర్ ఇన్ దోస్ పిక్చర్స్?
0: కరుణ ఉన్నదా?
1: యూ ఫైన్ ఎనీథింగ్ దేర్?
0: ప్రేమ ఉన్నదా?
1: లవ్
0: లేదు.
1: నో.
0: కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వై డూ యూ వర్షిప్ ద పిక్చర్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ ఫోర్ ఫాదర్స్?
0: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
1: ది ఎల్డర్స్ హావ్ గివెన్ us an ideal to tread.
0: కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
1: And hence we have got the pictures of our parents adorning the wall.
0: ఈ చిత్రములో ఆదర్శం గారిని నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకు ఉన్నారు.
1: We have elders who have passed on to us the ideals to follow.
0: కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
1: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
0: 6 inchalu padavu 4 inchalu vedalpu undinatvanti oka 100 rupayala note undi.
1: We have 100 rupee currency note, 6 inches
0: and 4 inches.
1: And 4 inches.
0: Aithe danlo chaitanyam unnada?
1: Is there life in the currency note?
0: దానిలో ప్రేమ ఉన్నదా?
1: డూ యూ ఫైండ్ లవ్?
0: కానీ ప్రేమనే లేకుండా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
1: దో ద కరెన్సీ నోట్ హ్యాస్ నో లవ్ దేర్, యెట్ మ్యాన్ లవ్స్ ఇట్.
0: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ హూ డస్ నాట్ లవ్ ద కరెన్సీ నోట్.
0: ఏ దేశీయుడైనా కూడాను,
1: ఆఫ్ ఎనీ కంట్రీ,
0: ఏ ప్రాంతీయుడైనప్పటికీ,
1: ఆఫ్ ఎనీ రీజియన్,
0: ఏ కాలం వారైనప్పటికీ,
1: ఎనీ టైం,
0: ఈ ధనమును ఆశించే వారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు.
1: ఎవ్రీవన్ వెల్కమ్స్ మనీ, నో వన్ డినైస్.
0: అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ జస్ట్ డైడ్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
1: What is the life principle in this money?
0: దీని యొక్క మహత్యం ఏమిటి?
1: What is the mystery behind it?
0: దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
1: The mystery of the currency note, it carries the stamp of the government.
0: ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతులుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it.
0: మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం మనం.
1: వి హావ్ ద నేషనల్ ఫ్లాగ్.
0: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ క్లాత్ దట్స్ యార్న్డ్.
0: కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డి పరుస యొక్క తత్వము ఈ యొక్క బట్టలు చేరి ఉంటున్నది.
1: వి ఫైండ్ ఇట్స్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ యార్న్ అవుట్ ఆఫ్ ది ప్లాంట్స్ దట్ ఆఫ్ ద గ్రాస్ ప్లేన్.
0: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటుండాలి.
1: ది కరెన్సీ నోట్ ఆల్సో క్యారీస్ బేసికలీ దట్ ఆఫ్ ద గ్రాస్ బ్లేడ్.
0: చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది.
1: అండ్ దే ఆల్ రిప్రజెంట్ ద వైల్డ్ గ్రాస్.
0: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
1: దే హావ్ నో వాల్యూ.
0: కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: బట్ ద నేషనల్ ఫ్లాగ్ ఈజ్ హైలీ కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్.
0: దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి?
1: వై షుడ్ యూ డూ దాట్?
0: జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
1: మెనీ ఫూల్స్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు వర్షిప్ ఐడల్స్. బట్ ది వెరీ సేమ్ ఫూల్
0: ఈ 100 రూపాయల నోటు మనం కాపాడుకోవటము, దీనికోసం అన్ని విధాలు కూడాను త్యాగం చేయటము, ఇది మూర్ఖత్వం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ టు సాక్రిఫైస్ వన్స్ ఓన్ లైఫ్ ఫర్ మనీ?
0: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టమును పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
1: Therefore, based on the likes and the dislikes of mankind, we find the worship and the denial.
0: ప్రతి మానవుని యందు కూడాను ఒక విశ్వాసం ఉన్నది.
1: Every man has faith in him.
0: ఆ విశ్వాసమే లేకుండినా దేనిని కూడాను ఆశించలేడు.
1: If he has no faith, he cannot expect to have anything.
0: ప్రతి మానవుని ఎందుకు కూడా మొట్టమొదట ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, everyone has to develop this faith.
0: ఈశా వాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశా వాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈశ్వర సర్వభూతానాం,
1: ఈశ్వర సర్వభూతానాం,
0: అట్టి ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందు కూడాను చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
0: ఇది 6 రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హ్యాస్ 6 అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: ఒక జ్ఞానము,
1: విజ్డమ్,
0: రసము,
1: ఎసెన్స్,
0: విజిక. ఈ ఆరింటి యొక్క తత్వమునే ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
1: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్ దీస్ 6 అట్రిబ్యూట్స్.
0: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
1: సో గాడ్ ఈస్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ 6 ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: శం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ నేమ్ అండ్ ఇన్ ఎవ్రీ ఫార్మ్.
0: ప్రతి మానవుడి ఎందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది.
1: దేర్ యు ఫైండ్ కాస్మిక్ ప్రిన్స్, డివైన్ ప్రిన్సిపల్.
0: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరీ సెన్స్.
0: సత్య అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థముంది. సత్య అనే పదమునకు ఋగ్వేదము అని అర్థముంది.
1: ద వర్డ్ సత్య హ్యాజ్ ఎ మీనింగ్ ఋగ్వేద.
0: సా అనేటువంటి పదమునకు సామవేదంగా ఉంటుండాలి.
1: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
0: ఆ అనేటువంటి పదమునకు అధర్వణ వేదంగా ఉంటుండాలి.
1: ఆ సిగ్నిఫైస్ అధర్వణ వేద.
0: మా అనేటువంటి పదమునకు, అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
1: యా సింబలైజెస్ యజుర్వేద.
0: సత్య సా ఆ ఇ.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరీ సెన్స్.
0: సత్య అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థముంది. సత్య అనే పదమునకు

0: ఋగ్వేదము
1: సత్య ఋగ్వేద
0: సామవేదము
1: సామవేద
0: అధర్వణ వేద
1: అధర్వణ వేద
0: మా యా అనేటువంటిది యజుర్వేదం
1: యా యజుర్వేద
0: సత్యాస
1: సత్యాస
0: కనుకనే ప్రతి పదమునందు కూడాను వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ప్రమాణపూర్వకంగా మనం విచారణ చేసినప్పుడు అర్థము తెలియనిటువంటి మూర్ఖులు ఎన్ని రకమైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
1: ద ఫూలిష్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లింగం?
0: గుర్తు అని దీనికి ఒక పదం.
1: లింగం మీన్స్ సైన్.
0: ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు?
1: వై డూ యూస్ దిస్?
0: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధము.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లింగ రిప్రజెంట్స్ ద సెల్ఫ్.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
1: లింగ హ్యాస్ నో డైమెన్షన్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే భగవంతునికి ఆద్యంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
1: గాడ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్ అండ్ సో ఇట్స్ కాల్డ్ లింగం.
0: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద మాస్టర్.
0: ఈశ్వరత్వమే
1: అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో.
0: జ్ఞానము ఈశ్వరత్వమే.
1: విజ్డమ్.
0: ఆరోగ్యము ఈశ్వరత్వమే.
1: హెల్త్.
0: సంపద ఈశ్వరత్వమే. సిరి ఈశ్వరత్వమే.
1: సిరి ది వెల్త్.
0: కనుకనే ఇవన్నీ కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: విద్య కూడా ఈశ్వరత్వమే.
1: ద నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఈశ్వర.
0: కనుకనే ప్రతిది కూడా ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
1: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
1: ఇట్ ఇస్ అవర్ హార్ట్ దట్ డైరెక్ట్స్ దట్ పాయింట్స్ అవుట్ ఎవ్రీథింగ్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ కంపాషన్.
0: జీవేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద హార్మనీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: ఇటువంటి దివ్యత్వమైనటువంటి ఒక ఈశ్వరత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఈశ్వర.
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి.
1: వీ ఫైండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: కానీ ఈ ఆరాధనలన్నీ కూడాను ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నది.
1: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
0: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
1: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: రామ అన్న, కృష్ణ అన్న, ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
1: రామ, కృష్ణ, ఈశ్వర ఆల్ ఆర్ వన్.
0: కానీ కొంతమంది విశ్వాసము గాఢముగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
1: సమ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ దే.
0: మరికొంతమంది రామ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టపెడతారు.
1: సమ్ లైక్ ద నేమ్ రామ.
0: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ, ఆ రమింపబడినటువంటి దానికి వారు వరిస్తూ ఉంటారు.
1: దేర్ ఫోర్ బికాస్ దే లైక్ ద వెరీ నేమ్ రామ సో దే వర్షిప్ హిమ్.
0: కనుక శివరాత్రి.
1: శివరాత్రి,
0: ఈ శివ అనగా ఏమిటి?
1: హూ ఈజ్ శివ?
0: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
1: శివరాత్రి మీనింగ్ ఆస్పిషియస్ నైట్.
0: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వచ్చింది?
1: శివ ఆస్పిషియస్నెస్, వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
1: ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ బ్రెత్.
0: అది ఏ సో హం సో హం, అది ఏ ఆత్మ నుంచి వచ్చినటువంటిది శబ్దం.
1: దిస్ బ్రెత్ స్టాండ్స్ ఫర్ దిస్ వర్డ్ సోహం. That comes out of Atma, the self.
0: దీనిని హంసగాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: దిస్ ఇస్ కాల్డ్ హంసగాయత్రి.
0: హం అనగా తాను.
1: హం మీన్స్ ఐ.
0: సో దైవము.
1: సో దట్ గాడ్.
0: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
1: సో ద ఇన్నర్ మీనింగ్ ఈజ్ ఐఎమ్ గాడ్.
0: సోహం.
1: సోహం.
0: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండాలి.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ సోహం, ద బ్రెత్ దట్ వీ టేక్ 21,600 టైమ్స్ ఏ డే.
0: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
1: these

0: things have been propagated and practiced since
1: ancient time.
0: No one should consider it as foolish.
1: ఇది మూఢత్వము అని చింతించరాదు.
0: You should not decide it as foolishness.
1: అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది.
0: In fact, that will direct you to God.
1: ఇది పుష్పము అని ఈ వ్రేలు చూపినప్పుడు,
0: when this finger directs you to the flower,
1: ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా?
0: Can you call this finger a fool?
1: ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా?
0: If that is foolish act, how does it direct you to God?
1: కనుక చూపబడినటువంటిది పుష్పము, చూపించినది వ్రేలు.
0: So that which is shown is the flower, that which shows is the finger.
1: దైవము చూపబడినటువంటిది,
0: God is shown.
1: విగ్రహము చూపింపబడినటువంటిది,
0: the idol that directs to God.
1: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడా విస్మరించరాదు.
0: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దీస్ ఐడల్స్.
1: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాస్ లైఫ్.
1: జడమందు చైతన్యం ఉంటుంది.
0: దేర్ ఇస్ అవేర్నెస్ దేర్ ఈవెన్ ఇన్ ది స్కిన్.
1: ఈ చైతన్యం లేనటువంటి ఒక జడము ఎక్కడ కూడా మనకు కానరాదు.
0: వితౌట్ దిస్ అవేర్నెస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఇనర్ట్ మ్యాటర్.
1: ప్రతి అణువునందు కూడా ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
0: అండ్ ఎవ్రీ ఆటమ్ హాస్ గాట్ దిస్ అవేర్నెస్.
1: సర్వ రూపములందు కూడా ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
0: ఇన్ ఆల్ ఫార్మ్స్ వీ ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
1: అణువురణీయాన్ మహతో మహీయాన్, అణువు నుంచి ఘనం వరకు కూడా చైతన్యం ఉంటున్నది.
0: వీ ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడం అని భావించరాదు మనము.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ యాస్
1: ఇనర్ట్. నీ దృష్టిలో ఆ విధమైన జడం గాని కాన్పించవచ్చును.
0: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్.
1: కానీ
0: బట్
1: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
0: ఫ్రమ్ వేదిక్ పార్లన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
1: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించడము చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
1: కనుక ప్రతి దినము కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి.
0: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వీ డూ ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
1: సర్వ పూజ సర్వత్ర సర్వవ్యాపి అయినటువంటి యొక్క ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించటం లేదు?
0: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్, హౌ ఇస్ దట్ వీ డోంట్ సీ దెమ్?
1: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
0: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
1: కానీ వెన్న కోరినంత మాత్రం మనకు లభించునా?
0: బై మియర్లీ డిజైరింగ్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
1: ఆ చీరమును పెరుగుగా చేసి
0: అండ్ యూ హావ్ టు కర్డిల్ ఇట్ ఫస్ట్.
1: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
0: యూ హావ్ టు కర్డిల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
1: కనుక నేను కనిపించలేదు ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
0: బికాస్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డినై.
1: ఆత్మ సర్వలయందు కూడా సర్వమానవులు ఎందు కూడా ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
0: ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అవేర్నెస్.
1: కానా
0: సో
1: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
0: వీ డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్స్.
1: రెండు దోషములు వెంటాడుచుంటూ నరుని.
0: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
1: ఒకటి,
0: వన్,
1: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
0: వీఆర్ ఫర్గెటింగ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మిస్టేక్స్ దట్ వీ కమిట్ ఫర్ అవర్ సెల్ఫ్స్.
1: అది ఒక్కటి.
0: దట్ వన్ మిస్టేక్.
1: దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
0: దట్స్ రీజన్ వై వీ ఫర్గెట్ గాడ్.
1: పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిస్టేక్ కమిటెడ్ బై అదర్స్.
1: పరుల చిన్న తప్పును కూడా మనం పెద్దదిగా భావిస్తుంటుంటాం.
0: ఎ స్మాల్ మిస్టేక్ కమిటెడ్ బై అదర్ మ్యాన్.
1: ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి.
0: పాయింటింగ్ టు ది మిస్టేక్స్, మైన్యూట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్,
1: తన ఎందున్నటువంటి లక్షల దోషాన్ని కూడా
0: ది ఇన్యూమరబుల్ మిస్టేక్స్ ఇన్ యూ
1: దాచిపెడుతుంటారు.
0: అండ్ యూ హైడ్ దెమ్.
1: ఈ రెండు దుర్గుణులు మన యొక్క హృదయం నుండి తీసివేసిన మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.
0: హైడింగ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ కన్సిడరింగ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ మైట్ ఏ డిస్టెన్సెస్ ఫ్రమ్ గాడ్.
1: పరదోషములను మాత్రం వెతుక్కుంటూ పోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
1: తన దోషమును తాను వెతకాలి.
0: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
1: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
0: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైన్ అండ్ సింపుల్.
1: పరుల దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
0: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
1: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరం.
0: అండ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
0: Without the spirit of sacrifice, you cannot proceed along the spiritual path.
1: ఈనాడు ప్రపంచంలో ఎందు చూసినప్పటికీ,
0: in this world, wherever you see,
1: దోషంలో వెతికేటువంటి ఒక పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు.
0: సిన్నర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే హూ పాయింట్ అవుట్ అదర్స్ మిస్టేక్స్.
1: తన అణుమాత్రమైన దోషాన్ని కూడా వెతకడానికి ప్రయత్నించినటువంటి యొక్క వారు ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ వైస్ మ్యాన్ హూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఏ సింపుల్ మిస్టేక్.
1: కనుకని అందరు కూడా అశాంతికి గురి అవుతున్నారు.
0: దట్స్ ద రీజన్ వై ఆల్ ఆఫ్ us
1: అందరు కూడా దుఃఖములకు గురి అవుతున్నారు.
0: దట్స్ వై యు ఆర్ ఆల్ మిజరబుల్.
1: కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని,
0: సో వీ హావ్ టు క్రాస్ దిస్ మిజరీ,
1: అశాంతిని మనం దూరం గావించాలని,
0: వీ హావ్ టు షెడ్ దిస్ రెస్ట్లెస్నెస్.
1: కోరేటువంటి ప్రతి మానవుడు కూడా తన యందు ఉన్నటువంటి దోషాన్ని మొట్టమొదట చంపివేయాలి.
0: ఆల్ దోస్ దట్ ఆస్పైర్ టు బి పీస్ఫుల్ మస్ట్ గివ్ అప్ దీస్ టూ.
1: పరల దోషాన్ని వెతికేటువంటి వాడు మహాపాపి.
0: ఈ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్స్ హూ ఫైండ్స్ ఫాల్ట్ విత్ అదర్స్.
1: మనం ఎప్పుడు కూడా ఇతరుల దోషాన్ని వెతకకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫైండ్ అవుట్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
1: ఇది ఏ నిజమైనటువంటి శివత్వమునకు తెలియనటువంటి అర్థము.
0: దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ శివత్వా, ద ప్రిన్సిపల్ ఆఫ్ శివా.
1: ఇట్టి పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి.
0: వీ షుడ్ హావ్ ఎ సీక్రెట్ క్వాలిటీ విత్ ఇన్ us.
1: పరదూషణం అనేటువంటిది మహాపాపమైనటువంటి.
0: అక్యుజేషన్ ఆఫ్ అదర్స్ ఈజ్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: కనుక దాని జోలికే మనం పోకూడదు.
0: వీ షుడ్ నాట్ బి ఆఫ్టర్ దట్ క్వాలిటీ.
1: ఒకవేళ దూషించడానికి నీకు ఇష్టమైన నిన్ను నీవు దూషించుకో.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీబడీ, క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్.
1: నేను మానవుడై పుట్టి,
0: having been born a man,
1: మానవత్వాన్ని ధరించి,
0: having been a man,
1: ఇలాంటి మానవుడు చేయవలసినటువంటి పనులు నేను చేయగలుగుతున్నానా?
0: Am I able to do manly deeds, the activities
1: of a human being?
0: What kind of activity am I doing?
1: నిన్ను నీవు విమర్శించుకో.
0: So you criticize yourself.
1: నిన్ను నీవు దూషించుకో.
0: You accuse yourself.
1: నిన్ను నీవు దండించుకో.
0: And you punish yourself.
1: ఇదే నిజమైనటువంటి సాధన.
0: Punishing one's own
1: సాధన సాధనగా జపం చేయటం సాధన కాదు.
0: Is not simply repeating names.
1: ధ్యానాన్ని కూర్చోవటం సాధన కాదు.
0: Not sitting for meditation.
1: మనలో ఉన్నటువంటి దోషాన్ని దూరం చేయటమే గొప్ప సాధన.
0: Giving up all the bad qualities within is the true spiritual path.
1: సాధన అనగా మన దుర్భావం దూరం చేసుకుని సద్భావం పెంచుకోవటమే సాధన.
0: True sadhana, spiritual path meant cultivating good qualities and
1: getting
0: rid of bad qualities.
1: అది ఏ సాధన?
0: That is sadhana.
1: Sa anaga sakaleshwari swarupam.
0: Sa, a very form of different forms of wealth.
1: Atti sakaleshwari swarupam ainatundi aa saanu manamu dushistam, enta paapam.
0: It's what a mistake, what a sin it is if you are aware of it.
1: Manam penchukunnappude adhe mana dhanamu.
0: And in fact, if we develop good quality, there is our wealth.
1: Okku kontha mandi manavulaku క్రోధం వస్తుంటుంది.
0: సమ్ ఆర్ యాంగ్రీ,
1: క్షణం లోపలనే క్రోధం వస్తుంది.
0: దే విల్ హావ్ టెంపర్.
1: కానీ ఆ క్రోధము ఎవరిని చెడుస్తుంది?
0: వెల్, హూ విల్ బి స్పాయిల్డ్ బై దట్?
1: తన కోపమే తన శత్రువు.
0: యువర్ యాంగర్ ఇస్ యువర్ ఎనిమీ.
1: తన శాంతి తనకు రక్ష.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ పీస్ ఈజ్ ప్రొటెక్టింగ్ యు.
1: కోపం తను చంపుకోవాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు కిల్ యువర్ యాంగర్.
1: దయ చుట్టంబవు.
0: అండ్ కంపాషన్ ఇస్ యువర్ రిలీఫ్.
1: తన సంతోషమే స్వర్గము.
0: అండ్ యువర్ హ్యాపీనెస్ ఇస్ వెరీ
1: హెవెన్. తన దుఃఖమే నరకమండ్రు.
0: అండ్ యువర్ వెరీ మిజరీ ఇస్ హెల్.
1: ఇలాంటి దుఃఖమే నరకం మనకు.
0: అండ్ దట్ మిజరీ ఇస్ ది హెల్.
1: ఈనాడు మానవులు నిరంతరం కూడా దుఃఖములో మునిగిపోతున్నారు.
0: మ్యాన్ has drowned himself in misery.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
0: The reason is that he is not able to know his own fault.
1: మొట్టమొదట తన దోషాన్ని తాను గుర్తించాలి.
0: First he should find out his own mistake.
1: తాను గొప్ప అని, పరులు చాలా చిన్నవారని, అమాయకులని, అలుపులని భావించుకోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake to consider yourself so high and others so low.
1: మొట్టమొదట దైవత్వం ఎక్కడున్నది?
0: Where is God?
1: ప్రతి మానవుని యందు ఉంటుంది.
0: God is in everyone.
1: ప్రతి జీవి యందు ఉంటున్నది.
0: In every living creature.
1: ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
0: In every living
1: being. ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
0: Therefore every living creature, every living being, every human being is embodiment of God.
1: అది కాకుండా ఉండినప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని ఎందుకు చెప్తాడు?
0: If it is not so, why should the scriptures declare ఈశ్వర సర్వభూతానాం?
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుకనే దైవం మనిషి రూపంలో వస్తుంటాడు.
0: God incarnates in human
1: form. కాబట్టి అట్టి మనుషులను మనము దైవంగా భావించుకుంటే వారిని మనం ఏమాత్రం కూడా విమర్శించము.
0: సో ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ డివైన్ యూ విల్ నాట్ క్రిటిసైజ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను భావాన్ని చూస్తాడే కానీ బాహ్యమైన చర్యలు చూడడు.
0: God is after the feeling and not the external ritual.
1: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
0: Man today concentrates on the external ritual.
1: భావాన్ని విస్మరిస్తున్నారు.
0: He is forgetting the inner feeling.
1: భావప్రియుడే భగవంతుడు.
0: God relishes your feeling.
1: కనుకనే దృష్టి దోషం మనం కొంతవరకు మార్చుకోవాలి.
0: So we have to correct our
1: పశ్చతీతి పశువు.
0: It's only animal that will have external looks.
1: బయట దృష్టి చూచేటువంటి పశువు.
0: That which has got the outer view is an animal.
1: అంతర్దృష్టిని చూచేటువంటి వాడు మానవుడు.
0: If he is a true human, you will have inner vision.
1: ఎప్పుడు మనం బయట దృష్టి చూస్తుంటాం.
0: If we have got the external view, all through we are animals.
1: ఇది కాదు, మంచిది కాదు.
0: It's not proper.
1: ఎక్కడ పచ్చ కనపడితే అక్కడంత పశువు పరిగెత్తిపోతుంది.
0: It's the cow that runs after the green grass.
1: కానీ మానవుడు దాన్ని విచారణ చేస్తాడు.
0: But man must inquire.
1: అది పంట భూమి.
0: That is a frigid.
1: దాని కాపలా వాడు ఉన్నాడా?
0: And there I have
1: watched. దాని మేటానికి పోతే మనల్ని వారు దండిస్తారా?
0: And if we are after that, we will be
1: punished. కనుకనే మన కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాం ఈనాడు.
0: Today we are forgetting our own duty.
1: మన కర్తవ్యాన్ని విస్మరించడమే మానవత్వంలో పెద్ద దోషము.
0: Forgetting one's own duty is the biggest mistake in mankind.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఈనాడు ఒక ప్లేన్ పోవాలనుకున్నాం.
0: Today you want to catch a flight.
1: ఒక బస్సుకు పోవాలనుకున్నాము.
0: You want to catch a bus.
1: అది సకాలానికి ఎగిన రాకపోతే,
0: if it does not come there at right
1: time, మనం ఆ బస్సును ఆ ప్లేన్ ను ఎంత దూషిస్తాం.
0: You go on criticizing the bus or the flight.
1: ఏ సకాలానికి ప్లేన్ రావటం లేదే.
0: Even the flight is not at the right
1: time. సకాలానికి ఈ యొక్క బస్సులు రావటం లేదే.
0: Buses are not reaching at the right time.
1: అని కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు దాన్ని మనం దూషిస్తున్నాం.
0: Naturally you accuse when duty is forgotten.
1: అదే విధంగానే మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
0: Similarly, when man forgets his duty, he will be accused by the
1: తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
0: Are you able to know your own duty?
1: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
0: Are you able to maintain your
1: sanctity? తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
0: Are you able to safeguard your divinity? No.
1: ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది.
0: That's the reason why the human quality is totally gone.
1: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: We have to develop the human
1: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop the human values.
1: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి?
0: Without cultivating human values, we call ourselves humans.
1: మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
0: We have to develop the human value.
1: అది ఏ సత్యము?
0: That's truth.
1: అది ఏ ధర్మము?
0: Righteousness.
1: అది ఏ ప్రేమ?
0: That's love.
1: అది ఏ ఆనందము?
0: That's bliss.
1: అది ఏ అన్ని విధాల సుఖము?
0: And it confers bliss in every way.
1: కాబట్టి మానవుడు అయిన వాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
0: So being a man, why should
1: నీ
0: you
1: ప్రాణములు నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
0: You have got the five life principles.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
0: The five human values are the life principles.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
0: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
1: కనుక నీలో ఆ సత్యమే లేకందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
0: When there is no true satya in you, you have lost one life principle.
1: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణములు చచ్చిపోయినాయి.
0: When there is no dharma, two life breaths are gone.
1: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
0: Bereft of love, three life principles are lost.
1: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
0: Therefore the life principles are gone one after another by our own.
1: ఈ గుణములతో చేరినటువంటి మానవత్వము.
0: And in fact the human quality.
1: ఈ గుణాలను మనం చంపుకోవటం చేత మనమే చచ్చిపోతున్నాం.
0: Since we are killing these good qualities,
1: ఎవరో
0: మనం
1: చంపడం లేదు.
0: In fact, no one is killing you.
1: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
0: By losing these qualities, we kill ourselves.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
0: You have got this most precious quality.
1: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే అవుతారు.
0: If you kill love all by yourself, it is the life of death.
1: ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
0: We have to develop love.
1: ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: We have to grow truth.
1: ఎక్కడ పోయినప్పటికీ ఇప్పుడు అసత్యం, అసత్యం, అసత్యం.
0: Today we find falsehood, lies everywhere.
1: సత్యం,
0: truth,
1: నాలుక ప్రాణం.
0: And that is the very life of the tongue.
1: ధర్మము,
0: righteousness,
1: చేతికి ప్రాణం.
0: And it's the very life of the hands.
1: అహింస, హృదయానికి ప్రాణం.
0: Non-violence is the life of the heart.
1: కనుక ఈ మూడింటిని మనం చంపుకుంటే మన నాలుగు చచ్చిన వాడు అవుతాం.
0: Then once we lose them, naturally we lose.
1: చేతిని చంపుకున్న వారం అయిపోతాం.
0: And we'll be just
1: హృదయమే శూన్యమైనటువంటి వారం అవుతాము.
0: And we're losing our heart.
1: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నామనే సత్యాన్ని గుర్తించుతూ వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ది బేసిక్ ట్రూత్ దట్ ఎవ్రీవన్ ఈస్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు
0: the sacred teachings.
1: ఈ శివరాత్రి దినం బోధించే నిమిత్తమై
0: to teach you these things on sacred
1: night. శివరాత్రి అని వచ్చింది.
0: శివరాత్రి is prescribed.
1: ఈ శివమునకు అణుకువ అని కూడా ఒక పేరు.
0: శివ హ్యాస్ గాట్ అనదర్ మీనింగ్, అణుకువ, హ్యూమిలిటీ.
1: అనగా సి, ఇది సి
0: లెటర్స్.
1: ఎత్తు ఏకుండా పోతే అది అణుకువగా కనిపిస్తుంది.
0: ద లెటర్ సి on the top you find it is bent, sign of humility.
1: దానికి ఒక కిరీటం మాదిరిగా పెడితే శవం అయిపోతుంది.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లెటర్ షా జస్ట్ రైజెస్ హిస్ అగ్లీ హెడ్, ఇట్ ఇస్
1: అహంకారం అనేటువంటి శవాన్ని మనం ఆశ్రయిస్తున్నామే కానీ వినయ విధేయమైనటువంటి శివాన్ని మనం ఆశ్రయించడం లేదు.
0: ఇట్ ఈస్ ఈగో దట్ టేక్స్ యూ టు డెత్, బట్ ఇట్ ఈస్ హ్యూమిలిటీ దట్ టేక్స్ యూ టు లైఫ్.
1: సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు.
0: అండ్ వీ కన్సిడర్ ద ట్రూత్ ఈస్ నాట్
1: అసత్యం జనరంజనం.
0: అండ్ పీపుల్
1: అవే ఇప్పుడు పాలన చేస్తున్నాయి.
0: అండ్ టుడే వీ ఫైండ్ ద లైస్ బ్లేమ్
1: స్థాని దధ్యాధికం పీత్వా గృహే గృహే. సత్యం జన విరోధాయ, ఈనాడు సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
0: అండ్ ద ట్రూత్ ఈస్ నాట్ అక్సెప్టెడ్ బై ఎనీబడీ, ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎనిమీ.
1: అసత్యం జనరంజనం.
0: అండ్ అన్ట్రూత్ ఇస్ యాక్సెప్టెడ్.
1: అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
0: లైస్ ఫాల్స్హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడీ.
1: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
0: దేర్ ఫోర్ వీ అటర్ లైస్.
1: కానీ జనాన్ని రంజింపజేశారు, కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
0: యు మే యు ప్లీజ్ అదర్స్ బట్ యూ హావ్ నాట్ ప్లీజ్ యువర్ సెల్ఫ్.
1: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
0: వెర్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ ఇన్ ప్లీజింగ్ యువర్ హార్ట్, వాట్ ఫన్ ఈస్ దేర్ ఇఫ్ యూ ప్లీజ్ అదర్స్.
1: చాలా పొరపాటు,
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ప్రజల యొక్క దీనికోసం నువ్వు పాటు పడుతున్నావు, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీవు పాటు పడటం లేదు.
0: యూ స్ట్రగుల్ హార్డ్ టు ప్లీజ్ అదర్స్ but you don't please yourself.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
0: Under any circumstances follow the path of truth.
1: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుగా ఉంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
0: Suppose if it takes you to danger, better you don't.
1: ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
0: But never speak a lie at that moment.
1: నువ్వు క్వైట్గా ఉండు.
0: Remain quiet.
1: అది ఒకానొక సమయం లోపల.
0: That at one time
1: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ as a human being.
1: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
0: Being a human being, I should speak truth.
1: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
0: ఐ షుడ్ నాట్ రిసార్ట్ టు
1: అని ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
0: అండ్ ఎ సీకర్ హస్ టేకెన్ దట్ వౌ.
1: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
0: హి స్టార్టెడ్ చాంటింగ్ నారాయణ
1: పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
0: అండ్ హి స్టార్టెడ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: కానీ
0: బట్
1: ఈ నెట్టైనా సని అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
0: ఈశ్వర్ వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
1: లేక ఇతనితో అపాయం కల్పించాలి.
0: And he wanted to see that he would be put in danger.
1: Ani oka jinkanu tarumukuntu vachadu aa Eeshwarade.
0: Eeshwara in the form of a hunter was running after the deer.
1: Ee vratham pattinatvanti vyakti chuchadu.
0: The man of truth watched this.
1: Tana eduruku podalopane aa jinka poi cheripoyindi.
0: He saw this deer hiding in a bush close by.
1: Eeshwarade vachadu.
0: Eeshwara came.
1: Tapasvi,
0: ఓ మ్యాన్ ఆఫ్ ఫెన్,
1: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా?
0: ఐఎమ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హ్యావ్ యూ వాచ్డ్ ఇట్?
1: ఏం చెప్పాలి? చూచాను.
0: Yes, I saw.
1: చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది.
0: If he says, I have not seen, it is false.
1: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
0: If he says, I have seen, the deer will lose.
1: దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
0: సో ఇట్ అమౌంట్స్ టు డెత్ ఆఫ్ ది
1: డియర్. అపకారం రెండు చేసిన వాడిని అవుతాను కదా.
0: సో హీ విల్ బి కమిటింగ్ ఎ లై.
1: నేను మానవుడిగా పుట్టి ప్రయోజనం
0: ఏమిటి?
1: ఇంతకాలం రత్నం చేసే ప్రయోజనం ఏమిటి?
0: ఐ అడ్హెర్ టు ద ట్రూత్.
1: నా దీక్షనంతకు మంట కలిపినటువంటి వాడు అవుతాను.
0: ఆల్ ద ఓత్ ఇన్ ద వావ్ ఐ హావ్ టేకెన్ ఇస్ జస్ట్ గాడ్.
1: తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల.
0: సో హీ థాట్ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్.
1: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
0: దెన్ ఓ గాడ్ టీచ్ మీ గుడ్ నాక్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్.
1: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
0: గాడ్ గేవ్ హిమ్ ఏ గుడ్ థాట్.
1: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
0: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should we be afraid of
1: it? చెప్పాడు.
0: He said,
1: నాయన ఏది చూచెనో అది పలుకదు.
0: ఓ పర్సన్, that which has seen cannot say.
1: ఏది పలుకునో అది చూడలేదు.
0: What that says can has not seen.
1: ఇది నేను ఇచ్చే ఆన్సర్.
0: Well, this is only thing I can say.
1: కన్నులు చూచినాయి.
0: Eyes watch.
1: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
0: But eyes cannot speak.
1: నోరు చెప్పగలుగుతుంది.
0: Yes, the tongue can.
1: కానీ నోరు చూడలేదు.
0: But it has not seen.
1: చూచినది ఒకటి, చెప్పేది మరొకటి.
0: Therefore the one sees, the other speaks.
1: ఇది నేను అంగీకరించను అన్నాడు.
0: And so I cannot express it.
1: అప్పుడు తప్పించుకున్నాడు.
0: That how he found an escape.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
0: then Ishwara incarnated.
1: ఈ యుక్తియే యోగము అన్నాడు.
0: And Ishwara manifested and said, this kind of escape is yoga.
1: సోలక అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
0: The true human quality lies in not harming anybody, rendering help to everybody and find an escape that way.
1: దాన్ని రక్షించాడు.
0: He has protected that.
1: అపకారం చేయలేదు.
0: He has not harmed.
1: అసత్యం ఆడలేదు.
0: And he has not told a lie.
1: చెప్పేది నోరు.
0: It's the tongue.
1: కానీ నోటి కన్నులు లేవు కదా.
0: And the tongue
1: has no
0: eyes, and eyes
1: watch,
0: and eyes cannot speak.
1: కనుక ఒకటి చెప్పి ఒకటి చేసాము ఇది సరైనది కాదని తాను సమర్థించుకున్నాడు.
0: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్ లైక్
1: ఈనాటి మానవులు
0: మ్యాన్ టుడే
1: యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
0: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దట్ వీ కెన్ అఫోర్డ్ అవర్ ఓన్
1: ఇది దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
0: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
1: సర్వలకు ఉపకారం గావించుకునేటువంటి ఒక సద్భావము ఉన్నత భావము ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
0: we should have good feelings and noble thoughts so as to render help to everybody.
1: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
0: we should not harm anyone.
1: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
0: yes the very harm will harm you.
1: నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
0: You may be harming somebody, tomorrow you have to face the consequence.
1: కనుకని నీవే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు.
0: You are harming unto yourself only.
1: అపకారం చేయవద్దు.
0: Never harm anybody.
1: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహం చల్పవద్దు.
0: Never be a traitor to anybody.
1: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
0: Never accuse anybody.
1: ఈ దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడాను ప్రాకృతమైన జగత్తు.
0: The criticism, accusation, they happen in this world.
1: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కానీ నివృత్తి లక్షణాలు కాదు.
0: They all represent the worldly trend, worldly path.
1: ఇవంతా కూడా నెగటివ్ లక్షణాలు.
0: They are all negative qualities.
1: కానీ పాజిటివ్ క్వాలిటీ నీవు పెంచుకోవాలి.
0: డెవలప్ ద పాజిటివ్ క్వాలిటీ.
1: మానవుడై పుట్టావు.
0: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడై పుట్టి ఇన్ని విద్యలు నేర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టకడపు నువ్వు చేసే పనులు ఇవే.
0: హ్యాంగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ ఇంటెలిజెంట్ వాట్ ఈస్ దిస్ సిచువేషన్.
1: చదువులు ఏమి ప్రయోజనము?
0: వాట్ ఫార్ ఇస్ యువర్ ఎడ్యుకేషన్?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్యది కూడా మందమతడు.
0: హ్యాంగ్ బీన్ హైలీ ఎడ్యుకేటెడ్ హావింగ్ గాన్ త్రూ ద బుక్స్ ఎ ఫూల్ డస్ నాట్ నో హిజ్ ఓన్ ట్రూ సెల్ఫ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనను గుణము మానలేడు.
0: విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్ ద ఫెమిలియారిటీ విత్ ద టెక్స్ట్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్
1: మెంటాలిటీ. చదువు చదువ తక్కువాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ఎడ్యుకేషన్ విల్ టేక్ హిమ్ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ టు ద టోటల్ అవేర్నెస్.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: ఆఫ్టర్ ఆల్ వి స్టడీ అండ్ స్టడీ అల్టిమేట్లీ డై. నౌ లెట్ us స్టడీ టు బి ఇమ్మోర్టల్.
1: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువులు వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
0: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ విత్ ఆల్ ది నాలెడ్జ్ ద విజ్డమ్ అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: టు హెల్ప్ అదర్స్ ఇస్ ద మెరిట్, టు హార్మ్ అదర్స్ ఇస్ ఎ సిన్. వ్యాసుడు
1: మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
0: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ వ్యాస ఇన్ దీస్ టూ సేయింగ్.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
0: This is the thing that we have to learn.
1: సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులకు బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
0: We should see that no one is put to suffering.
1: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా, కలిగినా పర్వాలేదు.
0: Even if you were to suffer, doesn't matter.
1: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
0: God will protect you even if you were to suffer.
1: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
0: But we should not make anyone to suffer.
1: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
0: యూ హ్యావ్ నో రైట్ అథారిటీ టు మేక్.
1: నీవు సామాన్యమైన మానవుడే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఇస్ ఆల్సో
1: ఈ మానవుని యందు మాధవత్వం ఉంటుండాలి.
0: దేర్ లైస్ గాడ్ ఇన్ ఎవ్రీవన్.
1: ఈ మాధవత్వం అనేటువంటిది మాయం చేసి నీవు కేవలం క్రూరత్వానికి నీవు పూనుకుంటే ఇది నీకు అపకారమే కదా.
0: యూ ఫర్గెట్ ది డివైన్ క్వాలిటీ అండ్ రిసార్ట్ టు వికెడ్నెస్. Can you be a human being any longer?
1: కనుక నీవు మానవుడిగా ప్రవర్తించు.
0: Behave as a human being.
1: నీది ఏ జాతి?
0: To what community race you belong?
1: మానవ జాతి.
0: I belong to the race of humanity.
1: ఆ జాతిని మంచి మానవ జాతిగా తీర్చిదిద్దుకో.
0: And see that you shape and mold the humanity into
1: a perfect. నీ జాతి మానవ జాతి.
0: You belong to human society race.
1: కనుకనే అట్టి జాతిని మనం పోషించడానికి తగినటువంటి కృషి మనం చేయాలి.
0: We have to make every effort to uphold the human value.
1: ఈ మానవ జాతి ఏది ప్రాణములు?
0: What are the life principles?
1: నీతి నిజాయితీలు ప్రాణములు.
0: These two principles, నీతి, the honesty, నిజాయితీ, integrity.
1: నీతి కలుగు జాతి.
0: The race with honesty.
1: నిజమైన జాతిరా.
0: It is a true race.
1: అది మన జాతి.
0: That is our.
1: ఆ నీతి లేకపోతే ఇది మానవ జాతి అని ఎట్ట పేరు పెట్టుకునేది?
0: Without this నీతి, the morality, you cannot call it jati, the nationality.
1: Morality ni manam penchukovali.
0: So we have to develop morality.
1: Ee morality lekapothe emi chesi prayojanam ledhu.
0: Without morality, whatever we do, it will be in vain.
1: Manam neethini gaani bratakali.
0: So we should lead an honest life.
1: Adi ee nijamainatvanti yokka eeshwarathvaniki prabodha.
0: That is the main teaching of the divinity.
1: సర్వజీవులు ఎందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
0: ఇట్ ధర్మ ఆఫ్ భారతీయ to express and to experience that the same God dwells in everyone.
1: భారతీయ సంస్కృతి ఇది ఒక పదంలోనే ఉంటుండాలి.
0: The culture of Bharat is summed up in this word.
1: Anekatvamlo unnatundi ekatvanni nirupinchadame bharatiya samskruti yokka pradhana lakshyam.
0: The culture of Bharat, the main principle is to make you experience unity in diversity.
1: Kani
0: but
1: anekatvamlo unnatundi ekatvanni gurtinchukunda
0: without understanding this unity
1: ekatvanni anekatvanga vibhajistunnav.
0: The principle of unity is viewed as multiplicity or plurality. It's not
1: good. Veru nenu veru ni tana para ane bhedam ku go choti ivakudadu.
0: There should not be any differences based on I, mine and thine.
1: Kanukane andaru maname maname maname.
0: The feeling of we-ness should be developed.
1: Prema swarupulara,
0: embodiments of love,
1: vidyarthulara,
0: students,
1: mottamota neevevaro neevu telusuko.
0: The first instance, know who you are.
1: Who am I? I.
0: Put a question, who am I?
1: Nenu anetundi neevu telusukolenappudu nee samajamulo nee gramamulo entha mandi nenu anetundi vaaru leru.
0: Without knowing who am I, what is the fun of knowing everybody in the village?
1: Kaaga neeku neevu nenu evaru ani telusukunte andaru nene anetundi artham avutundi.
0: Then once you know who am I first, you'll be knowing the rest.
1: Enniyo nenulu unnai ee prapanchamulo.
0: We find this I in everyone.
1: Inni nenulu nivu telusukovatam neeku sadhyam avutunda?
0: Is it possible to know everyone?
1: Kaadu kaadu.
0: No.
1: Ninnu nevu telusukuntiva anni nenulu telusukunna vaaru avutavu.
0: Then once I know who am I, I'll be knowing the rest.
1: Kanuka nivu andarni telusukovalanukunte nivu evaro mottamota neeku telusuko.
0: If you want to know everyone, first know yourself.
1: Nenu aatma aneetundi nivu telusukunnappudu tarvata అందరూ ఆత్మస్వరూపులని సులభంగా మనకు అర్థమవుతుంది.
0: When once you experience, understand that I am Atma, the spirit,
1: అయితే
0: you know the same.
1: కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల, కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
0: Based on profession and vocation, it may not be possible to observe equality. But
1: సాధ్యమైనంత వరకు కూడాను దాన్ని కూడా కొంచెం వరకు తప్పించుకొని వారిని కూడా క్షమించి వారు సరైన మార్గానికి తిప్పడానికి పూనుకోవటం మానవత్వం యొక్క దివ్యత్వం.
0: The real divinity lies here in showing them that right direction.
1: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
0: What is spirituality?
1: ఆధ్యాత్మికం అనగా
0: spirituality means
1: తన యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: first killing the animal quality,
1: తన యందున్న మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఇదే దివ్యత్వమైన ఆధ్యాత్మికం.
0: Transforming the humanness, the human quality in you into the divine.
1: ప్రతి మానవుని యందు పశుత్వం ఉంటుండాలి.
0: There is animality in every
1: man. మొదట ఈ పశుత్వాన్ని మనం తింపుకోవాలి.
0: First we have to kill the bestial quality.
1: ఆ పశుత్వాన్ని చంపి
0: it has to be killed.
1: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: And we have to transform the humanness, human quality into the divine.
1: ఆధ్యాత్మికము.
0: This is true spirituality.
1: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమనగా
0: spirituality man
1: ఆత్మను తెలుసుకోవటం కాదు.
0: Not merely knowing self.
1: మన యందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
0: we have to distance the animality.
1: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
0: And becoming one with the divine is true spirituality.
1: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడాను అనేక అర్థాలు ఉంటున్నాయి.
0: Spirituality ఆధ్యాత్మిక
1: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
0: And ఆధ్యాత్మ is a connection which is related to the beginning and the end.
1: అందరి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
0: The principle of the self present to everyone is ఆధ్యాత్మిక.
1: నీవు నేను ఒకటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
0: The feeling of oneness that I and you are one is spirituality.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
0: And we have to get into this field of oneness.
1: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
0: Let anyone think as they like, but don't be bothered of it.
1: ధర్మరాజు మహాసభ లోపల కూర్చున్నాడు.
0: He sat there in his court.
1: దుర్యోధనుడు ఇష్టమొచ్చినట్టుగా చెప్తున్నాడు.
0: దుర్యోధన వాస్ స్పీకింగ్ యాజ్ హి లైక్.
1: కట్టగడపకి కృష్ణుని నిందిస్తూ వచ్చాడు.
0: And he went on blaming even Krishna.
1: అగ్రతాంబూలం ఇవ్వడానికి కృష్ణుడికి.
0: And Krishna has no authority to deserve this.
1: కృష్ణుడు అగ్రతాంబూలం తీసుకోవడానికి అర్హుడే కాదు.
0: He said Krishna is not eligible to receive.
1: అని అనేక రకములుగా దూషించాడు.
0: And he went on accusing him.
1: అప్పుడు
0: then
1: ధర్మజుడు చాలా బాధపడ్డాడు.
0: ధర్మజా felt so sad.
1: నా ప్రభువును ఇంత గొప్ప సభ లోపల ఈ విధంగా తుచ్చంగా దూషిస్తున్నాడే.
0: మై లార్డ్ ఈస్ క్రిటిసైజ్డ్ ఓపెన్లీ ఇన్ దిస్ పబ్లిక్ కోర్ట్. హీ ఫెల్ సో సాడ్.
1: వీడికి దూషించే అధికారం ఎక్కడుంది?
0: వాట్ రైట్ హ్యాస్ హీ?
1: ఇది కేవలము పర్సనల్ డిసప్పాయింట్ యొక్క రోగమే.
0: దట్స్ ఆల్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
1: కనుకనే ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
0: దేర్ఫోర్ హీ షుడ్ బి క్యూర్డ్ ఫ్రమ్ ద డిజీజ్ దట్ హస్ కమ్ అప్ బికాజ్ ఆఫ్ ద పర్సనల్ డిసప్పాయింట్మెంట్.
1: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
0: ధర్మజ కాట్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణ ఈ విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
0: Just blaming you, you are smiling.
1: కాని మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది అన్న.
0: You may smile, but I feel like crying.
1: పిచ్చివాడా ధర్మజ.
0: ఓ మ్యాన్ క్యాప్
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారములన్నీ కూడాను దేహమునికే కాని నాకు కాదు.
0: The praise and the blame belong to the body but not to the self.
1: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు రుంగాలి?
0: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆర్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
1: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ ఎఫెక్ట్స్.
1: మీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
0: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్
1: ఎఫెక్ట్స్
0: మీకు
1: తోడు నీడే నేను వాడాను.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
1: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
0: ధర్మజ సెడ్ దేర్ ఆర్ నన్ టు గివ్ దట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ టీచింగ్ టు ఎవ్రీబడి దేర్ ఫోర్ ఆల్ ఆర్ ఇగ్నోరెంట్.
1: వాడు ఎలాంటి మార్పులు పట్టాడు?
0: వాట్ కైండ్ ఆఫ్ స్ప్రైట్
1: స్నానము చేయు. ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
0: Krishna, do you deserve these salutations in the first place because you have robbed the garments of those ladies?
1: Kolla bhoomundato challalaadinnaadu harinchinanduka adhyaminuta.
0: Is it because that you have stolen the butter and the curd?
1: Dharmaja chaaluniki katti petti nee panchangam inka.
0: You just stop whatever you do.
1: Pogadukona boku chaalinchu mui nora.
0: Don't praise Krishna anymore. Shut up, he said.
1: Shut up annadu.
0: Shut up, he said.
1: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ హి సెడ్ వెరీ గుడ్ వర్డ్స్.
1: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
0: అండ్ హి నోస్ ఆల్.
1: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
0: దో హి నోస్ ఆల్ హి ఇస్
1: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యు ఫాలో హిమ్ యు ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్. వాట్ ఇస్ ది యూజ్?
1: నోరు మూయి అన్నాడు.
0: సో యు షట్ అప్.
1: అది మౌనానికి సరైనటువంటి అర్థము.
0: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్.
1: ఎక్కువ ఇతరులపై దూషించకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మౌనం కలహం నాస్తి అన్నారు.
0: అండ్ ఇఫ్ యు రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
1: వాడు చేస్తే చేసినాడు.
0: లెట్ హిమ్ క్రిటిసైజ్ యు.
1: నీవు వాడికి చేయవద్దు.
0: యు డోంట్ డు ఇట్.
1: ఎవరు నీకు అపకారం చేశారో
0: ద వన్ హు హస్ హార్మ్డ్ యు
1: వారికి ఒక వందనం ఇచ్చేసే.
0: యు జస్ట్ పే రెస్పెక్ట్.
1: వారికి తిరిగి నీవు ప్రతి అపకారం చేయవద్దు.
0: అండ్ డోంట్ రిటాలియేట్.
1: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
0: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
1: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
0: యూ సే దట్ అదర్స్ ఇస్
1: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు మే చేసింది మాత్రం రైట్ అవుతుందా?
0: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్.
1: చేయవద్దు. వారు చేస్తే చేసుకొని.
0: లెట్ దెం డూ ఇన్ దేర్ ఓన్ వే.
1: నీవెవ్వరికీ అపకారం చేయవద్దు.
0: డోంట్ హార్మ్ ఎనీబడీ.
1: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
0: Wish for the well-being. అందుకోసమే
1: దినము మనం చేస్తున్నాము. లోకస్ సమస్త సుఖినో భవంతు.
0: దాట్స్ అవర్ డైలీ ప్రేయర్. లోకస్ సమస్త సుఖినో భవంతు.
1: అందరూ సుఖంగా ఉండాలి.
0: ఆల్ షుడ్ బి హ్యాపీ.
1: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది.
0: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ యూ కెన్ బి హ్యాపీ.
1: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
0: వి షుడ్ ప్రే ఫర్
1: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
0: అండ్ వి వాంట్ ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
1: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
0: వి ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: ఎవరి అపకారము మనం కోరకూడదు.
0: అండ్ వి షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్.
1: ఎవరు మనకు ద్వేషం
0: టు హ్యాపెన్ టు ఎనీబడీ.
1: ఈ లోకంలో ద్వేషులే లేరు.
0: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈరోజు ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ
0: యు కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
1: అందరు నీ మిత్రులే.
0: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
1: కనుకని అందరినీ మిత్రులుగా భావించు.
0: కన్సిడర్ ఆల్ యాజ్ యువర్ ఫ్రెండ్.
1: అప్పుడే నీ యొక్క ఉదారమైనటువంటి యొక్క స్వభావము,
0: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్,
1: విశాలమైనటువంటి యొక్క హృదయము,
0: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
1: ఫీలింగ్, నీ పవిత్రమైనటువంటి యొక్క భావము,
0: సీక్రెట్ థాట్స్,
1: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
0: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడీ ఇన్ దిస్ వరల్డ్.
1: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
0: అండ్ ఫర్ దట్ పర్పస్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ లవ్.
1: భగవంతుడు ప్రతి మానవుని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
0: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్.
1: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని.
0: And then you do what you like.
1: అలాగే అర్పితం చేయి.
0: And you offer.
1: హృదయమును నొసికితివి ఈశ నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: Oh God, the heart that you have given me, gifted me earlier, is offered to you back.
1: పరగ వేరేమిదెత్తి నీ పాదార్చనకును.
0: What else can I offer unto you?
1: అంజలకింతు అందుకోవయ్య నీవు అన్నాడు.
0: Oh God, I join both of my hands.
1: నీకిచ్చిన హృదయాన్ని నీకు అందిస్తున్నాను.
0: I give you back the heart that
1: you have given me. నా దగ్గర కొత్త వస్తువు నాదేమీ లేవు.
0: I don't have anything new.
1: నా దగ్గర నీవిచ్చినవే ఉన్నాయి.
0: I got all those that you have given
1: me. అందిస్తున్నాను.
0: I give you back that you gifted me.
1: అది నీవిచ్చిన పెద్ద వస్తువు నాకు.
0: That is a big gift you have given.
1: అది ఏ ప్రేమ ప్రేమ ప్రేమ.
0: That is love and love alone.
1: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
0: And that love I have to share.
1: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి.
0: And to share this love in me with others, I have to.
1: ఏ మానవుని యందు ద్వేషము అసూయ, క్రోధము, ఈ మూడు కూడా మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు.
0: ద మ్యాన్ విత్ హేట్రెడ్, జెలస్ అండ్ యాంగర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు హిజ్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: కనుక ఆ దుర్గుణాలను మొట్టమొదట మనం దూరం చేయాలి.
0: సో వీ షుడ్ రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: మనం పేవలు పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
0: అండ్ వన్స్ వీ ఫాస్టర్ లవ్, దీస్ బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
1: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
0: వీ ఫైండ్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ అమంగ్ మెనీ.
1: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
0: హి వాస్ బోర్న్ సేక్రెడ్.
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి లోపల చేర్చుకుంటారు.
0: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో.
1: ఈ యొక్క దుర్గుణాలు తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
0: ద ప్రెజెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
0: అండ్ దే విల్ టేక్ యూ, పుట్ యూ టు డేంజర్.
1: నీ మానవత్వాన్ని మసగలుపుతాయి.
0: యూ విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ.
1: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
0: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్.
1: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది,
0: హ్యూమన్ లైఫ్
1: ఎంత దివ్యమైనటువంటిది, ఎంత భవ్యమైనటువంటిది, ఎంత సున్నితమైనటువంటిది.
0: సో సాఫ్ట్ అండ్
1: అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు?
0: సచ్ ఎ నోబుల్ హ్యూమన్ లైఫ్ యువర్ స్పాయిలింగ్ విత్ యువర్.
1: నీ స్వార్థం కోసమని, స్వప్రయోజనం కోసమని పరులను దూషించి, పరులను హింసించి, పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
0: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్, క్రిటిసైజ్ అదర్స్, put others to suffering.
1: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
0: Be happy when others are happy.
1: పరుల యొక్క సుఖాన్ని చూచి నీవు ఆనందించు.
0: Be happy when others
1: are pleasure. ఆనందం నీకు లభిస్తుంది.
0: Then only you can find happiness in you.
1: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడవుతావు.
0: Then you can develop this human nature.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు,
0: today,
1: శివరాత్రి,
0: శివరాత్రి,
1: శంకర రాత్రి,
0: శంకర రాత్రి,
1: శంకర దినము.
0: And this is auspicious
1: శంకర
0: night.
1: అనగా చెప్పినని, శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
0: శం, ద డివైన్ థాట్,
1: శివానందము,
0: ఎటర్నల్ బ్లెస్,
1: ఆత్మానందము,
0: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు.
0: శంకర పాసెస్ ఆన్ ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్ టు ఎవ్రీవన్.
1: అలాంటి శంకరుణ్ణి మనం హృదయం నందు ఉంచుకొని,
0: వీ హావ్ శంకర ఇన్ అవర్ హార్ట్,
1: ఆత్మానందాన్ని,
0: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: బ్రహ్మానందాన్ని,
0: ది సుప్రీం బ్లెస్,
1: నిత్యానందాన్ని, పరమానందాన్ని, అద్వైతానందాన్ని,
0: నాన్ డ్యువల్ బ్లెస్
1: అభివృద్ధి పెంచుకుందాం.
0: వీ హావ్ టు డెవలప్ దెమ్.
1: అప్పుడే నీవు మానవత్వాన్ని, పూర్తి సున్నితమైనటువంటి మానవత్వాన్ని గడిపిన వాడవుతావు.
0: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ రిడీమ్డ్.
1: మానవుడిగా పుట్టి
0: అండ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
1: హీనుడిగా నీవు బ్రతకకూడదు.
0: అండ్ డోంట్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ
1: హ్యూమన్. క్రూరత్వము,
0: అండ్ దిస్ అనిమల్ దట్ ఇస్ వికెడ్ అండ్ క్రూయల్.
1: కానీ నీవు పరుని హింసించడం వల్ల నీవు మృగమైపోతావు.
0: బై హార్మింగ్ అదర్స్ యూ బికమ్ అన్ అనిమల్.
1: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువు అయిపోతావు.
0: బై హార్మింగ్ యూ బికమ్ అన్ అనిమల్.
1: నీవు పశువు కాదు, మృగం కాదు.
0: యువర్ అన్ అనిమల్ నార్ ఎ క్రూయల్ అండ్ వైల్డ్ అనిమల్.
1: మానవుడు,
0: యువర్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ఇతరులు ఎప్పుడు కూడా మనం బాధించకూడదు.
0: సో డోంట్ మేక్ ఎనీవన్ టు
1: సఫర్. ఇతరులు ఎప్పుడు కూడా హింసించకూడదు.
0: డోంట్ సఫర్ ఎనీబడి.
1: అప్పుడే మనకు ఆనందం అనేటువంటిది డబుల్ ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాడు.
0: దెన్ యూ విల్ బి హ్యాపీ, డబ్లీ హ్యాపీ, డబ్లీ బ్లిస్ఫుల్.
1: ఎప్పుడు కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అంటుంటాడు.
0: ఎవ్రీ టైమ్ గాడ్ సేస్ లెట్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ యువర్ విష్.
1: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తావు దానికి తదాస్తూ ఉంటాడు.
0: యాజ్ ఈజ్ యువర్ విష్ గాడ్ బ్లెసెస్ యూ.
1: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు.
0: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్,
1: ఆ చెడ్డ నీకే వస్తుంది.
0: యూ విల్ గెట్ ది రియాక్షన్.
1: నేడు కనిపించకుండా పోవచ్చు,
0: యూ మే నాట్ ఫైండ్ ఇట్ టుడే.
1: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
0: ఇన్ ఫ్యూచర్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: కనుక మనము బాధ పెట్టకుండా, మనము బాధ పడకుండా అందరూ కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
0: వీ షుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్, not suffer for ourselves, that we should lead a happy blissful life.
1: మనం చదివిన చదువుకును గౌరవాన్ని ఇవ్వాలి.
0: And we should also maintain the quality of an educated
1: మానవత్వాన్ని కూడా గౌరవాన్ని ఇవ్వాలి.
0: We should also respect the human nature.
1: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
0: And we should be respected.
1: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
0: We should respect everybody.
1: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
0: Then only you will be respected in turn.
1: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి.
0: We should respect and be respected.
1: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం.
0: వితౌట్ రెస్పెక్ట్ ని అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్.
1: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ ని పుచ్చుకో.
0: యూ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
1: అది నిజమైన మానవత్వము.
0: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
1: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీవు ప్రేమను పెంచుకో.
0: యూ లవ్ అండ్ బి లవ్డ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలు మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కపరచుకోవాలి.
0: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ దిస్ పర్పస్ టు కల్టివేట్ వర్చ్యూస్.
1: ఏదో ఒక సబ్జెక్ట్ కోసం మనం పాటుపడతాము,
0: నాట్ మియర్లీ knowledge of a particular discipline.
1: ఇంత కొడును కేవలం నెగటివ్ చదువులే.
0: All this knowledge, education is negative.
1: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ దీనికి ఒక చదువులే.
0: Everywhere you find this learning.
1: ఏమి చదువులు ఈ చదువులు?
0: What's all this learning?
1: ఒకానక్కడ ఎప్పుడు ఏమి ఎవరు చెప్పారట, చదివిన వాడికంటే చాకలోడు మేలని.
0: Somebody has said the dhobi, the washerman, is better than an educated man.
1: ఒక ఇంటికి పోతే రెండు పంచలు, ఒక చొక్క, ఒక బనీన్ వేస్తాడు.
0: Then if a washerman comes to you, you put your garments.
1: వాళ్ళు ఒక నోట్బుక్ లో రాసుకుంటాడు.
0: And you make note of all the dresses.
1: నోట్బుక్ లేకపోతే గోడలపైన రాసుకుంటాడు.
0: At least you scribble on the wall.
1: ఈ విధంగా ఇంటింటి వారు కూడాను ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు.
0: So every householder writes the list.
1: కానీ చాకలవాడు,
0: బట్ ద వాషర్మన్,
1: ఈ నోట్బుక్ తీసుకోడు.
0: హీ డజన్ క్యారీ నోట్స్.
1: ఏ గోడపైన రాయడు.
0: హీ డజన్ రైట్ ఎనీవేర్.
1: మనసులో పెట్టుకుని తక్షణమే వాళ్ళకి ఇంటికి తగినటువంటి తెచ్చిస్తుంటాడు.
0: బట్ హీ విల్ హ్యాండ్ ఓవర్ ది ఐరన్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
1: యాజ్ ఇట్ ఇస్. చదువు చదివాడు.
0: వాట్ నాలెడ్జ్ హస్ హీ?
1: ఏమి చదువు చదివాడు?
0: వాట్ ఎడ్యుకేషన్ హీ రిసీవ్డ్?
1: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సింది.
0: నాట్ దిస్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువులతో పాటు
0: అలాంగ్ దిస్
1: పాజిటివ్ చదువులు కూడా చదవాలి.
0: అలాంగ్ ది సెక్యులర్ నాలెడ్జ్
1: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి.
0: అండ్ వి స్టడీ టు హెల్ప్ అదర్స్.
1: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనము పవిత్రమైపోతాము.
0: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to help others is the true education.
1: పూర్వమంతా కూడాను ఏ ఆరాధన చేస్తూ వచ్చారు?
0: What sort of worship was there in the
1: earth? కేవలం ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు. ప్రకృతి.
0: They worship the nature, prakriti.
1: ప్రకృతిని ఆరాధన చేయడం తప్పు కాదే.
0: It's not a mistake to worship nature.
1: తినే తిండిని,
0: the food that we partake,
1: త్రాగే నీరుని,
0: and the water that we
1: drink, పండే పంటను,
0: and the harvest grain,
1: అనేక రకమైనటువంటి ఒక ఆహార విహారమంతా మనకు అందిస్తుంది ఈ భూదేవి.
0: And it is the nature that supplies the food, raiment and shelter.
1: ఇంతే కాదు, మానవునికి కావలసినటువంటి ఒక ధనధాన్యములు కూడా అందిస్తుంది.
0: All the essentials like the grain also supplied by earth.
1: ఇంతే కాదు,
0: not on this.
1: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
0: అండ్ వి ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్.
1: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
0: ఇవన్నీ
1: కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయడంలో తప్పేమున్నది?
0: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యూ ద గ్రెయిన్ ద ఫుడ్ అండ్ ద
1: రక్షించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయడంలో తప్పేమున్నది?
0: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యూ వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్?
1: కనుకనే మనము ప్రాచీనులు చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా పవిత్రమైనటువంటివి.
0: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
1: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మాణం చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్.
1: వద్దు వద్దు,
0: వీ షుడ్ నాట్
1: ప్రకృతి మన భూమాత,
0: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్,
1: ఈ భూమాత గోమాత,
0: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివియర్డ్ యాజ్ మదర్,
1: వేదమాత,
0: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్,
1: కన్నమాత,
0: అండ్ ఫిజికల్ మదర్.
1: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవత.
0: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివియర్డ్.
1: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారిని సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి.
0: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్, ద ఫిజికల్ మదర్, ద కౌ ద మదర్, ద స్క్రిప్చర్ మదర్.
1: దైవారాధన చాలా ముఖ్యము.
0: అండ్ వర్షిపింగ్ ఆఫ్ గాడ్ ఇస్ మోస్ట్
1: దైవారాధన అనేటువంటి సన్నగిల్లి పోవడం చేతనే,
0: బికాజ్ దేర్ ఇస్ నో వర్షిప్ ఆర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్,
1: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
0: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కయాస్.
1: ఎక్కడ చూసినా దుఃఖమే.
0: వి ఫైండ్ మిజరీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
0: ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్.
1: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్?
1: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది.
0: Worship of the God, he will protect this country.
1: దైవారాధన చేస్తుంటుంటే దేశమంతా బాగుపడిపోతుంది.
0: When once you think and worship God, the whole country will
1: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
0: And all people will be happy.
1: సుఖశాంతులు పొందుతారు.
0: You will have peace and prosperity.
1: లోటు ఉండదు.
0: And there will be no dearth or shortage.
1: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
0: You will be peaceful in every way.
1: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
0: We say simply repeat peace peace peace thrice.
1: ఏంటి శాంతి?
0: What is peace?
1: ఎందుకోసం మలుపుతున్నావు?
0: వాట్ ఫర్?
1: ఆది భౌతికము,
0: ఫిజికల్,
1: ఆది దైవికము, ఆధ్యాత్మికము,
0: స్పిరిచువల్.
1: ఈ మూడింటి ఎందు మనకు శాంతి కావాలి.
0: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్.
1: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
0: ఫిజికలీ వి షుడ్ బి పీస్ఫుల్.
1: మనస్సరీతిగా శాంతి కావాలి.
0: మెంటలీ వి షుడ్ పీస్ఫుల్.
1: ఆత్మరీతిగా శాంతి కావాలి.
0: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్
1: బి. ఈ మూడింటి యొక్క శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాము.
0: వెన్ దిస్ వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యు విల్ బి పీస్ఫుల్.
1: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుతావా?
0: Do you find peace in the outer
1: world? ప్రపంచంలో వెతికితే పీస్ ఏ చిక్కదు నీకు.
0: There is no peace in the outer world.
1: ప్రపంచం అంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
0: You find only peace outside.
1: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
0: The true peace is within you.
1: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
0: Keep up, maintain the inner peace.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు రాత్రి అంతా కూడాను
0: throughout night
1: chakkaga namasmaran chesi
0: chant glorious god
1: ee pavithramainatundi yokka shaktini prapanchanikanta kuda nu prasarimpa cheyali
0: the sacred energy that you are going to have
1: adiye eeshwarathaniki eeshwarathaniki sarinatundi gurtu
0: that is the true sign of the divinity
1: eeshwaradanaga emiti
0: who is eeshwara
1: gali vale sancharinchetundi vaadu eeshwarudu
0: eeshwara the divine moves about freely like air
1: gali ye vidhanga sarvatra sancharistundado
0: just as air is all pervasive
1: eeshwarudu aa vidhanga sancharinchetundi
0: so also god is all expansive
1: కనుకని మీ యొక్క ప్రేమను మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
0: Therefore you should publicize the propagate practice the God's name and share with everybody.
1: భజన బినా సుఖ శాంతి నహి హరి భజన బినా సుఖ శాంతి నహి

0: Sai Ram, dear listeners, Bhagwan Baba once remarked, expansion of love is life, contraction of love is death. Only when we broaden our vision to see everything around us as manifestations of the same divine principle which we term as God, can we derive true happiness in life. In today's Divine Discourse, Baba elaborates on this point by stressing that we must always strive to expand our hearts in all our endeavors. Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on Ladies Day in Prashantinilayam on 19th November 2005.
1: ఈనాడు ఆడవారి దినమని ఆడవారి అధిక మంది చేరి ఎంతో ఆనందాన్ని అందించు ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
2: దిస్ బీయింగ్ ద లేడీస్ డే వీ కుడ్ ఆల్వేస్ షేర్ ద జాయ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ద అకేషన్ టోటలీ అరేంజ్డ్ బై లేడీస్ దెమ్సెల్వ్స్.
1: ఇందులో ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
2: హియర్ ఇన్ దిస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్.
1: కేవలము ఉపాధిని బట్టి ఆడ మగ అని చెప్తూ వచ్చారు, కానీ అందరి ఎందు ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
2: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వీ డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్. But basically, they are one and the same in spirit and the soul.
1: Sarvam kalividam brahma.
2: Everything is divine essentially.
1: Daivam kavalani andaru korutune untaru.
2: All aspire to attain divinity.
1: Aneka mandi rishudu తపస్సులు చేసి అనేక మంది యోగులు సన్యాసులు తపస్సు.
2: ఓన్లీ బేసింగ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వీ డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్ బట్ బేసికలీ దే ఆర్ వన్ అండ్ ద సేమ్ ఇన్ స్పిరిట్ అండ్ ద సోల్.

0: Many of the sages, saints, aspirants, seekers, they have undertaken penance to visualize God.
1: కానీ దైవం ఎక్కడున్నాడు?
0: However, where is God?
1: దైవం మనుష్య రూపేణ.
0: God is in human form.
1: ఏ అవతారంలో చూసినప్పటికీ భగవంతుడు మనుష్య రూపం ధరించినప్పుడు అందరి మనుషుల్ని రక్షిస్తూ వచ్చాడు.
0: In the time of any incarnation for that matter, God takes upon himself the human body to come to the rescue and protect the entire humanity by and large.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి గుణములు, ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
0: God has no specific attributes nor the form either.
1: దైవము అనంతరూపుడు.
0: God has infinite forms.
1: ఒక ఫాము ఒక ఇది ఉన్నది చెప్పడానికి వీలు లేదు.
0: We cannot specify a lot, a specific form to the divinity.
1: కానీ ఒకనొక సమయం నందు నారదుడు వచ్చి ప్రశ్నించినప్పుడు, మీరు భూలోకమునకు వచ్చి దర్శనమిచ్చి అందరినీ భాగ్యం చేయమని.
0: At one time Narada prayed to God, O God, come down on earth, move amongst us, give us the experience of your manifestation.
1: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన, బ్రహ్మశక్తి ఉండినప్పటికీ ఆ యొక్క బ్రహ్మశక్తి ఏమాత్రము పనిచేయదు, దీనికి నెగిటివ్ కూడా ఉండాలి. దైవం పాజిటివ్గా ఉన్నాడు, కొంత దీనికి నెగిటివ్ కూడా చేరినప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే వెళ్తూ జరుగుతుంది.
0: నారాయణ రిప్లైడ్ దిస్ వే, ద బ్రహ్మశక్తి, ద సుప్రీం డివైన్ పవర్ ఈజ్ పాజిటివ్, బట్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ కాంబినేషన్ విత్ ది నెగిటివ్, గాడ్ అమిడ్స్ట్ అస్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్ cannot operate and be functional.
1: Kaluka jeevunu abhivruddhi parichinappude daivam kudanu varlo cheri andariki aanandanni andistadu.
0: Therefore God in human form will help for the emancipation and the welfare of the entire humanity.
1: Anduvalna naadudu rishulu andari kudanu daivaniki arpitamaipoyi నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినటువంటి ఒక పవర్ఫుల్ తో దైవం దిగి వస్తారు.
0: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ నారద, ద సీకర్స్ అండ్ ఎస్పరెంట్స్, గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్.
1: కనుక దైవము బ్రహ్మస్వరూపమే కాదు, మానవ స్వరూపం కూడా.
0: గాడ్ ఈజ్ నాట్ మియర్లీ ద డివైన్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ ఎ హ్యూమన్ ఫామ్.
1: ఎవరు ఎందు చేరినప్పటికీ అందరి ఎందు కూడా బ్రహ్మం ఉన్నాడు, అది అంతర్ముఖముగా ఉంటాడు.
0: ద సేమ్ డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ హూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ వన్ టర్న్స్ ఇన్ వర్డ్.
1: ఈశ్వర సర్వభూతానాం, సర్వభూతములు ఎందు కూడా ఈశ్వరత్వమే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ద సేమ్ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ బీయింగ్స్.
1: కానీ భర్త అని భావించినప్పుడు అతను భర్తగా కనిపిస్తాడు.
0: బట్ ఇఫ్ యూ కాల్ హిమ్ ద మాస్టర్, హీ విల్ అపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మాస్టర్.
1: కుమారుడు అన్నప్పుడు అతను కుమారుడుగా కనిపిస్తాడు.
0: ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ ద సన్, యూ విల్ ఫైండ్ హిమ్ సో.
1: డాటర్ అన్నప్పుడు డాటర్ గానే కనిపిస్తాడు.
0: ఇఫ్ యూ ఫీల్ దట్ హీస్ ద డాటర్, యూ విల్ ఎక్స్పీరియన్స్ హిమ్ దట్ వే.
1: ఈనాడు మా ఇంటిలో ఒక గ్రాండ్ సన్ పుట్టాడు అంటారు.
0: We say today we have a grandson born.
1: Our grandson kudanu brahmame.
0: Grandson is also divine.
1: Yedi puttinappatikini janminchinappatikini anta brahma andulo leenamai untadu.
0: Whatever that is created, whosoever that is born, you find the innate immanent divinity.
1: Kalukane daivamu okkadigane raadu, jeevunto paatu daivamu, daivamto paatu jeevudu kudanu ekamai untadu.
0: Therefore God doesn't come down on earth all alone. You find the God moving in the company of the beings in whom also you find the divine.
1: దైవమునకు ఒక్క స్వరూపం అనేటువంటిది లేదు.

0: There is no special single form to the divine. The name and the form are limited to the human beings only and not to God.
1: మీరందరూ చూస్తున్నారంటే మీరందరూ దైవ స్వరూపులే. దైవ స్వరూపులేపోయి దైవాన్ని చూస్తున్నారు.
0: యూ సీయింగ్ యూ థింక్ దట్ యు ఆర్ ఆల్ లుకింగ్ ఎట్ గాడ్, యు ఆర్ సీయింగ్ హిమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఆల్సో డివైన్. బీయింగ్ డివైన్ యు లుక్ ఎట్ ద డివినిటీ.
1: ఈ పక్షులు ఉన్నాయి, చిన్న చిన్న పక్షులు. ఈ పక్షులు ఎందుకు కూడా దైవం ఉన్నాడు.
0: యు ఫైండ్ స్మాల్ ప్యారట్స్ ఓవర్ హియర్, యు ఫైండ్ గాడ్ ఇన్ దెమ్.
1: దైవం లేనటువంటి స్థానము, దైవం కానటువంటి రూపము ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్, దేర్ ఇస్ నో ఫార్మ్ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ విదౌట్ గాడ్.
1: కానీ మన యొక్క కోరికలు ఆ విధమైనటువంటిగా ఉండటం చేత భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
0: గాడ్ టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ దట్ ఫార్మ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ ప్రేయర్ అండ్ ఎగ్జెంప్షన్.
1: మా పిల్లవాడిని గొప్పగా చదివించాలి, పరిదేశంలో పంపాలి, పర విద్యను నేర్చుకోవాలి అని అనేకంగా ఆశపడుతుంటారు తల్లిదండ్రులు.
0: యూజువల్లీ పేరెంట్స్ డిజైర్ టు హ్యావ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ టు సెండ్ దమ్ అబ్రాడ్ అండ్ సెటిల్ దెమ్.
1: ఎవరి నుండి వచ్చినప్పటికీ ఆ మాటలన్నీ ఇప్పుడు భగవంతుని మాటలే.
0: వాట్ ఎవర్ దే సే, హూమ్ సో యువర్ మే స్పెల్ అవుట్, that's all God's words only.
1: Shabda brahmamai, characharamai, jyotirmai, vaammai, nityanandamai, paratparamai, mayamai, seemai ani aa bidurutunnai bhagavantudu.
0: God has all kinds of titles. That is the origin of the sound, that is the origin of mobility, of the light, the eternal bliss and the movement.
1: Kaduka evaru maatladinappudiki daivamu maatladutunnadu అని అనుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫీలింగ్, హూసోఎవర్ మే స్పీక్ ఇస్ గాడ్ హూ ఇస్ స్పీకింగ్.
1: ఎవరేది చెప్పినా కూడా దూషణ భూషణ తిరస్కారములు అన్నీ కూడా మానవుని కాదు, మానవుని యొక్క నోటి నుండి వస్తున్నాయి.
0: వాట్ ఎవర్ మే బి సెడ్, ప్రైజ్ ఆర్ బ్లేమ్, దే ఆర్ జస్ట్ అటర్డ్, దే ఆర్ ఓన్లీ సెడ్ బై మ్యాన్.
1: ఎవరైనా మనం తిట్టారంటే అది కూడా దైవమే నన్ను తిట్టాడు అనుకుంటే మనకి ఏమాత్రము మనశ్చరణం కాదు.
0: If you think that the one who accuses you, who criticizes you, is only God, then you will not have any ill feelings towards him.
1: దైవము ఈ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా దూషించాడు.
0: God has come in this form and criticized me should be your feeling.
1: కనుక పోయినను కొట్టినను తిట్టినను కూడాను అంత దైవమే.
0: It may be praise or a blame, whatever may be, it's all from God only.
1: కనుక ఏది జరిగినప్పటికీ ఇది దైవమే జరిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం దృఢం చేసుకోవాలి హృదయంలో.
0: దేర్ మే బి నంబర్ ఆఫ్ హ్యాపెనింగ్స్ ఇన్ అవర్ లైఫ్ సో జర్న్, బట్ వీ షుడ్ కన్సిడర్ దట్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్.
1: ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా మనం చూడకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఎవరు మనం ఎదుటి వచ్చి మాట్లాడినప్పటికీ దైవమే ఈ రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసము దృఢంగా పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్, హూసోఎవర్ యు కమ్ అక్రాస్, విత్ హూసోఎవర్ యు కన్వర్స్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: అట్లు కాకుండా ఇతని పరాయవాడు అతని పరాయవాడు అని అనుకుంటే మనకు కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా కూడా బయలుదేరుతాయి, దుర్గుణమంతా బయలుదేరుతాయి.
0: బట్ ఇఫ్ యు ఐడెంటిఫై ఎవ్రీ పర్సన్ జస్ట్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ట్రై టు కన్వర్స్, you will have all ill feelings and traits like anger, jealousy, temper and so on.
1: ee temper, jealousy, ego ivani raavadaniki kaaranam enti?
0: What is the reason behind the temper, jealousy and ego?
1: ee baita desham varanta leka baita vyaktulandarikunu veri veri varu aneetundi bhavam raavatam chethane ee vidhanga koopam rastunnayi.
0: Because you consider that all the people that you come across are different, they are separate, you have such feelings like temper, jealousy and ego.
1: Kanuka manu evaru maatladinappudiki evaru emannappudiki anta daivam yokka shabdame.
0: Anyone may talk to you, anyone may converse with you, ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ వాట్ హెవర్ మే బి ఇట్స్ ఓన్లీ గాడ్స్ వర్డ్.
1: కనుక ఆ విధమైనటువంటి ఏకత్వము భిన్నత్వము లేకుండా ఏకత్వాన్ని పంచుకున్నప్పుడే మానవుడు ధన్యుడవుతాడు.
0: మ్యాన్ విల్ బి రిడీమ్డ్ ఇఫ్ ఓన్లీ హీ అండర్స్టాండ్స్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎవరి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ మాకు ఏదైనా బోధించండి అని చెప్పేటప్పటికీ, నాయన నిన్ను నీవు తెలుసుకో చాలు అని చెప్తారు.
0: If you meet any noble soul, elderly person, and request him to give you a teaching, they will tell you, know thyself, know yourself first.
1: Kuchil varandani nee evaru ekkadi nunchi vachavu emti ani ee vidhanga prashnistharu.
0: We go on putting questions like this. Who are you? Where do you come from?
1: Who are you? Who is he? Itante adutaru gaani who am I anedhi evaru prashninchukoru.
0: We put questions like this. Who are you? Who is she? But we don't put a question to ourselves. Who am I?
1: అది ప్రశ్నించుకున్నటువంటి వారికి సరైనటువంటి అర్థం వస్తుంది.
0: If I put to myself this question, who am I? I'll get the correct answer.
1: అట్టిది భగవంతుడు బోధించినటువంటి యొక్క బోధనలు.
0: That is the teaching of God.
1: ఈ దేహమును తానే ఇచ్చాడు. ఈ దేహంతో పలికించేది తానే, నడిపించేది తానే, నవ్వించేది తానే, ఏడ్పించేది తానే.
0: This body is the gift of God. He is the doer. He is the speaker. Everything happens as per His will.
1: కనుక ఇంత దైవం యొక్క సంకల్పమేని మనం భావించాలి.
0: We should always feel that everything happens as per His command and will.
1: ఒకానొక సమయం లోపల ఈశ్వరమ్మ నా దగ్గరికి వచ్చి, స్వామి నాకు కోరిక ఉంది అన్నది.
0: At one time, Iswarama approached Bhagavan and said, Swami, I have a small desire.
1: కానీ ఈ సమయంలో ఈశ్వరమ్మ యొక్క గుణము కూడా మనం చెప్పాలి.
0: This occasion to know the great noble qualities of Mother Iswarama.
1: సంతోషంగా ఉండేటువంటిది.
0: She was always happy. She was always blissful.
1: నవ్వుతూ నవ్వుతూ ఉండేటువంటిది.
0: She always had smiling face.
1: ఆమె హృదయమంతా కూడా ప్రేమతో నిండినటువంటిది.
0: Her heart is full of love.
1: అందువల్ల, స్వామి ఈ చిన్న పల్లె లోపల జ్వరం వచ్చిందా, దగ్గు వచ్చిందా అని ఎవరు పరిగణించే వారు ఉండరు.
0: ఇన్ దిస్ స్మాల్ హ్యామ్లెట్ విలేజ్ నోబడి వుడ్ బి బాదర్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
1: అక్కడికి పోయినా కూడా సరైన మందు ఇవ్వరు.
0: అండ్ ఈవెన్ ఇఫ్ దే గో టు హెల్త్ సెంటర్ దే వోంట్ హ్యావ్ ప్రాపర్ మెడిసిన్.
1: అందువల్ల నాకు ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి పాపం ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటిది.
0: He prayed to Bhagavan, Swami, please construct a small hospital for the benefit of the villagers.
1: ఇప్పుడు కాదమ్మా, దానికి సమయం వస్తుంది.
0: Bhagavan said, not now, there is time for it.
1: దేనికైనా కూడా ఒక కాలకర్మ కర్తవ్యాలు కలిసినప్పుడే అక్కడ ఒక స్వరూపం పొందుతుంది.
0: Anything will come to reality basing on the time, the cause, effect and the right moment.
1: నీకు చూపుతాను లేదు, కట్టి చూపిస్తారు.
0: భగవాన్ సెడ్, ఐ విల్ కన్స్ట్రక్ట్ అండ్ లెట్ యు నో.
1: మరి రెండవ దినం ఏం చేసింది, మరి వచ్చేసేసింది.
0: ఆన్ ద ఫాలోయింగ్ డే షీ కేమ్ అగైన్.
1: స్వామి మీరు కూడా నడిచి నడిచి బుక్ పట్టడానికి వెళుతున్నారు.
0: స్వామి యూఆర్ వాకింగ్ ఆల్ అలాంగ్ లాంగ్ డిస్టెన్స్ టు ద బుక్కపట్టణం విలేజ్.
1: చాలా మంది బీది పిల్లలంతా కూడాను ఏదో కొన్ని పుస్తకాలు మెడకు వేసుకుని వాళ్ళు కూడా పట్టణాలంతా తిరుగుతున్నారు.
0: We also find children carrying heavy load of books going all around to the vicinity to study.
1: Kanuka ee pillalandaru kuda paradeshaniki pokunda leka paravuriki pokunda ide gramamlo undetatte oka chinna school kattinchandi.
0: In order to help the children of this village so that they don't have to go to the neighboring villages, such that they could have education here, Swami, I request you to construct a small school.
1: Avutundi avutundi ఊరుకోండు, అవుతుంది అవుతుంది, ఈ విషయంలో నిరంతరము చింత చేయకూడదు.
0: భగవాన్ సెడ్, ఇట్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ ఎనీ మోర్.
1: మరి కొన్ని దినములు అయిన తర్వాత వచ్చి, స్వామి నీరు కావాలంటే ఆ చిత్రావతిలో నీరు వచ్చినప్పుడే మాకు నీరుంది కానీ, లేకపోతే త్రాగడానికి కూడా నీరు లేదే కాబట్టి ఏదైనా ఒక బావి తవ్వించండి అని.
0: నెక్స్ట్ డే షీ అగైన్ కేమ్ అండ్ సెడ్, స్వామి In order to have drinking water, we have to walk all along to Chitravati river. When there is water available there, or else we are denied of even drinking water, please have a small well here for the benefit of the locals.
1: Chinna chinna pillalandaru kodanu bindalu teeskoni duttalu teeskoni chittaliki velli teeskoni vastunte naaku chaala edipostundi swami anindi.
0: Swami watching the seeing young children going to Chitravati river with all small containers to fetch pot full of water, I really cry.
1: Akkadi kodanu chelvi thuvite gaani neeru raavu.
0: Unless they go in, they cannot collect water.
1: Ah, Chitravati nadi jeeva nadi kaadu.
0: And Chitravati river is not full always, all throughout the year.
1: Eppudu varsham vaste vastundi, lekapothe ledhu.
0: The Chitravati river will be full of water during rainy season.
1: Kanuka idi rainy season paina aadharapadi untundali.
0: Therefore, the sustenance is based on the rainy season only.
1: Manavuliki neeru nirantaramu undali.
0: Man requires water continuously.
1: దేహమంతా కూడా నీరే.
0: ద హోల్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఆ వాటర్ లేకపోతే దేహం కూడా ఎండిపోతుంది.
0: వెన్ దేర్ ఇస్ నో వాటర్ ఈవెన్ ద హోల్ బాడీ గెట్స్ డ్రైడ్ అప్.
1: కనుక నీరు కావాలి కదా స్వామి, ఏదైనా ఒక బావి తవ్వించండి.
0: స్వామి, వీ నీడ్ డ్రింకింగ్ వాటర్, ప్లీజ్ అరేంజ్ ఏ వెల్ హియర్
1: అని ఈ విధంగా కోరికలంతా కోరుతూ వచ్చింది.
0: హీ హాస్ బీన్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ భగవాన్ టైమ్ అండ్ అగైన్.
1: చూడు, నీ కోరిక చాలా చిన్నది, కానీ దీన్ని నేను పెద్దదిగా చేస్తాను అన్నాను.
0: భగవాన్ సెడ్, యువర్ డిజైర్ ఈజ్ సో స్మాల్, ఐ విల్ ఆంప్లిఫై ఇట్, ఐ విల్ మ్యాగ్నిఫై ఇట్, ఇన్ ఫ్యూచర్ యూ విల్ నో.
1: ఆమె పోయే ముందుగానే,
0: బిఫోర్ షీ లెఫ్ట్ ద బాడీ,
1: చెప్పిన ఆమెకు, ఇదిగో నీవు కోరినవన్నీ నేను తెప్పిస్తాను.
0: భగవాన్ సెడ్, వాట్ ఎవర్ యూ డిజైర్డ్ విల్ బి ఫుల్ఫిల్డ్,
1: కనుక నీవేమి చింత పెట్టుకోకు,
0: డూ నాట్ వరీ ఎనీ లాంగర్.
1: గ్రామం వారందరికీ కూడాను చదువులు చెప్పిస్తాను.
0: ఐ విల్ సీ దట్ ఆల్ ది విలేజర్స్ విల్ హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్,
1: మీ వారందరికీ ఆరోగ్యాన్ని అందిస్తాను.
0: ఐ విల్ ఆల్సో సీ దే విల్ హ్యావ్ ది గుడ్ హెల్త్.
1: కనుక మీరు ఏమీ యోచన చేయకండి,
0: దేర్ఫోర్ డోంట్ వరీ
1: అని ఆమె విడినట్టుగానే పుట్టిపత్తిలో ఒక స్కూల్ కట్టించాను.
0: యాజ్ ద ప్రామిస్ గివెన్ భగవాన్ కన్స్ట్రక్టెడ్ ఏ స్కూల్ హియర్ ఇన్ పుట్టపర్తి.
1: పుట్టపర్తి కట్టిన తర్వాత అయ్యో పాప కొంతమంది మాత్రమే పోతున్నారే, అందరూ పోవటం లేదే అనింది.
0: షీ సెడ్, ఓన్లీ ఫ్యూ చిల్డ్రన్ అటెండ్ ది స్కూల్, ఆల్ ఆర్ నాట్ అటెండింగ్.
1: తర్వాత నేను ఇక్కడ కాలేజీ కట్టించాను.
0: లేటర్ స్వామి కన్స్ట్రక్టెడ్ కాలేజ్.
1: స్వామి, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది.
0: అండ్ మదర్ ఈశ్వరమ్మ సెడ్, స్వామి, ఐఎమ్ వెరీ హ్యాపీ.
1: ఆ కాలేజీ యూనివర్సిటీ అయిపోయింది.
0: సత్యసాయి కాలేజ్ హ్యాస్ బికమ్ సత్యసాయి యూనివర్సిటీ లేటర్.
1: ఆసుపత్రికి చిన్నది ఒక రూమ్ కట్టించండి అని
0: స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఏ సింగిల్ రూమ్.
1: ముందు నేను ఇక్కడ కొండపైన ఒక చిన్న హాస్పిటల్ కట్టించాను.
0: ఆన్ ద మౌంటైన్ ఓవర్ దేర్ స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ హాస్పిటల్.
1: ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు.
0: అండ్ ద హాస్పిటల్ హ్యాస్ ద సర్వీసెస్ ఆఫ్ వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: కానీ దానిలో మంచి ఇక్కడే ఉండేటువంటి భక్తులు సీతారామయ్య.
0: బట్ దేర్ వన్ డివోటీ డాక్టర్ సీతారామయ్య.
1: ఈస్ట్ గోదావరి.
0: డాక్టర్ సీతారామయ్య హెయిల్స్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి.
1: అతను ఇక్కడ రామని చెప్పాను.
0: స్వామి వాంటెడ్ హిమ్ టు గో ఓవర్ హియర్.
1: ఆయన భక్తుడు.
0: హీఈస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఆయన ఇక్కడికే వచ్చాడు.
0: డాక్టర్ సీతారామయ్య కేమ్ డౌన్ అండ్ సెటిల్ హియర్.
1: ఒక నర్సు ఒక డాక్టర్ తో నేను కాలం గడుపుతూ వచ్చాను.
0: ద హాస్పిటల్ was totally managed by one doctor and two nurses.
1: కట్టగలపటికి ఆమె కోరిన దాని కంటే అధికంగా చేశారు.
0: And the work is much more than what she expected and wanted.
1: ఇప్పుడు అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టారు.
0: The same simple small hospital then could become Sri Satya Sai super speciality hospital today.
1: అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా చేసి ఆమెకు సంతృప్తి ఇచ్చారు.
0: స్మాల్ థింగ్స్ కుడ్ బికమ్ జైజెంటిక్ స్టూపెండస్ సర్వీస్ సెంటర్స్.
1: తర్వాత నేను ఒక దిన చిత్రావతి పోయేటప్పటికి ఆడవారందరూ కూడా చెలువలు చేసుకుని చల్లుకొని చాలా కొద్దిగా నీరు తెచ్చుకుంటున్నారు.
0: One day Bhagavan noticed many of the women very close to Chitravati river collecting water there, fetching all along in small containers.
1: అది నేనే చూశాను.
0: Bhagavan himself noticed personally.
1: తర్వాత ఆమె కూడా నన్ను ప్రార్థించింది.
0: Adding to this, Mother Isuramma also prayed to him.
1: స్వామి, నీటికి ఏదైనా అనుకూలం చేయండి అని.
0: She prayed, Swami, kindly arrange for water facility.
1: అప్పుడు నేను 400 మైళ్ళ నుంచి నీరు తెప్పించాను.
0: Bhagavan arranged for the water transport far from 400 miles to this place.
1: దాని పేరు కూడా ఇక్కడ చిత్రావతి.
0: And that name is also Chitravati.
1: ఆ చిత్రావతిలోనే పైపులు వేయించి అక్కడి నుంచి పైపులు తెప్పించి పైపులు అంతా కూడా మన ఈ పుట్టపతి గ్రామానికి అంతా వేయించారు.
0: Bhagavan laid pipes all over so that the water is transported all the distance.
1: కనుక ఆయన కోరినవన్నీ ఇచ్చారు.
0: Bhagavan fulfilled all the desires of Mother Isuramma.
1: ఆమె యొక్క స్వార్థం కోసం కాదు.
0: Mother Isuramma has not prayed for anything for herself.
1: ఉపకారం చేసే నిమిత్తమై ఆమె ఇన్ని ప్రార్థనలు చేసింది.
0: All her desires, all her prayers are for the benefit for everybody.
1: దాన్ని చూసుకుని అందరూ కూడా బయలుదేరారు. ఇంకా
0: బేసింగ్ ఆన్ దీస్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ క్లోజ్ టు స్వామి.
1: ఏ కించిత్ కోరిక కోరినప్పటికీ దాన్ని అఖండమైనటువంటి ఒక కోరికగా రూపొందింపజేస్తాడు స్వామి.
0: ఇట్ హ్యాస్ బీన్ ది ఫర్మ్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీబడి. We may come to Bhagavan with a small desire, but Swami fulfills it, magnifies in the biggest way ever.
1: Chinna puri gurusu undatvanti okka dalini pedda college ga chesanu.
0: A small room later shaped into a very big college.
1: Chinna baavi ga undatvanti dalini nadiga pishtinchanu.
0: A small well could be modified into an ever flowing incessant river.
1: Tarvata ee current.
0: Then comes current.
1: అది వచ్చేటప్పటికి చాలా కష్టమైపోయింది.
0: We had difficult times to have power supply here.
1: అక్కడ ఎక్కడ రాజకీయ వారు ఉంటారో వారికి మాత్రమే హెల్ప్ చేస్తూ వచ్చారు.
0: Only politicians could be benefited.
1: ఆ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే ఏ గ్రామం అనుకూలం కూడా చేయలేదు.
0: Ever since politics stepped in, no village was totally benefited.
1: కనుక వారిని ఏమాత్రం కట్టుకోకూడదని నేను ప్రత్యేకంగా ఒక కరెంటును తెప్పించాను.
0: స్వామి వాజ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ అండ్ హి అరేంజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ.
1: పుట్టపర్తి మంచి తెల్లని దీపములంతా ఎక్కడ చూసినా ఉన్నాయి అని అనుకుంటూ వచ్చారు అందరూ.
0: పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ దిస్ చేంజ్. పుట్టపర్తి ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్స్. పుట్టపర్తి ఈజ్ హైలీ ఇల్యూమినేటెడ్ నౌ.
1: ఇట్టి జలశీలు పెరుగుతూ వచ్చినాయి.
0: అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: కానీ వారికి కూడా జలసీ ఉండకూడదని అన్ని గ్రామాలకు నేను సప్లై చేయించాను.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద నైబరింగ్ విలేజెస్ షుడ్ నాట్ ఫీల్ జెలస్ ఆఫ్ పుట్టపర్తి, స్వామి అరేంజ్ ఫర్ వాటర్ సప్లై అండ్ పవర్ సప్లై టు ఎవ్రీబడి.
1: వారి ఈ దుర్గుణం ఏమాత్రము ఉండకూడదు అని నేను దాన్ని తప్పించాను.
0: ద విలేజెస్ అరౌండ్ should not have these bad qualities like jealousy and envy.
1: Kanuka pratidani kuda nenu naaku ishtamayi chesadu kaadu itharulu ishtamulu purichukoni nenu danni sampurthi chestu vachanu.
0: Bhagavan did all these things not that he wanted. Bhagavan did all this in response to the fervent prayers and the needs of the whole community in and around and put
1: about. Chudandi inta pedda hall lopala inta mandi kucchutunnaru ante evaru chesindi.
0: You must have noticed one thing. You see very big gigantic hall here, very spacious. Who can imagine this hall? This hall is not for Bhagavan.
1: Andaki paropakara punyaya papaya parapetam. Paropakaram anetvanti chaala andariki mukhyamainatvanti.
0: We should help others.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: Andariki manam help chesukuntu povali.
0: We should go on helping everybody.
1: కానీ నీ హెల్ప్ కోసం నీవు చూడకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ గో బై యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ టు రిసీవ్ హెల్ప్.
1: సెల్ఫిష్ అనేటువంటిది వచ్చేసి సెల్ఫిష్. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: If you are selfish, understand, fish is better than selfish. We should never be selfish.
1: Kani
0: we should be selfless.
1: Anta selfish, selfish, selfish. Chechu chekudu selfish.
0: But today, in every area, we find selfishness.
1: ఈ రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ అవంతా ఒక దుర్గుణములుగా రూపొంది ప్రపంచమంతా ప్రాకుతూ వచ్చింది.
0: ద పాలిటిక్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ దే హ్యావ్ యూ విల్ ఫైండ్ ఇట్ దేర్ ఇస్ పర్వర్షన్ దేర్ ఇస్ టోటల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ప్యాటర్న్.
1: కనుక ఈ పాలిటిక్స్ లేకపోతే అందరూ సుఖిస్తారు.
0: వెన్ దెర్ ఆర్ నో పాలిటిక్స్ ఆల్ విల్ ప్రాస్పర్ ఆల్ విల్ గ్రో.
1: చిన్న చిన్న వారంతా కూడా బయలుదేరుతున్నారు ఇప్పుడు.
0: అండ్ వీ ఫైండ్ యంగ్స్టర్స్ ఆల్సో గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్.
1: బీజేపీ కొట్టి వారు కూడా పాలిటిక్స్ లో దిగుతున్నాడు.
0: అండ్ ఇన్ ఎ పర్సన్ హూ మెయింటైన్స్ హిస్ లైవ్లీహుడ్ బై సెల్లింగ్ ది సిగరెట్స్ హీఈస్ ఆల్సో ఎ పాలిటీషియన్ నౌ.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరికి పాలిటిక్స్ అంటే ఏమిటి దాని అర్థాన్ని గుర్తించుకొని వర్తించాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ దెన్ బిహేవ్ అకార్డింగ్లీ.
1: అది ఎవరికి గుర్తించడం లేదు.
0: No one is understanding.
1: ఇప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు.
0: Now you say, I am the finance minister.
1: ఫైనాన్స్ అంటే ఏమిటి?
0: What is finance?
1: అది కూడా వారికి అర్థం తెలియదు.
0: The finance minister does not know what finance is.
1: ఎవరికి కావాల్సినా నా దగ్గరికి రావాలి అనేటువంటి అహంకారంతో మెలుగుతూ ఉంటారు.
0: They have a feeling, whatever you want, you should approach me.
1: కనుక ఏమీ తెలియనటువంటి మూర్ఖులు కూడాను పాలిటిక్స్ లో దిగుతున్నారు.
0: People who have no idea of anything, they are also becoming politicians today.
1: ఇతరులు ఉపకారం చేసేటువంటి దానికి కూడా దానికి అపకారంగా చేస్తున్నారు.
0: Even when you are involved in acts of service to others, they interfere.
1: మీరు ఎవరు కూడా పాలిటిక్స్ లో చేరకండి.
0: Therefore, none of you should ever join politics.
1: నీ సశక్తి పైన నీ ఆధారపడి ఉండు.
0: You depend on your own self.
1: నీ సెల్ఫ్ ఏ సెల్ఫే.
0: Your self is the real self.
1: దానిపైన ఆధారపడండి.
0: Rely on yourself.
1: ఇంటింటికి తిరిగి ఏదో ఓటు కోసం వెళ్ళిపోతుంటుంటే ఇదంతా మీరు ఇంత కూడా పేదైపోతున్నారు.
0: If you go on moving door to door soliciting votes, well, life will be in vain.
1: దైవం పైన ఆధారపడండి.
0: Depend on God.
1: దైవం పైన ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతాడు.
0: When once you depend on God, God will take care of every aspect of our life.
1: కనుక God is everything.
0: God is everything.
1: కనుక గాడ్ పై ఆధారపడి ఉండాలి.
0: Therefore, depend on God.
1: అప్పుడే మీరు జయాన్ని పొందుతారు.
0: Then only you will be successful and victorious.
1: నీ యొక్క దీనిపై కూడా నీవు ఆశించకూడదు.
0: Don't think that you can manage yourself.
1: నీకు నీవు సెల్ఫ్ దీనిపై పొందుతున్నప్పుడు హెల్ప్ చేయలేవు.
0: And in fact, if you are selfish, you cannot help anybody.
1: కనుక మీరంతా కూడా 10 మందికి ఉపకారం చేయాలని భావం మీలో రావాలి.
0: Therefore, you should have a strong feeling that you should be helpful to good people, many people around.
1: Kaluka, meeku manchi gunam ravali.
0: You need good virtues.
1: Tyagamainatvanti work cheyali.
0: You should take that work which is full of sacrifice.
1: Andukosame karmanneva adhikarasyama pareshwara rajanani Geeta kuda cheppindi.
0: It is for that reason Geeta declared that you have got every right on action but not on the result.
1: Meeru action cheyali.
0: Act in the right way.
1: మీరు ఏది కావాల్సినా కూడా మీరు స్వయంగా పోయి ప్రయత్నం చేయండి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ టు బి అచీవ్డ్ పార్టిసిపేట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్.
1: ఇంకొకరిపై ఆధారపడకండి.
0: డోంట్ డిపెండ్ అపాన్ ద థర్డ్ పర్సన్.
1: కనుక మీ దీనిపై మీరు ఆధారపడి మీ యొక్క జీవితాన్ని మీ యొక్క కుటుంబాలను చక్కగా జీవించండి.
0: దేర్ఫోర్ బీ సెల్ఫ్ రిలయంట్ బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ మెయింటైన్ యువర్ ఓన్ ఫ్యామిలీస్.
1: నేను వారిని వీరిని వర్ణించడం కోసం నేను చెప్పలేదు.
0: భగవాన్ does not specifically mention anybody.
1: Kaluka meeku meeru abhivruddhi kaandi.
0: Bhagavan wants everybody to grow and prosper.
1: Ee kutumbam abhivruddhi kavalante ee kutumbam manchi vidyarthi kavalante meeranta kuda daivanni aashirvadinchali.
0: If you want your family to develop, to grow and prosper, have full faith in God.
1: Anni kuda ekkada chusinaa God e undadu.
0: You will find God everywhere, wherever you go.
1: Chukkalanneyu Brahma.
0: And stars are divine.
1: చూడంగా అది బ్రహ్మ.
0: ఇఫ్ యూ సీ ఇట్ ఇస్ డివైన్.
1: సూర్యుడు బ్రహ్మనే.
0: సన్ ఇస్ బ్రహ్మ.
1: కుట్ట ఈజ్ బ్రహ్మ.
0: యు ఫైండ్ గాడ్ ఆన్ మౌంటైన్.
1: గుంత ఈజ్ బ్రహ్మ.
0: అండ్ యూ ఆల్సో ఇన్ ద డీప్ వ్యాలీ.
1: కుట్ట ఏంటంటే గుంతుకు తవ్వితే కదా గుట్ట అవుతుంది.
0: యూ కెనాట్ ఫైండ్ ద మౌండ్ ఆన్ వన్ సైడ్ అన్లెస్ దేర్ ఇస్ ఎ పిట్ బై ఇట్ సైడ్.
1: కానీ ఈ మట్టి అంతా గుట్టగా మారిపోతుంది.
0: ఆల్ దాట్ ద the soil that you collected sand would come to a mound or bite size.
1: ఆ sand తిరిగి గుంతలో పోయండి, అది గుంతంతా కూడా మెట్ అవుతుంది.
0: You can fill it up the same pit with the same sand by its side.
1: కానీ గుంతకు గుట్టకు ఏది భేదము?
0: What is the difference between the pit and the mountain here?
1: మట్టే భేదము.
0: It is this soil that's responsible for the difference.
1: మరి మీ హృదయానంతా కూడా దయంతో నింపుకుంటే అదే ఒక పెద్ద గుట్టగా వెళ్తుంది.
0: Therefore, if you fill your heart with God, it will be mountainous in its stature.
1: కానీ హార్ట్ని పెద్దగా చేసుకున్నారంటే ఏమిటంటే హార్ట్ని ఎండాజ్ చేసుకున్నాడని కాదు.
0: When it is said you have to widen, expand your heart, it does not mean expansion or enlargement of heart.
1: అది జబ్బుగా బయలుదేరుతుంది.
0: ది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ ఈస్ ద డిసీజ్.
1: హార్ట్ అంటే ఈ గుండె కాదు.
0: ద హార్ట్ డస్ నాట్ మీన్ ద ఫిజికల్ హార్ట్.
1: మన హృదయము.
0: ఇట్ ఈస్ హృదయ.
1: అందుకోసమే భగవంతుని హృదయవాసి అని అనిపించారు.
0: దట్స్ వై వీ సే గాడ్ ఈస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ద హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: అందరి ఎందు ఉంటుంది అది.
0: అండ్ దిస్ హృదయ, ద స్పిరిచువల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందు కూడా ఉన్నటువంటి దాన్ని మనం హృదయం పెద్దది చేసుకోవాలి.
0: Therefore, that which is present everyone, we should experience.
1: హృదయం పెద్దదిగా ఉంటుంటే మనలో పెద్ద భావాలే వస్తుంటాయి.
0: When once we have broadened our mind, you will have broad ideas.
1: మనం చిన్న హార్ట్ గా ఉంటుంటే,
0: if we are so narrow,
1: చిల్లర బుద్ధులే వస్తుంటాయి మనకు.
0: We will have cheap qualities.
1: కనుక మనం చీప్ క్వాలిటీ కాదు.
0: We are not so cheap as we
1: దైవం మనుష్య రూపేణ.
0: God is in human form.
1: కనుక మనం మంచి బలవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి మానవుడుగా కావాలి.
0: Therefore, we should shape ourselves as ideal human beings with broad vision and large hearts.
1: కనుక నేను భజన చేయించేది గాని ఉపన్యాసాలు ఇచ్చేది గాని మీ హృదయాలంతా పెరగాలని.
0: Bhagavan wants us to participate in singing the glory of God, bhajan, so that we will have expansion of love.
1: తెల్లవారి నగర సంకీర్తనకు పోయినప్పుడు ఆ నగర సంకీర్తనలో హృదయం అంతా కూడా చాలా పొంగుతుంది.
0: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ వెన్ డివోటీ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నగర సంకీర్తన, యూ విల్ బి ఫిల్డ్ విత్ బబ్లింగ్ జాయ్.
1: సంకీర్తన,
0: ఇట్ ఈస్ సంకీర్తన.
1: ఊరికే కీర్తన పాడటం కాదు.
0: నాట్ మియర్లీ సింగింగ్.
1: విశాలమైనటువంటి భావంతో కీర్తన చేయాలి.
0: యూ సింగ్ విత్ ఆల్ ద మెలడీ and broad vision and broad mindedness.
1: నీ ఒక్కడే అనుభవించుకోకుండా దీన్ని 10 మందికి పంచాలి.
0: You are not only happy for yourself, you make everybody happy.
1: అందరికీ ఈ యొక్క నామాన్ని వారు పంచితే అది ఎంతో చాలా ఉప్పొంగిపోతుంది.
0: If you sing his glory loudly, make everybody in the vicinity listen to that song, they'll be full of joy.
1: నేను ఏది చేసినా ఏది చెప్పినా ఏది చూసినా అంత హృదయం పెరగాలి.
0: In fact, whatever we do, whatever we sing, whatever we say, we should see that we will be broad-minded.
1: అప్పుడే మీరు గొప్ప హ్యూమన్ అని పిలిచవచ్చు.
0: Then only we can say that you befit the title of a human being.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని సార్థకం చేసుకున్నట్టు అవుతారు.
0: Then only we will be fulfilling our lives as human beings.
1: కనుక మీరు హృదయాన్ని అభివృద్ధిగా పెంచుకొని పెద్ద మనసుగా చేసుకుని ఆ పెద్ద మనసును ప్రజలకు అందరికీ పంచాలి.
0: Therefore, we should widen our hearts, we should expand our hearts and share everything with everybody.
1: కానీ ఇప్పుడు సెల్ఫ్ తన హృదయాన్ని తాను బాగా చేసుకోకుండా తన హృదయంలో ఎట్టి దోషములు ఉండినప్పటికీ మర్చిపోయి తన ఆత్మే పెద్దగా ఉండాలి.
0: Today, what is happening, we find selfish trend everywhere. One concentration thinks of one's own progress and advancement, neglecting everybody.
1: నా కుటుంబం పెద్దగా ఉండాలి.
0: That my family should be ideal and grow.
1: నా కుటుంబమే క్షేమంగా ఉండాలి.
0: That my family should be peaceful and happy.
1: నా ఫ్యామిలీ ఒకటి మాత్రమే మంచి వెల్తీగా ఉండాలి.
0: My family alone should be light and should be on the top.
1: ఇది చాలా చెడ్డది.
0: And this is very bad feeling.
1: నీ వలే ఇతరులు కూడా ప్రజలు అదే కోరుతుంటారు కదా.
0: You should understand that others also will have similar desire.
1: కనుక నీకున్నటువంటి ప్రేమని వారికి కూడా ఉంటుంది.
0: Therefore, the love that you have is also present in everyone.
1: కనుక love is common. Love is one.
0: Love is one.
1: Live in one.
0: Live in one.
1: అట్టిదే నిజమైనటువంటి ఒక ప్రేమ.
0: దట్ ఈస్ ద ట్రూ లవ్, ద సీక్రెట్ లవ్.
1: ప్రేమ అంటే నా బిడ్డలు, నా యొక్క భర్త, నా యొక్క భార్య, నా యొక్క బంధువులు అందరు మాత్రమే క్షేమంగా ఉండాలని ఆ నేరో మైండ్ రాకూడదు మనకు.
0: లవ్ ఈజ్ నెవర్ నేరో మైండెడ్ లవ్ ఈజ్ నెవర్ లిమిటెడ్ టు వన్స్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ రిలేషన్స్.
1: కనుక అందరూ ఒకటిగానే ఉండాలి.
0: దట్ ఆల్ షుడ్ బి వన్.
1: అయితే అందరూ ఒకటిగా ఉండాలంటే ఎట్లా ఉండాలి?
0: How is it possible to be united?
1: అందరి ఎందుకొడను నా యొక్క దేవుడే ఉన్నాడు.
0: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: అతను లేకుండా వీరు ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ హిమ్
1: అని సర్వత్రా భగవత్ చింతన గావించాలి.
0: Therefore we should ponder over, reflect upon the divinity.
1: నాకు బాధ కలిగితే నేను ఎంత బాధపడతాను, ఇతరులు కూడా బాధ పెడితే అంత బాధపడతారు అనేటువంటి యొక్క భావము ఈక్వల్ గా ఉండాలి.
0: Just as I feel so sad when I am hurt, I should understand the others also will feel hurt, the others also will feel sad.
1: దీన్నన్నిటికీ ప్రేమ ఒక్కటే ప్రధానమైనటువంటి.
0: To experience all this, the love is the basic thing.
1: కనుక అందరూ ప్రేమను పెంచుకోండి.
0: All of you grow love, develop.
1: ఆ ప్రేమ ఏది మాత్రమే కాదు.
0: Love is not limited to you.
1: కానీ అది సెల్ఫిష్ గా ఉండకూడదు.
0: This love should never be selfish.
1: Broad mind గా ఉండాలి.
0: And you should be broad minded.
1: Kanuka naaku vachina baadhalu evariki kalakkoddu.
0: No one should suffer like me. No one should not have difficulties like me. That should be our feeling.
1: Thangavale itharulante kuda baadha padakoddu.
0: Others should not feel so sad as I am feeling right now.
1: Andaru santoshanga undali, andaru abhivruddhi kavali.
0: All should be happy, all should come up in life, should be our feeling.
1: Kanuka idi avalante prema pechukunnappudu ఏ విధమైనటువంటి నేరో మైండ్ రాదు.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ డెవలప్ ఫాస్టర్ లవ్, వీల్ నెవర్ బి నేరో మైండెడ్.
1: కనుక ప్రేమ ముదిత మనసే తహో రామ.

దిస్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎన్ ఐరన్ సేఫ్ విచ్ డస్ నాట్ హ్యావ్ మచ్ వాల్యూ బట్ ఎన్ ఐరన్ సేఫ్ ఇస్ యూజ్ టు కీప్ మోస్ట్ వాల్యుబుల్ జ్యువెలరీ ఇన్సైడ్ దట్ సిమిలర్ ఇస్ దిస్ బాడీ ఇన్సైడ్ దిస్ వాల్యులెస్ బాడీ దెర్ ఈజ్ ఆత్మ అండ్ గాడ్ దిస్ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ద వర్డ్ ఆఫ్ సాయి

0: God does not exist in some separate country or nation. He dwells in this very body itself. When it is sin, there is nothing like a sin which exists in some foreign country. Sin is basically associated with the deeds that you perform.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: విలువలేనిదైనప్పటికీ అస్థిరమైనటువంటిదైనప్పటికీ ఈ మానవ దేహము ఆత్మదేవునికు నివాసమవుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం.
0: ఆల్దో దిస్ ఫిజికల్ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అండ్ ఎనీ పర్మనెన్సీ అబౌట్ ఇట్, as it houses God and Atma, it has to be used properly.
1: Deha poshana manavuni pradhana kartavyam.
0: Taking care of this physical body in a proper way is a duty enjoined on man.
1: Drudhatvame leyinatvanti oka dehamunandu manavattamu aneka chikkulu palu kagaladu.
0: A body which is not strong will put man to difficulties and troubles.
1: మానవ జీవితము దేహమనే పునాదిపైన ఆధారపడి ఉంటున్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ.
1: కనుకనే ఆధునికమైనటువంటి యొక్క వైజ్ఞానమునకు కారకులైనటువంటి రోమన్ దేశం వారు కూడాను ఈ దేహం యొక్క విశిష్టతను గుర్తించి వారు దేహ పోషణ నిమిత్తమై అనేక విధములైనటువంటి శ్రద్ధను తీసుకునేటువంటి వారు.
0: ద రోమన్ సైంటిస్ట్ హూ హ్యావ్ లేడ్ ఫౌండేషన్ ఫార్ ద వేరియస్ సైన్సెస్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ హ్యాస్ టు బి ప్రాపర్లీ మెయింటైన్.
1: ఈ దేహము తనంతటికి తానేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రపంచము.
0: దిస్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్.
1: దేహమనగా కేవలము ఒక ఆకారము మాత్రమే కాదు.
0: వెన్ యూ థింక్ ఆఫ్ ఫిజికల్ బాడీ యూ షుడ్ నాట్ కన్ఫైన్ ఇట్ టు ఓన్లీ
1: ఇట్స్ అంగములతో కూడినటువంటి యొక్క సమష్టి స్వరూపము.
0: దిస్ ఈజ్ ఎ కలెక్షన్ అండ్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ డిఫరెంట్ లింబ్స్.
1: ఏ అంగమునకు ఆ అంగము లావణ్యమైనటువంటిది.
0: ఈచ్ లింబ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ.
1: అన్ని అంగముల యొక్క సౌందర్యమును కూడాను మనం కాపాడుకోవాల్సిన కర్తవ్యము.
0: ఇట్ ఈస్ అవర్ డ్యూటీ to protect and take care of the beauty of each limb of the body.
1: Anarogyamunaku guri ayinatundi dehamu balahinataku guri ayinatundi dehamu oka drudamainatundi sankalpanni cheyaledu.
0: A body which is subjected to disease and weakness can never contain strong thoughts and sound feelings.
1: Pavitramaina divyamaina bhavyamaina bhavamulu manavuni nundi aavirbhavinchavalanna shariram drudamainatundi ganu ఆరోగ్యమైన వంటిదిగాను ఉండాలి.
0: ఇఫ్ నోబుల్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ గ్రేట్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ విల్ హ్యావ్ టు ఎమర్జ్ ఫ్రమ్ మ్యాన్, ద ఫిజికల్ బాడీ మస్ట్ బి స్ట్రాంగ్ అండ్ సౌండ్.
1: అన్ని మతముల వారు కూడాను దేహం యొక్క పోషణను అంగీకరించినటువంటి వారే.
0: ఆల్ ది రిలిజియన్స్ హావ్ అగ్రీడ్ అపాన్ ద ఫ్యాక్ట్ దట్ బాడీ మస్ట్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెల్.
1: ఇది అనిత్యము అశాశ్వతము అయినట్టుదే అయినప్పటికీ
0: ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ నో డౌట్.
1: సత్యనిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందుకు నివాసంగా ఉండటం చేత ఈ యొక్క దేహమును మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపవలసినటువంటిది.
0: ఇట్ డిజర్వ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ హౌస్డ్ గాడ్ అండ్ ఆత్మా ఇన్ సైడ్ ఇట్.
1: కనుక మతములన్నీ చేరి మంచినే బోధించి
0: ఆల్ ది రిలిజియన్స్ కెన్ ఓన్లీ టెల్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
0: But one should conduct oneself with that awareness.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If your thinking is proper, which religion is bad?
1: Kanuka anni matamulu kudanu edi bodhinchinappatikini samasti chemamunake kani vesti yokka chemamunaku kadani satyanni manam gurtinchali.
0: We have to recognize the truth that all the religions have expounded the need for the collective welfare and not the individual welfare.
1: Mala mutra durgandha mansa ruktam tho kudinatundi ee dehamunandi దివ్య భవ్యమే నవ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము రాణిస్తూ ఉంటుండాలి.
0: ది ఆత్మ విచ్ ఈస్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ నోబుల్ అండ్ గ్రేట్ ఈస్ షైనింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
1: దేహ బలహీనం చేత ఇది తరుగదు, దేహ బలము చేత పెరుగదు.
0: ఆత్మ విల్ నాట్ గ్రో అన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్ అండ్ విల్ నాట్ బికమ్ వీక్ అన్ అకౌంట్.
1: పెరిగి పెరిగి తరగనటువంటి యొక్క తత్వమే ఆత్మతత్వము.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ గ్రో అండ్ డిక్లైన్.
1: ఇది నిరంతరం కూడాను పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ఆల్వేస్ సేక్రెడ్,
1: విలువైనటువంటిది,
0: ఆల్వేస్ ప్రెషస్,
1: బలమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ఆల్వేస్ స్ట్రాంగ్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను దీని విలువ ఏమాత్రం కూడాను తగ్గదు.
0: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ రిమైన్ స్ట్రాంగ్ అండ్ ఇట్ విల్ నెవర్ డిక్లైన్.
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలో దొరికిన విలువ మారదు, దాని వెలుగుపోదు.
0: If you were to find a very highly valuable big diamond in the midst of ordinary stones, the diamond will not lose its value.
1: Manchi gummadi pandu kanchelo kaachina ruchiyu maradu dani chaviyu podu.
0: Just because the pumpkin has been grown just near your house in the garden, its taste will not change.

0: Suppose the peacock's egg is hatched by a hen. It will remain still a peacock only after it is hatched, and it will never become a hen.
1: కనుక దేహం అనేటువంటిది అనేక మాలిన్యములతో కూడినటువంటిది అయినప్పటికీ ఇందులో నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి ఆత్మతత్వము నిరంతరము కూడాను ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
0: Although the physical body is subjected to various types of diseases and dirt, the most precious, invaluable Atma is residing, which is pure and permanent.
1: అయితే అన్ని మతముల వారు కూడాను ఈ దేహం యొక్క పుష్టిని, సంతృష్టిని కోరటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of all the religions aspiring to protect and look after this physical body?
1: దేహం దేవాలయ ప్రోక్తో. ఇది దేహం అనేటువంటిది భగవంతుని యొక్క దేవాలయము అనేటువంటి విశ్వాసమే దీనికి మూల కారణము.
0: The reason is that everyone has believed that this physical body is a temple of God.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దేహమును అలక్ష్యము చేయక, అశ్రద్ధ పూనక, తగినటువంటి శ్రద్ధతో దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీని కర్తవ్య కర్మలు ఆచరించటము మానవుని ప్రధానమైనటువంటి ధర్మము.
0: ఇట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ టు సీ దట్ దిస్ ఫిజికల్ బాడీ డజంట్ సఫర్ ఫ్రమ్ ఎనీ వీక్నెస్ ఆర్ డిసీజ్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫిజికల్ బాడీ అండ్ యూజెస్ ఇట్ ప్రాపర్లీ.
1: కానీ ఇట్టి సత్యమును గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక వ్రతములని, నోములని, ఉపవాసములని ఈ పేర్ల చేత దేహమును కృషింప చేసుకుంటున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్ హూ డు నాట్ నో దిస్ సీక్రెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ వేరియస్ వ్రతాస్ అండ్ వోస్ ఆర్ మేక్ అండర్టేకింగ్ సచ్ యాక్ట్స్ విచ్ వీకన్ దిస్ ఫిజికల్ బాడీ.
1: తద్వారా మనము నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించలేము.
0: By undertaking such steps, you will never realize the reality of Atma.
1: Putta paina maddinchina paamu marana unduna?
0: By beating upon the ant hill, can you kill the snake inside?
1: Tanumunu ta dandinchina vishayabhogamulu anuguna?
0: By putting this physical body to suffering, can you get realization?
1: Aakali dappulu maninanta aatmagnani taanavuna?
0: By merely giving the food and water, can you really become Atma?
1: Tanevaru teliyakunna tattvajnanam etukulunu.
0: Without knowing who you really are, how can you become
1: tattvajnanam kudaravalanna tanevaro gurtinchadaniki prayatninchali.
0: If you really want to become a tattvajnani, you should try to know who you really are.
1: Manavudante emito aneetundi satyanni kodanu manam artham chesukovali.
0: We should also realize what man really stands for.
1: Idanu nirantaram kodanu nootanude. నిరంతరము నూతనుడే.
0: సీజ్లెస్లీ అండ్ కంటిన్యూస్లీ హీఈస్ న్యూ.
1: ఇతను సనాతనుడు కానీ పురాతనుడు కానీ కాదు.
0: హీఈస్ నైదర్ ఏన్షియంట్ నార్ మోడర్న్.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఈ దేహము నిరంతరము నూతనంగానే ఉంటుంది.
0: ఎనీ నంబర్ ఆఫ్ బర్త్స్ వన్ మే టేక్, ఎవ్రీ బర్త్ ఈజ్ న్యూ.
1: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఇది నిరూపిస్తుంది.
0: ఇట్ ఆల్సో షోస్ దట్ మ్యాన్ ఈజ్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: ఇది కొన్ని విధములైనటువంటి విచారణ సలిపినప్పుడే దీని నిజ స్వరూపం మనకు గోచరమవుతుంది.
0: ఓన్లీ విత్ యు అండర్టేక్ ప్రాపర్ ఎంక్వైరీ యు విల్ బి ఏబుల్ టు రియలైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: స్వస్వరూప సంధానమే దీని యొక్క నిష్ట.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఈస్ టు రియలైజ్ హూ యు రియలీ ఆర్.
1: ఇది నిష్టనే జ్ఞానమునకు సరైనటువంటి ద్రష్ట.
0: ఏ రియల్ జ్ఞాని ఇస్ వన్ హూ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్.
1: ఈ ద్రష్ట యొక్క సందర్శనమే భక్తి యొక్క ప్రభావం.
0: Getting darshan of the great souls is the very purpose of devotion.
1: Dashtadhagam chetane drishtini manamu abhiruddhi parchukoni srishtini manam anubhavinchali.
0: When you get the vision of association of great souls, you can get a real vision and then enjoy
1: kaani aakaram koodinanta maatramana manavattam aneetundi dani manam saarthakam gaavinchukotam idi avivekamu.
0: By merely getting a human form, you are not going to sanctify human life.
1: ఆకారం మానవాకారం ఉండవచ్చును.
0: ఇన్ ఫార్మ్ వన్ మే బి ఎ హ్యూమన్.
1: మానవ గుణముల చేత ఈ మానవత్వాన్ని మరుగు చేయవచ్చును.
0: బట్ బై క్వాలిటీస్ యూ మైట్ హావ్ హిడెన్ ది రియల్ హ్యూమన్ నేచర్ అండ్ బికమ్ ఏ డెమన్.
1: ఆకారమును చూచి మానవత్వంగా మనం భ్రమించరాదు.
0: వీ షుడ్ నాట్ గెట్ డెల్యూడెడ్ బై మియర్లీ లుకింగ్ అట్ హ్యూమన్ ఫార్మ్.
1: నిజమైన మానవత్వం అనగా మానవ. మా అనగా కాదు, నవ అనగా కొత్తది. కొత్తది కానటువంటిది మానవత్వం.
0: The real meaning of manava, man, is the one who is not new.
1: అంతే కాక దీనికి మరొక అర్థం కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్.
1: మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ త్రీ లెటర్ వర్డ్ మా నా వా.
1: మా అనగా అజ్ఞానము,
0: మా రెఫర్స్ టు ఇగ్నోరెన్స్,
1: నా అనగా లేకుండా,
0: నా రెఫర్స్ టు నాట్,
1: వా అనగా వర్తించటము,
0: వా రెఫర్స్ టు కండక్ట్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేటువంటి సరైన అర్థం.
0: ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అలోన్ ఈజ్ మ్యాన్.
1: కానీ అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది?
0: If one is subjected to ignorance and lack of peace, how can he realize that he is really divine?
1: ee manavattam anekunte divyattani manam mottamottu artham cheskovali.
0: In the very first instance, you should recognize this humanity as basically divinity.
1: Artham cheskunuka nanarthamulo anarthamulu maatrame unchukoni yadarthamulu visarjinchitam cheta ఇది సత్యమైనటువంటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: వెన్ వన్ మిస్టేక్స్ అండ్ మిస్అండర్స్టాండ్ వేరియస్ మీనింగ్స్ అండ్ మిస్ఇంటర్ప్రిట్స్, వన్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ రియలీ ఎంజాయ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
0: ఎవరీ గ్రీన్ బర్డ్ కెన్ ఇట్ బి లైక్ ఎ ప్యారెట్ కెన్ ఇట్
1: పూలపై పారాడు పురుగులు తుమ్మెదలగునా?
0: ఎవరీ వర్మ్ దట్ మూవ్స్ అబౌట్ ఆన్ ఎ ఫ్లవర్ can you call it a bee?
1: పురుచర్మము కప్పినట్టు గాడిదతా పురియగున?
0: జస్ట్ బై వేరింగ్ ద స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ ఎ డాంకీ బికమ్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగవుటనిటయ్యా?
0: జస్ట్ బికాస్ ఎ పిగ్ ఈజ్ యాజ్ ఫ్యాట్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ రియలీ బికమ్ ఎన్ ఎలిఫెంట్?
1: కనుక ఆకారమును చూచి మానవత్వంగా భ్రమించటము కేవలం అవివేకమే.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ ది ఫార్మ్ అలోన్ అండ్ సే దట్ ఈస్ ఎ
1: మానవత్వం అనగా మనసు మాట క్రియయు
0: హ్యూమానిటీ
1: ఒక్కటిగానే అతికి ఉంటారు.
0: ద వన్ హూ యూనిఫైస్ అండ్ హార్మోనైజెస్ ద వర్డ్ థాట్ అండ్ డీడ్ అలోన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మాట యందు వేరు,
0: ఇన్ వర్డ్ డిఫరెంట్.
1: పనులు యందు వేరు,
0: ఇన్ యాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
1: వచనమందు వేరు,
0: అండ్ ఇన్ థింకింగ్ హీఈస్ డిఫరెంట్.
1: ఈ విధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు మానవత్వం ఎట్లవుతుంది?
0: How can a person be called if one is so different in different?
1: కనుక ధరించినటువంటి దేహము కనుకనే ఇది దేహము, ఒక దహించేటువంటి దేహం కనుకనే ఇది దేహము, జీర్ణించేటువంటి శరీరం కనుకనే ఇది శరీరము. ఇలాంటి ఆత్మతత్వం చేత దీనికి అనేక నామములు ఏర్పడుతూ వచ్చినవి.
0: This physical body has got different names like dehamu because it gets burned down, shariramu because it houses a shariri, and it gets destroyed.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: క్షణములో ఈ యొక్క నీటి బుడగ లీనమవుతుంది నీటి యందు.
0: ఇన్ వాట్ మోమెంట్ దిస్ వాటర్ బబుల్ బ్రేక్స్ డౌన్?
1: అయితే ఈ నీటి బుడగ ఎక్కడ నుంచి వచ్చింది?
0: బట్ దెన్ దిస్ ఫ్రమ్ వేర్ నీటి యందు బబుల్ కమ్? ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ వాటర్.
1: నీటి యందు పెరిగి
0: it has grown in water.
1: Neeti yende anangu neeti buduga.
0: It has merged back into water itself.
1: Narudu budambu.
0: Man is water bubble.
1: Narayanudu neeru.
0: Narayana is water.
1: Karuka ee buduga kevalamu neeti nundine puttinatuvantidiga undinappudu ఈ యొక్క నరుడు కూడాను నారాయణ నుంచినే ఆవిర్భవించినటువంటి వాడు.
0: Just as a water bubble has emerged from water, the man has emerged from Narayana, the Lord.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే శరీరము అలక్ష్యము చేయక, అశ్రద్ధ చేయక, తగినటువంటి రీతిగా దీనిని పోషించుకోవటానికి కృషి చేస్తాం.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్, విల్ టేక్ స్టెప్స్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ లుక్ ఆఫ్టర్ ఇట్.
1: ఇది ఒక పనిముట్టు అయినప్పటికీ,
0: ఆల్దో దిస్ ఇస్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్,
1: దీనికి తగినటువంటి యొక్క హద్దులు హంగులు కూడా ఉండాలి.
0: There are certain rules and regulations which are prescribed to take care of that.
1: Jagattunanda prati padarthamulakudu konni niyamamulu untunnavi.
0: Every object in the world has certain rules and regulations.
1: Nasreyo niyamam vina.
0: There is no welfare without a code of conduct.
1: Ee deham kodunu aneka niyamamulato koodinatvantidi.
0: This physical body also has certain rules and limitations.
1: Mana pravartanalu endukani,
0: in our behavior,
1: mana choopulu endukani,
0: in our looks,
1: mana matalu endukani,
0: in our words,
1: మన యొక్క భావములు ఎందు కాని,
0: ఇన్ అవర్ ఫీలింగ్స్,
1: ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ ఆల్వేస్ డెవలప్ సేక్రెడ్నెస్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
1: అట్లు పవిత్రము గావించుకొనక
0: వితౌట్ దట్ కైండ్ ఆఫ్
1: అనుగ్రహించినటువంటి అంగములు అన్నింటి కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వము దానవత్వంగా మారిపోతుంది.
0: ఇఫ్ వన్ మిస్యూజెస్ అండ్ అబ్యూజెస్ ది లింబ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, దేర్ ఇస్ నో వెల్ఫేర్ వితౌట్ ఈ దేహము.
1: అనేక నియమములతో కూడినటువంటిది.
0: దిస్ ఫిజికల్ బాడీ ఆల్సో హ్యాస్ సర్టెన్ రూల్స్ అండ్
1: లిమిటేషన్స్. మన ప్రవర్తనలు ఎందుకని

0: జీవితం అంతా కూడా ఒక వ్యాపార రంగంగా ఉంటుండాలి.
1: అవర్ ఎంటైర్ లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ బిజినెస్ ఫీల్డ్.
0: మన దేహంలో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందట ఈ ఉష్ణము, ఇది రోగంగా రూపొందుతుంది.
1: ఇఫ్ ది హీట్ ఇంక్రీజెస్ 99 degrees, దెన్ వి సే
0: మన బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 ఉంటుంది.
1: సిమిలర్ ఇస్ అవర్ బ్లడ్ ప్రెషర్ 120/80.
0: కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది.
1: ఇఫ్ దిస్ 80 becomes 90, ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
0: మన ఐబాల్ కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తున్న మాత్రమే చూడగలదు. ఎక్కువ వెళ్తున్నే చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది.
1: ఈవెన్ అవర్ ఐబాల్ కెన్ సీ ఎ లిమిటెడ్ లైట్. ఇఫ్ ఇట్ సీస్ ఎక్సెసివ్ లైట్,
0: మన ఇయర్ డ్రమ్స్ కూడా అంతే, ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. అమితమైనటువంటి శబ్దం విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడా బస్ట్ అవుతుంది.
1: సిమిలర్ ఇస్ విత్ అవర్ ఇయర్ డ్రమ్స్. లిమిటెడ్ సౌండ్ ఈస్ ఓకే, అదర్వైజ్ దే బర్స్ట్.
0: కనుక మన దేహం అంతా కూడా కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ.
1: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ లిమిటెడ్ కంపెనీ.
0: ఇలాంటి ఒక దేహమును కాపాడుకోవటం కూడా కొంత లిమిట్ కావాలి.
1: టు టేక్ కేర్ ఆఫ్ సచ్ ఎ ఫిజికల్ బాడీ, దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్.
0: దీనికి తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి.
1: ఇన్ ది ఫుడ్ పార్టేకన్ బై దిస్ బాడీ,
0: త్రాగే నీరు ఎందుకు పరిమితం ఉండాలి.
1: ఇన్ ఆల్సో ది వాటర్ దట్ ఇస్ పార్టేకన్,
0: మాటలు ఎందు పరిమితము.
1: దేర్ ఇస్ లిమిట్ ఇన్ వర్డ్స్,
0: వినటం ఎందు పరిమితము.
1: ఇన్ హియరింగ్ దేర్ ఇస్ ఎ లిమిట్.
0: మన జీవితం అంతా కూడా ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎంటైర్ లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ సర్టన్ లిమిట్స్ అండ్
0: పరిమితములకు మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమును గురి అవుతుంది.
1: వెన్ వన్ ఎక్సీడ్స్ ది లిమిట్, దెన్ వన్ ఫేసెస్ ది డేంజర్.
0: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
1: ఎక్సెసివ్ ఫుడ్ మేక్స్ వన్ గో మ్యాడ్.
0: అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి.
1: ఎక్సెసివ్ టాక్ మేక్స్ ఎ పర్సన్.
0: కనుకనే మానవుడు ఈ దేహమును ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అనుభవింప చేసుకోవాలో ఆ ఆనందములకు సరి అయినటువంటి మార్గమునే మనం అనుసరించాలి.
1: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ పాత్ విచ్ కెన్ రియలీ కన్ఫర్ జాయ్ ఆన్ అస్ ఇన్ యూజింగ్ అవర్ ఫిజికల్ బాడీ.
0: మానవులకు 5 విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ 5 types ఆఫ్ థింకింగ్ పవర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
0: దానినే ఒక జ్ఞానం అన్నారు.
1: అండ్ దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జ్ఞానం.
0: ఈనాడు సామాన్యంగా ప్రపంచమంతటి కూడా సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానము ఒకటి, తెలివితేటలతో కూడినటువంటిది.
1: ద టైప్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ అండ్ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్,
0: దీనినే మొట్టమొదటి బుకిష్ నాలెడ్జ్ అన్నారు.
1: దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ కాల్డ్ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచి కూడా సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోయింది.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ has given birth to superficial knowledge.
0: ee superficial knowledge lopale mana jeevitham anta vyartham chestunnamu.
1: We are wasting our entire life in this superficial knowledge.
0: ee vaisnamdu ee manavuniki undavalsinatundi general knowledge, common sense zero ga untundadi.
1: What is required as general knowledge and common sense for man is a big zero in
0: him. General knowledge, common sense anedantundi kevalam vidya valla labhinchetundi kaadu.
1: General knowledge and common sense cannot be acquired through books.
0: Nitya jeevithamlo kartavya dharmamu vallane manaku ee oka general knowledge ni manamu pochinchukovachunu.
1: One can protect and acquire general knowledge through daily living life.
0: Samaja seva valla, samaja samparkam valla ఈ జనరల్ నాలెడ్జ్ ని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫాస్టర్ జనరల్ నాలెడ్జ్ బై బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ అండ్ సర్వింగ్ ది సొసైటీ.
0: నాలుగవది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ద ఫోర్త్ వన్ ఈస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారం చేసినప్పుడు,
1: వెన్ యూ థింక్ ఆఫ్ హౌ దిస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
0: స్వార్థపరమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
1: మ్యాన్ ఈస్ యూజింగ్ ఇట్ ఓన్లీ యాజ్ ఎ సెల్ఫిష్.
0: తమ దోషాలు తాము కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈజ్ యూజ్ ఓన్లీ టు డిఫెండ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్.
0: ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: కనుక ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుండాలి.
1: దట్ ఈస్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్
0: సైడ్. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ డిస్క్రిమినేషన్.
0: సమష్టి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి.
1: Discrimination collectively applicable is what is needed now.
0: Yavaniki vaadu samarthinchukuneetundi oka discrimination ni chustunnadu. Not the right to, not the right to, not the right.
1: Man is using discrimination to defend and say that it is his right, his right.
0: Idi swarthapayamainatundi oka discrimination.
1: This is selfish discrimination.
0: Anduvalane yuvakulainatundi vaaru chaala pedamargam pattaniki avakasam erpadutundadi.
1: That is the reason why the youth are prompted to go on the wrong path.
0: ఇది ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
1: ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఎవరికి సంబంధించినటువంటి అందరికీ సమన్వయమైనటువంటి యొక్క

0: డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
1: ది డిస్క్రిమినేషన్ మస్ట్ బి సచ్ దట్ ఇట్ ఇస్ అప్లికబుల్ టు ఆల్ పీపుల్, నాట్ టు వన్ అలోన్.
0: 2 + 2 = 4. ఇది రష్యన్స్ కానీ, చైనీస్ కానీ, అమెరికన్స్ కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ, అందరూ ఇది సమంగా ఒప్పుకో తప్పదు.
1: 2 + 2 = 4, whether it is Russians, Pakistanis, Chinese or Indians or any
0: కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల,
1: బట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ
0: 3 - 1 = 1 అంటుంది.
1: 3 - 1 = 1.
0: కానీ ఇది ఎవరు కూడా అంగీకరించరు.
1: బట్ పీపుల్ విల్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
0: ఇది కేవలం ఒక ఫండమెంటల్ కాకుండా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ గా రూపొందుతున్నట్టు ఉంటుంది.
1: పీపుల్ హూ డిఫెండ్ ఆర్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్.
0: ఆధ్యాత్మికము అలాంటి సంకుచితమైనటువంటి డిస్క్రిమినేషన్ ఏనాడు కూడా చేయదు.
1: స్పిరిచువాలిటీ విల్ నెవర్ అండర్టేక్ సచ్ నారో డిస్క్రిమినేషన్.
0: అర్థం తెలుసుకోలేక లేక విచారణ చేసుకోలేక ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ శక్తి అని అనుకోవచ్చును.
1: దే మే థింక్ వితౌట్ అండర్స్టాండింగ్, వితౌట్ ప్రాపర్ ఎన్క్వైరీ దట్ దిస్ ఈస్ యూజ్.
0: ఏ వ్యక్తిని మనం ప్రశ్నించినప్పటికీ 3 - 1 = 1 అంటే ఎవరు కూడా ఇది మ్యాథమెటిక్స్ లో తప్పు అంటారు.
1: హూమ్ సో ఎవర్ యు ఆస్క్ వెదర్ ఇట్ ఇస్ 3 - 1 = 1, దే విల్ సే నో దిస్ ఇస్ రాంగ్.
0: కానీ ఇది రైట్ అని నేను వాదిస్తాను.
1: బట్ ఐ సే దట్ దిస్ ఈస్ రైట్.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు.
1: The reason is it is not individual.
0: ఇది సంబంధమైనటువంటిది.
1: It is collective.
0: ఆత్మ సంబంధమైనటువంటిది.
1: It is with reference to
0: అమర సంబంధమైనటువంటిది.
1: It is with reference to him, humanity.
0: అమృత సంబంధమైనటువంటిది.
1: It is with associated with immortality.
0: విచారణ శక్తి ద్వారా కూడా ఇది మార్పు చెందడానికి వీలు కాదు.
1: This cannot be changed by thinking and arguing.
0: కనుకనే ఇది ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లోపల కొన్ని విధమైనటువంటి మార్పు కలగడం చేతనే మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో గుర్తించలేకపోతున్నారు.
1: యాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ థింకింగ్, దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హ్యూమానిటీ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: ఐదవ విచారణ శక్తి అత్యవసరము.
1: ది ఫిఫ్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: అది ఐదవది. ప్రాక్టికల్ డిస్క్రిమినేషన్, ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ఉండాలి.
1: And that is practical knowledge.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవటం చేతనే ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవులు.
1: Man is getting innumerable doubts because he doesn't have practical knowledge.
0: ప్రతి విషయంలో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
1: టుడే మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు.
0: ఏ వ్యక్తి తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు.
1: ఈచ్ వన్ ఇస్ కన్సిడరింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్.
0: నేను సమాజంలో ఒక్కడిని.
1: ఐఎమ్ వన్ అమంగ్ మెనీ ఇన్ ది సొసైటీ.
0: సమాజం యొక్క సమస్య అతృప్తిని కూడా నేను అనుభవించాలి.
1: ఐ మస్ట్ ఆస్పైర్ టు హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ.
0: ఇక్కడ చక్కని విచారణ చేయాలి.
1: లెట్ అస్ థింక్ ప్రాపర్లీ హియర్.
0: సముద్రం నుంచి ఏ రీతిగా అలలు ఉద్భవిస్తున్నావో,
1: జస్ట్ యాజ్ వేవ్స్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఓషన్,
0: సూర్యుడు నుంచి కిరణములు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నావో,
1: జస్ట్ యాజ్ రేస్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ సన్,
0: ఒక్క దైవం నుంచి ఆవిర్భవించినటువంటిదే ప్రేమ.
1: లవ్ హ్యాస్ ఎమర్జ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ద సేమ్ వే.
0: ఈ ప్రేమ అనేటువంటి భగవంతునికి ప్రేమకు ఎట్టి విభాగము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ గాడ్ అండ్ లవ్.
0: సూర్యునికి కిరణములకు ఏ విధమైనటువంటి యొక్క భేదములు ఉండవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ హిజ్ రేస్.
0: సముద్రములకు అలలకు భిన్నమైనటువంటి మార్గం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ వేవ్.
0: అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
1: దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: అదే విధంగానే ఈ దేహమును కూడాను దివ్యత్వమైన ఆత్మతత్వములకు సంబంధించినటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
1: సచ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ఆత్మ. దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్.
0: దేహమందు ఆత్మదేవుడు ఉండెను సుమా.
1: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇస్ గాడ్ ఆత్మ.
0: ఈ దేహము అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ నిత్య సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను ఈ దేహమును ఆధారంగా మనం తీసుకోవాలి.
1: Although this physical body is impermanent and transient, to understand the divinity which is existing in this, we have
0: anekamandi ee deha poshana lopala alachyam chestunnaru.
1: Many people are rather indifferent in looking after this physical body. Kanukane aneka rogalu
0: guri avutundali.
1: That is the reason why they are getting different diseases.
0: Ee rogamulu cheta tama yokka divyamainatundi aanandanni kuda andukolekapothunnaru.
1: Man has not been able to enjoy bliss because of these diseases.
0: Dharmartha kama mochanam aarogyam moolam uttamam.
1: In order to achieve
0: చతుర్విధ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థ కామములు కూడా మనం ఆశించవలనను అనుభవించవలనను ఈ దేహమునకు ఆరోగ్యం అత్యవసరము.
1: in order to enjoy and experience the four goals of human life, physical health and physical body are very important.
0: Aithe deeniki ye vidhamaina marganni manam anusarinchali.
1: But what path should we take?
0: Deenini sariyainatuvanti yokka vicharana cheta pravartanalo maatlu manam teppinchukovali.
1: We should bring about proper changes in our conduct and behavior through proper environment.
0: Aharam kaligeetuvanti yokka aarogyam kante మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి.
1: టుడేస్ వరల్డ్ ది మెంటల్ డిసీజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ద డిసీజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
0: నిరంతరము కూడాను మానవుడు యోచించటం
1: కంటిన్యూస్లీ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ టు థింక్ అండ్ వరీ.
0: యోచన అనేటువంటి దానికి రూపం ఏమిటి?
1: What is the form of this worry?
0: ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి?
1: What is the form of this
0: worry? What is the shape of worry?
1: What is the shape of worry?
0: It is only mental created fear. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచన చేతనే మనం అనారోగ్యంకు గురి అవుతున్నాం.
1: వీఆర్ గెటింగ్ మెంటల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ అన్నెసెసరీ థింకింగ్.
0: మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ థింక్ అట్ ఆల్.
0: ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటారు.
1: దిస్ థింకింగ్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్ సెట్ ఫర్ ఇట్.
0: ఇది హద్దు మీరిపోయినప్పుడు అస్తవ్యస్తంగా మారిపోతుంది.
1: ఎక్సెసివ్ థింకింగ్ మేక్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెంటల్ డిసీజ్.
0: ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమలు కలగడానికి కారణం ఇదే.
1: ఇన్ టుడేస్ వరల్డ్ సో మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ మ్యాడ్ బికాస్ ఆఫ్ దట్ ఎక్సెసివ్ థింకింగ్.
0: ఎంతవరకు అంతవరకు మనం చింతించాలి.
1: అవర్ థాట్స్ మస్ట్ బి ఆల్వేస్
0: లిమిట్స్ చేయకూడదు.
1: They should not exceed the limits.
0: అవసరమైనటువంటిది ఆ సమయంలో మాత్రమే మనం చింతించాలి.
1: డిపెండింగ్ అపాన్ ది ఎక్సిజెన్సీ ఆఫ్ ది
0: గడిచిపోయిన దానిని రాబోయే దానిని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము.
1: డూ నాట్ బాదర్ అబౌట్ ది పాస్ట్ విచ్ ఇస్ డెడ్ అండ్ ది ఫ్యూచర్ విచ్ ఇస్ అన్బోర్న్.
0: యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ సబ్జెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ లిమిటేషన్.
0: ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా పరీక్ష చేసి చూసినప్పుడు 80% 90% అంతా కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు.
1: When a research was undertaken in a number of universities, 80% to 90% of the people are having some kind of mental problem or the other.
0: కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు.
1: This time, this youth is most sacred.
0: ఈ వయసు నందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యం గురి కాకూడదు.
1: We should not subject ourselves to any type of problem or disease.
0: సాధ్యమైనంత వరకు నువ్వు మానసిక సంబంధమైనటువంటి విచారాలను తగ్గించుకోవడానికి చూసుకోవాలి.
1: As far as possible, think within limits only.
0: అధికంగా చదవటం కాని,
1: ఎక్సెసివ్ రీడింగ్,
0: అధికంగా ఆడటం కాని,
1: ఎక్సెసివ్ ప్లే,
0: అధికంగా పాడటం కాని,
1: ఎక్సెసివ్,
0: అధికంగా నిద్రించడం కాని,
1: ఎక్సెసివ్ స్లీప్,
0: ఈ శరీరములకు హాని కలిగించేస్తుంది.
1: ఆల్ దీస్ విల్ హార్మ్ ద ఫిజికల్ బాడీ.
0: ఇంతే కాదు, మనము సీలింగ్ ఆన్ డిజైన్స్ లోపల నాలుగు రకమైనటువంటి ఒక విధిగా మనం బోధిస్తూ వచ్చాము.
1: వీ హావ్ ఆల్రెడీ జస్ట్ సీన్ ఫోర్ టైప్స్ ఎర్లియర్.
0: మొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఎందుకోసం మనం వేస్ట్ చేయకూడదు?
1: వై షుడ్ వి నాట్ వేస్ట్ ఫుడ్?
0: ఫుడ్ ఈజ్ గాడ్.
1: బికాస్ ఫుడ్ ఈజ్ గాడ్.
0: మనం ఈ ఫుడ్ నుంచినే వచ్చినటువంటి ఆకారమే మన యొక్క జీవితము.
1: దిస్ ఫిజికల్ బాడీ హాస్ కమ్ ఫ్రమ్ ఫుడ్.
0: ఇది ఆహారమయమైనటువంటి జీవితము.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫుడ్.
0: ఇది అన్నమయమైన జీవితము.
1: దిస్ ఇస్ ఫుడ్ స్వీట్.
0: ఇది అన్నగత ప్రాణము.
1: దిస్ లివ్స్ ఆన్ ఫుడ్ ఓన్లీ.
0: కనుకనే మనం ఆహారంను వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం గావించుకున్నటువంటి వారం.
1: దట్ ఈస్ ద రీజన్ వై వేస్టింగ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ లైఫ్.
0: ఇంకా డోంట్ వేస్ట్ మనీ.
1: సెకండ్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: ఈనాడు యువకులు అనవసరమైన రీతిగా కూడా ఖర్చులు చేస్తున్నారు.
1: టుడేస్ యూత్ ఆర్ వేస్టింగ్ మనీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: ఇది దురభ్యాసములకు గురి అవుతుంది.
1: దిస్ లీడ్స్ టు బ్యాడ్ హ్యాబిట్స్.
0: దుర్మార్గంలో ప్రవేశింపచేస్తుంది.
1: యు ఆర్ లైక్లీ టు గో ఆన్ ద వికెట్ పాత్.
0: అనేక విధమైన అశాంతికి గురి చేస్తుంది.
1: అండ్ దట్ విల్ పుట్ యు టు ఎ లాక్.
0: సాధ్యమైనంత వరకు కూడాను దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ టు ద మినిమం.
0: ఇది సరైనది కాదు.
1: ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ గుడ్.
0: మన భారతదేశము ఆర్థికంగా అనేక రకములైనటువంటి యొక్క చిక్కులలో చేరి ఉంటున్నది.
1: Our country, Bharat, is facing a number of economic and financial problems.
0: అలాంటి పరిస్థితులు ఎందు స్వార్థమే అభివృద్ధి కావటం చేతనే ఈ ఎకనామిక్స్ లోపల చాలా హీన పరిస్థితి ఏర్పడిపోయింది.
1: All these economic problems have arisen on account of selfishness.
0: ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని దూరం గావించాలన్నప్పుడే అప్పుడే మన దేశం బాగుపడుతుంది.
1: వన్స్ యు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
0: సమష్టి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ దట్ కలెక్టివ్
0: అప్రోచ్, సమగ్రతను మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో బ్రింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ కలెక్టివిటీ ఇన్ ద నేషన్,
0: దేశం యొక్క సమగ్రతను మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు బ్రింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్,
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ,
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ సత్యం వచ్చినప్పుడే మన ఆర్థిక పరిస్థితి గానీ ఆధ్యాత్మిక పరిస్థితి గానీ చక్కగా సరైన స్థితిలో బ్యాలెన్స్ గా ఉంటుంటాయి.
1: When you bring about unity and diversity, then only we
0: మన జీవితం అంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
1: Our entire life rests on balance.
0: నడవడానికి బ్యాలెన్స్ కావాలి.
1: First balance,
0: కూర్చోవడానికి బ్యాలెన్స్ కావాలి.
1: While sitting down,
0: సైకిల్ తొక్కడానికి బ్యాలెన్స్ కావాలి.
1: సైక్లింగ్ వీల్,
0: కార్ డ్రైవ్ చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
1: కార్ డ్రైవింగ్ వీల్,
0: యోచన చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
1: థింకింగ్ వీల్స్,
0: అంత లైఫ్ ఏ ఒక బ్యాలెన్స్.
1: Life is based upon balance.
0: ఈ బ్యాలెన్స్ ఈనాడు తప్పిపోయింది.
1: If there is a little imbalance,
0: కారణం ఏమిటి?
1: Why is the అనకో
0: మితిమీరిన తెలివి పెరిగిపోయింది?
1: It is an excess of cleverness.
0: Knowledge చాలా అధికమైపోయింది.
1: Knowledge has grown beyond
0: limits. ఈ నాలెడ్జ్ ని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే దీనిని స్కిల్ చేయాలి.
1: If you want to properly use knowledge, it has to be converted into skill.
0: ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడే బ్యాలెన్స్ సక్రమంగా ఉంటుంటది.
1: When you convert knowledge into skill, there is balance.
0: కానీ ఈనాటి యువకులు నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు, దాని వల్లే బ్యాలెన్స్ తప్పిపోయింది.
1: But unfortunately, today's youth are killing knowledge, therefore the balance is disturbed. What is the
0: మన చూపుల లోపల మన నాలెడ్జ్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ నాలెడ్జ్ త్రూ,
0: మన వినికిడి లోపల కూడా మన నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
1: త్రూ హియరింగ్
0: నీ మాటల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
1: త్రూ ఎక్సెసివ్ టాక్
0: నీ తలపుల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
1: త్రూ ఎక్సెసివ్ థింకింగ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక రేడియో ఉంటుంటది.
1: దేర్ ఇస్ ఎ రేడియో.
0: ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం.
1: యూ ఆర్ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ పుట్ ఎ స్టేషన్.
0: దాన్ని శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చు వాయిస్.
1: ది వాల్యూమ్ మే బి మోర్ ఆర్ ది వాల్యూమ్
0: లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ కన్సిడరింగ్ అబౌట్ ది వాల్యూమ్.
0: అయితే దానిని స్టార్ట్ చేసి పెట్టావంటే
1: వన్స్ యు ఆన్ ద రేడియో,
0: విను వినకపో,
1: వెదర్ యు లిసన్ టు రేడియో,
0: అది పెద్ద శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు,
1: వెదర్ ది వాల్యూమ్ ఇస్ మోర్ ఆర్ లెస్,
0: ఎన్నో యూనిట్లు కరెంట్ వ్యస్తం అవుతుండాలి.
1: సో మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఈస్ యూజ్డ్ అప్.
0: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటిది.
1: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ రేడియో.
0: మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుగున్నంత వరకు మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, వెదర్ స్లీపింగ్, టాకింగ్, వాకింగ్, వీఆర్ కంటిన్యూస్లీ ఇండల్జింగ్ ఇన్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్.
0: తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుండాలి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టాక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్ట్.
0: ఈ ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎనర్జీగా మారిపోతుండాలి జీవితం.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ వేస్టింగ్ ఆఫ్ దిస్ ఎనర్జీ లైఫ్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ టు ఎన్ ఎనర్జీ.
0: కనుక ఈ దేహమునందు ఉండేటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇన్ ద బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్.
0: విద్యార్థులారా, దేహం ఆరోగ్యంగా, పుష్టిగా, సంతృష్టిగా ఉండినప్పుడే మన బ్యాలెన్స్ సరైనటువంటి స్థితిలో మనం అనుభవించవచ్చును.
1: డియర్ స్టూడెంట్స్, వీ కెన్ ఎంజాయ్ లైఫ్ ఓన్లీ వెన్ వీ అవర్ బాడీ ఈజ్ హెల్తీ, స్ట్రాంగ్.
0: గడచిన దాన్ని మీరు ఏమాత్రము చింతించదక్కర్లేదు.
1: డూ నాట్ వరీ అబౌట్ ది పాస్ట్.
0: పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకునే వచ్చాం కదా, ఇంక వెనక్కి ఎందుకు చూడాలి?
1: యు హావ్ ఆల్రెడీ సీన్ ది పాత్ విచ్ హావ్ వాక్డ్ అప్, వై డు యు లుక్ బ్యాక్?
0: ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండ్ అయినా ఒక ఇంచ్ అయినా ముందుకు రాదు.
1: యు కెనాట్ గెట్ బ్యాక్ ది డెడ్ పాస్ట్.
0: అలాంటి రాని దాని నిమిత్తమే మనం ఎందుకు యోచన చేయాలి?
1: వై డు యు వరీ అబౌట్ పాస్ట్ విచ్ యు కెనాట్ గెట్ బ్యాక్?
0: ఇంకా ఫ్యూచర్,
1: దెన్ ఫ్యూచర్,
0: భవిష్యత్తు. ఇది భవిష్యత్తు మనకు తెలియనటువంటిది, అగాధమైనటువంటిది.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ నోన్ టు అస్, ఇట్ ఈస్ అన్ఫాథమబుల్.
0: రేపు రేపు అనేటువంటి భావం చేసినప్పుడు రేపటి వరకు మనం ఉండేది ఏం ష్యూరిటీ?
1: యు మే సే టుమారో, బట్ వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యు విల్ లివ్ ఫర్ టుమారో?
0: రేపు అనేటువంటిది ఏమాత్రం మనకు నమ్మకం ఉంది?
1: టుమారో, దేర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ టుమారో.
0: కనుక నమ్మకం లేనటువంటి దాని నిమిత్తమై మనం ఎందుకు యోచన చేయాలి?
1: వై డు యూ థింక్ అబౌట్ టుమారో?
0: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
1: You are not sure of tomorrow.
0: ఫ్యూచర్ అలాంటి ష్యూర్ కానటువంటి దానికి ఇన్ష్యూర్ చేయటం ఎందుకు?
1: వై డు యూ ఇన్ష్యూర్ ఫ్యూచర్ విచ్ ఇస్ నాట్ ష్యూర్?
0: ఈ రెండు రకములైనటువంటి చింతల చేతనే మన జీవితం వ్యర్థమైపోతుండాలి.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ బై దీస్ టూ కైండ్స్.
0: మానవుడు యువకులు దుఃఖములకు గురి కావటము, విచారములకు గురి కావటము, అనారోగ్యములకు గురి కావటము కారణమేమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ టుడేస్ మ్యాన్స్ గ్రీఫ్?
0: ఉన్నదానితో తృప్తి పడక లేని దానికై అవస్థలు పడుతున్నాడు, అందువల్లనే అశాంతి గురి అవుతున్నాడు.
1: వీఆర్ సఫరింగ్ స్ట్రైఫ్ అండ్ గ్రీఫ్ బికాస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. We are simply aspiring to have which we cannot get.
0: Vidyarthulara,
1: dear students,
0: gatamu gatamu,
1: past is
0: bhavishyattu bhavishyattu,
1: future is future.
0: Ee rendintini manam vicharanakkaledu. Vartamanam chaala pradhanamainatundi.
1: Let us not bother about those
0: present two. Present present
1: present is very important. Present,
0: this is not ordinary present, this is omnipresent.
1: Present is not ordinary present, this is omnipresent.
0: Anaga empty bhavishyattu yokka ఫలితము ఈ యొక్క ప్రజెంట్ లో ఉంటుండాలి, పాస్ట్ యొక్క ఫలితము ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: వాట్ డూ యూ మీన్ బై ఓమ్నీ ప్రెజెంట్? ది ఫ్యూచర్స్ ఫ్రూట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్రెజెంట్.
0: ముందు ఏ విత్తనము నాటావో ఆ యొక్క మొక్కనే ఇప్పుడు వచ్చింది.
1: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోన్ ఇన్ ద పాస్ట్,
0: ఇప్పుడు ఏ మొక్కను నాటావో ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు.
1: వాట్ ఎవర్ సీడ్ యువర్ సోయింగ్ టుడే యువర్ గోయింగ్ టు రీప్
0: ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్. పాస్ట్ రెండు కూడా ప్రెజెంట్ లో ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ in the present you find both
0: vartamananni sakramaina margamlo anubhavinchandi.
1: Therefore enjoy present.
0: Yetti vicharamulaku avakasam nandinchakoddu.
1: Do not give room for any worry.
0: Ee sakramaina margamlo anubhavinchinappude mana jeevitham aadarshavantamaina jeevithanga roopondutundi.
1: Only when we present enjoy present
0: adbhutamaina jeevithanga roopondutundi,
1: then only it will be immortal.
0: Amaratvanni pondutundi.
1: It will be able to get immortality.
0: Manavatvanni saarthakamga avistundi.
1: It will sanctify man's life.
0: Vidyarthulara, deham yokka visishtatanu manam alakshyam cheyakoddu.
1: Dear students, do not ignore this special
0: aspect of
1: the in this world everything is important.
0: Aithe annintini manam alakshyam chestunnama?
1: Are we ignoring everything?
0: Ledu. Anityam asukham lokam mim praapya bhajasvamam anedi. Anityam asukham ee rendu roopamtho cheyinatundi ee jagattu. Kanuka deham ante ఒక దేవాలయముగా భావించి
1: కన్సిడర్ బాడీ యాజ్ అ టెంపుల్.
0: ఈ దేవాలయం ఎలాంటి దేవాలయము?
1: వాట్
0: నడిచే దేవాలయము.
1: దిస్ ఇస్ అ వాకింగ్ టెంపుల్,
0: పర్మనెంట్ దేవాలయం కాదు.
1: దిస్ నాట్ అ ఫిక్స్డ్ టెంపుల్.
0: ఎక్కడ నడుస్తుంటే అక్కడంతా దేవుడు ఉన్నాడు.
1: వేర్ ఎవర్ యు గో యు ఆర్ క్యారీయింగ్ గాడ్ విత్ యు.
0: ఈ మూవింగ్ టెంపుల్,
1: దిస్ ఇస్ అ మూవింగ్ టెంపుల్.
0: ఇలాంటి దేవాలయమును మనం సార్థకమైన రీతిగా మనం అనుభవించాలి.
1: వి హావ్ టు ఎంజాయ్ దిస్ సేక్రెడ్.
0: ఏది చేసినా దేవుడున్నాడు లోపల.
1: వాట్ ఎవర్ యు డూ,
0: ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వాట్ ఎవర్ యు డూ, కన్సిడర్ దట్ గాడ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యు.
0: ఆత్మవిశ్వాసం లేకుండా
1: యు షుడ్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: లోక విశ్వాసం చేతనే మనం జీవితాన్ని గడపటం చేత
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓన్లీ విత్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వరల్డ్,
0: అశాంతికి గురి అయిపోతున్నాము.
1: వీఆర్ సబ్జెక్టెడ్ టు గ్రీఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: గోడ కట్టాలంటే పునాది భద్రంగా ఉండాలి.
1: If you want to construct a wall, there is need for good foundation.
0: గోడ భద్రంగా ఉంటాలి.
1: Then only wall will
0: గోడ భద్రంగా ఉండినప్పుడే మనం రూఫ్ భద్రంగా వేయవచ్చును.
1: Only when the wall is safe, the roof
0: can be భద్రంగా ఉండినప్పుడే నివాసం అందులో ధైర్యంగా చేయవచ్చు.
1: We can live happily only when the roof is safe.
0: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
1: Self confidence is the foundation.
0: Self satisfaction the wall.
1: Self satisfaction the wall.
0: Self sacrifice the roof.
1: Self sacrifice the roof.
0: Self realization life.
1: Self realization is the life.
0: కనుక మనము సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై సెల్ఫ్?
0: రెండు రకములైనటువంటి సెల్ఫ్ ఉన్నాయి ఇక్కడ.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెల్ఫ్.
0: ఏకాక్షరం అనేటువంటి సెల్ఫ్ ఐ ఒక సెల్ఫ్.
1: వన్ లెటర్డ్ సెల్ఫ్ ఐ ఈజ్ వన్ సెల్ఫ్.
0: ఇంకా రెండవది ఈవైఈఐ, ఇది మూడు అక్షరముల యొక్క ఐ.
1: ది అదర్ వన్ ఈస్ ది త్రీ లెటర్డ్ సెల్ఫ్
0: ఈవైఈఐఏ బాడీ.
1: The three lettered I is the body.
0: ఏకాక్షరం అయ్యే ఆత్మ.
1: The one lettered I is
0: ఏకం సత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
1: This one lettered I is a witness to everything.
0: ఈ I అనేటువంటి ఏకాక్షరము సర్వులు యందు ఉంటుండాలి.
1: The one lettered I exists in every human being.
0: ఈ మూడు అక్షరములు I కొంతమందికి లేకుండా ఉండవచ్చును.
1: Some people may not have this three lettered I.
0: కొంతమంది ఉండి కూడాను కేటరాక్ట్ రావచ్చును.
1: Some people may get cataract with, in spite of their having
0: an eye. Veri veri doshamulu andulo prarambham kavachunu.
1: And there may be some other
0: kaani యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వలు ఎందుకు ఈ ఏకాక్షర ఈ సమంగానే ఉంటుండాలి.
1: వెదర్ ఇట్ ఈస్ యోగి బైరాగి ఆర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ ఐ ఈక్వలీ అండ్ యూనిఫామ్లీ.
0: ఇప్పుడు ఒక్కటి భగవతే అని నేను పిలిచాను, ఆయన నేను ఐ అంటాడు.
1: నౌ ఐ కాల్ భగవతే, హీ రేజెస్ హిస్ హ్యాండ్ అండ్ సే ఐ.
0: హక్ సార్ అని పిలిచాను, నేను ఐ అంటాడు.
1: ఐ సే హక్ సార్, హీ రేజెస్ హిస్ హ్యాండ్ అండ్ సే
0: ఐ. అర్జున్ గుప్తా అని పిలిచాను, ఐ అంటాడు.
1: అర్జున్ గుప్తా ఐ జస్ట్ కాల్, హీ సేస్ ఐ.
0: చిక్బర్ అని పిలిచాను, ఐ అంటాడు.
1: చిక్బర్ ఐ సే హీ రేజెస్ హిస్ హ్యాండ్.
0: భగవతే హక్ సార్ సింగ్ చిక్బర్ రూపనామములు వేరు అయినప్పటికీ అందరి నుండి ఐ ఐ ఐ అనే ఒక జవాబు ఒక్కటిగానే వచ్చింది.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ పీపుల్ ఈస్ డిఫరెంట్ బట్ ది వర్డ్ ఐ
0: రూపనామములు వేరు అయినప్పటికీ ఈ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే ఒక్కటే.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్.
0: దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ సేస్. There is only one thing which is existing. Scholars
0: యువకులు ఈనాడు యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We should enjoy unity in diversity.
0: ఈ ఏకత్వమును అనేకత్వంగా భావించటం చేతనే ఈ అశాంతికి గురి అయిపోయింది లోకం.
1: We are losing peace because we are considering unity as diversity.
0: పాకిస్తాన్ వేరు, ఇండియా వేరు, రష్యా వేరు, చైనా వేరు, అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును, కానీ అన్ని కలిసి ఒకే భూమిపైన ఉన్నాయి కదా.
1: వెన్ యూ గో ఆన్ బ్రింగింగ్ అబౌట్ డిఫరెన్సెస్ దట్ పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, రష్యా ఇస్ డిఫరెంట్,
0: ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వానికి మనం పెంచుకుంటే ఈ భిన్నత్వంలో ద్వేషములు కానీ అసూయలు కానీ క్రోధములు కానీ ఉండడానికి అవకాశమే ఉండదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ యూనిటీ దెన్ దెర్ విల్ నాట్ బి రూమ్ ఫార్ ఎనీ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్.
0: స్కై ఈజ్ వన్ బట్ స్టార్స్ ఆర్ మెనీ. Nations are many, but earth is one. Beings are many, breath is one. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం భావించుకుంటే నిజమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: The real bliss will well up in our own heart when we see unity in the entire diversity.
0: విద్యార్థులారా, ఇది చాలా పవిత్రమైన వయసు.
1: Dear students, youth is most precious.
0: బిన్న భావములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give room for any differences in thoughts.
0: ఈ విధమైనటువంటి మార్పులకు మూల కారణము అనారోగ్యమే.
1: It is lack of good health which is giving room for this kind of thoughts.
0: దేహం పుష్టిగా కనిపించవచ్చును.
1: Apparently the body may look
0: మానసిక తత్వం చాలా బలహీనంగా ఉండవచ్చును.
1: But the mind may be weak.
0: మనము హెల్తీ బాడీ లోపలే హెల్తీ మైండ్ ఉంటాయి.
1: దేర్ కెన్ బి హెల్తీ మైండ్ ఓన్లీ ఇన్ హెల్తీ బాడీ.
0: మన బాడీ ఏ విధమైనటువంటిగా ఉంటుందో దానిలో వచ్చేటువంటి భావాలు కూడా ఆ రకమైనటువంటిగానే వస్తుంది.
1: ద టైప్ ఆఫ్ థాట్స్ యూ గెట్ విల్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ బాడీ దట్ యూ హ్యావ్.
0: మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండేటువంటి దేహం నుంచి దృఢమైనటువంటి సంకల్పాలు మనకు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇఫ్ ది బాడీ ఈజ్ స్ట్రాంగ్ హెల్తీ అండ్ స్టడీ దెన్
0: బలహీనమైన దేహం నుంచి అన్ని అనుమానాలే ఆవిర్భవిస్తుంటాయి.
1: From a weak mind only doubts emerge.
0: కనుక మనము మనకు మనమే బలులమా లేక అబలులమా అనే విషయాన్ని మనం విచారించుకోవచ్చు.
1: ఈచ్ వన్ కెన్ క్వశ్చన్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: నీ సంకల్పం ఎట్టిదిగా ఉంటుందో నీ బలం అట్టిదిగానే ఉంది.
1: యువర్ థాట్స్ విల్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ వీక్నెస్ ఆర్ స్ట్రాంగ్ బాడీ దట్ యు హావ్.
0: కనుకనే యద్ భావం తద్ భవతి అన్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ది థాట్స్ దట్ యు గెట్ డిపెండ్.
0: దేహము అనిత్యమే, నీటి బుడగే, అశాశ్వతమే, మలినమే, కానీ ఇందులోపలనే ఒక రత్నము, ఒక దివ్యము, ఒక భవిత్వము, ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము ఉంటుండాలి.
1: ఫిజికల్ బాడీ ఈజ్ వీక్, ఇట్ ఇస్ అ వాటర్ బబుల్, ఇట్ ఇస్ ఇంపర్మనెంట్ నో డౌట్.
0: దాని నిమిత్తమై మనం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
1: బట్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ పర్మనెంట్ ఆత్మ విచ్ రిసైడ్స్.
0: ఇనుప పెట్టికి ఒక వెలుగు ఉంటుండదు.
1: దేర్ మే నాట్ బి మచ్ వాల్యూ.
0: కానీ వెలలేని ఇనుప పెట్టి లోపల చాలా విలువైనటువంటి నగలు పెట్టాము.
1: మోస్ట్ ప్రెషియస్ జ్యువెలరీ ఇస్ కెప్ట్.
0: ఆ నగల నిమిత్తమై ఇనుప పెట్టిని మనం కాపాడుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఐరన్ సేఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది జ్యువెలరీ విచ్ కంటెయిన్స్.
0: అందులో ఏమాత్రము విలువైన నగలే లేకపోతే ఇనుప పెట్టిని మనం కాపాడనక్కర్లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో జ్యువెలరీ ఇన్ ద ఐరన్ సేఫ్, నో నీడ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్.
0: ఇది ఇనుప పెట్టె వంటిది.
1: Body is something like an iron safe.
0: ఇందులో ఒక భద్రమైనటువంటి యొక్క ఆత్మ ఉంటుండాలి.
1: There is ఆత్మ విచ్ ఇస్ సో.
0: దాని నిమిత్తమై ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
1: ఫర్ ద సేక్ ఆఫ్ ఆత్మ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ.
0: జీవితం కోసం మనం భుజించాలి, కానీ ఆహారం కోసం జీవించరాదు.
1: We have to partake food for the sake of life. We should not live for food.
0: ఈనాడు చాలా మంది కేవలము ఆహార నిమిత్తమే జీవించినట్టుగా భావిస్తున్నారు.
1: Many people think as if they are living for eating.
0: మనకు నిజముగా ఆత్మభావమే ఆత్మవిశ్వాసమే అనుకుంటే ఆహారం మన దగ్గరికి నడుచుకుని వస్తుంది.
1: If we have faith in Atma, food walks itself up to you.
0: అన్నం కోసం మనం వెతకడానికి అక్కర్లేదు.
1: We need not search and work for food.
0: అందుకోసమనే వేదాంతం నందు భాగవతం నందు కూడాను ఆత్మ కోసం వెతికేటువంటి వాడు గోపి, అన్నం కోసం వెతికేటువంటి వాడు పాపి అన్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ భాగవత ఇట్ సెడ్, వన్ హూ సీక్స్ ఆత్మ ఈజ్ గోపి, వన్ హూ సీక్స్ ఫుడ్ ఈజ్ ఎ పాపి.
0: ఆత్మాన్వేషణకై మనం వచ్చి అన్నాన్వేషణ జరుపుతున్నాము.
1: We have come here for inquiring into Atma, and but we are inquiring into food alone.
0: Atma anugraham unte anna anveshana sarpanakkaraledu.
1: If you only inquire after Atma, you need not search for food at all.
0: Puttinchina vaadu pettalekapothada?
1: The one who has given birth to you, will he not take
0: care of you? Ee vishwasanni manam balaparchukovali.
1: We should develop firm faith in this kind of thinking.
0: Nayana, ninnu neevu telusuko, ninnu neevu chusuko, ninnu neevu gurtinchuko ani neeku bodhisthu vachindi Vedantam.
1: Vedanta has taught you, child, take care of yourself, think about yourself, find out who you really are.
0: ఈ సత్యాన్ని విస్మరించారు మానవుడు.
1: బట్ మ్యాన్ హ్యాస్ గివెన్ అప్ దిస్ ట్రూత్.
0: మరే బాబు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోరా ఎట్టుందో అని అద్దం చేతికిస్తే ఆ అద్దాన్ని ఇంకొకరి ముఖం ముందు పెట్టేస్తే నీ ముఖం ఎట్ట కనపడుతుంది?
1: చైల్డ్, హ్యావ్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ దిస్ మిర్రర్. అండ్ వెన్ ది మిర్రర్ ఈస్ షోన్ టు సమ్వన్ ఎల్స్, హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ ఇమేజ్?
0: నీ ముఖం నువ్వు చూసుకోలేదు. నీ ముఖాన్ని చూసుకునే నిమిత్తమే నీకు అందించినటువంటి బుద్ధి అనే అద్దాన్ని పరల ముఖం ముందు పెడుతున్నావు.
1: Intellect which is given as a mirror to see yourself is used to judge others.
0: అందువల్ల నీ గుర్తించుకోవడానికి వీలు కాలకుండా పోతుండవి.
1: That is why you have not been able to recognize who you really are.
0: కనుక ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: Develop self-confidence.
0: ఈ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవుతుంది.
1: Self-confidence alone can confer bliss.
0: విచారములు ఏమాత్రము మనం చేయకూడదు.
1: We should not worry.
0: ధైర్యంతో వచ్చినటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములను ఎదుర్కోవడానికి తగినటువంటి యొక్క బలమును సంపాదించుకోవాలి.
1: You should develop strength to face all problems with courage.
0: అందువల్లే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల నాలుగు ఎఫ్లు అని చూబోధించాం.
1: That is why four F's have been taught in our education system. అదే
0: మొదటి F, follow the master. నీ కాన్షియన్స్ ను ఫాలో చేయి.
1: Follow the master, follow your conscience.
0: రెండవది face the devil.
1: Second one is face the devil.
0: Third F, fight to the end.
1: Third one is fight till the end.
0: Fourth F, finish the game.
1: Fourth, finish the game.
0: ఇది నీ యొక్క నిజమైనటువంటి తత్వం.
1: This is the
0: ఈ విషయంలో నీవు నిరంతరం కూడా నువ్వు చదువును సాధిస్తూ రావాలి.
1: You have to make real progress in these four directions.
0: ఏమిటి ఈ చదువులు?
1: What is the type of
0: ఆంగ్ల చదువుల లోపల ABC అని ఉండాలి.
1: In the education you have got ABC.
0: ఈ ABCD యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner meaning of ABC?
0: Always be careful.
1: Always be careful is the inner meaning of ABC.
0: ఇది మనం ఉండవలసింది. ఇది వేదాంతం నందు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త.
1: The same thing has been told in Vedanta. Arise, awake and stop not till thy goal is reached. Awareness, awareness.
0: ఇలాంటి చదువుల లోపల సంస్కృతికి సంబంధించినటువంటి చదువులు మనం చదవాలి.
1: We have to undertake study associated with culture.
0: విద్యార్థులారా, ఎంత కాలం మనం బ్రతికినప్పటికీ,
1: for whatever period of time,
0: ఎన్ని వైజ్ఞానములు మనం తెలుసుకున్నప్పటికీ,
1: however much of science,
0: ఎన్ని బలములు ఏలినప్పటికీ,
1: whatever authority and power you may get,
0: ఏనాటికైనా కూడా మన తత్వాన్ని మనం గుర్తించక తప్పదు.
1: One day or the other, you have to realize your real truth.
0: ఇలాంటి సత్యాన్ని ఎప్పటికో తెలుసుకోవాల్సింది, ఇప్పటికే తెలుసుకో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ రియలైజ్ వెయిటింగ్ ఫర్ సమ్,
0: ఎప్పటికప్పుడే నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యాజ్ అండ్
0: ఎప్పటికప్పటికే నీవు జాగ్రత్తగా ఉండు.
1: బి అవేర్ ఎవ్రీ మూమెంట్.
0: భగవత్ యొక్క అనుగ్రహం కానీ, భగవంతుని యొక్క ఆగ్రహం కానీ, భగవంతుని యొక్క ప్రేమ కానీ, భగవంతుని యొక్క ఆశీర్వాదములు కానీ ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా లభిస్తుందో.
1: గాడ్స్ గ్రేస్, గాడ్స్ యాంగర్, గాడ్స్ లవ్, in what moment, how it befalls you, you do
0: not know. లౌకికమైనటువంటి ప్రపంచమునందు కొన్ని కొన్ని మనకు తెలుస్తుంటాయి, అర్థమవుతుంటాయి.
1: ఇన్ ది ఫిజికల్ వరల్డ్ యూ కెన్ గెట్ టు నో సర్టన్ థింగ్స్ ఈజీలీ.
0: కనుక ఆధ్యాత్మికములో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కాదు.
1: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది సటిలిటీస్.
0: కానీ మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోతుంటే,
1: దేర్ ఫోర్ వీ షుడ్ గో ఆన్,
0: ఎప్పటికప్పుడు మనం సంసిద్ధమైన ఆనందాన్ని చేర్చుకుని ఉంటే,
1: if we are ready to enjoy life every moment,
0: ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: It gives, it confers.
0: రాబోయేదాని నిమిత్తమే విచారం చేయకూడదు.
1: Do not worry about the unborn future.
0: గడిచిపోయిన దానిని ఏ మాత్రమే చింతించకూడదు.
1: Do not worry about the dead past.
0: Past is past. అన్ని passing clouds, passing clouds, passing clouds.
1: Consider all these things as
0: ఈ ప్రపంచంలో ఒక వస్తువు కాని, ఒక వ్యక్తి కాని, ఒక విషయం కాని శాశ్వతమైనది ఒక్కటి కూడా లేదు.
1: There is no object, no matter, no individual who is permanent. దీని
0: పేరే జగత్.
1: The name of this world itself is జగత్.
0: జగత్, జగత్. రావటం పోవటమే దీని యొక్క పేరు.
1: జగత్ మీన్స్ కమింగ్ అండ్ గోయింగ్. దిస్
0: ఈ సత్యాన్ని గుర్తించుకుని మనం ఎందుకు విచారం చేయాలి?
1: వన్స్ యు నో దిస్ ట్రూత్, వై షుడ్ యు వరీ?
0: కనుక ఈ యొక్క విచారం మనకి ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ వరీంగ్ అట్ ఆల్.
0: అప్పుడే మానవత్వము తగినటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందడానికి అర్హత చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విల్ అక్వైర్ ది స్ట్రెంగ్త్ టు రియలైజ్ డివినిటీ ఇన్ హిమ్.
0: ఒక్క మానవత్వంలో తప్ప అన్య జీవులకు ఈ యొక్క అవకాశం లేదు.
1: Excepting for man, no other living being has an opportunity like this.
0: దీనికి ఆహార విహారములే మూల కారణం.
1: ఫర్ దిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: జగత్తునందు పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల లోపల కూడా,
1: అమంగ్ 84 lakhs ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ విచ్
0: 93,99,999 తమ యొక్క సహజాహారాన్ని తాను అనుభవిస్తున్నాయి.
1: 83,99,999
0: ఆర్ బౌండ్ బై దేర్ ఓన్ నేచర్. పశుపక్షి మృగాదులంత భగవంతుడు అందించేటువంటి సహజాహారాన్ని అందుకుంటున్నాయి.
1: ఆల్ దీస్ బీస్, బర్డ్స్ ఎట్సెట్రా టేక్ ది ఫుడ్ విచ్ ఇస్ గివెన్ బై గాడ్.
0: అధికమైనటువంటి జబ్బులు చేయటం లేదు.
1: Therefore they are not suffering any type of diseases.
0: కానీ మానవుని యొక్క జిహ్వ చాపల్యం చేతనే వీడు అనేక రకమైనటువంటి రుచులకు మరిగి దీనిని కల్పితమైనటువంటి పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు.
1: Swayed by the taste of the tongue, man is trying to change the natural food into various types of delicious food.
0: పాకం చేయాలి, నా టేస్ట్ నిమిత్తమే కుర్మాలు బర్మాలు అన్ని చేసుకోవాలి.
1: ఫర్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్ టేస్ట్ యూ హావ్ టు ప్రిపేర్ డిఫరెంట్ టైప్స్.
0: కానీ వాడి ఆయు ప్రమాణం ఎంత బర్న్ అయిపోతుందో వాడు యోచన చేసుకోవటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ బాదర్డ్ టు థింక్ అబౌట్ ది లాంగ్విటీ అండ్ హౌ లాంగ్ హీఈస్ గోయింగ్ టు లివ్.
0: ఇందులో కూడాను మన ఆహార నిమిత్తమైనటువంటి దీంట్లోపల కూడాను,
1: ఈవెన్ విత్ రెఫరెన్స్ టు ఫుడ్,
0: కూరగాయలు ఆహారం తినేటువంటి వారికి తక్కువ జబ్బులుగా వస్తున్నాయి.
1: పీపుల్ హూ టేక్ మోర్ వెజిటబుల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు లెస్ ఆఫ్ డిసీజెస్.
0: ఇది కూరగాయలు లేకుండా మాంసాహారం చేసేటువంటి వారికి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి.
1: ద నాన్ వెజిటేరియన్స్ గెట్ మోర్ డిసీజెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: ఆ యొక్క మానవునికి సమన్వయమైనటువంటి ఆహారమే వానికి సరి అయిన బ్యాలెన్స్ ఇస్తుంటారు.
1: దిస్ వెజిటేరియన్ ఫుడ్ అలోన్ గివ్స్ ద టైప్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ బై మ్యాన్.
0: ఇది హ్యూమన్ బాడీ, అది అనిమల్ బాడీ.
1: దట్ ఈస్ అనిమల్ బాడీ ఫ్రమ్ విచ్
0: ఈ రెండింటికి సరైన యొక్క చేరిక కుదరదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రింగ్ అబౌట్ ఎ బ్యాలెన్స్.
0: ఏదో డాక్టర్స్ చెప్తుంటారు ప్రోటీన్ అంతా దీంట్లో ఉంటుంటారు, భుజించండి పుష్టిగా అవుతారని. ఇది కేవలము వారి బలహీనతలే.
1: డాక్టర్స్ వెన్ దే సే దట్ దిస్ మటన్ హ్యాస్
0: త్రాగే పాల్లో పుష్టి లేదా, అందులో ప్రోటీన్ లేదా, పెరుగులో ప్రోటీన్ లేదా, కూరగాయల్లో ప్రోటీన్ లేదా, బేడల్లో ప్రోటీన్ లేదా, ప్రోటీన్ ఎక్కడైనా ఉంటుందా? అది సాధ్యమైనంత వరకు
1: ప్రోటీన్ ఈజ్ నాట్ మెయిన్లీ అవైలబుల్ ఇన్ మటన్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ టైప్ ఆఫ్ వెజిటబుల్ ఇన్ దాల్.
0: ఇది కేవలము శారీరకమైనటువంటి అనారోగ్యమే కాకుండా మానసిక సంబంధమైన అనారోగ్యాన్ని కూడా పెంచుతున్నాయి.
1: ఇట్ నాట్ మెయిన్లీ బ్రింగ్స్ అబౌట్ ది డిసీజెస్ ఆఫ్ ది బాడీ, బట్ ఈవెన్ డిసీజెస్ ఆఫ్ ది మైండ్ ఆర్ బ్రాట్ అబౌట్ బై ది
0: మన మైండ్. ఎట్ల పోతుందంటే ఫుడ్ టు హెడ్ టు గాడ్. ఈ మూడింటికి సంబంధమైన అనుకుంటా.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
0: ఈ అనిమల్ ఫుడ్ ను మనం భుజించడం చేత అనిమల్ థాట్స్ ఏ మనలో ప్రారంభమవుతున్నాయి.
1: వెన్ యూ పార్టేక్ అనిమల్ ఫుడ్ యు గెట్ అనిమల్ థాట్స్.
0: చూసారా, ఎట్టి ఆహారము అట్టి భావం.
1: యూ కెన్ సీ నేచురలీ ది టైప్ ఆఫ్ ఫుడ్ డిసైడ్స్ ది టైప్ ఆఫ్ థాట్స్.
0: కనుక ఈనాడు మానవత్వానికి విరుద్ధమైనటువంటి యొక్క అమానుష్యత్వాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరమైనటువంటిది.
1: ఇట్ ఈస్ అట్రోషియస్ దట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు సచ్ కైండ్ ఆఫ్ హెల్ప్లెస్.
0: అడవుల్లో స్వేచ్ఛగా సంచరించేటువంటి మృగముల కంటే హీనమైపోతుంది అది మానవుని యొక్క మనస్సు.
1: Man's mind is becoming worse than the animals.
0: నిర్దాక్షిణ్యంగా, నిర్మోహంగా, అప్రీతిగా మానవత్వాన్ని హింసిస్తుండాలి.
1: Man is cruelly putting other people to suffering without
0: మానవునికి మధ్యనే సన్నిహిత సంబంధ బాంధవ్యం కోల్పోతుండాలి.
1: మ్యాన్ ఈజ్ లూజింగ్ ద హ్యూమన్ అప్రోచ్ టువర్డ్స్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ది వెరీ ఫస్ట్.
0: కారణము మన ఆహార దోషమే.
1: ద రీజన్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు టేక్.
0: విద్యార్థులారా, ఆహార విహారాన్ని సరైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి.
1: డియర్ స్టూడెంట్స్, ఎంజాయ్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఇన్ ప్రాపర్ వే.
0: ఏ ఆహారం మనకు సరైనటువంటి యొక్క ఆరోగ్యానికి కానీ ఆనందానికి కానీ అవకాశాన్ని అందిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
1: యు షుడ్ థింక్ బిఫోర్ యు పార్టేక్ ఫుడ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ గివ్స్ యు.
0: గుర్వీకులు దినములకు రెండు పర్యాయములు భుజించేటువంటి వారు.
1: ది ఏన్షియంట్ వన్స్ యూజ్డ్ టు పార్టేక్ ఫుడ్ ఓన్లీ ట్వైస్.
0: మహర్షులు దినములకు ఒక్క పర్యాయమే భుజించేటువంటి వారు.
1: And there are people who take food only once a day.
0: అనుకునే ఒక పర్యాయం భుజించేటువంటి వాడు యోగి అన్నారు.
1: Person who takes food once a day is a yogi.
0: రెండు పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అన్నాడు.
1: The person who takes food twice a day,
0: మూడు పర్యాయములు భుజించేటువంటి వాడు రోగి అన్నారు.
1: The person who takes food thrice a day,
0: ఇన్నాడు మూడు కాదు,
1: person who disease.
0: ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్ని పర్యాయములు తీసుకుంటారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం. ఈ రకముగా ఈ జడమైనటువంటి దేహానికి సరైనటువంటి జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అనేక రకమైన ఆహారం వేయటం వల్ల అజీర్ణ వ్యాధి సంభవించక ఏమవుతుంది?
1: టుడే వీఆర్ నాట్ కన్ఫైనింగ్ అవర్ సెల్వ్స్ టు ఈవెన్ 3 times ఫుడ్, 4 times అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫ్రీక్వెంట్లీ వీ టేక్. ద ఫిజికల్ బాడీ సఫర్స్ డిసీజెస్ అండ్ ఇండైజెషన్ బికాజ్
0: ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతుండాలి, జీర్ణమవుతుండాలి.
1: ద ఫిజికల్ బాడీ కన్స్యూమ్స్ 1 calorie వర్త్ ఆఫ్ ఫుడ్.
0: యూకులైనటువంటి వాడు 2000 calories చక్కగా తినవచ్చు.
1: యూత్ కెన్ టేక్ 2000 calories.
0: సరైన రీతిగా మనం బ్యాలెన్స్ లో ఉండాలంటే 1500 calories చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ రియలీ ఎంజాయ్ గుడ్ హెల్త్, 1000 calories ఆఫ్ ఫుడ్ వుడ్ బి సఫిషియెంట్
0: దినమునకు. కానీ ఈనాడు మనము 4000 calories తింటున్నాం మనం ఇప్పుడు.
1: బట్ టుడే వీఆర్ పార్టేకింగ్ 4000 or 5000.
0: తద్వారా నిద్ర పట్టదు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దాట్ యువర్ స్లీప్ ఇస్ డిస్టర్బ్డ్.
0: నిద్ర లేని మాట శుద్ధాలు పన్నుతాడు అని వానికి వికారమైనటువంటి భావాలంతా ఉద్భవిస్తుంటాయి.
1: పర్సన్ హూ డస్ నాట్ గెట్ ప్రాపర్ స్లీప్ గెట్స్ వెరీ.
0: ఈ వికారమైన భావం లోపల తన ఆకారాన్ని మర్చిపోతున్నాడు.
1: అండ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పర్వర్స్ ఐడియాస్ మ్యాన్
0: ఆరోగ్యానికి గురి అవుతున్నాడు.
1: మ్యాన్ లూజెస్ హిస్ హెల్త్ ఆల్సో.
0: కనుక దేహాన్ని సాధ్యమైనంత వరకు కూడాను అద్దులో ఉంచుకొని ఆరోగ్యము పెంచుకొని మన సక్రమమైన మార్గం లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించడానికి తగినటువంటి శక్తిని మనం అందించాలి.
1: యూజ్ ది బాడీ ఇన్ అ ప్రాపర్ వే, టేక్ ఫుడ్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఎంజాయ్ లైఫ్.
0: అమితంగా దేహ భ్రాంతిని కూడా పెంచుకోరాదు.
1: డూ నాట్ డెవలప్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ అండ్
0: ఇది నాది అనేటువంటి మమత్వము,
1: ది ఫీలింగ్ ఆఫ్ మై
0: నేను అనేటువంటి అహంకారము,
1: ద ఈగో,
0: ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
1: All the problems are wrought by this kind of ego and possessiveness.
0: Karaka kartrutva bhaktutvalanu manam kontha varaku tagginchukodaniki prayatninchali.
1: We should reduce our doership and our possessive instincts.
0: Appude manam chakkani adarshavantamainatvanti jeevithanni andinchagalamu.
1: Then only we can offer ourselves as an ideal life.
0: Manamu konni rakamainatvanti psychological ga kudanu mana yokka jeevithamlo anarogyam sambhavistuntayi.
1: On account of certain psychological reasons also we suffer.
0: మీరు చక్కగా ఎప్పటికప్పటికే మీరు ఎగ్జామిన్ చేసుకోండి.
1: యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్స్ ఎవ్రీ మూమెంట్.
0: నా పల్స్ సరిగా ఆడుతుందా లేదా అని అనుమానంతో చూసుకుంటే అప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుంది.
1: ద మూమెంట్ యూ జస్ట్ వాచ్ యువర్ పల్స్ విత్ ది థాట్ వెదర్ మై పల్స్ ఇస్ ఆల్ రైట్, ఎదర్ ఇట్ విల్ బి ఎక్సెసివ్ ఆర్ ఇట్ విల్ బి షార్ట్.
0: ఆ విధమైనటువంటి యోచనతో మనం పల్స్ చూడకూడదు.
1: యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ పల్స్ విత్ ఎ డౌట్.
0: సక్రమంగా ఉన్నాయి అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి.
1: వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అది సక్రమంగానే బయలుదేరుతాయి.
1: దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ వీ విల్ గో ఆల్ రైట్.
0: ఈనాడు రాత్రికి నాకు చక్కగా నిద్రపోవాలి అనుకుంటే ఆనాడు నిద్రనే రాదు.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ గుడ్ స్లీప్ అన్ ఎ పర్టికులర్ డే ఇన్ ఎ డిటర్మిన్డ్ వే, దట్ వెరీ నైట్ హీ విల్ నాట్ గెట్ స్లీప్ అట్ ఆల్.
0: నిద్రని గురించి నీవు యోచించనక్కర్లేదు.
1: వన్ షుడ్ నాట్ బాదర్ అబౌట్ స్లీప్ అట్ ఆల్.
0: రెండింటినీ యోచించకుండా చక్కగా నీవు పౌడించి చక్కని నిద్ర వస్తుంది, గాఢ నిద్ర.
1: వితౌట్ బాదరింగ్ యువర్ సెల్ఫ్ మచ్ అబౌట్ ది స్లీప్
0: ఇవన్నీ కూడా నువ్వు దేహములకు ఉండేటువంటి యొక్క రోగములు.
1: దిస్ ఆర్ ఆల్ ద డిసీజెస్.
0: ఇవి బలహీనతలు
1: విత్ ద బాడీ, వీక్నెసెస్ ఆఫ్ ది బాడీ.
0: ఇంత బలహీనతతో కూడినటువంటి ఈ దేహాన్ని దివ్యత్వంతో కొంతవరకు మార్చుకున్నప్పుడే ఇది సర్వబలము స్వరూపాన్ని పొందుతుంది.
1: ఇట్ గెట్స్ ఆల్ స్ట్రెంగ్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ డివినిటీ విచ్ యూ రియలీ ఆర్.
0: మహర్షి అంతా కూడా దీనిని అనుసరిస్తూనే వచ్చారు.
1: ద ఏన్షియంట్ గ్రేట్ సోల్స్
0: వాళ్ళు దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై అంతకాలం బ్రతకాలని ఆశించారు.
1: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ దట్ డివైన్ లైఫ్ దే వాంటెడ్ టు లివ్ లాంగ్ లైఫ్.
0: ఈనాడు 60-70 సంవత్సరం ఏంటంటే ఈజ్ ఓల్డ్ మ్యాన్ అంటారు.
1: టుడే ది మొమెంట్ ఎ మ్యాన్ బికమ్స్ 70 ఇయర్ ఓల్డ్
0: కానీ
1: పూర్వకాలంలో ఓల్డ్ మ్యాన్
0: 80-90-100 ఉండినప్పుడు కూడా వాడు చక్కని యువకుడు, యువకుడు.
1: ఇన్ ది ఓల్డెన్ డేస్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వాజ్ 90 or 100 హీ వాజ్.
0: విద్యార్థులారా, మీరు చదివి ఉండవచ్చును, మహాభారతం లోపల 86 సంవత్సరంలో కృష్ణునికి, 84 సంవత్సరంలో అర్జునికి.
1: డియర్ స్టూడెంట్స్, ఇన్ మహాభారత యు మస్ట్ హావ్ రెడ్ దట్ కృష్ణ వాజ్ 86 ఇయర్స్ ఓల్డ్ అండ్ అర్జున 84 ఇయర్స్ ఓల్డ్ డ్యూరింగ్ ద టైం
0: యువకులు వాడు.
1: దేవర్ యూత్
0: ఆ యుద్ధంలో ఎంత పౌరుషంగా, ఎంత ధైర్యంగా, ఎంత సాహసంగా, పుష్టికరమైన దేహంతో పోరాడుతూ వచ్చారు.
1: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత దే ఫాట్ హీరోయికలీ.
0: సైన్యాధిపతి అయినటువంటి వాడు ఎవరు కౌరవుల వైపున?
1: హూ వాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్
0: భీష్మాచారి.
1: భీష్మ వాజ్ ద కమాండర్.
0: అతని యుద్ధంలో 116 సంవత్సరంలో అతనికి.
1: అట్ ద టైమ్ ఆఫ్ వార్ హీ వాజ్ 160
0: కమాండర్ చీఫ్
1: అండ్ హీ వాజ్ ద కమాండర్.
0: ఈనాడు 116 వాడైతే కుక్కి మంచం లోపల వణుకుతూ పడిపోయి ఉంటాడు.
1: టుడే వన్ ఈస్ 116 ఇయర్స్ వన్ విల్ బి.
0: అతను 9 దినములు ఘోరమైనటువంటి యుద్ధం ఆచరించారు.
1: హీ ఫాట్ వెరీ ఫెరోషియస్ వార్.
0: కారణం
1: ఏమిటి?
0: వారికి మనోబలమే.
1: వాట్ ఈస్ ది రీజన్?
0: వారికి ఆహార బలమే.
1: దే ఆర్ ది స్ట్రెంగ్.
0: ఆత్మబలమే.
1: స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే ఈనాడు ఆత్మబలం ఏమాత్రము లేదు.
1: టుడే ఆత్మిక్ స్ట్రెంగ్త్
0: విశ్వాసం క్షణక్షణమైన కుక్కును బంప్స్ జంప్స్
1: మొమెంట్ ఆఫ్
0: మొమెంటమే లేదు.
1: మొమెంట్ ఆఫ్ ద మొమెంట్
0: తన అభిష్టంలో నెరవేరినా ఒక ఫోటో ఒక 10 ఫోటోలు పెట్టేస్తారు.
1: ఇఫ్ వన్ ఫుల్ఫిల్స్ వన్ విషన్,
0: అభిష్టం ఏమైనా భిన్నమైనా ఉన్న ఫోటోలు అన్ని తీసివేసేస్తారు.
1: ఇఫ్ హిస్ విల్ ఇస్ విషస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ హీ రిమూవ్స్ ద ఫోటోస్ ఆఫ్ గాడ్.
0: కానీ ఇది సరైనటువంటి స్థిరత్వం కాదు.
1: But this is not
0: you may worship a picture as a god but not god as a picture. ఈ విధమైనటువంటి భావాన్ని మనం క్షణక్షణములకు మార్చుకుంటుంటే మన జీవితం ఏ విధమైనటువంటి దృఢత్వాన్ని పొందుతుంది?
1: ఇఫ్ యు గో ఆన్ వేవరింగ్ మొమెంట్ ఆఫ్టర్ మొమెంట్ హౌ కెన్ యువర్ లైఫ్ బి స్టడీ అట్ ఆల్?
0: ఎన్ని కష్టములైనా, నష్టములైనా, దుఃఖములైనా, విచారములకైనా కూడా మనం ధైర్యంగా ఆదుకుని దాన్ని ఎదుర్కోవడానికి తగిన కృషి చేయాలి.
1: హూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు కరేజియస్లీ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ ట్రిబులేషన్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్.
0: ఈనాటి మానవులకు ఆస్తికుడు అనుకుంటున్నారే కానీ ఈ ఆస్తికుల వల్లనే మన భారతదేశంలో నాస్తికత్వం అధిక వైపుతూ వచ్చింది.
1: టుడేస్ భారతీయస్ కన్సిడర్ దెమ్సెల్స్ ఎస్ బిలీవర్స్ బట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ విచ్ భారత్ ఈస్ ఫేసింగ్ ఈజ్
0: ఆస్తికులైనటువంటి వారే సరైన మార్గాన్ని అనుసరించడం లేదు.
1: ది బిలీవర్ దెమ్సెల్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రైట్ పాత్.
0: చెప్పుకునేది భక్తి, చేసేదంతా భుక్తి.
1: దే సే దట్ దే ఆర్ డివోటీస్ బట్ ది ఫాలో ది పాత్ ఆఫ్ భుక్తి.
0: అది కాదు నిజమైనటువంటి భక్తి.
1: దాట్ ఈస్ నాట్ ది టైప్ ప్రాపర్ టైప్ ఆఫ్ డివోషన్.
0: అన్నిటికీ మనం సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ మస్ట్ బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్.
0: పిలిచి అడుగా చెరుకు పెట్టునా బెల్లంబు.
1: వెన్ యూ కాల్ ది షుగర్ కేన్ అండ్ ఆస్క్ ఫర్ జాగరి విల్ ఇట్ గివ్ యూ జాగరి?
0: తిప్పికొట్టి రసము పీల్చకున్నా.
1: ఓన్లీ వెన్ యూ క్రష్ ఇట్ అండ్
0: జాతి వజ్రమైన స్థాన పెట్టవలేవు.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ వెరీ వాల్యుయబుల్ డైమండ్ యూ హ్యావ్ టు జస్ట్
0: కటింగ్స్ లేకపోతే దానికి విలువే తక్కువ అయిపోతుంది.
1: వితౌట్ కటింగ్స్ ఏ డైమండ్ విల్ నాట్
0: బాధలే లేకపోతే ఈ చెరుకు పాలనైనా ఇవ్వదు.
1: ఇఫ్ యూ డోంట్ క్రష్ ది షుగర్ కేన్ ఇట్ విల్ నాట్ గివ్ యూ షుగర్ జ్యూస్ అట్ ఆల్.
0: కనుక మానవుని యందు అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు అనేది మదించినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క సారం మనకు ఆవిర్భవిస్తుంది.
1: దట్ ఈస్ ది రీజన్ వై వెన్ మ్యాన్ అండర్గోస్ వేరియస్ ట్రయల్స్ ట్రిబులేషన్స్.
0: కనుకనే భక్తి భక్తి భక్తి అనగా అనేక వేదాంత ఉపనిషత్తుల యొక్క సారమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ భక్తి అన్నారు.
1: డివోషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ టెక్స్ట్.
0: భక్తిలో ఏమాత్రం కూడా చలనం ఏర్పడకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ ఇన్ డివోషన్.
0: దానిని స్థిరమైనటువంటిదిగా మనం నిలుపుకున్నప్పుడే,
1: డివోషన్ మస్ట్ బి
0: దృఢమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడే,
1: స్ట్రాంగ్ అండ్ ఫర్మ్
0: ఫలాన్ని మనం చక్కగా అందుకోవడానికి అర్హులమవుతాం.
1: వీ కెన్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: కనుక దేహభావం అనేటువంటిది ఉండినప్పటికీ ఆత్మ లక్ష్యంతోపల దేహభావాన్ని మనం అనుసరించాలి, అనుభవించాలి.
1: యూ మే హ్యావ్ a feeling of your own body identity. But with divine thoughts, if you enjoy the body, there is no harm.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు దేహమును, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, ఆత్మ, ఇవి ఐదే పంచ ప్రాణములు. ఈ ఐదింటి యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇంతకంటే మనకు ఆధ్యాత్మికం మనకు అక్కరలేదు.
1: There is no greater philosophy in spirituality than understanding the secrets and the mysteries of the physical body, the sense organs, the mind, the intellect and the
0: heart.
1: There is no need for any other sadhana.
0: సత్యాన్ని గుర్తించుకుంటే అంతే చాలు.
1: Realize the truth. Everything is
0: సత్యం. సత్యమే సర్వస్వరూపము.
1: Truth is everything.
0: ఈనాడు సత్యాన్ని గుర్తించుకోక ఎన్ని సాధనలు చేసినప్పటికీ అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: People are facing all problems because they are doing sadhanas without realizing truth.
0: కనుక ఈ దేహ సంబంధమైన, ఇంద్రియ సంబంధమైన, మనస్సు సంబంధమైనటువంటి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల ఈ 15 దినములు కూడాను ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఆత్మతత్వాన్ని బోధించమని చెప్పని వైస్ ఛాన్సలర్ కోరటం చేతనే ఈ శరీర సంబంధమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుండాలి.
1: This summer course is arranged for understanding the mysteries and the real subtle truths about the physical body, sense organs, the mind, the intellect and the atma. And as Vice Chancellor has prayed for it, I have undertaken to explain all
0: these things. Antunnamu.
1: We say meditation.
0: Yemi chestunnamu manam dhyanam.
1: What are we doing in meditation?
0: Kannulu mochukoni chakkaga kurchuntunnamu.
1: Closing the eyes, we sit in a good posture.
0: Ee manasu ekkadekkadako, ee chakalindako, ee kumarindako, ee bazaruko perigutundadi.
1: But we are allowing the mind to wander in the bazaar and going to the washroom.
0: Ee vidhamainatundi dhyanamlo kalamunu vyaktam chesedanti karmalo praveshinchu, sevalo praveshinchu, samadhi sevalu cheyi.
1: Instead of undertaking such a type of false meditation, undertake service of the society.
0: దీని రహస్యాన్ని నువ్వు గుర్తించకుండా ఎంత కాలం కన్నులు మూసుకున్నా నిద్ర రావచ్చునే గానీ సమాధి నీకు కుదరదు.
1: వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ సటిలిటీస్ ఆఫ్ ది ధ్యాన, యూ స్టార్ట్ డూయింగ్ ధ్యాన, యూ స్లీప్ అండ్ యూ విల్ నెవర్ మెడిటేట్.
0: కనుక మొట్టమొదటి మనసు అంటే ఏమిటి దాన్ని తెలుసుకోవాలి.
1: అండర్స్టాండ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ మైండ్ ఇస్,
0: దానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్.
0: ఒక ముసలమ్మ వచ్చి, స్వామి నాకు ఈ పాడు మనసు నన్ను అనేక హింసలు పెడుతుండాలి, ఎక్కడెక్కడ నన్ను తీసుకెళ్తుండాలి, నన్ను నానా అవస్థలకు గురి చేస్తుండాలి అని ప్రార్థించింది.
1: వన్ ఓల్డ్ లేడీ కేమ్ అండ్ ప్రేయర్, స్వామి దిస్ మైండ్ ఈస్ గివింగ్ మీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ఇట్ ఇస్ డ్రాగింగ్ మీ టు వేరియస్ ప్లేసెస్ అండ్ టేకింగ్ మీ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ గివింగ్ మీ అన్నెసరీ.
0: ఎవరు నిన్ను బాధిస్తున్నారని ప్రశ్నించేటప్పటికి ఈ మనస్సు అనింది.
1: When I asked her who is giving you trouble, she said this
0: mind is చెప్పు దాన్ని పట్టి చంపేస్తానన్నాడు.
1: You show me this mind, I am going to kill
0: it. Kadundo naaku teliyadu anindi.
1: She said, I do not know where it is.
0: Kadundo teliyinatundi manasunu yemunu baadhistundadi matrame etta telusu.
1: Without knowing where it is, how do you know that it is giving you trouble?
0: Manase ninnu baadhistundado, ninnu neevu baadhichukuntunnavo.
1: I do not know whether mind is giving you trouble or you are giving trouble to yourself.
0: Kadundo nannu baadhistundadani telisinappudu dani nirmulavu gaavinchadaniki prayatnam cheyavachu.
1: When you know that a particular person alone is giving you trouble,
0: ఏది బాధిస్తుందో తెలియనప్పుడు మనసు పైన నెపం వేసుకుంటుంటే ఇది కేవలం సోమరితనము.
1: If we are go on telling that mind is giving you trouble, it is laziness. కనుక
0: మనసు యొక్క తత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Understand the principle underlying the mind in the very first.
0: ఈ ఇంద్రియ తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Understand the secrets of sense organs.
0: ఒక్కొక్కటి కూడాను దైవ సృష్టి లోపల చక్కని రహస్యాన్ని ఉంచి పెట్టినటువంటిది.
1: Every thing which is created by God has
0: అర్థములేనటువంటిది ఏనాడు కూడాను భగవంతుడు సృష్టించడు.
1: God never creates anything which does not have meaning.
0: అర్థసహితమైనటువంటివి.
1: Everything has meaning and significance.
0: ఆనందమయమైనటువంటివి.
1: They are full of bliss.
0: అమూల్యమైనటువంటివి.
1: Most precious.
0: అలాంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making efforts to realize that truth.
0: కనుక ఈ 15 దినముల లోపల ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఈ ఆత్మతత్వాన్ని చక్కగా గుర్తించుకుని నిశ్చింతగా, నిర్మలంగా, ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ, అండ్ మేక్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ వరీస్, ప్యూర్ and also ideal. And thus I bless you and bring this discourse to a close.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయమును సాధించగోరినటువంటి ప్రతి వ్యక్తి కూడాను శీలత్రయములను అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వన్ హ్యాస్ టు డెవలప్ క్యారెక్టర్.
0: మొదటిది పవిత్రము,
1: ద ఫస్ట్ వన్ ఇస్ ప్యూరిటీ.
0: రెండవది సహనము,
1: సెకండ్ ఇస్ ఫర్ బేరెన్స్.
0: మూడవది పట్టుదల,
1: థర్డ్ వన్ ఇస్ డిటర్మినేషన్.
0: దీనిని పికారత్రయములు పకారత్రయములు అన్నారు.
1: దిస్ కెన్ బి రిఫర్ టు ది త్రీ పీరియడ్స్
0: ఆఫ్ టైం. పి పి
1: త్రీ పీస్.
0: ఫస్ట్ పి ప్యూరిటీ,
1: ఫస్ట్ పి ఇస్ ప్యూరిటీ.
0: సెకండ్ పి పేషెన్స్,
1: సెకండ్ పి పేషెన్స్.
0: థర్డ్ పి పర్సెవరెన్స్,
1: థర్డ్ పి పర్సెవరెన్స్.
0: ఈ శీలత్రయములను ఏ మానవుడు అభివృద్ధి గావించుకున్నో అట్టి మానవుని యొక్క జీవితము ధన్యమవుతుంది.
1: ద వన్ హూ డెవలప్స్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యారెక్టర్ హిస్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.

0: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: ముఖ్యముగా మానవ జీవితం అనేటువంటిది గుణత్రయములతో కూడినటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి గుణములే కోల్పోయిన మానవత్వమునే కోల్పోయిన వాడవుతాడు.
0: వెన్ వన్స్ దే ఆర్ గాన్ హీ లూజెస్ ది వెరీ హ్యూమన్ వాల్యూ.
1: నిజముగా మానవతా విలువలు ఈనాటి మానవునికే లేకపోవటం చేతనే మానవుని కంటే పసిపచ్చి మృగాదులే మేలుగా కనిపించుతున్నది.
0: సిన్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ లాస్ట్ ఇన్ ద ప్రెసెంట్ డే, మ్యాన్ ఈస్ బిహేవింగ్ వర్స్ దాన్ అన్ అనిమల్.
1: ఆకార మానవునిగా రూపొందుతున్నాడే కాని ఆచార మానవునిగా రూపొందటం లేదు.
0: హీఈస్ ఓన్లీ ఏ హ్యూమన్ జస్ట్ ఇన్ ఫార్మ్, నాట్ బై వే ఆఫ్ కాండక్ట్.
1: కనుక గుణములే జీవితానికి బలములు.
0: దేర్ఫోర్ ద గుడ్ క్వాలిటీస్ విల్ యాడ్ టు యువర్ స్ట్రెంగ్త్.
1: శీలము లేని జీవితము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: ద లైఫ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్లెస్.
1: మానవతా విలువలు ఎందు ఈ శీలమే ప్రధానమైనటువంటి యొక్క బలము.
0: ద హ్యూమన్ వాల్యూస్ దట్ కాన్స్టిట్యూట్ ద క్యారెక్టర్ ఈజ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
1: ఈనాటి విద్యార్థులు ఎందు కాని యువకులు ఎందు కాని ఈ శీలం అనేటువంటిది మహాప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్నిగా తీసుకోవాలి.
0: Among the educated and the youngsters, to take this character as the most important one.
1: ఎంత ధనవంతుడైనను ఎంతటి బలవంతుడైనను ఎలాంటి అధికారం నందున్నప్పటికీ ఈ గుణమే లేకుండినా తన పదవులు కాని తన ధనము కాని తన బలము కాని తన విద్యలు కాని అన్నీ ఇప్పుడు నువ్వు వ్యర్థమైనటువంటివి.
0: Without this character and the human value, all the education, the knowledge he has, the physical strength and authority, the position he commands, that's all useless.
1: కనుక మానవత్వాన్ని గుర్తింపు చేయాలనుకున్నప్పుడు ఈ శీలము అత్యవసరం.
0: To recognize a true human character is very essential.
1: ఇది ఏ మానవతా ప్రధానమైనటువంటి గుణం.
0: This is the chief human quality.
1: ఈనాడు నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా విద్యారూపమును తీర్చిదిద్దలేకపోవటం చేతనే ఈనాటి చదువులన్నీ కూడాను ఈ విధమైనటువంటి యొక్క దుస్థితికి గురి అయినవి.
0: As we could not bring up students in proper way along the moral, ethical, spiritual values, this is the present plight as we find today.

0: గుడ్ వర్చ్యూస్, వర్చ్యూస్ ద గుడ్ మైండ్, అడ్హరెన్స్ టు ట్రూత్,
1: భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు,
0: డివోషన్, డిసిప్లిన్ అండ్ డ్యూటీ,
1: నేర్పునదే విద్య.
0: ఇట్స్ ఓన్లీ దాట్ ఎడ్యుకేషన్ విత్ టీచర్స్.

0: చేయాలయు.
1: స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ దీస్.
2: కనుక ఈనాటి గ్రంథ పరిచయమే విద్యగా భావించరాదు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ టెక్స్చువల్ నాలెడ్జ్ యాజ్ ఎడ్యుకేషన్.
2: సమాజ సుక్షేమాన్ని గుర్తించి, దేశం యొక్క భవిష్యత్తును గుర్తించి, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను వ్యక్తం చేయాలి.
1: వన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ హిస్ ట్రూ నేచర్ ఆఫ్ హ్యూమన్ క్వాలిటీ, కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: మానవత్వం అనగా ఎంతటి పవిత్రమైనదో, ఎంతటి దివ్యమైనదో, ఎంతటి భవ్యమైనదో, ఎంతటి నవ్యమైనదో ఒక్కతూరి విచారించాలి.
1: You have to inquire for a moment the sanctity and the divinity, the novelty of the human life.
2: Yetti vidyalu jagatini eruganatti pachchi jatulu pasuvulu paramamaina neemamunu gurchine jeevimpa nerchiyunda inta telivu kaligiyu manavudu telivileka aa gunamunu nerchukolekapothunnadu.
1: Birds and animals without any formal education, they observe strict discipline. But man with all his knowledge doesn't follow that code of conduct and discipline.
2: Jantunam narajanma durlabham.
1: Human life is rare of all the
2: creatures. Deniyendu durlabham.
1: How do you say that?
2: Ahara nidra bhayamayinadulendu pachipachi mrugadulaku manavunaku etti vedamunu ledu.
1: In respect of food, sleep, fear and procreation, there's no difference between humanity, birds and beasts.
2: Nanam narana adhikam visheshaha nanena sunyaha పసిపి సమాన. జ్ఞానమే మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక నేత్రము.
1: Wisdom is the main eye gifted to mankind.
2: ఈ జ్ఞాన నేత్రమే లేకుండిన పశువుతో సమానం.
1: Without this eye of wisdom, he is just an animal.
2: కనుక మానవునికి మూడవ నేత్రము విద్య.
1: Therefore, the third eye is this knowledge.
2: ఇట్టి పవిత్రమైనటువంటి ఒక విద్య యందు శీలమే ప్రధానమైనటువంటి ప్రాణముగా భావించాలి.
1: ఇన్ దిస్ సీక్రెట్ నాలెడ్జ్ వి షుడ్ కన్సిడర్ క్యారెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్.
2: ఎన్ని విధములైనటువంటి యొక్క వేదములు చదివినప్పటికీ, శాస్త్రములు ఉచ్చరించినప్పటికీ ముఖ్యమైనటువంటిది మానవతా విలువను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి మే చాంట్ అండ్ రిపీట్ ద వేదిక్ టెక్స్ట్ అండ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్, బట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది హ్యూమన్ వాల్యూస్ అబౌవ్.

0: Having received all the forms of education that he really wanted, a foolish person doesn't know his own self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: With all the education and the knowledge, the mean man would never give up his own quality.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: In fact, with all this education, he indulges, involves in argumentation, but he doesn't have the total wisdom.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేమి చదువు చదువవలయు.
0: After all, why should anyone study in order to simply to die? We should study to be immortal.
1: దేనికి చావు?
0: What is this death? Why?
1: కేవలము దేహమునకే చావు.
0: It's all the body that dies.
1: పుట్టినదానికి గిట్టటం అనేటువంటి జరుగుతుంది.
0: What is born is sure to die.
1: పుట్టి గిట్టనటువంటి యొక్క ఆత్మతత్వమునకు ఎట్టి మరణము లేదు, ఎట్టి జననము లేదు.
0: The spirit has neither birth nor death.
1: కనుకనే ఎట్టి పునరపి జననం పునరపి మరణం రెండూ లేనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి జ్ఞానతత్వాన్ని మనము పొందాలి.
0: Therefore we have to acquire the divine wisdom which is beyond birth and death.
1: పునరపి జననం పునరపి మరణం.
0: One is born again and again.
1: పునరపి జనని జఠరే శయనం.
0: And he lies in the womb of the mother time and again.

0: ఫూలిష్ మ్యాన్ ప్రే టు గాడ్ ఫర్ హెల్ప్.
1: మనము భగవత్ చింతనతో జీవిత కాలమును సార్థకంగా గావించుకోవటమే కాకుండా నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములు కూడాను కొంత అభివృద్ధి పరచుకోవాలి.
0: We should sanctify our time thinking of God, but at the same time we have to develop along all the moral and ethical values.
1: ఈనాటి ప్రపంచము లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించినది.
0: Today the world has progressed in the field of science and technology.
1: కానీ నైతికంగా మానవత్వం అనేటువంటిది దినదినమునకు దిగజారిపోతున్నది.
0: But yet from the moral point of view it is on the decline.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind it?
1: స్వార్థము స్వప్రయోజనమే.
0: It's only selfishness and self
1: interest. ఏ పని చేసినప్పటికీ స్వార్థం లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
0: Whatever that is done, the
1: selfishness. ఏ తలంపు తలచినప్పటికీ స్వార్థం లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
0: Behind every thought is the selfishness.
1: ఏ పని చేసినప్పటికీ స్వప్రయోజనమే లక్ష్యం నందుంచుకుంటున్నాడు.
0: Every task done, he keeps the self interest.
1: ఈనాటి మానవుడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో కీలుబొమ్మగా జీవిస్తున్నాడు.
0: Man has become a puppet in the hands of selfishness.
1: కనుకని ఈ స్వార్థము స్వప్రయోజనమును దూరం చేసుకోవాలి.
0: Therefore you have to give up the selfishness and self interest.
1: సామాజిక భావాన్ని సామాజిక తత్వాన్ని హృదయం నందు నింపుకోవాలి.
0: We have to develop the social awareness, the obligation to society.
1: స్వార్థం లేకుండా మానవుడు ఒక్కడుగైనా ముందుకు వేయటం లేదు.
0: No person is speeding up, at least putting one step ahead without this selfishness.
1: కనుక ఈ స్వార్థం అనేటువంటి సంకల్ప చేత కట్టబడినటువంటి వాడు ఈనాటి మానవుడు.
0: Man today is bound by the chain of selfishness.
1: ఏనాడు ఈ యొక్క స్వార్థమును పరార్థంగా మార్చుకున్నో ఆనాడే యథార్థమైనటువంటి విద్యను మనకు అభ్యసించిన వారమవుతాం.
0: దట్ డే విన్ హీ ట్రాన్స్ఫార్మ్ స్వార్థ సెల్ఫిష్నెస్ ఇంటూ పరార్థ ద స్పిరిచువాలిటీ దెన్ హీ విల్ నో యథార్థ
1: పరిశుద్ధము గావించుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై అవర్ లైఫ్
1: పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ సేక్రెడ్ ఐడియాస్
1: మానసిక సంబంధమైనటువంటి చంచలత్వాన్ని అణుచుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు పుట్ ద వేవరింగ్ నేచర్ అండర్ కంట్రోల్.
1: కనుకనే ఈ నిజమైన నిశ్చలము నిర్మలము నిస్వార్థమైనటువంటి యొక్క హృదయం కలిగినప్పుడే ఏ చిన్న పని చేసినప్పటికీ ఆధ్యాత్మిక మార్గం నందు మన విజయాన్ని సాధించగలము.
0: విత్ ఆల్ ద ప్యూర్ అన్సలీడ్ స్టడీ హార్ట్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ యూ మైట్ అండర్టేక్ సక్సెస్ఫుల్.
1: ఒక శ్రీమంతుడు
0: రిచ్ మ్యాన్
1: పుణ్యక్షేత్రమును దర్శించాలని సంకల్పించుకున్నాడు.
0: హి డిసైడెడ్ టు గో ఆన్ పిల్గ్రిమేజ్.
1: కానీ ప్రయాణ సమయం నందు అమితమైనటువంటి లగేజ్ తీసుకుని పోవటం వల్ల శ్రమ కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అన్ని అవసరమైనటువంటి సామగ్రి అంతా కూడాను ఒక బెడ్లో చుట్టుకున్నాడు.
0: He thought that to carry too much of luggage would be a sort of a burden. Therefore he packed up into single one bundle.
1: కనుకనే అన్ని స్టేషన్ లోపల కూడా మీరు చూడవచ్చును, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని.
0: You must be necessarily seeing the luggage in all this kind of slogan in all rail stations. Less luggage, more
1: comfort.
0: Though he is a rich man, he packed up all his requirements in one single bag.
1: Kasi, Madhura, Vrindavanamu, ilanti pavitramaina kshetramulanta kudanu darshinchadu.
0: He visited all pilgrim centers like Kasi, Madhura, Vrindavanam.
1: Madhuranta kudanu kshetramulu darshinchi దేవాలయముకు నమస్కరించి అనేక విధమైనటువంటి సత్కార్యంలో పాల్గొనేటువంటి వాడు.
0: హి స్పెంట్ ఆల్ ద డే టైమ్ విజిటింగ్ దోస్ టెంపుల్స్ అండ్ ఇన్వాల్వింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ గుడ్ యాక్టివిటీస్.
1: రాత్రికి ఆ బెడ్ను వీపి పనుండేటప్పటికీ నిద్ర వచ్చేటువంటిది కాదు.
0: బట్ డ్యూరింగ్ ద నైట్ టైమ్ వెన్ హి వాంటెడ్ టు టేక్ రెస్ట్ అండ్ స్లీప్ వెల్ హి కుడెంట్ స్లీప్ అట్ ఆల్.
1: చాలా అలసిపోతూ వచ్చాడు.
0: హి వాస్ వెరీ మచ్ టైర్డ్.
1: ఆహారం లేకపోయినా జీవించవచ్చును కానీ నిద్ర లేకపోతే జీవించడం వీలు కాదు.
0: One can live even without food. One cannot live without sleep.
1: ఈ విధంగా పగలంతా కూడాను దేవాలయమును దర్శించటము, పుణ్యకార్యంలో ప్రవేశించటము, రాత్రి నిద్ర లేకుండా అలసిపోవటము.
0: Therefore in the daytime he started visiting temples and involving in auspicious activities and he spent sleepless nights.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: దేహరీతిగా దివ్యమైనటువంటి ఒక సుందర విగ్రహమును దర్శిస్తున్నాడు.
0: From the body standpoint of view, he could see.
1: పవిత్రమైన నదుల్లో స్నానం ఆచరిస్తున్నాడు.
0: He could take bath in sacred rivers.
1: దర్శనం పాపనాశనం సంభాషణం సంకటనాశనం స్పర్శనం కర్మ విమోచనం అనేటువంటి మూడింటి అందు కూడా తాను ఉత్తీర్ణుడైపోతూ వచ్చాడు.
0: He was very successful in achieving all the three aspects. The very darshan, the very vision of the Lord, and the conversation with God.
1: కనిపించటం లేదు.
0: But yet he didn't find any peace at all.
1: కారణం,
0: ద రీజన్,
1: ఆ తీసుకుని పోయినటువంటి ఒక బెడ్ లోపల,
0: దేర్ ద బెడ్ హీ క్యారీడ్ విత్ హిమ్,
1: ఎక్కువ నల్లులు చేరిపోయినాయి.
0: దేర్ హీ ఫౌండ్ నంబర్ ఆఫ్ బెడ్ బగ్స్.
1: ఈ బగ్స్ అనేటువంటిది ఉండటం చేత రాత్రిపూట నిద్ర రావటం లేదు.
0: బికాస్ ఆఫ్ ది బెడ్ బగ్స్ హీ కుడ్ నాట్ స్లీప్.
1: ఈనాడు మన గతి అట్లనే ఉంటున్నది.
0: దిస్ ఈజ్ అవర్ ప్లైట్ టుడే.
1: దేహరీతిగా మనం అనేక విధమైనటువంటి సౌఖ్యములు, సంతోషములు, ఆనందములు అనుభవించినట్టుగానే కనిపిస్తుంది.
0: ఇట్ అపియర్స్ యాస్ దో వి హావ్ గాట్ ఆల్ అవర్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ లగ్జరీస్.
1: లోపల దుర్గుణములు, దుర్భావములు, దుష్టేష్టలు, దుష్చింతలు అనేటువంటి నల్లులు చేరిపోయినాయి.
0: బట్ విదిన్ దేర్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ విచ్ ఆర్ బెడ్ బగ్స్.
1: అవి లోపల ఉండినంత వరకు కూడా మనకు శాంతి అనేటువంటిది లభ్యం కాదు.
0: సో లాంగ్ దే ఆర్ ఇన్సైడ్ యూ కెన్ నెవర్ ఎంజాయ్ పీస్.
1: శాంతి అనేటువంటిది బయట ప్రపంచంలో మనకు లభించేటువంటిది కాదు.
0: పీస్ ఈస్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్.
1: అవుట్ సైడ్ అంతా పీసెస్ పీసెస్ పీసెస్.
0: అవుట్ సైడ్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ పీసెస్.
1: నీ ఆత్మ శాంతియే నిజమైనటువంటి శాంతి.
0: ద పీస్ విత్ ఇన్ ఇస్ ద ట్రూ పీస్.
1: కనుకనే శాంతి అనేటువంటిది సంపాదించుకునేటువంటిది కాదు.
0: పీస్ ఈస్ నాట్ ద వన్ టు బి అక్వైర్డ్.
1: లేక చదివితే లభ్యమయ్యేటువంటిది కాదు.
0: యూ కాంట్ గెట్ ఇట్ బై స్టడీ.
1: గురువుల వల్ల అందుకునేటువంటిది కాదు.
0: యూ కెనాట్ రిసీవ్ ఫ్రమ్ ఎనీబడీ.
1: నీవే శాంతి స్వరూపుడవు.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి నిత్య సత్యాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ నో దిస్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుక శాంతి అనేటువంటిది కానీ, ఆనందం అనేటువంటిది కానీ బయట వస్తువులు ఎందు లేదు.
0: Either peace or bliss are not noticed outside.
1: బయట వస్తువులు ఎందు ఈ ఆనందం ఉంటుంటే మనం ఎందుకు ఆనందాన్ని అనుభవించకూడదు?
0: When these two are present in the outer objects, how is it that
1: we don't experience them? There's
0: so much of material available outside. Why don't we
1: experience bliss?
0: We have many persons as friends, but we don't get peace or
1: bliss. పదార్థముల వల్ల కానీ, విషయముల వల్ల కానీ మనకు ఆనందం లభ్యం కాదు.
0: Therefore you'll never attain bliss either through a person or a material object.
1: ఆనందం ఆవిర్భవించేటువంటిది.
0: Bliss emanates, originates in you.
1: నీ స్వరూపమే ఆనంద స్వరూపము.
0: You are the embodiment of bliss.
1: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to recognize this truth.
1: ఆనందమున కోసం కానీ, శాంతి కోసం కానీ మనం ఎక్కడెక్కడో మనం ప్రయత్నించే చేయకూడదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ దీస్ టూ ట్విన్ ప్రిన్సిపల్స్ పీస్ అండ్ బ్లిస్.
1: అన్వేషణ జరిగేటువంటిది కాదు.
0: యూ కెనాట్ సర్చ్ ఫర్ దెమ్.
1: ఆవిర్భావం చేసుకోవలసినటువంటిది.
0: యూ హావ్ టు సీ దట్ దే ఆర్ బోర్న్ విత్ ఇన్.
1: వెతకవలసినటువంటిది కాదు.
0: ఇట్ కాంట్ బి సార్ట్ ఆఫ్
1: కోవలసినటువంటిది.
0: ఇట్ హస్ టు బి నోన్.
1: కనుకనే మనము మన యందుండినటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we must make an effort to know this inner truth.
1: ఏదో ఎవరో మనకు ఆనందాన్ని ఇస్తున్నారని భ్రమిస్తున్నాము.
0: We are deluded with the feeling someone makes you happy.
1: భ్రమ మన యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మం మనకు ప్రాప్తించదు.
0: సో లాంగ్ యు హావ్ గాట్ దిస్ భ్రమ డెల్యూషన్ యు విల్ నాట్ హావ్ బ్రహ్మ గాడ్.
1: పారదోలేసే బ్రహ్మనియందు ఆవిర్భవిస్తుంది.
0: డ్రైవ్ అవుట్ దిస్ ఇల్యూషన్ దెన్ బ్రహ్మ గాడ్ విల్ బి దేర్.
1: బ్రహ్మ అనేటువంటిది ఏకతత్వమే.
0: బ్రహ్మ ఇస్ ద పాయింట్ ఆఫ్ యూనిటీ. దైవత్వం
1: భిన్నంగా లేదు.
0: గాడ్ ఈస్ నాట్ టూ.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: ట్రూత్ ఈస్ వన్ విచ్ ఇస్ రిఫర్డ్ అస్ మెనీ బై స్కాలర్స్.
1: ట్రూత్ ఈస్ వన్ నాట్ టూ.
0: ట్రూత్ ఈస్ వన్ నాట్ టూ.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ట్రూత్ ఈస్ ఓన్లీ వన్.
1: టూ ఓన్లీ వన్.
0: Not two, only one.
1: అట్టి దివ్యమైనటువంటి తత్వం అందరి యందు ఉంటున్నది.
0: Such divinity is present in all.
1: ఒకరి యందు ఉన్నది, ఒకరి యందు లేదు అనేటువంటిది మాత్రం లేదు.
0: You cannot say this present in one and missing in another.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం.
0: So God is present in all creatures.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా విశ్వసించాలి.
0: Students should have full faith in this truth.
1: ఆ ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటున్నాడు?
0: In what form is God?
1: ప్రేమ రూపంలో ఉంటున్నాడు. ప్రేమ రూపంలో
0: హీ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
1: అందరి యందు ప్రేమ ఉంటుండాలి.
0: లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: అదే అనేక పర్యాయం చెప్తూ వచ్చాను.
0: భగవాన్ టెల్స్ అస్
1: రిపీటెడ్లీ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
0: గాడ్ ఈస్ లవ్.
1: ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
0: God is love. Love is God.
1: పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్మ స్వరూపము.
0: ద సీక్రెట్ లవ్ ఇస్ ద డివైన్ ఫార్మ్.
1: కనుకనే ఈ ప్రేమను మనము నిర్మలంగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కీప్ ఇట్ ప్యూర్.
1: విషయ సంబంధమైనటువంటి ప్రేమగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
1: లౌకిక సంబంధమైన ప్రేమగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
1: ఇది కేవలం ఆత్మ సంబంధమైన ప్రేమగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
0: ది ఆత్మ, ద సెల్ఫ్ ఇస్ లవ్.
1: ఆత్మనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
0: ద సెల్ఫ్ ఇస్ లవ్ అండ్ గాడ్.
1: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ద లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమ తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి
0: విద్యార్థులు.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు తమ ప్రేమను పరిపది విధములుగా ప్రవహింపజేసుకుని తద్వారా అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ allow this love to be diverted in different directions.
1: ఈ యవ్వనము అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
0: The stage of youth is not permanent.
1: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి passing clouds.
0: It's like a passing cloud that has come in between.
1: కనుక ఈ యవ్వనము అనేటువంటి దానికి మురిసిపోయి మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోకూడదు.
0: Don't pride yourself because of the stage of youth and spoil your life.
1: ఈ యవ్వనం మహా పవిత్రమైనటువంటిది.
0: This stage is highly sacred.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క యవ్వనంను పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు విద్యార్థులు.
0: You are spoiling this stage of youth which is sacred.
1: క్షణభంగురమైనటువంటి ఈ సుఖము నిమిత్తమై విలువైనటువంటి మానవత్వాన్ని మనం వ్యర్థం గావించుకుంటున్నాం.
0: For momentary happiness you are wasting simply the highly valuable things behind.
1: దీనినే శంకరుడు కూడా చెప్పాడు.
0: This is statement

0: ఈ యవ్వనం లోపల అనేక విధమైనటువంటి ఉద్రేకములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యు ఫైండ్ ఎజిటేషన్స్.
0: ఈ ఉద్రేకాన్ని మనం అడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: యు మస్ట్ కంట్రోల్ యువర్ ఎజిటేషన్.
0: ఆ ఉద్రేక సమయమునందు భగవత్ నామాన్ని స్మరించాలి.
1: యు చాంట్ ది నేమ్ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్.
0: ఇది నా వయసుకు తగినటువంటి ఒక గుణము కాదు.
1: దిస్ ఇస్ నాట్ బిఫిట్టింగ్ టు
0: మై ఏజ్. ఇది కేవలం పాసింగ్ క్లౌడ్స్, వచ్చిపోయేటువంటిది మాత్రమే.
1: దిస్ ఇస్ మియర్లీ పాసింగ్ క్లౌడ్ దట్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: నా జీవితం శాశ్వతమైనటువంటిది.
1: మై లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ థాట్స్ అంతా కూడా క్లౌడ్స్ వంటివి.
1: థాట్స్ ఆర్ లైక్ క్లౌడ్స్.
0: మన హృదయమే ఆకాశము.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఈ మనస్సు అనేటువంటి చంద్రుడు, బుద్ధి అనేటువంటి సూర్యుడు, హృదయం అనేటువంటి ఆకాశంలో ఉంటున్నాయి.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై, ద మైండ్ ఇస్ ద మూన్, ది ఇంటెలెక్ట్ ఇస్ ద సన్ దట్ షైన్.
0: ఇందులోపల మన థాట్స్ అనేటువంటి క్లౌడ్స్ వస్తుంటాయి.
1: వి ఫైండ్ ది క్లౌడ్స్ ఆఫ్ థాట్స్.
0: అందులో ఈ యవ్వనం లోపల థిక్ థాట్స్ వస్తుంటుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్
0: చాలా దట్టమైనటువంటి మేఘములు కురుతుంటాయి.
1: యు ఫైండ్ థిక్ థాట్స్
0: అపియర్. ఈ దట్టమైన మేఘములు వచ్చినప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు కనిపించడు.
1: బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ యూ డోంట్ సీ సన్ అండ్ మూన్.
0: ఎంత కాలం కనిపించడు?
1: హౌ లాంగ్?
0: ఎంతసేపు కనిపించడు?
1: వాట్ ఎక్స్టెంట్?
0: ఈ క్లౌడ్స్ అంతా కదిలిపోయే మేఘములే.
1: క్లౌడ్స్ కమ్ అండ్ గో. క్లౌడ్స్ దే ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: కొంతసేపు ఓపిక పట్టుకో.
1: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్.
0: అదే పేషెన్స్.
1: దట్ ఈస్ పేషెన్స్.
0: ఈ ఓపికను మనం పట్టుకోవాలి.
1: యూ హావ్ టు బి పేషెంట్.
0: తొందరపాటు ఉండకూడదు.
1: డోంట్ బీ ఇన్ ఎ
0: హరీ. సో డూ నాట్ బీ ఇన్ ఎ హరీ.
1: Haste makes waste, waste makes worry.
0: తొందరపాటు ఈ యొక్క వయసులో ఉండకూడదు.
1: నెవర్ బీ ఇన్ హేస్ట్.
0: శాంతంగా ఉండు.
1: Be in peace.
0: ఈ శాంతం కంటే సౌఖ్యం మనొకటి లేదు.
1: There is no other happiness beyond peace.
0: శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన. త్యాగరాజ్ చెప్పాడు. దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక. శాంతం అత్యంత అవసరం.
1: పీస్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ శాంతి అనేటువంటిది దేహరీతిగా మనస్సురీతిగా కూడా శాంతి ఉంటుండాలి.
1: దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ అండ్ ఫర్ ద మైండ్.
0: దేహరీతిగా ఉండినంత మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్
0: దేహం వచ్చేటువంటి అంత కూడా ఆవిర్భావం అయ్యేటువంటి ఒక ప్రతిబింబములే.
1: All those things that you find outside are the reflections
0: of
1: the inner being.
0: No, reflection of the inner being.
1: They are the reflections of the inner being.
0: కరుకనే లోపల నుంచి వచ్చేటువంటి అంతకును మనం మొట్టమొదటి దాన్ని కంట్రోల్ చేయాలి.
1: Therefore we have to put under check all those present within.
0: ఇందే నిగ్రహము అని.
1: That is called sense control.
0: దీనినే క్రియా యోగము అన్నారు.
1: This is the yoga spiritual practice in the field of action.
0: ఏంటి ఈ క్రియా యోగం?
1: What is this?
0: మన యొక్క దుర్భావములను, దుశ్చర్యలను, దుశ్చింతలను అరికట్టుకోవటమే యోగం.
1: Exercising control over these bad thoughts, bad feelings and bad actions is yoga.
0: ఈ అరికట్టినప్పుడే పవిత్రమైనటువంటి యొక్క, నిత్యమైనటువంటి యొక్క, సత్యమైనటువంటి యొక్క భగవత్ భావములు, పవిత్రమైన భావములు ఆవిర్భవిస్తాయి.
1: Then once we control them, then there's wide scope for the good thoughts, good feelings, good emotions, good actions to come out.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ఈ వయసు లోపల సార్థకమైనటువంటి ఆదర్శ జీవులుగా రూపొందాలి.
1: At this age you should determine to mold yourself as
0: ideal boys.
1: You should be ideal boys.
0: Meerundi kuda nu samajanni marinta unnata sthitiki teppinchali.
1: You should see that the society will progress to a noble height.
0: Ee samajam anetundi chaala astavyastanga untundadi.
1: The society present day is full of confusion.
0: Kaaranam emiti?
1: What's the reason?
0: Samajamlo prati vyakti kuda nu okadanito okati polikaga jarugutundadi.
1: Because there is a contentious comparison there in society.
0: Not comparison, imitation.
1: Imitation in society.
0: Kaluka imitation anipudi chaala weakness.
1: Imitation is weakness.
0: Imitation is human, creation is divine.
1: Imitation is human, creation is divine.
0: Idi imitation anetundi mana jeevithanilo ye maatram undakoddu. Imitation is chaala weakness.
1: Imitation is weakness, it should not be there in our life.
0: కనుక ఈ సమాజం అనేటువంటి అంత ఇమిటేషన్ ఇమిటేషన్ లిమిటేషన్ గా ఉంటుండాలి.
1: ఇన్ ది సొసైటీ యు ఫైండ్ ఇమిటేషన్ ఎ లాట్.
0: కనుక మన విద్యార్థులు ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: అవర్ బాయ్స్ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
0: ఇంద్రియ నిగ్రహం మనం సాధించాలి.
1: దే షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఆదర్శమైనటువంటి గుణాలను మనం నిరూపించాలి.
1: దే షుడ్ డెవలప్ ఐడియల్ క్వాలిటీ.
0: సమాజాన్ని తీర్చిదిద్దాలి.
1: దే షుడ్ మోల్డ్ అండ్
0: షేప్ సొసైటీ. సమాజంలో జరిగిన మాలిన్యాన్ని చక్కగా తుడిచివేయాలి.
1: దే షుడ్ క్లీన్ ద డర్ట్ ఇన్ సొసైటీ.
0: ఇది మనం ఈనాడు చేయవలసినటువంటిది.
1: దిస్ వాట్ వీ హావ్ టు డూ.
0: ఏదో చదువుకున్నామంటే ఉద్యోగ నిమిత్తమై మీరు ప్రాకలాడకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ఎ జాబ్.
0: ఎందుకనగా మీ ఉద్యోగం ఏమిటి?
1: వాట్ ఈస్ యువర్ జాబ్?
0: యోగమే ఉద్యోగం.
1: ఉద్యోగ యోగా ఈజ్ ఉద్యోగ జాబ్.
0: కనుక మొట్టమొదటి యోగమే యోగమును ఉద్యోగము అనగా దాన్ని ఉత్పత్తి చేయాలి.
1: ఉద్యోగ యూ షుడ్ ఎంటర్ స్టెప్ ఇన్ టు ది ఫీల్డ్ ఆఫ్ యోగా.
0: ఈ యోగాన్ని మీరు సాధించాలి.
1: అండ్ యూ షుడ్ అచీవ్ యోగము. వాట్ ఈస్ దిస్ యోగ?
0: సేవనే యోగము.
1: సర్వీస్
0: సమాజ సేవలో పాల్గొనాలి.
1: సర్వీస్ టు సొసైటీ ఇస్ యోగా.
0: సమాజ సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ సర్వీస్.
0: ఆదర్శవంతమైన సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం గావిస్తుంది.
1: వైల్ సర్వింగ్ సొసైటీ యూ లూజ్ ఆల్ యువర్ ఈగో.
0: అహంకారమే మానవుని అతపతనం గావిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యు.
0: కనుక సేవలో మనం పాల్గొన్నప్పుడు అహంకారము సహజంగా తప్పిపోతుంది.
1: ఇన్ సర్వీస్ నేచురలీ విల్ లూజ్ ఆల్ యువర్ ఈగో.
0: కనుక హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి.
1: సో వీ హావ్ టు సర్వ్ హోల్ హార్ట్.
0: పవిత్రమైన భావంతో మనం సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ విత్ సేక్రెడ్ ఐడియా.
0: ఫలితరహితమైనటువంటి సేవ చేయాలి.
1: వితౌట్ ఎనీ ఫ్రూట్.
0: మనకు ఏమిటి ఫలితం ఈ సమాజంతో?
1: వాట్ ఈస్ దట్ యు గెట్?
0: ఆనందమే ఫలితము.
1: Bliss is the result, consequence to your
0: action. ఇంతకంటే మనకు ఫలితం ఏం కావాలి?
1: వాట్ మోర్ యూ ఎక్స్పెక్ట్?
0: అది ఏ భగవత్ స్వరూపము.
1: దట్ ఈస్ డివైన్.
0: నిత్యానందం.
1: The eternal bliss.
0: Paramasukhadam.
1: Supreme bliss.
0: Kevalam jnanamurtim.
1: It's the one of wisdom.
0: Dvandvatitam.
1: It's non-dual.
0: Gagana sadrusham.
1: It's ethereal.
0: Yogi yutyanagamyam.
1: It dwells in the hearts of the yogis.
0: Nityam, satyam, vimalam, achalam, sarvadi sakshibhutam.
1: It is pure, it's unsullied, it's unwavering, it stands there, eternal witness.
0: Trigunarahitam.
1: It's beyond all comprehension, without any attribute.
0: Idiye nityanandam.
1: This is eternal.
0: Idiye yoganandam.
1: This is the bliss
0: Idiye
1: of yoga.
0: Idiye advaitanandam.
1: Non-dual.
0: Idiye atmanandam.
1: This is the bliss of this self.
0: Itti atmanandam evartono puchukuneetundi kaadu.
1: Such bliss you cannot receive from
0: Adi
1: anybody.
0: Sahajamainatidi.
1: It's quite natural. అది
0: నీ సొంతమైనటువంటిది.
1: ఇట్స్ యువర్ ఓన్.
0: అది నీ ఓన్ ప్రాపర్టీ.
1: దట్స్ యువర్ ఓన్ ప్రాపర్టీ.
0: ఈ ఓన్ ప్రాపర్టీని విడిచిపెట్టి
1: యు గివ్ అప్ యువర్ ఓన్ ప్రాపర్టీ.
0: ఎవరి ప్రాపర్టీ కోసమో నీవు ప్రాకులాడుతున్నావు.
1: యు వాంట్ అదర్స్ ప్రాపర్టీ.
0: వద్దు, ఇతరులు మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ అదర్స్.
0: మనది మనకు చాలును.
1: ఇట్స్ ఎనఫ్. యు
0: హావ్ దిస్ ప్రాపర్టీ. మనకు ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఇట్.
0: మనకి ఏ తక్కువ లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్.
0: ప్రపంచమంతా మనలోనే ఇమిడి ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ యు.
0: అలాంటి పరిస్థితిలో నీవు ఇంకొక దాన్ని ఆశించడం ఎందుకు?
1: దెన్ వై డూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ అవుట్సైడ్?
0: ప్రతి ప్రపంచం యొక్క దృశ్యం అంతా కూడా నీ నుండి ఆవిర్భవించినటువంటిది.
1: ఆల్ ద సినారియో ఇన్ ద వరల్డ్ ఇస్ జస్ట్ అవుట్ ఆఫ్ యూ ఓన్లీ.
0: కన్నులు మూస్తే ఏమీ కనిపించదు.
1: వెన్ వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్
0: కన్నులు తెరిస్తే సర్వము కనిపిస్తుంటుండాలి.
1: వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్
0: కాబట్టి ఈ కనిపింపబడేటువంటి దృశ్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీ నుంచినే కన్నుల ద్వారా వచ్చింది.
1: సో ఆల్ ద సీనరీ అవుట్ సైడ్ ఇస్ జస్ట్ అవుట్ ఆఫ్ యువర్ ఐ.
0: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ నేచర్.
0: కానీ లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షానికి మాత్రం ప్రయాణం చేస్తున్నాడు.
1: బట్ హి అండర్టేక్స్ ట్రావెల్ టు ద లాక్స్ ఆఫ్ మైల్స్ టు స్పేస్.
0: తన అంతరాత్మకు ప్రయత్నం చేయటం లేదు.
1: హాఫ్ ఇంచ్ హి డజంట్ గో విత్ హిమ్.
0: తన లోపల తాను ప్రవేశించటం లేదు.
1: హి డజంట్ గో
0: బయట ప్రయాణాలు జరుపుతున్నాడు.
1: హి మేక్స్ ఔటర్ ట్రావెల్.
0: ఎన్ని బయట ప్రయాణం జరిపినప్పటికీ ఇది వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే.
1: ఆల్ దిస్ స్పేస్ ట్రావెల్ ఈజ్ యూస్లెస్.
0: నీవు అరే ఇంచ్ లోపలికి నీవు ప్రయాణం చేయి.
1: గో విత్ ఇన్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ ఇంచ్.
0: అంతే చాలు.
1: దాట్స్ ఎనఫ్.
0: అన్ని నీకు కనిపిస్తాయి.
1: యూ విల్ సీ ఎవ్రీథింగ్.
0: కాబట్టి కనిపించేటువంటిదంత ఎక్కడి నుంచి వచ్చినాయి?
1: సో ఆల్ దట్ యు సీ వేర్ డస్ ఇట్ కమ్?
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ దట్ యు ఫైండ్ ఇన్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దమ్ వెన్ యు ఓపెన్ యువర్ ఐస్.
0: కలలో ఎన్నో చూస్తున్నాం మనము.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ యు సీ
0: మెనీ. ఎన్నో చూస్తున్నాం మనము.
1: ఎక్స్‌పీరియన్స్
0: కానీ మేలుకొన్నప్పటికీ ఏదీ లేదు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు డోంట్ ఫైండ్ ఎనీ.
0: కాబట్టి అది నైట్ డ్రీమ్.
1: దాట్ ఈస్ ద నైట్ డ్రీమ్.
0: ఇప్పుడు పగలపూట మనం అందరినీ చూస్తున్నాము.
1: డే టైమ్ వీ సీ ఆల్.
0: అన్ని చేస్తున్నాము.
1: వీ డూ ఎవ్రీథింగ్.
0: అన్నింటినీ అనుభవిస్తున్నాము.
1: ఎక్స్పీరియన్స్.
0: కానీ నిద్రపోతే ఇవన్నీ ఒకటి లేదు.
1: బట్ ఇన్ స్లీప్ వీ డోంట్ ఫైండ్ ఎనీ.
0: దిస్ ఈస్ డే డ్రీమ్. దట్ ఈస్ నైట్ డ్రీమ్.
1: దిస్ ది డే డ్రీమ్ అండ్ దట్ ఈస్ ద నైట్ డ్రీమ్.
0: నైట్ డ్రీమ్ లో నీవు ఉన్నావు.
1: నైట్ డ్రీమ్ యువర్ దేర్.
0: డే డ్రీమ్ లో నీవు ఉన్నావు.
1: డే డ్రీమ్ యువర్ హియర్.
0: అయితే డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు. నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు.
1: ఇన్ ద నైట్ డ్రీమ్ దేర్ ఇస్ నో డే డ్రీమ్. దేర్ ఇస్ నో డే డ్రీమ్ ఇన్ ద నైట్ డ్రీమ్.
0: రెండింటి యందు నీవు ఉంటున్నావు.
1: ఇన్ బోత్ యువర్ దేర్.
0: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
1: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
0: కనుకనే నీవే ముఖ్యమైనటువంటి ఒక తత్వంగా భావించాలి.
1: యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ వెరీ ఇంపార్టెంట్.
0: అదే అనేక పర్యాలు చెప్పాను. నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే దైవం ప్రత్యేకంగా లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్ ఫ్రమ్ యు.
0: అది అంతర్వాణి నీకు అనేక విధములుగా బోధిస్తూనే ఉంటుంది.
1: యువర్ ఇన్నర్ వాయిస్ టీచెస్ యు.
0: సో అహం నేనే దైవము, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అని నీ అంతర్వాడు ఎంతో బోధిస్తున్నాడు.
1: యువర్ ఇన్నర్ వాయిస్ టీచర్స్ యూ దట్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్ రిపీటెడ్లీ.
0: కానీ నీవు దానిని ఏమాత్రము లక్ష్యం చేయటం లేదు.
1: బట్ యూ సింప్లీ నెగ్లెక్ట్ ది
0: పరులు చెప్పిన దాన్ని నీవు పాటిస్తున్నావు.
1: యు ఫాలో అదర్స్,
0: నిన్ను నీవు నమ్మటం లేదు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్సెల్ఫ్.
0: తాను నమ్మనటువంటి వాడు ఇంకెవరు నమ్మగలడు?
1: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బిలీవ్ ఎనీబడీ? ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దీని ద్వారానే మనం సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి.
1: అవుట్ ఆఫ్ దట్ దీని వల్లనే సెల్ఫ్ సాక్రిఫైస్
0: రియలైజేషన్ జరగాలి.
1: దెన్ సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుకనే మొట్టమొదట మిమ్మల్ని మీరు నమ్మండి.
1: ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీ ఎందే ఉంటున్నాడు దైవత్వం.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: దైవం అనేది ప్రేమ స్వరూపంగా ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్.
0: ఈ ప్రేమను నీవు పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టు.
1: సీ దట్ లవ్ ఇస్ రన్స్ అలాంగ్ ది సీక్రెట్ పాత్. అపవిత్రంలో
0: నీవు ప్రవేశపెట్టవద్దు.
1: నెవర్ గోయింగ్ ఆన్
0: సీక్రెట్ పాత్. ప్రవేశపెట్టవద్దు.
1: నాట్ ఇన్ ద రాంగ్ వే.
0: తుచ్చమైనటువంటి దేహవాంఛలతో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: డోంట్ గో అలాంగ్ ది మీన్ డిజైర్లీ వే.
0: ధన ప్రాంతంతో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: లవ్ ఇస్ నాట్ ఫర్ మనీ.
0: ఈ ప్రేమ ఫర్ ప్రేమ. లవ్ ఫర్ లవ్.
1: ఇట్స్ లవ్ ఫర్ లవ్ ఓన్లీ.
0: అంతేకాని ఇంకొక దీనికోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
0: ఇంత ప్రేమ తత్వాన్ని మనం పెట్టుకుని
1: విత్ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: దైవాన్ని ఎన్ని విధములుగా మనం ప్రార్థిస్తున్నాము.
1: వి ప్రే టు గాడ్ ఇన్ యూ.
0: ఒక్క దైవ ప్రేమ అణు మాత్రమేనా మనం పొందినప్పుడు అనంతాన్ని మనం అనుభవించవచ్చు.
1: ఇఫ్ యూ ఎంజాయ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డివైన్ లవ్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ఫినిట్.
0: కృష్ణుని బాధలంతా దేని వల్ల తీరినాయి?
1: హౌ డు యూ?
0: కృష్ణుని యొక్క చిన్న ప్రేమ వల్లనే తీరినాయి.
1: All the poverty of Kuchela was completely taken out because of the fistful of wheat and rice.
0: కణమాత్రంలో మనకు లభిస్తే చాలు.
1: With the divine grace a little you can achieve.
0: కణమాత్రం ఉంటే చాలు.
1: A fraction is enough.
0: అంతా మనం సాధించవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: ప్రేమ చేత సాధించలేనటువంటిది ఏమీ లేదు.
1: విత్ లవ్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ అకంప్లిష్.
0: శత్రువు కూడా మిత్రులైపోతారు ప్రేమ చేత.
1: ఎనిమీస్ బికమ్ యువర్ ఫ్రెండ్స్ బికాజ్ ఆఫ్ లవ్.
0: కూడా సమీపులైపోతారు ప్రేమ చేత.
1: దోస్ దట్ ఆర్ డిస్టెంట్ కమ్ క్లోజ్.
0: వియోగులు కూడా సంయోగులైపోతారు ప్రేమ చేత.
1: దోస్ హూ ఆర్ సెపరేటెడ్ విల్ కమ్ బ్యాక్.
0: అట్టి పవిత్రమైన విలువైన ఘనమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దట్ మైటీ గ్రేట్ గ్రాండ్ లవ్.
0: ప్రేమ అదృశ్యం కావటం చేతనే ప్రపంచమంతా దుఃఖంలో మునిగి ఉంటుండాలి.
1: యాజ్ ద లవ్ ఇస్ టోటల్లీ మిస్సింగ్ today the whole world is in misery.
0: తల్లి బిడ్డలకు ప్రేమ లేదు.
1: There's no love.
0: అన్న తమ్ములకు ప్రేమ లేదు.
1: There's no love among brothers.
0: భార్యలకు ప్రేమ లేదు.
1: There's no love among the couples.
0: ప్రేమ ఎక్కడ పోయింది?
1: What happened to it?
0: కేవలం ప్రేమ అనేటువంటి దాన్ని మనము అదృశ్యం చేసుకున్నాం.
1: The love is missing in our
0: అంత కృత్రిమమైనటువంటి ప్రేమతో మనం జీవిస్తుంటున్నాము.
1: We lead our life with artificial love.
0: Artificial love. Artificial love.
1: Everything
0: art is outside, heart is inside.
1: Art is outside, heart is inside.
0: కనుక ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
1: దేర్ఫోర్ ఆర్ట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా గమనించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అబ్జర్వ్ దిస్ ట్రూత్.
0: ఆర్ట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ఆర్ట్.
1: ది ఆర్ట్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్.
0: కనుకనే మనం హార్ట్ నుంచి మనం అన్ని రావాలి.
1: సో ఎవ్రీథింగ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఉంటుంది భగవంతమైన బలమైన ప్రేమ.
1: దేర్ యూ ఫైండ్ ద స్ట్రాంగ్ లవ్.
0: కనుక
1: సో
0: ఈ ప్రేమ చేతనే మనం సర్వమును సాధించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ విత్ దిస్ లవ్.

0: నియమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లా.
0: వాక్కు చేతనే రాజ్యములను సంపదలను కూడా మనం పొందవచ్చు.
1: బై హిస్ పవర్ ఆఫ్ స్పీచ్ యు కెన్ హ్యావ్ ద కింగ్డమ్ అండ్ వెల్త్.
0: జిహ్వాగ్రే మిత్ర బాంధవ, వాక్కు చేతనే మిత్రులను బంధువులను అనేక రీతిగా సంబంధము గావించుకోవచ్చు.
1: ఇట్స్ ఓన్లీ దిస్ మైటీ పవర్ ఆఫ్ స్పీచ్ దట్ మేక్స్ ఆల్ యువర్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంటిమేట్.
0: బంధనం ప్రాప్తి, వాక్కు చేతనే మనం బంధితులం అయిపోతున్నాము, పరాధీనులం అయిపోతున్నాము, స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాము.
1: We are bound by this speech and we become parasites, slaves and others.

0: మరణము కూడాను వాక్కు చేతనే సంభవిస్తూ ఉంటుండాలి.
1: డెత్ ఆల్సో హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ది స్పీచ్.
0: వాక్కే మానవులకు ప్రాణం.
1: దిస్ టాక్ ఇస్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: వాక్కే జీవితమునకు వెన్నెముక.
1: ది సెన్స్ ఆఫ్ టాకింగ్ ఇస్ ది బ్యాక్ బోన్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: వాక్కు మహత్తరమైన శక్తి కలిగినటువంటిది.
1: స్పీచ్ హ్యాస్ మైటీ పవర్.

0: ఓ నాలుక రసగ్ని, మధురమైనటువంటి రసం కలిగిన దానవు నీవు.
1: ఓ టంగ్, యు ఆర్ ఆల్ స్వీట్నెస్,
0: మధుర ప్రియత్వం, చాలా ప్రియమైనటువంటి దానవు నీవు.
1: ఓ టంగ్, యు ఆర్ వెరీ డియర్ వన్,
0: సత్యం హితం త్వా, ఈ సత్యములు కూడాను హితముగాను మితముగాను కలిగేటువంటి దానము.
1: యు స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలటబుల్ వే,
0: ఓ సత్యమా, ఓ యొక్క నాలుక, నీవు పరదూషణ ఎందుకు కాని, పర విమర్శలు ఎందుకు కాని, పరలను ఆశాస్పదము గావించుట ఎందుకు కాని నీవు ప్రవేశించకూడదు.
1: ఓ టంగ్, డు నాట్ యువర్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్లాండర్, క్రిటిసిజం అండ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: దివ్యమైన మధురమైన భగవత్ నామాన్ని చక్కగా స్మరించు, భగవత్ నామాన్ని పరులకు తెలిపించు, మంచి మాటలాడు, మధురమైన మాటలాడు, ఉద్రేకముగా మాట్లాడద్దు.
1: యు చాంట్ డివైన్ స్వీట్ నేమ్ ఆఫ్ ద లార్డ్, టాక్ స్వీట్లీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ విత్

0: హితముగా సత్యముగా మితముగా నీవు మాట్లాడు.
1: యు స్పీక్ ఆల్ ద ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: దురదృష్టవశాత్తు ఈనాడు అతి పవిత్రమైన మధురమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి వాక్కులు కోల్పోవుట చేతనే
1: అన్ఫార్చునేట్లీ యాజ్ ద సీక్రెట్ స్వీట్ నావెల్ డివైన్ టాక్ ఈజ్ ఫాస్ట్ డిసపియరింగ్
0: ఈనాటి సమాజము అస్తవ్యస్తమై అశాంతికి నిలయమై
1: ది ప్రజెంట్ డే సొసైటీ ఈజ్ ఇన్ టోటల్ కన్ఫ్యూజన్ అండ్ రెస్ట్లెస్నెస్
0: సమాజమును సతమతమ చేయుచున్నది.
1: The whole society is confused.
0: పెచ్చు పెరిగిన నాగరికత వల్ల హద్దులో మీరి నీతి నియమాలను మంటగలిపి ఈనాడు సమాజము కేవలము ఒక అగ్నిగోళముగా మార్చుతూ ఉన్నది.
1: The present advancement of civilization is beyond all limits. There's no discipline and morality. And the whole society has transformed into fire.
0: ఈనాడు సమాజములు అనేక రూపములుగా అనేక రీతులుగా దీన్ని చిన్న భిన్నము చేసి ఐకమత్యమును కోల్పోయి అనైక్యతను పెంచి సమాజము ఇది అశాంతికి గురి అవుతున్నది.
1: The society is divided into minute fragments. The unity is totally lost and so it is full of restlessness.
0: Kulamatamala bhedamam chetanu
1: because of the differences of caste and
0: rantiya duradhamanam chetanu
1: because of regional attachments
0: inka aneka rakamala antunte yokka vanchana chetanu
1: various kinds of desires
0: gharshanalu
1: conflicts
0: raktavahamalu
1: bloodshed
0: చేత సమాజమును కేవలము శ్మశానంగా మారుస్తున్నది.
1: ఆల్ దీస్ థింగ్స్ మేడ్ ది సొసైటీ ఏ గ్రేవ్యార్డ్.
0: ఈనాటి మానవత్వము సత్యనిత్యమైనటువంటి తత్వాన్ని విస్మరించి అనిత్యము అసత్యము అస్థిరమైనటువంటి యొక్క భోగభాగ్యములను ఆశించి కేవలము ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను శాంతి లేకుండా జీవిస్తున్నాడు.
1: ఇన్ ది ప్రెజెంట్ డే హ్యూమన్ సొసైటీ ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ ఫర్గాటన్ అండ్ మ్యాన్ కైండ్ ఈజ్ ట్రెడింగ్ అలాంగ్ దట్ ఎఫీమరల్ ట్రాన్షియల్ ఫిజికల్ వరల్డ్లీ ప్లెజర్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ టోటలీ రెస్ట్లెస్.
0: మానవుడు భౌతికంగా వైజ్ఞానికంగా ఎంతో ప్రగతిని సాధించాడు.
1: మ్యాన్ హెస్ ప్రోగ్రెస్డ్ from the worldly point of view and in science
0: kaani naitikanga chudra vimarsanam kevalam asuya sampattito kodinatundi oka maatalu cheta manavulanu baadinchi idi tara yokka swartha swapriyojanam nimittamai jeevitamulo vyartham cheskuntunnadu.
1: But from the moral point of view, ethical point of view, he indulges himself in mean criticism, downwind jealousy, and harms everybody, and spends his life in selfishness and self-interest.
0: దేనిని ప్రేమించినా తన స్వార్థ నిమిత్తంగా ప్రేమిస్తున్నాడు.
1: Whatever man loves, it is only for his own self.
0: వస్తు నిమిత్తమై వస్తువును ప్రేమించటం లేదు మానవుడు, తన నిమిత్తమై వస్తువును ప్రేమిస్తున్నాడు.
1: Man doesn't love anything for the object sake, he loves it for his own self.
0: Aalu biddalu tallidandrulu sahitamu tana nimittamai taanu premistunnadu kaani aalu biddala nimittamu tallidandrulu nimittamu manavudu varini preminchatam ledu.
1: Man loves the wife and children, mother and father only in his own selfishness, not for their sake.
0: Sarvatra swarthamu swapriyojaname తాండవమాడుచున్నది.
1: Everywhere the selfishness and self interest is dancing.
0: ఏది తలచినా ఏది చెప్పినా ఏది చూచినా ఏది విన్నా అన్నింటికి నీ వెనుకల స్వార్థము కదులుతూనే ఉంటున్నది.
1: వాట్ ఎవర్ ఇస్ సెడ్, వాట్ ఎవర్ ఇస్ డన్, వాట్ ఎవర్ ఇస్ హర్డ్, ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈనాటి మానవుడు స్వార్థములకు సేవకుడై స్వార్థము చేతిలో కీలుబొమ్మ వలె జీవిస్తున్నాడు.
1: Man has become a slave to selfishness and he has become a puppet in the hands of selfishness.
0: Swarthame lekundina sapramayachaname lekundina okka aduvena munduku veyyadu.
1: He doesn't step ahead even a single step if he has no selfishness.
0: Inaadu sankethika vigyana shastramu viriviga perigine.
1: Today you find the advancement in the field of technology.
0: ఇది ఒక వైపున పెరుగుతున్నటువంటి ఒక వైజ్ఞాన శాస్త్రం.
1: దిస్ ఇస్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
0: ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ అనేటువంటి దానివల్ల మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తులను సాధిస్తూ ఉంటున్నాడు.
1: మ్యాన్ హెస్ అడ్వాన్స్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్.
0: అణుశక్తి చేత అనేక యంత్రములను సృష్టించి మహా విచిత్ర

0: పుత్రమైనటువంటి యొక్క రూపము ధరిస్తుంటాడు.
1: Out of atomic power, he has invented so many machinery and instruments.
0: అంతరిక్షయానములో విజయాన్ని సాధిస్తున్నాడు.
1: He is victorious in space travel.
0: మరొక వైపున రాజకీయ ఆర్థిక కల్లోలము.
1: On the other hand, there is political and economic agitation.
0: కుల మత ప్రాంతీయ దురభిమానము.
1: There is misdirected attachment towards the region and religion.
0: విద్యార్థుల అల్లకల్లోలములు. స్థూల విచిత్రమైనటువంటి యొక్క రూపము ధరిస్తుంటాడు.
1: Out of atomic power, he has invented so many machinery and instruments.

0: అభివృద్ధులకు మూల కారణమేమని విచారించవచ్చు.
1: He is not bothered to think the reason behind this mutual conflicting, contradicting aspects going on in life.
0: ee naati manavudi yendu neethiki viluva chana chanamulakkudu digachari pothunnadi.
1: The modern man is losing the moral value moment to moment.
0: naitika dharmika aadhyatmikamulandu manavudi yokka bhavamu ati ghoranga maaripothunnadi.
1: In the field of ethics, righteousness, spirituality, his feelings are wrong along the wrong side.
0: Sakala shastra puranamulo charinatu panditu kudunu.
1: A scholar who have gone through all sacred texts.
0: Satya dharmamulo pracharamu gaavinchetuvanti yokka mahaneeyulu kudunu.
1: Noble souls who propagate the principles of truth and righteousness.
0: Ee sankuchi hrudayam chetane aneka vidhamainatuvanti vaadopavaadamulo cheta kalahamulaku kaalu uvvutunnaru.
1: Because of narrow mindedness and narrow feelings, they enter indulge in argumentation and lead into conflicts.
0: Itti ganulainatuvanti vaaru kudanu vidyavantulainatuvanti vaaru kudanu vivekavantulainatuvanti vaaru kudanu medhavulainatuvanti vaari gendu kudanu ee samuchita bhavamulu aavirbhavinchi nee matamu naa matamu nee siddhantamu naa siddhantamu nee guruvu naa guruvu aneekanti bhedamulu cheta జగత్తునందున్నటువంటి ఏకత్వాన్ని భిన్నత్వంగా రూపొందింపజేస్తున్నారు.
1: The mighty people, educated people, men of excellence, intellectuals, they argument and fight among themselves in the name of religion and theory. In this world they say, this is my religion, this is my theory, this is my principle. Thus they divide the world.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి ఘనులు మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించేటువంటి పవిత్రులు ఈనాడు జగత్తులో కాలరాకపోతున్నారు.
1: There are many, many intellectuals who view multiplicity in unity, but there are very few sacred people who can understand unity in that.
0: పూర్వకంటే ఈనాటి మానవుని యందు దుర్బుద్ధులు దురాలోచనలు దుర్గుణములు దుర్ప్రవర్తనలు కూడాను అధికమైపోతూ వచ్చున్నాయి.
1: And today the wicked feelings, wicked thoughts, wicked actions are ever on the rise.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: దీనిని చక్కగా లోతులోకి విచారించిన మానవుని యందు పశుత్వం ఇంకా శేషించి ఉండటమే దీనికి మూల కారణమని అర్థమవుతున్నది.
1: When we investigate clearly, we will understand the remnants of animal behavior in man is responsible.
0: కాలము చాలా ప్రమాణమైనటువంటిది, ప్రధానమైనటువంటిది.
1: The time is the standard and very important.
0: పవిత్రమైనటువంటి ఈ కాలమును అర నిమిషమైన కూడా వ్యర్థం చేయకుండా జీవితాన్ని సాగించేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: He's only true man who will not waste a moment of time which is sacred.
0: ఈ విలువైనటువంటి కాలము ఎవరికి స్నేహితుడు కాదు.
1: This valuable time is a friend of none.
0: దీని యొక్క కాలచక్రం ఎవరి వల్ల కూడా మార్చుటకు వీలు కాదు.
1: It is impossible for anybody to change.
0: కాలమును అందరూ అనుసరించవలసిందే కాని కాలము ఎవరిని అనుసరించదు.
1: Everyone will have to follow time. Time will never follow anybody.
0: కాలకాల ప్రపన్నానాం కాలకిన్న కరిష్యతి. కాలమును కారుడు మింగుతున్నాడు.
1: It's only the master who swallows this time.
0: కాలము కాయాన్ని మృగుతుండాలి.
1: It is the time that consumes the body.
0: కనుక కాయమునకు అధిపతి కాలము, కాలమునకు అధిపతి కారుడు.
1: Therefore the master of this body is time and the master of the time is the
0: కారుడు. ఆ కాలుడే దైవ స్వరూపుడు.
1: The time is very form of divinity.
0: ఈనాటి మానవుడు అట్టి కాలస్వరూపుణ్ణి విస్మరించి కేవలం భౌతిక లౌకికమైనటువంటి సుఖ సంతోషం నిమిత్తమై కాలమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: Man has forgotten the time which is very much divine and is wasting his time in worldly pleasures.
0: పారమార్థికమే ప్రాతిభాషికమునందు వ్యవహారికమునందు ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: He finds himself the reflections in these paramarthika వ్యవహారిక.
0: సముద్రము లేక అలలు లేవు.
1: Without ocean you don't find waves.
0: అలలు లేక

0: When there are no waves, no foam either.
1: ఈ నురుగు అలలను ఆశ్రయించి ఉంటుంది.
0: The foam is associated with the wave.
1: అలలే లేకుండా నురుగులు లేదు.
0: When there are no waves, no foam.
1: సముద్రం లేకుండా అలలు లేవు.
0: Without ocean, no waves at all.
1: సముద్రము, అలలు, నురుగు అని మూడు విధములుగా మనం భిన్న భిన్నంగా మనం విభజిస్తున్నామే కాని మూడింటి యందు ఉన్నది నీరు ఒక్కటే.
0: We classify as three different states. The ocean, waves and foam.
1: నీరు యొక్క గుణము కూడా ఈ మూడింటి యందు ఒక్కటే.
0: The quality of water is present in all the three.
1: చల్లదనము, తెల్లదనము, మాధుర్యము, ఇవి నీటి యొక్క గుణములు.
0: The qualities of water are cold and also sweet.
1: ఇవి అన్ని కూడా పారమార్థికం నుండి ఆవిర్భవించినటువంటివి.
0: They all come out of spiritual aspect, paramarthika.
1: అనుగ్రహం అనేటువంటి సత్యస అనగా సత్చిత్ ఆనందం అనే సాగరం నుంచి ఆరంభమైనటువంటివి ఈ జీవులు.
0: Out of this ocean of Satchidananda, beings the waves originate.
1: ఈ జీవుల యొక్క ప్రాణమే దివ్యత్వం.
0: It is only the life of these beings that is the divinity.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి ఆనందమును మనము అనుభవించగలం.
0: When we understand the unity in all these three, we can experience the true bliss.
1: దీనిని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని పిలుస్తూ వచ్చారు.
0: They are called waking state, dreaming state and the deep sleep.
1: జాగ్రత్త యందు అనుభవించేటువంటిది ఒకే వ్యక్తి.
0: The one who experiences the waking state is
1: same
0: one.
1: దృశ్యంలో అనుభవించేది కూడాను అదే వ్యక్తి.
0: The dreamer is the very same individual.
1: సుషుప్తి యందు ఆనందించేది అదే వ్యక్తి.
0: The one that delights in the deep sleep.
1: కానీ జాగ్రత్త సుషుప్తి లేనిటి కాలము, స్థానము, అనుభూతులు వేరువేరు అయినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే.
0: The position and the time and experiences differ in waking state, dreaming state and deep sleep, but the individual is very same.
1: కానీ పారమార్థికమును విస్మరించి కేవలము లౌకికమైనటువంటి యొక్క జీవితమునే ఆశించి
0: forgetting the spiritual aspect and taking this world as very true,
1: ఈ వ్యవహారమే సరి అయినటువంటి యొక్క జీవితమని విశ్వసించి కేవలము స్వప్న దృశ్యమును చూచి భ్రమించినట్టుగా ఉంటున్నది.
0: Take all that is apparent here as the main and the end.
1: ఈ స్వప్న దృశ్యములు ఏనాటికి నీ సత్యము కాదు.
0: All this scenario of a dream is not true.
1: కలలో చూచిన మేడలు మిద్దలు కన్నులు విప్పిన లేవు కదా.
0: All the mansions and the buildings that you see in a dream, you don't see them in the waking state.
1: అదే విధముగానే
0: సిమిలర్లీ
1: ఈ వ్యావహారికమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి సుఖ దుఃఖములన్నీ కూడాను స్వప్న దృశ్యములే.
0: Likewise, all the pleasure and the pain and the happiness and the misery in this world
1: are the dream. పారమార్థికం నుంచి ఆవిర్భవించినటువంటివి.
0: They also originate out of paramarthika, spiritual.
1: కనుక వ్యావహారికము పారమార్థికము వేరే భావించకూడదు.
0: Therefore, we should not take world and spiritual.
1: రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవత్వం అర్థమవుతుంది.
0: When we understand the underlying unity between the two, we can understand the purpose.
1: నందించేటువంటిది మనసే.
0: ఇట్ ఓన్లీ ది మైండ్ దట్ పుట్స్ మ్యాన్ టు ప్లెజర్ అండ్ పెయిన్.
1: మనసే మూల కారణము.
0: మైండ్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయుః.
0: ఇట్స్ ద మైండ్ దట్ బైండ్స్ మ్యాన్ అండ్ గివ్స్ లిబరేషన్.
1: ఈ బంధమోచమునకు మనస్సు కారణమైనప్పుడు మన యొక్క విముక్తి కూడాను మనసే కారణం.
0: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫ్రీడమ్ అండ్ ద బాండేజ్. It is also responsible even for liberation.
1: ee naati prapanchamulandu ee ashanti niyamam chesi nitya satyamainatundi prachanti tattvanni prajalu andukovalante deeniki ee vidhamainatundi nava samajamu yuva samajamu sthapimpanakkaraledu.
0: To be free from all this restlessness, to establish this eternal truth, a new order, a new society is not required.
1: దీనికి కొత్త మతము అక్కర్లేదు.
0: New religion is not needed.
1: కొత్త విధానము అక్కర్లేదు.
0: New procedure not necessary.
1: కానీ ఒక్కటి మాత్రం సత్యము ఆ కావాలి.
0: But the truth is new. One truth is necessary.
1: పవిత్రమైనటువంటి మనోగుణములు కలిగినటువంటి యొక్క స్త్రీ పురుషులు అవసరం.
0: Men and women with sacred minds are very essential.
1: పవిత్ర మనోహృదయులైనటువంటి స్త్రీ పురుషులు ఉండినప్పుడే ఆ రాజ్యము దివ్యమైనటువంటి రాజ్యంగా దివ్యమైనటువంటి పరిపాలన జరుగుతుంది.
0: When there are men and women with sacred hearts, the entire kingdom will be divine and will prosper.
1: Aithe aa rajyamulu chitta shuddhi chila sampatti endu undinappude ee sadgunamantulainatunte stree purushulu nilavagalaru.
0: In that country, these noble souls, men and women, can thrive where there is purity and character.
1: Ee chitta shuddhi sausilyamu అభివృద్ధి కావాలన్నా, తేజవంతము కావాలన్నా, వికసించాలన్నా దీనికి ఆధారము నీతి.
0: ఇఫ్ దిస్ ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ అండ్ క్యారెక్టర్ ఆర్ టు షైన్ ఆర్ టు బి బ్రిలియంట్ ద మొరాలిటీ ఇస్ నీడెడ్.
1: ఆధ్యాత్మికమే లేకుండా నీతి దీపించదు.
0: వెన్ దేర్ ఇస్ నో స్పిరిచువాలిటీ ద మొరాలిటీ కెనాట్ సస్టైన్.
1: కనుక ఆధ్యాత్మికమైనటువంటి పునాది నుండి నీతి అనే గోడలు కడుతూ రావాలి.
0: Therefore, on the foundation of spirituality, the mansion of morality is
1: built. నీతి అనే గోడలపైన చిత్తశుద్ధి శీల సంపత్తి అనే రూపును మనం వేసుకోవాలి.
0: On this wall of morality, we should lay down the roof of purity.
1: అదే లైఫ్ యొక్క భద్రత.
0: That is the procedure of life.
1: గోడలు కట్టినంత మాత్రమే చాలదు.
0: Is not enough by raising walls.
1: పునాదులు త్రవ్వినంత మాత్రమే చాలదు.
0: Is not enough if you dig foundation.
1: రూఫ్ వేసినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది.
0: When you put the roof, the life is complete.
1: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఫౌండేషన్.
0: And so self confidence is the foundation.
1: Self satisfaction is wall.
0: Self satisfaction is the wall.
1: Self sacrifice is roof.
0: Self sacrifice is the roof.
1: Self realization life.
0: Self realization is life.
1: కనుక ఇట్టి జీవితాన్ని మనం అనుభవించవలనన్నా,
0: టు ఎక్స్పీరియన్స్ సచ్ ఎ లైఫ్,
1: మొట్టమొదట పునాది భద్రంగా ఉంటుండాలి, ఆధ్యాత్మికం సుదీగా ఉండాలి.
0: వీ షుడ్ లే డౌన్ ద ఫౌండేషన్ స్ట్రాంగ్ ద స్పిరిచువాలిటీ.
1: మన భారతదేశం యొక్క గౌరవ కీర్తులన్నీ కూడా ఆధ్యాత్మికం చేతనే పెరుగుతూ వచ్చింది.
0: ద రెప్యుటేషన్, ద గ్లోరీ ఆఫ్ భారత్, దే ఆర్ బేస్డ్ ఆన్ ది స్పిరిచువాలిటీ.
1: అనాది కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక సంపత్తిపైనే ఆధారపడి ఉంటుంది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద రెప్యుటేషన్, ద గ్లోరీ ఆఫ్ భారత్ రెస్టెడ్ ఆన్ స్పిరిచువాలిటీ.
1: అనేక మంది మహనీయులు, అనేక మంది ఉత్తమ స్త్రీలు, పతివ్రతామ తల్లులు, పవిత్ర హృదయులు, దివ్యభావం కలిగినటువంటి యొక్క పుత్రులు జన్మించటం చేతని భారతదేశమునకు ఈ విధమైనటువంటి సార్థక నామమును అందుకోగలుగుతూ వచ్చింది.
0: ద భారత్ ఎర్న్డ్ సచ్ ఎ గ్రేట్ నేమ్ బికాస్ ఆఫ్ నోబుల్ సోల్స్, విమెన్ ఆఫ్ చెస్టిట్ అండ్ క్యారెక్టర్, ద గ్రేట్ సన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: వారు ఈనాడు లేకపోయినప్పటికీ వారి ఆదర్శాలు మాత్రం ఈనాడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
0: వీ మే నాట్ ఫైండ్ దెమ్ టుడే, దే ఆర్ నాట్ అలైవ్, బట్ దేర్ ఐడియల్స్ ఆర్ షైనింగ్ ఫోర్త్ ఇటర్నల్లీ.
1: నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా.
0: హరిశ్చంద్ర, హూ రూల్ దిస్ ఎంటైర్ కింగ్డమ్ holding on to the truth completely with all passing all problems, has he not left this world?
1: Yella lokamulelu yosaku sri nalaraju tanaventa bhumini gonuchuchanana.
0: King Nala, who ruled the whole world, could he carry with him even a fraction of
1: land? Kutayugambunaku kutayugambunaku meru chekurchu అలరాజు తన వెంట ఏమి గునియే.
0: ద కింగ్ ఆఫ్ కృతయుగ, వాట్ ఈజ్ దట్ హి హస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్?
1: ఎవ్వరు కూడా ఏమీ తీసుకుని పోలేదు.
0: నో వన్ హాస్ టేకెన్.
1: వారి ఆదర్శాలు మాత్రం మనుషులకు అందించిపోయారు.
0: బట్ దే హావ్ పాస్డ్ ఆన్ ఐడియల్స్ టు హ్యుమానిటీ.
1: ఇంకా స్త్రీలయందు,
0: దెన్ అమంగ్ విమెన్,
1: తమ యొక్క జీవితమును సమాజంలో అంకితం గావించి ఆదర్శవంతమైనటువంటి స్త్రీ నారీమణులుగా కూడాను పోషిస్తూ వచ్చారు.
0: ద విమెన్ ఆల్సో సాక్రిఫైస్డ్ అండ్ డెడికేటెడ్ దేర్ లైఫ్స్ ఫర్ సొసైటీ అండ్ హావ్ సెట్ అన్ ఐడియల్.
1: సత్యవతి అనగా లోకమునందు సత్యమునే ప్రధానముగా భావించి పతియే సత్యమని విశ్వసించి పతి ప్రాణమును కూడాను తిరిగి సంరక్షించుకున్నటువంటి సావిత్రి యొక్క తర్కము తత్వము స్త్రీలకంతా అందిస్తూ పోయింది.
0: సత్యవతి, హూ జస్ట్ స్టూడ్ ఫర్ ఆల్ సత్య ద ట్రూత్ could also save the life of her husband.